0: పోయినప్పుడు నేను నేనే, నేను పిల్లాడి రామయ్యను, పిల్లాడి లక్ష్మయ్యను అని చెప్పింది. పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
1: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
0: Ramaya అనుకున్నప్పుడు రామయ్య.
1: Then once your name is Ramaya, you should act like Rama.
0: ఒక రకమైన ఒక బిడ్డ ఉండేది.
1: There was a child.
0: ఆ బిడ్డకు పెళ్లి కావాలని కోరింది.
1: And the grown-up daughter is to be married later.
0: ఎందరో తెచ్చి చూపించారు.
1: All have been shown to her.
0: He's not good. He's not good. His nose is swatta. His gunner is sorry. And he reckoned to go to Tappu Patu.
1: She has not accepted anyone. She has been pointing out the mistakes in others in their form.
0: Kani yavaru chine kani ni yokka vansin ni teachukodu.
1: Let him be anyone. In fact, you should satisfy your desire.
0: Kani didi kuda chuchi chesukunte anni vidhala jeevithamanta kodanu sasthavaina anandanni.
1: And once you understand the basic principle, you'll have eternal happiness throughout your life.
0: Andaru students anta unnaru.
1: Here all students are here.
0: Kani students andaru students e kani okoka subject teesukuntaru.
1: All are students, but each one has got his own subject.
0: Kani patti varu kodanu MA pass chesaru.
1: But everyone has passed MA.
0: MA ante deeniki artham emiti?
1: What is the meaning of MA?
0: ఆ ఎంఏ దానికి అర్థం తెలుసుకుంటే అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
1: Then once you know the meaning of MA, you can consider all equal.
0: కానీ చదువులన్నీ కూడా కేవలం పట్టకూటి కోసం చేయాలి కానీ పేరు కాదు.
1: So all the education that you acquire is only to carry on our living.
0: నేను బీకామ్ చదివితే నేను అమెరికా పోయి ఇంకొకటి అనుకుంటాను.
1: One may say, I'll get through BCom and go to America and take up some job.
0: ఈ బాహ్యమైనటువంటి ప్రీతులు అధికంగా పెంచుకుంటున్నారు.
1: And we have got more outer desires, more and more.
0: నేను ఆడవారికి చెప్తుంటాను, ప్రతి ఒక్కరు చెయ్యి కూడా ఒక్కటే కాజు వేసుకోవాలి.
1: So every hand should have only one bangle. That's what Swami tells.
0: కానీ రెండు మూడు ఉంటుంటే సర్దుబాటుంటారు.
1: And when you have two to three bangles, they make sound.
0: Kanuka prati manavudu kodanu ekoham bhavasyam ke manasto undala.
1: So everyone should have single pointed mind.
0: Okay, pai namakam ravalante vaari poorthiga nammali.
1: So we should have total faith. In fact,
0: al chukekunda kevali bumps jumps bumps jumps ee vidhanga undute vaari pichi vaaru antaru.
1: Without faith, if we have got the bumps and jumps, means we are mad.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను ఒకే అర్థాన్ని తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ దిస్ కరెక్ట్ మీనింగ్, సేమ్ మీనింగ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: వాడు అనేక భావంతో ఉన్నాడు.
1: వీ హ్యావ్ సో మెనీ ఫీలింగ్స్, సో మెనీ ఐడియాస్.
0: ఈ డిజీజ్ వేరు వేరు అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
1: వెన్ దర్ సో మెనీ డిజైర్స్ విచ్ ఆర్ డిఫరెంట్, వీ కెనాట్ అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: కొంతమంది అన్నింటినీ చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
1: సమ్ కంబైన్ ఆల్ మేక్ ఇన్ టు ఎ గోల్డ్ అండ్ ఇట్ మే బి ది జ్యువెల్స్ మే బి క్వైట్ డిఫరెంట్ బట్ బేసికలీ ది గోల్డ్ ఈజ్ వన్.
0: కనుక మనం గుడ్గా మంచి బాగా ఉండాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ బి గుడ్ ఇన్ ఎవ్రీ వే.
0: అతను గుర్తించి వర్తించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైనటువంటి ఆత్మకు.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నో ద మీనింగ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ సో హ్యాస్ టు బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ప్రేమ
1: స్వరూపం, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందుకు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఒక లైట్ ఎంతమందికో దాన్ని ప్రకాశం అందిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ లైట్ విల్ గివ్ ఇల్యూమినేషన్ లైట్ టు సో మెనీ పీపుల్ బీ.
0: కనుక మీరు ఒకే లైట్ పెట్టుకోండి, హృదయాన్ని ఒకే బల్బ్గా పెట్టుకోండి.
1: దేర్ ఫోర్ హ్యావ్ ఓన్లీ వన్ బల్బ్, ద హార్ట్ దట్ గివ్స్ ది లైట్ ఆఫ్ లవ్.
0: దాని నుంచినే చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్ అయింది.
1: And then you have connection with that love which is inward, establishing connection with the rest.
0: సదుకున్న వారము సదుకోని వారము ఇద్దరు కూడా రెండు గలాట్ చేస్తుంటారు.
1: And we find there is a conflict between educated and uneducated people.
0: నిజంగా వారు భేదం లేకుండా చూసుకోవాలనుకుంటే అన్నింటినీ ఒకటిగా ఉండాలి.
1: Truly speaking, if they know what love is, they should be united, they should be one.
0: ఆ యూనిటీ ఉన్నప్పుడే మనలో ప్యూరిటీ బయట.
1: When there is unity, there develops purity.
0: Purity unnapude divinity velthu vastundi.
1: When there is purity, we can experience divinity.
0: Aa purity nunchi purity vastundi.
1: Therefore, it is all out of this love we will develop this unity, and thereafter the purity.
0: Aa bhedam veru veru undinappudu anni difference vastuntayi.
1: When there is variation, the variety, there will be number of differences.
0: Kaduka vidyarthula మీరు చదివి చదివినంత మాత్రాన డిగ్రీలు పొందినంత మాత్రాన మాకు సంతోషం లేదు.
1: బై సింప్లీ అక్వైరింగ్ నాలెడ్జ్, బై స్టడింగ్ హియర్, బై ఎర్నింగ్ డిగ్రీస్ విల్ నాట్ బి హ్యాపీ.
0: కానీ బయట కూడాను ప్యూర్గా ఉండదు, లోపల కూడా అంత బహిష్కరించడం వ్యాప్తి నారాయణ.
1: యూ షుడ్ బి హ్యాపీ, యూ షుడ్ బి ప్యూర్ అవుట్ వర్డ్, యూ షుడ్ బి ప్యూర్ ఇన్ వర్డ్ ఆల్సో.
0: మరి ఏమైనా మంచి వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా మంచి వాళ్ళు, చాలా మంచి గుణము, మంచి ఏది మాట్లాడు, ఏది చెప్పినది లేదు, తనకు తను తోచినట్టుగా తను నడుచుకుంటాడు, ఎవరి చివరికి ఎప్పుడు అని వర్ణిస్తారు.
1: పీపుల్ సే సో అండ్ సో ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్ అండ్ హీ డజంట్ ఇంటర్ఫేర్ విత్ ఎనీబడీ, హీ మైండ్స్ హిస్ ఓన్ బిజినెస్, దట్స్ హౌ పీపుల్ ప్రైజ్ హిమ్.
0: ఆ విధంగా ఏ కారణం తెలుసుకోవాలి.
1: హీ షుడ్ గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
0: ఏకోహం బహుశ్యాము, అతని నుంచి ఎన్నైనా మనం చేయొచ్చు.
1: ఫ్రమ్ దట్ పర్సన్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ కెన్ బి అచీవ్డ్ అటైన్డ్.
0: కానీ మన ప్రవర్తన చాలా మంచిగా ఉండాలి.
1: దెర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
0: ప్రవర్తన పురస్కరించుకుని మానవుని పేరు మంచి.
1: సో మ్యాన్ గెట్స్ ద నేమ్ గుడ్ ఆర్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ది అంబియన్స్ సరౌండింగ్.
0: కనుక మనము మంచి పేరు సంపాదించాలి.
1: సో వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు అని చెప్తారు.
1: యు ఆర్ ఏ బ్రహ్మచారి సెలబ్రేట్, యు ఆర్ గుడ్, దట్స్ వాట్ పీపుల్ సే.
0: నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మనసు పోయినట్టు తిరుగుతూ ఉంటుంటే వాడు రౌడీ అంటారు.
1: బట్ ఇఫ్ యు గో బై వేస్ ఆఫ్ యువర్ మైండ్ పీపుల్ విల్ సే ఓ దట్ ఫెలో ఈజ్ అ రౌడీ.
0: కాబట్టి రౌడీ
1: నో వన్ షుడ్ గెట్ దిస్ టైటిల్ రౌడీ.
0: గుడ్ బాయ్
1: get a good name, everyone should say you are a good boy.
0: Good name a person di.
1: When do you get good name?
0: Good work, good water, good tea, good chesinappude good dinners.
1: People say you are a good boy when your thoughts are good, when your behavior is good, when your conduct is good.
0: Kaani good ante inkoti egg ani kuda avutundi.
1: But good in Telugu is egg. It shouldn't be like that.
0: చింతన కలిగినటువంటి వాడికే ఆ చింత వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ విత్ చీప్ బిహేవియర్ పీపుల్ యాక్ట్ లైక్ దట్.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపుడే, మీ అందరూ ప్రేమ ఉంది. ప్రేమ లేని మానవుడు లోకంలో లేదు.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్, దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ విదౌట్ లవ్.
0: కానీ చాలా మంది వివేకులు అతను కేవలం హెడ్ వాడు.
1: బట్ the people, intelligent people, they go by the head only, they don't consider the love.
0: ఎవరైనా ఏమైనా అనుకోని ఒక తీర్చితే మనకు హృదయాన్ని చేరదు, తీర్చిన మంది గాల్లో చేరిపోతుంది.
1: డోంట్ బాదర్ ఇఫ్ ఎనీ వన్ అక్యూజెస్ యువర్ బ్లేమ్స్ బ్లేమ్ యూ, ఆల్ దట్ విల్ రీచ్ గాడ్.
0: కానీ చెప్పిన వాడు తగ్గించుకుంటున్నాడు అది సరైన సాత్వికం.
1: ద ట్రూ సాత్విక్ క్వాలిటీ లైన్స్ in living according to the promise given. All students should have this intelligence. And it's full, it should be full of character.
0: Good name.
1: Then only you will get a good name. You know Vivekananda, he is highly intelligent, but at the end he was deluded.
0: Kaani ade bhavanto jeevitam jeruthundi. Kaani good mahaneeyuga pelchere.
1: Later he has proceeded in the right direction so that he could become very noble at the end.
0: Faith unnapudu entaina sadhistundi.
1: With faith you can attain anything.
0: Kaabatti meerandaru kudanu daiva prarthana cheyandi.
1: So all of you pray to God.
0: రూపుమోతనే దాన్ని తీసి పారేస్తే.
1: డోంట్ లిమిట్ యువర్ రూమ్స్ ఓన్లీ అండ్ గివ్ ఇట్ అప్ లేటర్.
0: ఆ విధంగా మీరు జీవిస్తారంటే మీ గురించి మాకు
1: ఇఫ్ యూ లివ్ ఇన్ ప్రేయర్. Really, that is the true thing which you should develop.
0: I want that.
1: I want that. Bhagavan wants you to pray. All of you should be united. And you should be good children. And you should get a good name. When you all get a good name, then only the purpose behind founding these institutions by Bhagavan will find its fulfillment. Bhagavan is always with you, in you, above you, below you, around you. So Bhagavan wants you to grow in devotion and share the feelings of devotion with everyone around. That will make Bhagavan very happy. This is Uttarayana.
0: Uttamakaram.
1: This is noble time,
0: Uttamakaram.
1: It is auspicious and sacred.
0: If you have
1: got all good thoughts and good feelings, now you will get good name.
0: You will
1: certainly get a good name. Embodiments of love. Bhagavan, he feels sorry that he has given you strain. Bhagavan is bubbling with joy as he sees children, students here in front of him.
0: Happiness is union with God.
1: The true happiness lies in union with God. Therefore, this happiness is the center of God, center of divinity. Never give scope for any worry or anxiety. Don't worry about examinations. Never doubt anything whatsoever. Write what all that comes to your mind, that what all within. Then you will be perfectly good. In fact, all of you should move intimately like brother.
0: Bhajana bina sukha shanti nahi. Bina sukha shanti
2: nahi. You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Sahajanga Gocharamaye 20 Pati Padatamulaku Kunni Rangul Untuntai.
0: The material that we find inside has got certain colors.
1: Kani A Rangulu A Padatamulaku Sahajamani Bhavistunam.
0: We consider the color of an object is a natural quality.
1: Kadu kadu.
0: No.
1: Adi మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ దట్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ కలర్స్ అవుట్ సైడ్.
1: ఆకాశంలో చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి.
0: ద స్కై లుక్స్ బ్లూ ఇన్ కలర్.
1: సముద్రమును చూస్తే నీల రంగులుగా ఉంటుండాలి.
0: ఓషన్ ఈజ్ బ్లూ ఇన్ కలర్.
1: కానీ స్కై ఈజ్ బ్లూ, ocean is blue antam, ఇది చాలా తప్పు.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: ఈ సముద్రము నీల రంగుతో లేదు.
0: Ocean is not blue in color, in fact.
1: ఆకాశము నీలవర్ణము కాదు.
0: The sky is not blue either.
1: అత్యంత దూరంగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తున్నది.
0: As it is at a far off distance, it looks blue in color.
1: Samudram kudanu agadhamainatundi lotuga undatam chetane akkada neela ranguga kanipistundi.
0: As ocean is of fathomless depth, it also looks blue in color.
1: Daggarku velli dani chestu teeskunnappudu iniki ye rangulu levu.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: ఇట్స్ వైట్ ఇన్ కలర్.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏమాత్రము కనిపించవు.
0: దేర్ ఇస్ నో ద ఆర్టిఫిషియల్ కలర్ దట్ వి అట్రిబ్యూట్ టు ఇట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన, మన యొక్క భావములపైన, మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: లైక్ వైజ్ గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఫెయిత్, అవర్ ఫీలింగ్ అండ్ థాట్స్.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: ద ట్రూ కలర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్
1: నిజమైన రూపము కనిపించేటువంటిది కాదు.
0: ద ట్రూ ఫామ్ ఎయిదర్ యూ డోంట్ సీ.
1: నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి.
0: అవుట్ ఆఫ్ వాటర్ యూ గెట్ ఎలక్ట్రిసిటీ.
1: కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kani current manaku kanipinchatam ledu.
0: Yet you don't see the current directly.
1: Ee neeti nundi aavirbhavinchinatundi current dwara aneka upayogamu jarugutunnavi kani current maatram kanipinchadu.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: Adhe vidhamgane samasta jeevulu, samasta pranulu దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్, దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివినిటీ.
1: కానీ ఆత్మతత్వము కనిపించదు.
0: యట్ దే డోంట్ సీ ద డివైన్ ప్రిన్సిపల్.
1: దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నాయి.
0: However, the good and bad of the living creatures, they are quite visible and seen.
1: శంకర్ల వారి అద్వైతము కాశీ నగరములో నలుదిశలా ప్రాకిన తరువాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: Okka turi kannulu musukunnadu Shankaru.
0: Shankara closed his eyes at one instance.
1: Aapattulo undinatvanti oka talli oka drishyam kanipinchindi.
0: He could see the mother in the last moments.
1: Appatikappudu taanu ee sabalante kudanu నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: హీ కంక్లూడెడ్ దట్ అసెంబ్లీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ఫర్ కాలడి.
1: తల్లి కన్నులు మూసేక పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యం లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ది ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: A renunciant has no authority to perform the ritual.
1: సర్వకర్మలో త్యాగం చేసియే సన్యాసం స్వీకరించాడు.
0: One becomes an ascetic after sacrificing.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of sannyasa or renunciant?
1: సన్యాసి is sannyasi. సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: Giving up all desires is the true meaning of sannyasa.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృతిక కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హిమ్సెల్ఫ్ హీ స్టార్టెడ్
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ ఎన్ అసెటిక్ షుడ్ నాట్ పర్ఫార్మ్.
1: విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదట సన్యాసం తీసుకునే పూర్వం విరిజా హోమం చేస్తారు.
0: Before one becomes an ascetic, they perform a ritual called
1: Virajahoma. ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: Virajahoma is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: పూర్వపు రూపం పోయింది.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: The former name is also gone.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. ఆనందమో రూక ఆనందమో ఇంకొక ఆనందమో ఆనందమో ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆనంద బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్లిగేషన్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramkrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagwan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu varidderu ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్, దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దేర్.
1: వాళ్ళ ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing. He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ డిలే, దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్
1: తరుముకుంటారు ఈ వాలంటీర్స్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని.
0: ఆల్ ది వాలంటీర్స్ విల్ డ్రైవ్ దెం ఫోర్త్ క్విక్లీ టు పాస్ ఆన్.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ బూర్గుల రామకృష్ణరావు.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
1: ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్, సార్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యూ డోంట్ హావ్ టు స్టాండ్ దేర్.
1: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee.
0: Chief devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర
1: ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: There in that village colony, nobody were
1: there. దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: The body has to be taken to the funeral.
1: Yavvaru akkada raledu.
0: Nobody came.
1: Ee Nambudri prabhamlo brahmanu endu dinni muttadaniki veelu kadannaru.
0: Nambudri brahman said one should not touch that body.
1: Endukante dharma viruddhamaina dinto praveshistunnadu Shankaracharya.
0: Shankara is acting something against the norms of dharma.
1: Vidhi lekunda aa yokka dehanni taane bhujam paina veskoni tana peraki lopalle tana doddu lopalle untatuvi akkade book chesadu.
0: As there is no way
1: ఎవరికి శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే కూర్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
1: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి.
0: There is no open space behind
1: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent rest.
1: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్లు వారిపైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night.
0: Day and night.
1: Anaru torch light kuda levu.
0: There were no torch lights in those
1: times. Iti pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు.
0: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడాను విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kudinatundi ee shariramunu aakarshistundadu kaani nijamainatundi aatmanu evvaru kudanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young citizen students, you are just carried away by the body, which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktam tho kudinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నాట్ దేహం
1: యొక్క సౌందర్యాలు చూస్తున్నారు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ద బ్యూటీ.
1: సౌందర్యాలు చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ద బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చి చి ఇది సరైనది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్. ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియ?
0: Why should we deluded by the body that changes every moment?
1: ఇవి క్షణ క్షణమునకు మారిపోయేటువంటి ఒక శరీరం లే.
0: The body changes every time, every moment.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే.
0: That suit to fade away.
1: కట్టగలటువంటి కాలిపోయే శరీరం లే.
0: Ultimately they must be burned.
1: యవ్వనం ఎత్తలో ఉంటుంటారు.
0: What happened?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక passing cloud ఏ యవ్వనం.
0: This youth is like a passing cloud that has come in between.
1: అని అక్కడ ఒక విధమైనటువంటి ఒక శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి.
0: It only means youngsters should conduct themselves
1: carefully. దాన్ని మనం విస్మరించాలి.
0: They should forget the body feeling whatsoever.
1: ఇది అంతా కూడాను కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము.
0: The whole body is full of foul smell, bad smell.
1: దీని అందసందమునంతా కూడాను ఎక్కడ ఉంటుంది?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడాను భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: It is only your delusion. You cannot bear that foul smell any longer.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
0: Here is a story.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: A king has only son.
1: ఆ అబ్బాయికి 20 సంవత్సరాలు వచ్చింది, 22 సంవత్సరాలు వచ్చింది.
0: Attained age of 20 years.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరాలు సరి అయిన వయస్సు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: ఆనాటి రాజకుమారుడైనటువంటి ఆ యువకుడు, నాన్న నేను వివాహమాడదలిచినటువంటి ఒక కన్యను నేనే సెలెక్ట్ చేయాలి, కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది.
0: King felt very sad.
1: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
0: But it's not his intention to make him feel sad.
1: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
0: Without talking anything he retired.
1: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
0: The son also felt little bit sad.
1: నోటితో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
0: Though he said what he liked, but his conscience was not satisfied.
1: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు, కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
0: That boy just
1: ఈ అరణ్యంలో కొంత విహరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: పోతున్నాడు గుర్రం పైన.
0: He was proceeding on the horse.
1: కింద నది.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have their bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: How is she proceeding?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు.
0: She has determined not to look at the face of a man.
1: నా జీవితం అంతా కూడాను కన్యగానే జీవించాలి.
0: That she should live unmarried throughout her life.
1: నా జీవితం అంతా కూడాను భగవత్ అర్పితంగా నేను అర్పితం కావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: She has determined to surrender her life to God only.
1: ఏ సేవను చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
0: And she was walking along the edge of the river.
1: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
0: The prince on the horse looked at the face of this girl.
1: ప్రారంభమైంది వ్యాధి.
0: There started the disease.
1: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
0: He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో చెప్పించాడు.
0: He was afraid to tell his father.
1: ఒక అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: Kani bidda cheppaledu.
0: But he didn't tell his daughter.
1: Ee bidda kramakramina taru kontha varaku telusukoni nenu vivaham chesukonu ani oka nirnayaniki vachesindi.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: Kani tandriki cheppadaniki ishtam ledhu. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజు ఏమంటాడో అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: షీ వాజ్ ఇన్ ఎ డైలమా బికాజ్ షీ డిడ్ంట్ పిక్ అప్ కరేజ్ టు టెల్ హర్ ఫాదర్ బికాజ్ దేర్ ఇస్ ప్రిన్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ పెస్టరింగ్ హర్.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: Patti dinamu prathama sayankalamu raju garu vaatram abbutunnaru eppudu eppudu eppudu eppudu.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages.
1: Ee rajakumarani kudanu eppudu jarugutundani typhoid fever maadri perigipothuntundali temperature.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: Oka dinamu aame cheppindi, నేను వివాహం ఆడను.
0: వన్ డే షీ సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ.
1: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: హౌ టు కన్వే దిస్?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదని మా బిడ్డకని చెప్పండి నేను.
0: ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్ దట్ మై డాటర్ డజంట్ వాంట్ టు మ్యారీ.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know felt sad.
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: సాయంకాలం తిరిగి గంగస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath, and she sat in meditation.
1: Oh, Bhagavantuda.
0: Oh, God.
1: Na pratignake etti bhagam kaakunda.
0: In order to hold on to my vow.
1: Rajuku asantrupti kaakunda.
0: In order not to dissent.
1: Na tandiki ye vidhamainatundi chintalu kaakunda.
0: To see that my father.
1: Edaina oka vidhamainatundi vision naaku ichese.
0: Please show me a way, give me some vision.
1: Oka vidhamainatundi divya sankalpalu naaku andinchamani cheppi.
0: Give me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: And then she could have a good nag within herself.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: She told her father, Father, send a message that I am going to marry the prince.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: However, 8 days time should be given to me.
1: Sorry, inka 8 days a ani rajakumar chala nirutsahamlo unnadu.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: Sorry, ee vaartanu rajuku pampinchadu.
0: This message
1: rajuku chala santoshinchadu.
0: The king was happy.
1: Aa naati nundi,
0: since then,
1: ee oka vaidyudu daggariki velli strong purgative.
0: This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా బేదిపోయే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that Purgit strong dosage that she had
1: dysentery.
0: All the material is collected in very big vessels.
1: 8 days
0: time, all the vessels are full of this material. At the end of the eighth day, they should meet at a place. The prince should answer some of the questions. This was the decision agreement before. All days passed.
1: అష్టపంజరంగా ఉంటుంది అది కన్నులంతా లోపల దిగిపోయిన చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్ ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయింది అంటే చాలా బలహీనుడు అయిపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ యూ బికమ్ వీక్ నాచురలీ.
1: సరే తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
0: He went there in a palanquin and about to put questions, expecting answers.
1: This
0: prince is waiting for her arrival like a chataka bird.
1: The
0: girl got down. She didn't have enough of strength to walk on her own. She was accompanied by eight servants were bringing very big vessels along with them.
1: Eight vessels carrying. The prince saw.
0: The girl I saw was very beautiful.
1: Who
0: is this ugly lady?
1: She's
0: suffering from disease, I
1: believe.
0: So I never wanted such a
1: lady.
0: With folded hands, she said, "O prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: ఇగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుంది.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
0: But collect this beauty, 8 vessels.
1: తరువాత నన్ను వివాహం ఆడు.
0: Later you marry me.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ
1: మలమూత్రంతో మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
0: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ ఇన్
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ యూర్ ఇన్ మై బ్యూటీ.
1: దీన్ని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: She went on arguing vehemently.
1: ఎందుకంటే భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: Because she has divine thought.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: This is the teaching of Shankara.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: Just as the horse reversed, then his mind also turned now.
1: తాను కూడా అనుకున్నాడు చీ.
0: He too felt.
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: Though 100 years lifetime span is fixed, you cannot believe it.
1: లేక ప్రాయమందు లేక ముసలియందు లేక ముదివియందు ఈ ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
1: Body is like a water bubble. Mind is like a mad monkey. దీన్ని అనుసరిస్తూ పోతుంది ఈ బాడీ.
0: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు.
0: దెన్ హిస్ మైండ్ ఆల్సో టర్న్ నౌ.
1: తాను కూడా అనుకున్నాడు చీ.
0: హి టు ఫెల్ట్
1: నిజం.
0: Yes.
1: దేహం ఏమిటిది?
0: వాట్ ఇస్ దిస్ బాడీ ఆఫ్టర్ ఆల్?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.

0: water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: దీని అనుసరిస్తుపోతుంది body.
0: This body follows it.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by
1: దీనిని శంకర్లు వారు యువకులకందరికి బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికి లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
1: అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ యువర్ డ్యూటీ?
1: బాలబాలికలారా,
0: boys and girls,
1: మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు.
0: Daily you go to cinemas.
1: మీరు సినిమాలు చూస్తున్నారు.
0: You see cinemas.
1: ఇందులోనే ఉంటున్నది అద్వైతం.
0: There is principle of non-dualism there.
1: చక్కగా వివరిస్తాడు.
0: Explain clearly.
1: మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్.
0: When you go and sit in a theater, you find white screen in front of you.
1: కానీ ఆ స్క్రీన్ ని ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు.
0: But you can't bear to see that sight of the screen.
1: కానీ మీరు వెయిట్ చేస్తున్నారు.
0: But you have been waiting.
1: దేనికి వెయిట్ చేస్తున్నారు?
0: What for?
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు.
0: You are waiting for the picture to start.
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు.
0: You are so happy to see the picture on the screen.
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగి పోతున్నాయి.
0: The pictures that appear on the screen don't stay there.
1: బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి.
0: They go and come again.
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం జరుగుతుండాలి.
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో.
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు.
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నా కమ్స్.
1: అది ఏ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య.
0: దేర్ఫోర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ.
1: మిథ్య అనగా జగత్.
0: జగత్ ఇస్
1: జా గత్. జా గత్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
0: Jagat means that which comes and goes. That is Jagat.
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: అది జగత్.
0: That is Jagat.
1: బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది.
0: God is truth like a screen.
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు.
0: But no one wants to
1: see the
0: screen.
1: వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు.
0: But they want to see the pictures on the screen.
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు.
0: Next moment he taught
1: సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు.
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ద హోల్ యూనివర్స్
1: విష్ణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు.
1: అంతా దైవమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు.
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సర్వ జగత్ అన్నాడు. అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు.
0: At one time he said God is truth and the world is illusion.
1: సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు.
0: Now he says
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు.
0: That he says the whole world is divine.
1: ఇది నిజమా?
0: Is that true or is this true now?
1: అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్.
0: శంకర్ said that is truth, this is also true.
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి.
0: Pictures come and go.
1: పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పునరపి మరణం, పునరపి జననం.
0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంతా కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, అది సత్యము.
0: But the world is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్.
0: He said the whole universe is divine.
1: దీనికి రెండవ యొక్క ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: He gave second example in support of this.
1: స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి.
0: Here is a screen on which pictures are projected.
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు.
0: But you see only the picture.
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen aa bommal tone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
0: బికాస్ స్క్రీన్ ఇస్ దేర్ యాస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్.
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది.
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ద పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్.
1: శాశ్వతమైన ఈశ్వరత్వము,
0: ద పర్మనెంట్ డివినిటీ,
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది.
0: ఇట్ గెట్స్ యూనిఫైడ్.

0: విశ్వమయం జగత్తు అన్నాడు.
1: దట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఈస్ సెడ్ ద హోల్ థింగ్ ఇస్ డివైన్.
0: స్క్రీన్ లేకపోతే బొమ్మలు లేవు.
1: వితౌట్ స్క్రీన్ దేర్ ఆర్ నో పిక్చర్స్.
0: కాబట్టి స్క్రీన్ కూడా నా బొమ్మల్లో ఉంటుండాలి.
1: దేర్ఫోర్ స్క్రీన్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ ద పిక్చర్.
0: బొమ్మలు బొమ్మల బొమ్మలు అనుకుంటున్నావు నీవు.
1: సో యు థింక్ ఓన్లీ పిక్చర్.
0: ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటి ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దిస్ పిక్చర్
0: అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ఆల్
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: The whole universe is fully divine.
0: Anni bommalu endukodanu undinatvantidi aatma okkati.
1: In all the pictures,
0: adi
1: in all the forms,
0: adi ye screen.
1: In all the forms there is only one
0: aa
1: atma.
0: Aa screen vallane anni kodanu vastunnayi potunnayi kalustunnayi velutunnayi.
1: Because of the atmic principle of screen, aa screen
0: lekapothe bommale kanipinchavu manaku.
1: Without the screen you cannot see the picture.
0: Kanuka adantha satyamainatundi.
1: Therefore that's all true.
0: Ee vidhamainatundi advaitanni jagatnuku chaatutu vachadu.
1: This theory of non-dualism was taught to the entire world.
0: Jagatanta oka screen.
1: The whole world is a screen.
0: Indulo puttedi chachedi ikka jeevulanta kudanu ee screen paine kanipistunnayi manaku.
1: All the creatures born and that die later appear on the screen.
0: Kaani prathi bomma endukodanu ee screen kudanu leenamai untundadi.
1: But in every picture there is screen.
0: Screen lekapothe bommale manaku undavu.
1: Without the screen you can't see the picture.
0: కనుక అద్వైతం అనగా ఏమిటి?
1: What do you mean by non-dualism?
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
1: దేర్ఫోర్ నాన్ డ్యూయలిజం మీన్స్ వన్ షుడ్ థింక్ ఆఫ్ ది ఫండమెంటల్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్.
0: అది స్క్రీన్.
1: That is the screen, real screen, which is the divinity.
0: జగత్తంతైకుడును వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
1: The whole world is something that goes and passes.
0: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
1: And therefore this world which is illusion appears on the screen which is eternal.
0: కనుకనే ఏకం సత్తి విప్రా బహుదా వదంతి ఉన్నది ఒక్కటే.
1: So truth is one, only one.
0: ఆ స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
1: Without the screen there is no world at all.
0: సృష్టి అనేటువంటిది దీనిపై ఆధారపడి ఉంటుండాలి.
1: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు నో దిస్ ఫండమెంటల్.
0: అప్పుడే ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది థియరీ ఆఫ్ యూనిటీ వన్నెస్. దేర్ ఆఫ్టర్
0: ఆ ఏకత్వం అనేది ఆత్మ.
1: దట్ వన్నెస్ ఈజ్ ఆత్మిక్.
0: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు చైతన్య రూపంలో ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్. దానినే
0: బ్రహ్మ అన్నారు.
1: దట్స్ కాల్డ్ బ్రహ్మ.
0: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
1: కృష్ణ.
0: దానినే విష్ణు అన్నారు.
1: విష్ణు.
0: దాన్నే శివుడు అన్నారు.
1: శివ.
0: దాన్నే అల్లా అన్నారు. దానే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టు వచ్చారు.
1: ద సేమ్ ఆత్మ డివినిటీ ఇస్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
1: ఆల్ ద నేమ్స్ ఆర్ గివెన్ క్రిజెంట్.
0: ఈ పుట్టినవి పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ క్రిజెంట్, బట్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నైదర్ బోర్న్ నార్ గివెన్ ఎ నేమ్.
0: పెట్టింది కూడా కాదు.
1: ఇస్ నాట్ ఎట్ ఆల్ గివెన్ ఎట్ ఆల్.
0: కలుకునే దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితుల కంటను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
0: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
1: దిస్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
0: అందరూ ఉంటున్నారు.
1: సో మెనీ హియర్.
0: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
1: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: అయితే అందరి ఎందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
1: బట్ ద డివైన్ పవర్
0: ఏ ప్రాణశక్తి? అది ఏ ప్రాణశక్తి?
1: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
1: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
0: ఏమిటి ఆ ప్రాణశక్తి?
1: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
0: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుంది.
1: సో లాంగ్ ది సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ ద ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున మొదలుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation, exhalation take place, however, the thing is retained. Ida pingala.
0: Purakamu, rechakamu.
1: One is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu.
1: The retention of breath at the center is kumbhakamu.
0: Kanukane kumbhakamu, rechakamu, purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne aatma sambandhamaina sadhanlo unnaru.
1: All this breathing exercise pranayama
0: yama,
1: is what atmic
0: yama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. ఈ అష్టాంగ యోగములు ఎందు, ఈ యోగ విద్యలు ఎందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము వదలటము,
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యూ రిటైన్, హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐ. కనుక
0: నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యూ షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: It is called Prayaga.
0: Prayaga అనగా ఏమి? యమునా, గంగ, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని.
1: Prayaga means where the three rivers, Ganga, Yamuna, Saraswati meet.
0: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
1: Where do they meet?
0: భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
1: They merge there in Atma.
0: Ganga. పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగ అని పేరు పెట్టాడు శంకర్ల వారు.
1: The sacred selfless action is Ganga.
0: Yamuna. Idiye oka vidhamain upasana kinda pettadu.
1: Yamuna is devotion upasana.
0: Yamuna anaga Jamuna.
1: Yamuna.
0: Jamuna anaga bhakti marganiki moola karananga pettadu.
1: Jamuna stands for the path of devotion.
0: Jnanamu ade Saraswati.
1: Saraswati stands for knowledge,
0: wisdom.
1: It is an inner current.
0: Kalukane ee bhakti jnanamunaku, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ డివోషన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఇస్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్.
0: కనుక మనం ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో, ఏ కార్ లోనో, ఏ దీంట్లోనో మనం ప్రయత్నం అవుతాం. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
1: టు గో ఆన్ పిల్గ్రిమేజ్ టు ప్రయాగా వి మేక్ నెసెసరీ రిజర్వేషన్ అండ్ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ఫ్లైట్.
0: 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని త్రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు. ఆమె
1: 200 ఇయర్స్ అగో వెన్ మీరా వాస్ నెక్డ్ అవుట్ ఆఫ్ ది ప్యాలెస్ బై హర్ హస్బెండ్, షీ అడ్రెస్డ్ హర్ మైండ్ నాట్ టు ద

0: ఓ మైండ్ ట్రావెల్ వేర్ ది టూ మీట్ గంగా అండ్ జమున.
1: ఎక్కడ ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పాని.
0: గంగా యమున వాటర్.

0: తీర్.
1: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్.
0: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు.
1: దేర్ వి ఫైండ్ కృష్ణ.
0: అక్కడ ఉన్నాడు.
1: వెర్ ఇస్ హి?
0: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్ గంగా జమునాతి.
1: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా.
0: వెళ్ళిపో, గెట్ అవుట్ అంత క్షణమే. టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి.
1: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
0: హే మన్
1: మేక్ ఇన్ రిజర్వేషన్
0: గంగా జమునాతి చెల్లు రేమన్.
1: She commanded her mind to go to that place.
0: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
1: That is the sacred thought out of a sacred heart.
0: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలకుడును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ టాక్ టు పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిల్డ్రన్, యంగ్స్టర్స్ అండ్ అడల్ట్స్ అలైక్.
0: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
1: This non-dualism theory
0: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
1: Everybody started accepting this principle.
0: ఆ సమయం లోపల
1: at that time
0: గురు గోవింద అనగా గౌడపాదుడు,
1: గౌడపాద
0: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
1: He also came to కాశీ.
0: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
1: Earlier he was addressed, he was called by this name శంకరా శంకరా.
0: అక్కడ కొంతవరకు శంకర్ల వారు కొంత అపవిత్రం జరిగింది.
1: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
0: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
1: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
0: మధ్య మార్గంలో
1: ఆన్ ది వే
0: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
1: హీ వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
0: ఆ సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: తన భార్య, పండితుని భార్య,
1: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్,
0: నీకు మొన్న చెప్పాను
1: భగవాన్ సెడ్ దట్
0: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
1: షీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్.
0: కట్టగరిపోయి తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
1: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రెనన్షియంట్. దట్ వాజ్ హర్ డిసిషన్.
0: భర్తనే ఓడిపోయాడు.
1: హర్ హస్బెండ్ lost, was defeated.
0: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
1: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రెనన్షియంట్.
0: ఆ ఉభయ భారత్ చెప్పింది.
1: ఉభయ భారతి సెడ్,
0: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
1: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
0: నేను అర్ధాంగి.
1: ఐఎమ్ హిస్
0: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
1: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
0: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
1: My husband cannot be an ascetic unless you defeat me because I am his half body.
0: సరే వాదించమన్నాడు శంకర్లు.
1: He said, okay, argue now, he said.
0: ఆమె
1: she
0: గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
1: She questioned on the certain things of householder state.
0: శంకర్ల వారికి తెలియదు.
1: Shankara has no knowledge of a householder level.
0: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
1: And he wanted 1 month time.
0: ఈ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
1: To answer the questions, he wanted 1 month time.
0: ప్రయాణమవుతూ పోతున్నాడు.
1: And he was proceeding.
0: ఆ రాజ్యంలో కాశీరాజు
1: there at the time the king
0: మరణించాడు.
1: He died.
0: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
1: The dead body of the king of Kashi was kept on one side.
0: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు. పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
1: As it was the right time, Shankara has
0: entered into this body. మరణించింది.
1: And the body of Shankara was there on the other side.
0: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
1: He has entered into the body.
0: రాజుగారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
1: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
0: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించే శంకర్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
0: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
1: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
0: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీయింగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ది బాడీ ఆఫ్ ది కింగ్.
0: కూడా తాను అంగీకరించలేదు.
1: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
0: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభార్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
0: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణమయ్యాడు. కాశ్మీర్ పండితుడు చాలా గొప్ప పండితుడు, దిగ్గజాలం.
1: He answered and he went to Kashmir where we find greatest exponents in the
0: scholars. Kashmir panditulu chaala goppa vaallu.
1: The Kashmir scholars are very great.
0: Aa kaalam lopala appudu KKE Raju ee panditulanta poshistu vachadu.
1: It was Kashmir king who was taking care of all these scholars.
0: KKE Raju anagemi Kaikeyi tandri.
1: The king of Kashmir is the father of Kaikeyi.
0: కనుక ఆ పండితులు ఓడించాలని పోయాడు.
1: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
0: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
1: ద మూమెంట్ హీ
0: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
1: ద మూమెంట్ హీ స్టెప్డ్ ఇన్ టు ద కాశ్మీర్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ కనక దుర్గా ఇమీడియట్లీ క్లోజ్డ్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
1: విత్ ఆల్ ది ఎఫర్ట్ దే కుడ్ నాట్ ఓపెన్ ద డోర్.
0: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
1: ఆల్ స్కాలర్స్ వెంట్ దేర్ టు ద టెంపుల్ అండ్ ప్రేడ్
0: ప్రార్థనలు సల్పుతున్నారు.
1: దే ప్రేడ్ అండ్ ప్రేడ్
0: శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణమునంతా కూడా నువ్వు పఠిస్తున్నారు.
1: దే ఆల్సో రిసైటింగ్ ఆల్ ఇంపార్టెంట్ శ్లోకాస్.
0: కానీ ఏమి తెలియలేదు.
1: బట్ నథింగ్ హెడ్ హ్యాపన్.
0: కానీ
1: బట్
0: వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్ చెప్పింది.
1: కనకదుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
0: శంకర్ల వారు చాలా గొప్పవారే.
1: శంకర ఇస్ గ్రేట్.
0: అతను ఇప్పుడు ఆచార్యుడు.
1: నౌ హీస్ ప్రిసెప్టర్.
0: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినారు.
1: సిన్స్ హాస్ మెనీ డిసైపుల్స్ నౌ హీస్ ఆచార్యుడు.
0: ఆచరించి తాను చేపిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ దట్ వాట్ హీ హాస్ బీన్
0: ఆచార్యుడే. కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
1: నౌ హీస్ పొల్యూటెడ్ టు
0: సమ్. ఆ మాలిన్యాన్ని తాను తరంగొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
1: వెన్ వన్స్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ లిటిల్ పొల్యూషన్ అన్సేక్రెడ్ యాక్ట్ then the door to the temple will open automatically.
0: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్
0: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
0: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
1: It is my mistake to have entered into the body of the king.
0: పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీంట్లో నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
1: He has forsaken all the food and drink and undertook deep penance.
0: 12వ దినం తలుపు తెరుచుకుంది.
1: On 12th day the doors of the temple opened.
0: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
1: That was the strong determination of Shankara.
0: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ? లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదే దోషం.
1: దే సెడ్ దట్ యు లవ్ స్వామి, వాట్ టైప్ ఆఫ్ లవ్? ఇట్స్ నాట్ ఓన్లీ లవ్.
0: ఇష్టాపూర్వకంగా కాదు, ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
1: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
0: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
1: When you start loving God with this feeling of the spirit of Atma,
0: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
1: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
0: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
1: Actual love in spirit is
0: the ప్రేమ. అట్టి ప్రేమనే God.
1: That love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
1: When once you have that love, you will be pure and that love also will be pure and unsullied.
0: వేద శాస్త్రమును నేర్పగలిగి ఉన్న, పద్య గద్యములను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే వన్ మైట్ రిసైట్ వేద అండ్ వేదాంగాస్ రిపీటెడ్లీ.
0: ఈ వేదాంగ పురాణములు ఇవి కాదు ప్రధానములు.
1: నాట్ ది సేక్రెడ్ టెక్స్ట్ ది ఎపిక్స్ అండ్ వేదాస్.
0: ఏమి చేసినా అది మంచిది.
1: విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ యూ డూ దట్స్ గుడ్.
0: అది ఏ పవిత్రము,
1: దాట్ ఈస్ సేక్రెడ్.
0: అది ఏ దివ్యత్వము,
1: దాట్ ఈస్ డివైన్.
0: ఇది ఏ ఆత్మతత్వం,
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
1: నాట్ అప్రోచ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్.
0: అది ఆత్మనే ఇది ఆత్మనే ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
1: దిస్ ఇస్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: విత్ సచ్ లవ్ full in his heart, he started propagating, teaching the Vedanta of non-dualism.
0: కట్టగలపటికి ఇంకాను ఈ పిల్లలకంత యువకులైనటువంటి వారికంత ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
1: And he spoke rather harshly to youngsters also.
0: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
0: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
1: దర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
0: ప్రతి దినము కూడాను
1: ఎవ్రీ డే
0: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
1: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
0: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: ద స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
0: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
1: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
0: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మ పూర్ణమవుతుంది అన్నాడు.
1: ద పండిట్ సెడ్ యూ షుడ్ లిసన్ టు ది టాక్స్ ఆల్ ది 7 days కంప్లీట్లీ వితౌట్ ఫెయిల్ సో హెస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
0: 5 దినాలు జరిగింది.
1: 5 days
0: ఆరో దినము,
1: 6th day,
0: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
1: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అర్జెంట్ వర్క్.
0: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
1: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
0: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
1: హి సెడ్ వి మస్ట్ నెసెసరీలీ అటెండ్ ఆల్ ది 7 days టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
0: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
1: Today you attend it.
0: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
1: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 day యూ అటెండ్
0: చెప్పాడు.
1: హి సెడ్
0: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
1: బట్ హీ వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
0: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంత విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునక్కకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు, నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
1: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
0: Panditun daggariki vellaadu.
1: Again he went to the scholar.
0: Pandita,
1: he said, oh scholar,
0: nee eppudu dinu maa kumarunu pampistunnanu,
1: tomorrow I am sending
0: you tivramaina vairagyanni bodhinchakandi.
1: Don't teach detachment tomorrow.
0: ఈ ప్రాపంచకం పైన చేసుకుంటే రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
1: టీచ్ దాట్ సో దాట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: మీ ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
1: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
0: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
1: దెన్ హి సెడ్,
0: 6 దినాలు విన్నారు,
1: ఓ బిజినెస్ మ్యాన్,
0: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో.
1: టు వాట్ ఎక్స్టెండ్ యూ,
0: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
1: జస్ట్ ఫర్ 1 day.
0: రాదు రాదు రాదు.
1: జస్ట్ ఫర్ 1 day యూ విల్ నాట్
0: జన్మ జన్మాంతర సంసారం అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎట్టు పోలి తొలగిపోతాయి.
1: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్.
0: సులభంగా తెగేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
0: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
1: శంకర్ డిటర్మైన్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ again and again so as to come out with
0: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
1: Then we can make use of that.
0: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
1: A vessel that we make use of it every day must be cleaned every day.
0: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి ఒకసారి తోమితే చాలు.
1: But big vessels which are used at wedding times are cleaned once in a year.
0: నిత్యము ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
1: Those of the daily use must be cleaned every day.
0: అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
1: This youth stage we should clean every day.
0: అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
1: యు నో వాట్ వైరాగ్య ఇస్?
0: పూర్వం చెప్పాను.
1: భగవాన్ సెడ్ అట్ దట్ డే,
0: తిన్న అన్నం కక్కిన తరువాత,
1: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
0: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
1: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
0: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
1: Just as we'll be disgusted with the humans, that food which is vomited out, we should have that spirit of detachment.
0: Try anukunte dry aipothundi.
1: We should never say I shall try, because when you say try, it becomes dry.
0: Must do, must do, must do.
1: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యు మస్ట్ డు, యు మస్ట్
0: మీ కోసమే,
1: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
0: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
0: ఈ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించి పోవసింది.
1: యు మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ టు
0: దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవసింది.
1: యూ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
0: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
1: హీస్ ఎటర్నల్ ట్రూత్.
0: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
1: దట్ ఈస్ ద ట్రూత్.
0: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
1: And we should be strong enough in respect of the divine.
0: Adiye, our determination.
1: We should develop the
0: strong determination.
1: Strong determination.
0: Chala pattudalato pattali.
1: We should have strong determination.
0: Appude dani teginatvanti oka phaltam kuda manaku labhyam avutundi.
1: Then we'll get the appropriate result.
0: Kevalam vadaltam teeskovatam vadaltam ee vidhanga untundakoddu.
1: It's not something like giving up and accepting later.
0: Kanu okka thuri vadalna valle pettindi ayipoyindi.
1: When once it is given up, that's all, end of the matter.
0: అట్టి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
1: Then once we have the strong determination,
0: తప్పకైది సత్యం సత్యం సత్యం.
1: You will certainly understand this is the truth and truth alone.
0: కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
1: The principle of detachment taught by Shankara helped this world.
0: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
1: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఇస్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
0: నడుచుకోవాలి.
1: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్ఫ్.
0: కేవలం వాక్ తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. యూ మియర్లీ
0: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
1: ద బాడీ షుడ్ నెసెసరీ ఫాలో.
0: దాన్ని త్యజించాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
0: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
0: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
1: దట్ విల్ గెట్.
0: దైవం సత్యం.
1: గాడ్ ఈస్
0: జ్ఞానం సత్యం.
1: విజ్డమ్ ఈస్
0: ట్రూ. అనిత్యం.
1: Everything is ephemeral.
0: Kanukane satya gnanam anantam brahma tattvam.
1: Therefore God is infinite, God is wisdom, God is truth.

0: പ്രേമസ്വരൂപുലാര്.
1: Embodiments of divine love.
0: പവിത്രമായ പ്രകൃതി യൊക്ക ചിത്രമുള്ള വിചിത്രമായി പവിത്രമായി ചരിത്രമായി.
1: The strange things that you find in nature are extremely sacred. They have got a message and they are most noble.
0: പ്രകൃതി ముంచునది తేల్చునది అనుగ్రహించునది గ్రహించునది.
1: Nature can save a person, can drown a person, can bless with grace, can also comprehend everything.
0: ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: It is very difficult for man to understand this kind of extraordinary aspects of nature.
0: ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు.
1: Man is taking his birth in this world in order to earn the grace of nature.
0: కానీ ఏ నిమిత్తమే తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక విస్మరించి కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఈజ్ బోర్న్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ ఆరోగెన్స్.
0: గ్రహించున్నది అనుగ్రహించున్నది నిగ్రహించున్నది పరిగ్రహించున్నది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్ విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్ విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్. దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: Nature has supremacy and mastery over the life of man.
0: కానీ మానవుని యొక్క దివ్యత్వము ఈ మానవత్వమునే నిగ్రహించుకుని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: But man, recognizing and going only up to the human aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: సమస్త పదార్థములు కూడాను భగవంతునికి సమత్వమే.
1: For God, everything is equal.
0: ప్రపంచమునందు గల సమస్త వస్తువులు కూడాను భగవస్వరూపమే.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు.
1: We should not distinguish between nature and God.
0: ఈ రెండు కూడాను బింబ ప్రతిబింబములే.
1: The relationship between them is the object and its
0: అన్యోన్యాశ్రయములే.
1: They are
0: అవినాభావ సంబంధములే.
1: They are mutually dependent and mutually related.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: Man sees the manifested nature in its form and thinks it consists only of the objects which are in our.
0: మానవునికి ప్రధానమైనటువంటి గురువు ప్రకృతియే.
1: It is nature which is the primary preceptor for man.
0: Nature is the best teacher.
1: Nature is the best teacher.
0: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
1: Man is not recognizing such great truth.
0: ప్రతి పదార్థము ప్రతి క్షణము ప్రతి విషయము ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాజ్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
0: ఇట్టి పరమసత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ లైట్.
0: ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: రాయి మొదలు రత్నం వరకును,
1: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
0: పచ్చిక మొదలు పరంజ్యోతి వరకును,
1: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
0: మాల మొదలు మహనీయుని వరకును,
1: ఫ్రమ్ ది లోయెస్ట్ క్యాస్ట్ టు ద హైయెస్ట్
0: చీమ మొదలు ఏనుగు వరకును,
1: ఫ్రమ్ యాంట్ టు ఎలిఫెంట్,
0: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారత్. ఇది
1: భారత్ ఈజ్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ వర్తి ఆఫ్ వర్షిప్.
0: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారములు చే పూజింపబడుతుండాలి భారతదేశము.
1: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఐడాల్ ఫైండ్స్ యాక్సెప్టబిలిటీ అండ్ వర్షిప్.
0: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
0: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
0: చీమలకు కూడాను చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
0: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు, భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ బేసిక్ ట్రూత్ ఫూలిష్లీ డిస్క్రైబ్ ఇండియన్స్ యాజ్ ఫూలిష్.
0: కాదు కాదు, భగవత్ యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులకు కూడాను భగవత్ యొక్క ప్రేమను పొందించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, వినంతమైనటువంటి యొక్క తత్వంతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ నాట్ మెయిర్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బీట్ యానిమల్స్, బర్డ్స్ ఆర్ బీస్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: ద టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ దట్ ఈస్ ఒబ్టెయిన్డ్ ఇన్ భారత్ కెనాట్ బి ఒబ్టెయిన్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
0: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
1: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ ఈజ్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డూ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడు అవుతాడు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ ఆర్ మేక్ ఎన్ ఎనిమీ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్ టువర్డ్స్ గాడ్ హింసెల్ఫ్.
0: నిర్ద్వేషో సర్వభూతేషు, ఎవరిని ద్వేషించినా కూడాను భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: sarva jeeva namaskaram keshavam pratihachyate anindi. Evariki namaskaram chesinappatikini vaari endunnatvanti okka antaratma swaroopulaina paramaatmaniki namaskaram anindi.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: Itti pavitramainanti bharatiya sanskrutini gurtinchukolenatvanti moodulu దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగానూ భావిస్తూ వస్తున్నారు.
1: ఫూలిష్ అండ్ అన్వైజ్ పీపుల్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ సీక్రెట్ ట్రూత్ హిడెన్ ఇన్ ఇండియన్ కల్చర్ కాల్ దోస్ పీపుల్ యాజ్ పీపుల్ హూ డు నాట్ నో థింగ్స్ కరెక్ట్లీ.
0: భారతీయుల యొక్క పవిత్రము, నిస్వార్థము, నిరంతరమైనటువంటి యొక్క దివ్యతత్వము ఇతరులు ఎవరు కూడా గ్రహించుకోలేరు.
1: ద సేక్రెడ్నెస్ ఆఫ్ భారతీయ లైఫ్ అండ్ ది యునిక్నెస్ ఆఫ్ భారతీయ లైఫ్ అండ్ ద డివినిటీ దట్ ఈస్ హిడెన్ ఇట్ కెనాట్ బి ఈజీలీ
0: అండర్స్టూడ్. పవిత్రమైన భారతీయ సంస్కృతిని భారతీయులే గ్రహించుకోలేకపోతున్నారు.
1: భారతీయ సంస్కృతి విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ విచ్ ఇస్ సో డివైన్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ ఈవెన్ బై భారతీయస్ ఇండియన్స్ దెమ్సెల్స్.
0: నామరూపములు వేరుగా ఉండినప్పటికీ అందు యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం, ఏకత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను ప్రచారం చేస్తూ వచ్చింది భారతదేశం.
1: భారత్ హ్యాస్ ప్రీచ్డ్ that there could be a little difference between name and form, but God who is the indweller is common and the same. This is what
0: ee prakriti antai kudano paramatman yokka pratibimbame.
1: The entire nature is only a reflection of
0: deen yokka shasanamu kevalam ullanginchutaku evvariki sadhyam kadu.
1: No one can transgress the laws of nature.
0: ఈ నేచర్ యొక్క, ఈ సహజం యొక్క, సృష్టి యొక్క రహస్యాన్ని ఎవరు కూడా మీరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ట్ ది లాస్ ఆఫ్ నేచర్.
0: ఇట్టి సత్య స్వరూపమైన, నిత్య స్వరూపమైన, నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్, దిస్ గ్రేట్ ట్రూత్ అండ్ దిస్ డివైన్ ట్రూత్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక కేవలము వస్తువాహనములపైననే, విషయ సంబంధముపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ ఇన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము, అశాశ్వతము, అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ, ట్రాన్సియెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు a rubbish dump wherein all the unwanted things are dumped there.
0: ilanti anityamu asashtamainti yokka dehaanni aadharanga chesukoni nitya satyamainti yokka aatma tattvanni manam gurtinchali.
1: We should base on this body which is temporary but recognize the basic truth and the real truth.
0: deham anetundi kevalamu oka inupa pette vantedi.
1: physical body may be compared to an iron safe.
0: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
1: ద జ్యూయల్స్ హిడెన్ ఇన్ దిస్ ఐరన్ సేఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్.
0: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకునలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
1: నాట్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్ జ్యూయల్స్ విచ్ దిస్ ఐరన్ సేఫ్ కంటైన్స్ we are wasting all our attention only on the iron safe which is valueless.
0: ee sadgunamulu sadaacharamulu satyavartana satchintanulu aneetunte oka viluvainatunte oka aabharanamulu ee malamutra durgandha mamsaraktamto koodinatunte ee deham nandu bhadraparichinatunte.
1: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
0: anduvallani tirutundaru vaaru chepparu.
1: Tirthan Alvar has declared
0: malinapu kompa.
1: This physical body is a dirty house.
0: Rogamula braggedu sevaka gampa.
1: It is a basket which is full of all diseases.
0: Jata sanchalanamu pondu dumpa.
1: This undergoes a number of changes and modulations.
0: Bhavasagara meedagaleni kampa.
1: This is one which cannot help you to
0: అమ్ముల పదలందు మనమెప్పు దలంప.
1: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బెడ్ ఆఫ్ ఆరోస్.
0: నేను స్థిరమని నంబబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ డూ నాట్ ప్లేస్ యువర్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. బిలీవ్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
1: హీ హాజ్ అడ్రస్డ్ ఓన్లీ మైండ్ హియర్, హీ హాజ్ నాట్ అడ్రస్డ్ ది
0: మనిషి అనగా మనసే.
1: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ మైండ్.
0: కానీ మనిషి అనే ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు.
1: బట్ వీఆర్ ఓన్లీ టేకింగ్ నోట్ ఆఫ్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దిస్ ఇస్ అ గ్రేట్
0: మనసు కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
1: యాజ్ హీ హ్యాజ్ ఎ మైండ్, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనిషి, ది వన్ హూ హ్యాజ్ ఎ మైండ్.
0: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణమేమిటి?
1: ఇఫ్ యు సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ ద వే దట్ ఇట్ ఆట్ టు బి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ స్టేట్?
0: మనిషి అంటే మనసే.
1: మ్యాన్ మీన్స్ హిజ్ మైండ్.
0: మనసు అంటే సంకల్పముల యొక్క కూడికే.
1: మైండ్ మీన్స్ ది కాంగ్లోమరేషన్ ఆఫ్ ద థాట్స్.
0: సంకల్పములు అనగా నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచారములే.
1: ది థాట్స్ ఎసెన్షియలీ రెఫర్ టు ద టైప్ ఆఫ్ యాక్షన్ దట్ యు క్యారీ ఆన్.
0: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ కాండక్ట్ ఈస్ గుడ్, యువర్ మైండ్ వుడ్ బి గుడ్.
0: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
1: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ గుడ్, మ్యాన్ వుడ్ బి గుడ్, హీ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాడు లోకము మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
1: ఇఫ్ యు సే దట్ ది వరల్డ్ ఈజ్ నాట్ ఆల్ రైట్ టుడే, ఇట్ మీన్స్ మ్యాన్స్ కాండక్ట్ ఈజ్ నాట్ క్వైట్ ఆల్ రైట్.
0: మన నడతలన్నీ కూడా కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్ సేక్రెడ్.
0: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
1: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ అస్.
0: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
1: ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: దైవం మానుష్య రూపేణ.
1: God essentially comes down in the form of man.
0: దైవానికి ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: God doesn't have a separate form of his own.
0: ఇలాంటి మనిషి రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
1: ఇట్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఇఫ్ వీ డు నాట్ రికగ్నైజ్ divinity which has taken a human form and waste our life asking unnecessary and useless things and waste our time.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
1: Avatars descend on the earth in order to teach these sacred lessons to humanity.
0: నేను అనేక పర్యాయాలు చెప్పాను. భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
1: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రికగ్నైజ్ డివినిటీ విచ్ హెస్ టేకన్ ఎ హ్యూమన్ ఫారం అండ్ వేస్ట్ అవర్ లైఫ్ ఆస్కింగ్ అన్నెసరీ అండ్ యూజ్లెస్ థింగ్స్ అండ్ వేస్ట్ అవర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే

0: అవతరించేది.
1: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఆర్త్ నాట్ టు సాల్వ్ పెటి ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్నీ కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
1: ఆల్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
0: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే, ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్యలోకము, కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ ది మ్యాన్ కైండ్ ఈస్ బౌండ్ by their own actions.
0: నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటుంది, నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి.
1: ఆల్ ద రియాక్షన్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్, ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డిపెండ్.
0: ఒక నిలువుటద్దం ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకే అందిస్తుంది.
1: స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్ ఇఫ్ యూ ఆఫర్ నమస్కార్ ది ఇమేజ్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆఫర్స్ యూ బ్యాక్ ది నమస్కార్.
0: ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడాను నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హార్ష్ టు ది ఇమేజ్ ఇన్ సైడ్ ది మిర్రర్
0: మన కర్మలను బట్టి మన ప్రతిఫలం వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వీ కెన్ రికగ్నైజ్ దట్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ అవర్ యాక్షన్ డిపెండ్ అపాన్ ద టైప్ అండ్ ద నేచర్ ఆఫ్ యాక్షన్.
0: భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసము మూడు.
1: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ బిలీఫ్స్ ఆన్ విచ్ భారతీయ లైఫ్ ఇస్ బేస్డ్.
0: కర్మ ఫలము అనేటువంటిది ఒకటి.
1: వన్ ఈస్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్,
0: మనము చేసిన దానిని తప్పించుకున్నటకు వీలు కాదు, దానిని అనుభవించాలి అనేటువంటిది కర్మ సిద్ధాంతం.
1: ద లా ఆఫ్ కర్మ స్టేట్స్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
0: రెండవది అవతార తత్వము.
1: ద సెకండ్ వన్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార.
0: అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం.
1: అవతార తత్వ రిఫర్స్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: మానవత్వం కేవలము దైవము నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ డివినిటీ అలోన్, దిస్ ఈస్ ఎ ట్రూత్.
0: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
1: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
0: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్.
0: దేని వల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆదిండించి సుఖనిద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షివాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ we waste our life like animals and birds living in the same way as the animals and birds live.
0: Nityanatya vishaya parisilana shakti manavuniki okkaniki maatrame untundadi.
1: Man alone has the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలమును కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క దివ్య శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది.
1: He has the divine power to recognize the time sense, the past, the present and the future.
0: కనుకనే ఇది మానవత్వంలో ఒక దుర్లభత్వంగా దీన్ని భావిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్.
0: అయితే మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
1: మ్యాన్ కెన్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
0: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి యొక్క మార్గమే.
1: బట్ ఇన్ ఎ వే దిస్ ఈజ్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
0: గడిచిన దానిని చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
0: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది రీజన్ ఈజ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్
0: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
1: హౌ మచ్ యు వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
0: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్, దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: రేపటి వరకు నేను ఉంటానన్నటువంటి ష్యూరిటీనే లేదు, ఇంకా భవిష్యత్తు

0: ఎందుకు విచారించాలి?
1: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
0: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
1: వీ మే గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే ఇట్ సెల్ఫ్.
0: అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది.
1: బట్ ఇట్ హస్ సెడ్ దట్ రిమెంబర్ ఆల్వేస్ యువర్ ప్రజెంట్.
0: అనగా ఇది వర్తమానం, ఇది ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్ అన్నాం.
1: గో ఆన్ రిఫ్లెక్టింగ్ అండ్ రిమెంబరింగ్ ది ప్రజెంట్ యాజ్ ప్రజెంట్.
0: కానీ భగవద్ దృష్టిలో ఇది ప్రజెంట్ కాదు, ఇది సాధారణమైన ప్రజెంట్ కాదు, ఇది ఆమ్ని ప్రజెంట్.
1: బట్ ఇన్ ది డివైన్ రెకనింగ్ అండ్ విజన్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రజెంట్.
0: ఇది ఆమ్ని ప్రజెంట్ అన్నామంటే గడిచిపోయిన దాని యొక్క రిజల్ట్ ఈ ప్రజెంట్ లో ఉంటుండాలి. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వై డూ యూ డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఆమ్ని ప్రజెంట్? ది రీజన్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రజెంట్.
0: ఓనర్లీ రేపు వస్తుండాలి. ఇప్పుడు
1: యు ఆర్ గెటింగ్ ది బెల్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఇప్పుడు తినబోయేది రేపటి దినం బెల్ట్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది రేపు.
1: అండ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు హావ్ టేకెన్
0: రాబోయే రేపుకు వచ్చున్నటువంటి రేపుకు ప్రజెంటే ప్రధానము. గడిచిపోయినది రాబోయేటువంటిది కూడా ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: ది పాస్ట్ హ్యాస్ ఇట్స్ లెసన్స్ ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ప్రజెంట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ది ఫ్యూచర్.
0: అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచన లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ థింకింగ్ సో డీప్లీ యాజ్ టు రికగ్నైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రజెంట్. దేర్ఫోర్ హీ వరీస్ హింసెల్ఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటిది దైవత్వములో ఉండవు.
1: బట్ ఇన్ గాడ్ యూ కెనాట్ ఫైండ్ this kind of past.
0: ఇది దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
1: దిస్ ఈస్ కాంట్రడిక్టింగ్ ది డివినిటీ ఇట్సెల్ఫ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: స్వామి రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో తెలుసును కదా. స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
1: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దీస్ థాట్స్. స్వామి నోస్ ది ఫ్యూచర్ and Swami knows that he would be falling in bathroom. Does he not know this much?
0: Aithe naaku future naaku telusunu kaani itharla future nu nenu yochisthanu kaani deeni future nenu eppudu yochinchanu.
1: I know my
0: satyanni chakkaga gurtinchali.
1: I know my own future, but I would never bother about the future of this body or myself. I would always think of the future of others. This truth must be very clearly recognized.
0: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే. అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
1: I always concern myself about the duty for the present.
0: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
1: All these things come and go.
0: ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తు లోపల passing clouds.
1: Everything
0: రావటం పోవటం రావటం పోవటం.
1: Everything in the world is like a passing.
0: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడాను భావనలకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
1: In the process, a number of experiences will be gained by people.
0: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should always recognize the experiences in our own life.
0: భగవంతుడు ఏ అవతారం నందు కాని రామ కృష్ణ మత్స్య కూర్మ వరహ వామన ఇలాంటి అవతారములన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు. కానీ ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే ఒక లక్ష్యం.
1: వాట్ ఎవర్ ఇన్కార్నేషన్ బీట్ రామ ఆర్ మత్స్య ఆర్ కూర్మ ఆర్ ఎనీ అవతార్, దేర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ అస్ టు వై an avatar and incarnation.
0: Manavuniki prema tattvanni nerpinche kosam vastunnayi.
1: All the incarnations come in order to teach the principle of love to man.
0: O manavuda, neeku prema lekapovatam chetane, neeku swartham kalagatam chetane inni vidhamlainatundi bandhanaku ee yokka jagatlo nivu chikkubadi untunnavu.
1: O man, you are bound by so many things because you are filled with selfishness and because you do not have that love manifesting in you.
0: Tyagamu prema ee rendu neevu kaliginappude neevu divyatvamainatundi manavatvanga roopondutavu.
1: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
0: Tyagamu leni manavudu kevalam rogamunande nasistadu.
1: A man without sacrifice ruins himself only in diseases.
0: ప్రేమలేని మానవుడు జీవించినటువంటి ఒక శవంగా రూపొందుతాడు.
1: A man without love is a living death.
0: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
1: The divinity of man can be recognized only in sacrifice.
0: ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము.
1: Love alone is the reward for love.
0: ప్రేమకు ప్రేమనే సాక్షి.
1: Love is the witness of love.
0: ప్రేమకు భయము లేదు.
1: Love knows no fear.
0: కారణమేమనగా ప్రేమ పరిపూర్ణమైనటువంటి రీతిగా ఉంటుంటుంది.
1: The reason is love is full in itself.
0: ప్రేమలో స్వార్థము లేదు.
1: There is no selfishness in love.
0: ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటుంది.
1: Love lives for itself and therefore there is no room for fear in it.
0: కనుకనే ప్రేమను నేర్పే నిమిత్తమై అవతారములు ఈ జగత్తునందు అవతరిస్తూ ఉంటాయి.
1: Incarnations come down to earth in order to teach this law of love.
0: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
1: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
0: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ ద లా.
0: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకునేటకు సాధ్యమవుతుంది.
1: వన్ కెన్ లెర్న్ దిస్ బేసిక్ ట్రూత్ ఓన్లీ త్రూ డివినిటీ అండ్ త్రూ గాడ్.
0: కృష్ణావతారము కేవలం లీలావానుష విగ్రహమని, ఆదర్శమూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని, ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ హీ హోల్డ్స్ అవుట్ సైడ్ అన్ ఐడియల్స్ ఫర్ ద వరల్డ్.
0: భక్తుల యొక్క పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింప చేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ టు అర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సీక్రెట్నెస్, ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
0: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ, దుర్మార్గులను హింసిస్తూ, సన్మార్గులను పోషిస్తూ, ధర్మాన్ని పోషిస్తూ, అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము, అధర్మము యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే, కానీ భగవంతుడు ధర్మరక్షణ, అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా నువ్వు భగవంతుని లేదు.
1: యూ మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
0: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
1: But this is wrong. In God's view,
0: sarvamu tana sankalpam nundi aavirbhavinchinatundi kanuka tana sankalpam pavitramainadi kada.
1: Everything has emerged out of his will.
0: Prati padarthanni prakti vyaktini manam preminchinappude bhagavantuni preminchina varam avutam.
1: Only when we love every person and everything, then only would have truly loved.
0: Evarini dveshinchina manam paramatmanu dveshinchinatundi varam avutam.
1: Whomsoever you hate, you would have hated God himself.
0: Sarvata paanipadam తస్సర్వతోచి శిరోముఖం సర్వసత్తిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
0: భగవంతుణ్ణి, భగవంతుడా, నా బాధలు నీకు కనిపించటం లేదా? నా రోదలు నీకు వినిపించటం లేదా? నా కష్టమును నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుపుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
1: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్, అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్, దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ, బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సీన్.
0: కానీ ఈనాటి సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా,
1: ది పొజిషన్ ఆఫ్ టుడే సాధకాస్ ఈజ్
0: జానాది సమయములందు యోగరీతిలుగా ఉంటుంటారు, వారు యోగుల వలె ప్రకటిస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
0: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
1: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన హీ స్టార్ట్స్ లివింగ్ ఎన్ ఇంటెలిజెంట్ లైఫ్ ఇమ్మీడియట్లీ అవుట్ దట్ ఈస్ ఓవర్.
0: కృష్ణుడు చెప్పినటువంటిది సతతం యోగినహ అన్నాడు.
1: But this is not what has been told by Krishna. You should be yogi always.
0: Manam tellavari yogi, madhyanam bhogi, ratri rogi. ఈ విధంగా మారుతుంటే ఇంక సతతం యోగినః అనే ఏ రీతిగా మనం భావించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఏ యోగి ఇన్ ద మార్నింగ్ అండ్ ఇంటెలిజెంట్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అండ్ గెట్ డిసీజెస్ ఇన్ ద ఈవినింగ్, హౌ కెన్ యు
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా ఇది భగవద్భావంతోనే ఉంటుండాలి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ యు షుడ్ బి ఫుల్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ డివినిటీ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్. Whatever you do, whatever
0: kevalam you do, nee swarthamane nee kashtamulu yandu bhagavantuni nindinchatamu sukamulu yandu bhagavantuni varninchatamu idi kevalam swartha swaroopamainatundi sankuchitamaina bhavamu.
1: Criticizing God whenever you are having some problems and difficulties, praising God whenever your wishes are fulfilled is a narrow way of looking at God.
0: Idi vishalamaina bhavam kaadu.
1: This is not a broad understanding of God.
0: ఏ సమయమునకు ఏ కాలములో ఎప్పుడు ఏ రీతిగా ఏది జరుగును అది జరగక తప్పదు.
1: At what time, in what place, what happens is bound to happen. This cannot be changed.
0: ఏది జరిగినా కూడాను ఇది భగవత్ ప్రసాదంగానే మనం భావించాలి.
1: Whatever happens must be treated as a gift of God.
0: అట్టి ప్రేమను మనం పెంచుకున్నప్పుడే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ ట్రూ లవ్ స్పిరిచువాలిటీ స్ప్రింగ్స్ అప్ ఇన్ యువర్ హార్ట్ ఆటోమేటికలీ.
0: కేవలం లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ ద వర్ల్డ్లీ రిలేషన్షిప్స్.
0: అంత సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
1: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్.
0: ఎక్కడికి వెళ్లినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
1: టు విచెవర్ ప్లేస్ యు గో, వాట్ ఎవర్ యు సీ, యు షుడ్ కన్సిడర్ గాడ్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
0: కేవలం ఇది దేహం యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
0: దీన్ని నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింప చేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్ which makes this move, which makes this enjoy, which makes this live, and which makes this suffer.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిష్ట సంబంధులము అని భావిస్తుంటారు.
1: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దాట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యూడ్ బి గెటింగ్.
0: ఒకనొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకోరి.
1: వన్స్ అపాన్ ఎ టైమ్, ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ దట్ దే వర్ వెరీ గ్రేట్,
0: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
1: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
0: ఒకనాడు ఏనాడు ఎవరు కని వినని ఎరిగినటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు.
1: హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ she is suffering from a pain which was untold, unheard of, and such unbearable pain.
0: Anaga na talanoppi bharinchadaniki veelu kaledani oka pedda towel gattiga chutti chaala baadha padanattiga anubhavistu vachadu.
1: She bandaged his head with a big towel and as if he is suffering from such unbearable headache.
0: Idi mundu jaragaboyetunte yokka dinni gurtinche ee vidhanga vartistu vachadu krishnudu.
1: Knowing the future and the future events, he enacted this.
0: Rukmini, Satyabhama, Jambavati, Amdhar Kudanu, ee chuttu unnatundi sreelanta cheraru.
1: Rukmini, Satyabhama, Jambavati and the other women who were there.
0: Swami, enadu kudanu ee baadalu memu chudaledu kada, ee baadu endukosam vachindi, deeniki aushadham emiti ani aneka vidhamulaga avaru prashnistu vacharu.
1: They began questioning him in a number of ways. Swami, we have not seen any type of pain earlier. What is this pain? How did
0: papa bharinchukolenu idi chaala shock kottinattiga untundadi nenu inka taalalenu ani aneka rakaluga taanu nilapinchinattiga prakatistu vachadu.
1: He began just telling that, oh, I cannot bear this particular pain at all, it is giving me such a tremendous shock, and he began telling this.
0: Deeniki nivarana margam emitani vaaru prashnicharu.
1: They questioned him, what is the remedy for this, Swami?
0: Yavaraina oka parama bhaktuni yokka paada dhoodu techi నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుంది అన్నాడు.
1: ఇఫ్ ద డస్ట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ కుడ్ బి బ్రాట్ అండ్ అప్లైడ్ టు మై హెడ్ ఐ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హెడేక్.
0: ఆ వేళకు బ్రాహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
1: జస్ట్ అట్ దట్ టైమ్ నారద ఎంటర్డ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే.
0: సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా నారదా, ఈ బాధను మేమేనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
1: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారద అండ్ ప్రే టు హిమ్. వెల్ నారద, ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
0: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమభక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుంది అన్నాడు.
1: When Narada questioned Krishna the reason, he said that only the remedy is if you can get the dust off the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said.
0: Narada prakaranam aha inta parama bhaktaralaina satyabhamane untundadi kada aame padadudi ivvochunu kada annadu.
1: Narada just said satyabhama is such a great devotee is here, the dust of her feet can be offered to you, isn't it, Krishna? I said.
0: Satyabhama chetu nalupundi. Ayyo, nenu satini, Krishnudu naa pati. Sati yokka padaduli pati yokka sirasam paina veltamu, idi maha aparadham kada. Neku naraka prapti praptistundi, nenu ee narakaanni anubhavinchalenu, naa padaduli ivvanu annindi.
1: Satyabhama felt embarrassed. She was only a wife for Krishna, and the dust of wife's feet, if it is put on the head of a husband, she would go to hell. I do not want to go to hell by giving the dust of my feet for
0: Rukmini kudanu ide jawabu cheppindi.
1: Rukmini repeated the same answer.
0: Iruvuru cheri narudunni pattukunnaru, meekante parama bhaktulu lokamlo untunnara swami, mee padaduli ivvochunu kada annaru.
1: Rukmini and Satyabhama asked Narada, can there be a greater devotee than you, Narada? The dust of your feet could be offered to Krishna.
0: నారదుడు చెప్పాడు, అమ్మా, క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణములో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణములో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కాని నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో భయపడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
1: Mother, I will not be able to give the dust of my feet because I would go to hell and lose all the privileges and the pleasures that I am having, like go by the name of
0: Bhagavatuni talapaina bhaktuni yokka padadudi veetama idi maha papam.
1: Is it that the dust of the feet of a devotee to be put on Krishna, this is the
0: difference undadi ee bhaktul lopala.
1: This is the type of understanding on the part of these devotees.
0: తదుపరి చెప్పాడు, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది, అబ్బబ్బా నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
1: కృష్ణ బిగాన్ షౌటింగ్ యాజ్ ఇఫ్ హీస్ నాట్ ఏబుల్ టు బేర్ ద అన్బేరబుల్ పెయిన్ ఆఫ్ ద హెడేక్.
0: నారదుడు చెప్పాడు, స్వామి, దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు.
1: నారద ఆస్క్డ్ కృష్ణ, స్వామి, లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
0: గోకులం వెళ్ళి గోపికల యొక్క పాదధూళి తీసుకునిరా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
1: కృష్ణ సెట్, గో టు గోపికాస్, గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్, ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
0: క్షణంలో వెళ్లాడు గోకులం.
1: హీ వెంట్ గోకులం ఇన్ ఎ మూమెంట్.
0: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు, గోవింద దామోదర నామదేవితి, ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికీ గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
1: When he was going chanting and singing the name of God, Gopikas came running to him.
0: Ochi maa gopaludu ettunnadu, meeru ekkada nunchi vastunnaru, mee madhur nunchi vastunnara, gopaludu baagunnada ani meeru prashnalu varsham kurupistu vacharu.
1: Those people began showering a rain of questions to Narada. How is our Gopala?
0: Are you coming? Vicharamto Narada cheptunnadu, Gopikalara, Krishnudu chaala baadalo untunnadu. ఏనాడు కూడాను నేను ఇంతకాలమైనప్పటికీ అతని ఇంత బాధలు అనుభవించడం నేను చూడలేదు, ఈ బాధ నివారణార్థమై నేను ఔషధం కోసం ఇక్కడికి వచ్చాను అన్నాడు.
1: నారద టోల్డ్ హిమ్, ఐ హాడ్ నెవర్ సీన్ కృష్ణ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ పెయిన్ ఇన్ మై లైఫ్, హీఈస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ హవ్ కమ్ హియర్ ఫర్ టేకింగ్ సమ్ మెడిసిన్.
0: గోపికలు విన్నారు, ఏమిటి, కృష్ణుడికి సిరే భారమా, ఇంత నొప్పిగా ఉంటుండదా, ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుందా చెప్పండి, ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు.
1: నారద, ఈజ్ దర్ సమ్ మెడిసిన్ ఇన్ అవర్ గోకులం? We will be prepared to give anything for the sake of Krishna. Please let us know.
0: Adhuli kavalata annadu Naradudu.
1: He asked, he wants the dust of your feet.
0: Oka gopikala intiki parigettindi, oka pedda bed sheet techindi, aa bed sheet paina gopikalandaru dance adaru, aa paadadhoolanta ayindi, inta pedda moota katti taksham teeskuni vellandi anni cheppindi annaru.
1: One gopika ran home and brought a bed sheet and all of them danced on it. Collected a lot of dust from their feet and packed it up.
0: Narada inka alasyam cheyadu, takshaname teeskoni poi na krishnuni yokka baadha nivaranam cheyamani cheppin koraru.
1: They prayed that rush immediately, O Narada, and see that our Krishna is freed from the headache.
0: Naradunika aashcharyamesi veda shastra itihasa puranamu lenatundi murkhulu yokka swabhavam itline untuntadi.
1: Narada was shocked and surprised. These people are totally uneducated. They do not know.
0: Gopikalu kevalamu murkhulu.
1: They are foolish ones.
0: Gopikalu chepparu, Narada, maa narakamunu kaadu, inke vidhamainatundi okka lokaniki poyina kuda maaku parvaledu, maa krishnudu baagunte ante chaalu annaru.
1: Gopika said that we don't mind going to any worse hell if there is anyone like that. If our Krishna can be okay, we are all right.
0: అనగా మా నరక ప్రాప్తం, మా స్వర్గ ప్రాప్తం, మా స్వార్థం మాకు అక్కర్లేదు, మా కృష్ణుడు బాగా ఉండాలి, మా కృష్ణుడు క్షేమంగా ఉంటుండాలి అని కోరారు గోపికలు.
1: దే ఓన్లీ ప్రే దట్ అవర్ కృష్ణ షుడ్ బి ఆల్ రైట్. విచ్ ప్లేస్ వి గో, వి ఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్, వి ఆర్ నాట్ ఎట్ ఆల్ బాధడ్.
0: ఇక్కడ పాదదూడు ఇచ్చారో అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
1: ద మొమెంట్ దట్ దిస్ గోపికాస్ ఆఫర్డ్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ టు నారదుని
0: పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు. మందు తేకమునిపై నివారణ అయిపోయిందే నీకు.
1: బై ది టైమ్ నారద క్యారీ ది డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద హెడేక్. హి వాజ్ టోటలీ చీర్ఫుల్.
0: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయిందన్నాడు.
1: కృష్ణ సెడ్ ద మోమెంట్ ద గోపికా గేవ్ ది డస్ట్ ఆఫ్ ద ఫీట్ టు యూ,
0: అనగా
1: మై హెడేక్ హస్
0: స్వార్థాన్ని త్యాగం చేసి నాకు ఏ ఫలితమో ఏమిటో అని ఫలితాన్ని విస్మరించి
1: sacrifice your selfishness,
0: భగవంతుని యొక్క ఆనందమనే చింతించేటువంటి యొక్క గోపికలు పరమ భక్తులు అన్నాడు.
1: He declared that gopikas are the true devotees and great devotees because they are
0: భక్తి భక్తి ఉంటుంది. ఇది ఇస్తే నాకేమి నష్టమో, ఇది ఇస్తే నాకేమి కష్టమో అనేటువంటి తన స్వార్థాన్ని తాను దృష్టిలో ఉంచుకునేటువంటి వారు భక్తులు కాదని చెప్పాడు కృష్ణుడు.
1: He declared that those people cannot be called devotees at all. Who go on thinking what would happen to them by doing such and such an act? And who are immersed in the selfishness?
0: Nenu sarvajeevulu yendu untunnanu.
1: I am residing in every living being.
0: Aa dhooli naade, aa paadamu naade, aa sarasthu naade.
1: That dust is mine, that foot is mine, and that head is mine. Everything
0: sarvata paadi paadam amta naade.
1: My feet and my head are found everywhere. Everything belongs to me, he declared.
0: Nanugunu gunagallara.
1: Can anyone comprehend me, understand me?
0: Yenubadinalugulacha jeevudanu. అనయమునన్నది బాజుకుందునట అనవురేణు తృణకాష్టము మొదలుగు అనక్ అఖండ రూపుడ వైవేదునట నను గనుగొన్న గల్లరా.
1: Can anyone comprehend me? I am residing in all the 84 lakh species and a part of their themselves.
0: Ghanamagu dongalalo gajadonganu nanuganu gonnagallara.
1: I am the greatest thief among the thieves. Can anyone comprehend me?
0: Kanuka nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
1: In your understanding he is a thief, in my understanding he is I.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రపంచానికి ఏకత్వంగా చాటే నిమిత్తమై వచ్చినటువంటిది అవతారం.
1: ది అవతార్ కమ్స్ డౌన్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుక దైవత్వం అనేటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందాదని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ అ స్పెసిఫిక్ ఫామ్.
0: ఐక్యత కావాలి.
1: There is need for unity.
0: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు
2: ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే బై ఎనీ అదర్ మీన్స్.
2: యూనిటీ యూనిటీ యూనిటీ ఐకమత్యం అత్యవసరం.
1: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఓన్లీ బై
2: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
1: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
2: ఈ సూత్రము నుండే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
1: యూ కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్.
2: ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని ఎందుకు ప్యూరిటీ ప్యూరిటీ నిర్మలత్వం ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ దెర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఫైండ్ ప్యూరిటీ.
2: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
2: కనుకనే ఐకమత్యం అత్యవసరము.
1: దేర్ఫోర్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
2: ఏకత్వం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ అబ్సల్యూట్.
2: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
1: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
2: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
1: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
2: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
2: కనుక ప్రేమ చేత మనము సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ
2: త్రూ లవ్. ఒక చిన్న ఉదాహరణము మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ యూ మే బిలీవ్ ఆర్ యూ మే నాట్.
2: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
1: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూమెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్ అన్బేరబుల్.
2: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను, భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
1: దిస్ మార్నింగ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద సిల్వర్ డోర్ వెన్ ఐ సా ద డివోటీస్ దేర్ లవ్ రీచ్డ్ మీ, మై లవ్ రీచ్డ్ దెమ్. ఇన్ దట్ ప్రాసెస్ ఐ
2: ఫెల్ట్ భగవత్ తత్వం ఏది వస్తుంది, ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి.
1: దేర్ఫోర్ వై డస్ గాడ్ డిసెండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్.
2: ప్రేమ రహితమైన దీంట్లో ఏమాత్రం కూడా మనం ఆనందాన్ని అనుభవించలేము.
1: వీ కెన్ నెవర్ గెట్ డిలైట్ అండ్ జాయ్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్.
2: గోపికలు కూడా చెప్పారట.
1: దట్ ఇస్ వై ఈవెన్ గోపికాస్ ఆల్సో సాంగ్ లైక్ దిస్.
2: కృష్ణ

0: కృష్ణ ఈ ఒక్కతూరి మురళి వాయించు. ఏ విధంగా అంటే ప్రేమరహిత మరు భూములను, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములను మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్లింగ్ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్ లెట్
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ టు పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్. అండ్ విత్ లవ్ యూ

0: యు ప్లే ద ఫ్లూట్ ఇన్ సచ్ ఎ వే దట్ లెట్ దర్ బి
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే. అంత ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
0: ద ల్యాండ్ షుడ్ బి ఆఫ్ మేడ్ ఆఫ్ లవ్. ద సీడ్లింగ్ ఈజ్ లవ్, ద రెయిన్ ఈజ్ లవ్, ద రివర్ ఈజ్ లవ్. దెన్ ఓన్లీ
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంత ప్రేమమయంగా ఉంటుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ వాట్ ఎవర్ విల్ డూ ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఒక పాత్రలో మనం పాయసం కోసి పెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనూ పాయసమే వస్తుంది, కానీ పాయిజన్ రాదు కదా.
0: ఇఫ్ దెర్ ఈజ్ స్వీట్ నెక్టర్ ఇన్ ఎ వెసల్, హౌఎవర్ మెనీ నంబర్ ఆఫ్ హోల్స్ యు స్ట్రైక్, యు గెట్ ఓన్లీ దట్ స్వీట్ నెక్టర్ ఓన్లీ త్రూ ఆల్.
1: కనుక మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమని, చూచే చూపులు ప్రేమని, వినే విషయాలు ప్రేమని, చేసే పనులు ప్రేమని, అంత ప్రేమమయమైనటువంటివిగా ఉంటాయి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ కెన్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్, యువర్ థాట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ లుక్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ డీడ్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ హియరింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఏదో మనం బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్.
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ యూ హావ్ టు జస్ట్.
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశంలోకి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలు పెట్టి ముళ్ళంతా ఏర్పించుకుని వచ్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయిడ్ ఎ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ థార్న్స్ ఎనీవేర్.
1: తెలివితే కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనం వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును. కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించు గాని ప్రపంచమంతా ముళ్ళు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thorn.
1: Rajuku kanulu jabbu therindata.
0: It appears a particular king has
1: oka vaidyulu cheppadata ee kanulu jabbu nivarana kavalante ekkada chuchina kani oke green color chustu ginipothe ee kanulu jabbu potundannadata.
0: One eye specialist prescribed that to whichever side you see and whatever sight you see it must be green, then your eyes will be free from any disease.
1: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ంతా ఏ చెట్లకు కానీ గుట్టలు కానీ గోడలు కానీ ఏక అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికి గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్. ఇఫ్ యు కెన్
1: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ క్రిటిసైజింగ్ అదర్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కామెంటింగ్ అప్ అనదర్.
1: కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎఫర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్, ఫిల్ ఇట్ విత్ లవ్.
1: తలతో కేవలము పవిత్రమైన భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఓన్లీ గుడ్ ఐడియాస్.
1: ఏది చేసినప్పటికీ నీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
1: కృష్ణుడు చేసిన పని అది.
0: కృష్ణ
1: అనేక రాజులను జయించాడు.
0: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్
1: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇంటూ దిస్ పొలిటికల్ లైఫ్.
1: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
0: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
1: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
0: He put down people who
1: adhikari ayinatundi vaadiki adhikaram nandinchadu.
0: He gave power and authority to people.
1: Endari jeevithanapagani taanu maatram kiritam leni raju gaane unnadu.
0: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
1: కంసుని వధించిన తరువాత,
0: after killing Kamsa,
1: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.
0: People went to Krishna and prayed to him.
1: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
0: స్వామి, you can become the king of this Madhurapuri and rule.
1: పిచ్చివాడ, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
0: He said, well, if I become a king for this, I may have only this kingdom. I would rather be a king maker than a king.
1: Kanuka nenu rajulu tayar chesetunti vaadiga undali.
0: I should be one who can prepare king.
1: Rajyam akkaraledu.
0: I do not want this kingdom.
1: Hrudaya samrajyamunu nenu paripalistunnanu chalannadu.
0: I would rule the kingdom of heart. That is
1: bhagavanu yokka vishalamaina bhavamu ittiga untuntai.
0: Such are the great and broad
1: drama cinemalo turi krishna yokka leela nittivi krishnudu chesina pani nittivani deenini manam aadharanga chestuntam okaru kalpinchina kathalavi kaani krishnulo aa vidhamaina nittivi levu.
0: We are basing our understanding of krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
1: daivamu okkade.
0: There is only one god.
1: ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వన్ డివినిటీ టు విచ్ అవర్ కంట్రీ యూ బిలాంగ్.
1: దేశభావాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్.
1: అందరి ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
0: యూ హుడ్ యాక్సెప్ట్ అండ్ live the life of equality.
1: Mukhyanga prakruti yokka prabhavanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Basically we should recognize the laws of nature.
1: Prakruti veru paramatma veru kadu.
0: God is not different from nature.
1: Ee prakrutike dhara ani peru.
0: This nature has a name called dhara.
1: Dhara anegapudu adhe radha ga maaripoyindi.
0: This dhara, when it is inverted, it becomes Radha.
1: Radha Krishnudu anagayami Dhara Paramatma. Ide prakruti paramatma yokka swaroopame Radha Krishnudu ani.
0: Radha Krishna is a symbolic representation of the type of relationship that you get between nature and God.
1: Kanuka ee prakruti lopana manam cheyavalasinatundi yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatniste ide nijamainatundi aaradhana.
0: If we can make effort to discharge our duties in living in nature,
1: kartavyanni visvarinchi,
0: giving up your own duty,
1: devullu badinchi,
0: giving trouble to
1: devulni poojiste vachinatundi phaltam emtundi,
0: what is it that you are going to get if you worship God?
1: Kanuka devullu badinchakunda chusko.
0: Do not hurt or cause pain to living beings.
1: Cheppina matalanta vismarinchatamu,
0: not caring for the words of God,
1: dhyana poojalu cheyatamu,
0: doing worship and meditation is no good.
1: Mana prayojanam ledu.
0: You are not going to achieve
1: edi chesina daiva karyangane nu bhavinchi తప్పు లేదు.
0: వాట్ ఎవర్ యువర్ డూయింగ్, కన్సిడర్ దాట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్.
1: కేవలం పూజ చేస్తేనే భక్తి కాదు.
0: వర్షిప్ అలోన్
1: దేవాలయం పోయినంత మాత్రం భక్తి కాదు.
0: బై గోయింగ్ టు ఎ టెంపుల్,
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః, మన దేహమే ఒక దేవాలయము.
0: Consider your body itself as temple.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: కానీ ఈ టెంపుల్ ఎలాంటిది అంటే ఒక పర్మనెంట్ టెంపుల్ కాదు, మూవింగ్ టెంపుల్.
0: But this physical body is not a permanent, a static temple.
1: ఈ దేహం ఎక్కడ పోతుందో, ఈ దేవాలయం ఎక్కడ ఉందో, అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: Wherever this moving temple goes, God resides there.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Recognize this great truth.
1: కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
0: A number of difficulties and problems come to the body.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: The physical body, which is made up of five elements, we do not know when this is going to leave the body.
1: Malamutra durgandha mantharaktame gaane kunugu javvadilu puttabovu.
0: This is not going to give perfume.
1: Urano adavino udakamadyamuno eppudo vidichedi erukaledu.
0: You do not know where you are going to die, whether it is in the midst of
1: forest.
0: Physical body goes on changing.
1: Momentarily aahara viharalato konni sambhavistuntai, vastuntai, potuntai.
0: Certain things happen to this body on account of the food that you take.
1: అలక్షాలతో దీనికి కొన్ని సంభవిస్తుంటాయి.
0: On account of carelessness, certain things happen to this body.
1: కనుక మనము ఈ దేహాన్ని లక్ష్యం చేయకుండా,
0: we should not give too much of attention to this
1: body. మనస్సును మరల్చడానికి ప్రయత్నించాలి.
0: We should make effort to turn our mind and turn towards
1: the పెద్ద ప్రబోధ.
0: This is ది గ్రేటెస్ట్ మెసేజ్.
1: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
0: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
1: ఆ బాధ సమయమునందు ఇంకొక పని పైన నీ మనస్సును మరచాలి.
0: If you can turn your mind on some other work, then you will be
1: fine. అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైని, భోంచేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
0: నరసింహం కేమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ రెస్ట్ ఫర్ దిస్ బాడీ స్వామి.
1: రెస్ట్ అంటే ఏమిటి? పరుపు వేసుకుని మంచిగా బెడ్ వేసుకుని ఇంకొక పిల్లో వేసుకుని చక్కగా సుఖంగా పండుకోవటం ఆ రెస్ట్? అది కాదు రెస్ట్.
0: వాట్ ఈస్ రెస్ట్? డస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్
1: పనిని మార్చడమే రెస్ట్?
0: రియల్ రెస్ట్ ఈస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్.
1: అది నా పని,
0: దాట్ ఈస్ మై వర్క్.
1: కొంతసేపు జాబులు చూస్తుంటాను,
0: ఫర్ ఎ వైల్ ఐ గో ఆన్ రీడింగ్ లెటర్స్,
1: మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను,
0: ఏ లిటిల్ వైల్ ఐ గో ఆన్ అటెండింగ్ టు
1: సమ్మర్. నా పని నేను చేసుకుంటాను, బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
0: ఐ ఆల్సో జస్ట్ అటెండ్.
1: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ఐ కీప్ ఆల్వేస్ మైసెల్ఫ్ బిజీ, దిస్ బాడీ ఇస్ గివెన్ ఫర్ డిశ్చార్జింగ్ సమ్ డ్యూటీస్ అండ్ వర్క్.
1: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ టు డిశ్చార్జ్ ఇట్స్ వర్క్ అండ్
1: దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి.
0: వీ షుడ్ యూస్ దిస్ బాడీ టు డూ సమ్
1: కర్మ. ఎందుకోసం చేయాలి?
0: వై షుడ్ వీ డూ ద వర్క్?
1: కాలమును సార్థకం చేసే కోసము.
0: ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై టైమ్.
1: కాయం రావటం కర్మ కోసము, కర్మం చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
0: The physical body has come for doing action, and action has to be done for sanctifying the time. That is how the, all these three things are important.
1: ఏ పని లేకపోతే భక్తులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
0: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having.
1: కనుకని ఈ మనస్సును మరచడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
0: రియల్ సాధన కన్సిస్ట్ ఆఫ్ టర్నింగ్ అవర్ మైండ్ అకార్డింగ్ టు అవర్ విల్.
1: ఇది మైండ్, మనస్సును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
0: We get all types of joy by turning our mind the way that we want.
1: దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: The same thing has been told that man is bound or freed.
1: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
0: This mind itself is the very form of Vishnu.
1: మనోమూలం ఇదం జగత్తు, జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి.
0: The entire world is hidden and
1: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
0: Sometime back, long back had been
1: బద్రీనాథ్ అమర్నాథ్ కేదార్నాథ్ పోయి వచ్చావు.
0: You had been to Badrinath, Kedarnath and Vedas.
1: కానీ హిమాలయం ఎంత పెద్ద స్వరూపము.
0: What a stupendous thing is Himalayas.
1: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కతూరి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
0: After you come back, if you reflect for a minute, you can get that such huge
1: హృదయం చూస్తావా? చాలా చిన్నది. ఇంత పెద్ద హిమాలయం నీ హృదయం ఎట్ట నిగ్రిపోయింది? ఏ విధంగా ఆవరించింది?
0: యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇస్ సచ్ అ స్మాల్ వన్ బట్ స్టిల్ ఇట్ కెన్ ఫిట్.
1: కాబట్టి హృదయం అది కాదు, ప్రపంచమంతా హృదయంగానే మారిపోయింది.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
1: కనుకని మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
0: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
1: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
0: మైండ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
0: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
1: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనసును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్ వీ వాంట్ టు కంట్రోల్.
1: నేను ఉన్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యూ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యూ లివ్ ఇన్ మైండ్, మైండ్ ఈస్ నాట్ ఇన్ యూ.
1: మనసు అంతా కూడాను ప్రపంచంలో ఇమిడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ ఈజ్
1: ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి.
0: మైండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఇన్ ద మైండ్.
1: కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు.
0: డూ నాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి.
0: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ స్మాల్.
1: స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైనా కూడా అల్పత్వంగా మారిపోతుంది.
0: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్, వాట్ ఎవర్ డివినిటీ యు హావ్, ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
1: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
0: యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్, బెగ్ ఫర్ సంథింగ్.
1: నీవు యాచకుడు కాదు.
0: డూ నాట్ బికమ్ ఎ బెగర్,
1: మాస్టర్.
0: యువర్ మాస్టర్,
1: నీవు యజమానుడిగా తయారు కావాలి.
0: ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ మాస్టర్.
1: ఇంతే కాదు, నేను దేవుడి వాడని అనుకోవాలి, దేవుడు నా వాడనుకోకూడదు.
0: నాట్ మెయిన్లీ దాట్, యు సే దాట్ యు బిలాంగ్ టు గాడ్, యు డోంట్ సే గాడ్ బిలాంగ్స్ టు
1: మీ. జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
0: దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ కృష్ణ.
1: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుని వల్ల ఈ పాండవులకు జయించారు. మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
0: ది యాదవ ఫిల్డ్ విత్ ఆరోగెన్స్ థాట్ దట్ కృష్ణ బిలాంగ్ టు దెమ్ అండ్ దే సెడ్ దట్ అవర్ కృష్ణ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది విక్టరీస్ ఆఫ్ పాండవాస్.
1: కనుక అహంకారం బయలుదేరింది.
0: అన్ అకౌంట్ ఆఫ్ దాట్ ఈగో డెవలప్డ్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం ఏమాత్రమో అర్థం కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ఈగో యు కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకని యాదవులందరూ కూడాను హతమైపోయారు.
0: దట్ ఈస్ వై ది ఎంటైర్ యాదవ రేస్ వాస్
1: డిస్కోర్సికల్. అట్లా కాదు కృష్ణ, మేము మీ వారం, మేము మీ వారము, మేము మీ వారము కృష్ణునికి అర్పితమైపోయారు.
0: కాంట్రరీ టు దిస్ గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, దే ఆఫర్ దెంసెల్స్ కృష్ణ, దే డెడికేటెడ్ దెంసెల్స్ కృష్ణ.
1: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
0: యాజ్ దే థాట్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్.
1: కనుక మేము మీ వారం కానీ మీరు మా వారు కాదు.
0: దట్ వీ బిలాంగ్ టు యూ, యూ
1: మీరు మా వారు అనుకున్నప్పుడు మీరు వేరు మేము వేరు అయిపోతాం.
0: If you say that you belong to us, you are separate from us.
1: నేను మీ వారమైన తరికి నేను నీలో ఏకమైపోయేటప్పుడు నీవే అయిపోతావు కానీ నేను కాదు.
0: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
1: కనుకనే I అనేటువంటిది ఉన్నప్పుడు you అనేటువంటిది ఒక వస్తుంది.
0: When you are filled with this I, there is another entity called you which separates you from that.
1: I plus you అన్నప్పుడు we అయిపోతుంది.
0: Once you make I plus you, it becomes we.
1: ఊ అయిపోతుంది. ఊ అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటారు.
0: వన్స్ దేర్ ఇస్ దట్ వీ బోత్ ఆర్
1: కాదు, వీ ప్లస్ వీ, వీ అయిపోతుంది.
0: ఇఫ్ యూ పుట్ వీ ప్లస్ వీ అగైన్ ఇట్ ఈస్ వీ అలోన్.
1: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
0: దేర్ ఫోర్ వెన్ యూ సే దట్ ఐ బిలాంగ్ టు యూ, యూ బికమ్, యూ గెట్ ది నేచర్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుక దైవత్వం లోపల ఆత్మతత్వాన్ని విశాలమైన మనసుగా మార్చుకోవాలి.
0: Therefore, you should transform your own thinking into divinity.
1: ఈ నాడు చేసే సర్వ సాధనలు ఎందు కూడాను మనము ఒక మనస్సును అరికట్టుకోవటం కోసం చేసేటువంటి సాధనలే.
0: All the types of sadhanas that we perform today are meant to control our mind.
1: మనసులో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఒక గుణములంతా ఉంటున్నాయి.
0: There are certain subtles, very secret truths hidden in the mind.
1: నేను ఈ మాటల పైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమీ నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారుతున్నాయో, ఏమి నవ్వలవుతుందో ఏమీ తెలియలేదు.
0: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
1: అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది.
0: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
1: కనుక నీ మనసు దానిపైన పోవటం చేసిన అక్కడ దురద వస్తుంటుండాలి, లేకపోతే దురద లేదు అక్కడ.
0: వన్స్ యూ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్, యూ గెట్ దాట్ పర్టికులర్.
1: ప్రతి కష్టములు కానీ, నష్టములు కానీ, దుఃఖములు కానీ, బాధలు కానీ అన్ని కూడాను మన మనసు ద్వారానే పుడుతున్నాయి.
0: ఆల్ ద పెయిన్స్, ఆల్ ద సారోస్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఓన్లీ త్రూ అవర్ మైండ్.
1: కనుక ఈ మనస్సు ఎక్కడ నుంచి పుస్తుండాలి?
0: From where does this mind come?
1: ఈ మనసు ఎవరు?
0: Who is this mind?
1: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుంది.
0: When you just examine that way, it consists of only thoughts.
1: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
0: From where do these thoughts come?
1: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
0: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
1: ఒకటి అంతిమే మరొకటి ప్రారంభమవుతుంది.
0: The end of one is the beginning of another.
1: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
0: The joy and sorrow are always together.
1: దీని విడదీయని ఎవరి వశము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్.
1: కష్టము సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: యు కాంట్ సీ జాయ్ అలోన్ సెపరేట్లీ యాజ్ ఏ సెపరేట్ ఇన్కమ్.
1: ఫలించలేని సుఖం బట్ అందరు.
0: ఇఫ్ యువర్ సారో ఎండ్ దెన్ యు సే దట్ దేర్ ఇస్ జాయ్.
1: కనుక మనం కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ రెండింటిని చింతించకుండా రెండింటికి నీ జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
0: Therefore, you should not bother yourself about either the sorrow or the joy. But go to the origin from which this sorrow and joy emanate.
1: Prema swaroopulara. Mukhyanga manamu aakaralala paina aatma tattvanni vahinchakoodadu.
0: Embodiments of divine love. We should not consider aatma only
1: kattiga untinatvanti poovu ichinappude sugandham manaku aanandanni andistundi.
0: Only when a flower blossoms, you get the perfume from that.
1: Pushpam pushtiganu undali.
0: The flower must be quite all right.
1: Pushtiga undinappudu vichinappude andamu aanandam kuda labhistundi.
0: Only when a right type of flower just blossoms,
1: pushpam pushtiga lekapothe aa pushpamu andanga undadu.
0: If it does not have strength and stamina in it, it cannot
1: be paramanam kudanu anta ghaatuga undadu.
0: The perfume also will not be full.
1: Kanukane pushpam pushtiga undali anukunte emti mana yokka hrudayam గుణములు మంచివిగా ఉండాలి.
0: వాట్ యు మీన్ బై కీపింగ్ ది ఫ్లవర్ ఇన్ ట్రిమ్? దట్
1: ఆ గుణములు మంచిగా ఉండినప్పుడే ప్రపంచమంతా మనమును ఆకర్షిస్తుంది.
0: యు హడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ వర్చ్యూ, దెన్ ఓన్లీ యు విల్ బి ఏబుల్ టు.
1: దేహంపైనే మాత్రం మనం లక్ష్యాన్ని పెట్టుకుంటే,
0: ఇఫ్ యు కీప్ ఆల్ యువర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ద ఫిజికల్ బాడీ,
1: ఇది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: ద జాయ్ దట్ యు గెట్ ఈజ్ ఓన్లీ టెంపరీ.
1: కృష్ణుని గుణములను ఆకర్షించి ఆనందించి అనుభవించినటువంటిది రాధ.
0: ఇట్ వాజ్ రాధ హూ వాజ్ అట్రాక్టెడ్ బై ది క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ, హూ ఎంజాయ్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణుని యొక్క రూపాన్ని చూసి ఆనందించినటువంటిది రాధ యొక్క చెల్లెలైనటువంటి చంద్రకళ.
0: చంద్రకళ హూ వాజ్ సిస్టర్ ఆఫ్ రాధ ఓన్లీ జస్ట్ సా ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ అండ్
1: ఎంజాయ్ ఆహారం చేసుకుంది చంద్ర.
0: చంద్ర బేస్ ఆల్ అవర్
1: ఎంజాయ్మెంట్ ఆధారంగా తీసుకుంది రాధ.
0: రాధ బేస్ ఆల్ అవర్ జాయ్ ఆన్ ద బేస్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే గుణములు ఆధారంగా తీసుకున్నటువంటిది జీవిత ఆనందాన్ని అనుభవించింది.
0: రాధ ఎంజాయ్ ద జాయ్ అండ్ ద డిలైట్ ఆఫ్ లైఫ్ బికాస్ షీ బేస్డ్ ఆన్ ద క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ.
1: ఆ గుణములనే చింతిస్తూ వచ్చింది.
0: షీ ఆల్వేస్ రిఫ్లెక్టెడ్ అపాన్ ద క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ.
1: అందువల్లనే దీనికి రాధ అని ధరకు పేరు వచ్చింది.
0: దట్ ఈస్ వై దిస్ అర్త్ హెస్ గాట్ ద నేమ్ ధర అండ్ విచ్ ఇస్ రాధ.
1: ఆ రాధకు నిరంతరము కృష్ణ ఆరాధనే.
0: దిస్ రాధ ఆల్వేస్ స్పెండ్ హర్ టైమ్ ఇన్ ద వర్స్.
1: అనేక మందికి తెలుసును ఆర్ ఏ డి ఏ రాధ అయిపోతుంది.
0: ఆల్ ఆఫ్ యు నో ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ రాధ ఆర్ ఏ డి ఏ.
1: ఆర్ నుంచి ప్రారంభమయ్యేటప్పటికు రాధ అయిపోయింది.
0: యు స్టార్ట్ దిస్ with the letter R, it becomes Radha.
1: ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోయింది.
0: ఇఫ్ యు స్టార్ట్ ఫ్రమ్ ఏ, ఇట్ బికమ్స్ ఆధార్.
1: డి నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
0: ఇఫ్ యు స్టార్ట్ ఫ్రమ్ డి, ఇట్ బికమ్స్ ధార్.
1: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
0: ఇఫ్ యు స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఏ,
1: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
0: దట్ మీన్స్ టు సే దట్ ఫర్ రాధ ద ఎంటైర్ బేసిస్ ఇస్
1: నిరంతరము గాడ్ కంటిన్యూయస్ రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
0: హూఎవర్ ఆఫర్స్ కంటిన్యూస్లీ వర్షిప్ ఆఫ్ కృష్ణ ఈజ్ రాధ.
1: కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలులకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
0: కృష్ణ ఈజ్ వన్ హూ through Bhagavata expounded and made the gopikas and gopalas to experience the divinity in
1: this world. Anni kudanu kevalam anantamainatuntivi agamyamainatuntivi.
0: All the leelas of Krishna, difficult to fathom them. It is difficult to comprehend
1: sadhyam
0: kanatuntivi. It is difficult even to describe them.
1: Kani tuchyamainatunti bhavam cheta gopikala yoga tattvamu కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
0: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ హవ్ రాంగ్లీ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపిక అండ్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్లీ.
1: చేరినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? హృదయమే బృందావనము.
0: వాట్ ఈస్ ది అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్?
2: మన భావములే గోపికలు.
3: ఆల్ అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు గోపిక.
2: ఆత్మనే కృష్ణుడు.
3: ఆత్మ మే బి కంపేర్డ్ టు కృష్ణ.
2: ఆనందమే లీలలు.
3: This joy and the delight, this is leela.
2: ఇది నిజమైనటువంటి హృదయ బృందావనము.
3: That is the true బృందావన్ ఆఫ్
2: కనుక ప్రతి మానవుని యొక్క హృదయం కూడా బృందావనంగా మార్చుకోవాలి.
3: Transform every man's heart into బృందావన్.
2: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
3: కన్సిడర్ యువర్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్ అస్ కృష్ణ.
2: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
3: ఎవ్రీ యాక్ట్ యు పర్ఫార్మ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది లీలాస్ ఆఫ్ కృష్ణ.
2: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్యం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమానం తినేసేసి ఈనాడు గోకులాస్యం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమానం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమానం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
3: టుడే ఈజ్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్స్ ఆఫ్ విచ్ పరమాన్న ఈజ్ వన్. పరమాన్న రెఫర్స్ టు ద సుప్రీం ఫుడ్.
2: పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
3: The actual paramanna has prepared in the in
2: paramu etta untundalante tiyega undali param adhe paramunuku sambandhinatundi annam kanakane paramannamu unnaru adi madhuramainatundi premaga untundali.
3: As this food relates to the transcendental world and the supreme world, it is totally delightful and that is why it is called paramanna, which is very sweet.
2: Aa paramannam krishna namame paramannam.
3: It is the name of Krishna which is really supreme.
2: Bhagavat namame nijamainatundi madhuryam.
3: God's name is real, really sweet.
2: Vachanam madhuram.
3: His word is
2: madhuram.
3: His eyes
2: sotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
3: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
2: Kanuka manaku daivatvanni manamu vismarinchaka.
3: As this food relates to the transcendental world and the supreme world, it is totally delightful and that is why it is called paramanna, which is very sweet.
2: Ah paramannam krishna

0: ప్రభుత్వాన్ని మనము విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమభావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్, కల్టివేట్ సాక్రిఫైస్, ఫాస్టర్ లవ్ అండ్ రికగ్నైజ్ ఎవ్రీ వన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమను నేర్పే నిమిత్తమై పరమాత్ముడు వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ in order to teach
0: mana premalu chaala sankuchitamainativi ga untunnayi.
1: Our love is extremely
0: narrowtamainativi ga untunnayi.
1: It is filled with selfishness.
0: Kaani idi kaadu nijamaina prema.
1: True love doesn't consist of this.
0: Andaryendu undinatvanti oka prema tattvanni artham chesukuneatvanti premanu manam penchukovali.
1: We have to develop such love in us which can recognize and understand the love in all other human beings.
0: Ye matamaina kudanu మతము మతమని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
1: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్, బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ ద గ్రేట్ ట్రూత్స్ ఎక్స్పౌండెడ్ ఇన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ, క్యాస్ట్ ఆర్ రిలీజియన్?
0: ఈనాడు వాచా వేదాంతం వేదాంతం అధికమైపోతూ ఉన్నది కానీ ఆచరణ వేదాంతం మాత్రం శూన్యమవుతుండాలి.
1: టుడే ఫిలాసఫీ ఆఫ్ వర్డ్స్ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్ బట్ ఫిలాసఫీ ఇన్ యాక్షన్ ఇస్ డ్విండ్లింగ్.
0: ఎక్కడ చూసినా కానీ వాచా వేదాంతమే విరివిగా పెరిగిపోయింది.
1: వేర్ ఎవర్ యూ సీ యూ కమ్ అక్రాస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఓన్లీ ఇన్ వర్డ్స్.
0: కాదు, మనకు ఆచరణ వేదాంతం కావాలి.
1: బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ టుడే. వీ వాంట్ స్పిరిచువాలిటీ ఇన్ ప్రాక్టీస్.
0: నీవు 100 చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూస్తే చాలు.
1: ఇట్ ఈస్ బెటర్ టు ప్రాక్టీస్ 1 రాదర్ దాన్ ప్రీచ్ 100.
0: కనుక మనము ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: దేర్ఫోర్ డెవలప్ లవ్ ఇన్ యూ.
0: ఆ భగవత్ నామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించండి.
1: ఎంజాయ్ ది స్వీట్నెస్ అసోసియేటెడ్ అండ్ ఇన్హెరెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.

0: Do not see evil. Do not talk evil. Do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you.
1: Vidyarthulara,
0: dear students,
1: Upanishad Vakyanusaramu, Shariramu Rathamaniyu, Indriyamulu Gurramaniyu, Manasu Paggamaniyu, Manam Gurtinchukunnam.
0: According to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సస్ అండ్ ద మైండ్ ఈస్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రము ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దీస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ to solve these problems.
1: Aithe ee yokka pariharamunaku edi pradhanamaina sutramu,
0: what is it that can help you to provide a solution for the problems?
1: Buddhiye,
0: that is intelligence.
1: Buddhi yokka pravesham leka mana yokka samasyalu gaani, mana yokka sambandhamaina chikkulu gaani teerutaku veelu kaadu.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati, samshayamulaku nirmoolam gaavinchinatvanti buddhi kanukane buddhi grahya matindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: భగవద్గీత తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: దేర్ ఆర్ టూ బండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై భగవద్గీత ఫార్ ఇట్స్ ఫ్లో.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bunds or two banks, then it faces innumerable dangers and problems.
1: Oka vaipuna astachari mantramu, maroka vaipuna astachari mantramu, ee rendu mantramulu anetuvanti gattu naduma ee jeevitham anetuvanti pravaham pravahinchina sukha shanti ainatuvanti yokka anugraha sagaramu cheragalavu ani deeni yokka antarattham.
0: The inner meaning of it is that on either side of this floor there is a 8-lettered mantra on both the sides, and within this, if it the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Vakavaipuna Shraddha Van Labhate Ganam. Idi 8 aksharam yokka mantram.
0: This 8-lettered mantra, one such is Shraddhavan Labhate Gnanam.
1: Maroka vaipuna Samsayatma Vinasyate. Idi ashtachara mantram.
0: The other side is Samsayatma Vinasyate, 8-lettered mantra.
1: Vakavaipuna Shraddha, Vakavaipuna Nisamsayamu Undinappude Manava Jeevitamu Gamyamnu Cheragaladu.
0: A human life can reach its goal only when on one side it has Shraddha, interest, on the other side freedom from doubts.
1: Kanuka Manavunaku Shraddha Nisamsayamu Atyavasaramanetvanti Gita Ninnayaparastu Vachindi.
0: Gita has expounded that for man's happy life there is a need for one side Shraddha, another side freedom from all doubts.
1: Ee buddhiki mari aneka perlu kuda untunnavi.
0: This intelligence, buddhi, has different names.
1: Deeniki antarvani ani maroka peru.
0: Another name for this is inner voice.
1: Ee antarvani ni puraskarinchukoniye manavudu konta varaku tama jeevita margamunu anusaristu untadu.
0: Man follows to a great extent following the dictates of this inner voice.
1: Samasyalu telivegnappudu antarvani yokka sambandhamaina jababunu kosam kaachukoni untadu.
0: Man waits for the answers coming from the inner voice whenever he faces problems.
1: Tana antarvaniye santruptiya lekundina taanu santruptini maatram kunu prakatinchaledu.
0: If his inner voice does not give him satisfaction, no other external satisfaction can give him real satisfaction.
1: Idi antarvani santruptiga undina taanu bahya sambandhamaina jagatrandu kunu santruptini prakatistadu.
0: If his inner voice or his conscience is happy, then he will express the same happiness externally.
1: Adhe manamu nitya jeevitamlo upayoga pettuntam. Na conscience naaku triptiga ledu, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: వెన్ యూ సే అంతర్వాణి, ఇట్ ఈస్ కాన్షియన్స్. ఇన్ ది కామన్ పార్లన్స్ ఆల్సో వి కమింగ్ అక్రాస్ స్టేట్మెంట్స్, మై కాన్షియన్స్ ఈజ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ మై కాన్షియన్స్ ఈజ్.
1: కనుక మొట్టమొదట ఫాలో ది మాస్టర్ అన్నాం. నీ మాస్టర్ ఎవరు? ఇదే అంతర్వాణియే. నీ కాన్షియన్స్ ఏ నీ మాస్టర్.
0: ఇన్ ది స్టేట్మెంట్ ఫాలో ది మాస్టర్, హూ ఇస్ ద మాస్టర్ రెఫర్ టు? ఇట్ ఈస్ ది కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరి అయినటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: ఇఫ్ యూ కెన్ ఫాలో ది కాన్షియన్స్ ప్రాపర్లీ, యూ కెన్ రీచ్ ది ప్రాపర్ స్టేజ్.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: దెర్ ఈస్ వన్ మోర్ నేమ్ ఫర్ దిస్ బుద్ధి, ఇంటెలిజెన్స్.
1: దీనికి విజ్ఞానము అని కూడా చెప్పగలరు.
0: ఫర్ దిస్ విజ్ఞానము ఆర్ విజ్డమ్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, అండ్ హెల్ప్స్ యూ టు కమ్ టు సర్టన్ డెసిషన్స్.
1: కనుక దీనికి సరి అయినటువంటి విజ్ఞానం అని చెప్పటము సరి అయినటువంటి ఒక పేరు కాదు.
0: దేర్ ఫోర్ దిస్ వర్డ్ విజ్ఞానం ఈజ్ నాట్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: దిస్ వర్డ్ విజ్ఞానం is applicable to the physical world, the external world.
1: Buddhi antar sambandhamaina sukshma swaroopamaina tattvaniki sambandhinchinatundi.
0: The intelligence is associated with the inner world, which is subtler.
1: Kanuka ee buddhi yokka tattvanni chakkaga gurtinchutaku prayatninchadam atyavasaramu.
0: Therefore it is necessary to understand the principle and the nature of ఇంటెలిజెన్స్.
1: అయితే మధ్య మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటుంది.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరముల కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
1: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ కంపేర్డ్ టు ఆల్ దీస్ థింగ్స్.
1: నిర్ణయించవచ్చు.
0: వీ కెన్ డిసైడ్ దిస్ వెరీ కన్ఫ్యూజింగ్.
1: ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
0: వెన్ యు సే దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో, ఈగో మస్ట్ బి సెటిలర్ దాన్ ఇంటెలిజెన్స్.
1: అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
0: ఈగో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: సర్వత్రా ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వ కర్మలు యందు కూడాను ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఎంటర్స్ ఇంటూ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్.
1: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ దిస్ ఈగో అండ్ రీచ్ ఆత్మ.
1: ఒకనొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
0: వన్ కింగ్ కాల్డ్ ఎ బిగ్ అసెంబ్లీ ఆఫ్ పండిట్స్ అండ్ స్కాలర్స్ అండ్ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఈ సమావేశంలో ఈ మహారాజు ఒక ప్రశ్నను వేశాడు.
0: దిస్ కింగ్ పుట్ ఎ క్వశ్చన్ టు ది పార్టిసిపెంట్స్ ఇన్ దట్ అసెంబ్లీ.
1: ఇంత వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ప్రత్యక్ష రూపకంగా గోచరింపజేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి ఓ పండిత వర్యులారా,
0: ఓ గ్రేట్ స్కాలర్స్ హూ హ్యావ్ మాస్టర్డ్ ద వేదాస్ శాస్త్రాస్ ఇతిహాసాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ అండ్ హూ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
0: ది క్వశ్చన్ కంటిన్యూడ్, అమంగ్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ అసెంబ్డ్ హియర్ హూ హ్యాస్ ది పవర్ టు రీచ్ మోక్ష లిబరేషన్.
1: అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
0: దీస్ స్కాలర్స్ హూ హ్యావ్ అసెంబ్డ్ హ్యావ్ నో డౌట్ స్కాలర్షిప్, బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్అట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
1: ఆ సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
0: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
1: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములో ఒక సామాన్యమైన వ్యక్తి లేచి, మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, వెల్ ఓ కింగ్ ఐ మే బి ఏబుల్ టు రీచ్.
1: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము, ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
0: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబ్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ వుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్, భగవద్గీత, వేద, ఉపనిషత్, బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
1: ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు,
0: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్ అక్వైర్డ్,
1: నేను మోక్షమును నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేనిని బట్టి చెప్తున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
0: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది ఫూల్హార్డీనెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
1: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన, ఏ ఆధారమును పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వర్యుల లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా?
0: కింగ్ కాల్డ్ దట్ జెంటిల్మెన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్ ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుట్టింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
1: మహారాజా క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో, నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
0: హీ సెట్ వెల్ మహారాజా వెన్ ఐ సెట్ దట్ ఐ మే నేను పోతే పోవచ్చు, దట్ మీన్స్ ఇఫ్ ఈ గో ఇఫ్ ఐ గో ఐ మే గో.
1: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
0: వెన్ హీ సెడ్ దట్ ఇఫ్ ఐ గో దట్ రెఫర్ టు ది ఈగో, హీ మెంట్ దట్ ఇఫ్ ఈగో గోస్ వన్ కెన్ గో టు లిబరేషన్.
1: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ వాస్ దట్ ఇఫ్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ అండ్ ఇఫ్ ఈగో ఇస్ డిస్ట్రాయ్డ్,
1: మానవుని ఎందుకూడను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: వెన్ ఎ పర్సన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బాడీ దెన్ హీ డెవలప్స్ ఈగో.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ సఫర్స్ ఫ్రమ్ ఈగో వన్స్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ షైన్.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, in the first instance, you should make efforts to destroy ego which envelops intelligence.
1: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: This intelligence is very closely set to Atma.
1: ఆత్మకు సమీపంలో ఉండుటి చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
0: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై, ఇట్ ఈజ్ లైక్లీ టు గెట్ ది యాజ్ ఇట్ ఈజ్ వెరీ నియర్ ఇట్ ఈజ్ లైక్లీ టు జస్ట్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆత్మ ఆన్ దట్.
1: కనుక ఆత్మశక్తి అంతైకుడు ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ is set on the senses.
1: Indriyamulu yokka prabhavame deham paina.
0: The power of the senses is left on the body.
1: Buddhi suddhamaina addam vantedi ani anukunnam.
0: We thought that intelligence is like a pure mirror.
1: Suryuni yokka kiranamulu mana intilo praveshinchutaku idi chaala kashtam.
0: The rays of the sun may not straight away get into our house.
1: Atyanta chikatito koorinatvanti yokka gruhamulo ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్, యూ మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇంటు ది హౌస్. అద్దం
1: ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ది హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ది మిర్రర్.
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: Here is one more example.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure.
1: కానీ క్రమక్రమేణా ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: బై ది టైమ్ దిస్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది స్ప్రింగ్ టు ది ప్లేస్ వేర్ ది మెన్ ఆర్ యూజింగ్ ఇట్ గెట్స్ పొల్యూటెడ్ అండ్ ఇట్ బికమ్స్ డర్టీ.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి అనగా బుద్ధి పైన పడి బుద్ధి నుంచి మనసు పైన పడి మనసు నుంచి ఇంద్రియంలో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ది పవర్ ఆఫ్ ఆత్మ ఆఫ్టర్ ఫాలింగ్ ఇట్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఆన్ ద మైండ్ అండ్ దెన్ ఆన్ ద సెన్సెస్ అండ్ బై ది టైమ్ ఇట్ రీచెస్ ది బాడీ దే వుడ్ హావ్ లాస్ట్ మచ్ ఆఫ్ ఇట్స్ పవర్.
1: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి బుద్ధిని పరిశుద్ధమైనటువంటిదిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావము డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
1: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు బుద్ధి యొక్క నిర్మలత్వమునకు మానవుడు ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెట్ అండ్ ప్యూర్.
1: దశోపనిషత్తులంది యొద్దు ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు.
0: అమంగ్ ద ఉపనిషత్ తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తు నందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: ద టెయిల్ ఈజ్ యోగ.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగముతో కూడినటువంటిది.
0: దేర్ ఫార్ వెన్ యూ సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: దేర్ ఫార్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: టు బి ఫుల్ ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫుల్.
1: విక్రమాదిత్యుని కాలమునందు
0: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ విక్రమాదిత్య
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: హి కాల్డ్ ఫార్ ఎ వెరీ బిగ్ మీటింగ్ అసెంబ్లీ.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధా ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: హి ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధా ఇంటెలిజెన్స్ మేధా ఆర్ బుద్ధి విచ్ ఆఫ్ దీస్ త్రీ.
1: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడా చెప్తూ వచ్చారు.
0: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
0: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: విక్రమాదిత్యుడు పండితుడి యొక్క జవాబునకు చాలా చింతించి దీనికి సరి అయినటువంటి జవాబును చెప్పలేకపోయారు కదా అని యోచించాడు.
0: కింగ్ విక్రమాదిత్య వాజ్ ఫీలింగ్ సారీ దట్ ఎ ప్రాపర్ రిప్లై హ్యాస్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది పండిట్స్.
1: ఆయన చెప్పాడు.
0: హీ టోల్డ్ దెమ్
1: ఆస్త్య ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి. ఓ స్కాలర్స్, స్వాస్థ అనగా ఒక స్థిరత్వము,
0: డిజైర్ స్టెడీనెస్,
1: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
0: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టెడీనెస్ ఈజ్ యూజ్లెస్.
1: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
0: There may be many people who will have that power of
1: meedha. Vaari saddhane lekapothe ee meedha tho em sadhinchagalaru?
0: Without interest, what is it that they are going to achieve with that meedha shakti?
1: Ee meedha shakti paine oka sthirathvame lekapothe ee karyam nu vaadu sadhinchaledu.
0: Without that sense of steadiness, with merely having intelligence, they are not going to achieve anything at all.
1: Stadha sthirathvamu rendu undinappude aa shakti balapadutundi.
0: Interest and steadiness alone will
1: kanuka motamoda aasakti.
0: The first one is aasakti
1: sthiratvamu,
0: the second one is
1: ee rendu koodinatvante buddhi.
0: Intelligence must be associated with these two.
1: Kanuka manavudu telivitetalu endu maatrame aadharapadi telivitetalne nammukoni jeevinchatamu idi kevalam veritanam.
0: Therefore, if man thinks that cleverness and intelligence alone can give him success, he is mistaken.
1: Deenipaina amitamaina aasaktini manam penchukovali.
0: There is a need for extraordinary interest in that.
1: Aa aasaktini sthirathvanga manam roopandimpa cheskovali.
0: You have to transform that interest into steadiness.
1: Appude manavudu etti ghana karyamulaina kodunu sulabhanga sadhinchagaladu.
0: Then only he can achieve anything in life.
1: Kanukane vedantamu శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై వేదాంత హాస్ డిక్లేర్డ్ వన్ కెన్ గెట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: శ్రద్ధనే లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యమునందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
1: అనుమాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఈవెన్ యూ కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్, ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ డెవలప్ దాట్ ఇన్ టు ఎనీ అమౌంట్.
1: లేనటువంటి వానికి తట్టడు నిప్పులు తెచ్చి పెట్టినా కూడాను అశ్రద్ధతో ఆరగొట్టుకోవచ్చు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఈవెన్ యూ గివ్ ఎనీ క్వాంటమ్ ఆఫ్ ఫైర్, he does not have shraddha, it can be extinguished.
1: Anuswarupamainatundi marriginjani teeskuni vachi shraddato poorchi dani sarainatundi oka shraddato poshinchinappudu oka brahmandamainatundi vrutchanga roopondutundi.
0: If you can get a small tiny seed of people tree, if you can just develop into a tree, it can become a very big vast tree.
1: Kalukuni ano raniyan mahato mahiyan, అడవు నుంచి ఘనం వరకు కూడా పెంచడానికి శ్రద్ధ అత్యవసరం.
0: ఫర్ డెవలపింగ్ ఈవెన్ ది స్మాల్ అండ్ మైన్యూటెస్ట్ థింగ్స్ ఇన్ టు మౌంటనస్ బిగ్ థింగ్స్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
1: కానీ మానవునికి శ్రద్ధ ఉన్నది.
0: మ్యాన్ హ్యాస్ ఇంట్రెస్ట్.
1: దేనిపైన శ్రద్ధ?
0: బట్ ఆన్ వాట్ డస్ హీ హావ్?
1: ఫలముపైన శ్రద్ధ ఉన్నది కానీ క్రియపైన శ్రద్ధ లేదు.
0: హీ హాస్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ నాట్ ఆన్ ది
1: స్పిరిట్ ఆఫ్ వర్క్.
0: అండ్ నాట్ ది స్పిరిట్ ఆఫ్ వర్క్.
1: ఇది మానవులు యందు సన్నగిలినది.
0: హీ ఈజ్ నాట్ హ్యావింగ్ స్పిరిట్ ఆఫ్ వర్క్ ఇన్ హిమ్.
1: ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల, అభివృద్ధి వల్ల,
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సైన్స్,
1: మానవుడు సుఖమునకు మరిగి,
0: మ్యాన్ హాస్ బికమ్
1: ఇండోమినత్వాన్ని పెంచుకుని,
0: హాస్ డెవలప్డ్ లేజినెస్,
1: శ్రద్ధను క్రమక్రమేణా సన్నగింప చేసుకున్నాడు.
0: హీ హాస్ లాస్ట్ ఆల్ ది ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: సైన్స్ ఈజ్ నాట్.
1: కానీ మన ఉపయోగం అనేటువంటి దానివల్ల పెడమార్గం పడుతుంటుంది.
0: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఆవించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ టు మెనీ డైరెక్షన్స్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఆవించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరము.
0: It is necessary to teach properly that you will have to integrate this love and divert it to
1: single thing. ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ యూ కెన్ డూ ఇట్ విత్ వన్ వర్డ్.
1: స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే ఆధ్యాత్మికం, స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే సైన్స్.
0: స్పిరిట్ ఆఫ్ లవ్ ఈజ్ స్పిరిచువాలిటీ, స్పిరిట్ ఆఫ్ లవ్ ఈజ్ సైన్స్.
1: దీనికి ఎంత వ్యత్యాసం చూడండి.
0: యూ కెన్ సీ ది ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: ఉన్నది చిన్న పదమే.
0: There is only a small word.
1: Kani idi anantamaina arthamato koodi untundali.
0: But this is pregnant with meaning.
1: Laukikamainatti bhoga bhagyamulanu anukoola sadupayamulanu kevalamu ee vaigyanam manaku andistu untundali.
0: Science confers worldly comforts and worldly benefits.
1: Kani manaviki kavalsinatvantidi antar sambandhamainatti aanandam.
0: But what man really needs is inner joy.
1: Koredi aanandam.
0: He is seeking joy.
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: But he is making efforts for joy.
1: కానీ ఆ ఆనందం వస్తువాను ఎందు ఉన్నదా?
0: But does he get it in the
1: విషయములందు ఉన్నదా?
0: Does he get it in senses?
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them?
1: కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహములు అశాశ్వతమే, మనం నివసించే దేశము అశాశ్వతమే.
0: ద సెన్స్ ఆబ్జెక్ట్స్, ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యూ లివ్, దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్ టుడే,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్
1: వైజ్ఞానిక పరిణామము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్
1: లౌకిక పరిణామికము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్,
1: అన్ని అభివృద్ధి అంచనాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
1: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ద సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈజ్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: the food that you partake,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్ళిపోతుండాలి.
0: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బ్లడ్.
1: ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనము అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టేక్.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్.
1: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
0: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
1: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
0: ఆఫ్టర్ మైండ్ దెన్
1: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
0: ఆఫ్టర్ దాట్ సీత్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: కనుక అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
1: ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డూ యూ గెట్?
1: ఎవరి నుంచి పెడుతున్నారు?
0: ఫ్రమ్ వేర్ డూ
1: యూ, ఏ కనెక్షన్ తో ఇది ప్రాకుతుండాలి?
0: How is it connected to various things?
1: ఏమి లేదు, అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది, మూత్ర రూపంలో పోతుండాలి.
0: The water that you partake, the gross aspect of it goes as urine.
1: అతి సూక్ష్మమైనటువంటి ఒక జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: The subtle aspect of the water becomes prana or life principle.
1: అన్నము మనసుగాను నీరు ప్రాణముగాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి.
0: The food becomes mind. The water becomes life. The mind and the life principle together become the vijnanamaya or the intelligence sheath.
1: ఈ విజ్ఞానమనగ కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
0: Here the intelligence referred to is not the external one.
1: ఈ బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
0: The external intelligence is only applicable to the
1: gross మాత్రమే,
0: only for the waking state.
1: కాని సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫార్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇట్స్ ఫంక్షనింగ్.
1: అయితే బాహ్యాన్ని ఆధారం చేసుకుని అంతర్భావంను పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు బేస్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ది ఎక్స్టర్నల్ లైఫ్.
1: అన్ని మనయందే ఉంటున్నావు కానీ బయట ఎక్కడి నుంచి రావటం లేదు, పోవటం లేదు.
0: Everything exists inside of you. There is nothing which comes externally.
1: Atmaku ahankaramuku undina vyathyasamu kuda manam gurtinchali.
0: We have to recognize the difference that exists between atma and ahankara ego.
1: Idi atma nundiye aavirbhavinchindi.
0: It emanates from atma.
1: Ee atma nundiye talampu bayalderindi.
0: The thought comes from atma.
1: ఈ తలంపు నుండి వాక్కు వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
1: ఏతా వాత వాక్కు తలంపు అహంకారము ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
0: ద వర్డ్ ద థాట్ దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
0: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు తలంపు పుత్రుడు.
0: థాట్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈగో.
1: తలంపుకు వాక్కు పుత్రుడు.
0: వరల్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: దిస్
1: గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వరల్డ్ ఈజ్ అేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్ ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
0: Great grandson, grandson, son and father all belong to one family.
1: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
0: This ego is one which appears and disappears.
1: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
0: It is associated with coming and going.
1: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
0: The principle of atma neither comes nor goes, it stays continuously.
1: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము. ఇది చాలా తప్పు పదం.
0: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
1: అహంకారం అనగా కేవలం శరీర సంబంధించినటువంటి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
0: ది ఫీలింగ్ that you are the body, this is real ahankara.
1: Dhanamunu patti, gunamunu patti, kulamunu patti, vidyanu patti vachetundi ahankaramu adi ahankaram kaadu.
0: The ego
1: kevalam otti brahma.
0: The ego that comes on the basis of your wealth, your qualities, your scholarship, it is only a type of delusion.
1: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు చాలు పడేది, భ్రమ పడుతున్నాడు.
0: On the basis of the wealth that you have, are you egoistic? You say,
1: "Nee vidyanu chusi nenu goppa vidyavantudanu anukuntunnau." Idi kevalam otti bhramaga untundali.
0: Considering yourself as a great man on the basis of your education, you
1: are ahankaram ani cheppakoodadu.
0: That should not be called really ahankara.
1: Yogariki vidya undi kudanu ee vidhamainatundi bhrama lekunda undachu.
0: There may be some people who may have education, but may not
1: undi kudanu ee okka bhrama lekunda undachu.
0: With wealth there may not be the delusion of the
1: kaani అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
0: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార
1: అనగా దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతనికి అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
0: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
0: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకార.
1: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
0: డిస్ట్రాయ్ ది అహంకార ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ డెవలప్ శ్రద్ధ.
1: ఇంకా రెండవది ఈ పచ్చిక ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క రుతం.
0: ది రైట్ వింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఇంటెలిజెన్స్ ఇస్ రుతం.
1: రుతం అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
0: యూజువలీ ఇన్ ది కామన్ పాలన్స్ వైల్ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత రుత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్, సత్యం.
1: రుజుమార్గమును చూపేటువంటిదే రుతము అని.
0: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ రుతం.
1: అయితే సత్యమునకును రుతమునకును వ్యత్యాసం ఉంటున్నది.
0: దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
1: సత్యమే రుతము, రుతమే సత్యం అని చెప్పరాదు.
0: ఇట్ ఈస్ రాంగ్ టు సే సత్యం యాజ్ రుతం అండ్ రుతం యాజ్ సత్యం.
1: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ యు హావ్ డన్. వెన్ యూ టెల్ సంథింగ్ అండ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్.
1: అయితే రుతం అనేటువంటిది అది కాదు.
0: రుతం రెఫర్స్ టు సంథింగ్ ఎల్స్.
1: మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది. కనుక దీనికి రుతము అన్నారు.
0: రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్, ద థాట్, ద వర్డ్ అండ్ డీడ్.
1: రుతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
0: వీ కెన్ జస్ట్ సే దట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
0: దట్ ఈస్ వై ట్రూత్ ఈజ్ కాల్డ్.
1: కానీ ఇది త్రికాల భాజ్యం కావచ్చు.
0: ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ త్రికాల.
1: కానీ త్రిలోక భాజ్యం రుతం.
0: బట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ వరల్డ్స్.
1: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియందు ఏకత్వాన్ని పొందేటువంటిది రుతం. కనుకనే రుతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయినటువంటి స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ రుత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
0: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్ టు హియర్.
1: రుతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ to be correct must be associated with shraddha, rutam and satyam.
1: Aithe deeniki toka vere untundadi.
0: It has also one tail.
1: Ee toka endu kosam?
0: Why is this tail?
1: Rekkalanu samanvaya parche nimittamai balance sariga pette kosam ee toka athyavasaram.
0: This tail is necessary in order to bring about balance between two wings.
1: Ruta satyamulanu ee jagattunandu క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరం.
0: ద టెయిల్ ఆఫ్ యోగ ఈజ్ నెససరీ ఫర్ మేకింగ్ మ్యాన్ ప్రాక్టీస్ రుతం అండ్ సత్యం ఇన్ డైలీ లైఫ్.
1: లౌకిక జగత్తునందు ఎయిర్ప్లెయిన్ మనం చూస్తుంటాం.
0: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఎయిర్ప్లెయిన్.
1: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
1: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఎయిర్ప్లెయిన్ పరిగెత్తదు.
0: But the aeroplane will not be able to fly.
1: ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
0: It must have a tail which can bring about balance between these two wings.
1: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: The body in the midst of all these three will enjoy balance only when you have got all these three.
1: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో.
0: While sitting in the plane, I don't know whether you have seen it. ఈ
1: సమయంలో ఒక రెక్క కొంచెం కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: వైల్ గోయింగ్ అప్ వన్ వింగ్ స్లైట్లీ గోస్ అప్వర్డ్స్ అండ్ అనదర్.
1: దిగే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క. కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఎయిర్ప్లేన్ పరిగెత్తదు.
0: బట్ ఈ ఏరోప్లేన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫ్లై.
1: ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
0: ఇట్ మస్ట్ హ్యావ్ ఎ టెయిల్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్

0: పైకిపోతుంది.
1: వైల్ గోయింగ్ అప్ వన్ వింగ్ స్లైట్లీ గోస్ అప్వర్డ్స్ అండ్ అనదర్
0: ఇదే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
1: వైల్ ల్యాండింగ్ వన్ వింగ్ విల్ బి ఆన్,
0: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, మృతం వెనుక వస్తుంది.
1: ఇదే వెన్ యు ఆర్ క్యారీయింగ్ ఆన్ యువర్ వరల్డ్లీ వర్క్, సత్యం కమ్స్ ఫస్ట్ అండ్ ఋతం కమ్స్ నెక్స్ట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు ఋతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
1: వెన్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు స్పిరిచువల్ వరల్డ్, ఋతం కమ్స్ ఫస్ట్.
0: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్.
0: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి రీతిగా ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
1: Intelligence will be really able to function as intelligence when there is a balance and equilibrium in all these aspects.
0: Kevalamu rutamu satyamu yogamu lekunda pote idi buddhe kadu.
1: You cannot call that intelligence at all if it is not associated with rutam, satyam and yoga.
0: Ee yogam ante emiti?
1: What do you mean by yoga?
0: Emiti kriya yogama?
1: Is it kriya yoga?
0: Leka hata yogama?
1: హఠ యోగ
0: లేక రాజయోగమా?
1: రాజయోగ
0: ఏ యోగం? ఇది ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
1: నౌ ది యోగా విచ్ ఈస్ నార్మలీ అండర్స్టూడ్ రెఫర్స్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇస్ నాట్ రియల్ యోగా అట్ ఆల్.
0: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ దీస్ ఆర్ గివెన్ టు మెయింటైన్ ది బాడీ.
0: నిజమైన యోగం ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధక, మన ఇంద్రియములను అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
1: రియల్ యోగా ఈజ్ వన్ విచ్ కంట్రోల్ ది సెన్సెస్.
0: ఈ యోగం అనేటువంటిదే తోక,
1: దాట్ ఈస్ ది టెయిల్.
0: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
1: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ యోగా.
0: తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
1: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
0: ఇది తెలివివంతుడు కావచ్చు,
1: హీ మే హావ్,
0: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
1: It is not proper to use the word buddhi or intelligence there.
0: దీని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
1: తెలివి ఆర్
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, ఋతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
1: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, సత్యం, ఋతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
0: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అదే మహత్తరమైన తత్వం తత్వము అని.
1: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఆల్ దిస్
0: మహత్ అనగా గొప్ప అని అర్థం.
1: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
0: తత్వము అనగా రెండింటినీ గుర్తించినటువంటిది అని.
1: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
0: అందువల్లనే మహామంత్రములు యందు తత్వం అసి అన్నారు. తత్వం అసి, అదే నేను అన్నాడు.
1: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్వం అసి, థౌ ఆర్ట్ దట్, ఐ యామ్.
0: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
1: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ, ద ప్రిన్సిపల్.
0: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వం.
1: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐ ఆమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
1: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
0: స్వరూప సంధానమే తత్వము.
1: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
0: అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఈ యొక్క సరైన తత్వము.
1: ద రియల్ తత్వం ఈజ్ రికగ్నైజింగ్ యువర్ రియల్ సెల్ఫ్.
0: బుద్ధి తానెవరో తాను గుర్తించుకోగలరు, అదే నిజమైన బుద్ధి.
1: రియల్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్ విచ్
0: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నంత మాత్రమే వీడు బుద్ధిమంతుడు కాదు.
1: యూ కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హి అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: తనను తాను తెలుసుకు

0: చేసేటువంటి వాడే బుద్ధిమంతుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఈజ్ ఇంటెలిజెంట్ వన్.
0: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
1: హూ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లెవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబం అనే చెప్పవచ్చు.
1: హూ కెన్ సే దట్ దిస్ బుద్ధి ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
0: ఇది ఆత్మ యొక్క రియాక్షన్ అనే చెప్పవచ్చును.
1: You can say that this is a reaction of Atma.
0: Idi Atma yokka reflection ane cheppavachunu.
1: You can say that this is reflection of Atma.
0: Idi Atma yokka resound ane cheppavachu.
1: You can say that this is resound of Atma.
0: Kanuka resound, reflection, Atma yokka tattvame buddhi yokka pramanam.
1: The real intelligence is the reaction and reflection and resound of Atma.
0: Kanuka vidyarthulu ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడిన వాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
1: ఓన్లీ అవుట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ వెదర్ హీస్ రియలీ ఇంటెలిజెంట్.
0: ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గలవాడని భావించుకోవచ్చు. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
1: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness. You have that intellect.
0: May. Adi medha shakti. Medha. Dantlo puttina atvanti shakti.
1: It is the power which has taken its origin.
0: Ee medha shakti e maya shakti.
1: This power of medha is itself illusion. The power of maya.
0: రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయమునందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పి కోరింది.
1: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్ కైకే వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాస్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫర్ వాట్ సిన్స్ వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
0: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గములు చూపించినాడు.
1: రామ కన్వేడ్ ది వేరియస్ మెథడ్స్.
0: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే. ఇది ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
1: అవతారం
0: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. Most of the things they convey indirectly only.
0: కారణం ఏమనగా మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The reason is, in every human being there is divinity basically. In order that divinity manifests, this
0: కేవలం అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
1: When it is told directly, one would not be able to understand
0: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ కెపాసిటీ అండ్ దట్ ఫ్రీడమ్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ, థింగ్స్ ఆర్ కన్వేడ్ ఇండైరెక్ట్లీ.
0: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తాను, కానీ సరియు నది తీరములకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటున్నాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూసుకుని రామన్నాడు.
1: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
0: Ame ee naadu goppa upadesham andukogalugutunnanu naa kumarudainaatundi Ramachandra Murthy dwara ani chaala aanandapadi tana chelikattalato Sarayu nadiki poyindi snanam chesindi chuttu chusindi emuntundani kaani akkada anta gorlu untunnayi.
1: Look to the surroundings and come back. She went with the with the other maid. And when she went and had the bath in Sarayu river, what she saw was goats and sheep.
0: Chuchindi. Chuchetappudiki ekkada chuchina gaani me me me ani arustunnayi ee gorlu ee mekalu.
1: The sheep and these goats were making the sound me me.
0: Ochindi papa amma meeru snanam chesara chesaru sarayunadu odduna ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
1: కైకేయి రిటర్న్ రామ ఆస్క్డ్ మదర్ డిడ్ యు హావ్ యువర్ బాత్, వాట్ డిడ్ యు ఫైండ్, వాట్ అనిమల్స్ డిడ్ యు ఫైండ్.
0: ఆయన గొర్రెలు మేకలు పచ్చిగడ్డిని వేస్తున్నాయి అన్నాడు.
1: అండ్ షీ సెడ్ వెల్ దిస్ గోట్స్ అండ్ షీప్ వర్ గ్రేజింగ్.
0: అవి ఏ విధంగా శబ్దం చేస్తున్నాయి అన్నాడు.
1: వాట్ సౌండ్ వర్ దే ప్రొడ్యూసింగ్ మదర్.
0: దాని స్వభావమే కదా మే మే మే అని అరుస్తున్నాయి అన్నాడు.
1: It is their nature to shout me me
0: me ante emiti annadu.
1: He asked, what do you understand by
0: me evaru aneetundi, nen evaru aneetundi.
1: Me means who am I.
0: Gorlu kudanu aasistunnayi nen evaru nen evaru nen evaru nen evaru ani prashnistunnayi. కనుక నీవు మానవుడై పుట్టుకుంటావు, నీవు నేనెవరు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతే నీవు గొర్రెతో సమానమేనన్నాడు.
1: Even the sheep go on asking, who am I, who am I. After being born as a man, if you are not in a position to know, put the question to yourself to
0: know
1: who
0: you are. నాడు నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
1: Today, if you don't put a question to yourself as to who you really are and are interested in knowing who the other person is,
0: ప్రశ్న వేసుకో, who am I?
1: In the first instance, put the question to yourself, who am I?
0: కనుక నీవు పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో, నీవు గిట్టినంత వరకు కూడాను ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
1: విత్ వాట్ ఎవర్ యు ఆర్ బోర్న్, యు షుడ్ నాట్ డై విత్ ద సేమ్ థింగ్.
0: పుట్టినప్పుడు నీవు కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
1: వెన్ యు ఆర్ బోర్న్ యు క్రైడ్ అవుట్ కోహం
0: కోహం అనగా నేనెవరు నేనెవరు.
1: హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ, దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కోహం.
0: సత్యంత వరకు నేనెవరు నేనెవరు అని సత్యేసిస్తే ఇంక పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ డెత్ ఇఫ్ యు డై ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆమ్ ఐ, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లైఫ్.
0: పుట్టినప్పుడు కోహం అని పుట్టావు, సత్య సమయంలో సోహం అని చావాలి, అదే సార్థకం.
1: వెన్ యు ఆర్ బోర్న్ యు సెడ్ హూ ఆమ్ ఐ, వెన్ యు ఆర్ డైయింగ్ యు షుడ్ సే ఐ ఆమ్ దట్ అండ్ డై, దట్ శాంక్టిఫైస్ యువర్ లైఫ్.
0: కనుక మానవుని యందు ఉన్నటువంటి అహంకార తత్వాన్ని మనం నిర్మూలం కావించుకోవాలంటే ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
1: If you want to destroy this ahankara for want of our ego, you will have to just follow a particular path.
0: ఇది ఒక భగవత్ యొక్క మార్గములో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడాను ఫలింప చేయదు.
1: Except by following the path divine, there is no other path which can lead you on.
0: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
1: When you suffer from this ahankara,
0: నీ స్వాసన నీవు పరీక్ష గావించు.
1: You go on observing your own breath.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమని పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
1: Enquire into what you are inhaling and exhaling produces a sound.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం,
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యూ, అహం
0: సహ బ్రహ్మ, అహం నేను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాదర్ యు.
0: వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. సోహం, హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పార్లన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వం చోట మనకు క్షణ క్షణం కూడా నువ్వు బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం, సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయం చెప్తుండాలి. 21,600.
1: We chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 times. నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అంతర్వాణి నీకు ఉపదేశం చేస్తుంటే ఈ ఉపదేశాన్ని కట్టబెట్టి ఒక తట్టు కట్టిపెట్టి దీనిని నేనే బ్రహ్మ అనేటువంటి దాన్ని మర్చిపోయి నేను రామయ్య, నేను సీమయ్య, నేను జోగయ్య, నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఇది ఏమైనా సరైన మార్గమా?
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya,
0: నేను రామయ్య కృష్ణయ్య అనుకుని నీవు ఎంతకాలం సాధన చేసినా కూడాను ఇది ప్రయోజనమే లేదు. నీవు రామయ్యగానే ఉంటావు, నీవు కృష్ణయ్యగానే ఉంటావు. ఈ రామయ్య కృష్ణయ్య దేహానికి పెట్టిన పేర్లు కానీ నీ పేర్లు కాదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ రామయ్య అండ్ కృష్ణయ్య, యూ మే డూ దిస్ సాధన ఎనీ డ్యూరేషన్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ యూజ్లెస్. ది నేమ్ ఈస్ గివన్ టు యువర్ బాడీ అండ్ నాట్ యువర్ సెల్ఫ్.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: దిస్ నేమ్ ఈస్ గివన్ టు ద బాడీ.
0: నా సోహం అనేటువంటి పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: Puttina peru shastham gaani pettina peru shastama.
1: The name which is born with you is permanent. No name which is given is
0: not artificial.
1: Whatever is given is artificial.
0: Puttina de real.
1: Whatever is born with you is real.
0: Adi nee satyam.
1: That is your truth.
0: Aa satyame rutamuga bhavinchukovali.
1: That truth must be considered as rutam.
0: ఈ సత్యరుతములు రెండింటిని ఏకత్వం గావించుకొని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: If you unite this rutam and satyam, you would be able to reach sachidananda.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untuntadi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we would be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu Parthasarathi ainadu.
1: Krishna was Parthasarathi.
0: Parthudante evaru?
1: Who is Partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: Prithvi putrudainatunte vaade Parthudu. Kabatti meerandaru Prithvi putrule, meerandarkini Parthasarathi. Aa Bhagavantuni saradiga meeru tisthikarinchali.
1: It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni aatma pratibimbam ainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni
1: As intelligence is a reflection of God.
0: మీ పెన్నిధి అయినటువంటి యొక్క భగవంతుని సన్నిధిని చేరడానికి కృషి చేయండి.
1: With itself, try to reach the lotus feet of the Lord.
0: ఈ అన్నింటికిని ప్రేమ అత్యవసరము.
1: Love is essential for all these things.
0: ప్రేమ లేకుండా ఏ కార్యము కూడాను మనం చేయడానికి వీలు కాదు.
1: It is impossible to accomplish anything without love.
0: కేవలం తినటము త్రాగటం కూడాను ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం.
1: ఈవెన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ డిపెండ్స్ అపాన్ ద లవ్.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్
0: ఆఫ్ సత్యభాస్కరుడే భగవంతుడు.
1: హీఈస్ ది
0: సత్గుణములకు నిలయమైనటువంటి వాడే సత్య.
1: అండ్ ఈస్ ద వన్ హూ నోస్ ట్రూత్.
0: కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ప్రాపర్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ మైండ్ అండ్ త్రూ దాట్ యు శాంక్టిఫై యువర్ లైఫ్.

విశ్వ శాంతినిచ్చు వివిధ సౌఖ్యము హెచ్చు.

0: വീരസുത്തുട.
1: If truth, righteousness and love pervade on earth, the Mother Earth will be blissful. It confers universal peace and happiness of all sorts. Listen to this, the son of Bharat.
0: Vidyarthi, vidyarthi ilara.
1: Students, boys and girls.
0: రామాయణము మూడు విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధములు సలిపారు.
1: వాల్మీకి ప్రొపగేటెడ్ దిస్ రామాయణ ఇన్ త్రీ వేస్.
0: మొదటిది రామాయణం,
1: ద ఫస్ట్ రామాయణ.
0: రెండవది సీతా చరితము,
1: ద సెకండ్ సీతా చరిత, హిస్టరీ ఆఫ్ సీత.
0: మూడవది ప్రాస్తుల్య వధ, అనగా రావణ వధ,
1: స్లెయిన్ కిల్లింగ్ ఆఫ్ రావణ, థర్డ్ వన్.
0: రామస్య అయనం రామాయణం, అనగా రాముల్ని గురించి తెలిపేటువంటిది ఇది భౌతికమైన రామాయణం.
1: ద టెక్స్ట్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రామ.
0: దీనిని అంతర్ముఖంగా మనం విచారం చేసినప్పుడు ఇది పరమాత్మని కథ.
1: ఇఫ్ యు గో డీప్ ఇన్ టు ది ఇన్నర్ మీనింగ్ విల్ అండర్స్టాండ్ ఇట్ ద స్టోరీ ఆఫ్ ద డివైన్.
0: రెండవది రామాయణ, రామాయహ అయనం ఇది రామాయణం, అనగా సీతా చరిత్రను గురించి తెలుపునటువంటిది బాహ్యమైనటువంటిది.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ దాట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: అంతర్ముఖంగా దీన్ని విచారించినప్పుడు జీవాత్మ చరితము.
1: ఇన్నర్ మీనింగ్ ఈస్ ఇట్ ఈస్ ద హిస్టరీ, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: మూడవది రావణ వధ,
1: థర్డ్ వన్ ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇది బాహ్యముగా రావణ వధ, అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనం.
1: ఎక్స్టర్నలీ రావణ ఇస్ కిల్డ్ బట్ ఇంటర్నల్ మీనింగ్ ఈస్ the darkness, ignorance is dispelled.
0: Yeta vata puraskarinchukoni ramayanamu paramatmani katha.
1: Be that as it may, it is the story of God.
0: Sita charitamu jeevatmani ekka katha.
1: When we say it is the story of Sita, it is the story of the individual self.
0: Moodavadi ravana vadha ajnana nashanam.
1: When ravana is killed, it means the ignorance is killed.
0: Anaga పరమాత్మ జీవాత్మ యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానమనేటువంటిది నాశనమవుతుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్ ద డివైన్ ఈజ్ ప్రాపర్లీ అండర్స్టూడ్ ద ఇగ్నోరెన్స్ విల్ బి డిస్పెల్డ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అజ్ఞానము చేత సత్యమును గుర్తించుకొనలేక తాను పూర్తి అమాయకుడిగా జీవిస్తున్నాడు.
1: Every person is ignorant because of the fact that he has not known the truth.
0: Rama, Ra-a-ma, anetvanti mooda aksharamlo undinatvanti oka antaratmanu agni bijamu surya bijamu chandra bijamu ani deeni mooda arthamulu.
1: When we take three letters here, Rama, Ra-a-ma, they stand for three: the fire, the sun and the moon.
0: సూర్య బీజమనేటువంటిది అంధకారం అనేటువంటి అజ్ఞానమును దూరము గావిస్తుంది.
1: దిస్ ప్రైమల్ సౌండ్ ఆఫ్ ద సన్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చంద్రబీజము అనేటువంటిది లోనున్నటువంటి తాపమును చల్లార్చి చల్లదానాన్ని చేకూరుస్తుంది.
1: ద ప్రైమల్ సౌండ్ ఆఫ్ ద మూన్ ఇండికేట్స్ దట్ ఇట్ ప్యాసిఫైస్ ఆల్ మెంటల్ అజిటేషన్స్ అండ్ గివ్స్ us all coolness and comfort.
0: అగ్ని బీజము అనేటువంటిది అజ్ఞానమును నాశనము గావిస్తుంది.
1: దట్ ఆఫ్ ద ఫైర్ ఇండికేట్స్ దట్ ఇల్యూజన్ ఇస్ బర్న్డ్.
0: ఈనాటి మానవునకు
1: ఫర్ ద మోడర్న్ మ్యాన్
0: అజ్ఞానము దూరము గావించటము,
1: దట్ హీస్ టు బి కట్ ఆఫ్ ఫ్రమ్
0: అంధకారమును వేరు చేయటము,
1: ద డార్క్నెస్ హాస్ టు బి డిస్పెల్డ్,
0: హృదయమును చల్లబరచటము,
1: అండ్ ద హార్ట్ హాస్ టు బి పాసిఫైడ్.
0: వీటిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయాని ఈ మూడు తాపములను కూడా నువ్వు చల్లార్చేటువంటిది ఈ రామనామము.
1: ఇట్స్ రామాస్ నేమ్ దట్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ త్రీ ప్రేయర్స్ దట్ విల్ టేక్ అస్ టు ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్, దట్ విల్ టేక్ అస్ టు ద లైట్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
0: ఈ రామాయణం యొక్క తత్వములో ప్రప్రథమంగా జనన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు దశరథుడు.
1: దశరథ పర్ఫార్మ్డ్ ఆల్ ది రిచువల్స్ ఇన్ రామాయణ యాజ్ వి గో త్రూ ఇట్.
0: అనగా రాములు పుట్టిన తక్షణమే పవిత్రమైనటువంటి జీవితములకు సంబంధించినటువంటి మంత్రములు ఉచ్చరించి తద్వారా సంస్కారములు గావించుకోవటం.
1: రైట్ ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ రామ ఈస్ టాట్ ఆల్ సీక్రెట్ మంత్రస్ సో హ్యాస్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: జనన సంస్కారము అని దీనికి పేరు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ద రిచువల్ దట్ ఈస్ డన్ అట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్.
0: అనగా పూర్తి జన్మించిన తర్వాత చేసేటువంటిది కాదు. తల్లి ప్రేగునకు ఈ బిడ్డకు వేరు గావించక పూర్వమే ఈ సంస్కారం జరగాలి.
1: దిస్ రిచువల్ ఈస్ డన్ ప్రయర్ టు ద బర్త్ ఆఫ్ ద చైల్డ్.
0: కనుక అట్టి సంస్కారం ప్రారంభించాడు.
1: దట్ రిచువల్ ఈస్ స్టార్టెడ్.
0: రెండవ దినము గురువైనటువంటి వశిష్ఠులు వారిని తీసుకుని ఈ పిల్లవానికి స్వస్తి వాచకములు బోధించేటువంటి నిమిత్తమై అనగా వాచకమును పలుకే నిమిత్తమై తీసుకుని వెళ్లాడు.
1: ద ఫాలోయింగ్ డే వశిష్ఠ హ్యాస్ టేకెన్ ద బాయ్ అలాంగ్ విత్ హిమ్ టు స్టార్ట్ ద ఫార్మల్ లెర్నింగ్.
0: లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తివాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును.
1: దశరథ ప్రేయర్ టు హిస్ ప్రిసెప్టర్ ఆస్కింగ్ సీకింగ్ హిస్ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్ టు హిస్ సన్ రామ.
0: వశిష్ఠ వారు వెళ్లారు.
1: వశిష్ఠ వెంట్
0: బిడ్డను చూచాడు.
1: హి సా ద బాయ్
0: కానీ ఏమీ పలుకలేదు.
1: హీ డిడ్ంట్ సే ఎనీథింగ్.
0: స్తంభించిపోయాడు.
1: హి స్టూడ్ స్టాండ్ స్టిల్.
0: తిరిగి హెచ్చరించాడు దశరథ మహారాజు.
1: దశరథ అగైన్ రిమైండెడ్ ఆఫ్ హిస్ ప్రేయర్.
0: అప్పుడు వశిష్ఠ వారు, దశరథ నన్ను నేనే మర్చినటువంటి ఈ స్థితి లోపల స్వస్తివాచకులు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి?
1: ద ప్రిసెప్టర్ సెడ్ ఓ కింగ్ దశరథ ఐ హావ్ ఫర్గాటన్ మై సెల్ఫ్ హౌ కెన్ ఐ బ్లెస్ యువర్ బాయ్.
0: ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితను?
1: ద పర్పస్ ఫర్ విచ్ ఐ హావ్ కమ్ హియర్.
0: ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక ఫలితము ఈనాడు నేను అనుభవించాను.
1: దట్ వెరీ పర్పస్ దట్ బ్రాట్ మీ హియర్ ఈస్ ఫుల్ఫిల్డ్.
0: వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు.
1: వశిష్ఠ ఇస్ హైలీ
0: సర్వజ్ఞుడు.
1: హి నోస్ ఆల్.
0: కానీ అయినప్పటికీ దశరథ మహారాజు ఇంటి లోపల కేవలము పురోహితుడిగా నియమించడానిలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ద ప్రిసెప్టర్ వశిష్ఠ సర్వింగ్ ఇన్ దశరథ దో హీ సో పవర్ఫుల్ అండ్ మైటీ.
0: దశరథ నీ ధనము నాకు అక్కరలేదు, నీ గౌరవ మర్యాదలు నాకు అక్కరలేదు, నీ పీఠ స్థానము నాకు అక్కరలేదు. నేను వచ్చినది నీ గృహములో శ్రీమన్నారాయణమూర్తి జన్మించబోతున్నాడు అతని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు.
1: వశిష్ఠ దశరథ ఐ డోంట్ వాంట్ యువర్ పవర్ ద పెల్ఫ్ అండ్ ద మనీ. ఐ డోంట్ వాంట్ ఎనీ పొజిషన్ ఐదర్. ఐ హావ్ కమ్ హియర్ టు సీ శ్రీమన్నారాయణ హూ ఇస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్
0: స్వరూపమును నేను ఈనాడు దర్శించాను.
1: టుడే ఐ హాడ్ ద విజన్.
0: నా చిరకాల వాంఛ నెరవేరినది.
1: ఇట్స్ మై లాంగ్ డిజైర్.
0: నేను ధన్యుడనైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఇంకా ఇతనికి నేను స్వస్తివాచకం ఏ రీతిగా చెప్పాలి?
1: హౌ ఆమ్ ఐ టు బ్లెస్ హిమ్ నౌ?
0: నేనంత అజ్ఞానిని కాదన్నాడు.
1: ఐఎమ్ నాట్ దట్ ఇగ్నోరెంట్ యాజ్ యు థింక్.
0: పరమాత్మనకు స్వస్తివాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది.
1: యు కెనాట్ ఎస్టిమేట్ ది ఇగ్నోరెన్స్ వెన్ వన్ వాంట్స్ టు బ్లెస్ ద వెరీ గాడ్.
0: తెలిసియు నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఐ కెనాట్ అఫోర్డ్ టు బి ఇన్నోసెంట్.
0: జన్మించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు.
1: The one who is born is Sriman Narayana, God.
0: నీ పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు.
1: Because of your affection towards your son, you are deluded.
0: అని చెప్పి కంటిదారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్ళాడు.
1: So saying, he was shedding the tears of joy and returned.
0: ఇది ఇంతతో పోలేదు.
1: It didn't stop there.
0: మొదలు ఈ జన్మం జరిగిన తర్వాత, జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు, అయ్యా పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది.
1: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ద సర్వెంట్ మెయిడ్ టోల్డ్ దశరథ యు హ్యావ్ ఎ సన్.
0: ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు.
1: లిసనింగ్ టు దిస్ వెరీ గుడ్ న్యూస్ దశరథ ప్రెజెంటెడ్ the necklace of diamonds to the servant maid.
0: Appuda sevakuralu anaga aa daasi ee ratnala haramanu angikarinchaledu.
1: That servant maid did not accept this necklace of diamonds.
0: Prabhu nenu aa bittani ettukoni ఆడించి పాడించి లాలించేటువంటి భాగ్యం నాకు అనుగ్రహిస్తే అంతే చాలు, ఈ రత్నాలహారం నాకు అక్కరలేదు అని.
1: ద సర్వెంట్ మేడ్ సెడ్, ఓ కింగ్, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ ఫాండల్ ద బేబీ, కరెస్ ద బేబీ అండ్ మేక్ ద బేబీ డాన్స్ అండ్ ప్లే, ఐ డోంట్ వాంట్ దిస్ మనీ.
0: లోకములో లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి వస్తువులను ఆశించేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఎస్పైర్ ఫర్ వరల్డ్లీ వెల్త్ అండ్ మనీ.
0: కానీ ఈ దాసి ఆ పిల్లవాణి పోషించి ఎత్తుకొని ఆడించేటువంటి పని మాత్రమే నాకు చాలునన్నది.
1: బట్ ది సర్వెంట్ మేడ్ సెడ్ దట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ షీ ఈస్ గివెన్ ద చార్జ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ.
0: ఒక్కొక్కరి ప్రాప్తి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డిజర్వ్నెస్ దట్ దే గెట్ అవుట్ ఆఫ్ ది పాస్ట్ మెరిట్ ఆఫ్ ది ప్రీవియస్ లైఫ్స్ దట్ మేక్ దెమ్ హ్యావ్ సచ్ ఫీలింగ్స్.
0: క్రమేణ ఈ పిల్లలను పోషించి అభివృద్ధి గావించి 5వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం కూడాను గావించాడు దశరథుడు.
1: As things went on, the boy is taken care of. It is on the 5th year the ఉపనయన is performed.
0: Threat ceremony. ఈ ఉపనయనము గావించిన తరువాతనే ఈ నలుగురు పిల్లలను కూడాను విద్య నేర్పించే నిమిత్తమై వశిష్ఠుల వారి దగ్గర చేర్చాడు.
1: After threat ceremony, all the 4 boys are sent to Vasishtha for learning.
0: ఇక్కడ 10వ సంవత్సరం లోపలనే సమస్త వేదములు కూడా నేర్చుకున్నారు.
1: దే హావ్ లెర్న్డ్ ఆల్ వేదాస్ ఈవెన్ బిఫోర్ దే రీచ్ 11th ఇయర్.
0: సర్వే వేదం ఉదశీయం సర్వే లోక సుభాషితం సర్వే జ్ఞానోపసంపన్నః సర్వే సముదిత గుణై. ఈ 4 రకములైనటువంటి విద్యలను ఆ యొక్క 4 అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపల.
1: ఆల్ 4 boy brothers have learnt all the sacred texts before they reach 11th year.
0: సర్వే వేద విదసూరం ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదమును పూర్తిగా వీరు చదువుకోగలిగారు.
1: They have gone through completely all the 4 Vedas.
0: Intiye kaaka veeru mahasuruluga roopundaru.
1: They also shaped themselves as powerful warriors.
0: Laukikamaina putti vidyalu kaakunda
1: not merely
0: naitika dharmika aadhyatmika vidyallo palle veerinta praveenuluga roopundaru.
1: They have become experts in morals and ethics.
0: Inka rendavudi emiti?
1: What is the next one?
0: Sarve lokahite ratah. లోకహితమే వీరి యొక్క ప్రధాన ప్రాణంగా భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్.
0: నా సుఖమే కావాలని, లేక నా కుటుంబ సుఖమే కావాలని, లేక నా గ్రామ సుఖమే కావాలని, లేక నా రాష్ట్ర సుఖమే కావాలని, లేక నా దేశ సుఖమే కావాలని వీరు సంకుచితమైన భావంతో ఆశించలేదు.
1: They never entertained narrow feelings that I should be happy, my family should be happy, my village should be happy, my state and my nation, and so on.
0: Sarve loka hiteeratah. Samasta lokamulu kudanu manchiga untundali.
1: The entire universe should be happy.
0: Ee lokamulu yokka hitamulu koreetundi dantlo vaaru prema tattvanni ekkuga prakatistu vacharu.
1: They developed that spirit of love as to desire and pray for the welfare of the world.
0: Ramala chana bharata shatrughulu visala hudayulu ga rupandutu vacharu.
1: They are very broad minded.
0: Sankuchita bhavamulu vari endu enaadu kudanu eppudu kudanu prakatinchaledu.
1: At no point of time they were narrow minded.
0: Inka moodavadi,
1: third one.
0: Sarve gnana hiteerata. Samasta gnanamulu kudanu telusukunnaru.
1: They acquired all forms of wisdom.
0: ఎట్టి జ్ఞానములు? భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు.
1: నాట్ ది వరల్డ్లీ నాలెడ్జ్ లైక్ దాట్ ఆఫ్ ద మ్యూజిక్ ద సైన్స్ అండ్ స్కల్ప్చర్.
0: సర్వే జ్ఞానహితోరత. ఆత్మజ్ఞానమే సర్వ జ్ఞానములకు మూలాధారము.
1: They have acquired the spiritual knowledge of the spirit or the self.
0: లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడాను కొన్ని చిన్న చిన్న నదులు వంటివి.
1: The physical formal education are like rivers.
0: కానీ ఆధ్యాత్మిక జ్ఞానము ఆత్మజ్ఞానము పెద్ద సముద్రం వంటిది.
1: But the knowledge of the self or the spirit is like an ocean.
0: నదీనాం సాగరోగతిహి. ఈ చిన్న చిన్న నదులన్నీ కూడాను సాగరం వల్లనే ఆవిర్భవిస్తున్నాయి, సాగరం నందునే ఐక్యమైపోతున్నాయి.
1: All rivers are born out of an ocean, ultimately merge into the ocean.
0: అట్టి సాగర స్వరూపమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని అభ్యసించారు ఈ నాలుగు అన్నదమ్ములు.
1: All four brothers acquired this knowledge of the spirit or the self.
0: సర్వే గుణహితై. ఇంకా వీరి యందు ఉండేటువంటి గుణములు ఎలాంటివి?
1: What sort of virtues?
0: సముదితా గుణై. ఒక పవిత్రమైనటువంటి ఒక గుణములు.
1: సీక్రెట్ వర్చ్యూస్ దే హ్యావ్.
0: లోకములో ఏ దానిని మనం పవిత్రమని భావిస్తున్నామో అట్టి సముదితా గుణై ఆ గుణములకు అతీతమైనటువంటి గుణములు సాధిస్తూ వచ్చారు.
1: ఆల్ ద సీక్రెట్ క్వాలిటీస్ దట్ వీ నో దే హ్యావ్ సమ్ బియాండ్ దోన్.
0: చెడ్డ చూపులు చూడటము మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: కనుక అట్టి మంచి చూపులు చూచేటువంటి విద్యను నేర్చుకున్నారు.
1: They have acquired that education that made them to have good looks.
0: Chedda matalu maatadatamu ishtam kaadu.
1: It's not proper to talk in a bad way.
0: Idi maha paapamunaku dupamuga untuntadi.
1: It just encourages the sin.
0: Kanukane mrudu madhuramainatundi matalu maatadeetundi vidyanu nerchukunnaru.
1: They have learned that education that made them speak softly.
0: Atti gunamulu samudita gunamulu nerchukunnadu.
1: They had such sacred qualities.
0: Nitya, satya, nirmala, nischala, nisvarthamainatundi gunamulu nerchukunnaru.
1: They acquired all the virtues that are eternal and full of truth and unsullied.
0: Ivanni kudunu 10th samvatsaramu lokanne jariginatundi.
1: All this had happened before they attained age 10.
0: ఈ 10 సంవత్సరము జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ 10 ఇయర్స్
0: ఇంకా అస్త్రశస్త్ర విద్యలు
1: ఆర్చరీ
0: అంతే కాకుండా గజ తురగ సవారులు
1: దే ఆల్సో లెర్న్ హౌ టు రైడ్ ఓవర్ ద హార్స్ అండ్ ద ఎలిఫెంట్.
0: దీనిపైన రథసారథులుగా కూడా వీరు ప్రవీణులయ్యారు.
1: దే ఆల్సో బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ బీయింగ్ చారిటీర్స్.
0: గుర్రము నెక్కితే ఈ యొక్క కుమార్ బిడ్డలు ఎటు పోతుంటారు అనేటువంటి స్వరూపాన్ని కూడా చూచేటువంటి యొక్క వీలు కానంత స్పీడ్ తో పోతుంటారు.
1: దే గో సో ఫాస్ట్ యాజ్ టు నో ఇన్ విచ్ డైరెక్షన్ ది హార్స్ ఇస్ గోయింగ్.
0: ఈ గజతురగముల యొక్క సవారులు యందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారికి వారే సాటి కానీ మరొకరు కారు.
1: ఇన్ హార్స్ రైడింగ్ నో వన్ కెన్ ఎవర్ ఈక్వల్ దీస్ ఫోర్ బ్రదర్స్.
0: ఇంకా అస్త్రశస్త్ర విద్య యందు మొట్టమొదట కైకనే శ్రీరామచంద్రునికి ప్రారంభించింది.
1: Kaika was the first teacher who taught archery to Sri Rama.
0: Kaika ee vidyalo chaala praveenuralu.
1: Kaika is an expert in this education.
0: Ee astra shastra vidyalo endu taanu aaru teerinatvantedi.
1: She is an expert in all this field of archery.
0: Ammunu patti vidicheetvantidi motta motta Kaika ramulaku nerpistu vachindi.
1: Kaika taught to Ramachandra first instance how to
0: shoot an arrow. Ramulante Kaika pranam.
1: And Kaika considers Rama as
0: her wife. Amma preetito Ramulnu poshistu vachindi.
1: She had such love to for him.
0: Ee vidhanga jarugutu undagane
1: as time
0: 14 samvatsaramu vachindi.
1: It was the age of 14.
0: Ee 14 samvatsaram lopalle Dasharathudu veeralaku vivaham gaavinchalani sankalpinchukuntu vachadu.
1: Dasharatha decided to perform the marriage for these four boys.
0: Ee balya vivahame aanaati sampradayam.
1: It was the tradition to have the children married at an young age.
0: Endukanaga pedamargam pattakunda sakramaina margamlo nadichi sajeevani boshinchukoni satkirtini arjistaraneetunte uddeshamto aanaadu chinna vayasunde vivaham cheyatamu sampradayamu.
1: It was the tradition to perform the marriage when one is young, only to see that one will not go in a wrong way and live a happy righteous life.
0: Goppa goppa hittikulanu వశిష్ఠుల వారిని ఇంకా అనేక మంది పెద్దలను కూడా పిలిచి ఈ విధమై సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హి స్టార్టెడ్ కన్సల్టింగ్ ఆల్ ఎల్డర్స్ లైక్ వశిష్ఠ.
0: ఇది ఈ విధంగా ఉంటూ ఉండగానే
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్
0: విశ్వామిత్రుడు ప్రవేశించాడు.
1: విశ్వామిత్ర స్టెప్డ్ ఇన్.
0: ఈ ఆనందమును పట్టలేక విశ్వామిత్రుని స్వాగతం చేసి సకాలమునకే మీరు ప్రాప్తించారు, ఇక్కడికి వర్ధించినారని పాదములకు నమస్కరించుకుని తమరు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దశరథుడు.
1: Dasharatha was ecstatic about the visit of Vishwamitra and he said, "You have come at the right time." He paid his all his obeisance and respects.
0: అతను కూడాను సాంప్రదాయ రీతిగా రాజును ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించి రాజ యొక్క క్షేమమును రాజ యొక్క రాజ్యమును యొక్క క్షేమమును చక్కగా విచారిస్తూ వచ్చాడు.
1: Vishwamitra also blessed the king Dasharatha and made inquiries about the kingdom as per the traditional way.
0: Kramakramena idi stuti perigipothu vachindi.
1: And this feeling went on more and more.
0: Vachina palini cheppuke tappadu ani Vishwamitrulu varu yaga samrakshana nimittamai nee Sri Ramachandrunni pampali annadu.
1: Ultimately Vishwamitra decided to convey the purpose of his visit. He said, "I want your sons to protect yaga."
0: 14 samvatsaralu baluru.
1: He said, "Vishwamitra, they are 14 years."
0: Enda kannerigunaatvanti ee kumarulu.
1: They are so young that they cannot bear any
0: sleep. Raksha samhara nimittamai neevu ravinchalani korutunnavu.
1: You want them to kill the demons there.
0: Idi asadhyam.
1: It's impossible.
0: Idi veerulanu pamputaku veelu kaadu annadu.
1: It's not possible to send them.
0: Motta mota nee vachinatundi abhishtani nerverestanu ani cheppi promise icchadu.
1: First he promised that he would fulfill the desire.
0: Kaani ilanti koriganu Vishwamitrudu kortadani kalayendaina sankaledu Dasaratha Maharaju.
1: Dasaratha never dreamt that Vishwamitra would have such a desire.
0: Chaala vicharagastudayyadu Dasarathudu.
1: And Dasaratha felt very very sad.
0: Ee yokka Vishwamitrunu kodanu krodham adhikamavutu vachindi.
1: Vishwamitra was very angry.
0: Dasaratha ఇక్ష్వాకులు వంశములు ఆడిన మాట తప్పడం ఇది చాలా పొరపాటు.
1: దశరథ ఇన్ ఇక్ష్వాకు క్లాన్ నోబడీ వుడ్ గో బ్యాక్
0: అనాది కాలం నుండి కూడా ఈ ఇక్ష్వాకులు వంశంలో అసత్యం ఆడినటువంటి వారు లేరు.
1: నో వన్ అటర్డ్ ఎ లై ఇన్ యువర్ క్లాన్.
0: మీరు సత్య ప్రియులు.
1: యు లవ్ ట్రూత్.
0: ధర్మాచారకులు.
1: యు ప్రొసీడ్ ఆన్ పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: మహా పవిత్రమైనటువంటి హృదయులు.
1: You have got sacred heart.
0: మీరు ఈనాడు అసత్యం ఆడటం అనేటువంటిది కేవలము మీ జాతికి ఒక పెద్ద కళంకం.
1: If you utter a lie now, it's a blot to your family, clan.
0: అనేటప్పటికి దశరథుడు చాలా భయపడిపోయాడు.
1: Dasharatha was fear stricken.
0: ఇచ్చిన వాగ్దానమును తప్పేటువంటి వారు లోకంలో మహాపాపులు అన్నాడు.
1: He said, "Those who go back on the promise given are the worst of the sinners."
0: ఇచ్చిన ప్రమాణమును తప్పినటువంటి వారు ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పటికీ దాని ఫలము శూన్యము అన్నాడు.
1: Whatever ritual you may perform, if you go back the promise given, well, it's all a waste.
0: Niyanto aswamedha yagamulu chesavu.
1: You have conducted aswamedha yaga.
0: Aa putrakameshti yagamulande ee mahapurushulu janmincharu.
1: Because of putrakameshti yaga you have got son.
0: Kattagalapadiki neevu asatyam aadatam cheta nee promise tappatam cheta ivanni kudunu vyarthamaipothundi.
1: Because of this lies you are uttering now and that you are not going to keep up your promise, everything would be a waste.
0: Cheppi bonkuta kante chaapu unni.
1: Death is better than withdrawing the promise that you make already.
0: Cheppi marachuta kanna maraname manchidi annadu.
1: Making a promise and forgetting amounts to death.
0: Kanuka meeru promise ichinarante deeni tappakoodadu.
1: When once you make a promise you should never go back.
0: Idi prati manavuniki pradhanamainatvanti yokka pramanam.
1: This is the main principle for every person.
0: Prati manavudu kodanu manusantati vaalle.
1: Every human being should have this.
0: Ee manavu yokka pradhanamainatvanti yokka lakshyamu satyame.
1: According to manu, the truth is the primary principle.
0: Kanukane manavu nundi aavirbhavinchinatvanti vaare manujulu.
1: We are the progeny of manu. We are manuja.
0: Ee manujulaku satyame pradhanamainatvanti sutramu.
1: So truth is the main principle for humans.
0: Satyamunu tappinappudu vaadu manishiye kaadu.
1: When we don't stand by the truth, we are no humans at all.
0: Kankane Vasishtha varu ee satyam vishayam lopala inta pedda lecture ichu vachadu.
1: So Vasishtha started giving lecture on truth.
0: Ivi evi Dasarathuni chevulaku cheraledu.
1: Dasaratha did not pay heed to all this.
0: Aa velaka Brahmada asannamayinattu Vasishthulu varu praveshincharu.
1: So that time Vasishtha stepped into the court.
0: Veeri sambhashana rendu vinnadu.
1: He heard the conversation.
0: Vasishthulu varu Dasaratha.
1: He said, "Dasharatha,
0: meeru aadina maata tappetuvanti vaaru kaadu.
1: You will never go back the promise.
0: Ee biddala saamaanyamainatuvanti biddalu kaaru.
1: Your sons are not ordinary.
0: Saakshaat daiva swaroopule.
1: They are very divine.
0: Ilanti vaari paina neeku enduku ee bhama?
1: Why are you deluded?
0: Meeru emavutaru anetuvanti bhayam kuda neeku akkarledu.
1: You don't need to fear what would happen.
0: Sarvaloka samrakshakulainatuvanti ee Ramachandrudu neeku ee vidhamainatuvanti apakaramu gaavinchadu.
1: God who protects the whole world is your son now.
0: Ramachandruni ketti apakaramu jaragadu.
1: He will never be put to any harm whatsoever.
0: Sarasanga Mangalamurti.
1: He is the very embodiment of auspiciousness.
0: Atti Mangalamurti paina neevu sandehinchatamu chala porapatu.
1: To doubt such the very personality of auspiciousness.
0: Tappaka neevu Vishwamitrini venta pampamannadu.
1: And he said that you certainly send your sons.
0: ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించుకోవాలి.
1: హియర్ వీ హ్యావ్ టు నో అనదర్ పాయింట్.
0: రామునకు వెంట లక్ష్మణుడు.
1: రామ అండ్ దెన్ హిస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని యొక్క ప్రతిబింబమే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ ద వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్
0: భరతుని యొక్క ప్రతిబింబమే శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు క్షణమైనా కూడా జీవించలేడు.
1: వితౌట్ శత్రుఘ్న భరత విల్ నాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్.
0: లక్ష్మణుడు లేకపోతే రాముడు ఏమాత్రం కూడా నీరైనా త్రాగలేడు.
1: Without Lakshmana, Rama will not sip even water.
0: Motta motta Sumitraku, ee Shatrughnudu Lakshmanudu janminchina tachaname, jolalo vasi ooptu untundadi.
1: The moment the children were born, they were put in the cradle.
0: Kausalya Ramunu jolalo vesi ooptunte, Ramunu kilakila navutu aadukuntu unnadu.
1: And Rama was simply smiling and playing while resting in the cradle.
0: Kaika Bharatunni jolalo chustunte, atanu kuda chakkaga aanandistu కిలకిల నవ్వుతున్నాడు.
1: వైల్ కైకా వాస్ దేర్ నియర్ ద క్రేడిల్ వేస్ భరత వాస్ లాయింగ్ భరత ఆల్సో వాస్ ప్లేయింగ్.
0: కానీ శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడా ఏడుస్తూ ఉండటమే.
1: బట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న స్టార్టెడ్ క్రాయింగ్ రైట్ ఫ్రమ్ ద బర్త్.
0: ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో?
1: What is the complaint? What's wrong
0: with it? ఏ బాధలు కలిగినాయో ఏమిటో?
1: What is this?
0: ఎందుకు ఈ బిడ్డలు ఇరువురు కూడా ఈ విధంగా ఏడుస్తున్నారని చెప్పని చాలా భయపడిపోయి దశరథ మహారాజునికి చెప్పింది.
1: They were very much afraid of the situation because these two kids started crying from the beginning.
0: దశరథుని తగిన వైద్యుల్ని పిలిపించి తగిన వైద్యం చేయించాడు.
1: They also gave appropriate treatment.
0: కానీ ఏమాత్రము తగ్గలేదు.
1: There is no relief.
0: మంత్రము యంత్రము తంత్రములు కూడా కట్టించింది.
1: They administered all these things, mantra, yantra.
0: తల్లి యొక్క ప్రేమ సహజమే కదా.
1: It's natural for a mother to have.
0: ఏ బాధనో ఏమో తెలియదు.
1: They don't know the actual complaint.
0: అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది.
1: They did all the treatment that is told.
0: దినదినములకు ఈ ఏడుపు అధికమవుతూ వచ్చిందే కానీ కొంతైనా తగ్గలేదు.
1: The crying was more and more day after day.
0: కడపటికి విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది.
1: అల్టిమేట్లీ ఫైండింగ్ నో అదర్ ఆల్టర్నేటివ్ దే ఆస్క్డ్ వశిష్ఠ.
0: అప్పుడు వశిష్ఠ వారు 5 నిమిషముల ధ్యానంలో నిమ్మై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి, మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు.
1: వశిష్ఠ మెడిటేటెడ్ 5 మినిట్స్ అండ్ సెడ్ సుమిత్రా,
0: లక్ష్మణుడు తీసుకెళ్లి రాముడు జోలలో పండబెట్టు. తల్లి యొక్క ప్రేమ సహజమే కదా.
1: ఇట్స్ న్యాచురల్ ఫర్ మదర్ టు హ్యావ్.
0: ఏ బాధనో ఏమో తెలియదు.
1: They don't know the actual complaint.
0: అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది.
1: They did all the treatment that is told.

0: Vasishtha meditated 5 minutes and said, Sumitra,
1: రాముడు జోలలో పండబెట్టు.
0: మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
1: తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు.
0: మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్
1: రామ. ఇద్దరు ఒక జోలలో, వారిద్దరు ఒక జోలలో పండబెట్టు.
0: సీ దట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ ది డిఫరెంట్ క్రేడిట్.
1: వీరు ఏ మాత్రం ఇంకా ఏడ్చరు అని.
0: దెన్ దే విల్ నాట్ క్రై ఎనీ లాంగర్.
1: అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకుని, కైక పర్మిషన్ తీసుకుని ఈ ఇరు పిల్లలను తీసుకుని వెళ్లి శత్రుని భరతుని ప్రక్కలో, లక్ష్మణుని రామ ప్రక్కలో పండబెట్టి జోను లూపింది.
0: అండ్ సుమిత్ర టుక్ పర్మిషన్ ఫ్రమ్ కౌసల్య అండ్ కైక అండ్ మేడ్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: ఈ రాముల ప్రక్కలో పండుకున్నాడో లేదో రా లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు.
0: ద మూమెంట్ లక్ష్మణ
1: ఇచ్చిన ఆహారమంతా భుజిస్తున్నాడు.
0: హి స్టార్టెడ్ ఈటింగ్.
1: కిలకిల నవ్వుతున్నాడు.
0: స్టార్ట్ స్మైలింగ్.
1: కలకల ఆడుతున్నాడు.
0: స్టార్ట్ ప్లేయింగ్.
1: ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర.
0: సుమిత్ర వాచ్డ్ ది సీన్.
1: చాలా ఆశ్చర్యం వేసింది.
0: షీ వాస్ సర్ప్రైజ్డ్.
1: మరి వశిష్ఠుల వారిని ప్రార్థించింది, ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణం ఏమిటి స్వామి?
0: షీ ప్రేడ్ టు వశిష్ఠ. షీ వాంటెడ్ టు నో ది రీజన్. వై డిడ్ హీ క్రై దెన్? వై ఈస్ హీ హ్యాపీ స్మైలింగ్ నౌ?
1: అమ్మా, కొమ్మ చెట్టుకు అంశము.
0: ద బ్రాంచ్ is the spark of the tree.
1: Inka manavattam anetuvantidi daivattamunaku amsham.
0: Human is the spark of the divine.
1: Kommu chettunu vidichi kommu bratakaledu.
0: Branch cannot live without the tree.
1: Tallini vidichi bidda bratakaledu.
0: Child cannot live without mother.
1: Kabatti paramatmanu vidichi jeevudu undaledu.
0: Therefore the individual cannot live without God.
1: Kanukane ఈ పరమాత్ముడైనటువంటి రాముని చేరేటప్పటికే ఈ లక్ష్మణుడికి ఇంత ఆనందం వేసింది అని.
0: దేర్ఫోర్ లక్ష్మణ ఇస్ సో హ్యాపీ బికాజ్ హిస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
1: తన స్వస్థానమైనటువంటి రామును చేరాడు.
0: హిస్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ హిస్ ఆరిజిన్.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
0: దట్ ఈస్ ఎటర్నల్ సుప్రీం బ్లిస్ విజ్డమ్.
1: ఏ రాముల నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముని దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు.
0: అండ్ హీ వాంటెడ్ టు రీచ్ Rama, ultimately having come out of him in the beginning.
1: ye bharatuni payasam nundi udbhavinchado aa shatrughnu aa bharatun daggara cheletappudiki itani dukham challarindi.
0: Shatrughna also is born out of the same pudding and therefore when he is in the company of the was happy.
1: Swasthanamunu chere anta varaku kudanu ee jeeviki taapamu tappinadi kaadu.
0: Therefore the individual has to suffer until he reaches his original place.
1: Aa swasthanamunu tappa mari ye sthanamlo chechinappudikini ee dukham maatram nivarana kaadu.
0: Other than that original place, wherever he goes, he is bound to suffer.
1: Jalamalo jeevinchetuvanti chepa,
0: the fish that lives in water,
1: vadra vaiduri manakada maniki gomediki pushparagamto chekkabadinatuvanti bangaru ginnalu teeskelli pettite deeniki enta taapam untundali.
0: If you keep that fish in a golden vessel studded with all precious gems, it will suffer.
1: Ee precious viluva daniki emi artham kaadu.
0: It doesn't understand its
1: precious. ఈ బంగారు విలువ తనకేం అక్కర్లేదు.
0: It doesn't want gold.
1: తన స్వస్థానం జలం కావాలి.
0: But it wants its original place.
1: జలమును చేరేంత వరకును ఈ చేప ఎంత పరితపిస్తుందో అదే విధముగానే జన్మస్థానమైనటువంటి పరమాత్మను చేరేంత వరకును జీవాత్ముడు ఇంత పరితపిస్తుంటాడు.
0: The fish suffers until it goes back to its water, the original place. So also the individual suffers until it reaches the
1: divine. ఈనాడు లోకములో ఎంతమంది శ్రీమంతులు లేరు.
0: In this world there are many rich people.
1: ఎంత మంది బలవంతులు లేరు.
0: There are so many strong people.
1: ఎంత మంది సౌఖ్య సంతోషంతో తృతువుగే వారు లేరు.
0: The people of comforts and conveniences.
1: కానీ అన్ని సుఖములు ఉంటున్నాయి.
0: They have all comfort.
1: కానీ మానసిక ఆనందము లేదు.
0: But they don't have mental happiness.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఇవన్నీ కాదు నీ మానసిక ఆనందానికి కారణము.
0: They don't give happiness mentally.
1: నీ స్వస్థానమైనటువంటి ఆత్మ స్థానాన్ని చేరాలి.
0: You should reach that center of atma.
1: అప్పుడే నీకు శాంతి సంతోషము.
0: Then you will have peace and happiness.
1: కనుక ఈ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధములైనటువంటి పరితాపములు పొందుతున్నాడు.
0: సో మ్యాన్ పైన్స్ అండ్ యర్న్స్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమునకు తగినటువంటి ప్రయాణం సలపాలి.
0: సో ఎవ్రీ హ్యూమన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గో బ్యాక్ టు హిస్
1: ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. అంతవరకు మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: టిల్ దెన్ హీ విల్ నెవర్ అటైన్ పీస్.
1: ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును.
0: ద వరల్డ్లీ పీస్ కమ్స్ అండ్ వానిషెస్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్
1: టైం. కానీ నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి.
0: ది ఎటర్నల్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మ శాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు.
0: ద వన్ విత్ ద పీస్ ఇన్ హార్ట్ అండ్ స్పిరిట్ కెన్ మూవ్ అబౌట్ ఇన్ ఫారెస్ట్ ఫ్రీలీ.
1: కానీ ఆత్మ

0: కాంతి లేనటువంటి వాడు హంసతూరిగా పానుపైన పవడించినప్పటికీ, ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ, డెన్అప్ బెడ్స్ డెన్అప్ సోఫాస్ పెంచుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది కానీ మైండ్ వేడెక్కుతుంటారు.
1: Without the peace within, even if you try to sleep in air conditioning room or dull of bed, you will have coolness around, very hot within.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖ శాంతులు శాంతులు కాదు.
1: It's not the material comfort.
0: ఈ ప్రాకృతమైనటువంటి సుఖం సుఖం కాదు.
1: It's not the worldly happiness.
0: అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: నీవి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగు తెలుపు మనసా అన్నాడు.
1: Oh mind, tell truly. Is it the wealth that gives happiness or the proximity to God?
0: Kanuka paramatmani yokka sannidhi mana pennidhi.
1: Therefore proximity to God is a real wealth.
0: Atuvanti sannidhini chereyanta varaku kudanu jeevudu paratapistune untadu.
1: Until one attains that proximity, the human strive.
0: Ee paratapamuku kaaranam emto vidu telusukovatam ledu.
1: We don't understand the reason for all this suffering.
0: Neeniki kaaranam idiye.
1: This is the reason.
0: భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము.
1: For all the suffering, separation from the divine is the
0: cause. కనుకనే అట్టి సంయోగము లభించేంత వరకు మనకు దుఃఖం తప్పినది కాదు.
1: Until we attain that union with God, we are bound to suffer.
0: కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వము యొక్క సన్నిధి అత్యవసరమైనటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న have demonstrated this fact, how to attain permanent happiness.
0: Ramunu cherali,
1: one should be close to Rama.
0: Atane mana vrutchamu,
1: he is the very tree.
0: Manamanta deeni yokka branches,
1: we are only branches.
0: Ee branches anetundi vrutchanni vadali pedte deeniki e maatram inka jeevitham ledu.
1: Branches will never live if they are apart from the tree.
0: Kanuka ee satyanni guttimpa cheyatame ee ramayanamlo mottamodati satya sooktulu.
1: This is the first principle teaching of truth which is taught in Ramayana.
0: Anaati nundi kudunu Ramalakshmana Bharata Shatrughnulu satyavat paripalakulu.
1: Since then they followed the path of truth.
0: Dharmacharane vaari yokka jeevithamu.
1: The righteousness is their life.
0: Satyame vaari yokka pranamu.
1: Truth is their life.
0: Idi aadarshame vaari yokka jeevithamu.
1: That very idealism is their life.
0: Ilanti iruvuru pillalu naluvuru pillalu kudunu Vishwamitrunito pampavalasu vachindi pampadu.
1: And he had to send his sons along with Vishwamitra.
0: ఈ విశ్వామిత్రుడు దశరథం దగ్గర వీరు సాక్షాత్ నారాయణమూర్తి, ఇతని యొక్క శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, వీరు నీవు కుమారుల భావంతో నీవు జీవిస్తున్నావు, నీకు కుమారులు కాదు, వీరు పరమాత్మ స్వరూపులని ఇంత ధైర్యం చెప్పినటువంటి విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర, who gave all the courage to Dasharatha, telling, don't take your sons as ordinary people. No, they are very divine.
0: Sayunadi teeramunaku dakshina bhagamulo vachi cheretappatiki sayankalam
1: ayipoyindi. It was evening time by the time they reached the banks of Sarayu river.
0: Antati gnani Vishwamitra tirigi mayilo munigadu.
1: Vishwamitra, being the one of wisdom, he is also carried away by illusion.
0: Rama Lakshmana, idi kathinamaina aranyamulu.
1: Rama Lakshmana, these are thick forests.
0: Kuramainatundi rakshasulu sanchincheetundi yokka adavulu.
1: You find the demons moving all around.
0: Meeru enaadu kudunu ee rakshasulu meeru choodaledu.
1: You never saw them earlier.
0: Meeki bhayabhrantulu poye nimittamai meeku oka mantra upadesham chestanu annadu.
1: In order to see that you'll never be afraid of them, I'll teach you a mantra.
0: Bala abala aneetundi mantra upadesham chesadu.
1: The two mantras, the bala and atibala.
0: ఆ మంత్రోపదేశం చేసి తరువాత యోచించాడు, చీ చీ చీ ఎంత మాయలో మునుగుతున్నాను నేను.
1: లేటర్ హీ థాట్, ఐఎమ్ డెల్యూడ్.
0: సాక్షాత్ భగవంతునికి నేను మంత్రోపదేశం చేయటమా?
1: ఐఎమ్ టీచింగ్ టు వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇది ఏ మాయ యొక్క ప్రభావము,
1: ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ డెల్యూషన్
0: అని తాను చింతించుకొని తిరిగి రామలక్ష్మణుడికి చెప్పలేదు.
1: హీ థాట్ సో అండ్ దెన్ నెవర్ డిడ్.
0: రెండవ దినం అక్కడ నుంచి ప్రయాణమయ్యారు.
1: దే స్టార్టెడ్ సెకండ్ డే.
0: సిద్ధాశ్రమంలో చేరడానికి పోయారు.
1: దే రీచ్డ్ సిద్ధాశ్రమ.
0: అక్కడనే విశ్వామిత్రుడు యాగం చేసేటువంటి స్థానము.
1: ఇట్ వాజ్ ది ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ యాగ.
0: ఈ స్థానంలోనే ఎందుకు విశ్వామిత్రుడు యాగం చేయడానికి ప్రయత్నించాడు?
1: హి మేడ్ ఆల్ ప్రిపరేషన్ టు పర్ఫార్మ్ యాగ.
0: శ్రీమన్నారాయణమూర్తి వామనాతారమెత్తి జీవించి కశ్యప యొక్క గృహమునందు తాను కలిసిమెలిసి తిరిగినటువంటి యొక్క ప్రదేశం.
1: ఇట్ వాజ్ ఎ ప్లేస్ వేర్ వామన స్టేడ్ దేర్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కశ్యప.
0: అప్పుడు రాములకు చెబుతూ వస్తున్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్ టెల్లింగ్ రామ.
0: శ్రీరామ
1: శ్రీరామ
0: గొప్ప రాక్షసి ఉంటున్నది.
1: ఎవరీ బిగ్ డెమన్ దేర్.
0: దీని పేరు తాటకి.
1: ద నేమ్ ఇస్ తాటకి.
0: ఈ తాటకి యొక్క బలము 100 ఏనుగుల బలమంతా ఉంటుంటారు.
1: ది తాటకి ది డెమన్ ఈజ్ సో పవర్ఫుల్ సో స్ట్రాంగ్ ఎస్ దట్ ఆఫ్ 100 ఎలిఫెంట్స్.
0: అలాంటి బలమున్నటువంటి యొక్క తాటకిని మీరు సంహరించాలి.
1: యూ హ్యావ్ టు కిల్ సచ్.
0: తక్షణమే రాములు చెప్పాడు.
1: ఇమీడియట్లీ రామా సెడ్,
0: స్వామీజీ
1: స్వామీజీ,
0: స్త్రీ వధ చేయటమా?
1: Am I to kill a woman?
0: ఇది నేను అంగీకరించనున్నాను.
1: I don't accept.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు,
1: Then విశ్వామిత్రుడు,
0: లోక కంటకులైనటువంటి వారు ఎవరైనా సరియే చంపడంలో తప్పు లేదున్నాడు.
1: Anyone who harms this world deserves to be killed. That's all. No mistake.
0: అప్పుడు రాములు చెప్తున్నాడు,
1: Then Rama started telling.
0: స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో నేను ప్రవేశించను.
1: I don't resort to this action. I don't follow you.
0: Verachinavani dhairyamuna vedunu nondinavani nidramai

0: కాని సాధు జడభావము వానిని కావుమంచువా చరచినవాని. కామినులా చంపుట ధర్మము కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ రైట్ యాక్షన్ టు కిల్ ఎనీబడీ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్, ద వన్ హూ లాస్ట్ ఆల్ ద కరేజ్, ద వన్ హూ ఇస్ డీప్ స్లీప్, ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్ the one who plays for prays for
0: protection and shelter. నన్ను ప్రవేశపెడుతున్నారే మీరు.
1: You want me to proceed in an unrighteous way.
0: దీన్ని నేను అంగీకరించనున్నాడు.
1: I don't accept this.
0: రామా, మీరు సర్వజ్ఞుడు, సర్వధర్మ స్వరూపుడు.
1: రామా, యు ఆర్ ఆల్ నోయింగ్.
0: లోకములకు అనేక ఇక్కట్టు కలిగించి కంటక స్వరూపులై ప్రవర్తించేటువంటి ఒక స్త్రీలైన కూడా నువ్వు వదించవచ్చును. వీరియో మగ ఆడ అనేటువంటి యొక్క లింగ భేదములు లేదు. రాక్షసులు రాక్షసులే.
1: ఇట్స్ రైట్ టు కిల్ ఎనీబడి నో మ్యాటర్ ఎ వుమన్ ఆర్ ఎ మ్యాన్ బికాస్ దే వుడ్ పుట్ ది హోల్ వరల్డ్ టు సఫరింగ్.
0: అప్పుడు రాముడు, విశ్వామిత్ర, ఈ విధంగా స్త్రీలను సంహరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా?
1: దెన్ రామా సెడ్ విశ్వామిత్ర, ఆర్ దర్ ఎనీబడి హూ కిల్డ్ విమెన్ లైక్ దిస్?
0: ఏమిటి రామా, అందరూ ఉన్నారు చాలా మంది.
1: హి సెడ్ రామా, దర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్.
0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి వాడు విరోచనుడు.
1: విరోచన ఇస్ ద సన్ ఆఫ్ ప్రహ్లాద.
0: ఈ విరోచనకి ఒక బిడ్డ ఉండేటువంటిది.
1: విరోచన హాస్ ఎ డాటర్.
0: ఆమెనే మంధర.
1: షీ ఇస్ మంధర.
0: ఈ మంధర లోకమునకు క్షేమమునకు అనేక అటంకులు కలిగించుతూ వచ్చేటువంటిది.
1: షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ ద అబ్స్టకల్స్.
0: మహా కఠినమైనటువంటి రాక్షస కృత్యం లోపల ప్రవేశించి లోకక్షేమాన్ని నాశనం చేస్తూ వచ్చింది.
1: షీ రిజార్టెడ్ టు ఆల్ డెమోనిక్ యాక్షన్స్.
0: అప్పుడు ఇంద్రుడే ఈ యొక్క మంధరను సంహరించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇంద్ర హూ కిల్డ్ హర్.
0: అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, స్త్రీ పురుష భావము భేదము లేకుండా రాక్షస కృత్యము చేస్తుండదు కనుకనే ఈమెను చంపడం న్యాయం కా న్యాయమేను అన్నాడు.
1: ఇట్ వాజ్ ఇంద్ర సెడ్ ఐఎమ్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ నో మ్యాటర్ షీ ఈజ్ ఎ వుమన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: భారద్వాజ పత్ని మహాక్రూరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి అనేక విధమైనటువంటి దేశ సంక్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యంలో నడుస్తూ వచ్చింది.
1: వైఫ్ భరద్వాజ్ ఆల్సో యాక్టెడ్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
0: అప్పుడు విష్ణువే ఆమెను సంహరించాడు.
1: విష్ణు కిల్డ్ హర్.
0: ఈ విధమైనటువంటి విషయములంతా విని, నిజమే లోకానికి అపకారం చేసేటువంటి వారిని సంహరించడంలో తప్పు లేదు.
1: ఎస్, దెర్ ఇస్ ట్రూత్ ఇన్ వాట్ ఈస్ సెడ్.
0: లోకక్షేమాన్ని కోరి లోకధర్మాన్ని ఆశించి సత్యధర్మముల ప్రకారము జీవించేటువంటి స్త్రీలను మాత్రం చంపకూడదు, లోక కంటకులైనటువంటి యొక్క స్త్రీలను చంపవచ్చునని నిర్ణయించుకున్నాడు రాముడు.
1: రామా డిసైడెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కిల్లింగ్ ఎ వుమన్ బికాస్ షీఈస్ పుట్టింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ద పీపుల్ అరౌండ్.
0: ఈ విధంగా తాను సంహారం జరుగుతుండగానే సంభాషణ ఒక భయంకరమైన శబ్దం వచ్చింది.
1: యాజ్ ది కన్వర్సేషన్ వాస్ గోయింగ్ ఆన్ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: ఎక్కడిది భయంకరమైన శబ్దం అంటే ఈ తాటకే.
1: ద సౌండ్ స్పీక్స్ ఆఫ్ ద అరైవల్ ఆఫ్ తాటకే.
0: వచ్చి రాళ్ల వర్షం కురిపించింది.
1: రెయిన్ ఆఫ్ స్టోన్స్.
0: లక్ష్మణుడు అంబులు వేశాడు.
1: లక్ష్మణ్ షాట్ ద యారో.
0: ఆ వర్షం నిలిచిపోయింది.
1: అండ్ రెయిన్ స్టాప్.
0: మరి అగ్ని వర్షం కురిపించింది.
1: అండ్ ది రెయిన్ ఆఫ్ ఫైర్.
0: రక్త వర్షం కురిపించింది.
1: రెయిన్ ఆఫ్ బ్లడ్.
0: ఈ అన్నింటికి కూడా రాముని కూడా ఎదుర్కొంటూ వచ్చాడు.
1: రామా కుడ్ ఫేస్ ఆల్.
0: అప్పుడు ఈ లోక కంటకురాలనేటువంటి ఒక తత్వము చక్కగా రాములకు అర్థమైంది.
1: దెన్ రామా కుడ్ అండర్స్టాండ్ ద డెమోనిక్ క్వాలిటీ ఆఫ్ తాటకే.
0: కడపటికి తన స్వరూపము మాయమై గొప్ప వికారమైనటువంటి శబ్దములను ప్రారంభిస్తూ వచ్చింది.
1: అండ్ షీ అపియర్డ్ ఇన్ హర్ ట్రూ ఫార్మ్ విచ్ ఇస్ అగ్లీ.
0: రాములు శబ్ద పేరుని ఉపయోగించారు.
1: అండ్ రామా మేడ్ యూజ్ ఆఫ్ శబ్ద పేరు.
0: అనగా రూపము కనిపించకపోయినప్పటికీ శబ్దమును బట్టి ఆ వైపుని అమ్మును విడిచాడు.
1: శబ్దబేరీ ఇస్ ద వాయిస్ వేర్ దో యూ డోంట్ సీ ద ఫార్మ్ బట్ యెట్ యూ కెన్ షీ ద ఎరో.
0: ఈ రాక్షసి కూలి క్రింద పడిపోయింది.
1: బై దెన్ దిస్ డెమన్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: మరి కొంతసేపటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: మరీచుడు, సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు.
1: లేటర్ కే మరీచ అండ్ సుబాహు.
0: వీరు తాటకి కుమారులే.
1: దే ఆర్ ది సన్స్ ఆఫ్ తాటకి.
0: వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి ఒక శబ్దమును చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చాడు.
1: దే టు స్టార్టెడ్ మేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సౌండ్స్ దే.
0: సిద్ధాశ్రమం అంతా కూడా రక్తవర్షం కురిపించారు.
1: ఎంటైర్ సిద్ధాశ్రమ ఫుల్ ఆఫ్ రెయిన్ ఆఫ్ బ్లడ్.
0: అగ్నివర్షం కురిపించారు.
1: రెయిన్ ఆఫ్ ఫైర్.
0: ఇది చూచి రాముడు మానస ఆశ్రమం అనేటువంటి దాన్ని వదిలేడు.
1: వాచింగ్ దిస్ రామ షాట్ ది అస్త్ర మానసాస్త్ర.
0: అప్పుడు ఈ యొక్క మరీచుడు నూరు మైళ్ల దూరంలో ఉండినటువంటి యొక్క సముద్రంలో పోయి పడిపోయాడు. రాహుని పైన ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు.
1: అండ్ హీ మేడ్ యూజ్ ఆఫ్ ఆగ్నేయాస్త్ర.
0: అక్కడికి అక్కడే వాడు మండిపోయాడు.
1: హీ గాట్ బర్న్డ్ దేర్.
0: వీరితో వచ్చినటువంటి పరివారం అంతా కూడా వాయువస్త్రం ఇచ్చాడు.
1: ది ఎంటైర్ ఫాలోయింగ్ వర్ పుట్ టు దిస్ వాయువ్యాస్త్ర.
0: అందరూ శూన్యమైపోయారు.
1: ఆల్ డైడ్ దేర్.
0: సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది.
1: దెన్ దేర్ వాస్ పీస్ ఇన్ సిద్ధాశ్రమ.
0: ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాలి.
1: ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులు కానీ విద్యార్థులు కానీ ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు.
1: ది స్టూడెంట్స్, ది సేజెస్ అండ్ సెయింట్స్ వర్ ఎక్స్టాటిక్.
0: ఋషులందరూ కూడా తమ జీవితంలో ఇంతటి ఆనందమును మేము అనుభవించలేదని రాములకు నమస్కరిస్తూ ఉన్నారు.
1: దే డిడ్ నమస్కార్ టు రామా బికాజ్ దే డిడ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ దట్
0: రామ
1: హ్యాపీనెస్ బిఫోర్.
0: సర్వజ్ఞుడు నీవు,
1: రామయోగుడు
0: నీవు, సర్వశక్తి సంపన్నుడవు.
1: యుర్ ఆల్ పవర్ఫుల్, యుర్ ఆల్ పర్వేసివ్.
0: ఈ బాల్యమునందే ఎవరూ చేయలేనట్టు ఈ కార్యం మీరు సాధిస్తూ వచ్చారు.
1: యూ కుడ్ అకంప్లిష్ ఆల్ దట్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్.
0: సాక్షాత్ నారాయణమూర్తివి అన్నారు.
1: యు ఆర్ ది వెరీ నారాయణ హింసెల్ఫ్ గాడ్.
0: ఇంకా రెండవ దినమే యజ్ఞము ప్రారంభించుతూ వచ్చాడు. విశ్వామిత్రుడు దీక్షను పూనాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ యజ్ఞ సెకండ్ డే.
0: ఈ యజ్ఞ దీక్షను పూని సువిఘ్నంగా అవిఘ్నంగా ఈ యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి.
1: యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ వితౌట్ ఎనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: ఐదవ దినము పూర్ణాహుతి జరిగింది.
1: ఫిఫ్త్ డే
0: అంతవరకు కూడాను మాట ఇచ్చినటువంటి రామలక్ష్మణులు నీరైనా త్రాగకుండా రాత్రిం పగలు కూడాను తిరుగుతూ వచ్చారు ఈ రాక్షస సంహారాన్ని.
1: బికాస్ ద ప్రామిస్ గివెన్ రామ అండ్ లక్ష్మణ్ అవర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఫీల్డ్.
0: ఒక్క మాటలో మనం పూనుకున్నప్పుడు దీన్ని కార్యదీక్ష జరిగేంత వరకు కూడాను మనం వదలకూడదు.
1: We should not give it up in the middle until the task is
0: fulfilled. Deeksha, determination.
1: That is determination.
0: Nee yagna samrachanaku aavistamani vachinatundi ramalakshmanulu raatrim pagaru aaharame nidre aneetundi bayam lekunda ee oka yagnamulo samrachanlone munigaru.
1: Rama Lakshmana have come there to protect Yaga there. So they were not mindful of food and drink.
0: Aidava dinamu nirvighnanga yagnam purtheyindi.
1: Fifth day yagna came to completion.
0: Aarava dinamu,
1: the sixth day,
0: Vishwamitruni yokka aagnato,
1: following the command of Vishwamitra,
0: విశ్రాంతి తీసుకోమని చెప్పారు.
1: విశ్వామిత్ర సెడ్ దట్ దే షుడ్
0: టేక్ రెస్ట్. విశ్రాంతి తీసుకుంటామని చెప్పి కొంతసేపట్లో ఇంక యజ్ఞ సంరక్షణ జరిగింది. తిరిగి అయోధ్యకు వెళ్లాలి అని వీరు సంకల్పం చేస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ దే వాంటెడ్ టు రిటర్న్ టు అయోధ్య.
0: ఈ లోపల మిథిలాపురం నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండదని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు.
1: In the meantime, message is received from Janaka of Mithilapura that the Sivadhanus is over there.
0: చెప్పాడు రామలక్ష్మణ, మీరు కూడా మాతో రావటం చాలా మంచిది, ఆ యజ్ఞం కూడా మీరు చూడవలసినటువంటిది అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఇట్స్ మోస్ట్ అప్రోప్రియట్ దట్ యూ టు ఫాలో మీ అండ్ గో దేర్ టు మిథిలాపుర.
0: ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఆల్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దిస్ ఐడియల్ డెమోన్స్ట్రేట్ బై రామా హియర్.
0: స్వామి, మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమే మా తండ్రి పంపాడు, కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ మా దగ్గర లేదు అన్నాడు.
1: రామలక్ష్మణ్ సెడ్ స్వామి, వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్ యాగా, నాట్ టు
0: తండ్రి ఆజ్ఞించేటువంటి పుత్రులు మేము.
1: వీఆర్ సన్స్ వుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు.
1: వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్.
0: ఇంకొక యజ్ఞానికి పోమని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు.
1: వీఆర్ నాట్ సెంట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్.
0: పితృ ఆజ్ఞ లేకుండా మేము ఒక అడుగైనా ముందుకు వేయమన్నాడు.
1: వితౌట్ ఫాదర్స్ కమాండ్ వీ డోంట్ స్టెప్ ఫర్దర్.
0: విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు.
1: విశ్వామిత్ర ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు?
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్?
0: ఈ ఋషితో మీరు పొండి.
1: హి సెడ్ ఫాలో దిస్.
0: ఇతని ఆజ్ఞను శిరసా వహించండి.
1: ఫాలో హిస్ కమాండ్.
0: ఏ యొక్క అభ్యంతరములు మీరు చెప్పకండి.
1: డోంట్ రైజ్ ఎనీ అబ్జెక్షన్
0: అని చెప్పాడు దశరథ మహారాజు.
1: దట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్.
0: దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామ?
1: ఆర్ యూ ఫర్గెటింగ్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్?
0: ఒక యజ్ఞమే కాదు,
1: నాట్ ఓన్లీ యజ్ఞ,
0: నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి.
1: Not only that, you should follow whatever I would say.
0: మీ తండ్రి గారి ఆజ్ఞ కూడాను.
1: That's your command of your father.
0: అని చెప్పేటప్పటికి రాములు నోరెత్తలేకపోయాడు.
1: When he heard all this, Rama could not speak.
0: ఆ సమయం లోపలే
1: at that time,
0: దండక ధర్మక విష్ణుకు బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర గేవ్ సో మెనీ అస్త్రాస్ ద వెపన్రీ టు రామ.
0: విశ్వామిత్రుడి దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్.
0: అలాంటి శక్తివంతమైనటువంటి అస్త్రములంతా కూడాను దీనికి మీరే తగినటువంటి అర్హులు.
1: And Vishwamitra said, you are deserving people to have all this
0: weapon.
1: There are none in this world who are more deserving than you. I could have it because of God's grace. Now I am offering them back to God.
0: So see,
1: he told them how to make use of these weapons.
0: ఏ విధంగా వినియోగించాలని విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చిరునవ్వుతో అన్ని తెలిసిన వాడి వలె తను నవ్వుతూ ఉన్నాడు.
1: As Vishwamitra was telling the procedure as to how to make use of the weapons, Rama started listening,
0: Swami,
1: smiling all the way.
0: వినియోగించేటువంటి విధానం మీరు చెప్పాలా నాకు?
1: Rama said, Swami, do you need to tell me how to
0: ఏ ఏ అస్త్రములు ఏ ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా వినియోగించాలో అది నాకు తెలుసునన్నాడు.
1: I know when, what, how to make of these weapons.
0: Cheppi tirigi Vishwamitrunto aneka mandi bandlu kattukoni tana rishulu shishulu andaru kudunu bayil deraru.
1: Having said so, they followed Vishwamitra and other associates.
0: Undinatunti vaaru andaru kudunu bayil deraru.
1: All those in the hermitage followed Vishwamitra.
0: Endukosam?
1: What for?
0: Tirigi Vishwamitrudu nenu ee asramaniki raanu annadu.
1: Vishwamitra said, I would not come back to this ashrama.
0: Midhilapuram nundi nenu Himalaya parvathamulaku vellutanannadu.
1: I'll proceed to Himalayas from Midhila.
0: Appudu ee ashramloni varandaru kudunu parama dukkhamlo munigaru.
1: All inhabitants were very sad.
0: Veerandaru prayanamai vellutunte adavi lopala
1: when they were passing by the forest.
0: Pashuvulu,
1: మృగములు,
0: పక్షులు అన్ని కూడా విలపిస్తూ వచ్చాయి.
1: The cows, the animals and the birds started crying.
0: అవి కూడా వీరి వెంట పరిగెత్తుతూ పోతున్నాయి.
1: They too followed, started running.
0: అనగా విశ్వామిత్రుడు ఇంత భూత ప్రీతి కలిగినటువంటి వాడనేటువంటి సత్యాన్ని అక్కడ నిరూపించాడు.
1: There the truth is very well indicated that Vishwamitra had compassion for all these people.
0: సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ ధర్మ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ సత్య స్వరూపుడైనటువంటి ఈ రామలక్ష్మణులు కూడాను ఈనాడు అరణ్యాన్ని వదిలిపోతున్నారు.
1: రామాయణ లక్ష్మణ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ రైచియస్నెస్, దే ఆర్ లీవింగ్ దిస్ ఫారెస్ట్ టుడే.
0: కృష్ణుని వదిలి మేము ఉండలేము అని మృగములు కూడాను పరిగెత్తుతూ ఉన్నాయి.
1: సో సేయింగ్ దట్ వీ కెనాట్ బేర్ ద పాంగ్స్ ఆఫ్ సెపరేషన్, దే టు ఫాలో.
0: సంచరిస్తున్నటువంటి పక్షులు, అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి.
1: ద బర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఆల్సో ఫాలోడ్ దెమ్.
0: పోతూ ఉన్నారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ్ అవర్ ప్రొసీడింగ్.
0: విశ్వామిత్రుడు ఆయా అరణ్యమును గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ నరేటింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ద ఫారెస్ట్.
0: ఇక్కడ వామనమూర్తి పుట్టినటువంటి దినం.
1: దిస్ ద ప్లేస్ వేర్ వామన వాస్ బోర్న్.
0: వామనమూర్తి తిరిగినటువంటి ప్రదేశము.
1: ఇస్ ద ప్లేస్ వేర్ వామన వాస్ బోర్న్.
0: ఈ విధంగా సాక్షాత్ నారాయణమూర్తిని గురించి విశ్వామిత్రుడు చెప్తూ వచ్చాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ నారాయణ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విధంగా చెప్తూ చెప్తూ చెప్తూ
1: while telling like that
0: Gautama Maharshi ashram cherukunnadu.
1: They reached Gautama hermitage.
0: Anaga akkada ahalya shapamu.
1: Ahalya shapa
0: anaga shapam ante emti mana puranaal lopala ame raayiga maaripoyindi anukuntunnaru.
1: We say that Ahalya has given a curse that she should be a stone.
0: Raayiga kanipistundadi kaani ame sajeevigaangane untundadi.
1: Though she appears to be a stone, but she's alive.
0: Shapam rahasyamu.
1: It is their secret there.
0: Aa dummu cheta matti cheta inni samvatsaramlo aa vidhanga ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది.
1: బికాస్ షీ రిమైన్డ్ ఆల్ ద టైమ్ ఎట్ వన్ స్పాట్ బికాస్ ద డస్ట్ అరౌండ్ షీ లుక్ లైక్ ఎ స్టోన్.
0: కానీ సర్వజ్ఞుడైన రామునకు ఇది ఎంత తెలుసును.
1: బట్ రామా హూ ఇస్ ఆల్ నోయింగ్ నో దిస్ ఫ్యాక్ట్.
0: అన్ని తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: దో హీ నోస్ ఎవ్రీథింగ్ హీ స్టార్టెడ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ డస్ నాట్ నో.
0: అక్కడికి వెళ్లేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు.
1: By the time they reached there, he said, Lakshmana, let us take rest for some time.
0: Vishwamitra kodunu angikarinchadu.
1: Vishwamitra also accepted this proposal.
0: Daggariki pothu unnadu.
1: They were approaching this stone.
0: Inka padam kodunu sokaledu.
1: He did not step over there.
0: Ee padam yokka vibration dani yokka prabhavam inka raati daggariki pothundadi.
1: The vibrations of the lotus feet were approaching the
0: stone. Tatchaname kadilindi Ahalya.
1: Immediately there was movement.
0: Padamulu gattiga pattukundi.
1: And she caught hold of the feet.
0: రాము ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు.
1: రామా వాస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాస్
0: సర్ప్రైజ్డ్. రామా తెలుసును.
1: రామా నో.
0: ఈ మహల్యాన్ని తెలుసును.
1: షీ నోస్.
0: కానీ తాను మానవుడిగా సంచరించాలి.
1: బట్ హి హస్ టు మూవ్ లైక్ ఎ హ్యూమన్.
0: నేను దైవంగా సంచరించకూడదు.
1: ఐ షుడ్ నాట్ లుక్ లైక్
0: గాడ్. అనేటువంటి సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు.
1: హి హాడ్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజీ. నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కాని నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను మహావిష్ణు స్వరూపుణ్ణి ఎక్కడ కూడా చెప్పటం లేదు.
1: హి ఆల్వేస్ సెడ్ దట్ ఐ యామ్ సన్ ఆఫ్ దశరథ. హి నెవర్ సెడ్ ఐ యామ్ శ్రీమన్నారాయణ. హి నెవర్ సెడ్ దట్ ఐ యామ్ శ్రీరామచంద్ర.
0: అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవరికీ తెలియదు.
1: ఓన్లీ సేజెస్ నో దిస్ that he is God, no one else.
0: లక్ష్మణుకి రామను కూడా తెలుసును.
1: లక్ష్మణ రామ నో దిస్ ఫ్యాక్ట్.
0: కానీ ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగ పరచకూడదు.
1: బట్ దిస్ షుడ్ నాట్ బి నోన్ టు అదర్స్.
0: వచ్చిన కార్యం జరిగేంత వరకు కూడాను ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి.
1: అంటిల్ ద టాస్క్ ఈస్ ఫుల్ఫిల్డ్ దిస్ హస్ టు బి సీక్రెట్ హస్ టు బి మెయింటైన్డ్.
0: తాను ఎందుకోసం వచ్చాడు?
1: వై డిడ్ హి కమ్?
0: సాధు సంరక్షణార్థమై వచ్చాడు.
1: టు ప్రొటెక్ట్ ద పాయస్.
0: సాధువులు అంటే ఎవరు?
1: హూఆర్ పాయస్?
0: సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళు ఆ సాధువులు.
1: యు మీన్
0: సాధు మానవుని ఎందున్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం.
1: టు ప్రొటెక్ట్ ద పాయస్ క్వాలిటీ విత్ ఇన్ మ్యాన్.
0: అందువల్ల పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: సో హీ సెడ్ దట్ యుడ్ ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
0: అందరి ఎందుకు కూడా సాధుత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ దట్ పాయస్ క్వాలిటీ నో.
0: ఆ సాధుత్వం అప్పుడప్పుడు విజృంభించి
1: sometimes it will
0: క్రూరత్వంగా వహించి
1: sometimes it perverts
0: మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ క్రూయల్టీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక మానవత్వాన్ని జ్ఞప్తికి జరిపించే నిమిత్తమై
1: టు మేక్ టు రిమైండ్
0: క్రూరత్వాన్ని సంహరించి సాధుత్వాన్ని సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: దేర్ఫోర్ టు రిమైండ్ ది హ్యూమన్ క్వాలిటీ ద పైస్ నేచర్ హస్ టు బి ప్రొటెక్టెడ్.
0: ఇది నా కర్తవ్యము.
1: This is my duty.
0: అని రాముని చెప్తూ వచ్చాడు.
1: Rama started telling that way.
0: ఈ లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తను క్షమించమని తను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది.
1: ఇన్ ద మెయిన్ టైమ్ అహల్య స్టార్టెడ్ రిపెంటింగ్. షీ ప్రేయర్ ఫర్ పార్డన్ అండ్ ఫర్ గ్రేస్.
0: ఆ సమయానికి తపస్సులకై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడాను ప్రెజెంట్ అయ్యాడు.
1: ఇన్ ద మెయిన్ టైమ్ గౌతమ సేజ్ కేమ్ దేర్.
0: చూచాడు.
1: హి సా.
0: గౌతమునికి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని.
1: గౌతమ నోస్ రామ ఇస్ నారాయణ గాడ్.
0: స్వామి
1: స్వామి
0: నిమిత్త మాత్రం భవస విశాచి అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి జరగాలి.
1: సంథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ ఎ ప్లీ.
0: కారణం లేని కార్యం జరగదు.
1: వితౌట్ కాస్ట్ దేర్ కెనాట్ బి ఎ
0: ఎఫెక్ట్. విత్తనం లేని మొక్క మొలవదు.
1: వితౌట్ సీడ్ దేర్ కెనాట్ బి ట్రీ.
0: కనుకనే ఇవన్నీ కూడా మంచికే జరుగుతుంటాయి.
1: సో ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ అవర్ గుడ్.
0: ఏది జరిగినా మన మంచి కోసమని.
1: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ ఇట్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: దిస్ ట్రూత్ ఇస్ టాట్ టు ద వరల్డ్.
0: రాములు సర్వము తెలిసినప్పటికీ ఏమీ తెలియనటువంటి మానవునిగా సంచరిస్తూ వచ్చాడు.
1: దో రామా ఇస్ ఆల్ నోయింగ్ హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి డజంట్ నో.
0: అక్కడ గౌతముని కూడా చేర్చుకొని
1: అండ్
0: మిథిలాపురానికి చేరారు.
1: అలాంగ్ విత్ గౌతమ సేజ్ దే రీచ్డ్
0: మిథిలాపురములో. ఈ రామలక్ష్మణులు అనేటువంటి వారు ఈ రెండు సింహం పిల్లల వలె సంచరిస్తూ ఉంటే మిథిలాపురం పట్టణ వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు.
1: యాజ్ రామ అండ్ లక్ష్మణ్ హావ్ స్టార్టెడ్ మూవింగ్ లైక్ లయన్స్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్
0: మిథిలాపురం. రేపటి దినం మనకు సీతా ధనుస్సును ఉంచడానికి వచ్చారా?
1: హ్యావ్ దే కమ్ టు బ్రేక్ దిస్?
0: అని ఆడవారి లోపల చెప్పనక్కర్లేదు. ఇంకా
1: అమాంగ్ విమెన్ యూ కెనాట్ ఎస్టిమేట్ దేర్ జాయ్.
0: సీతను వివాహమాడే నిమిత్తమై వచ్చారు అని కొంతమంది.
1: సమ్ థాట్ దట్ దే కేమ్ టు మ్యారీ.
0: సీతకు తగినటువంటి వాడు ఇతను పిల్లవాడు అని కొంతమంది.
1: సమ్ థాట్ దట్ ద రైట్
0: పర్సన్. విధంగా కథలను పెంచుకుంటూ పోతున్నారు.
1: దే స్టార్టెడ్ ఇమాజినింగ్ దట్ వే.
0: కానీ ఈ పిల్లలకి ఇద్దరికి ఏమి తెలియనట్టుగా నటిస్తున్నారు.
1: బట్ దీస్ టూ వర్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ దే డోంట్ నో ఎనీథింగ్.
0: ఇక్కడ సామాన్య మానవుని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది?
1: హౌ షుడ్ బి ద అవర్ మూమెంట్?
0: విశ్వామిత్రుడు జనకుడికి చెప్పాడు.
1: విశ్వామిత్ర టోల్ జనక్.
0: దశరథ మహారాజు కుమారుడు అంటే రామలక్ష్మణుడు కూడాను నా వెంట వచ్చారు అని.
1: ద సన్ ఆఫ్ దశరథ రామలక్ష్మణ్ ఆర్ విత్ మీ.
0: వారికి ఒక విడిదిలిచ్చాడు.
1: దే గేవ్ దెమ్ సమ్ రెస్ట్.
0: రాయల్ ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవ మర్యాద అంతా కూడాను అక్కడ అందిస్తూ వచ్చాడు.
1: దే వర్ గివెన్ ఆల్ రాయల్ కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: నారదుడు కూడాను అక్కడ ప్రవేశించాడు.
1: నారద్ ఆల్సో వాస్ దేర్.
0: తనలో తాను అనుకుంటున్నాడు.
1: హీ థాట్ విత్ ఇన్ హింసెల్ఫ్.
0: నారాయణ ఈనాటికి నీ దర్శనం ఈ రూపంగా దర్శించింది.
1: నారాయణ ఐ కుడ్ సీ యు.
0: ఎంత ధన్యుడను అనుకున్నాడు.
1: ఐఎమ్ రియలీ గ్రేట్ అండ్ ఫార్చునేట్.
0: కానీ రాముడు అక్కడ ఒక చక్కని నాటకం ఆడుతూ వచ్చాడు.
1: బట్ డ్రామా స్టార్టెడ్ ఎనాక్టింగ్ ఎ డ్రామా దేర్.
0: ఆ రూమ్ లోపల పండుకున్నాడు.
1: హీ స్లెప్ట్ ఇన్ దట్ రూమ్.
0: ఒక కాలును కాలు పైన వేసుకున్నాడు.
1: నడిచి
0: నడిచి వచ్చి నొప్పి కలిగినట్టుగా ఆ కాలును తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
1: As if he was very much tired and there's pain in the legs, he started pressing there.
0: తక్షణమే లోపలికి వెళ్లి ఈ పాదసేవ నేను చేస్తున్నా అని అనుకుంటున్నాడు ఈ నారదుడు.
1: నారద స్టార్టెడ్ ఫీలింగ్ వై కాంట్ ఐ ప్రెస్ యువర్ ఫీట్.
0: భగవంతుడు తన పాదసేవ తానే చేసుకుంటున్నాడా?
1: గాడ్ ఈజ్ జస్ట్ ప్రెసింగ్. ఏంటి
0: నీ లీల?
1: వాట్స్ ఆల్ దిస్?
0: భగవంతుడా, నిన్ను కనుగొనటం ఎవరి తరము?
1: ఓ గాడ్, హూ కెన్ నో యూ?
0: నిన్ను కనుగొన్న కలమా.
1: కెన్ వీ నో యూ?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యూఆర్ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ అన్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అని ఎమ్మున నెడబాయకుందువట, అణువురేణు తృణకాష్టము వదలవు, అఖండ రూపుడవై వెలయుదుట, నిను గనుగొన్న గల్లమా.
1: You are always in 84 lakhs of species of the beings around.
2: Swarupudavu.
1: You are subtler than the atom.
2: Ganamu kante ati gananeyudavu.
1: You are the biggest of the big.
2: 84 lakhs of
1: beings.
2: Anayamuna nedabayakunduvata.
1: You will always be with them.
2: Anurenu trakashtamu modaluga.
1: Right from the atom to the
2: akandaru pudavai velayuduvata. Ninu ganu gonna gallama.
1: You are the cosmic form. Can we know you?
2: Samanya manavulu vale sancharistunnavu rama.
1: You are behaving like an ordinary one.
2: Ani anukuntu mettaga talupulu terchadu.
1: He softly opened the door.
2: Ramudu lechadu.
1: Rama got up.
2: Swami.
1: Swami.
2: నడిచి వచ్చి అలసటగా ఉంటుండాదా అని ప్రశ్నించాడు.
1: He said, are you tired because you have walked long?
2: నారద, నాకు అలసట అనేటువంటిది ఒకటి ఉన్నదా?
1: Am I ever tired?
2: ఎప్పటికీ లేదు.
1: Never.
2: ఈ దేహము మీ నిమిత్తమై వచ్చినదే కాని నా నిమిత్తమై వచ్చినటువంటిది కాదు.
1: The body is here for you, not for my sake.
2: కనుకనే మానవ శరీరం చేతనే మానవుని యొక్క బాధను నివారణ గావించాలి.
1: ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ హ్యూమన్ బాడీ ద హ్యూమన్
2: ఈనాడు మానవుడే సర్వధర్మములు కూడా తప్పినటువంటి వాడు.
1: అండ్ టుడే ఇట్స్ ఓన్లీ హ్యూమన్ దట్ ఇస్ కట్ ఆఫ్ ఫ్రమ్ హిస్ ధర్మ.
2: పశుపక్షి మృగాదులు కూడా తమ తమ కర్తవ్యమును నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: అనిమల్స్ అండ్ బర్డ్స్ ఫాలో దేర్ ఓన్
2: తమ సీజన్ తమ రీజన్ కూడా సక్రమంగా అనుసరిస్తున్నాయి.
1: దే ఫాలో దేర్ ఓన్ ప్రిన్సిపల్.
2: ఈనాటి మానవునికి నో రీజన్ నో సీజన్.
1: Only man today has no reason.
2: మానవత్వం అనేటువంటి ధర్మాన్ని విస్మరిస్తూ వచ్చాడు.
1: He has forgotten his very code of conduct.
2: కనుక మానవులకు బోధించే నిమిత్తమై దైవం మానుష రూపేణ రావలసి వచ్చింది.
1: To teach the entire humanity, God has taken human form.
2: కనుకనే ఈ మానవాకారమును ఆధారంగా చేసుకుని మానవుల వల్లే సంచరించడం చేత ఇది సామాన్యమైన మానవుల భ్రమిస్తుంటారు చాలా మంది అజ్ఞానులు.
1: Many people, ignorant people are deluded because God has taken human form.
2: కృష్ణావతారం నందు కూడాను
1: ఇన్ టైమ్స్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్
2: బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు మన్నంతా తింటున్నాడు అని రిపోర్ట్ చేసింది.
1: బలరామ రిపోర్టెడ్ మాదా ది యంగర్ బ్రదర్ ఈస్ ఈటింగ్ మడ్ దేర్.
2: ఏమిట్రా తినడానికి తిండి లేదా మన ఇంటిలో?
1: వాట్ డోంట్ యు హావ్ ఫుడ్ ఎట్ హోమ్?
2: ఎందుకు నీవు మట్టి తిన్నావు?
1: వై డు యు ఈట్ మడ్ లైక్ దాట్?
2: నేను తినలేదని చెప్పాడు.
1: కృష్ణ సెడ్ ఐ డిడ్ ఈట్.
2: అంతే కాదు
1: నాట్ ఓన్లీ దట్

0: Mother, to eat mud, am I a child? Am I a fool? Am I hungry? No.
1: నేను పిల్లవాడిన?
0: Am I a child?
1: కాదు.
0: No.
1: ఈ మాటల లోపలే తాను సాక్షాత్ భగవంతుడు అనేటువంటి సత్యాన్ని తప్పక గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇన్ దీస్ అకరెన్సెస్ ఇస్ పాసిబుల్ టు రికగ్నైజ్ ద డివినిటీ దేర్.
1: నేనే పిచ్చివాడనా మట్టి తినడానికి?
0: Am I mad to eat?
1: అనగా తాను పిచ్చివాడు కాదు, మహాజ్ఞాని.
0: The one who wisdom.
1: ఈ విధమైన మాటలతో ఆ తల్లి అర్థం చేసుకోలేదు.
0: These words could not convince mother.
1: ఇది తెరచు అని రెండు కొట్టింది.
0: She started slapping on the cheek.
1: నోరు తెరిచాడు.
0: He opened his mouth.
1: అన్ని లోకములు కనిపిస్తుంటుంది.
0: You could see all the words within his mouth.
1: అప్పుడు తల్లి ఆశ్చర్యపడిపోయి ఆ మాయ ఒక నిమిషంలో వస్తుంది, ఒక నిమిషంలో పోతుంది.
0: The illusion comes in a moment and passes off.
1: కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము.
0: Is it a dream? Or is it one act of God? Or is any other thing like that?
1: Nere kayunna dananu Yesoda devi kanu. Nenu Yesodana kada ani tanapaine tanaku doubt vachesindi.
0: She doubted her own self, am I Yesoda or not?
1: Nenu Yesoda kademo.
0: I am not Yashoda.
1: నీకు వైష్ణవం మాయ ఏమిటో?
0: Or is it illusion?
1: ఏమిటి ఇవన్నీ చూడటము?
0: What's all this?
1: నా గోపాలుని యొక్క నోటిలో 14 లోకములు కనపడతామా?
0: How is it I find 14 words?
1: అనింది నా గోపాల రా అని మరి తొడపైన కూర్చోబెట్టుకుంది.
0: Just this all illusion, imagination. Again started calling గోపాల.
1: క్షణములో దైవంగా కనిపిస్తుంది, క్షణములో మానవునిగా ప్రవర్తింపజేస్తుంది.
0: In a moment it appears like God, divine, next moment is illusion.
1: అదే విధముగానే
0: likewise
1: నారదుడు కూడా ఆ విధమైన యొక్క మోసంలో పడ్డాడు.
0: నారద ఆల్సో వాస్ టేకెన్ బ్యాక్ లైక్
1: నారదుడేమిటి? విశ్వామిత్రుడు కూడా అదే మోసంలో పడ్డాడు.
0: విశ్వామిత్ర ఆల్సో వాస్ డెల్యూటెడ్
1: సాక్షాత్ నారాయణమూర్తి అని దశరథునికి చెప్పి
0: టెలింగ్ టు దశరథ ఇస్
1: కరియో నదికి పోయిన తక్షణమే నీవు రాక్షసు నుంచి భయపడతారో ఏమో మంత్రోపదేశం చేస్తానన్నాడు. ఇది మాయ కాదా?
0: యాజ్ అప్రోచ్ ద బ్యాంక్స్ ఆఫ్ సర్యూ రివర్ ఐ విల్ టెల్ యూ టీచ్ యూ సమ్ మంత్ర. సో
1: ఈ మాయతో కప్పబడినటువంటి వారు మానవులు, మాయ చేత కప్పబడినటువంటి వారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కవర్డ్ బై డెల్యూషన్.
1: కనుకని దైవత్వం అనే దాన్ని ఒక క్షణంలో నమ్ముతారు, క్షణంలో విమర్శిస్తారు.
0: దే విల్ హ్యావ్ దేర్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫర్ ఎ మోమెంట్ అండ్ దే విల్ క్రిటిసైజ్
1: నెక్స్ట్ మోమెంట్. ఏమిటి వారి హృదయము ఇంకను పరిపక్వము కాలేదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ హార్ట్ ఈస్ నాట్ ఫుల్లీ మెచ్యూర్.
1: పరిపక్వం కానటువంటి సమయం లోపలే ఒక తూరి పుల్లగా ఉంటుంది, ఒక తూరి తీయగా ఉంటుంటుంది పండు.
0: As their hearts, the fruits are not fully ripe, it would be astringent at times and sweet later.
1: చాలా మందికి తెలుసు మామిడి పండు కాలం లోపల.
0: You know the season of mangoes.
1: తోటం దగ్గర తిన్నప్పుడు తీయగా ఉంటుంది.
0: If you just eat your
1: కింద వైపులు కొరికినప్పుడు చేదు పుల్లగా ఉంటుంది.
0: At the bottom you
1: find అనగా అది ఇంకా పరిపక్వానికి స్థితికి రాలేదు.
0: It means it's not fully ripe.
1: కనుక మానవత్వం అనేటువంటిది పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి వేపకాయ గుడులు తీయగా మారిపోతుంది.
0: The human life when it is fully ripe, it will be sweet. Like that of even that neem fruit.
1: కనుక రామ చరిత్రయందు
0: in the history of
1: రసవత్తరమైన యొక్క మాధుర్యం ఉంటుండాలి.
0: There is sweetness in full.
1: ఈ రామరసాన్ని వాల్మీకి చెప్పాడు.
0: వాల్మీకి said.
1: ఇది చెరకు రసం వంటిది అన్నాడు.
0: ఇట్ ఈస్ లైక్ ది జ్యూస్ ఆఫ్ షుగర్ కేన్.
1: చెరకు అక్కడక్కడ గెనపలంతా ఉంటుంటాయి.
0: ద షుగర్ కేన్ హెస్ గోట్ జాయింట్స్ హియర్ అండ్ దేర్.
1: ఈ గెనపలు వచ్చింది అని దీనికి చేదు రాదు.
0: యూ డోంట్ ఫైండ్ బిట్టర్నెస్
1: రాదు.
0: ఇట్ ఇస్ నాట్ సావర్.
1: లేక ఈ చెరుకునందు పరిపూర్ణ మొదటి నుంచి కడ వరకును మాధుర్యమే కాని చెరుకు వంకరపోయిందని తీపి కూడా వంకరపోదు.
0: ద షుగర్ కేన్ మే హావ్ సెవెరల్ బెండ్స్ బట్ ది జ్యూస్ ఈజ్ స్వీట్.
1: అదే విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి భావములు వంకరపోయినట్టుగా మన భావములు కూడా వంకరపోతుంటాయి.
0: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ సో మెనీ బెండ్స్ ఆల్సో ద ఫీలింగ్స్.
1: కనుకనే మనలో ఆ వంకరలు పోకుండా ఉండడానికి పూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వుడ్ బి స్ట్రైట్ వి షుడ్ డెవలప్ ఫుల్
1: ఫెయిత్. అందరి యందు దైవత్వమే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
1: అందరి యందు రామచంద్రుడే ఉంటున్నాడు.
0: రామ ఇస్ ఇన్ ఆల్.
1: ఏ విధంగా ఉంటున్నాడు?
0: హౌ ఇస్ హి?
1: రమేతి ఇతి రామః, హృదయమే రమించేపజేసేటువంటిది.
0: ఇస్ ద వన్ దట్ మేక్స్ అవర్ హార్ట్స్ బ్లిస్ఫుల్.
1: కాబట్టి ప్రతి మానవుని ఎందుకును హృదయ స్థాయి రామచంద్రుని యొక్క స్థాయి.
0: దేర్ఫోర్ రామ అడోన్స్ ది ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్స్.
1: హృదయమే భగవంతుని యొక్క పీఠము.
0: ద హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దాంట్లో మరొక దానిని చేర్చుకోవటం చేతనే ఈ విధమైనటువంటి మానవత్వం అనేటువంటిది దానవత్వంగాను పశుత్వంగానో మారిపోతుండాలి.
0: బికాస్ వీ గివ్ ప్లేస్ టు సమ్ అదర్ థింగ్స్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ అవర్ లైఫ్
1: దైవములకు తప్ప మరొక దానికి చోటు ఇవ్వకూడదు.
0: ఓన్లీ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్, నన్ ఎల్స్.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మోడర్న్ ఏజ్ లోపల ఈ హృదయాన్ని మ్యూజికల్ చైర్ గా మారుస్తున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ కన్వర్టెడ్ దిస్ హార్ట్.
1: ఒక నిమిషంలో దైవము, ఒక నిమిషంలో ప్రకృతి, ఒక నిమిషంలో తల్లి, మరొక నిమిషంలో తండ్రి, ఇంకో నిమిషంలో భార్య, మరొక నిమిషంలో బిడ్డలు. ఈ విధంగా ఒకే చైర్ను అనేక మందికి మారుస్తూ వస్తున్నారు.
0: వీ గాన్ షిఫ్టింగ్. At one time we will have God, nature, mother, the father, children and so on.
1: ఈ అటాచ్మెంట్ ఇది గురి కావడం చేతనే అనేక రూపములను ధరిస్తూ ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ ఇట్ అస్యూమ్స్
1: అనేక రుచులుగా రూపొందుతుంటుండాలి.
0: ఇట్ గివ్స్ సో మెనీ షేప్స్.
1: కానీ ఇది అటాచ్మెంటే కానీ ప్రేమకు సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ నాట్ లవ్.
1: పరిపూర్ణ ప్రేమ స్థానమే హృదయము.
0: ద హార్ట్ సింబలైజెస్ టోటల్ లవ్.
1: కనుక ఇట్టి పరిపూర్ణ స్థానం అయినటువంటి హృదయం తత్వం లోపల దైవత్వం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
0: విత్ టోటల్ లవ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ నో ద డివినిటీ.
1: ఇంకా రెండవ దినము మిథిలాపురం లోపల అనేక మంది, వందల మంది ప్రజలను పట్టి ఆ యొక్క శివధనుస్సు అనేటువంటి ఉండిన బండిని ఈడ్చుకుని వచ్చారు సభ లోపలికి.
0: ఆన్ దిస్ ఫాలోయింగ్ డే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బ్రాట్ దేర్.
1: హండ్రెడ్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా ఎత్తినా కూడా అది కదిలించలేకపోయారు.
0: హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ లిఫ్ట్ దట్ శివధనుస్సు.
1: ఆ విశాలమైనటువంటి ప్రదేశంలో ఆ యొక్క శివధనుస్సును పెట్టారు.
0: ఇన్ ఎ వాస్ట్ ల్యాండ్ దట్ శివధనుస్సు ఇస్ కెప్ట్ దేర్.
1: ఇంకా దీనిని విరిచడానికి అనేక మంది రాజులు వచ్చారు.
0: మెనీ అటెంప్టెడ్ టు బ్రేక్ ఇట్.
1: దీన్ని విరిచాలని రాలేదు.
0: దే హావ్ నాట్ కమ్ దేర్.
1: సీతను పెండ్లాడాలని వచ్చారు పాపం.
0: దే హావ్ నాట్ కమ్ దేర్ టు బ్రేక్ దట్ బౌ దేర్ టు మ్యారీ సీత.
1: ఈ ఆశలన్నీ దురాశలుగా మారిపోయినాయి.
0: దట్స్ ఆల్ బికమ్ ద రాంగ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఒక ప్రతిఫల నిమిత్తమై వారు వచ్చినటువంటి వారే కాని
0: they have come there in expectation.
1: పవిత్రమైన దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తం రాలేదు.
0: they have not come there to manifest the divinity there.
1: కానీ రామలక్ష్మణులకు ఏ అభిష్టము లేదు.
0: రామ లక్ష్మణ హ్యాడ్ నో డిజైర్.
1: ఏ ప్రతిజ్ఞలు లేవు.
0: they don't have any other idea.
1: దానిని విరుస్తామనేటువంటి ఒక అహంకారం కూడా లేదు.
0: they were not egoistic.
1: ఇష్టమే లేదు.
0: they didn't want it.
1: అందరితో కూర్చున్నారు సమానంగా.
0: they sat along with others.
1: చూచాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర saw.
1: రామా,
0: రామా,
1: దీనిని నీవు విరుచగలవా?
0: can you break this?
1: నవ్వినాడు పాపం.
0: రామ స్మైల్.
1: ఇంత చిన్నదానిని ఈ చిన్న పనికి నాకు అప్పచెప్తున్నాడే.
0: హీస్ గివింగ్ ది స్మాల్ డ్యూటీ టు మీ.
1: ఈ చివ చిన్న ధనుస్సు
0: స్మాల్ థాన్
1: ఎడమ చేతితో తుంచవచ్చును.
0: ఐ కెన్ బ్రేక్ టు ది లెఫ్ట్ హ్యాండ్.
1: ఇది నీవు తుంచగలవా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర ఇస్ క్వశ్చన్.
1: ఏ మాయ అనుకున్నాడు.
0: ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్.
1: సరే, ఏమి కదలలేదు.
0: హీ డిడ్ మూవ్.
1: అందరూ బలశాలులందరూ వచ్చారు.
0: ఆల్ స్ట్రాంగ్ పీపుల్ కేమ్.
1: ఆ సభ లోపల రావణాసురుడు కూడా వచ్చాడు.
0: Ravanasura also was present in that court.
1: ఇతను వచ్చాడు, తన బల పరాక్రమంతా కూడాను అక్కడ ప్రదర్శించుతూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ఎగ్జిబిటింగ్ ఆల్ హిస్ మజిల్ పవర్.
1: కట్ట కడపటికి దాని కింద పడిపోయి కదలలేకుండా పోయాడు.
0: అల్టిమేట్లీ హీ ఫెల్ డౌన్.
1: ఈ అవమానాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
0: రావణ కుడ్ నాట్ బేర్ ద షేమ్. దే
1: అహంకార అభిమాన అసూయలు ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా కానీ అవమానం అనేటువంటిది తప్పినది కాదు.
0: ద వన్ విత్ ఈగో అండ్ జెలసీ అండ్ హేట్రెడ్ ఇస్ బౌండ్ టు
1: రావణికి ఇక్కడ కూడా పరాభవం తప్పలేదు.
0: అండ్ రావణ ఆల్సో ఇస్ పుట్ టు షేమ్ హియర్.
1: ఈ అసూయ కలిగినటువంటి రావణికి ఎక్కడ పోయినా ఈ యొక్క పరిబాధ తప్పలేదు.
0: రావణ ఫుల్ ఆఫ్ జెలసీ హస్ బీన్ పుట్ టు షేమ్.
1: అందరూ పక్కన నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్డ్.
1: కానీ అతనికి అవమానం, ఎంత అవమానం.
0: పది
1: తలలు కూడా ఒక్కతూరు తీసినట్టుగా అయిపోయింది.
0: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ లాస్ట్ ఆల్ ద 10 హెడ్స్ బికాజ్ ఆఫ్ హ్యూమిలియేషన్.
1: ఈ సమయం లోపల
0: ఎట్ ద టైమ్
1: 14 సంవత్సరం యొక్క వయసు కలిగినటువంటి ఈ రాములు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మూవింగ్ మెజెస్టికల్లీ.
1: ఇతను వస్తుంటే సభలో ఉండినటువంటి ప్రజలందరూ కూడాను ఈ పిల్లవాడేమిటి, ఈ ధనుస్సును విరచడం ఏమిటి అని హాస్యాస్పదంగా మాట్లాడుతూ వచ్చారు.
0: ఆల్ దోస్ దట్ అసెంబ్ల్డ్ దేర్ ఇన్ ద కోర్ట్ దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ యంగ్ బాయ్, హౌ కెన్ యూ బ్రేక్ దిస్.
1: ఇది ఆశ్చర్యం.
0: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్.
1: ఇది కేవలము ఒక అవమానకరమైనటువంటి రీతిగా సంచరిస్తున్నాడు ఈ పిల్లవాడెవరో.
0: దిస్ బాయ్ ఇస్ మూవింగ్ అబౌట్.
1: ఇతనికి పర్మిషన్ ఇచ్చినటువంటి వారెవరు?
0: హూ బ్రాట్ హిమ్?
1: ఈ విధంగా ఎవరికి తగినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
1: రాములు వచ్చాడు.
0: రామా కేమ్.
1: నిలిచాడు.
0: హి స్టూడ్ దేర్.
1: అంతా సభనంతా ఒక్కతూరి పరికసించాడు.
0: హి జస్ట్ వాచ్డ్ ఆల్ అరౌండ్.
1: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
0: హి లిఫ్టెడ్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్.
1: ఓ, ఇంకా ఈ ఎడమ చేతితో రాములు ఎత్తేటప్పటికి
0: చేరిన
1: ప్రజలంతా కూడా ప్రతిధ్వనులతో మిన్నుమిట్టున్నాయి.
0: ఇస్ ఫుల్ ఆఫ్ చీర్స్ అండ్ అప్లాజ్ రిజౌండింగ్.
1: దానిని తిరిగి నారి కట్టాలి.
0: అండ్ ఇట్ ద థ్రెడ్ హ్యాస్ టు బి టైడ్.
1: దాన్ని వంచి నారి కట్టాలి.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి బెండ్.
1: ఎడమ చేతితోనే వంచినాడు.
0: అండ్
1: వంచేటప్పటికి విరిగిపోయింది ఈ యొక్క శివధనస్.
0: అండ్ హి స్టార్టెడ్ బెండింగ్ దట్ బౌ, ఇట్ బ్రోక్.
1: ఆ శబ్దము మహాప్రళయంగా రూపొందింది.
0: దట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ఎ థండర్.
1: ఏ ఆటం బాంబో, ఏ హైడ్రోజన్ బాంబో వేస్తే శబ్దం ఎత్తొస్తుందో ఆ విధంగా వచ్చేసింది ఈ శబ్దం.
0: ఇట్ వాజ్ ది సౌండ్ ఆఫ్ ఎన్ ఆటం బాంబ్ ఆర్ హైడ్రోజన్ బాంబ్.
1: ఈ దృశ్యాన్ని చూచారందరూ కూడాను.
0: ఎవ్రీబడి వాచ్ ద సీన్.
1: ఆ యొక్క అయోధ్య పురివాసులంతా కూడా లేరు అక్కడ. ఇంత కూడాను ప్రతి ఒక్కరు కూడాను, స్త్రీలందరూ కూడాను ఆశ్చర్యపడిపోతున్నారు.
0: ఆల్ విమెన్ ఎవ్రీబడి అరౌండ్ దే సర్ప్రైజ్.
1: మిథిలాపుర స్త్రీలందరూ కూడాను, మా సీతమ్మకు తగినటువంటి వారు చిక్కాడురా అనుకున్నారు.
0: ఆల్ లేడీస్ దేర్ ఇన్ మిథిలాపుర థాట్ దట్ ఏ రైట్ మ్యాన్.
1: చేరిన స్త్రీలందరూ కూడాను రాముడిని వర్ణించేటువంటి వారే.
0: అండ్ దేర్ విమెన్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ రామ.
1: అట్టి వర్ణిస్తూ ఉండిన సమయం లోపల
0: డిస్క్రైబింగ్ హిమ్,
1: ఇంకా వివాహమునకు సిద్ధం చేశారు.
0: ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద వెడ్డింగ్ వాజ్ మేడ్.
1: విశ్వామిత్రుడు వచ్చి రాముని అడిగాడు.
0: విశ్వామిత్ర కేమ్ అండ్ ఆస్క్డ్ రామ్,
1: నీవు తయారుగా ఉన్నావా?
0: ఆర్ యూ రెడీ నౌ?
1: ఏమిటి ఇది స్వామి?
0: వాట్ ఇస్ దిస్ స్వామి?
1: పితృఆజ్ఞ పేరు పరిపాలించేటువంటిది నా సహజ ధర్మము.
0: ఇట్స్ మై నేచురల్ క్వాలిటీ టు ఒబే ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
1: తండ్రి ఆజ్ఞ లేకుండా నేను ఆ సీతను కూడా చూడను.
0: వితౌట్ ఫాదర్స్ పర్మిషన్ ఐ డోంట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత.
1: కనుక తల్లిదండ్రులకు దీన్ని వార్తను పంపించండి.
0: Send the message to my parents.
1: వారి ఇష్టం పైన నా ఇష్టం ఆధారపడి ఉంటుందన్నారు.
0: Basing on their permission, I would follow.
1: పోని నిష్ఠార్థమైనా చేసుకోవచ్చును, మాలైనా వేయించుకోండి అన్నారు.
0: I said, at least engagement can be done, at least garland.
1: నేను ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటున్నాను.
0: I said, I'm always engaged.
1: నాకు ఈ ఎంగేజ్మెంట్ అక్కర్లేదు.
0: I don't want this.
1: సీతను కూడా నేను చూడనక్కర్లేదు.
0: I don't want to see Sita.
1: ఎందుకనగా?
0: Reason.
1: వివాహం కాక పూర్వము పర స్త్రీని చూడటం మహాపాపం అనేటువంటి సత్యం నాకు తెలుసున్నాడు.
0: ఐ నో ద ట్రూత్, బేసిక్ ట్రూత్, దాట్ టు లుక్ ఎట్ ఎ ఉమన్స్ ఫేస్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ ది వర్స్ట్ సిన్.
1: కనుక అంతవరకు నేను చూడను.
0: టిల్ దెన్ ఐ డోంట్ సీ.
1: నేరుగా ఇంటికి వెళ్ళాడు తన గదికి.
0: హి వెంట్ హోమ్ స్ట్రైట్ టు హిస్.
1: జనక మహారాజు చేయవలసిన ప్రయత్నాలంతా చేస్తున్నారు.
0: జనక వాస్ మేకింగ్ ఆల్ ప్రిపరేషన్స్.
1: అనేక రథములు పంపించాడు అయోధ్యకు.
0: సో మెనీ చారియట్స్ వర్ సెంట్.
1: ఈ జరిగిన వార్తలను లెటర్ పూర్వకంగా రాశారు.
0: హోల్ మెసేజ్ ఇస్ కన్వే.
1: ఇంకా వస్తున్నారు అందరూ.
0: All started reaching.
1: ఆ స్త్రీలంతా చూస్తున్నారు.
0: All women were watching.
1: రారే చూడగ పోదాము, రాముల పెళ్లి రారే చూడగ పోదాము.
0: Let us go and see the wedding of Rama.
1: రారే చూడగ పోదాం, రమణులందరూ చేరి కురుభద్ర గోత్రాది సుని పెండి రారే చూడగ పోదాము.
0: Let all ladies go together to see the wedding of Rama.
1: మించి మగల్ కడ నుంచి తిగ్గున తల వంచి వశిష్ట రప్పించి ఖడ్గమును తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడగ పోదాము. ఈ విధంగా స్త్రీలంతా కూడా వర్ణిస్తుంటున్నారు.
0: లైక్ దిస్ ఆల్ లేడీస్ స్టార్టెడ్.
1: ఇంతే కాదు,
0: స్త్రీలు
1: మించిన మిక్కుటాలు, వింతల బంగళాలు, ముత్యపు తోరణాలు, మూలల కిటీలు.
0: You find so many precious dimes and buntings over there.
1: Vajralarugulu, vajralarugulu.
0: There are diamonds.
1: Tapina neelalu.
0: And full of precious
1: stones. Neelalu veyarlu, noorarlu, bazarlu, rare chudaga podamu.
0: There are so many vast streets, they are highly decorated. Let's go and see them.
1: ఇలాంటి అందమైనటువంటి ఈ జీవితంలో లభ్యం కానటువంటి ఈ మహాపవిత్రమైనటువంటి సన్నివేశానికి అందరూ వెళదాం, రండి.
0: Let's go and attend that sacred function there.
1: అని ఆడవారంతా బయలుదేరుతున్నారు.
0: సో సేయింగ్ ఆల్ లేడీస్ స్టార్టెడ్ గోయింగ్.
1: అయోధ్య వాసులే కాకుండా ఈ మిథిలాపుర వాసులు అందరూ కూడా అక్కడే చేరిపోయారు.
0: నాట్ ఓన్లీ దోస్ దట్ బిలాంగ్ టు అయోధ్య, ఆల్ మిథిలాపుర పీపుల్ దేర్ గ్యాదర్డ్ దేర్.
1: మిథిలాపుర వారు మరొక రీతిగా పాడుకుంటున్నారు.
0: మిథిలాపుర ఇన్హాబిటెంట్స్ స్టార్టెడ్
1: కళ్యాణము చూతమురారండి, కౌసల్య తనయుని కళ్యాణము చూతమురారండి.
0: లెట్ అస్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ ద సన్ ఆఫ్ కౌసల్య. వీణ
1: సన్నమగు వింతన గాలట పిల్లన గోవులు బేరి మృదంగము.
0: యు ఫైండ్ ఆల్ ది డ్రమ్ బీట్ అండ్ ఆల్సో బ్లోయింగ్ ఆఫ్ ది ఫ్లూట్.
1: రథములు గజములు తురగము మేనక.
0: యు ఫైండ్ ద చారియట్స్ ఇన్ ద హార్.
1: వారి వెంటగున వృద్ధవ కౌశికులు, కౌశిక వెంటనే వృద్ధ దశరథుడు, దశరథ వెంటనే మంత్రి సమంత్రులు. అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య అంతయు కదలి వచ్చినదట కళ్యాణము చూతమురారండి.
0: యు ఫైండ్ ద కౌశిక, ద విశ్వామిత్ర, ద దశరథ, ఆల్ ద అసోసియేట్స్, దే ఆర్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఇన్ ప్రొసెషన్. లెట్ అస్ సీ దట్ వెడ్డింగ్.
1: అంబారిపై అలగు తేజమట,
0: యు ఫైండ్ ఇట్ ఆన్ ది బ్యాక్ ఆఫ్
1: దగ్గర నిలిచేట దివ్య రాములట,
0: విత్ ఆల్ ది లైట్
1: బ్రామ అంకమున రమణ సీతయట.
0: అండ్ యు ఫైండ్
1: సీతారాముల సోదర సేవట, చిరునవ్వున మన క్షేమమడుగున్నట.
0: దేర్ స్మైల్ విల్ గివ్ అస్
1: క్షేమమడిగిన కదలని కదలని మొదలిక పలుకక కళ్యాణము చూతమురారండి.
0: లెట్ అస్ సీ దేర్ స్మైల్స్ అండ్ లెట్ అస్ హావ్ ఆల్ ద ఫన్. లెట్స్ గో దేర్.
1: ఒక్కతూరి ఆ యొక్క సుందర రూపుని చూస్తే మనకు చాలు,
0: It's enough if we see their
1: beautiful form.
0: It's enough if we see their beautiful form once. Let's go.
1: నాలుగవ దినము.
0: Next day.
1: అప్పటికి దశరథ మహారాజు సామంతులు అందరు కూడా రథాల్లో వచ్చి దిగారు.
0: దశరథ అండ్ ఆల్ హిస్ అసోసియేట్స్ కేమ్ దేర్.
1: ఆనాడు వివాహమునకు తయారైనారు.
0: దే వర్ రెడీ ఫర్ ద వెడ్డింగ్.
1: అప్పుడు శ్రీరామచంద్రుని చక్కగా అలంకారం చేశారు.
0: అండ్ రామచంద్ర హ్యాడ్ ఆల్ డెకరేషన్స్.
1: అక్కడ ఈ కళ్యాణం జరిగేటువంటి పరిస్థితిలో వారు మహారాజులు.
0: దే ఆర్ ఎంపరర్స్.
1: తలంబ్రాలు పోయడానికని ముత్యములన్నీ తెచ్చి తట్టల్లో పెట్టుకున్నారు.
0: Talambralu sacred rice, as you know, they brought pearls.
1: ఇది భారతీయ సంస్కారంలో సంస్కృతి యందు ఇది ఒక ప్రధానమైన ప్రచారము, ఆచారము.
0: ఇట్ ఇస్ ఎ ట్రెడిషన్ కన్వెన్షన్.
1: సీత ఆ తలంబ్రాలు తీసుకోవడానికి దోసలు పట్టినప్పుడు ఈ తెల్లని ముత్యములంతా కూడా ఎర్రగా కనిపిస్తున్నాయి.
0: As Sita held in her palms the white precious pearls, they looked red.
1: అనగా సీత తెల్లని మనిషి.
0: Sita is bright white.
1: ఆ తెల్లని ముత్యములు ఆ దేహంలో పడేటప్పటికి అదంతా ఎర్రగా కనిపిస్తున్నాయి.
0: Those pearls looking red.
1: అవి తీసి రాముని తలపైన పోసింది.
0: అండ్ హి జస్ట్ ప్లేస్డ్ దెమ్ ఆన్ ది హెడ్ ఆఫ్ రామ్.
1: రాముని తలపైన పోసేటప్పటికి ఆ తెల్లని రుమాల చుట్టుకున్నటువంటి ఆ యొక్క కలర్కు ఈ ముత్యములంతా తెల్లగా కనిపిస్తూ వచ్చాయి.
0: బికాస్ ఆఫ్ ది వైట్ టర్బన్ హి వాస్ వేరింగ్ ఆల్ ది పర్ల్స్ లుక్డ్ వైట్.
1: క్రింద పడేటప్పటికి రాముని యొక్క వర్ణము నీలవర్ణము. నీలవర్ణం చూసేటప్పటికి ఆ ముత్యములంతా నీలంగా మారిపోయినాయి.
0: దోస్ ఆర్ ది పర్ల్స్ దట్ ఫెల్ ఆన్ ది గ్రౌండ్ బికాస్ ఆఫ్ రామాస్ బ్లూ కలర్ రిఫ్లెక్షన్.
1: చేతిలో తీసుకున్నప్పుడు తెల్లగా, ఎర్రగా, తలపైన పోసినప్పుడు తెల్లగా, కింద పడినప్పుడు పచ్చగా, నీలంగా, ఈ విధంగా రంగులు మారుతూ వచ్చాయి ముత్యములు.
0: So in the palm of Sita they were red on the head of Rama, they were white on the ground, they were blue.
1: ఈ కళ్యాణం అనేటువంటిది జగత్ కళ్యాణంగానే రూపొందింది.
0: This is divine wedlock. He is the wedding of the entire world.
1: అయితే ఈ రాములు ఈ ధనుసుని ఇంత సులీలుగా ఎత్తడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
0: What is the reason behind lifting this bow?
1: Sita భూజాత.
0: Sita is the daughter of mother.
1: దీని సైన్స్ కూడా నువ్వు అంగీకరించక తప్పదు.
0: సైన్స్ మస్ట్ నెసెసరీ అగ్రీ.
1: భూమి లోపల మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఇన్ ఎర్త్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: కాబట్టి సీత పూర్తి మ్యాగ్నెట్ పవరే.
0: దేర్ ఫోర్ మదర్ సీతా ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్
1: సీత ఈ యొక్క దీనిని సులభంగా ఎత్తగలిగింది.
0: దేర్ ఫోర్ షీ కుడ్ లిఫ్ట్ దిస్ బౌ ఈజీలీ.
1: సీతను చూసేటప్పటికే ఆ యొక్క ధనుస్సు పైకి లేస్తూ వచ్చింది.
0: యాజ్ సీత అప్రోచ్ దిస్ బౌ స్టార్టెడ్ లిఫ్టింగ్.
1: ఆమె భూజాత.
0: She is the daughter of mother.
1: రాముని ఎవరు తెలుసిన?
0: You know who is
1: Ram? సాక్షాత్ నారాయణమూర్తి.
0: God himself.
1: ఆయన 100% మ్యాగ్నెట్.
0: 100% మ్యాగ్నెట్.
1: అందువల్ల దానిని బరువు ఎత్తనక్కర్లేదు, అదే తన దగ్గరికి వచ్చేసేస్తుండాలి.
0: సో హీ నీడ్ నాట్ లిఫ్ట్ ఇట్, స్టార్ట్స్ బీయింగ్ డ్రాన్ టువర్డ్స్ ది మ్యాగ్నెట్.
1: ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే ఈ యొక్క లోక కళ్యాణము.
0: దిస్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ది వెడ్లాక్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకనే ఈ ఇరువురు కూడాను సాక్షాత్ దైవశక్తులు.
0: Both are the divine parts.
1: వీరి తేజస్సు ఏ విధంగా ఉంటున్నాయి?
0: How is their brilliance?
1: ఎక్కడ మ్యాగ్నెట్ ఉంటుందో అలాగే ఎలక్ట్రిక్ పవర్ ఎంత వస్తుంటాయి.
0: Where there is magnet, there is electricity.
1: ఆ ఎలక్ట్రిక్ పవర్ శక్తియే ఈ సీతారాముల యొక్క తేజస్సులు.
0: This electric power, electricity is the brilliance of
1: the సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
0: That light spreads all over.
1: ఇది లైట్ యొక్క ప్రకాశ శక్తి.
0: దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ ది లైట్.
1: ఈ సర్వము మన యొక్క దేహం యందే ఉంటున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అవర్ బాడీ.
1: ఒకరి యందు అధికంగా ఉండొచ్చు, ఒకరి యందు తక్కువగా ఉండొచ్చు.
0: ఇట్ మైట్ బి ప్రెజెంట్ ఇన్ ఎక్సెస్ ఇన్ వన్.
1: కానీ సీతారాముల యందు మాత్రము ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉంటున్నాయి.
0: బట్ ఇన్ సీతారామ దే ఆర్ ప్రెజెంట్ టు ది మాక్సిమం.
1: ఇది అంత లోకోద్ధార నిమిత్తమై
0: ఇట్స్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ దుర్మార్గము రాక్షసత్వం అనేటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై
0: కిల్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ ద వికెట్
1: ఈ నిమిత్తమైనటువంటి వేషముల చేత
0: బికాస్ ఆఫ్ దిస్
1: మానవాకారంలో ధరించి
0: దే హావ్ టేకెన్ హ్యూమన్ ఫామ్
1: మోహములో ముంచినట్టుగా నటించి
0: యాజ్ ఇట్ దే ప్రిటెండెడ్ యాజ్ ద డెల్యూజన్ దీని
1: ప్రకటింపజేసి
0: అండ్ దే గివ్ ద లైన్
1: దైవత్వాన్ని అందిస్తూ వచ్చారు ఈ రామావతారము
0: అండ్ దే కన్ఫర్ డివినిటీ.
1: ఈ విధంగా కళ్యాణం ఆనాడు మంగళకరంగా జరిగింది.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద మోస్ట్ ఆస్పిషియస్ వే.
1: కనుక ఆ కళ్యాణం తరువాత మరి ఏమేం జరిగిందని రేపు మనం ముచ్చటించుకుందాం.
0: వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దిస్ వెడ్డింగ్ భగవాన్ విల్ టెల్ us టుమారో.

ఆధరముగ విభీషణ బ్రోచిన రామ రామ నిజ సహోదరుడు నీవు.

అజహరాజు సురులెల్లను తింపగా ఆనందముతో అయోధ్యని

నందు సౌండ్ బాక్స్ నందు సౌండ్ బాక్స్ నందు సవరించి చూచిన పాటలు ఎన్నో

0: దుఃఖ స్వరూపులు కాదు.
1: నార్ ఆఫ్ మిజరీ,
0: మీరు మంత్ర స్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: తీర్థ స్వరూపులు కాదు.
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్,
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు.
1: నార్ ఎ మెషీన్,
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకును అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ స్టేట్మెంట్ శివోహం, దట్ ఐఎమ్ శివ, in order to have the total identification with the divinity.
0: కోటి పేద వరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్, అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్, ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్, దే ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్ దిస్ వే, ఐ ఐ.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఎనీవన్ హూ ఆర్ యూ, ఐఎమ్ ది సన్ ఆఫ్ సూరయ్య.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవరు కూడాను ఏ జవాబు చెప్పలేదు.
1: ఎవ్రీ రిప్లై ఫర్ దట్ మ్యాటర్ ప్రిసీడ్స్ దిస్ ఫస్ట్ థింగ్ ఐ.
0: నీ పేరేమి అని అడిగితే,
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ వాట్స్ యువర్ నేమ్,
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: హి టెల్స్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: నా పేరు గోపాల్,
1: మై నేమ్ ఇస్ గోపాల్.
0: మా తండ్రి పేరు భూపాలు, మా తాత పేరు నేపాలు.
1: ఫాదర్స్ భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్ నేపాల్, భూపాల్ గోపాల్, ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well, I. That's enough.
0: I am I.
1: I am I.
0: Idi chakkani sariyaina artham ichetuvanti padam.
1: It's a perfect, exact, correct answer.
0: Puttinappude nenu aneetvadi motta motta puttindi.
1: Right, this I is born at the time.
0: Tadupare varu veeru aneetvadi vachindi.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: దేర్ఫోర్ దిస్ అహం ఐ ఈజ్ బోర్న్ ప్రయర్ టు బ్రహ్మన్.
0: అహం నేను బ్రహ్మను అంటున్నారు.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: దేర్ఫోర్ దిస్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఈవెన్ బిఫోర్ బ్రహ్మన్.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సచ్ మైటీ పవర్ఫుల్ సిగ్నిఫికెంట్ సీక్రెట్ ఐ ఈజ్ రాదర్ యూజ్ ఇన్ ఎ చీప్ సెన్స్.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఈజ్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా హృదయ.
1: Hridayam means hrit plus daya, the one with compassion.
0: Compassion to kudinetvanti dananu nenu.
1: It means the one with compassion.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I must necessarily possess compassion.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పటం కాదు.
1: So this I does not merely represent the body.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I necessarily associates with compassion.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: And hence, I, compassion, Atma, Hridaya are synonyms.
0: Nenu anetuvantide motta modati padam.
1: So it's the I that comes first.
0: Ilanti modati padamuna ainatuvanti okka daivatvanni, hridayatvanni, brahmatvanni, atmatattvanni inaadu marchipoyi dehame nenu anetuvanti margamlo jeevisthunnadu.
1: Therefore, this I that signifies the divinity, the nature of the Brahman and that of the spirit is identified with the body today.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: నీ ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, when did you come?
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: The answer is, I come this morning.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: What is that came this morning? Who came?
0: దేహం వచ్చింది.
1: It's the body that came this morning.
0: కాబట్టి దేహమే నేను అనేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చాను అంటున్నావు.
1: So with the identification with the body, you say, I have come this morning.
0: సరే, దేహమే నీవనుకొని నేను ప్రొద్దున వచ్చానని చెప్పావు.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: Next minute you say, I am suffering from my stomach ache.
0: My stomach. ఇంతకుముందు దేహమే నేననుకొని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: Earlier you said,
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్, బట్ వేర్ యాజ్ యూ సే దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్
0: యువర్ స్టమక్.
1: దిస్ మై హ్యాండ్.
0: ఇది నా తల.
1: మై హెడ్.
0: ఇది నా పొట్ట.
1: మై స్టమక్.
0: నేనెవరు?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్, యువర్ డిఫరెంట్.
0: నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతం నందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, at times we identify with our body and say, I have come this morning.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: Next minute you claim yourself that this is my body, at times different from it.
0: అది నిజమా? ఇది నిజమా?
1: Is that true or is this true?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: When you say, identify with your body, my body, it is
0: temporary.
1: But is this I lasts for generations?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈజ్ ఫర్గాటెన్ బై మ్యాన్కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈస్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: Tumbleru drushyamu.
1: This tumbler is the seer.
0: Nenu drashta.
1: I is the seer.
0: ద్రష్టం ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: ద సీయర్ సీస్ ద సీన్.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: వెన్ దెర్ ఇస్ నో సీయర్ దెర్ ఇస్ నో సీన్.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: దెర్ఫోర్ ఐ ఇస్ ద సీయర్.
0: ఈ చూడబడేటువంటి జగత్ అంతా కూడా నువ్వు దృశ్యమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఏ సీన్.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: సమ్ మే డౌట్ ఇట్.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: యు మే డౌట్ దట్ ఇస్ ది ఐ దట్ సీస్.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: ఇస్ నాట్ ది ఐ దట్ సీస్.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది అది నేత్రంతో.
1: ద ఇన్నర్ స్పిరిట్ విల్ మేక్ యూ ది విల్ మేక్ యూజ్ ఆఫ్ ది ఐ.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: హియర్ యూ ఫైండ్ ది బల్బ్స్ దట్ ఇల్యూమిన్.
0: బల్బులు వెలిగేది.
1: డు యు మీన్ టు సే ది బల్బ్ దట్ ఇల్యూమిన్? నో.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించుచేస్తుంది.
1: ఇట్ ఇస్ ద కరెంట్ దట్ ఇల్యూమిన్స్ ది బల్బ్.
0: అదే రీతిగానే కన్నుల చూచేది.
1: Are the eyes that see?
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seen.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మా is the seer.
0: ఒక్కొక్కసారి
1: at times
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: Even eye or even an eye also becomes a seen.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: So also ear.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: And the mind too.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: It is the spirit ఆత్మ that is the seer, the witness.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ ఈస్ లుక్డ్ ఎట్ హర్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్ జస్ట్ ఇస్ ఎ సీన్ ఓన్లీ.
0: దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యం అంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what Dakshinamurti said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: అది అనేటువంటిది జగత్తు.
1: That is this
0: నేను అనేటువంటిది కారణ స్వరూపుడైన దైవము.
1: I is the cause, the divinity.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: The seen is the effect.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: Therefore, divinity, God is the combination of the cause and effect.
0: ఉన్నాడు.
1: He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: Also a seer.
0: అదృష్టగాను ఉంటున్నాడు.
1: And beyond.
0: ఈ విధమైనటువంటి యొక్క అదృశ్యం అంటే ఏమిటి?
1: What do you mean that is transcendental?
0: ఆ దృశ్యం. దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపారెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: So the entire world is seen.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్ దట్ హియర్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ యువర్ డెత్
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ వై డోంట్ దే సీ నౌ.
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఇస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ ద సీన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ద సీయర్ ఓన్లీ.
0: ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను నేను నేను.
1: అండ్ దేర్ఫోర్ దిస్ సీయర్ ద విట్నెస్ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది?
1: వేర్ ఈస్ దిస్ బాండ్ దిస్ ఐ?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు. సర్వత్రా సర్వకాలమునియందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: దేర్ఫోర్ ఇట్స్ ఆమ్నిషియంట్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth nor leaves.
0: రాక పోకలు లేనటువంటిది ఈ నేను.
1: దిస్ ఐ నెదర్ కమ్స్ నార్ గర్ల్
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటి దృశ్యము
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అపారెంట్ సినారియో దట్ కమ్స్ అండ్ వానిషెస్ That this scenario has got a
0: ఈ అహంకారమునకు అహంకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. అనేటువంటిది వచ్చి పోయేటువంటిది, passing clouds.
1: The ahankara, ego is that which comes and goes, passing
0: అహం
1: clouds.
0: అహం అనేటువంటిది శాశ్వతమైన రాకపోకలు ఉండేటువంటి ఒక తత్వం.
1: అహం ద ఐ దట్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఈ దృశ్యమనేటువంటి దానిని మనము ద్రష్టగా భావిస్తున్నాము ఈనాడు.
1: Today we consider the scene as the seer.
0: చూచినదంత సత్యము అని భావిస్తున్నాము.
1: We consider that what all the scene is true.
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: Some say that they believe based on the direct evidence.
0: ఎంత మూర్ఖత్వం అనేటువంటిది, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: What a foolishness it is, they have no trace of common sense.
0: ఒక వ్యక్తి ఉన్నాడు.
1: There is a person.
0: అతని హైట్ 6 feet.
1: His height is 6 feet.
0: అతని weight 80 kilos.
1: And weight 80 kilos.
0: అతని హైట్ weight చూసుకుంటున్నావు.
1: You go by the height and weight.
0: అతని కలర్ చామన ఛాయ.
1: His complexion is just
0: అతని రూపము పట్టనెత్తి.
1: And his bald head.
0: ఇవన్నీ కనిపించేటువన్నీ నీవు చెప్తున్నావు.
1: These are all the signs that you say.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్ని తను తెలుసుకున్నవాడైనావా?
1: By saying so, do you know that all his secrets now?
0: Height, weight, దాని fat, మూడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి ఒక గుణము నెట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యూ ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior might
0: be ante gunamulu untunayo,
1: what sort of quality
0: adu kanipinchetundi kaadu.
1: Well, they are not apparent.
0: Anta varaku ponakkaraledu.
1: One need not
0: know that manasu antunnavu neevu.
1: You say my mind.
0: Nee manasu neevu chustunnava?
1: Do you see your mind?
0: Etta cheptunnavu neevu?
1: How do you say that?
0: Nee kanipistunda?
1: Do you find it?
0: Lede.
1: No.
0: Neevu etta cheptunnavu?
1: How do you declare?
0: Nee kanipinchina dani etta visvasistunnavu?
1: How do you have faith on that? You
0: nee don't see. Nee kannule neeku kanipinchadu.
1: You don't see your own eye for
0: that matter. అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
1: So everything is a scene.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness. Witness,
1: witness. This seer is the eternal witness.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ అ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటావు.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసనను అందిస్తుంటుంది.
1: దేర్ ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విద్ ఇన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్.
0: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: వాట్ సైంటిస్ట్ సే టుడే దట్ యు ఫైండ్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: డూ దే నీడ్ 1000 ఇయర్స్ టు సే దట్ మచ్?
0: ఏనాడో త్రేతాయుగం నుండే ప్రహ్లాదుని కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: Prahalada could know this truth even before Treta Yuga, thousands of years back.
0: Kaladanduledani Sandehamu Valadu.
1: Never doubt that God is here or there whatsoever.
0: Hindu kaladu anduledani sandehamu valadu.
1: Never doubt that God is here and that Sarva He is not there.
0: Chekropagatundu.
1: God is present everywhere.
0: Yendendu vedaki chuchina.
1: Wherever you may search,
0: andande kaladu.
1: You find Him there.
0: ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు.
1: వేర్ ఎవర్ యు మే సర్చ్ యు విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఇది ఈనాటి సైంటిస్టు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు.
1: దిస్ వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ సే దట్ హీ ఫైండ్స్ ఆటమిక్ పవర్.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ ఒక చెప్తున్నాను.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 years back, Bhagwan stayed at the residence of Dr. Bhagwantam, who happened to be the director of Indian Institute of Sciences there at Bangalore.
0: Ayakka intilo,
1: there at his residence,
0: okanadu,
1: one day,
0: international conference anetmedi jarigadi.
1: An international conference of scientists was convened.
0: Sare kontha mandi important vaadanu swami chaala sanneetham kavinchalani భగవంతము వాడను భోజనానికి పిలిచాడు.
1: డిస్టింగ్విష్డ్ ఎమినెంట్ సైంటిస్ట్ వర్ ఇన్వైటెడ్ ఫర్ ఎ డినర్ సో దాట్ దే కెన్ హ్యావ్ ఆపర్చునిటీ టు మీట్ భగవాన్.
0: ఈ సైన్స్ అనేటువంటి దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు కూడా చాలా తక్కువ.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఈవెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ లెస్ అండ్ లెస్.
0: తెలివివంతులు అనేటువంటిది ఎంత గొప్ప తెలివివంతులు అంటుంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు.
1: They may claim to be highly intelligent, but they have no faith.
0: ఎక్కడైనా మీరు వెతికి చూడండి.
1: You may search anywhere.
0: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు.
1: If you find anyone a greatest intellectual, he has no faith in his wife nor in his own self.
0: ఎప్పుడు చూసినా కానీ లాబొరేటరీలో పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్.
1: All the time he spends the time in the laboratory.
0: No experience.
1: Only experiments, but no experience.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాజ్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే ఏమి మీరు తెలుసుకున్నారన్నాను.
1: యూ థింక్ యూఆర్ ఆల్ సైంటిస్ట్, వాట్ ఇస్ దట్ యూ హావ్ నోన్?
0: సూర్యచంద్రాదుల యొక్క తత్వాలు మీరేమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ నోన్ ఎనీథింగ్ అబౌట్ ది సన్ అండ్
0: సూర్యుడు చంద్రుడు భూమి ఒకే ఒక పదార్థమే కదా.
1: ది సన్ అండ్ మూన్ అండ్ ఎర్త్ బిలాంగ్ సేమ్ మ్యాన్.
0: తెలుసుకున్నామన్నాడు.
1: దే సెడ్ యెస్ వి నో.
0: తెలుసుకున్నాను అని అన్నవాడు ఊరుకు ఉండకుండా సూర్యునికి ఇప్పుడు మధ్య వయస్సు అన్నాడు.
1: దే షుడ్ హావ్ కెప్ట్ క్వైట్ అట్ దట్ పాయింట్.
0: మంచి యువకుడు ఈయన ఇప్పుడు సూర్యుడు అన్నాడు.
1: బట్ దే సెడ్ ద సన్ ఈజ్ యూత్ఫుల్ నౌ, హీస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్.
0: ఎంత వయస్సు అన్నాను.
1: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్?
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: దే సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
0: బుద్ధి లేదు.
1: యు ఆర్ ఫూల్.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్, యాడ్ జీరోస్ టు వన్, యు సే మిలియన్.
0: భారతీయులు అనాది అన్నారు. ఎంత సులభము.
1: This Bharati has called it ancient anadi.
0: Anadi.
1: Anadi ancient.
0: Adi cheppite vaadaku avamanam. In the millions of years ante what scientist?
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: Vaadiki edo oka number kavali.
1: They want some specific number.
0: Ee vidhamainante alpatruptito pothuntare kaani mana bharatiyula yokka vedanta tattvamu anadi kaalam nundi kudanu patti vishayam nandu kudanu సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: సైంటిస్ట్ గో బై సచ్ లో క్లెయిమ్స్ అండ్ డిక్లరేషన్, దట్స్ ఆల్. బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ హ్యాస్ డిక్లేర్డ్ ఎవరీ లిటిల్ ఫ్యాక్ట్.
0: మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు.
1: ఇట్స్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: ఐన్స్టీన్ కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు.
1: ఐన్స్టీన్ ఆల్సో కాల్డ్ ఇట్ మ్యాటర్.
0: కానీ నా ఉద్దేశం ఏమిటందిగా, మ్యాటర్ ఎనర్జీ రెండు వేరు కాదు.
1: బట్ భగవాన్ డస్ నాట్ కన్సిడర్ మ్యాటర్ అండ్
0: ఎనర్జీ. ఎనర్జీ మ్యాటర్.
1: Matter is energy, energy is matter.
0: Rendu kalisi okkate.
1: Both are one and the same.
0: Matter lekapothe energy manaku kanipinchadu.
1: Without matter you cannot see
0: energy. Energy lekapothe matter manaku telisaledu.
1: Without energy matter cannot exist.
0: Rendu cheri okkate.
1: Both together is are one and the same.
0: Oka chettu malchalante oka ginja kavali.
1: For a seed to, for a plant, a seed is necessary.
0: Aa seed ku rendu baddalu untayi.
1: A seed has two cotyledons.
0: Rendu baddalu cherinappude adi mokkaga vastundi.
1: With these two cotyledons, it germinates into a plant.
0: ఒకే బద్ద వేస్తే అది మల్చదు.
1: With a single cotyledon, it not grow.
0: కరుకనే ఒక బద్ద నెగటివ్, ఒక బద్ద పాజిటివ్.
1: One is the positive, while the other is the negative.
0: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి.
1: One cotyledon
0: energy.
1: Is energy.
0: ఒక ఇది మ్యాటర్.
1: The other one is
0: matter. మ్యాటర్ ఎనర్జీ రెండు చేరినప్పుడే పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: With these two cotyledons, the matter energy, you find the rebirth.
0: కనుక మనం తెలియనటువంటి అంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: Never say that you are not going to believe that you do not know.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా.
1: Oh, individual, understand that which is not seen is responsible for
0: you to face the consequence.
1: Oh, puppet, understand the mystery of this play and the drama.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.
1: Oh, don't pride yourself because of the youth and the sensual power.
0: తొందరలోని ముసలితనంబన ముసుళ్ళ పండగ.
1: Here lies ahead advancing old age.
0: మసలలేవు.
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలబడే.
1: యు ఫైండ్ ద రింగ్
0: తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
0: ఏమిటి ఇదా? ఇవే మనం చూస్తుండేటువంటిది.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధం వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఈస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are all in the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: Kani meer 10 samvatsaram munda child.
1: 10 years before you were a child.
0: Meer next inga 20 years ku you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti naalugu evaru meere.
1: Then what are these four? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukani
1: so
0: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యు కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: ఒక చెట్టు ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ఎ ట్రీ.
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
1: ద ట్రీ ఇస్ సో జైశాంటిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయినిస్తుంది అది.
1: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: వాట్ ఎ కంఫర్ట్
0: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు.
1: యు సీ దిస్ ట్రీ ఓన్లీ.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యూ డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
1: వెన్ యూ వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యు ఫైండ్ ద మ్యాన్సన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఎంత బాగుంటుంది.
1: ఫైన్ వండర్ఫుల్ హాల్.
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యూ సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి?
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డూ పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుంది?
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్. బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్, ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: న పాపం న పుణ్యం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్.
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఐదర్.
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీరు

0: త్యాగరాజ సైడ్ ఓ రామ
1: ఎక్కడున్నావు అని వెతికేది.
0: వేర్ కెన్ ఐ డిసైడ్
1: అనేటప్పటికీ ఎందుకు అనడందు లేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ ద గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమీడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముని వచ్చాడు.
0: యాజ్ హీ కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ ఆ
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయంతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: ఎ స్మాల్ మ్యాటర్ హియర్.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే,
0: భగవాన్ ఒపీనియన్ ఇస్
1: మై ఈచ్ ఉపయోగ పెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగ పెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: ఇట్స్ సో కంఫర్టబుల్ ఇఫ్ యూ సే సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: ఇప్పుడు ప్రాపంచకు సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: you will be in danger tomorrow.
1: It is chala tappu.
0: It is a big mistake.
1: Sisters and brothers. Anachu.
0: Sisters and brothers.
1: Leka, my brothers and sisters. Anachu.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటాయి.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు ఆ విధంగా. అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగ పెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కరుగని సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్.
0: Many as they begin their talk they say Sai Ram.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: If you so like it you can say namaskar.
1: ఇంకేదైనా కూడా కింద ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: you
0: say
1: thank you. Why should you follow this Western culture? Thanks and say namaste. Enta baaguntadi.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: Ilanti pavitramainatundi okka mana bharatiya samskruti yandu okkoka padamana kudanu okkoka viluvani entano icchi untundali.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: Manadi culture,
0: our culture,
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్
1: ట్రూత్. హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్ దట్ వి చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్ నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైన్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiya yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande,
0: what is the declaration?
1: Sahana bhavatu sahana gunattu sahavidyam karavavi, kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: Adi motta mota vedamu samatvanni ekatvanni prabodhinchindi.
0: It is only the Veda that taught the principle of unity and equanimity, equality in the beginning.
1: Vidyarthulara,
0: students,
1: enta kalamaina manam ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధిగాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: భజన బినా సుఖ శాంతి నై.

0: words. Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుటి చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Prati manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakrutamainatuvanti shantiya leka antarshantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitamainatundi.
0: Peace is that which neither has it.
1: Prashanti anaga ragadvesha rahitamainatundi oka sthitini prakatimpa cheyatame prashanti. Prakatimpa cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవుల యందు ఇట్టి రాగరహితమైనటువంటి ద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes into.
1: ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into a leg can be taken out with the help of another thorn.
1: అదే విధమని వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: Karmanu karma chetane manam nivarana gavinchukovali.
0: Action gives you relief
1: అట్టనే శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు ఆహ్నాదులు మానవునికి శాంతిని అందించున్నా?
0: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియంట్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీఈస్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుక మనసునందు ఈ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హెస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హాస్ నో పీస్ విత్ ఇన్ బికాస్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరాంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: We have to remove all this mud.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: Then only you can acquire this peace.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: నాట్ దట్ యు షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యు డూ ఇట్.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే చేయటం మంచిదే.
0: నాట్ దట్ యు షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యు డూ ఇట్.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
0: బట్ దీస్ రిచువల్స్

0: with the entire world. It is not possible for one individual.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: If you are peaceful, there will be peace at home.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: When you have no peace within yourself, how do you expect the family to live in peace?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెర్రితనం.
0: It is foolishness to consider that you will be in peace with the help of someone else.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: Each one has to eat to satiate one's own hunger.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: Each one has to take the medicine for one's own disease.
1: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: Likewise, to receive this peace, one has to give up, shed all bad qualities.
1: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వలె ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కర్ణకు పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్
1: మనసులో కలతలు ఉండినంత వరకు కూడా మనిషికి నిద్ర కూడాను రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్?
1: కాన శాంతి అనేటువంటిదే దైవస్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవస్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that this will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: In a room which is completely, absolutely dark, there are many other articles. There is every scope for the poisonous worms and the germs to enter.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark, so you find so many poisons in there.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles that
1: desire. Less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: So you should not have more of luggage, the desires.
1: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉంటుండాలి.
0: Because you should have the light of love.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: Then only these wicked qualities cannot enter.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: Though peace appears to be

0: a two-lettered one, but it's so vast.
1: మనము భజనలు జరిగిన తర్వాత ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
0: After bhajan, after prayer, we repeat this word peace thrice.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: Why should we say three times?
1: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
0: Why not four times?
1: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
0: Why not twice?
1: మూడు పర్యాయములు ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: Why should we say thrice?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: There are three levels: ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఇస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు అశాంతి కలుగుతుంది.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్
1: పీస్. మనస్సు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందుకూడను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్, రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్, యూ విల్ సర్టన్లీ అక్వైర్.
1: అదే విధంగా నేను అనేక పర్యాయం చెప్పాను, ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: Manaku kopam vachesestundi.
0: So we are angry.
1: Ee kopam vachinappudu, I am not dog, I am man, I am not dog, I am man, I am not dog, I am man anukunte ee dog parigetti pothundi. Idi dog quality, manushin quality kaadu.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారానటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ animal qualities అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా నువ్వు మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kaani bayata nunchi praveshinchadam ledhu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sangha dosham cheta konni praaptistuntayani.
0: Something because of the defect in the company,
1: kaani aa sanghamunukunu tana taarchukunu konni sambandham baddamni untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: There are so many sacred thoughts outside.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: Why not your mind get into that?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావములకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: It only means the feeling of your thought is not in tune to the sacred company.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడాను సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: Therefore, since ancient times, good companies prescribed.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: కాన మన లోపల నిరంతరం కూడాను పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: ఈ పవిత్రమైన భావములు అంటే ఏమిటి? కేవలం దైవనామములే.
0: The sacred thoughts are the Lord's name.
1: ఏ నామమైనా పర్వాలేదు.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామాలు.
0: One God has many names.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికి ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: You pray in any name, but fill his name.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించిందంటే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thought.
1: ఒకే హార్ట్, ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టివంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇది రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: He should know himself first or else he should listen to others.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నాడు.
0: When these two are missing, one of the two missing, there cannot be greater fool.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: నీకు తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేసుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: లైక్ దిస్ వెన్ వి డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: ఇట్స్ నాట్ మీ ఎక్విజిషన్, యు విల్ ఎక్స్పీరియన్స్.
1: ఇప్పుడు భూమి క్రిందంతా నీరు ఉంటుందా? అది నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుందా?
0: There is water in the depths of this soil. You have not put it there.
1: అడ్డున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుంటాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగా నీ శాంతి నీ హృదయ స్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషం దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు వ్యాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్, రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యుల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది.
0: Peace will run away looking at the selfish man.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: Peace will not be anywhere near a person who is full of
1: attachment. చూస్తే మనం ఎట్లా పరిగెత్తిపోతామో అట్లనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తి.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకొని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువునెల్లదా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవడం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుంది.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకనే నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధ పవిత్రత లేదు.
0: All the 9 parts of devotion will help us to purify our mind and acquire peace.
1: ఏం చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: You may do anything, it only purifies our mind.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then only you remain in peace.
1: నీవు భజన చేయి.
0: You do bhajan.
1: ఏక జపం చేయి.
0: Or japa. ఏక
1: ధ్యానం చేయి.
0: Meditation.
1: ఇంకే చింతన చేయి. ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడాను ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావమును కొంత దూరం చేస్తుంది.
0: You may do bhajan, you may meditate, or you may join a good company. That only cleanses your mind.
1: ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి. పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, ఐ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఎనిమల్, ఐఎమ్ హ్యూమన్ నౌ, ఐ షుడ్ రీచ్ డివినిటీ.
1: జీవితం అంతా కూడా ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism, when do you reach that qualified non-dualism, ultimately reach the state of non-dualism?
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first
1: standard. ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కింద కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Year after year you should be promoted.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాం. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాం.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కాని ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునకు ప్రవేశించాలా? అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కాని ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహ భ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేవంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడు విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you'll reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహం ఉండినప్పటికి ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికి కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యూయలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణ జీవితం అంతా కూడా నువ్వు ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛననేటువంటి కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యు హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛలు దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యు మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: As a student you have certain responsibilities. You have to study well, you have to listen and you have to attend classes regularly. And you should study.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడు అవుతావు.
0: When this procedure is properly followed, you'll certainly pass.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
0: In spiritual path also there is a procedure.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: The spiritual knowledge is the true knowledge.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జ్ లంతా కూడా చదువులంతా కూడా చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: The worldly knowledge is like a river.
1: కానీ కట్టగలిపటికీ నదీనాం సాగరం గతిహి, సాగరం లోపల పోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీ సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికీ దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్, లిటరేచర్, స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: Physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నింటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏను బిఎస్సీను అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
1: ఏ మార్గంలోనైనా నీ వెళ్ళు.
0: యూ మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: ఇవన్నీ కూడా దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
1: దివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి, భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతిక భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈస్ పీస్.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికి.
0: సో పీస్ ఈస్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గాడ్, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ పర్మనెంట్ లైన్.
1: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో ద పర్మనెంట్ పాత్ వేర్ విల్ యూ రీచ్, వీ కాంట్ డిసైడ్.
1: కనుక మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో దట్ ఎటర్నల్ ట్రూత్.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి ఒక స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ట్రూత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి.
0: It's not enough if we just repeat like a parrot these words, truth, righteousness, peace and love.
1: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
0: We should awaken these human values. Arise, awake, stop not, the goal is reached.
1: కానీ అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగం పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of these latent values.
1: ఈ భౌతిక భ్రాంతులనేటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
0: Give it, awaken it, and then only the externals would
1: sleep. ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: Spiritual power is like a tiger.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: The tiger walks, it never looks behind.
1: మంచి జెంటిల్గా నడుస్తుంటుంది.
0: It walks in a gentle, majestic way.
1: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
0: It has no fear whatsoever.
1: కారణం ఏమిటి?
0: Why?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: Because it relies on its truth.
1: అందువల్లనే అది సింహం వంటిది.
0: It's like a lion.
1: మృగరాజు.
0: It's the king.
1: ఈ దుర్మార్గము, దుష్టము, దుర్గుణము అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
0: It is the king for all the wild animals.
1: దానికి ఏ మాత్రం ఇది బెదిరిపోదు, అదిరిపోదు.
0: It has no fear whatsoever.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: The worldly desires are like sheep.
1: ఈ షీప్స్ ఏంటి? ఒక్క అడుగు పెట్టినా మరి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాయి.
0: షీప్ ఇస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్, ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: ఇఫ్ ది షీప్ ఇన్ ద ఫ్రంట్ ఫాల్స్ ఇన్ ద వెల్, ద అదర్స్ ఆల్సో వుడ్ ఆటోమేటికలీ ఫాల్.
1: కనుక మనము సింహజీవులుగా మనం తయారు కావాలి.
0: షుడ్ బి లైక్ ఎ లయన్.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా,
0: నాట్ ది లైఫ్ ఆఫ్ ఎ షీప్.
1: మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: వి షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ
1: ఫియర్. అదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: వి షుడ్ నాట్ హావ్ ఎనీ ఫియర్ ఆర్ హెసిటేషన్.
1: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: దట్ ఈస్ ఓన్లీ ది లయన్ ఇన్ అవర్ లైఫ్.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: టు హావ్ ద డివినిటీ.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్ పీస్.
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
1: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో పీస్.
1: శాంతి కంటే మూల కారణం గుణములే.
0: దేర్ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్
1: గుణవంతుడు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: You know about Hanuman is.
1: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
0: Therefore Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: అగస్త్యుని తల్లి,
0: the mother of Agastya,
1: శ్రీరాముని తల్లి,
0: and mother of
1: హనుమంతుని తల్లి,
0: and mother of Hanuman,
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like mahila vibhag.
1: Andulo urukundakunda ee hanumantun thalli leka agastun thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna?
0: You know my son,
1: samudranantha kudunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా, నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసి పోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్, ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్. మై సన్
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్, యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
1: మై సన్, నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని నింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
1: కనుక మొట్టమొదటి భగవత్ నామము, దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
0: గాడ్స్ నేమ్ ఇస్ మైటీయెస్ట్ మోస్ట్ పవర్ఫుల్.

0: A person without purity of heart and meaning, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: ఆత్మతత్వము సాధించవలనని ఆశ కలిగినటువంటి వాడు,
0: ది వన్ హూ ఎస్పైర్స్ టు నో ది నేచర్ ఆఫ్ ది స్పిరిట్,
1: సాధించి దానిని అన్యులకు ప్రబోధించాలని ఆశ కలిగినటువంటి మానవుడు,
0: ది వన్ హూ డిజైర్స్ టు అకంప్లిష్ అండ్ షేర్ విత్ ద సొసైటీ,
1: మొట్టమొదట చిత్తశుద్ధిని గావించుకోవాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: చిత్తశుద్ధియే లేనటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రబోధించే అర్హుడు కాదు.
0: ద వన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రొపగేట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఆత్మతత్వంను కూడా తాను తెలుసుకోలేడు.
0: అండ్ హీ కెనాట్ కాంప్రిహెండ్ ద నేచర్ ఆఫ్ ది సోల్.
1: వెలుగు లేని గది అందే విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ రూమ్ where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatundi gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: Hrudayamunandu paripurna prema unnatundi vaadu paripurnamainatundi oka hruda prema hrudayudainatundi vaaniki kama krodha lobha mohamunu maatchalyamunnatundi అహంకారం అనేటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: That heart, bereft of purity and sacredness, will be the center of all these germs.
1: Manavattvamu kevalamu parishuddhamaina hrudayamuga pavitramaina hrudayamuga premamayamaina hrudayamuga daya hrudayamaina hrudayamuga abhivruddhi gavinchukovali.
0: In human life, we should develop all the purity and the sanctity, love and compassion.
1: Prati manavuni hrudayamu daya hrudayam kavali.
0: The heart of everyone should be one of
1: prema hrudayam kavali.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi aatma tattamu adaniki sulabhanga arthamavutundi.
0: It's only then he'll be able to understand the nature of the soul.
1: Atti artham chesukunnatundi okka aatma tattvanni anyulaku prabodhinche arhudu kuda avutadu.
0: Then only he deserves, having enjoyed the spirit of atman, he can propagate and share with the society.
1: Kevalamu vidyala valla kaani mariye panditya valla kaani mariye medha shakti valla kaani లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరం.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: రామకృష్ణ పరమహంస, కబీర్, Suradas, what form of education they have had.
1: Entati medha shakti vari endundenu.
0: How intelligent they are.
1: Athanu panditulu kaaru.
0: He is not a scholar.
1: Paamarulo ati chinta adugunatundi paamarudu. He is Ramakrishna Paramahamsa.
0: Ramakrishna Paramahamsa is very very innocent.
1: Kaani atti paamarudainatundi Ramakrishna Paramahamsa yokka peru vishala prapanchamunandu దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: దట్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chitta suddhi kaligalante tapasu cheyanakkarledu.
0: To have that purity of heart, one need not undertake penance.
1: Veda shastri itihasa puranamulu patinchanakkarledu.
0: One need not go through sacred texts.
1: Ye japamulu ye dhyanamulu cheyanakkarledu.
0: No meditation is required.
1: Kani bhagavantuni yokka premanu hrudayamunandu nirantaramu smaristunte intakante minchina phalitam marokati ledu.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti premagala hrudayame nijamaina manava hrudayam.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhirti kavalananna deeniki aahara paaniyamulu atyavasaram.
0: To develop that spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Meeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinstunnaru.
0: The food partaken, gross part of it is excreted.
1: Madhya rakamainatunti yokka ee aaharamu manavuni yokka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: Kanuka sattvikamaina pavitramaina hitamaina mitamaina aaharamunu bhujinchatamu atyavasaram.
0: Therefore it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is sacred.
1: Kalam nandi maharshulu gramamulu visarjinchi pallalu visarjinchi kaaranamullo jeevistu kandamooladulu bhujinchukuntu తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలమును వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: మూవింగ్ అబౌట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ రామ అండ్ సీత, దే వర్ బ్లిస్ఫుల్ పార్టేకింగ్.
1: ఆనందము ఆహారం యందు ఉంటున్నది.
0: దేర్ఫోర్ ది బ్లిస్ ఇస్ దేర్ ఇన్ ఫుడ్ దట్ వి.
1: భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థముల యందు కాని భౌతికమైనటువంటి విషయముల యందు కాని పంచపక్ష పరమాన్నముల యందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు.
0: దిస్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ నాట్ దేర్ in the physical comfort and conveniences, material or the sensual pleasure.
1: Daivam yokka sahaja srushtito koodinatunti yokka ee aaharamune phalapushpalune vaaru bhujistu aanandanni anubhavistu vacharu.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: Inka paaniyam,
0: then the
1: draagu neeru,
0: water.
1: త్రాగు నీరు కూడా నువ్వు పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
0: ద డ్రింకింగ్ వాటర్ మస్ట్ బి ప్యూర్.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: ద మేజర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ యాజ్ యూరిన్.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ద లైఫ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలంతో ఏర్పడినటువంటిది.
0: Therefore,
1: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
0: So mind is the product of the food, while life is the product of water.
1: మానవునికి మనసు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రకృతిమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇట్స్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: varu maatrame taandavam aadatam kaakunda bhaktulu kudanu taandavam aadicharu.
0: They also made the devotees dance.
1: Bhaktulu maatrame kaakunda jagatune taandavam aadicharu.
0: The whole cosmos danced as well.
1: Mauli gul kedu

0: ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయు కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such, yet it could be experienced.
0: పుష్పము యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపము లేదు కానీ వాసనను అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma
0: ఈ ఆనందమునకు రూపము లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపం ఉంది.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: మన యొక్క ముఖమునందే వర్తింప చేస్తుంది.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానిని చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: పరమసుఖదం,
1: supreme happiness,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: is one of wisdom.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
1: That eternal bliss,
0: ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకు కానీ, ప్రాకృతమైనటువంటి విషయములు ఎందుకు కానీ, ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందుకు కానీ మనకి ఏనాటికి కంటికి కనిపించదు.
1: This kind of eternal bliss and supreme happiness, which is non-dual and the one of wisdom, is not noticed in the worldly matter, the worldly action.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రవృత్తిలో మనకు ఏమాత్రము ప్రత్యక్షం కాదు.
1: This manifests and comes to our experience in the inward
0: body. జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరం అవుతుంటుంది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖము తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the
0: ఈ
1: nature.
0: ఈ ప్రకృతి దృశ్యములకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అదే నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapanchamu ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali,
1: in what direction
0: rasu vai saha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ, ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: It's love that is ever expansive.
0: Prema leka manavattu undaledu, leka ye jeevattu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku puram cheppanu,
1: Bhagavan said earlier,
0: Mahabharata yuddham jarugutundadi, chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deeni okaturi palikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to see this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథం నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa, ఏమి
0: నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "Oh insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: Oh Mahaprabho,
1: oh Lord,
0: Mahabharata yuddham chala ghoranga jarugutundadi.
1: That now the bitter war of Mahabharata.
0: Konni chanal lopala Arjuna yokka ratham ee margamlo vastundadi.
1: In a moment of time, the chariot of Arjuna is forthcoming.
0: Atani yokka ratham yokka vegam ittidi attidini evaru cheppaleru.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: Karu aa ratham raaka puramme naa pranaanni nenu samrakshinchukovatam kosamani nenu inta veeganga velutunnanu.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: Pranaanni rakshinchukovatam krimikeetikaadulu kuda untundadi manavuniki kaadu.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama aalu biddalu chudalaneetundi okka aasa kimikeeti kaadulu kuda untundadi manushulku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among insects?
0: Tama kshemanga untundalaneetundi aasa kimikeeti kaadulu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that like king for happiness, praniki
0: kudanu sukhanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: బట్ ఎ స్పిరిచువలిస్ట్ సేస్, ఓ ఫూలిష్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ ద నేచర్ దట్ యు సీ, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ దట్ యు సీ.
0: విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: God is the cause. This world is the effect. That is the relationship. దైవము
0: లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడా దైవాన్నే.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో బద్ధత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా ద హెడ్ మాస్టర్.
0: హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్ నో
0: అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: Kani rendu teliyavu annadu.
1: But the father said he doesn't know two.
0: Emitadi?
1: What are they?
0: Okar cheppite viradu taanu telusukodu, ee rende mukhyattu untundayandi.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to others.
0: Ninaati prati vidyavantunu kudanu naaku anni telusu ani viraveegutunnadu.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనం తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హింసెల్ఫ్, హౌ డస్ హి నో ద నేచర్ అవుట్ సైడ్.
0: ఎం ఏలు బియేలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్దవారలైనా,
1: దేర్ మే బి రిప్యూటెడ్ ఎల్డర్స్ హావింగ్ ఎ క్వాలిటీ,
0: రెండు తెలియవు అన్నాడు.
1: బట్ ద ఫాదర్ సెడ్ హి డజంట్ నో టూ.
0: ఏమిటది?
1: వాట్ ఆర్ దే?
0: ఒకరు చెప్పితే వినడు, తాను తెలుసుకోడు, ఈ రెండే ముఖ్యత్వం ఉంటుందాయండి.
1: He lacks only two.

0: There may be reputed elders having acquired high degrees like MA and BA.
1: సంపదనుండియు సద్గాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
0: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
1: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
0: One may be physically strong, endowed with a long life.
1: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
0: They may be priests who indulge and spend the time chanting the name of God and
1: ye natiki ee aadhyatmika tattvamunaku.
0: They are no match to this spirituality.
1: Daiva bhakti elenide kaadu mukti.
0: Without devotion to God you can never attain liberation.
1: Intakannanu veredi eruga paratu.
0: What more is to be conveyed?
1: Sadhu sadguna ganyulau vidyarthulara vidyarthunara.
0: This assembly of noble students.
1: Manam emo nerchukuntunnam anukunnam.
0: We think we have learned.
1: Goppa telivitetalu kalavar anukuntunnam.
0: We think we are highly intelligent.
1: Nijamga telivitetalu kaliginatundi vaadu aa vidhanga bhavinchadu.
0: Truly intelligent man will never
1: telivitetalu lenatundi vaadu nenu goppa medhavini anukuntadu.
0: It's only a dunce who thinks that he is intelligent.
1: Kanuka daiva preeti anetundi danni manam penchukunnappude ee jagatlo mana jeevithamu goppa prakashanga prakashistuntadi.
0: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
1: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
0: Therefore everyone should mold himself as an ideal.
1: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫార్మ్ హియర్ ఈస్ ది రియల్లీ ది స్పిరిట్.
1: కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ యు హావ్ ఫర్గాటన్ ఆత్మ.
1: ఒక్కతూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
0: When once you give up the attachment to the body, you will delight yourself in this.
1: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
0: Then there are present three types.
1: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
0: There are some that live only in water, aquatic.
1: కానీ కొన్ని జలములకు గట్టుపై ఉంటుండి జీవించేటువంటి మరికొన్ని.
0: While some are amphibious, they live on shore also.
1: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
0: The first category are aquatic, second category amphibious.
1: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
0: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
1: కానీ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతు
0: they also lead a worldly life.
1: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
0: they also know the spiritual
1: thing. ఇదో అటు ఇటు టూ హార్స్ రేస్ మాది కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
0: There are some who lead the life with both the things in view.
1: Two horse race. ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమునందు ఒక కారు.
0: One foot on the nature, another on the divine.
1: మరికొంతమంది ఉంటుంటారు.
0: Next category.
1: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
0: The next category.
1: దాని వాసన కూడాను వాళ్ళకి ఏ మాత్రం అనుభవించలేరు.
0: They don't relish even the smell.
1: ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది అజ్ఞానం అనే పడిచము.
0: Because they are suffering from severe cold of ignorance.
1: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు.
0: Therefore they don't relish any of this fragrance.
1: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
0: Therefore they are theist and atheist and mixture of both.
1: యోగి జోగి విరాగి బైరాగి తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
0: We find the fluent, the renunciant and an ascetic and the one of pleasure. They lead such sorts of life.
1: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: We are gifted with a divine human life.
1: ఇది అందరికి అన్ని జన్మంలోన ప్రాప్తించేటువంటి ఇది కాదు.
0: It's not given to every creature.
1: ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
0: It's out of good fortune you are born as a human being.
1: కనుక జంతువునా

0: నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంట్లో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్, ద వన్ ఆఫ్ బ్యూటీ అండ్ ద వన్ ఆఫ్
0: ఫ్రెడ్. మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really know the value of a gem,
0: do you make use of the paperweight?
1: Therefore, he just considers rather cheap and makes use of it physically.
0: కాని నిజంగా దాని విలువనే చేస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: If he knows the value of the gem or the diamond, he will keep it.
0: మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ఆత్మ ఆర్ ద సోల్.
0: నామ నిరూపణ మూల రతనతే, రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామ రతన ధన పయో పయోరేమైని. నామరత్నము ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
1: Saint Tulsidas considered the name of God as a precious gem, most valuable.
0: ఇది ఎవరిచ్చారు?
1: Who gave it?
0: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
1: It's God's gift out of his
0: దైవమే ఈ రత్నము.
1: In fact, this precious gem is God himself.
0: అది దైవం దగ్గర మాత్రమే లభ్యమవుతుంది.
1: You can get it from God.
0: మరి ఏ మార్కెట్ కు పోయినా ఏ షాప్ లో పోయినా ఇవి లభ్యమయ్యేటువంటి కాదు.
1: It's not available anywhere in any shop or the market. దీనికి
0: మాస్టర్ గాడే.
1: God is the master of this diamond.
0: కనుకనే పరమాత్మని ఆశ్రయించినప్పుడే ఈ యొక్క రత్నం మనకు లభ్యమవుతుంది.
1: When once you surrender to God, you can have
0: ఈ రత్నం ఎట్టుకుంటాది తెలుసునా?
1: You know how it looks?
0: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: It shines with all the brilliance of thousand suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
1: You know how the divine love is?
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమని పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట, ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: ఇఫ్ యూ కీప్ దట్ నెక్టర్ అమృత బై ది సైడ్ ఆఫ్ ద డివైన్ లవ్, ఇట్ విల్ బి ఇన్సిపిడ్ టేస్ట్లెస్.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: సో తులసిదాస్
0: వచనం మధురం,
1: ఇది టాక్ ఈస్ స్వీట్.
0: నయనం మధురం,
1: ద ఐస్.
0: హస్తం మధురం,
1: హ్యాండ్.
0: హృదయం మధురం,
1: హార్ట్.
0: శ్రవణం మధురం,
1: ఇయర్.
0: మధురాధిపతే మధురం మధురం.
1: హీ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ది స్వీట్.
0: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
1: ఇన్ ఫ్యాక్ట్ లిసనింగ్ టు యు ఇస్
0: నీ యొక్క వాక్య మధురమైనటువంటిది.
1: యువర్ వెరీ టాక్ ఈస్ స్వీట్.
0: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
1: యువర్ హార్ట్ ఈస్ ఆల్
0: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
1: యువర్ హ్యాండ్
0: అంతా మధురమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ స్వీట్.
0: నాకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
0: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: కారణం ఏమిటి?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞానహీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే వీ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్ గాడ్.

0: There is peace only at one place.
1: Adiye chittamanu mandiramu.
0: That peace is present in the temple of heart.
1: Mandiramlo untundi adi shanti.
0: There is peace in the temple of our heart.
1: Outside emtundi shanti. Peace. Anta peace. Peace is here.
0: We say peace, but everything is pieces only. Peace is within.
1: Ee nijamainatundi oka shanti kosam prakuladetundi vaniki sarvamu labhyamai potayi.
0: In fact, if you just work for the true
1: peace, ధనం వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది.
0: Money also will be after you.
1: సంపదంతా వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది.
0: The wealth and prosperity.
1: భోగ భాగ్యములన్నీ వాణ్ణి వెతుక్కుతూ వస్తుంది.
0: All the pleasure.
1: అధికార కీర్తులన్నీ వాణ్ణి వెతుక్కుతూ వస్తున్నాయి.
0: The position of power.
1: వెతకనక్కర్లేదు. కాలు కడప దాటనక్కర్లేదు. కైవల్యం వచ్చి ఉట్టి ఒళ్ళో పడిపోతుంది.
0: You don't need to step forward. The very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. దెండ్ల బెడ్ వేసుకుని ఎయిర్ కండిషన్ పెట్టుకుని మంచి పిల్లోలు వేసుకుని మెత్తగా నిద్రపోతుంది. ఇది హాయి, ఇదే స్వర్గము. ఏమిటి ఈ స్వర్గము? పాప స్వర్గం.
0: We think the heaven meant the dunla bed and air conditioned room.
1: పంచభౌతికమైనటువంటి శరీరం అనుభవిస్తుంది, కానీ నీవు కాదు కదా.
0: This heaven is experienced by this body, but not yourself.
1: పంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: This physical body is so weak, when it drops down, you know not.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have
1: బాల్యం
0: faith in it. Either in childhood,
1: లేక ప్రాయమందో,
0: at an engage,
1: ముదివియందో,
0: old age,
1: ముసలియందో,
0: or advanced age,
1: ఊరనో అడవినో,
0: the town or
1: ఉదక మధ్యంబును,
0: or the midst of water,
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When you are going to die, you cannot say,
1: మరణమే నిశ్చయము,
0: death is certain.
1: దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: While alive, once in a while, this is the thing we should know.
1: మానవత్వాన్ని మనకు ప్రసాదించాడు దైవము.
0: God has given
1: us human life. మానవత్వంలోనటువంటి విశిష్టతను గుర్తించాలి.
0: We should know the significance of human life.
1: జీవితమంతా గ్రంథాలు చదువుతూ పోతే ఇంకా ఆచరించేది ఎప్పుడు?
0: If we spend all the time just merely reading, when do we experience?
1: ఏమీ ప్రయోజనం లేదు.
0: No use at all.
1: కనుకనే,
0: so
1: ఈ కాలము ఒక క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: After all, the time would not be with
1: ఎప్పుడు ఎక్కడు ఏ క్షణమో.
0: When, where and what moment?
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అతనొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లనే
0: so
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్,
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor law.
1: Anathudu kaadu, naaku naathudu unnadu Sri Ram Chandrudu.
0: He said, I am not anath, I am not the poor law, and I have got a master.
1: Athaniki evvaru naathudu ledu, athani gondabai ivvandi ani.
0: Rama has no master above him. You give him
1: anath anath naath neki naath anath anath. Evariki naathudu? నాథునకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
1: రామ భజన కరవు, ఏం చేయాల? రామ భజన కరు.
0: థింక్ ది గ్లోరీ ఆఫ్ రామ.
1: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
0: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: లెట్ us ట్రెజర్ గాడ్స్ నేమ్ ఇన్ అవర్ హార్ట్.
1: ప్రాపంచకు సంబంధమైన నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us డిశ్చార్జ్ అవర్ వరల్డ్లీ డ్యూటీస్.
1: నేను నీవు వదలనక్కర్లేదు.
0: డోంట్ గివ్ అప్ ఎనీథింగ్.
1: అయితే
0: హౌఎవర్,
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: But have the feeling that you are not merely a human.
1: Neevu manushi kaadu.
0: You are not a human.
1: Neevu todukkunna buskoti idi dehamu.
0: After all, the body is a vesture, buskoti.
1: Ilanti buskotulu enni marchinavo.
0: You might have changed a number of them earlier.
1: Idi kaadu. Death is the dress of the life ani.
0: Death is the dress of life.
1: Ee dehamku neevu aashapadutunnavu.
0: You just rely by the on the body.
1: Neevu deham kaadu.
0: You are not the body.
1: I am God. Nenu Brahma. Aham Brahmasmi. Ee yokka vishayanni స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
0: యు షుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గాడ్.
1: బ్రహ్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
0: నాట్ టు ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టు ఓన్లీ వన్. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: Ye neeti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: Chaduva tarkavadame kani purna jnanam eppudu pondaledu.
0: After all, this education will lead you to argumentation but not the total knowledge.
1: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ సెక్యులర్ నాలెడ్జ్? యూ షుడ్ స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: ధర్మజాయ్ పుట్ ఏ క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్?
1: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
0: పుట్ ఏ క్వశ్చన్ టు యక్ష.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు
0: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్?
1: ఆ యక్షు చెప్పాడు.
0: యక్ష
1: చదువు గల్గి చెడు గుణము విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు.
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ దాట్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ ఇన్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: That is real yoga which has to be done with all the skill and the talent.
1: అనుభవం మనం తెలుసుకోవాలి.
0: That we have to know.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: We have to give up all
1: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
0: Bad habits.
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: Bad thinking.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: And God will run after you such a man who gives up the bad quality.
1: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: The one who loves God will be loved by God much more.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ అడ్రెస్ టు పార్వతి.
1: చెప్పాడు
0: పార్వతి
1: నేను భక్తునికు రుణస్థుడయ్యాను అని.
0: గాడ్ సేస్ దట్ ఈస్ ఇండెటెడ్ టు హిస్ డివోటీ.
1: ఏమిటి రుణము?
0: వాట్ ఈస్ దిస్?
1: మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
0: వాట్ దట్ హెస్ టేకెన్ లోన్ ఫ్రమ్ హిమ్?
1: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: హియర్ ఇస్ ఎ డివోటీ హూ లవ్స్ మీ అండ్ నౌ ఐ షుడ్ పే హిమ్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్ బై గ్రాంటింగ్.
1: ఈ ఇంట్రెస్ట్ ఎలాంటిది? 18%, 14% ఈ బ్యాంకులో ఇచ్చేటువంటి ఒక పర్సెంటేజ్ కాదు, ఇది 100%. అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంత సిద్ధంగా
1: భగవంతుడు.
0: గాడ్ ఇస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది అనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ అనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడి.
0: ఇట్ ఇస్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్? హి ట్రావెల్స్ ఇన్ ది
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేదా భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకమాడతారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఎంత మెరుస్తారు నా ముందు. పాపం బహు పనిచేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడం నేనంచు కరుణాపైన లేదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపం బహు పని చేసి
0: యు కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి,
0: అండ్ యూ జస్ట్
1: కాపాడు దేవుడు అనొచ్చు, దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్.
1: ఏమైనా హక్కు ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: డివోటీ?
0: భక్తి,
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: భక్తి, దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: రెండవది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నీకు తిరుగుతున్నారు, చాలా దగా పని.
0: యూ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ సో అండ్ సో ద నేమ్ యువర్ క్రిస్టియన్.
1: నువ్వు చెప్పుకునే నేను పలాని రామయ్య.
0: యు సే ఐఎమ్ రామయ్య.
1: కానీ నీ దేహాని పేరు రామయ్య, కానీ నీవు రామయ్య కాదే.
0: రామయ్య ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
1: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: బట్ యూ క్యారీ అవుట్
1: ది దేహం. అనిత్యమైనటువంటిది.
0: ద బాడీ ఇస్ టెంపరీ.
1: నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ ఆల్సో జస్ట్.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: ఇట్స్ లైక్ వాటర్ బబుల్ వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
1: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
0: సో యూ షుడ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. యూ మే గో ఎనీవేర్.
1: దానిని నీవు విశ్వసించాలి.
0: You should have full faith in
1: అప్పుడే భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేస్తుంది.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును, కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుండాలి.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత.
1: భూశుభ్రత.
0: The clean భూశుభ్రత.
1: రెండవది.
0: Second.
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: విత్ ద ఫీలింగ్ ద గాడ్ ఈస్ ఎవ్రీవేర్ వీ షుడ్ కీప్
1: అందులో శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ షుడ్ బి క్లీన్ నీట్.
1: స్వామి ఉంటున్నాడు, స్వామి ఉన్న చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి. నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇదియే భూశుభ్రత.
0: స్వామి ఈజ్ హియర్, సో ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఈగోలెస్.
1: ఇంకా భావశుభ్రత
0: అండ్ ద ప్యూరిటీ ఆఫ్ థాట్.
1: ఈ భావం ఎట్టిదిగా ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ యూ హ్యావ్?
1: భగవంతుడు సర్వవ్యాపకుడు,
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
1: కరుణాస్వరూపుడు,
0: అండ్ హీ నోస్,
1: ప్రేమ ప్రకాశకుడు,
0: అండ్ హిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్,
1: ఇతను కేవలము అగమ్య గోచరుడు,
0: అండ్ హీ
1: అప్రమాణుడు,
0: బియాండ్ ఆల్ మెజర్
1: స్వరూపుడు. ఈ విధమైనటువంటి భావంతో అతన్ని నిరంతరము స్థితిస్తూ రావాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్ బియాండ్ ఆల్ కంపారిజన్.
1: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
0: యూ మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్, హీ విల్ మేనిఫెస్ట్ ఇన్ దట్ నేమ్.
1: ఇంకా దేహ శుభ్రత
0: అండ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద బాడీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
0: As the divine form is
1: everywhere. సేవలు అతనికి ఏది అవసరమో
0: వాట్
1: దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్
1: థింగ్. ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: Therefore what he needs, where he sleeps, where he sits, everything should be clean.
1: ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్?
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ద ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: స్థానమే లేదు,
0: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ హిమ్.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము,
0: హూమ్ సో ఎవర్ యు సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు స్పిరిట్.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి, అదే దైవం యొక్క ఆనందము.
0: ఆల్ ద బ్లిస్ ఇస్ గాడ్.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's of momentary.
1: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
0: That eternal bliss you get from God.
1: అట్టి ఆనందానికి సేవ చేయాలి.
0: We should serve the embodiment of
1: this. అది ఆత్మ సేవ.
0: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
0: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
0: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తనలో ఉంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
0: With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: Bhajana bina sukha shanti nahi.

యోగ భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండేవి.

0: చాలు మానవతకు చాలు చాలు చాలు మానవతకు చాలు చాలు చాలు మానవునకు చాలు చాలు.
1: వై ప్రాస్పెరిటీ, వై ఆల్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్, వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్, వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్, వై ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ కంపాషనేట్ హార్ట్. The humanity, it is enough the humanity has the peace and happiness. It is enough for the human being to enjoy the peace and happiness within.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Vaijnanika shastrajnulu ennintino jagatanuku pracharam chestunnaru.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: Adhyatmika shastrajnulu aneka vidhamula intunti yokka daivatvamunu gurinchi pracharam salputunnaru.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: Ee iruvuru cheyichunnatvanti yokka kartavyamulu jagattuniki ee maatram kudanu అర్థం కావటం లేదు.
1: ద వరల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దీస్ టూ సైంటిస్ట్ అండ్ స్పిరిచువలిస్ట్ హ్యావ్ బీన్ డూయింగ్.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: ఫైనల్లీ అండ్ అల్టిమేట్లీ వీ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్.
0: ఈ పరమాణువులే లేకుండా ప్రపంచమే లేదు.
1: Without an atom the world cannot exist.
0: Who is God? Where is God? అని.
1: Who is God? Where is God?
0: God is atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండా విశ్వమే కానరాదు.
1: Without these atoms you cannot see the universe.
0: విశ్వమంతా ఇక్కడను పరమాణువుల యొక్క సంపూర్తమైనటువంటి స్వరూపమే.
1: ది యూనివర్స్ ఇస్ ది కాంబినేషన్ కంగ్లామరేషన్ ఆఫ్ ఆల్ ది ఆటమ్స్.
0: కనుక వేదాంతులు అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: అండ్ హెన్స్ ఫిలాసఫర్స్ కాల్డ్ ఇట్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ మైటియస్ట్ ఆఫ్ ది మైటీ.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యు ఫైండ్ ద మ్యాటర్ మెటీరియల్ ఎగ్జిస్టింగ్, ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్టింగ్, సో ఆల్సో ది ఎలిమెంట్స్.
0: పరమాణువులే ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
1: ది ఆటమ్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కేవలము పరమాణువులనగా ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఆటమ్స్?
0: ఇది సంపూర్ణమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: The nature of the atom combines, associates with all.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
1: There's no other object in this world beyond atoms.
0: ఈ కనిపించే మనుషులు,
1: the human beings that you see,
0: ఈ భవనము,
1: the mansion,
0: ఈ లైటు,
1: the lights,
0: ఈ సర్వము కూడాను పరమాణువుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: Everything is the combination of atoms.
0: మానవుడంతా కూడాను పరమాణువుల యొక్క చేరికని.
1: మ్యాన్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్.
0: ఈ మానవునియందు లేనటువంటి ఒక శక్తులు జగత్తులో మరొక చోట కానరాదు.
1: దేర్స్ నో పవర్ అవుట్ సైడ్ ద మ్యాన్ విచ్ ఇస్ నాట్ ఇన్ హిమ్.
0: కాంతి తరంగములు మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఈజ్ ఏబుల్ టు డ్రా నియర్ ద యాటమ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
1: the subtlest among the minutest,
0: మేటి వస్తువులందున మేటి యగుచు,
1: the biggest in the big,
0: సర్వంతర సాక్షి అయి ఉన్నట్టి,
1: that stands as an eternal
0: witness, అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: Divine is atom, atom is divine.
0: కనుకనే బ్రహ్మానిగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కేనుకొను పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్,
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ,
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్,
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద నేచర్ స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు,
1: సమ్ సే గాడ్ హాస్ నో ఫార్మ్,
0: అనంత స్వరూపుడని మరికొందరు,
1: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్,
0: ఇవన్నీ కూడాను చెప్తుంటే,
1: దే డిక్లేర్ సో,
0: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: దే ఆర్ నాట్ true in the strict sense.
0: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుకనే భగవంతుని కూడాను ఒక రూపం ఉన్నది.
1: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
0: ee naadu shabdamunaku oka swaroopam ledu.
1: Sound has no form.
0: Kaani shabdamu cheseetundi oka vastuvunaku swaroopam unnadi.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: హియర్ యు లిసన్ టు ద సౌండ్.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్, బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ హ్యాజ్ ఎ ఫార్మ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లిస్ హ్యాజ్ ఎ ఫార్మ్.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధముగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఇస్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటం పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: Water in the tumbler has no form.
0: కాని ఈ జనమును ధరించినటువంటి ఒక టంబ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: But the container here, tumbler, has a form.
0: ఈ టంబ్లర్ యొక్క ఆకారంను పురస్కరించుకొని జలము మనకు కనిపిస్తూ ఉండాలి.
1: The water appears so basing on the tumbler it is in.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫార్మ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫార్మ్.
0: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is
0: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
1: ఇట్ ఈస్ ది ఆటమ్ విచ్ ఇస్ ది బేసిస్.
0: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
1: ఇఫ్ యు ఫర్గెట్ దిస్ యు డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ఫాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక పరమాత్ముడు ఎవరనగా పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: దేర్ఫోర్ ద వెరీ ఆటమ్ ఈస్ డివైన్. God has taken that form.
0: Sarva anu swarupame paramaatma swarupamu.
1: And in fact the form of every atom is basically divine.
0: ఇలాంటి సత్య నిత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ది ఎటర్నల్ ట్రూత్స్ విల్ హావ్ గాట్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్.
0: సర్వత్రా పరమాణువులే ఉన్నదని సైంటిస్టు 1000 సంవత్సరం అంతా కూడా అనేక రకమైనటువంటి పాటుపడ్డారు.
1: Scientists have been struggling hard for 1000 years to explain that atoms are everywhere.
0: కాని వారు ఈనాటికి కూడా ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: But they are not able to know the truth till this day.
0: కడపటికి ప్రపంచమంతా కూడా పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: ఎన్నో వేల సంవత్సరముల పూర్వము తరములకు సంవత్సరముకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: Years and years ago, generations ago, Prahlada has known this fact.
0: ఇందుకలడు అందు లేదని సందేహం వలదు.
1: Never doubt that God is here, that he is not there. Never doubt.
0: చక్రి సర్వోపగతుండు.
1: God is present everywhere.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: Wherever you search, you will find him there.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: This truth has not been understood by modern scientist.
0: కనుక సైన్స్ కు అందనటువంటిది ఇది భగవంతు యొక్క తత్వము.
1: స్పిరిచువాలిటీ ట్రాన్సెండ్స్ సైన్స్.
0: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కొంత కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ద ట్రాన్సెండెంట్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: The vocabulary may be varied, but the basis is one.
0: ఇది అనంతమైనటువంటిది అందరియందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: The infinite power of an atom is present in everyone.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: if you ask any boy what is a magnet,
0: ఒక ఇనుమును ఒక కత్తిని ఒక మొలికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: His reply is, magnet is the one that draws near an
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: That's how he explains magnetic principle.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యు ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ ఎ మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హీ విల్ సే మనీ ఈస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే పతికి సతి సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: If you ask the husband what is the magnet, he'll say wife is the magnet. The wife says husband is the magnet.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: What is basis for this flower?
0: దీనికి అయస్కాంతం ఏమిటి?
1: What is this magnet here?
0: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
1: And it is the bee that is the magnet.
0: తుమ్మెదనే దీని ఆకర్షిస్తూ ఉంటుండాలి.
1: And the bees are drawn near.
0: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: Now we will understand that each one has got its own attractive power, magnetic principle.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రోవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించే శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హ్యాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఎ మ్యాగ్నెట్.
0: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
1: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడి.
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలు యందు.
1: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
1: దట్స్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఎవ్రీబడి.
0: కానీ
1: బట్
0: భగవంతుడు కూడాను ఒక అయస్కాంత స్వరూపుడే.
1: బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ మ్యాగ్నెటిక్ ఫామ్.
0: ఎట్టిది?
1: వాట్ మ్యాగ్నెట్?
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
1: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్.
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దిస్ ఈస్ ఎ సూపర్ మ్యాగ్నెట్.
0: దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఎనీవే.
0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది. అది సోక్రటిస్.
1: సోక్రటిస్
0: పవర్.
1: పవర్.
0: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటుండాలి.
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making an attempt to understand that latent power that would draw near, attract all around.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వమునకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: That attractive power God only has.
0: సీత బాలిక.
1: సీత was so young.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: But at a residence father Janaka kept a very heavy
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్.
0: ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది.
1: While playing it so happened the ball just rolled just below this ball.
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివ్వాలని చూచారు.
1: The other playmates wanted to bring out that ball.
0: కాని సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
1: సీత could simply lift up with her left hand and keep it aside.
0: ఈ విషయము జనకునకు తెలిసింది.
1: జనక could come to know this.
0: చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: He was mystified.
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
1: It's not possible for ordinary one.
0: సీత బాలికనే.
1: సీత వాజ్ సో యంగ్.
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది,
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎవరికి చెప్పలేదు.
1: బట్ హి డిడ్న్ టెల్ ఎనీబడి.
0: దీనిని దృష్టి యందు ఉంచుకొనియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెండి చేస్తానని వాగ్దానం చేశాడు.
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ would be offered in marriage to Sita.
0: ఈ శివధనస్సు పైన ప్రతిజ్ఞ చేయడానికి కారణం ఏమిటి?
1: What is the reason for such a promise?
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
1: Sita could lift this శివధనస్సు easily.
0: దీన్ని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెరియనటువంటి మ్యాచ్.
1: The man who could lift up would be a proper match to her.
0: దీన్ని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడు అవుతాడు.
1: In fact, anyone who cannot lift is not eligible to marry her.
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
1: అండ్ హెన్స్ ద వన్ విత్ ఇన్ఫినిట్ పవర్ ఈజ్ ద రైట్ మ్యాచ్ టు.
0: అమానుష్యమైనటువంటి శక్తి అది ఎందుకు కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద సూపర్ పవర్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ రామ.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వాగ్దానం చేసి ఈమె స్వయంవరమునకు ప్రపంచమంతా చాటినాడు.
1: Having made a promise like that, the same news was spread all over the world.
0: అందరూ వచ్చారు.
1: ఆల్ కింగ్స్ కేమ్.
0: దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశారు.
1: They made an attempt to lift this bar.
0: విఫలుడైపోయారు.
1: And they failed utterly.
0: కానీ విశ్వామిత్రుడు తీసుకుని పోయినటువంటి రామలక్ష్మణుని ఇద్దరు కూడాను అందులో ప్రతి ఒక్కదీని కూడాను ఆకర్షణీయంగా ఉంటున్నారు.
1: And Rama and Lakshmana who followed Vishwamitra, they were so attractive.
0: వచ్చిన జనమందరూ కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: Everybody in the assembly started staring at Rama.
0: ఏ మాత్రము దృష్టి పెట్టలేదు.
1: No one was looking at this Sivadhanas.
0: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండాలి.
1: It only means they're full of brilliance.
0: విశ్వామిత్రుడు రాముల వైపు చూచాడు.
1: విశ్వామిత్ర looked at Rama.
0: చూచేటప్పటికీ దృష్టితో సర్వం నువ్వు గుర్తించేటువంటి శక్తి రాములు యందు ఉండేటువంటిది.
1: రామ హాస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్.
0: లేచాడు,
1: హీ గాట్ అప్,
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హీ జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్
0: శివధనస్సు. అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తావా, మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటి కంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్, హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు అమ్మును పక్కన పెట్టి ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హింసెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంతలోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి తాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది
0: నాట్. ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో, చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు, చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్, కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి, ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామ ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించడం చేత,
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామ రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: Therefore, magnet stands as a witness to understand the divinity.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: This power is not known to everybody.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: In fact, it is present in every man.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: That is, that power of the light is in
0: everyone. Laser power ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: Magnet laser power is in everyone.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిది పరిపూర్ణ.

0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ, ఈ రేజర్ పవర్ లో కానీ, కాంతి పవర్ లో కానీ, ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ, శివసీన్స్ లో కానీ, అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్, ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్, దేర్ ఇస్ వన్ అండర్లైయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు ధరించినటువంటిది.
1: This mighty power is present in every man.
0: కానీ మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know the power latent.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: He goes by the physical strength and feels pompous about it.
0: భోగ భాగ్యములేలా,
1: why this properties,
0: చదువులేల,
1: why
0: గొప్ప పదవులేల,
1: why exalted positions,
0: చాలు జారి గుణము,
1: is enough if you are compassion,
0: శాంతి సంతోషము,
1: the peace and happiness,
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు చాలు.
1: Enough if you have these qualities, no more required.
0: చాలు మానవతకు, చాలు చాలు.
1: For the humanity it is enough, that's enough.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగ భాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: Santosha shantule itaniki goppa balamulu.
1: The happiness and peace is the true strength.
0: Ee santosha shantulanta kudunu oka magnet nunchi vachetuntivi.
1: The happiness and peace are originated from the magnet.
0: Ee ayaskantam anetuntidi,
1: this magnet,
0: anta goppa shaktivantam anetuntidi.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఇందులో ఉష్ణపు శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్.
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము,
1: హ్యూమన్ హార్ట్,
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఇస్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు,
1: హ్యూమన్ మైండ్,
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఇస్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: కనుక మ్యాన్ అంత గొప్ప బలవంతుడు.
1: మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్.
0: గొప్ప శక్తివంతం కలిగేవాడు.
1: సో పవర్ఫుల్ ఎనర్జెటిక్.
0: ఇలాంటి మ్యాన్ ను ఈనాడు అల్పునిగా భావించుకోవటం చాలా అల్పత్వమే.
1: ఇట్ ఈస్ మీన్నెస్ టు కన్సిడర్ మ్యాన్ సో లో.
0: ఇలాంటి మానవత్వాన్ని,
1: సచ్ హ్యూమన్
0: ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
1: వీఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటి వారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకు అదే శక్తి ఉంటుంది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: This is explained very well in Ramayana.
0: Kanuka ee Ramayanam nandu,
1: in Ramayana,
0: konni rakamainatvanti vali mahashaktivantudu.
1: Vali is very powerful.
0: Atanu kevalamu magnet power nunchine puttinatvanti vadu.
1: In fact, is born out of this magnet.
0: Ayaskanta swaroopamainatvanti vadu.
1: He is very form of magnet.
0: Atani shaktito,
1: with this power,
0: రాములతో యుద్ధం చేసినప్పుడు,
1: వెన్ యూస్ ఫైట్ రామా,
0: సుగ్రీవుణ్ణి కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే,
1: వెన్ రామా స్టూడ్ ఇన్ ఫ్రంట్,
0: ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్.
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: దేర్ ఫోర్ హెడ్ హిట్ హిమ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: దీస్ సీక్రెట్స్
0: రాముని ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు?
1: వీ క్వశ్చన్ వై ఇస్ ఇట్ ద రామా కిల్డ్.
0: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది.
1: Because Vali has got more of magnetic
0: power. Ramani endukudunu ayaskanta shakti adhikanga untundadi.
1: So also Rama.
0: Ee shaktini thanu ardham aakarshinchite Ramulu shakti cheeninchutundi.
1: And Vali attracts the half of the magnetic force of Rama.
0: Kalani kalanu gunyamga,
1: appropriate to the times,
0: సమయ సందర్భానుసారంగా,
1: సర్కమ్స్టాన్సెస్,
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకు హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్ బై ది స్టిప్యులేషన్స్ లిమిటేషన్.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ బియాండ్.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్,
0: ప్రపంచ క్షేమం కోసమని,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్,
0: కళ్యాణం కోసమని,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ,
0: జనరంజన కోసమని,
1: ఫర్ ఎవ్రీబడీ,
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: As though he has no power.
0: ఈ కనిపించినంత మాత్రమున,
1: ఫర్ దట్ సింపుల్ రీజన్,
0: మీరు సందేహించవచ్చును.
1: యు మే డౌట్.
0: మరి ఇంత శక్తి కలిగినటువంటి వాడు సాయిబాబా ఎందుకు ఈ పని చేయలేదు?

0: man is so powerful, how is that he has not done this?
1: Kani aa samayam alantidi cheyakoodadu.
0: That was the situation, it should not be done.
1: Ee samaya spurtiga manu maarchukuneetundi shakti oka daivaniki tappa anyuluku e maatramu kaligadu.
0: It is only God who can change the situation and the direction of the situation. No one can do it.
1: ఇదే విధమే రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
0: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
0: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైమ్, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
1: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
0: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యూ నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
1: అందరూ మాలలు చేతిలో పట్టుకున్నారు.
0: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
1: సీత కూడాను చేతిలో పట్టుకుంది.
0: సీత
1: రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరింటి వారంతా కూడాను లక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడాను మాలలు వేయించుకుంటారు.
0: అండ్ ఇట్ ఫస్ట్ సీత షూట్ గార్లెండ్, దట్ వుడ్ బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
1: రాములు అజానుబాహుడు.
0: రామ వాజ్ సో టాల్,
1: చాలా ఎత్తైనటువంటి వాడు.
0: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
1: సీత చాలా పొట్టిది.
0: సీత ఇస్ వెరీ షార్ట్.
1: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
0: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
1: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ ద సినారియో, దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
1: ఈ కళ్యాణ సమయం నందు,
0: ఎట్ ది వెడ్డింగ్ టైమ్,
1: గొప్ప సమావేశం నందు,
0: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్,
1: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు,
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ,
1: రాములు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే చాలా గౌరవం పాడైపోతుంది.
0: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of
1: the woman. And
0: he is a big warrior and a king, cannot bend his head in
1: Dharma
0: front of the
1: woman. Dharma parayanudu.
0: He is one of righteousness.
1: Who treads the path of righteousness.
0: So he need not bend his
1: head.
0: Sita was holding the garland and waiting and
1: waiting. People are very much
0: surprised. Why not Rama bend his
1: head?
0: And after all, he knows the height of Sita.
1: కానీ ఒక్కటి ఇక్కడ చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
0: Here is one secret.
1: అంతవరకు సీతను రాముని చూడలేదు.
0: Till that
1: ప్రాపంచిక దృష్టిలో.
0: Till that moment, Rama did not look at Sita.
1: Endukaniga tanaka mangala sutram kattina tarvatane aame tana bharya ani telusu appudu chudadaniki adhikaram untuntadi.
0: In fact, he has got the time to look at her after tying up the holy knot.
1: Aa parai kanyaka parai.
0: In fact, she was not married till then.
1: Alanti marriage kaanetunte yokka kanyanu purushudu chudakoodadu.
0: A man should not look at an unmarried person.
1: Ramana yokka sahaja dharmam.
0: That is the quality of Rama.
1: Tana yokka seela dharmamu.
0: And that stands for adi
1: character. Adi satya seelamu ani peru.
0: That is the very principle of truth.
1: Aa satya seelagnudiki ee vidhamaitundi kattubattu anta konni pettukunnadu.
0: And these are the regulations that he has laid down to himself.
1: Lakshmanu vaipunu chuchadu Ramulu.
0: Rama looked at Lakshmana.
1: Lakshmanu sooksha buddhi gala Lakshmanudu.
0: Lakshmana is very intelligent.
1: Appudu cheppadu.
0: Then he said,
1: Lakshmanudu anna, మీ యొక్క సైగల్ నాకు తెలుసును.
0: బ్రదర్, ఐ నో వాట్
1: అనగా ఏమిటి?
0: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
1: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
0: లక్ష్మణ ఈజ్ ది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇతను కేవలము ఒక విధమైనటువంటి ఆదిశేషుడు.
0: హీఈస్ వెరీ ఆదిశేష.
1: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
0: సో దట్ పార్ట్ వేర్ సీత వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
1: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
0: లక్ష్మణ సెడ్,
1: అన్నా, సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందట్టి నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
0: అండ్ దెన్ లక్ష్మణ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
1: నీవు కూడా పైకి ఎగురుతావు.
0: అండ్ యూ విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
1: కాబట్టి ఇది అసాధ్యము అన్న.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
0: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ్ దిస్ వే.
1: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముల పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
0: వెన్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్, లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: సేపు అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
0: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
1: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
0: దెన్ రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
1: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
0: చెప్పాడు.
1: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
0: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
1: కపివారది దాటున
0: కలికి
1: రోట గట్టి కట్టున
0: పాసిబుల్ టు టై అప్
1: లక్ష్మీదేవి వలచున
0: కాన్సర్ట్ లక్ష్మి
1: కొలచున
0: విల్ లక్ష్మణ
1: బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా
0: విల్ భరత సర్ విల్ లక్ష్మణ సర్ సత్ కాన్సర్ట్ లక్ష్మి విల్ ఎవర్
1: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్షణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో
1: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు
0: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్
1: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు
0: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్
1: స్త్రీలు ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ డేస్
1: ఈ విధంగా రామాయణాలు చదువుతూ పోతున్నారు
0: పీపుల్ రీడ్ రామాయణ
1: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు
0: దే రీడ్ భారత అండ్ భాగవత
1: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
0: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిల్టీ సీక్రెట్స్
1: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్
1: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు
0: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ
1: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి
0: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు ఏ
1: ఇన్విటేషన్ పంపించారు
0: హూ సెంట్ యు ది ఇన్విటేషన్
1: కాదు కాదు
0: నో
1: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది
0: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆఫ్ భగవాన్ అట్రాక్టెడ్ ది హోల్ వరల్డ్
1: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ పవర్ ఆఫ్
1: అట్రాక్షన్ వచ్చాము ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది
0: ఐ కేమ్ బికాస్ ఐ లైక్ హౌ ఇస్
1: అదే అయస్కాంతం యొక్క పవర్
0: అండ్ దట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్
1: ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్
1: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది
0: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్
1: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం
0: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్
1: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు
0: ఇట్ ఈస్ జస్ట్ యూజ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే
1: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి
0: ఇఫ్ యూ జస్ట్ టేక్ టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్ సైజ్
1: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
1: టమ్లర్ కి ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్
1: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి సముద్రంలోనే ఉంటుండాలి
0: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్
1: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది
0: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్
1: దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటుంది
0: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టెన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ప్
1: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్
1: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు
0: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్
1: కనుక
0: సో
1: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
0: out of this camera of the human heart
1: anni rakamainaatundi chitramulu kudunu anubhavisthu untari
0: it experiences all photographs pictures
1: ee pictures anta kudunu ekkada nunchi vastunda ante hrudayam nunchi vachinatundi pratibimbale
0: these pictures come out of the heart as reflection
1: satti daniki ni reaction resound and reflection
0: reaction reflection resound follow in everything
1: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడాను పరమాణువుల యొక్క రిసౌండే
0: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
1: పరమాణువుల యొక్క రిశబ్దమే
0: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్
1: పరమాణువుల యొక్క రియాక్షన్
0: అండ్ ఇట్స్ ద రియాక్షన్ దట్
1: అంతా పరమాణువుల యొక్క తత్వమే
0: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్
1: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో
1: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు
0: టుడే పీపుల్ మెడిటేట్
1: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు
0: స్పిరిచువల్
1: కానీ ఈ సాధనల కంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు
0: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్
1: ఎవరు వారికి సరైన మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు
0: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్
1: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
1: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది
0: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్ యు
1: భగవంతుని ఏ రీతిగా పొందాలి
0: How to attain God.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి
0: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బీ
1: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి
0: And the love in God must be manifested in you.
1: భగవంతుడు ఏ ప్రేమను అందరికీ అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికీ అందించాలి.
0: Just as God spreads his love, you should share your love with others.
1: అట్టి సమత్వమైనటువంటి దానికి మాత్రమే భగవంతుడు సన్నిహితుడవుతుంటాడు.
0: In fact, God would be close to you if you have that spirit of equality.
1: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
0: In fact, the principle of the heart is oneness.
1: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: And this love which is only one has got to be increased, developed.
1: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాలి.
0: And then you can reach, attain God.
1: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
0: Not that he comes from outside and gets
1: it to
0: you.
1: వచ్చినటువంటిది ఆవిర్భవింప చేసుకుంటాడు.
0: That which is in you, latent in you, becomes patent.
1: దీన్ని రియాక్షన్ అన్నారు.
0: This is reaction.
1: దీన్ని రీసౌండ్ అన్నారు.
0: This is resound.
1: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
0: This is reflection.
1: ప్రతి ఒక్కటి కూడా reflection, reaction, resound.
0: Everything carries these three.
1: Reality మాత్రం మీ అందరి ఉంటుంది.
0: Reality is in you.
1: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
0: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్.
1: ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి.
0: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
1: ఎవరికి అర్థం కూడా కాదు.
0: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
1: చెప్పినట్టు వినండి.
0: యు ఫాలో అకార్డింగ్ టు
1: హిమ్. చెప్పినట్టు చేయండి.
0: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
1: చెప్పినట్టు నడుచుకోండి.
0: యు కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: తప్పక అదే నీకు లభిస్తుంది.
0: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
1: అదే నీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
1: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తించడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
1: ఏదో ఒక మార్గంలో బలముంది కదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
0: బికాస్ యూ ఆర్ స్ట్రాంగ్, యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
1: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
0: God is attributeless.
1: అందుకనే గుణాతీతుడు అన్నారు.
0: సో హీ ట్రాన్సెండ్స్ గుణా.
1: ఒక్కటే గుణము.
0: He has got only one.
1: అది ఏ ప్రేమ.
0: That is love.
1: అది ఏ ప్రాణము.
0: That is life.
1: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
0: That is the true relationship.
1: అందరికి ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
0: That is the only true relationship that exists between us.
1: Love to love.
0: Love to love.
1: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: And you can achieve anything only with the principle of love.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
0: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్, దేర్ ఇస్ నథింగ్ అదర్ సింప్లర్ దాన్ దాట్.
1: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
0: ఎనీథింగ్ యూ కెన్ కంట్రోల్.
1: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు,
0: the person who understands God,
1: jagatunanta artham cheskogaladu,
0: will be able to understand the whole world.
1: Ide upanishad kudunu bodhinchinatundi.
0: This is the teaching of upanishads.
1: Ye danni manam gurtinchadaniki prayatnam chestamo appudu sarvamunu gurtinchina varam avtam.
0: That principle if understood, rest of the things will be understood.
1: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్, రెస్ట్ కెనాట్ బి అండర్స్టూడ్.
1: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
0: వెన్ వన్స్ యూ నో దిస్ సిల్వర్,
1: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
0: యూ కీప్ ఇట్ ఎనీవేర్, ఇట్ కంటిన్యూస్ టు బి సిల్వర్.
1: అనేక రూపంలో నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
0: ఇట్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ స్టిల్ ఇట్ ఇస్.
1: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్, you will find him everywhere.
1: ee sukshmamainatundi oka rahasyanni gurtinchukoleni manavudi aneka tikamakalabadi pothunnadu.
0: In fact, the person who does not understand love of God is confused.
1: prema chetane paramaatmani pondali.
0: Only you can attain God through love.
1: desham chete kaani, ధనం చేత కాని, పదవ చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
0: మనీ, పొజిషన్, పవర్, పెల్స్ విల్ నెవర్ టేక్ యూ టు గాడ్.
1: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
1: కనుకనే
0: సో
1: రాధ ఒకనొక సమయం లోపల,
0: రాధ ఎట్ వన్ టైం,
1: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
0: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
0: రాధ
1: రాధ ధర,
0: రాధ ధర.
1: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
0: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: ఒక భక్తుడు,
0: వన్ డివోటీ,
1: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు.
0: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
1: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హాస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
0: హి హాస్ నో డిజైర్.
1: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటూ.
0: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
1: అలాంటి సమయం లోపల,
0: అట్ దట్ టైం,
1: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని,
0: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
1: రాధ సంకల్పించుకుంది.
0: రాధ డిటర్మిన్డ్.
1: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
0: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
1: ఎ చెరువు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ లేక్.
1: ఆ చెరువు గట్ర ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
0: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
1: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
0: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హీ వాస్ థర్స్టీ హీ వెంట్ క్లోజ్ టు ద ట్యాంక్.
1: అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడాను శబ్దమిస్తుండాలి.
0: యాజ్ హీ వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
1: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
0: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్ రోజ్ అప్.
1: అయ్యా నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తవ్వుతావా అని అడిగింది.
0: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఏ క్వశ్చన్ ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ బ్యాంగిల్స్.
1: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
0: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
1: సీన్. మాత్రమే ఎత్తింది.
0: ఇట్ వాస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
1: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాది అని నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
0: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్ ఐ పే మనీ.
1: తొడగమని చెప్పింది.
0: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
1: ఒక చేతికి గాజులు తొడిగాడు.
0: అండ్ దెన్ హీ హస్ పుట్ ద బ్యాంగిల్స్
1: చేయి ఎత్తింది.
0: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్. దానికి
1: కూడా గాజులు తొడిగాడు.
0: అండ్ హీ హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
1: అయ్యా దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
0: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్.
1: అమ్మా ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
0: నాట్ మచ్.
1: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
1: చూడు ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్ ఈ యొక్క గ్రామం లోపల.
0: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
1: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
1: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ విండో.
1: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
0: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
1: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టించాను. నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
0: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్.
1: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
0: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్ సెల్లర్ వెంట్.
1: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
0: అండ్ హి సెడ్ సర్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
1: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
0: ద మ్యాన్ సెడ్ ఐ యామ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
1: తప్పు చెప్పారు.
0: హూ టోల్డ్ యూ?
1: కానీ ఇది రైట్ కాదన్నాడు.
0: ఇస్ నాట్ రైట్ హి సెడ్.
1: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
0: But he has known the reality.
1: నా సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
0: He went on questioning himself.
1: నాకు అలాంటి వ్యామోహమే లేదు. నాకు ఎట్టి వ్యామోహము లేదు.
0: I don't have any desire.
1: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
0: And then he said, where is she?
1: పలాని గూటికి పక్కలో ఉంటుండదట చెప్పింది అని చెప్పింది.
0: And she directed me that money is there, very close to the window.
1: అక్కడ కిటికీ లేదు, గూడు లేదు.
0: And when he went inside, there's no window.
1: తాను ఎన్నో పర్యాయంలో ఆ ఇంట్లో సంచరించినటువంటి వాడే.
0: And in fact, he moved about for a long time.
1: కానీ ఈనాడు లోపల వెళ్లేటప్పటికి ఒక కిటికీ కనిపించింది, దానికి వెనుక వైపున ఒక చిన్న గూడు కనిపించింది.
0: The moment he went in this day, he noticed the window over there and a narrow corner.
1: ఆ దీంట్లో చేయి పెట్టేటప్పటికి తనకి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కింది.
0: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
1: ఆమె చెప్పింది, అయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
0: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్ దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
1: ఆ డబ్బును తీసుకున్న తర్వాత, అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడికి కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
0: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. అండ్ హీ వాంటెడ్ ది బ్యాంగిల్స్.
1: రాధా రాధా రాధా రాధా రాధా రాధా అనుకుంటూ ఆ యొక్క గాజులు వాడి వెంట తిరిగాడు.
0: Calling Radha, Radha by name, he followed this bangle seller.
1: కానీ అక్కడ పోయేటప్పటికి,
0: by time he went,
1: నీవు చెప్పిన రీతిగా నీ డబ్బు నాకు చిక్కింది, అతను ఇచ్చాడు అన్నాడు.
0: అండ్ హీ హస్ హీ సెడ్ ఐ రిసీవ్డ్ ది మనీ యాజ్ పర్ యువర్ డైరెక్షన్.
1: అశరీరంగా వాక్యం వినిపించింది.
0: అండ్ హీ హర్డ్ ఎథీరియల్ వాయిస్.
1: నీ డబ్బు నీకు అందిందా నాయనా?
0: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
1: అందింది.
0: ఎస్.
1: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
0: అండ్ హియర్ ఐ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
1: అతనికి దర్శనం ఇవ్వండి అనింది.
0: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
1: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
0: దెన్ షీ సెడ్,
1: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
0: ఎనీబడీ కెన్ సీ మై హ్యాండ్.
1: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కడికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
0: ఓన్లీ కృష్ణా కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
1: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
0: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
1: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
1: కట్టకడపటికి రాధా కృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
0: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధా కృష్ణ.
1: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
0: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
1: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేడు దాకా అట్టే ఉండు అని.
0: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
1: కనుక అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
0: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడుదాకా పోవకుండు.
0: యు హావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్
1: అడిగిన దేనియో అడగనే అడిగితివి, అడిగిన దిరుదాకా విడవకుండు.
0: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్ టర్న్
1: తలచిన దేనియో తలచనే తలచితివి, తలపు తీరుడుదాకా పోవకుండు.
0: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
1: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
0: బట్ హావ్ దేర్ టు రూల్స్ హియర్.
1: పోరు పడలేక తానైన ప్రోభవలయు,
0: యు షుడ్ కన్ఫర్మ్ మూన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్,
1: వడను తెలియక నీవైనా అడుగవలయు,
0: ఆర్ యు షుడ్ ఫాల్
1: అంతియే కానీ
0: ఓన్లీ దట్ యు షుడ్ ఆస్క్.
1: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
1: ఈ భక్తుని ఆ దీక్షను పూనాలి.
0: That is the quality of a devotee, the determination.
1: కనుకని ఆ విధమైన దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణులుగా దర్శనం అందించారు.
0: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
1: అతను ధన్యుడైపోయాడు.
0: అండ్ హిజ్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
1: కనుక ప్రతి వారి కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
0: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
1: ఎక్కడ ఏ ఏ కారణమును పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
1: సమయ సందర్భాన్ని చూసుకుని,
0: ద పొజిషన్ ఆఫ్ ది సిచ్యుయేషన్,
1: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
0: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్.
1: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
0: without these considerations,
1: అడిగినారు కదా అని చీప్ గా వచ్చి భగవంతుడు అందించడు.
0: He doesn't manifest for the cheap reasons.
1: అక్కడ అవసరమా కాదా,
0: whether it's necessary or not,
1: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
0: He just finds out the cause.
1: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా ఐదింటి ఎందుకు తాను విచారం చేస్తాడు.
0: He also answers, submits to these questions, why, where,
1: ఎక్కడ ఎప్పుడు ఎట్లా,
0: when, how.
1: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
0: And God manifests when he gets the answer to these questions.
1: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడాను మన యందే ఉంటున్నాయి.
0: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
1: మనం ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
0: We don't need to pray elsewhere, go anywhere for it.
1: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
0: In fact, the power in you is not present anywhere.
1: Manu mahashaktivantudu.
0: Man is highly powerful.
1: Mahapavitrudu.
0: He is highly sacred.
1: Annitikini margadarshakudu.
0: And is ideal.
1: దేనికి అవసరం సాధించగలడు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
0: బట్ యూ షుడ్ హావ్ డిటర్మినేషన్.
1: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
0: బట్ యూ హావ్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్.
1: అమెరికా వాడు,
0: అమెరికన్,
1: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
0: మేడ్ ఆల్ అటెంప్ట్స్.
1: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
0: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
1: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడా తాను దర్శించగలిగాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
1: కానీ
0: బట్
1: తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
0: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
1: కారణం ఏమిటి?
0: వై
1: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడా లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
0: అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్ బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
0: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
1: అదే నరేంద్రుడు కూడా రామకృష్ణుని ప్రశ్నించాడు.
0: ద సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్.
1: అయ్యా నువ్వు భగవంతుని చూచినానంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
0: అండ్ హీ సెడ్ హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
1: రామకృష్ణుడు కూడా చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
0: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
1: అయ్యా నీవు బంధుమిత్రుల కోసమని, భార్యాబిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
0: యు హావ్ బీన్ క్రైయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
1: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ పేరెంట్.
1: కానీ
0: బట్
1: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ ఎర్న్ బై గాడ్?
1: ఏనాడ ఏడ్చినావా?
0: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
1: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
0: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
1: కరుకుని నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
0: సో యు క్రై
1: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
0: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
1: ఆ పట్టుదలను పట్టు.
0: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
1: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనమివ్వడు.
0: వితౌట్ డిటర్మినేషన్, if your life is full of bumps and jumps and doubts, you will never be able to achieve.
1: ఎప్పుడు చూసినా గాని మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: Man is full of doubts more and more day by day.
1: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము కలిగినటువంటి వాడే.
0: So long the sandeha doubt,
1: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
0: So long the sandeha the doubt, you have got this deha the body.
1: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
0: And therefore distance yourself from this doubt.
1: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
0: So long you have got these doubts, you can never experience God.
1: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
0: యూ షుడ్ డిటర్మిన్.
1: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
0: దాట్ ఈస్ ద స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
1: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
0: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విదిన్.
1: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
1: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
1: కానీ దాన్ని దర్శించక,
0: బట్ వితౌట్ దట్ ఎక్స్పీరియన్స్,
1: దర్శించక
0: వితౌట్ ఎక్స్పీరియన్స్,
1: సంభాషణ లేకుండా
0: వితౌట్ ఎనీ కన్వర్సేషన్,
1: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
1: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
1: కనుకనే ఇన్యు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి, సంచరిస్తున్నాయి.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్ ఇన్ దిస్.
1: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
0: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
1: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
0: అండ్ యు ఫైండ్ ది డాగ్స్ అండ్ మంకీస్. కానీ
1: చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
0: డు యు మీన్ సే దే టే లిబరేషన్?
1: చూడటం కాదు,
0: ఇస్ నాట్
1: ఇది దైవత్వంగా చూడాలి.
0: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యు షుడ్ హావ్ దట్
1: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
0: ఇస్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
1: ఎన్ని దేహంలో తాగుతున్నారు మీరు?
0: You touch the body of many bodies. You see many people.
1: ఎంతో సంభాషణలో జరుపుతున్నారు.
0: You converse with many.
1: కానీ అన్ని దీనికి సంబంధం కాదు.
0: But it's not divine relationship.
1: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
0: And divine vibration should come out of the heart.
1: ఆ డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
0: Without this divine vibration,
1: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
0: That divine vibration is within you.
1: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
0: Divine vibration which is not noticed in you is not found elsewhere.
1: ఎవరైనా భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
0: Basing on your own visualization, expectation, God manifests in that form.
1: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
0: You cannot specify.
1: He may
0: appear in
1: any form. However,
0: he will fulfill your
1: desire. The
0: form that you
1: like most.
0: God appears
1: in the form.
0: No other form then.
1: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపములు తానే.
0: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: రూపమే లేనటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఫార్మ్లెస్.
1: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
0: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్ ద డివోటెడ్ హి అస్యూమ్స్ దట్ ఫార్మ్.
1: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
0: అండ్ దట్ ఫామ్ హి టేక్స్.
1: కనుకనే భగవంతుని యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
0: దేర్ఫోర్ those people who understand full well the divinity would be able to experience.
1: కనుక మొట్టమొదట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: First we should make every attempt to know God.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ.

Thank you.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
1: జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరిపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్స్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్, దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
1: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
2: ధ్యానం, మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ అండ్ బికమ్ వన్ విత్ ది థాట్ ఇట్సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం.
2: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
1: Dvai chintayam managa bhagavantuni chintane dhyanam ani kudanu cheppabadutundi.
2: Dvai chintayam refers to the remembering of the Lord.
1: Kevalam appudappudu chintinchinanta matramana idi dhyanam kaaneradu.
2: Thinking of the Lord now and then cannot become meditation.
1: సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు, సర్వావస్థలు ఎందు, సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
2: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం. అండ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
1: అభ్యాసం అనేటువంటిది కాలముతో, కర్మముతో, కారణంతో కూడి ఉంటుంటారు.
2: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్, సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: కాలకర్మ కారణముల అతీతమైనటువంటి స్థితిని ధ్యానం అని చెప్పబడుతుంది.
2: మెడిటేషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్సెండ్స్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్ అండ్ థింగ్స్ లైక్ దట్.
1: కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని.
2: Therefore, meditation has been described as superior to practice.
1: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
2: Knowledge is considered to be superior to meditation.
1: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
2: Knowledge is associated with inquiry.
1: విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
2: It is looking into and inquiring about the nature of object.
1: క్రమక్రమేణ ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగం నాకు కోరుకున్నటువంటి స్థితికి శాంతి అని చెప్పబడుతుంది.
2: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ అండ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పురస్కరించుకుని శిష్య సూక్తమనందు నకర్మణ నత్తజయ సరేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అది ఏ శాంతితత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ టాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
2: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
1: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
2: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఈస్ యునిక్ అండ్ విచ్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
1: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందుకు కూడాను ప్రవేశించలేడు.
2: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
2: Therefore, in the very first place, one has to enter into the state called jignasi.
1: Jignasi nundi sadhakudu anetundi deentlo pravesistundi.
2: From the stage of jignasi, one enters the stage of sadhaka.
1: Akkada nunchi arududu anetundi gamyamu cherutuntadu.
2: After that, he reaches the goal of arudha.
1: Jignasi anetundi vishayanni meeku sulabhanga artham kavalanukunte విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్ షిప్.
1: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
2: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరిన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
1: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి, ఆశించి, ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
2: Therefore, in this particular state, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
1: Tattvamasya tattvanni vicharana dwara telusukovadam.
2: Trying to understand the principle of tattvamasya through inquiry.
1: Tattvamasya anaga tat tvam asi. Danini, dinini, rendintini gurtinchukoni rendinti yokka ekatvanni kuda nu telusukoneetundi yokka prayatnam.
2: Tattvamasi refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two.
1: Ilanti danni telusukunna tarvata sadhaka anaga deenini practical lo pettetundi yokka vinyoginchukuneetundi vidhanamlo pravesistadu.
2: One has to know this first. After knowing this, one has to put it into practice and that is called the stage of sadhaka.
1: Ee sadhaka sthayini ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
2: ది సాధక స్టేజ్ ని కంపేర్డ్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్, ప్రాక్టీసింగ్.
1: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేది లభించదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, వన్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ జాబ్.
1: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి, సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
2: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
1: Arudhudu anetundi pensioner madri untaru.
2: The next stage, arudha, arudhudu may be compared to the stage of pensioner.
1: Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu.
2: One receives pension and becomes a pensioner only after completing his job and
1: ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
2: One gets employment only after one acquires education and qualification.
1: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
2: These three stages are the stage of the studentship, the second is employment stage and the third one is
1: arudhastaye paramacham janga kalamunu pavitramaina dinilo ekatvamulo gurinchi vicharinchekunte sthiti.
2: Arudha stage we compare to the stage wherein one would enjoy complete peace of mind and you would be able to just enjoy that unity in all the beings.
1: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి నానభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీంగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
1: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కాని విషయగ్రస్తుడు కారాలి.
2: ఫర్ దిస్ పర్టిక్యులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
2: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
1: మీరు చక్కని గుర్తించారో లేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు.
2: ఐ డోంట్ నో వెదర్ యు హ్యావ్ keenly observed this or not. In the while addressing, it is said, brother,
1: Sai family lo full brothers and sisters ane rujiga ledu ikkada, half brothers and sisters ga untundari.
2: The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is half Sai family.
1: Deenine part time devotees ani cheppavachu.
2: And this stage is described as a stage of part time devotees.
1: Kani Bhagavad Gita lo aa vidhanga cheppaledu.
2: In Bhagavad Gita, this is not given in that particular fashion.
1: నీవు పూర్తి శరణాగతిని కమ్మని బోధించింది.
2: It has taught complete surrender.
1: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
2: For this principle of complete surrender, the time factor is very important.
1: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
1: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
2: హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హాస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
1: కాలవశుడు జీవుడు.
2: The one who is bound by time is man.
1: Kalatitudu devudu.
2: The one who has transcended the time is God.
1: Mrutyukristudu jeevudu.
2: The one who is mortal is
1: amareva swarupudu devudu.
2: The one who is immortal is God.
1: Kanukane daivatvamunu aashrayinchinappude kalamuto kudinatundi jeevatattvamu saarthakavunnutundi.
2: Only when you take shelter in divinity you would be able to transcend the element of time.
1: Kalakaludu ani bhagavantuniki oka peru.
2: One of the name of God is kalakala.
1: Kalakala prapannanam kalakinna karishyati ani kalamu jeevunni pengutu untundali.
2: Time is consuming man.
1: Kalamune mingeetunti vaadu devu.
2: God consumes time itself.
1: Kanukane కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు బేస్ హిస్ యాక్టివిటీ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టైం అండ్ వర్షిప్.
1: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
2: ఉపనిషత్ హ్యాస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
1: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
2: In the first place, one has to pay salutations to the work and activity.
1: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం.
2: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
1: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
2: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
1: దృష్టికల్పితమైనటువంటి ఈ జగత్ అంతయు కూడాను కాలముతో లీనమైనటువంటిది.
2: The entire world, which is the result of the sight itself, is
1: కాలంలో చేరినటువంటిది.
2: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైమ్.
1: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
1: కాలము ఎవరి కోసము ఆగదు.
2: టైమ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
1: కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
2: జీవీస్ ఆర్ లైఫ్ people, the men will have to follow the time. Time does not follow men.
1: Kalamu pedda pravaham vantini.
2: Time may be compared to a tremendous flow.
1: Samasta jeevulu samasta padarthamulu ee kala pravahamulo kottukoni povuchunnavi.
2: Only living beings and all men are washed away by the flow of time.
1: Pravahamulo kottukoni poyetundi vyakti తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
2: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
1: Tanu aashrayinchinatundi padarthamu rendu kudanu pravahamulo kottukoni poyetundi vastuvule.
2: The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time.
1: Kanuka గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంటాది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
2: ఇఫ్ యూ టేక్ షెల్టర్ ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఇస్ లైక్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
1: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితులు కాగలడు.
2: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
1: ఆ ఒడ్డే దైవం.
2: And that particular person or that God,
1: Gatte Daivam,
2: that is God.
1: At Daivani aashrayinchinatundi vyakti, ee pravahamulaku dooramai, baadhalaku dooramai, dukkhamulaku dooramai, vicharamulaku dooramai, aanandamuto tana kaalamunu ankitam gaavinchukuntadu.
2: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with that time.
1: Kanukane nayana, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడవు. నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me and then
1: you are saved. Anyada saranam nasti. Tvameva saranam mama. Neevu tappa naaku anyam ledani saranagatam avutadu. Ee vidhanga avutadu. Madiya, dhanam, dharadi, sarvabhara samarpitam. ఆత్మానాం దశభూతంకి రక్షమాం శరణాగతి అన్నాడు.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్ హిస్ ప్రాపర్టీ హిస్ ఎంటైర్ వైఫ్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
1: అయితే ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ కర్టన్.
1: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలే. ఏ విధంగా అవుతాడు? మదీయ, ధన, ధారాది, సర్వభార సమర్పితం, ఆత్మానాం దశభూతంకి రక్షమాం శరణాగతి అన్నాడు.

0: చేస్తారు. ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతులు కాలేక, దేవతలకు అర్పితం చేయలేక, తన మనతత్వాన్ని పూర్తి గావించుకునలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
1: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
0: Adi maya.
1: That custom is delusion.
0: E maya naga emiti.
1: What is the meaning of delusion?
0: E maya anetundidi lenidi. మాయా అన్నారు. ఏది లేదో అదే మాయా.
1: మాయా ఆర్ ఇల్యూజన్ రిఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డిరైవ్ ఫ్రమ్ ద వరల్డ్ దట్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయా.
0: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా.
1: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా.
0: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
1: Whatever you are thinking as existing does not really exist.
0: Yaddi ledana chuttimo addi kadadu.
1: Whatever you are thinking does not exist really exists.
0: Unnadokkata satyamu ennatikidi.
1: Remember that always there is only one thing which is true.
0: Yeni dayyenu lokamu chudarayya.
1: Truly speaking, the world really does not exist. Please see.
0: Manamu oka traadunu chusi idi paavu ani bhavistunnam.
1: We see a rope and mistake it to be a snake.
0: Kani paavu ledu.
1: There is no snake there.
0: Ledi paavulu unnadani bhravinchatam chetane bhayabhrantulu kuri avutunnadu.
1: We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really.
0: Ee bhayamunaku kaaranam emiti?
1: What is the reason for this fear?
0: Ledi danini unnadiga bhavinchukovatame bhramam.
1: Imagining things which really do not exist as existing, that is
0: ee bhramane badalaku karanam.
1: This particular feeling is responsible for all the troubles.
0: Kanuka idi anta kudanu oka prajnana tattvamulo dalini pradarshinchinappudu adi traaduga manaku rupondutundi.
1: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
0: Appudu etti bhayam kudanu untundi.
1: Then there will be no fear whatsoever.
0: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడా ఏమాత్రము భయం ఉండదు.
1: టు రీచ్ ఇట్, టు హోల్డ్ ఇట్ అండ్ టు ఫీల్ ఇట్ యూ విల్ నాట్ బి అఫ్రైడ్ బికాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ రోప్.
0: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపమనేటువంటి సత్యము గుర్తించవలలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాం.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ నంబర్ ఆఫ్ సారోస్ బికాస్ వీఆర్ ఫర్గెటింగ్ ది ఫ్యాక్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వన్ విచ్ వీఆర్ థింకింగ్ టు బి.
0: మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం.
1: వీఆర్ వ్యూయింగ్ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ వరల్డ్.
0: విచారణ దృష్టితో మనము చూడటం లేదు.
1: వీఆర్ నాట్ లుకింగ్ త్రూ ఎంక్వైరీ.
0: దీన్ని విచారణ దృష్టితో చూసినప్పుడు ఈ జగత్ అనేటువంటిది ప్రావాహిక సత్యం.
1: ఇఫ్ యూ వర్ టు లుక్ ఎట్ ద వరల్డ్ త్రూ ది ఐస్ ఆఫ్ ఎంక్వైరీ, దిస్ ఇస్ ఓన్లీ ఎ ట్రూత్ ఆఫ్ ఎ ఫ్లో అస్ సచ్.
0: ప్రావాహిక సత్యం అనగా నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంటాయి.
1: ప్రావాహిక సత్యం ఆర్ కంటిన్యూస్ రిఫరెన్స్ టు ఎ కంటిన్యూస్ చేంజ్ విచ్ విల్ బి టేకెన్.
0: నదిలోని జలము ప్రవహించుతూనే ఉంటుంటాయి.
1: ది వాటర్స్ ఇన్ ఎ రివర్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్.
0: అయితే ఆ యొక్క ప్రవహించినటువంటి జలము ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలము చేరిపోతుండాలి.
1: ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెట్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
0: ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
1: ద వర్డ్ నది రివర్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది.
1: Whether there is water in the river or not, it is still described as a river.
0: Neevu ee jagattulo undu undakapo.
1: Ee jagatte. Whether you live, exist in the world or you do not exist, still it is the world.
0: Ini satyam.
1: This is the truth.
0: Maapu chendakame pravahyam.
1: Change itself may be flow.
0: Kanaka pravahyam satyame ee jagat.
1: Therefore, this particular truth associated with...
0: Anaga satyamuto cherina vidyamu ani.
1: This is truth associated

0: అంట్రూత్, మిథ్యముతో కూడినటువంటిదే సత్యం. అసోసియేటెడ్ విత్ అంట్రూత్ ఈజ్ ట్రూత్. దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా తీసుకు వచ్చారు.
1: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
0: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్తు.
1: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరింగ్ బోత్ కోఎగ్జిస్ట్, దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
0: ముడిగట్టితో చేరినటువంటి దర్పను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
1: సాధన రిఫర్స్ టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ బై విచ్ వి సెపరేట్ ది ట్రూత్ అండ్ అంట్రూత్ అండ్ టేక్ ది ట్రూత్.
0: దీనినే భగవద్గీత ఎందుకు నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు, గుణత్రయ విభాగ యోగము అన్నారు.
1: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ నిత్య అనిత్య విభాగ యోగ, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, శ్రద్ధాత్రయ విభాగ యోగ.
0: కనుకనే ఇది త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి మాయ.
1: మాయ ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఈ మాయ అన్న అజ్ఞానము అన్న, ప్రకృతి అన్న, తమస్సు అన్న, ఇంత పర్యాయ పదములే కాని ఈ అన్ని ఒక్కటి.
1: ఇల్యూషన్, ఇగ్నోరెన్స్ ఆర్ సినోనిమస్ అండ్ తమస్ ఆర్ దీస్ ఆర్
0: తమస్ అన్న మాయని, అజ్ఞానమన్న మాయని,
1: తమస్ ఆల్సో రిఫర్స్ టు
0: ప్రకృతి అన్న మాయని,
1: నేచర్ ఆల్సో రిఫర్స్ టు ఇగ్నోరెన్స్,
0: మాయ అన్న మాయని. అనగా లేని దానిని గమించి దానిని సత్యముగా భావించి దానికి మనము గురి కావటమే ఇది మాయ యొక్క ప్రభావం.
1: థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ ఎగ్జిస్ట్ అండ్ కమింగ్ అండర్ ఇట్స్ స్పెల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మాయ.
0: అనేక మంది బ్రహ్మ సత్యం జగత్ విద్య అని చెప్తుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ డిస్క్రైబ్ యాజ్ బ్రహ్మ సత్యం, బ్రహ్మ ఇస్ ట్రూత్ అండ్ జగత్ విద్య వరుణ్ ఇస్ అట్రూత్.
0: జగత్ భావం మాత్రం మిథ్య కాని జగత్ మిథ్య కాదు.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ట్రూ బట్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఈజ్ ట్రూ.
0: కనుక బ్రహ్మ ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
1: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
0: కనుకనే భగవద్గీత ఎందు అర్జున నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
1: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యూఆర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, యూఆర్ గోయింగ్ అవే అవే ఫ్రమ్ మీ.
0: నన్ను తెరగదు, సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్డ్.
0: భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా బాధించదు.
1: వెన్ యూఆర్ అసోసియేటెడ్ విత్ గాడ్ వెన్ యూఆర్ నియర్ టు గాడ్ ఇల్యూషన్ కెనాట్ హార్మ్ యూ, కెనాట్ డు ఎనీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: పెద్ద పెద్ద శ్రీమంతుల భవనంలో ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు.
1: ఇన్ ది ప్యాలెసెస్ ఆర్ ఇన్ ది బిగ్ బంగ్లోస్ ఆఫ్ రిచ్ పీపుల్ దేర్ విల్ బి వాచ్ డాగ్ కెప్ట్ అట్ ద గేట్.
0: ఈ కుక్క అన్ని బజారు కుక్కల వంటిది కాదు.
1: This dog is not like a street dog.
0: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
1: This has been brought up by a person who has been showing such an affectionate.
0: అటు ఇటు పోయే వారిని చూసి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
1: This dog does not go on barking when it sees people moving
0: around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపై చర్య తీసుకుంటుంది ఈ కుక్క.
1: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
0: కొంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
1: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
0: అయితే కొంతమంది టీచర్లు పోని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
1: సమ్ పీపుల్ టేక్ ఎ రిజర్వ్ సమ్ హౌ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్ అండ్ ది స్టాండ్ దేర్ ఫర్మ్ అండ్ షౌట్ ఎ లిటిల్ లౌడర్ టు గెట్ ది
0: ఆ యజమాని ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
1: But owner from the bungalow, he looks at the person who is at the gate.
0: Ayyo, ithanu naa mitrude ani taanu kindiki vachi aa gate daggariki vachi atanni tanlo teesukoni potadu lopala.
1: The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself.
0: Ee vachina vyakti yajamanthu lopala praveshinchinappudu ee kukka emi atanni cheyadu.
1: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
0: Adhe vidhamugane mocha saudhamulaku bhakti saudhamulaku aananda saudhamulaku tadavastaramlo anaga simhadwaram nandu ee maya ane kukka nivasistu untadu.
1: In the same fashion, this illusion which will be compared to the dog which we have just explained now, if that would be there to the bungalow of mocha or deliverance and bliss.
0: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానుతో ఎక్కువ పనిలేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ ఇఫ్ హీ కమ్స్ దేర్ ది డాగ్ క్యాచెస్ హోల్డ్
0: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటునుంచి అట్టే వెనుకకు వెళ్లిపోతారు.
1: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
0: Samari, dhruda nischayudainatundi vaadu, dhruda sankalpudainatundi vaadu, yajamanunni cheralanatundi sankalpa siddhudainatundi vaadu, akkadane nilchi, maayanaku ee maatram kodano bayapadakunda, yajamanunni pilchi, yajamanunito cheri, taanu indulo praveshistadu.
1: But a person with a firm resolve, firm determination, so doesn't mind the dog at all. He stays there, shouts, attracts the attention of the master and goes with him to the bungalow.
0: Kanuka, dhudanichayudai, sharanagatudainatundi vaadu, ee yajamanudainatundi mitrulato koodi, ee shanti saudhamunu cherutadu.
1: Therefore, the one with a firm resolve and who has decided to just see the master, stay there and enter the palace of peace.
0: Kanukane, Arjunudi, Nayana, neevu aneka vishayavadulato koodi, aneka vidhamainatundi yokka, drishyakalpitamainatundi jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
1: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
0: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు.
1: You have not been able to develop concentration.
0: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
1: You have not been able to establish me in your heart.
0: అభ్యాస యోగము చేయి.
1: Continue, cultivate practice, constant practice.
0: అప్పుడే చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
0: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణ దొచ్చుతావు.
1: ఓన్లీ వెన్ యూర్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ సరెండర్.
0: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
1: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ, థింక్ ఆఫ్ మీ.
0: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
1: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్, థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యవహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
1: ఈవెన్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ వార్, డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యూ నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
0: మామను స్మరించచ్చ, యుద్ధమునందు కూడా నువ్వు నన్ను స్మరించు.
1: ఈవెన్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ వార్, యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: ఇది యుద్ధం కాదు.
1: దిస్ ఇస్ నాట్ వార్.
0: కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
1: This is not something like an ordinary quarrel with an individual.
0: నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనతో, నీ దుర్బుద్ధులతో నీవు యుద్ధం చేసినట్టుగా భావించు, నన్నే స్మరించు.
1: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties, and think of me and face the war.
0: Fight. మీరు చేయవలసినటువంటి యుద్ధము పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు.
1: You did not wage the war with others, with individuals, with a person.
0: నీ అంతర్హితములతో నీవు యుద్ధం చేయాలి.
1: యూ ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్
0: వాటిని నీవు సాధించాలి.
1: యూ హావ్ టు కంట్రోల్ దెమ్.
0: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
1: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
1: యూ హ్యావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ ట్రైల్.
0: ఇంద్రియాలోకము గెలువజాలము.
1: but you are not being able to win the sense, the world of senses.
0: Nana, ee lokalanta jeevinchinanta matramana neevu raju kavachunu.
1: Father, by winning the all the world,
0: neevu indriyalu jeevinchinappudu rajanika raja maharaja raja neevu maharajuga avutavu.
1: Only when you control and completely
0: adhipathyam avutavu
1: your senses, you will become the king of the entire universe.
0: Kani loni shatrumulaku longipoyina vaadu baita dipula lekku pattagaladu.
1: But if you are defeated by the inner senses, how can you just win the enemy?
0: Neevu gadilone bandhinchi ninnu arrest chesi kurchobettinappudu baita vachina vaadu nee veerithiga poradagalavu.
1: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
0: Ivana motta motta nee loni indriyalu nuvvu sadhinchadaniki prayatninchu.
1: Inner enemies, if you win, you can win the external enemies.
0: అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
1: When it is possible, only when you surrender.
0: నాది, నేను, నా వారు అనేటువంటి భావాలు ఉంటున్నంత వరకు కూడా నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
1: My object, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender.
0: ఇది కేవలమే భూతాకాశపు యొక్క ప్రవృత్తి.
1: This is only an activity in Bhutakasha.
0: Bhutakashamu jayinchali.
1: You have to win the Bhutakasha also.
0: Chintakashamunu sadhinchali.
1: You have to win even the Chintakasha also.
0: Chidakashamulo praveshinchali.
1: And you have to enter.
0: Antulo praveshinchina tarvata meelavanni saaren chuchukuntadu.
1: Once you enter Chintakasha, all the other things are taken care of.
0: Rail station ku manamu poyyanta varaku మన లగ్గేజ్ ని ఒక కూలీను ఒక జట్కాను ఒక రిక్షాను ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
1: అంటే నువ్వు రీచ్ ది రైల్వే స్టేషన్ విల్ హావ్ టు క్యారీ ది లగ్గేజ్ బై సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఏ టాంగ్ ఆర్ రిక్షా ఆర్ సంథింగ్ లైక్ దట్.
0: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని.
1: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు హెల్ప్ యూ విల్ హావ్ టు క్యారీ ది లగ్గేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడ అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
1: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్ యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
0: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
1: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
0: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయటం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిత్తి పైన పెట్టుకుంటాడు.
1: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే sit in the train but still keep the luggage on their head.
0: Kalukane saranagati ayin tarvata sarvamu tanake arpitam chey.
1: Once you surrender yourself to the Lord, offer everything to
0: him. Eppudu ekkada etla cheyalo thane chusukuntadu.
1: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
0: ఇంక నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రము ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ యువర్ సెల్ఫ్.
0: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
1: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ.
0: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
1: రామ రీచ్ ది మౌంట్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ బై
0: భగవంతుడు. ఎప్పుడు లీలా మానస విగ్రహుడు.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
0: అది కేవలం నటన సూత్రధారి.
1: హీ ఈజ్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ యాక్టర్.
0: ఏ బాధలు ఏ దుఃఖము ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను విచారంగాను కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సారో ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ బట్ స్టిల్ సమ్ టైమ్స్ హీల్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ హావింగ్.
0: దైవం మానుష రూపేణ మనుష్యాకారం పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటించబడినప్పుడే మానవులకు సదీస సంబంధుడవుతాడు.
1: దిస్ ఈస్ డన్ బై గాడ్ వెన్ హీ కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫారం. బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది నేచురల్
0: అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారం ధరిస్తుంటాడు.
1: దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్.
0: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
1: Rama acted as if he is tired and he is
0: tired ayinattuga Lakshmana neeku nadavalenu ani chemudalu dukkukoni kinda vestunnadu.
1: He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move.
0: Ikkada edaina oka chinna parnasara kutiram nirminchu andulo vishrantham teesukundam annadu.
1: You put up a hut somewhere here, we can take a little rest there.
0: ఎక్కడ వెయ్యాలి నా అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఆస్క్ బ్రదర్ వేర్ షల్ వి పుట్ అప్ ది కాటేజ్.
0: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
1: Rama said, you just decide which place would be appropriate and put up.
0: Sir, Rama Rama, ఎంతటి మాట నేను వింటిని అన్నాడు అని చెప్పాడు.
1: లక్ష్మణ began just telling, Rama Rama, what?
0: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటను నేను వినవలసి వచ్చింది అన్నాడు.
1: వాట్ ఆర్ మై మిస్టేక్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
0: లక్ష్మణుడు పడేటువంటి బాధను చూచి రామునికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై, లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
1: Rama knew the mind of Lakshmana and why he was telling. But still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling so
0: afraid? Anna, tallini, tandini, bhaaryanu, biddanu, rajyamunu, sarvasanga paristhyamune, tama aagnani, naaku, తాడముగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి, నేను తను వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు? నాకొక్కటి నేను.
1: లక్ష్మణ,
0: ఏ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వేమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత క్రూరుణ్ణి అని తాను బాధపడినాడు.
1: Lakshmana said that I have given up everything, wife, father, mother and the kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya, and I have only to implement your will and I don't have my own will at all, and you are asking me to construct and choose a place where I can construct it.
0: Naaku rendu vaanchadeetundi ledu, nee aagnane naa ishtam.
1: Your command is my wish and I don't have
0: ishtam edo adhe naa ishtam.
1: Whatever is your will, that is my wish.
0: నీవు ఏది చెప్పినా నేను తిరసావహించడమే నా కర్తవ్యం.
1: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
0: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
1: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్.
0: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ ఓల్డ్ రామ There should not be a second chance.
0: Anaga, jeevudu tana ishtamu aneetundi yematram okati undakoddu.
1: This only is to illustrate that man or jeeva should not have his own desire.
0: Anta neevi, anta neevi.
1: Everything is yours, all is yours.
0: Cheppina danini nirasavahinchadame sharanagati yokka lakshyam.
1: Surrender refers to implicitly implementing what has been asked to be done.
0: Aa reetiga naa railo vachi kurcho ninnu nee saamanlu annitini nenu mosukoni gamyani cherustanu.
1: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage, everything. After coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer.
0: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైన లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion.
0: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
1: Once you surrender, you will be able to just get the grace of God wherever you are, and that will be in the form of pension. Grace will be
0: flowing.
1: Whether you are in the forest,
0: ఆకాశమునన్న,
1: whether you are in the sky,
0: పట్టణమునన్న,
1: whether you are in the town,
0: పల్లెనున్న,
1: whether you are in the
0: ఉండే మీదనున్న,
1: whether you are
0: చేయబడి ఉన్న,
1: even if you
0: are in the river, అన్నాడు.
1: Wherever you are, I will be your shelter.
0: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
1: In that particular order, come and surrender to me. That is the order and command of Krishna.
0: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
1: Therefore, we have to recognize that to sanctify the principle of Christ and to sanctify our work, we have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of world. You are tuned
3: to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

అనపేక్ష శుచిర్దక్ష అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీను గతవ్యతః

0: आरंभ परित्यागी यो मत भक्त समत भक्त प्रेम स्वरूप
1: embodiments of love.
0: ఈ గుణములు కలవాడిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves those with these qualities.
0: అనపేక్ష ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష he should not have any expectations.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూ ఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను బోధించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshalakante tyagamayamainatundi apekshalu chala pradhanamu.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chala mukhyamu.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini nirnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityattam chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్ష రహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు. సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kudanu bhagavat pritiyarthanga bhavinchali.
1: We should consider that all our actions should be pleasing unto God.
0: Appude anapeksha aneetvanti perunaku saarthakamaina artham cherutundi.
1: Then we'll be fulfilling the very meaning of this word anapeksha.
0: Kanuka ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టివాని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ న్యాచురలీ లవ్స్ దోస్ పీపుల్ హూ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: రెండవది శుచి.
1: The second quality is suchi.
0: Suchi anaga yemti.
1: What do you mean by that?
0: Subhramu ani.
1: Cleanliness.
0: Yemti ee subhramu? Antar subhrama leka bahir subhrama?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: Idi rendu kudunu avasarame.
1: Both are necessary.
0: Ee suchini భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇఫ్ వి గో బై ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్, హౌ అబౌట్ ఇన్నర్ ప్యూరిటీ?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో ఇన్ సైడ్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ విదిన్.
0: ఒక పిత్తాళి పాత్రలో మనం పులుసు వండుకుంటున్నాం.
1: యు ఆర్ ప్రిపేరింగ్ ఎ సూప్.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: ఆఫ్టర్ ద సూప్ ఇస్ ప్రిపేర్డ్ ఇమీడియట్లీ ఇట్ గెట్స్ స్పాయిల్డ్, అన్పాలెటబుల్.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: వై హ్యాస్ ఇట్ బికమ్ పాయిజన్?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది వేయదు.
1: దిస్ ఇనామల్ వెసల్ ఈస్ నాట్ అలాయిడ్, ఈస్ నాట్ టిన్డ్ ఇన్ సైడ్.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
1: బికాస్ ఇట్ ఈస్ నాట్ టిన్డ్ ఆర్ అలాయిడ్ విత్ ఇన్ ది హోల్ థింగ్ గాట్ స్పాయిల్డ్ ఆర్ పాయిజన్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఇస్ లైక్ ఎన్ ఎనామెల్ వెసల్,
0: బ్రాస్ వెసల్.
1: బ్రాస్ వెసల్
0: ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టినింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఇస్ దేర్ నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్లీనెస్ వాట్ ఇట్ ఈస్?
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: వైల్ పర్ఫార్మింగ్ సర్వీస్ యాక్టివిటీ,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్ లెస్ సర్వీస్ యాక్టివిటీస్, నాచురలీ ఇట్ వుడ్ ఎన్షోర్ ఔటర్ ప్యూరిటీ.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: When one's actions are utterly selfish, there cannot be purity or cleanliness.
0: ఇంకా మూడవది దక్ష.
1: Third one, దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష meaning determination.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: What sort of determination?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడాను శాంతి లభించదు.
1: Whatever you want to accomplish, you have to determine, and you can never be peaceful until it is attained. Such a determination you should have.
0: Nen appudu appudu cheptuntanu.
1: Bhagavan tells us now and then.
0: Pattina pattedo pattane pattitiri pattune kedidaka atte undu.
1: Some or other you have determined, until it is accomplished do not leave.
0: Idi e dichcha.
1: This is determination.
0: కోరినదేదియో కోరనే కోరితివి, కోరికే చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డూ నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాకా విడవకుండు.
1: యూ హ్యావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డూ నాట్ గో.
0: ఇది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: తలచినదేదియో తలచనే తలచిదివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యూ థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్, డోంట్ గో. దట్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపెన్?
0: పోరు పడలేక తానైన ప్రభు వలయు,
1: అవుట్ ఆఫ్ డిస్గస్ట్ హీ షుడ్ బ్లెస్ యూ.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మే హ్యావ్ టు ఆస్క్ హ్యావింగ్ లాస్ట్ కాన్షియస్నెస్
0: అంతే కాని
1: ఓన్లీ దాట్
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: ఇఫ్ యు రిటర్న్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ డిటర్మినేషన్?
0: భగవంతుని పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God. Be with him.
0: పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేక్ష సుచి దచ్చ ఉదాసీన.
1: Then comes ఉదాసీన.
0: దేని ఎందుకును తాను తగలకుండా ఉండాలి.
1: Unattached, ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: You can do all.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: But you should not be attached to certain tasks assigned.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పనుగొనవచ్చును.
1: Any task or any work that you might undertake.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆర్.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వి హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో, నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనే దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఏ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ, ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: ఇందులో జయం జరిగినా అపజయం జరిగినా కానీ రెండింటికి నీ సంతోషించే జీవితాన్ని గడపాలి.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: అనేపేచ్ఛ సుచిదచ్చ ఉదాసీనో గతవ్యతః.
1: గతవ్యతః,
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్ష పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రము చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబోనాటానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ది ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డీప్ థింకింగ్ ద పాస్ట్ కెనాట్ బి రికవర్.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: నోబడి కెన్ డిసైడ్ ద ఫ్యూచర్ యాజ్ ఇట్ ఈస్ అన్సర్టెన్.
0: రేపటి దినం చేద్దామనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: ఇఫ్ యూ వాంట్ టు అకాంప్లిష్ టుమారో, వేర్ ఈస్ ది గ్యారంటీ యూ వుడ్ లివ్?
0: రేపటి వరకు నీ ఉండగలవా?
1: ఆర్ యూ షూర్ దట్ యూ వుడ్ బి అలైవ్?
0: చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిక్లేర్.
0: కాబట్టి ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: Future kalagarbhamulo nindi untunnadi.
1: Future is contained within the womb of
0: time.
1: And it is there ahead of you.
0: Kalagarbhamulo kanaranaatunti yokka drishyam kosam nee enduku paritapisthavu?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past jarigipoyindi, jarigipoyindi.
1: Past is past.
0: Kalagarbhamulo munigipoyindi.
1: And it has got drowned in the passage of time.
0: Aa munigipoyina dani tirigi manam lepalemu.
1: You cannot recover the past any moment.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: పాస్ట్ కెనాట్ బి రికవర్డ్ ఆర్ రీగెయిన్డ్.
0: వచ్చేటువంటి నీది కాదు.
1: ఫ్యూచర్ డస్ నాట్ బిలాంగ్ టు యూ.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: దెన్ వై షుడ్ యూ వరీ అండ్ థింక్ ఓవర్?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: However, thinking, thought is necessary for
0: mankind. We
1: cannot live for a moment without thoughts.
0: కనుకని ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి, రాబోయే దానికి నువ్వు తలచవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: యు హావ్ ద థాట్స్ షుడ్ బి సెంటర్డ్ అరౌండ్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
1: పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: Out of the past tree we have a seed.
0: Aa vittaname tirigi future uchchanga maarutundi.
1: Seed today is the tree of tomorrow.
0: Tomorrow future tree, past tree, present vittanamu.
1: Therefore in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: Future ku ee present e moolavadharam.
1: Therefore present is the basis both for the past and the future.
0: కనుక నీవు ప్రెజెంట్ నీవు ఆధారంగా తీసుకో.
1: గో బై ది ప్రెజెంట్ నౌ.
0: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
1: యు హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రెజెంట్. యు షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి అండ్ యాక్ట్ అకార్డింగ్ టు ద టైమ్ ఆన్ హ్యాండ్.
0: కనుక నీవు ప్రెజెంట్ నీవు లక్ష్యం నందుకొని
1: కీప్ ఇన్ యూ ద ప్రెజెంట్.
0: దానిని ఫ్యూచర్ ఏమాత్రం యోచించకుండా ఉండు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఈ ప్రెజెంట్ కు తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది.
1: ద ఫ్యూచర్ ఇస్ బౌండ్ టు కమ్ డిపెండింగ్ ఆన్ ద ప్రెజెంట్.
0: నీకు ఏమాత్రం కూడా ఫెయిలియర్ కాదు.
1: ఇట్ విల్ నెవర్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి
0: ఎవడు? ఈ సర్వారంభవాడు.
1: Who is the total renunciant?
0: ఎలాంటి కాలంలందైనా ఎలాంటి పనులు ఏందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: ద ట్రూ రెనన్షియంట్ ఈస్ వన్ హూ ఇస్
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: హీ షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫార్ అగ్రాండైజ్మెంట్ ఆర్ పబ్లిసిటీ షో.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: గాడ్ డిస్టెన్సెస్ హిమ్సెల్ఫ్ ఇఫ్ దీస్ పాంప్ అండ్ షో ఆర్ దేర్.
0: సర్వారంభములు కూడా ఆడంబరము కూడా వదిలిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ ఎగ్జిబిషనిజం.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: ద పాంప్ ఈజ్ రజస్ ఆర్ ఎమోషనల్ క్వాలిటీ.
0: అప్పుడే అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: దేర్ కమెన్సెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజైర్స్.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: పబ్లిసిటీ ఈజ్ ద వరల్డ్లీ ట్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పర్సూట్స్.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: దిస్ స్పీక్స్ ఆఫ్ ద ప్రజెంట్ అలోన్.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ అన్రిలేటెడ్ టు ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దిస్ షో ఆర్ పాంప్.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: Such man of austerity and simplicity is close to me.
0: Manam ee naadu prati daani kudunu aadambaram aadambaram aadambaram.
1: Today we are after exhibitionism show.
0: 5 rupayalu kharchu pedte
1: when we spend 5 rupees
0: 500 rupayalu ichi paper lo veyinchukuntam.
1: We will have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: ఎక్స్పెండిచర్ ఇస్ 5 రూపీస్.
0: 500 రూపాయలు వేపించుకుంటే ఎట్లా నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: స్పెండింగ్ 500 రూపీస్ ఫర్ పబ్లిసిటీ ఈజ్ ఇట్ నాట్ పాంప్ అండ్ షో?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: ఎ మ్యాన్ ఆఫ్ ట్రూ సర్వీస్ విల్ నెవర్ రన్ ఆఫ్టర్ పబ్లిసిటీ ఆర్ ప్రొపగాండా.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: In fact, the one who wants his name to be known, he needs propaganda.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: Why these titles given to you? Why?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: Never entertain any publicity or pomp.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: So long you are after this external show, you will never enjoy the bliss of the
0: ఆనందమనే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్ట లభిస్తుంది?
1: When you do not experience the bliss of the self, how do you earn God's grace?
0: ప్రతి దానికి కూడా నీవు భగవద్దీనికై వేచి ఉండాలి.
1: In fact, you have to wait for God in every aspect.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: Then only you can experience bliss in along the spiritual path.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: if you want to be the recipient of God's
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: You have to act accordingly.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైన కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్ హ్యాపీ. And bliss is the true reward.
0: అంతే కాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: If you act against the command of God, everything will be contrary.
0: భావం తద్భవతి.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు,
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning grace, you are absolutely free to act in a way. When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా గానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఎ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 rupees సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 rupees.
0: నీవు పాకెట్ నుంచి 20 rupees అతనికి ఇస్తే అతని షాప్ నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
1: వెన్ యూ పే 20 rupees కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యూ దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నువ్వు ఏ పనిని నీ వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో.
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువుకోసం నువ్వు చదువుకో.
1: యూ స్టడీ అండ్
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ?
0: భగవత్ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యూ డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ ప్లీజింగ్ అంటు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ఠ చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: ఇఫ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఫ్యాన్సీస్, డూ యూ థింక్ గాడ్ వుడ్ యాక్సెప్ట్ ఇట్?
0: దేనికైనా కూడా నువ్వు ఒక ముద్ర పడాలి. అక్కడ
1: దేర్ షుడ్ బి ఏ స్టాంప్ ఆర్ ఏ సీల్ ఆన్ ఎవ్రీ యాక్షన్.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have
0: any value.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: ఏమి ప్రయోజనము?
1: What is the use then?
0: ఇది డెడ్ లెటర్ ఆఫీస్ లో పడేస్తారు.
1: It will go to the dead letter box.
0: కనుక నీవు ఒక భగవంతుని ప్రేమ అనేటువంటి స్టాంప్ ను అందులో అతికించుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఎఫిక్స్ ది స్టాంప్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే నీపైన భగవంతుడు అనేక రకములైనటువంటి దయను చూపుతుంటాడు.
1: వెన్ వన్స్ ది స్టాంప్ ఆఫ్ లవ్ ఈజ్ ఎఫిక్స్డ్ ఆన్ ది ఎన్వెలప్ ఆఫ్ హ్యూమన్ బాడీ,
0: సుచిద్ ఉదాసీనో గతవ్యత. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్
0: తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యు జస్ట్ చర్న్ ద కర్డ్ యూ విల్ గెట్
0: తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: తరకు రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: లభిస్తుంది.
1: వెన్ వన్స్ ది కర్డ్ ఇస్ చర్న్డ్ వెల్ యూ గెట్ ద బటర్.
0: అదే విధంగానే మన తలువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: రిపీటెడ్ ఎంక్వైరీ ఇన్ అవర్ బాడీ విల్ హెల్ప్ అస్ టు నో ద స్పిరిచువల్ క్వాలిటీ.
0: తత్వంబు తత్వం అదే మనకు పుడుతుంది.
1: తత్వం యు ఆర్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎంక్వైరీ.
0: యు ఆర్ దట్
1: తత్వం.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జిగ చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: వితౌట్ చర్నింగ్ the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
1: When two pieces of wood are not rubbed against each other, there is fire inside.
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: if you want to receive God's love,
0: మనం సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి ఒక సరెండర్ గా మనం చేసినప్పుడే భగవత్ ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఇన్ బోత్ ద రిసీవర్ అండ్ గివర్ ఓన్లీ వన్ యాస్పెక్ట్.
0: పుచ్చుకునేది లేదు.
1: నథింగ్ లైక్ రిసీవింగ్ నార్ గివింగ్.
0: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యు థింక్ ఆఫ్ డివినిటీ.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టమో అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్ యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
1: Out of happiness, you cannot have happiness.
0: మనకు సుఖం చిక్కుతుంది.
1: Out of difficulties only you
0: can derive happiness. లేకుండా పోతే సుఖమే మనకు లభ్యం కాదు.
1: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
0: చీకటి ఉంటుంటేనే లైట్ కు విలువ.
1: Light has value because of darkness.
0: ఆకలి ఉంటున్నప్పుడే అన్నానికి విలువ.
1: Food has value because of hunger.
0: లేకపోతే ఫుడ్ కే వాల్యూ లేదు.
1: Or else food loses its value.
0: కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యూ నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విద్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యూ విల్ రిసీవ్ గాడ్స్ లవ్. ఎన్ని తప్పులు
0: చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మే కమిట్,
0: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్ గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధుర పోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర దే వర్ ఫ్రస్ట్రేటెడ్
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్ దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని
1: Gopika carrying the pots full of gold and milk. She was selling these milk along the street. She did not shout along the street saying curd.
0: Govindo Damodara Madhaveti.
1: Instead she was selling Govinda Madhava. They went on thinking of Lord Krishna. Then once Krishna had been to Mathura, they were frustrated.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ
0: వారి జీవితం అంతా

0: Govindo Damodara Madhaveti.
1: Instead she was telling Govinda Madhava.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ పోయింది.
1: షీ వెంట్ ఆన్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్స్.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్,
0: కృష్ణుడు ప్రత్యక్షం అవుతానే,
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్,
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము,
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ,
0: ఏ విధంగా తలచగలము,
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ,
0: సాధ్యం కాదు,
1: ఇస్ నాట్ పాసిబుల్,
0: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు,
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్,
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు,
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్,
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు,
1: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు విజువలైజ్,
0: ఏదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు,
1: దో వి సీ బట్ యు హైడ్ యువర్ సెల్ఫ్, బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు,
0: నిన్ను కనుగొన్న గల్లమా,
1: కెన్ వి నో యు,
0: కృష్ణ నిన్ను కనుగొన్న గలమా,
1: కృష్ణ కెన్ వీ సీ యూ, కెన్ వీ ఐడెంటిఫై యూ,
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు,
1: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్,
0: ఘనము కంటే మహా ఘననీయుడవు,
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్,
0: 84 లక్ష జీవముల,
1: ఇన్ 84 లక్ష ఆఫ్ బీయింగ్స్,
0: అంబున నెడబాయి పుందువట,
1: యు ఆర్ ఆల్వేస్ విత్ దెం,
0: అణువురేణు దృఢకాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలయుదువట, నిన్ను గనుగొన్న గలమా,
1: రైట్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ టు ఎ మాక్రోకాస్మ్ యు ఆర్ దేర్, నిన్ను
0: గనుగొన్న గలమా,
1: యు ఆర్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫామ్ బట్ యు ఆర్ ఇన్ ది లార్జెస్ట్ జైగాంటిక్ ఫామ్,
0: జీవరాశిలో ఉన్నావు
1: అండ్ వి నో యు,
0: కానీ 84 లక్షల జీవరాశి ఎక్కడ ఉన్నారు,
1: యు ఆర్ ఇన్ 84 లక్ష ఆఫ్ బీయింగ్స్,
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి,
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్,
0: ఏ నామంతో మనం పిలిచాలి,
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్.
0: ఈ రూపనామములు రెండు కూడా నువ్వు కల్పితం లేవు.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది,
1: హియర్ ఇస్ ద ఫ్లవర్,
0: ఇక్కడ బట్ట ఉన్నది,
1: హియర్ ఇస్ క్లాత్,
0: దేర్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ,
1: అండ్ యూ హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఇది పుష్పం, పుష్పము,
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్,
0: బట్ట బట్ట,
1: సో ఆల్సో ద క్లాత్,
0: ప్యాక్ ప్యాక్,
1: అండ్ ఇస్ ద ప్యాక్.
0: కానీ అన్నింటిలోనూ మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
0: ఇట్ ఈజ్,
1: ఇట్ ఈజ్.
0: ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా.
1: దేర్ ఈజ్ గాడ్, యు ఆర్ నాట్ టు సీ.
0: ఉన్నాడు, ఉన్నాడు,
1: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్.
0: భగవంతుడు ఉన్నాడనే దానికి ఉనికిడి.
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, గాడ్ ఈజ్.
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
0: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్.
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: హౌ డు యూ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
1: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
0: నీ తండ్రిని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు?
1: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
0: నా తండ్రియో కాదో అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
1: Do you give up her doubt here any time?
0: ప్రాకృతమైనటువంటి వస్తువునంత నమ్ముతున్నారు.
1: You believe all the worldly objects.
0: పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
1: But the spiritual content is not believed or accepted.
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
1: The here lies our weakness, mistake.
0: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
1: All worldly objects have name and form.
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
1: Warden spoke of Ramayana so long.
0: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru kudanu nalugu veda swaroopane dharinchi Dasharathuni Maharaju inti lopala aadukuntu unnaru.
1: Rama Lakshmana Bharata Shatrughna, they symbolize
0: four Vedas.
1: They represent four Vedas. They were found playing there.
0: Rigveda me Ramudu.
1: Rama stands for Rigveda.
0: Yajurveda me Bharatudu.
1: Bharata is Yajurveda.
0: Samaveda me ఈ యొక్క లక్షణుడు.
1: సామవేద ఇస్ లక్ష్మణ.
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
1: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
0: ఈ అందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజు ఇంట్లో తిరుగుతున్నారు.
1: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ దట్ రిప్రజెంట్ వేదాస్.
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
1: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేవ్ గాడ్.

0: the spiritual ritual like
1: గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
0: His only Vishwamitra has got full confidence in Rama.
1: వచ్చాడు దశరథునింటికి.
0: He came to Dasharatha.
1: దశరథుడు చాలా ఆనందించాడు.
0: Dasharatha was very happy to
1: స్వామి మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
0: He said, Swami, what brought you here?
1: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
0: Are you going to do my task?
1: తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
0: He promised that he
1: will. తమరు సేయింగవలియు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులు కాకట్టి చింత లేక వేగిరించుకున్నది విషయం యగును అని.
0: When once having given promise, without discrimination, without good or bad, if you proceed straight away, you will put to danger.
1: చక్క విచారణ చేసి నీవు దానికి ప్రామిస్ ఇచ్చి.
0: You should discriminate whether it's good or bad before making a promise.
1: కేవలం బ్లైండ్ గా నీవు వచ్చిన దాన్ని తప్పక ఇవ్వగలనని నీవు ప్రామిస్ చేయవద్దు.
0: Do not promise blindly that you would do it.
1: కనుక ఇతను ఇచ్చాడు దశరథుడు.
0: Dasharatha promised.
1: ఆ యతులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: And that is faith in sages.
1: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: He has got faith in all sages.
1: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: He has got faith in godly people. So he promised.
1: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా అగ్ని సంరక్షణకై పంపించమన్నాడు.
0: And then Vishwamitra said, Dasharatha, let you send Rama, your son, along with me to protect that yajna.
1: కూలిపోయాడు దశరథుడు.
0: దశరథ ఫెల్ డౌన్.
1: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికని పంపించటమా?
0: He did all sacred rituals only to have son like Rama.
1: ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
0: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు సెండ్ హిమ్ టు ద
1: ఫారెస్ట్. రాక్షసులు ముఖమే చూడలేదు.
0: హీ నెవర్ సా ఎనీ డెమన్.
1: కాబట్టి ఈ రాక్షసును చూసి ఏ భయపడిపోతారు ఏమో.
0: వెల్, ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఇన్ని రకమైన భావం పెంచింది.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
1: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
0: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
1: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
1: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
0: యువర్ సన్ ఇస్ గాడ్.
1: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
0: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
1: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
1: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
0: Give up
1: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
0: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
1: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
0: అండ్ దెన్ హి సమన్డ్ సేజ్ వశిష్ఠ.
1: వశిష్ఠుల వారు కూడా వచ్చి,
0: వశిష్ఠ
1: అయ్యా దశరథ మహారాజా,
0: ఓ దశరథ కింగ్,
1: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
0: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
1: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్ యాజ్ ఎ ప్రీస్ట్? వెల్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో రీజన్.
1: కీర్తిని బట్టి నేను ఉండలేదు.
0: నీ శక్తిని
1: బట్టి నేను ఉండలేదు.
0: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
1: మీ ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
0: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
1: ఆ పిల్లవాడిని చూచి,
0: ఐ వాంట్
1: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
0: I want to see the boy. I want to spend some time with that boy and enjoy blissful state.
1: అంతే కాదు, తనకనక వస్తు వాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
0: I am not after money or wealth or affluence.
1: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
0: Why do you still doubt?
1: పంపు అన్నాడు.
0: Oh, send him.
1: కానీ ఇంకా బాధపడలేక బాధతోనే పంపాడు.
0: With great suffering he accepted.
1: విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర
1: విశ్వమునికంతా మిత్రుడైనటువంటి వాడు.
0: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
1: విశ్వాడు. దేనివల్ల మిత్రుడైనాడు?
0: హౌ కుడ్ బి అ ఫ్రెండ్ ఆఫ్ ద యూనివర్స్?
1: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునికంతా మిత్రుడైపోయాడు.
0: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సేక్రెడ్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ద యూనివర్స్.
1: కనుక అట్టి విశ్వామిత్రుడు,
0: సచ్ విశ్వామిత్ర,
1: తపస్సును ఆచరించినటువంటి వాడు,
0: డిపెండెంట్,
1: సర్వశక్తిమయుడైనటువంటి వాడు,
0: ఆల్ పవర్
1: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామ లక్ష్మణ్ తీసుకుని వెళుతూ,
0: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిమ్,
1: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి,
0: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
1: ఆయన రామ లక్ష్మణ,
0: హి సెడ్, మై బాయ్,
1: సంధ్య వార్చుకోండి అన్నాడు.
0: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ
1: చెప్పి,
0: సేయింగ్ సో
1: నాయన ఇంకా రాబోతున్నాం.
0: And there lies ahead of you.
1: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
0: We are reaching that place where యజ్ఞ is conducted.
1: రాక్షసులు కనపడతారు.
0: And you certainly come across the demons.
1: భీకరంగా ఉంటాయి.
0: They are so wild.
1: కనుక మీరు భయపడతారు ఏమిటో.
0: You may be afraid of them.
1: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
0: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
1: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
0: టాట్ దెమ్ టూ మంత్రాస్, బల అండ్ అబల.
1: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
0: What a great sage he is.
1: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి నేను దశరథునికి చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
1: ఇక్కడికి వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
0: బట్ బై ది టైమ్ హి రీచ్ ద రివర్ హి లాస్ట్ ద డివైన్ థాట్.
1: చిన్న బాలురే వీరు భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చారు.
0: హి కన్సిడర్డ్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హి స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
1: ఎట్టి మహర్షులకైనా కూడాను
0: ఎనీ సేజ్
1: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
0: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
1: అది కేవలం వారి భ్రమనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
1: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
0: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
1: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్
1: భ్రమ. కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
1: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
0: Whereas Brahma, the divine,
1: Brahmaku,
0: is known
1: Brahmaku inta vyatyasam untundadi
0: because of the good or virtue of the past action karma.
1: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
0: And Vishwamitra has become a victim to this delusion.
1: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
0: Such happenings also do come in your life.
1: Daivatvanni ee reethiga manam visheshinchali.
0: In what way?
1: Edi daivatvamu, edi manavatvamu, edi krurattvamu.
0: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
1: Divinity anetvante prema tattvame.
0: Divinity is love.
1: Keva manavattvam anetvante dharmame.
0: Humanity is righteousness.
1: Danavattvam anetvante kevalam kruratvame.
0: And demonic nature is cruel. Cruelty.
1: Daivanni manamu prematone chudali.
0: Therefore you can see God through love.
1: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
1: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
0: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
1: సత్యభామ
0: సత్యభామ
1: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
0: She wanted to have Krishna all by
1: herself.
0: He never wanted Krishna to go
1: anywhere. And
0: that he should be with her
1: throughout. He asked Narada to tell her the
0: device has to possess
1: Krishna.
0: Narada gives that sacred spiritual
1: teaching. He
0: also thought over for some time and he wanted to kill the ego of Satyabhama and devised a master plan.
1: Amma Satyabhama.
0: Satyabhama.
1: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
0: డూ యూ హ్యావ్ ద వెల్త్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
1: శమంతకమణి? నా దగ్గరనే ఉంటుండాది.
0: హి సేస్ ఐ గాట్ శమంతకా జమ్ విత్ మీ.
1: ఎంత ధనమైనా నేను చేయొచ్చును.
0: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
1: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
0: నెవర్ డౌట్ వెదర్ అవుట్
1: నేను తప్ప వెయి హిమ్ ఆర్
0: ఐ విల్ డూ ఇట్ షీ సెడ్.
1: అయితే తేవని చెప్పాడు.
0: అండ్ దెన్ హి ఆస్క్డ్ హిస్ టు బి
1: బ్రాట్.
0: And then Krishna came.
1: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
0: On one side Krishna
1: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
0: On other pan all the wealth brought by Satyabhama.
1: కదలలేదు, మెదలలేదు.
0: It did not move.
1: భయం ప్రారంభమైంది.
0: And there started fear.
1: తన దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా వేసింది.
0: In fact she has put all the wealth with
1: her. శమంతకమణిని కూడా పెట్టింది.
0: Finally శమంతకా gem was also kept there.
1: కానీ తూగలేదు.
0: Well he did not weigh them.
1: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
0: And then she ran to Rukmini.
1: అక్క అక్క అక్క అక్క.
0: She started
1: calling. అక్క ఈనాడు పుట్టింది పాప.
0: She started calling her sister, sister.
1: She
0: never looked at her face till then.
1: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణా టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
1: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
0: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణా విత్ రుక్మిణి అట్ ఎనీ టైమ్.
1: పరిగెత్తింది.
0: అండ్ షీ ర్యాన్ టు హర్
1: అక్క అనేటప్పటికీ చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
0: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
1: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
0: సిస్టర్ వై ఆర్ యూ సాడ్? వాట్ హ్యాపెన్?
1: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
0: She said what all that had happened.
1: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
0: This is all the plan of Narada. This is my plight, she said.
1: తులసి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
0: As she was circumambulating the tulsi plant, she collected the tulsi leaf and
1: Narada
0: reached to the spot. There was Narada.
1: చూస్తూ ఉన్నాడు.
0: హి వాస్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
1: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
0: హి వాస్ స్మైలింగ్ విత్ హిమ్.
1: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
0: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
1: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను ఎక్కడ పోయి ఉంటాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
1: అప్పుడు చెప్పింది నారద.
0: దెన్ షీ ఇస్ నారద.
1: కృష్ణుని ఏ రీతిగా తూచగలము?
0: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్ కృష్ణ?
1: అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామమే చాలా సరైన తూకము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ఫామ్ ఆఫ్ కృష్ణ.
1: సంబంధ బాంధవ్యం ఉంటుంది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్
1: సమానమైనటువంటివి.
0: ద బోత్ ఈక్వల్ బ్యాలెన్స్
1: కృష్ణ అనింది.
0: సో షీ సెడ్ కృష్ణ.
1: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
0: నారదా విల్ హీ కీప్ క్వైట్?
1: ఉండలేదు.
0: నో హీ కెనాట్.
1: అమ్మా సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి? అది
0: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వే
1: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
0: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
1: ఆమె ధనమంతా వేసింది.
0: హీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
1: నువ్వు ఏమేస్తావు?
0: Then what is to be put now?
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: Then she said,
1: పత్రము
0: a leaf.
1: ఉగుదుగాక.
0: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
1: తూగాడు కృష్ణుడు.
0: The moment tulsi leaf is
1: kept there, కృష్ణుడి కంటే ఇంకా ఇటు ఎక్కువ పోయింది.
0: And in fact the weight has been more now.
1: అప్పుడు చెప్పాడు నారదుడు.
0: దెన్ నారదా సెడ్,
1: అమ్మా కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
0: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
1: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
0: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
1: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
0: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
1: ప్రేమకే తూగుతున్నాడు.
0: అండ్ ఇట్ వాజ్ ద లవ్ దట్ బ్యాలెన్స్.
1: ప్రేమ చేత ఏ నీటి దానమైనా చాలు.
0: విత్ లవ్ వాట్ ఎవర్ యూ కెన్ ఆఫర్.
1: తులసి దళమైనా చాలు.
0: ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాదులు కాదు.
0: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
1: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి ధనము లేదు.
0: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
1: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులు తూగడం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
1: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
0: దెన్ గాడ్ లవ్స్ యూ.
1: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
1: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
0: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
1: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
1: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీనో అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
0: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
1: అప్పుడే నీవు నావాడు నాయన.
0: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
0: వీ హ్యావ్ టు నో ది గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
0: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: పెంచుకునేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: సహజంగా లభించేటువంటిది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
1: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds,
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk,
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower,
0: పలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice,
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside,
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యూ డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యూ ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్, యూ ఫైండ్ ద బ్రహ్మన్ పర్వేడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జీవితం అంటే ఏమిటి?
1: What is meant by human life?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని లక్ష్యం ఏమిటి?
1: What is its aim?
0: దీని యొక్క విశిష్టత ఏమిటి?
1: What is its significance?
0: అనేటువంటి విషయాన్ని ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
0: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యమని భావించి నిత్య సత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.
0: కాదు కాదు.
1: It's not so.
0: మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
1: The chief aim of human life lies in realizing the latent divinity within to experience, to propagate in society thereafter.
0: అన్నింటికీ భావము అత్యవసరము.
1: It is the feeling which is most important.
0: భావమే సర్వమునకు మూల కారణము.
1: And it is the feeling which is the prime cause.
0: ఒక చిన్న లెటర్ రాయాలంటే,
1: if you want to write a small letter,
0: ఏమి రాయాలి?
1: What is to be written?
0: ఎవరికి రాయాలి?
1: To whom?
0: ఎట్లా రాయాలి?
1: How?
0: ఏ విషయం రాయాలి?
1: What is to be written?
0: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: భావము మొదలు, ఆచరణ తరువాత.
1: So it is a thought first and a practice next.
0: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore, we have to know the divinity, the realm of thought.
0: దీనినే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము.
1: The Vedanta says, the knower of the Brahman becomes Brahman.
0: దేనిని మనము చింతించుమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think, so you become. You assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: The robber Ratnakara, though he has no idea of the divinity, because he paid heed to the teaching of the saints, he could become noble later.
0: Kani aa rama namanu smaristu smaristu rama roopanni kuda nu chintistu vachadu.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, rama tejasu ee ratnakarudu yendu gutti padine.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: ఈ యొక్క వాల్మీకి యొక్క ముఖమునందు రాముని యొక్క తేజస్సు ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద tiny thought, who thought of Narayana continuously, also carried in him on his face that effulgence of Narayana.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు,
1: at one time when Darwin was the student,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరము కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then, he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened, Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనము స్మరిస్తుమో, దేనిని మనము చింతిస్తుమో, దేనిని మనం ఆలోచిస్తుమో, దేనిని మనం విచారిస్తుమో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore, you become a true human if only you think good, if only you act good, if only you inquire good things.
0: కనుకని వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే, మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No. Verily, you are the spark of the divinity.
0: Kanuka, neevu naa yamsamainappudu, naa bhavamulu neekudunu, neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatundi anekamandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: ద మెనీ పాయస్ పీపుల్ హూ నో దిస్ ట్రూత్ బట్ యెట్ దే ఫీల్ దట్ దే ఆర్ సఫరింగ్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: వెన్ యూ థింక్ దట్ యుర్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్, దెన్ యూ కెన్ ఫీల్ దట్ యుర్
0: పరమాత్మ కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్
0: ఫీలింగ్. ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ నోస్ ద లేటెంట్ డివినిటీ.
0: అయితే మిగిలిన వారంతా కూడా బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they live?
0: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశు గుణముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: They entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine,
0: నిత్యానందమని పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమును ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో జీవభూత సనాతన. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore the divine thought should originate in human heart.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చోబెట్టుకుని నొగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ acted as a charioteer. making Arjuna sit there on the throne in that chariot.
0: కేవలం ఆ సమయమును పురస్కరించుకొని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: At that moment, Arjuna started putting some questions to Krishna.
0: కృష్ణ, నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
1: Krishna, I think of you always.
0: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
1: Then why should I have these difficulties?
0: బంధువులను, మిత్రులను, సర్వలోకులను కోల్పోయి నేను ఏలేటువంటి రాజ్యం ఏమిటి?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: ఎవరి కోసం ఈ రాజ్యం నాకు?
1: For whose sake should I have this kingdom?
0: నాకు అక్కర్లేదు.
1: I don't want this.
0: వెలుకు తిరిగి ఇంటికి పోదాం పంపండి.
1: He wanted to turn back.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: Then Krishna started telling.
0: అర్జున, స్మరణ చేసినంత మాత్రం నాకు చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ థింక్.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: యూ షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యూ థింక్ అగైన్ అండ్ అగైన్ అనుస్మరణ.
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: స్మరణ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్.
0: కానీ అనుస్మరణం అనగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నువ్వు స్మరించటమే.
1: అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ టైమ్స్ ఎవ్రీవేర్.
0: అర్జున, నీ ఒక కాలమును, ఒక నియమమును పురస్కరించుకుని నీవు స్మరిస్తున్నావు, కానీ ఇది సరైన స్మరణ కాదు.
1: అర్జున, యూ థింక్ ఆఫ్ గాడ్ లిమిటెడ్ బై స్పేస్ అండ్ టైమ్.
0: అనుస్మరణ చేసేటంలో నేను ఎప్పటికీ నువ్వు ఉంటాను.
1: బట్ ఇఫ్ యూ థింక్ కంటిన్యూస్లీ అనుస్మరణ,
0: అందువలనే మామను అనుస్మరణ. అనుస్మరణ,
1: అనుస్మర, థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తూ కూడా నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు.
1: ఈవెన్ ఇన్ ది రెగ్యులర్ వార్ఫేర్
0: మామను స్మర యుద్ధచ, యుద్ధంలో కూడా నన్ను స్మరించు.
1: ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ థింక్ ఆఫ్ మీ.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దాట్స్ యువర్ డ్యూటీ.
0: అది నీకు సర్వ సహాయమును చేకూర్చున్నటువంటి సూత్రము.
1: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: కానీ ఇందులో మరొక విషయం కూడా గుర్తించాలి.
1: దర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్.
0: మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు నో ద డివినిటీ విద్ ఇన్.
0: ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో.
1: ఎ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
0: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ యందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు యందు కూడాను తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడాను తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతూ ఉంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్వే.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హి విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
0: ఏది కారణము?
1: What is the cause?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తానొక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మారిపోయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
1: హి విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ద లారీ.
0: వరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడాను కూర్చుని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైన్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ.
0: తారకము.
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము is the feeling that nothing belongs.
0: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉంది. మానవత్వము జీవిస్తూ వస్తుండాలి.
1: The human life is carried between these two points, tarakamu and marakamu.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: We can experience all.
0: కానీ ఇవన్నీ నాది కాదు.
1: But none belongs to me.
0: ఇదంతా దైవం యొక్క ఇదే.
1: It's all God's only.
0: ఏది నా సంతతి కాదు.
1: Nothing belongs to me.
0: ఏది నా వస్తువు కాదు.
1: Nothing belongs to me.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: This is all the gift of God for that matter.
0: అంత గవర్నమెంట్ దాని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టని మనం కూడా ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he transferred,
0: we should also leave.
1: I carry on this so long, the responsibility is
0: with me. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we can say this, my property, my family, my wife, my children, yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు.
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: We consider all this as the basis of life.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: How long does it last?
0: ఇది ఏది సత్యం కాదు.
1: Nothing is true.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: When you are going to give it up.
0: ఎవరికి తెలియదు.
1: No one would know.
0: కనుకనే
1: So
0: మానవత్వములో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: So long we are alive, we have to discharge our duty.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదమనే భావించాలి.
1: We have to consider everything as God's gift.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: However, in human life, definitely we doubt.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: You made me sit on the seat of this chariot.
0: కాదు కాదు.
1: No.
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: You have to make me seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You're the machine yantra.
0: Mantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu, kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatuvanti okka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్ చాంట్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am an ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaru adugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాస్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాస్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాస్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాస్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopal has summoned everybody.
0: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: కృష్ణుని వాక్యములపైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళారు.
1: All those that had full faith in Krishna assembled there.
0: ఎట్టి సందేహము లేదు.
1: They had no doubt.
0: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
1: What God says will happen.
0: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్ళారు.
1: They never doubted, they went.
0: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
1: Some started doubting.
0: బాలుండీతడు,
1: ఇస్ అట్ ఆల్ ఎ బాయ్,
0: కొండ దొడ్డది,
1: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్,
0: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా,
1: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్.
0: సందేహిస్తున్నారు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
1: సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్?
0: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
1: ఆల్ దోస్ డౌటెడ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ టోటలీ డిప్రెస్డ్.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా.
1: యూ సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఈ యొక్క యుక్తి.
1: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ ఈటన్ ద మాట్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ యూ ఫైండ్ బటర్ ఇన్ సైడ్?
0: కావలసిన పదార్థములు లేవా?
1: ద లాట్ ఆఫ్ ఈటబుల్స్.
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ ఈటన్ ద మాట్?
0: అప్పుడు చెప్తున్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్
0: తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: టు టీచ్ డివినిటీ క్లియర్లీ
0: స్టార్టెడ్.
1: Am I a child to eat the mud like that?
0: Akuntina.
1: Am I hungry? Am I hungry or am
0: Amma,
1: I mad?
0: Nannu barunu maatri nu chustunnavu. Nenu barunna kaadu kaadu.
1: You consider me as a child? No, I'm not a child.
0: Nenem verivanna kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu na noru.
1: You see me now.
0: Chuchindi.
1: He saw.
0: Anni lokamulu kanipistu vachayi.
1: All the worlds are present there.
0: Appudu ame bayapadipoyindi.
1: Then she was fierce.

0: Is it all the dream or own of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలనా లేక వైష్ణవమాయా లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: She started doubting like this. Is this all a dream? Is it illusion? What is it? She started wondering.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. Nothing to do
1: body
0: with
1: is the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity presiding there.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకని ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకోలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna.
1: Gopikalu chepparu.
0: Gopika said,
1: Uddhava, maa hrudayam nindukudanu Krishna yokka prema bhavamule nindi untunnayi.
0: Our heart is full of love of Lord Krishna.
1: Maa naaluku paina Krishna yokka naamaani naatyam aadistunnamu.
0: The Lord's name dances on our tongue.
1: Bhagavantuni yokka ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణుడిలో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: గాడ్. ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వి కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వి హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దాన్ని పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికే వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: There in Vrindavan, while they were playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu leni sthanam ledu.
0: There's no place where there's no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There's no form where there's no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpitti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికా సురాన్
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్
1: ట్రీస్. ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్?
1: ప్రతి వృక్షము కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ మైండ్.
1: ప్రతి వృక్షమునందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళుతున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పింఛము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: he has captivated, he has robbed all
1: ఓ
0: our hearts.
1: మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: గోపికాస్ వెంట ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హస్ కృష్ణ హస్ హిడెన్ బిహైండ్ యూ, కృష్ణ ఇస్ హియర్ హూ రాబ్డ్ ఆల్ ఆఫ్
1: అవర్ హార్ట్స్. మాట్లాడతాయని ఏమి తెలుసిన,
0: డూ దే ఎవర్ ఫీల్ దట్ జాస్మిన్ ఫ్లవర్స్ కెన్ టాక్ టు దెం? యెస్ దే నో.
1: నిరంతరం కూడా కృష్ణ సంచారం జరిగేటువంటి యొక్క ఈ బృందావనంలో కృష్ణుని తెలియనటువంటి వారు ఒక్కటి కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ యాక్చువల్లీ దేర్ హూ ఆర్ నాట్
1: మల్లెకు తెలుసును, కొమ్మలకు తెలుసును, రెమ్మలకు తెలుసును, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణు యొక్క లీలలు.
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియలారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావమును కలిగినటువంటి ఆ గోపికలు ఎందు నిరంతరం కూడా దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది,
0: యశోద ఆల్సో సెడ్
1: కృష్ణ,
0: కృష్ణ
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: నే పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్, కొల్లల
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యు విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యు స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ,
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్,
1: కానీ గోపికల ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యు గో టు ది హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికల్.
1: దీనివల్ల అనేక రకములైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా,
0: డోంట్ యు రిలీజ్ ది బటర్?
1: ఇంటి వెన్న నీకెంత రుచినా,
0: డూ లైక్ ది బటర్ ఆఫ్ ది నైబర్హుడ్?
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానం లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్,
1: కానీ గోపికల ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యు గో టు ది హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికల్.
1: దీనివల్ల అనేక రకములైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.

0: Sacred and pure. Whereas mother, you have got that feeling.
1: Gopikalaku atti ematram kuda no sambandhalu ledu.
0: Gopikas had no trace of such feelings of body.
1: Attalu mottukunna.
0: Mothers in law may object.
1: Mari bhartalu kattulu nooruchunna.
0: Husbands may be ready to fight.
1: Noorettaru.
0: They don't open their mouth.
1: Kopagincharu.
0: They are not angry.
1: Yatakegaru.
0: They don't go anywhere.
1: Bhitila boru.
0: They are not afraid.
1: Gopikal. పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ద ఫిజికల్ మదర్ హ్యాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ a treacherous enemy to mankind.
1: Kanuka ahankaramulaku avakasam ivvakoodadu.
0: Never give scope to ego.
1: Mamakaramunu penchukokoodadu.
0: Don't have too much of it.
1: Abhimanamunu abhruthiga avinchukokoodadu.
0: Don't grow your attachment.
1: Divyatmaina aatma tattvanni visvasistu raavali.
0: Have full faith in the divine atmic principle.
1: Kanukane దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ విదౌట్ దిస్.
1: కానీ మానవుడు ఇంత లోతుకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజంట్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వము లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోనీ అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు.
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోనీ.
1: అతను వయలిన్ అంటే అంతోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ది వయలిన్ మేడ్ బై అంతోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ వెరీ యాంగ్రీ.
1: ఏ అంతోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోనీ, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్, హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్?
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: he never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైన భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever message should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity.
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, you should have total love.
1: కనుక నేను వైలన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this mark.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాట పడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్
1: ఫర్ మీ. ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్. ఇట్ డస్ నాట్
1: లాస్ట్. మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్? నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: లేకపోతే ఏ జబ్బైన చేసి ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for that.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: And all diseases are everywhere.
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుండాలి.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: Lot of money.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: Mansions.
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: All comforts.
1: ఇన్ని మరి నేను ఎందుకు కోరాలి?
0: Then why should I desire them?
1: నా దగ్గర లేనిదాన్ని నేను కోరాలి.
0: I should ask that which

0: in me.
1: నా దగ్గర ఏది లేదు.
0: What is that missing?
1: నా దగ్గర శాంతి లేదు.
0: I don't have peace.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: This peace is with God.
1: శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: God is embodiment of peace.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి.
0: ఐ ప్రే టు గాడ్.
1: నా దగ్గర లేదు, లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give it.
1: ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peace.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖము ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంట్.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లెస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లెస్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్.
1: దీన్ని భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందమును ప్రార్థించుతున్నాను కానీ నేను లౌకికమైన దాన్ని ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly
1: pleasures. అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు ఆంటోనీ.
0: ఆంటోనీ was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in.
1: మీకు అందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రామునకు.
0: No, త్యాగరాజు is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు
0: వన్ డే
1: పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు.
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్. వై షుడ్ ఐ.
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా.
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్.
1: విచారించాడు.
0: ఎన్క్వైర్.
1: నేనెప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడెడ్ రామ యు హావ్ నో పవర్. దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది.
0: దేర్ ఇస్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ.
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్ హి సెడ్.
1: తరువాత యోచించాడు.
0: లేటర్ హి థాట్.
1: చీ చీ చీ నేను చాలా పొరపడుతున్నాను.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ ఐ మిస్టేక్.
1: రాముల్లో శక్తి లేదా.
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు.
0: దేర్ ఇస్ నో డివోషన్ ఇన్ మీ.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: మై డివోషన్ ఇస్ వేవరింగ్.
1: నీలో శక్తి లేకపోతే రామ.
0: రామ ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ.
1: కపివారది దాటున.
0: విల్ దట్ మంకీ క్రాస్ ద బ్రిడ్జ్.
1: కలికి రోటగట్టున.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బైండ్ టు ద మోటర్.
1: లక్ష్మీదేవి వలచున.
0: విల్ లక్ష్మి లవ్ యూ.
1: లక్ష్మణుండు కొలచున.
0: విల్ లక్ష్మణ సర్వ్ యూ.

0: Nothing can Bharata, will he ever serve you? The power of Rama
1: nee
0: is so great.
1: Nee shakti ikkidani cheppadaniki veelu kaadu Rama.
0: Rama is not possible to estimate your power.
1: Lakshmi devi vachi nee paadalu ottutunda?
0: If you have no power, will Lakshmi come and press your feet like that?
1: Sukshamuddhi gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gateni వర్ధిస్తున్నాడే.
0: విల్ దట్ భర్త సర్వ్ యూ? విల్ హి ప్రెస్ యూ ఫీట్?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష హింస.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తూ ఉన్నాడే.
0: యా సాక్రిఫైస్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: శక్తి లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హాస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హీ వాంట్స్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ద మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో వల్ల ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ద నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్. రామా నన్ను
1: క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ పాడ.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైన యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతుంటాయి.
0: వెన్ ఎవ్రీ డివోటీ హస్ గాట్ సచ్ ఎ ఫీలింగ్ అండ్ దట్ దిస్ బిలీఫ్ విల్ ఫాలో లైక్ ఎ షాడో.
1: భగవంతుడిని పూర్తి విశ్వసిస్తారు,
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: బట్ సర్టన్ టైమ్స్ దే యాక్ట్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైన రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్,
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్,
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యూ వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటి జలమే వస్తుంది.
0: ఇఫ్ యూ క్యారీ విత్ యూ ఎ స్మాల్ టంబ్లర్ యూ విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకునే జలం వస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ విత్ యూ ఎ బిగ్ వెసల్ యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్ ఫుల్.
1: ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధన వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మెయిర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు ఇవన్నీ కూడా గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యు డు గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డు విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇఫ్ యు అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకనే సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: నో బిగినింగ్ అండ్ ఎండ్, హిస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ హిమ్, యు కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హి స్టాండ్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హి స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంట్ విత్
1: కాలమును కూడా నువ్వు వ్యర్థం గావించుకుని,
0: అండ్ వీ వేస్ట్ టైం,
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం,
0: అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్స్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్,
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వేస్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వీ చేంజ్ ద
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ కెన్ నో మాధవత్వ డివినిటీ.
1: కనుకనే మనం భజనలు చేస్తున్నాము.
0: సో వీ డు భజన్.
1: ఈ భజన అన్ని కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వీ గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వీ మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావం చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్, నేచురల్లీ యు విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజన చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: So many are here.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవరీబడీ,
1: అందరి హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవరీబడీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్ వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్. ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: నీ కోసమే పాడావు.
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: పది మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేజన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల యందు కూడాను ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క విధి లేనప్పుడు పాడి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనం ఏమిటి? చూచి ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి? అన్నింటి ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశమవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనం ఏమి?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్
1: భజన్? ఎన్ని పూజలు చేసి ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికీ ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Therefore we should develop love which is our life.
1: అందుకోసమని గోపికలు చెప్తూ వచ్చారు.
0: So Gopika said,
1: ఓ కృష్ణ నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: My heart has become a bear.

0: all the enthusiasm.
1: Premasudha varshamu varshimpaga.
0: With the rain of love.
1: Prema nadullu pravahimpaga murali ganamu seyagadi.
0: As the rivers of love flow continuously, O Krishna, play on murali.
1: Ma hrudyanni karigimpa chesetundi ganam paadali.
0: We should sing as to make our
1: hearts. మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు.
0: Our hearts are so tough and hard. We should not sing to make it tougher.
1: అందువల్లనే రాధ చెప్పింది,

0: sing in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: Oh Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of love.
1: Veda saramanta jesi.
0: Collecting the essence of Veda.
1: Nada brahmamuganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali.
1: Gana roopamuganu maachi.
0: And changing into the form of music.
1: Vata paadu ma Krishna.
0: Oh Krishna, sing for us.
1: Niyokka వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ థ్రూఅవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
1: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
1: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
1: నవరంధ్రములు. Navarandram.
0: It has got 9 openings.
1: Mana dehame murali.
0: Our very body is murali.
1: Idi navarandramulato koodinatvantidi.
0: It has got 9 bones openings.
1: Aite
0: then
1: ee venumunandu madhyalo ee maatram kuda edi addu raakudu.
0: But this flute, it is no obstacle there inside.
1: Idi ee maatram ee padartham addu vachina idi susvaranga untundadu.
0: There's no matter inside a flute.
1: Kanuka naa yokka deham aneetundi murali lopala ee vaanchalu aneetundivi addu lekunda దీన్ని నువ్వు పురడిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
1: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
1: కానీ కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్
1: కలి ఏజ్ ఈ భక్తి ప్రపత్తులు అన్ని కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: The devotion and sincerity should be divine totally.
1: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: But on festivals we have sacred thoughts.
1: రెండవ దినమే ఈ భావములు మారుగైపోతాయి.
0: On the following day they are gone.
1: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: Every moment is sacred for that matter.
1: ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: Every day is sacred.
1: క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది.
0: మోమెంట్ టు మోమెంట్ దే ఆర్ సేక్రెడ్.
1: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
1: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
1: అయితే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
1: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనిషిని చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
1: ఆ మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్
1: ఇన్ హిమ్. నీవు మనిషి రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫామ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
1: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్.
1: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
1: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
1: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
1: గాలి లేకపోతే నీ వెత్త ఉండగలిగావు.
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
1: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
1: నీకు కనిపించదు.
0: యు డోంట్
1: సీ. నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైస్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
1: కంటికి కనిపించడు.
0: యు డోంట్ సీ హిమ్.
1: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: నిర్మలమైనటువంటి
1: హృదయం కలిపినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: అండ్ వన్స్ యువర్ ప్యూర్ హార్ట్ గాడ్ విల్ స్టెప్ ఇన్.
1: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో షుడ్ డెవలప్ సీక్రెట్ హార్ట్.
1: ఏది పవిత్రమైనది?
0: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
1: అందరి ఎందుకు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దట్ ఇస్ రియల్.
1: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా
0: ఉండాలి. హూమ్ సోఎవర్ యు అక్యూజ్
1: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు లవ్ ఇట్ అమౌంట్స్ టు లవ్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: దిస్ ఇస్ రియల్ పాయస్నెస్.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: టు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
1: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: డూ యూ థింక్ ఎ పైస్ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ఆకర్ రోబ్స్?
1: అతని కాదు సాధువు.
0: నో,
1: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పైస్ క్వాలిటీ ఇస్ పైస్ మ్యాన్ సాధువు.
1: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సేక్రెడ్ హార్ట్ ఇస్ సాధువు.
1: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
1: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
1: మనం చేసే సర్వకర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ టేక్ అస్ నియర్ గాడ్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: వన్స్ వీ నో ద ట్రూత్ విల్ నాట్ రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
1: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
1: అంటే ఏమి అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
1: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
1: కృషితి ఇది కృష్ణః అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణః.
1: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
1: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
1: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
1: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
1: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
1: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి
1: కల్పన చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
1: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
1: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
1: కృషితి ఇతి కృష్ణః.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
1: తర్వాత కర్షతి ఇతి కృష్ణః.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణః.
1: కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హు అట్రాక్ట్.
1: మాటలతో పాటలతో ఆటలతో అన్ని రకములుగా కూడాను సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు.
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్ బై హిస్ ప్లే బై హిస్ మ్యూజిక్.
1: కనుకనే ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవర్.
1: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
1: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
1: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యు టు బి.
1: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబోడిమెంట్.
1: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యు డు నాట్ నో దాట్.
1: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్.
1: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యూ మే గో ఎనీవేర్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
1: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై యూర్ హ్యాపీ వై డోంట్ యూ క్రై.
1: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడి వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
1: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
1: కనుక అందరు గుంపుగా చేరి వాణ్ణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
1: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
1: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించడం.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడి విల్ క్వశ్చన్ వై యు ఆర్.
1: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
1: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యూఆర్
1: బీ హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: ఏ మాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: విచార పడితే అప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్. సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
1: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
1: should be like this?
0: I'm the spark of God. So
1: that
0: anxiety should not be there.
1: ఈ విధమైన యొక్క పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది.
0: When you entertain such sacred thoughts, you'll be blissful.
1: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరైనటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్ నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల.
1: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండాలి.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్ బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
1: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్
1: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
1: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
1: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫై.
1: అంతా తనది.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్ట మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
1: నీవి కాదే.
0: Because they don't belong to you.
1: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్ యాజ్ అ విట్నెస్.
1: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
1: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్
1: యూ. పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
1: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్.
1: నీ బాధ్యతను ఇచ్చాడు. నీ పని చేసుకోమని చెప్పాడు.
0: యూ వాంటెడ్ టు డు యువర్ డ్యూటీ.
1: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యూ హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
1: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్.
1: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: బట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
1: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: When once we have that feeling, we can experience the true divinity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: God is love.
1: భగవంతునికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
1: కలుగనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
1: ఏ హృదయమును సగితివో ఈశమాకు.
0: Oh God, that heart you have given us.
1: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
1: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer you?
1: అంజలగిటింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar salutations kindly.
1: ఏదిచ్చావో అదే నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
1: నేను తెచ్చుకున్నది ఏమీ లేదు.
0: I have not brought anything.
1: అంత నీవిచ్చింది.
0: Everything is
1: నీవిచ్చింది నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
1: ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
1: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
1: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
1: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
1: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to 500.
1: ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గాని భగవంతునికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
1: గాడు చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
1: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇట్స్ ఎనఫ్.
1: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made
1: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all
1: useless. హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
1: ఎందుకనగా నీవు కూడా ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment
1: of love. బ్రహ్మైవ భవతి.
0: It's all known as the Brahman.
1: ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
1: డార్విన్ అట్నే అయ్యాడు.
0: Darwin became like that.
1: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: So also ప్రహ్లాద.
1: నారదుడు అట్నే అయ్యాడు.
0: ఆల్సో నారద.
1: వాల్మీకి ఆ విధంగానే
0: మారాడు.
1: ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెం రీచ్ దట్ హైట్.
1: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితంలో అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
1: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఆల్
1: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ.
1: అందువల్ల మామను స్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
1: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ
1: ఆఫీస్ వర్క్. ఇది కూడా భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
1: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
1: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
1: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
1: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్ గివెన్. ఈ
1: విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్.
1: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: Without that broad-mindedness,
1: సంకుచితమైన భావముల చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
1: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
1: సంకల్పములు ఎప్పుడు కూడా పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ
1: హ్యూమన్. నా ఆకారం మానవత్వము.
0: సారీ,
1: నా భావములంతా కూడా క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను?
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ అనిమాలిటీ విత్ ఇన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
1: పశువులు ఉండేటువంటి పాకలోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
1: కనుకని నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
1: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
1: దుష్ట గుణములు దుష్ట భావములు దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్ ది వికెట్ ఫీలింగ్స్
1: ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్ జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
1: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
1: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
1: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్ ఆర్
1: మనం బయటికి పోవడానికి రావడానికి మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
1: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్ యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
1: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
1: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అనేది వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ ఆర్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దెమ్ అవుట్ ఇమీడియట్లీ.
1: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
1: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి,
0: వెల్కమ్ గుడ్ థాట్.
1: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
0: There are the good activities to be undertaken by all the senses of the
1: body. మానవత్వంలో ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏ మాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Mighty divinity is not understood in by any one of us.
1: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
1: జీవితాన్ని పోషించుకోవాలి. కానీ మానవుడు అంటే ఏమిటి?
0: We have to keep our life.
1: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, the word means the one with faith.
1: ఏ విశ్వాసం కావాలి?
0: What sort of faith?
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: You have got a very good safari suit.
1: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
1: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
0: దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్ రూమ్.
1: చాకలవాణికి వేస్తున్నావు,
0: యూ గివ్ ఇట్ టు హిమ్.
1: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబియా ద వాష్మన్, యూ నాట్ గివ్ యువర్ డ్రెస్.
1: నీ తల పెరిగింది.
0: ఎస్, ద హెయిర్
1: కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
1: నువ్వు బార్బర్ దగ్గరికి పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ద హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
1: వాడు కత్తి తీసుకుంటాడు, నీ తల పైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ద హెయిర్,
1: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
1: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
0: యూ టేక్ సమ్ గోల్డ్.
1: కమిషనర్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
1: చేంజ్. ఇంకా వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
0: ఇఫ్ నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్
1: మార్కెట్ కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: యూ గో టు ద మార్కెట్ టు బై.
1: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కి వస్తావా?
0: ఇఫ్ యూ నో ఫెయిత్ దట్ యూ రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బైయింగ్ వాట్ యూ రియల్లీ వాంట్,
1: వీటన్నింటిపైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
0: యూ హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
0: యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యూ.
1: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
0: యూ బిలీవ్ ద వాష్మన్, యూ బిలీవ్ ఎ బార్బర్, యూ బిలీవ్ బట్ యూ డోంట్ బిలీవ్ గాడ్.
1: ఇది ఏ మానవుని యందు బలహీనత?
0: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
1: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
1: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
0: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
1: యువర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
0: ఇఫ్ యూ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్ యూ కెనాట్ బిలీవ్ ఎనీవన్.
1: కనుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
1: యువర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in yourself, faith in God, this is the secret of greatness.
1: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
0: That's real greatness.
1: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లు నమ్మగలరు?
0: If you have no faith in yourself, how do you have faith in others?
1: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
0: First you must have faith in God.
1: మిగతాదంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter if you don't have faith in others.
1: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
0: The only one whom we have to believe.
1: మంగవలందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
0: Relations would come up to the main door into the burial
1: ground. నిన్పాయని ఆపద్ బంధువు భగవన్ నామమేర.
0: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
1: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడేది దైవం ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్
1: యూ. ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
0: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఉన్నంత వరకు పెరుగు తింటారు.
0: సో లాంగ్ యూ హ్యావ్ గాట్ మనీ దే విల్.
1: కానీ దైవం అది కాదు, దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
0: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే?
0: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
1: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చా.
0: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ దట్ గాడ్ విల్ ప్రొటెక్ట్.
1: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్తు లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
0: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
0: ఎట్ టైమ్స్ వి డు
1: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
1: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
0: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
1: పరమ భక్తుడు అతను.
0: ఇస్ ఎన్ ఆర్డెంటి వాట్ ఇంటెన్.
1: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రాముకు నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
0: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
1: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
0: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
0: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
1: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
0: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
1: నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను.
0: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
1: సీతారాముల చెరువులకంతా కూడా నగలు చేయించాను.
0: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
1: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
0: రామ హూ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
1: నో ఇది ఏమాత్రము తప్పు కాదు.
0: నో మిస్టేక్ ఇట్ ఆల్
1: నీ కోసమే చేశాను రామ.
0: ఫర్ యూ ఓన్లీ రామ
1: చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
1: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
0: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
1: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
1: రామచంద్ర.
0: రామచంద్ర
1: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: You are there with all this style and the jewels. Whose property is that?
1: కోపం వచ్చింది. ఇంత పెట్టుకొని తిరుగుతున్నావే ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: You are just shining with all the jewels. Whose property? Whose father's property is that?
1: లక్ష్మీ మనము చాలా విచారించాడు రామదాసు.
0: Immediately రామదాస్ felt so sad.
1: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టి తినయ్యా.
0: రామ డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్. I could not bear this suffering, therefore I said so.
1: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
0: I could not bear this suffering, therefore I
1: నా తప్పును క్షమించమని కోరాడు.
0: Please pardon me.
1: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
0: We do have emotions
1: now. అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి ఇవన్నీ passing clouds.
0: They come and go like passing clouds.
1: ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
0: Though we love God intensely, sometimes we hate him also.
1: జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
0: జయ విజయ హూ వర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్ వాంటెడ్
1: టు పార్ట్ విత్ గాడ్. వారు రాక్షసులై పుట్టారు.
0: బికాజ్ ఆఫ్ ద కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
1: కానీ నారాయణుని ప్రార్థించారు.
0: అదే ప్రయత్నం నారాయణ.
1: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
0: నారాయణ వీ కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
0: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్
1: నాయన. మీరు నిరంతరం కూడా నువ్వు రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి తప్పక త్వరలోనే వస్తారు.
0: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
1: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
0: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
1: నేను ఆ దూషణలకు మీరు పోకండి.
0: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
1: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
0: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
1: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
0: This hatred will never help you.
1: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
0: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
1: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: కంస హేటెడ్ కృష్ణ.
1: కట్టకడప్పటికి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
1: ఒక శిశుపాలుడు నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: ఇంకా ఏమని సభలోపల కూడా అతన్ని అనేక విధముగా విమర్శించాడు.
0: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
1: కట్టగడప్పటికీ ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
0: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హీ వాస్ బీహెడెడ్ ద బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
0: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
1: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
0: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
1: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
0: వాట్ ఎవర్ మే బి ద వే,
1: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రియేట్.
1: ప్రేమతో పూజించండి.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్
1: దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
1: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
0: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ద
1: సంక్తి ఏ రీతిగా చేసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
0: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు అస్.
1: చూడండి, పూలు సూది దారం ఉంది.
0: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
1: కానీ పుష్పమాల తానగున
0: can that be a garland?
1: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
1: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
0: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్.
1: కానీ సొమ్ములు నిర్మాణమగున
0: కెన్ యూ హ్యావ్ జ్యూ.
1: చేసేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
1: ప్రణతి నూనె వత్తి గలదు దీపపు వెలుగు కలుగున.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్ డు యు గెట్ ద లైట్.
1: అని ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి వన్.
1: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
1: బుద్ధి గలదు విద్య గలదు కానీ విద్యాధికారిత అనగున.
0: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
1: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి టీచర్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవుడు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
0: God has descended on earth in human form so that human can rise to the level of the divine.
1: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
0: We have to know this truth.
1: ఎందుకు అవతారం వచ్చిందంటే
0: why incarnation?
1: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
0: Is not that purposeless?
1: ప్రకృతిని సార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
0: It is only to make the purpose. మానవులై
1: పుట్టినారు జంతువు నామ నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
0: Human birth is rare.
1: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
0: God teaches the correct path so as to realize and reach the goal.
1: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ us అవర్ రెస్పాన్సిబిలిటీస్.
1: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసినా,
0: యు నో హౌ కౌస్ ఆర్,
1: పంటను చూసి తెలికే ముందు దానిలో పడిపోతాయి.
0: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
1: బాగా త్వరగా తిని తినేసేస్తాయి.
0: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
1: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకొని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప
0: చేసుకుంటాయి.
1: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
0: So on these sacred occasions we have to swallow all the good things that are
1: తర్వాత మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
0: By time we go back to our places we should recall, remind ourselves.
1: అది ఈ యొక్క బోధనలంతా.
0: That is the teaching.
1: నాయనా మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
0: You have been listening but never forget what you listen.
1: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
0: The moment you go back, recall.
1: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
0: And then practice.
1: ఈ ఆచరణే చాలా అత్యవసరము.
0: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: విన్నంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్.
1: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
0: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
1: ఏది చేసినా దైవ కార్యమే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
1: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
0: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body, the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.

0: go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధమైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధమైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued
1: vehemently. నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వద్యతే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ ఇస్ ఓన్లీ ఎనిమిటీ దట్ వుడ్ బి ద రిజల్ట్.
1: కనుక వాదం అనేటువంటి యొక్క నామము దీనికి సరైనటువంటి సార్థకం కాదు.
0: దేర్ఫోర్ ఆర్గ్యుమెంటేషన్ ఇస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
1: సమస్యలు పరిహారం చేసుకోవటము మానవుని యొక్క ప్రధాన సమస్య.
0: ద మెయిన్ ప్రాబ్లం లైజ్ ఇన్ ఫైండింగ్ అవుట్ ఎ సొల్యూషన్.
1: జీవితం అంతా ఇప్పుడు సమస్యల యొక్క తోరణంగానే రూపొందుతుంది.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అస్ సచ్.
1: మానవుడు తన నిత్య జీవితంలో చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిది కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: ఈవెన్ ప్లెజర్, ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aaradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu samanamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kaani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డౌన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యూ.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ

0: desires is separate from the desired, that is dualism. This is kerchief.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: Because kerchief is separate, I want it.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: Kerchief is separate from me.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: This is dualism.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యూయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్, యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిణరాకాలం త్రినొత్తి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్, ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రం చ త్రియాయుధం.
0: త్రీ ఐడ్ అండ్ ట్రైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అదే అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నాన్ డ్యువలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్రసోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: కాని ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: He knows the taste of every item served, but he cannot explain the taste of every item.
1: చెప్పలేడు కూడాను.
0: He cannot express.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: Therefore, the bliss in the state of non-dualism is beyond expression.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కాని దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: You can only experience, but you cannot profess or express.
1: ఇక్కడ పరోక్షమే లేకుండినా ప్రత్యక్షమే శూన్యం.
0: In fact, if there is no this indirect approach, you cannot have direct
1: experience. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: But unfortunately, we go by the direct evidence.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: We have no faith in indirect.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: Here is an ice ball.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: This ice mass or ball is a direct proof.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేసిస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: man
1: వేదమే వేదాంతంగా భావించుకొని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: Considers that Veda and Vedanta are one and the same, and thinks that Veda speaks of non-dualism and goes spends all his life chanting Veda.
1: ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: Man spends
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హీ లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హీ స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్ అవుట్వర్డ్
1: ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: టు టీచ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని గురించే నిమిత్తమై
0: టు డిక్లేర్ ద ఫండమెంటల్ బేసిస్
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్
1: ఎదుర్కొంటూ పోయాడు
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై నిలిచాడు శంకర్ల వారు.
0: దో శంకర్ వాస్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that? The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగు పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ గాట్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: The dog and fox are separate, but the candy, sugar, is one and the same.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: If you just cut off the ear of the fox and eat, it is sweet.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: Cut off the tail, yet it is sweet.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: The entire form is nectarine sweet.
1: అదే విధంగానే
0: likewise
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర రికగ్నైజ్డ్ అండ్ ప్రొపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద డివోటీస్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు
0: ఎ రిచ్ మ్యాన్
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో
0: విత్ డ్యూయలిస్టిక్ మైండ్
1: కృష్ణ అంటే చాలా ప్రేమ
0: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకొని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్డ్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్
1: సుఖములు కావడి కుండలు
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ ఆల్సో గాడ్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హీ గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థము గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే He does this abhisheka and drinks that teertha after the process, ritual.
1: Kani kalam yenaatiki ni samanga undadu.
0: Time will not be the same always.
1: Kalam eppudu kudanu pravahinchetundi pravaham antidi.
0: Time always runs continuously.
1: Idi kala pravahamu.
0: It's an eternal flow.
1: Eppudu hechu pallamlo jagutundo telavadaniki veelu kaadu.
0: No one can say when there will be bumps and jumps in life.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి
0: As the merit is exhausted, all the merit of the past is exhausted. The position of the rich man is not that good. He could not carry out his daily living. He couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to dispose them of money.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: First he weighed that cup which is used for abhisheka purpose.
1: ఇది 20 కాసు 20 కాసులు ఉంటున్నది.
0: He said its price is 20
1: cars. 60,000 rupees.
0: 60,000 rupees.
1: Sorry. Tarvata, oka nemalini tookam vesaru.
0: And then peacock is
1: weighed. 60,000 rupees.
0: Its price 60,000.
1: Tarvata, govunu tookam vesaru.
0: And also cow weighed.
1: 60,000 rupees.
0: Is also 60,000.
1: Tarvata, Krishnuni tookam vesaru.
0: Then Krishna is weighed.
1: Idani kuda 60,000 rupees unnadu.
0: Its price is 60,000.
1: Abba, emiti? Govu, nemali, kappu, Krishnudu. అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is the same
1: price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము నెమలి రూపము గోరూపము కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీ ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ
1: హావ్ ఆశ కూడాను ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: ఈజ్ అ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Oh, he has excessive desire.
1: Tana aaradhana devatanu amitanga prarthistu vachadu.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, tellavari mundu ratri varaku kudunu aaradhana salutu vachadu.
0: Day and night he offered prayers, worshipped.
1: Devata pratyakshamaindi.
0: The deity appeared.
1: Prarthanalu pratyakshamaitamu దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ద డైటీ టు అపియర్
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ. ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేయర్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: సరే
1: కానీ మొట్టమొదట దేవత చెప్పింది.
0: The deity said,
1: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్ నాట్
1: చాలా దురాశతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎక్సెసివ్. దీనివల్ల
1: నీకు సుఖం ఉండదు.
0: యుల్ నాట్ బి హ్యాపీ ఎయిదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యుల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యుల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యుల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థను నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determines that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi? Neevu nasthan rasana vratakanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnadu.
0: The deity fell so that who can escape from the destiny? All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతావంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: కడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: అమ్మకు టీనో కాఫీనో తీసుకునిరా అన్నాడు.
0: He said, bring coffee or tea for me now.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: They brought tea and coffee.
1: దాన్ని ముట్టాడు.
0: He touched.
1: బంగారైపోయింది.
0: It also became gold.
1: ఆకలి పెరిగిపోతుంది అది.
0: And more and more he wanted.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: But whatever he touched,
1: it turned ఏం చేసేదని బిడ్డను ముట్టాడు. బిడ్డ కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూగా
1: తయారైపోయింది.
0: Ultimately, what is to be done? He touched his son, who also turned into gold.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Midas was transformed. See, he could know the truth.
1: దేవి చెప్పినా కూడా నేను మూర్ఖుడనైనే వినలేకపోయాను.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: విధి అనేటువంటిది.
0: This is the destiny.
1: కనుక తిరిగి దేవి దగ్గరికి వెళ్ళాడు.
0: So he again went to the
1: తీవ్రమైనటువంటి యొక్క ప్రార్థన చేత, వేదము చేత, ఒక విధమైనటువంటి వేదన చేత ఆమెను ప్రార్థించాడు.
0: With yearning and suffering, she prayed to the family deity.
1: ప్రత్యక్షమైంది.
0: She manifested.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ డు యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్, దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వలదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: control. You have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
1: Oh, manavuda.
0: Oh, man.
1: దురాశకు నీకు గురి కావద్దు.
0: Don't have too many desires.
1: ఆశని పెట్టుకో.
0: Have some desire and
1: కానీ అతన్ని పొందేంత వరకు నీకు ప్రేమ కావాలి.
0: Until you attain divinity.
1: ఆ ప్రేమనే నీ సర్వస్వము ఇస్తుంది.
0: And that very love will give you.
1: ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది.
0: Where and when, how you receive God knows.
1: అడుగకు వేవో మనస.
0: Oh mind, don't ask.
1: అడుగుకొల్ల అది అది అడుగున బడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: అడుగని శబరిని ఆదరించని.
0: Without asking, శబరి was ready.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస. అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్, డోంట్ ఆస్క్ వితౌట్ మియర్ ఆస్కింగ్. జటాయు హ్యాడ్ సచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్, కుడ్ రిడీమ్.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేయర్ ఫర్ విన్
1: నాయనా, నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted the son to be present with the end.
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: బట్ హీ డిడ్ వాంట్ టు డు ఒబ్లైజ్.
1: అడుగని జటాయుకు మోక్షం అందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ జటాయు
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి
1: లేదు. కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామ వాజ్ ఇన్ ది ఫారెస్ట్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్, స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామ మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of anugraha, grace, but not agraha or anger.
1: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: Aspirants follow different paths, they have different feelings and sentiments, therefore
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
0: ఇఫ్ యూ డూ నమస్కార్, యూ విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నీకు దండిస్తుంది.
0: ఇఫ్ యూ పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్, యూ విల్ ఆల్సో గెట్ బ్యాక్.

0: As a scholar, you may go through a number of books. You may offer prayer fervently to your family deity.
1: ఎట్టి కర్మలు చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటారు.
0: As is the object, so will be the reflection.
1: ఇక్కడ నిలువుట అద్దం ఏమిటి?
0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: This mirror is very nature.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: That very object is divine.
1: విష్ణువే కారకుడు.
0: God is the cause.
1: ప్రకృతియే కార్యము.
0: And
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The whole world is just the relationship between the cause and effect.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: Therefore, what will come back to you as reaction, reflection, and sound. In fact, object is
1: one.
0: This is unity.
1: బింబము ప్రతిబింబము.
0: The object and the reflection.
1: ద్వారా కలిగేటువంటివి కానీ అర్థం లేకపోతే ఏది లేదు.
0: The object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్మును
0: సో సీక్రెట్ వర్ణరాల
1: విత్తమ్మును సన్మిత్రమ్మును మునిజన వన పౌత్రమ్మును విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: ప్రకృతి లోపల ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నీవు నీ ప్రతిబింబము అద్దము ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి.
0: How many are here now? You,
1: నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: You, your reflection in the mirror.
1: కాబట్టి ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3 - 1 వాట్ ఇస్ వాల్యూ, హీ విల్ సే 2.
1: వాణికుడు ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3, యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఆఫ్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ ది కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ సేస్ మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతుండంటే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ సేస్ మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాస్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై.
0: శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్ టోటలీ.
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఆమ్ యు.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism. దీనిని
0: పరిష్కరించుకునే వేదము తత్త్వం అసి.
1: Basing on this Veda said తత్త్వం
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: This principle of unity, oneness will give you joy and
0: శంకరుల వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: That is the teaching of Shankara.
0: అయితే అది అంత సులభం కాదు.
1: However, that's not simple and easy.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం పరిపక్వత స్థితిలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటనేటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తు కంతకుడు రాజు.
1: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: రాజనకే రాజ మహారాజ రాజ రాజనకే రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే వాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీ హస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్ మెథడ్.
0: ప్రతి ఒక్కటి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర్ హస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Naina, nee illu vadilipothunnavu.
1: Son, you are leaving the house.
0: Sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be a
0: nun. Anta samayam lopana maatramu ninnu choodalanetundi oka pichi aashanaakunnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana anta samayamlo neevu naa daggara undalani aashinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇట్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హి సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హి సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: అమావాస్య యుద్ధము ప్రారంభమవుతుంది. యుద్ధము
1: ఇది వార్ స్టార్ట్స్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుని తీసుకుని అడవికి వెళ్లాడు.
1: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే.
0: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగినా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నాడు.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండుకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
0: అర్జున.
1: అర్జున,
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు,
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా నేను ఏది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు. నీవు ఎట్లా యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga maarchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kaadu nante nenu trigaruduga maarchavachchu neevu.
1: If I say it is not a bird, you will
0: kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Neevu okay naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం ఏ వైశ్యసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: Therefore you are sure to win. Then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: ఈ సమయం లోపల 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: It's only at the right time, at the right opportunity.
0: 84 years కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matters. అప్పటికి
0: అప్పుడు పడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐ ఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మనే పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యముగరు చిమన్మన్నా.
1: Therefore one should know that eternal principle.
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యు ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ ఇది నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: Kaluka naaku eppudu erukugane untunda.
1: So I am always in total awareness.
0: Nee marchipoyinaavu annadu.
1: You have forgotten.
0: Dan chakkaga oka chakkani example cheptu vachadu Krishnudu.
1: Krishna gave very good example.
0: Arjuna,
1: Arjuna,
0: nee oka lakshana ante పేర్లు వేరు వేరు, ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈజ్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యూ హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ కూడా కొన్నావు.
1: యూ పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువో పడేసేసింది.
2: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
2: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
2: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
2: యూ హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
2: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి నిచ్చింది.
2: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
2: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
2: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
2: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యు టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
2: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
2: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
2: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
2: హీ హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
2: He bent to hand over the
0: gift. And there
2: the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigi poyinda ani Kausalya aninda.
2: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramulu ee vidhamaina jnanaanni prabodhistu vachadu.
2: This is the teaching of wisdom of Rama and those
0: amma kuttadam kottadi shirt kottade gaani gudda old stock annindadu.
2: Rama said stitching is brand new but the stitching cloth is old stock.
0: New
2: stitching is new
0: kaani cloth stock old stock
2: but anna. Cloth is old stock.
0: Idi satyama kada?
2: Is it not true or not?
0: Adhe reetigane
2: likewise
0: neevu marchipoyinaavu nenu erukulo untunnanu.
2: You have forgotten, I know.
0: కాబట్టి ఇది నీకు నాకు ఉండేటువంటి వ్యత్యాసం. ఇది నాది ఎరుక నీకు మరుపు.
2: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: ఇంతే కాకుండా
2: నాకున్న చేసి
0: ఆ యుద్ధ భూమి లోపల
2: దెన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
2: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
2: దెన్ అర్జున ఫెల్ వెరీ సాడ్.
0: స్వామి
2: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
2: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
2: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
2: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
2: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమున పోషించి రక్షించిన.
2: You may take care of the body and protect it to any length, but it's bound to die.
0: రాకం మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
2: That old age and the problems will come. You may hide yourself in a forest, but they are bound to follow.
0: ఇవన్నీ కూడా నువ్వు జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
2: They follow you life after life.
0: ఒక రాయి ఉంటుండాలి.
2: Here is a boulder.
0: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు. బాగా 27 కొట్టాడు.
2: An young man picked up a hammer and hammered it 25 times.
0: కాని రాయి పగలలేదు.
2: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
2: An old man was called.
0: అతను రెండేట్లు కొట్టాడు, రెండు ఒప్పులు అయిపోయింది.
2: With 2 strokes, this boulder broke into 2 pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
2: The old man was so proud of his strength. Oh, look here, young man, you could not do it. Well, I could just break it in 2 strokes.
0: Krishna cheppadu.
2: Then he said, Krishna said,
0: Yuddhuda,
2: old man,
0: inta maatramuneke neevu garvani abhirudhi pachukovaddu.
2: Don't pride yourself for this reason.
0: Neevu rendettu kada pagilindedi.
2: It didn't break because of the 2 strokes.
0: Mundu 28 kottadu yuvakudu, aa 20 plus 2 22 ettu gundu pagilindi
2: annadu. Earlier it was hammered 20 times.
0: 22 times.
2: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము? అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
2: యూ థింక్ ఆఫ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద
0: మోమెంట్. భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
2: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
2: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
2: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
2: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
0: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
2: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
2: In the past it was a tree.
0: Future lo tree ga undi.
2: In future it is a tree.
0: Present lo seed ga undi.
2: In the present it is a seed.
0: Seed nu maatrame nu chustunnavu.
2: You think see the seed.
0: Kaani aa rendu treelu kuda nu ee seed nunchi vachinatuntivi.
2: But both the trees have originated, germinated on the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
2: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
2: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
2: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
2: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
2: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
2: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: శివ శంకర నమామి శంకర శివ శంకర.

0: Sai Ram, dear listeners, Baba often declared that his only treasure was his love towards all beings of this universe. In today's discourse, he explains that although he never publicized any of his work, his name spread far and wide owing to his selfless love, which got translated into several projects that benefit the society. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 23rd of November 2001 in Prashant Nilayam during his 76th birthday celebrations.
1: Daivadinam Jagasarvam Satyadinanchu Devatam Tat Satyam Tat Satyam Loka Dinam Manavam Prabhu Swarupam Satyadinam Jagat Sarvam Satsatyam.
2: The whole world is under the control of the Divine, and the Divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
1: Tat satyam uttamadhinam uttamo paradevata.
2: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తుంటాడు.
2: ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ టు బి హ్యాపీ.
1: దుఃఖాన్ని వలదని విలపిస్తుంటాడు.
2: హి ఫీల్ సో సాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ మిజరీ.
1: సత్యము కాని అధర్మము కాని న్యాయము కాని అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
2: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
2: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
1: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఃఖమును అనుభవిస్తున్నాడు.
2: Every man experiences pleasure and pain every day.
1: రాగద్వేషములను స్వాగతం చేస్తున్నాడు.
2: He welcomes attachment and also hatred.
1: విచార దంపతులను కేవలము ఆహ్వానిస్తున్నాడు.
2: In fact, he is after anxiety and worry.
1: కాని ఇట్టి మానవత్వానికి ఎక్కడ శాంతి?
2: How do you expect man to experience peace?
1: సుఖదుఃఖ సమేకృత్వ అని రెండింటి యొక్క సమత్వాన్ని విశ్వసించినటువంటి వాడే మానవుడు.
2: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and pain.
1: సుఖమును ఏ రీతిగా స్వాగతం చేస్తున్నాడో దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి.
2: జస్ట్ యాజ్ హీ వెల్కమ్స్ హ్యాపీనెస్ హీ షుడ్ ఆల్సో వెల్కమ్ సాడ్నెస్.
1: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
2: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ ఈక్వల్ మైండెడ్.
1: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
2: With the feeling of equal-mindedness, we accept things, understand the divinity over there, and experience with joy and love.
1: Manamu ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
2: జస్ట్ యాజ్ యు ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్ యు షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
1: ధనము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ మనీ.
1: గుణము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
1: ఇంకా సిరి సంపద నిజంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
2: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్, అండర్స్టాండ్ ద డివినిటీ ఓవర్ దేర్ అండ్ ఎక్స్

0: You may not have money.
1: గుణము లేకపోవచ్చును.
0: You may not have qualities.
1: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును.
0: You may not be one of plenty and prosperity.
1: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును.
0: You may be poor or rich.
1: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మ గౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
0: But in everyone there is this sense of self-respect uniform.
1: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
0: Therefore everyone should strive hard to maintain and keep up this self-respect.
1: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవం.
0: So what man should desire is this self-respect.
1: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
0: ఇట్ ఈస్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
1: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుని కూడా గౌరవిస్తుంటాడు.
0: ద వన్ హూ హాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
1: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
0: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమి లేవు.
0: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
1: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
0: ఆల్ షుడ్ ఫర్గెట్ మిజరీ.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: దే హావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్
1: దివ్యత్వాన్ని అనుభవించాలి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
1: దైవత్వాన్ని పొందాలి.
0: అండ్ should experience the state of oneness.
1: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
0: This is the main theme of this message of this morning.
1: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
0: Man is not only valuable.
1: ఉత్తమమైనటువంటి జీవి.
0: He is really a noble soul.
1: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
0: He has got a tender, soft heart.
1: అతని మనసు మధురమైనటువంటిది.
0: His mind is so sweet.
1: జీవితమే శాశ్వతమైనటువంటిది.
0: And the life in general is permanent.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
0: This truth has to be known by every devotee.
1: హృదయములో మధురత్వాన్ని పొందుకోవాలి.
0: The heart should experience sweetness all the time.
1: మానసికమునందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Mentally we should be equal minded more and more.
1: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
0: This is the main wealth that we should acquire today.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మానవుడు ఎంతటి గొప్పవాడు అనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
0: Today you may not realize how great manhood is.
1: దైవం మానుష రూపేణ, అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
0: God is in human form.
1: ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
0: Every man has got the divinity within him.
1: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
0: భవానీ శంకర has got this meaning nature which is the witness.
1: అనగా శివశక్తాత్మక స్వరూపమే భవానీ శంకరులు.
0: భవానీ శంకర is the very representation of Shiva and Shakti.
1: Bhavani anaga shraddha.
0: Bhavani means shraddha, steadfastness.
1: Shankarulu anaga vishwasamu.
0: Shankara, vishwasa, faith.
1: Bhavani aneetvanti yokka vishwasa shankaru devata undinappude vishwasam aneetvanti shivudu akada taandavam aadtadu.
0: When once there is this Bhavani, then you find the Shankara, faith dancing.
1: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండా జీవితమే శూన్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
1: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
1: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిజ్ ఫెయిత్.
1: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
0: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: దివ్యత్వమైనటువంటి శంకరులు కూడా అందరి యందు ఉంటున్నాడు.
0: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: ప్రకృతి అంతా కూడా అర్ధనారీశ్వరమే.
0: ద హోల్ నేచర్

0: సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: అండ్ హెన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో డివినిటీ.
1: ఇటువంటి ఆధ్యాత్మాన్ని ఇంతకంటే గొప్ప అయినటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
0: బియాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: భవానీ శంకర్ యొక్క ఆరాధన ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
0: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శంకర ది డివినిటీ ఈజ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
1: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మ్యాన్ సఫర్స్ ఆల్ ప్రాబ్లమ్స్, వరీస్, యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ అబ్స్టకల్స్ విచ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సైకలాజికల్.
1: మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
0: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants
1: manasu
0: to experience.
1: Dvaita bhavamulo kootam chetane ivanni kudunu manaku kanipistunnavi.
0: It is the dual mind that is responsible for all.
1: Manasu ekatma bhavamu penchukunnappude indulo e matram kudunu vipreetamainatvanti bhavalu kalagavu.
0: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
1: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వీ డిరైవ్
1: ప్రాచీన పురుషులు, ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
0: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్.
1: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందం.
0: ద బ్లిస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
1: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
0: We cannot merely invite happiness.
1: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
1: కనుకే ఈ దుఃఖమైనటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
0: We should always invite the troubles now and then.
1: మహాభారతమునందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదములపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: In the great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
1: Krishna, నాకు నిరంతరము దుఃఖముని అనుగ్రహించు అనింది.
0: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
1: ఈ దుఃఖ సమయంలో నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
1: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రము నేను స్మరించలేదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
1: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
0: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
1: కనుక కృష్ణ నాకు దుఃఖమునే అనుగ్రహించమని ప్రార్థించింది.
0: So Lord Krishna, please bless me with all the difficulties.
1: సుఖ దుఃఖములు రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
0: We have to be equal minded in times of pain and pleasure.
1: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
0: That is the awareness in human life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
0: There are many men of history.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
0: We find their lives full of sadness then and now.
1: దుఃఖములు ఉండినటువంటి ఆనందం సుఖములు మనకు లభించదు.
0: The happiness that you find in misery is not noticeable.
1: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
0: And the happiness that you experience is momentary.
1: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
0: Out of the pain and difficulties ultimately you experience bliss which remains permanent.
1: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
0: For that reason God has created both pleasure and pain.
1: భగవంతుడు అనగా ఏమిటి?
0: Who is God?
1: భా అనగా ప్రకాశము.
0: భా, ఎఫల్జెన్స్.
1: వా అనగా వర్తించటము,
0: వా కండక్ట్,
1: గా అనగా అభివృద్ధి గావించటము.
0: వా మీన్స్ డెవలపింగ్,
1: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
0: వాన్ వాస్ట్నెస్,
1: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
0: గాడ్ స్ప్రెడ్స్ హిస్ brilliance, effulgence all over.
1: అతనికి ఎట్టి రూపము లేదు.
0: He has no specific form.
1: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
0: He is subtler than space.
1: అణువు కంటేను చాలా అణువుగా మారు.
0: Smaller than an atom.
1: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
0: What form can you decide for God?
1: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: Your very own spirit appears in this form.
1: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండి ఉండు.
0: The consciousness of the divinity, it dwells in everyone and appears in a cosmic
1: బ్రహ్మలో
0: form.
1: మీరు మీలోన బ్రహ్మం ఉండే.
0: God is in you and you are in God.
1: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
0: There is no difference between you and God.
1: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
0: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
1: Kanuka daivattamanaga itti roopamu atti roopamani kaadu.
0: You cannot decide a specific
1: sarva roopamuto koodi undinatvanti de ee divyattamu.
0: All forms are divine.
1: Satyambunandundi sarvamu srushtinche.
0: From the point of truth, God has created everything.
1: Sarva satyambunandundi sarvam anage.
0: Everything merges back in the principle of truth.
1: Satya roopamuleni sthalamedi kanugunna.
0: There is no place in this world where there is no truth.
1: Satyam idi kuda chudarayya.
0: That is unsullied pure truth all over.
1: Kanuka satyam ekkada unnadi?
0: Where is truth?
1: Sarvatra vyapinchinatide.
0: It spreads everywhere.
1: Satyam leni sthanam ledu.
0: There is no place where it is.
1: Kanuka daivam leni sthanam ledu.
0: So there is no place where there is no God.
1: Daivam sarvavyapakudu.
0: God spreads everywhere.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తర్వత వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
0: Basing on this, Bhagavad-gita declared that all heads are his, all hands are his, all feet are his. సత్యమునకే
1: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
0: God is in the form of truth in everybody.
1: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన ఎందే ఉంటున్నారు ఆ దైవ స్వరూపము.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక సత్య స్వరూపమైనటువంటి తన ఎందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. He considers himself different from God and therefore he suffers.
1: కాలము చే మారని కాయము చే కదలని యుగములు చే ఏమాత్రము మార్పు చెందని సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat represents that which does not change with the passage of time, which does not diminish, which is changeless over ages and ages.
1: కాలముచే మారునటువంటిది కాదు.
0: It does not change with the passage of time.
1: కర్త కర్మల చేత కదులునటువంటిది కాదు.
0: Nor would change by action.
1: భావముల చేత అభివృద్ధి గాంచునటువంటిది కాదు.
0: Nor would it grow by feeling.
1: సృష్టి చేత పుట్టునటువంటిది కాదు.
0: It has no birth.
1: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
0: Nor could it be annihilated.
1: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
1: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
0: He has neither birth nor death. He is
1: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
0: He has neither beginning nor an end.
1: తాను సావక పుట్టక చంపబడక.
0: He can neither be killed nor annihilated.
1: సర్వత పాండిరూపమై ఉండునటువంటి వాడు.
0: God remains as an eternal witness.
1: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
0: In what form he is he to be worshipped?
1: అనే తనదిగానే తాను ఆరాధించాలి.
0: You have to consider your own form.
1: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
0: You should never entertain the thought that you are different from God.
1: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
0: God resides in the altar of my heart.
1: దైవ నివాసం నా హృదయమే.
0: And heart is the dwelling place of God. హృదయం కంటే
1: మించిన భవనం భగవంతునికి మరొకటి లేదు.
0: And there is no other higher mansion than the human heart.
1: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
0: And really God loves the heart.
1: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
0: And that mansion of love, the human heart, is his
1: residence.
0: Such a noble, exalted heart is present in
1: everyone.
0: So God is all
1: pervasive.
0: You don't need to search for God
1: outside.
0: When you face difficulties, understand in depth, there lies hidden in it the trace of happiness. Without problems, the happiness has no value. Every man, in fact, should always be happy.
1: Nenu vastu unte prati okkaru kudanu happy birthday annaru.
0: As Bhagavan started there this morning, everyone said, happy birthday. Bhagavan is always
1: happy.
0: Why specially to be happy
1: today? Happy birthday.
0: You can greet anyone saying happy birthday if he is
1: not happy.
0: Bhagavan is always
1: happy.
0: Happiness is not in the exterior.
1: Happiness is union with God.
0: Happiness lies in the union with God.
1: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
0: You will be happy in the company of God.
1: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
0: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
1: మన పూర్వీకులందరూ కూడాను
0: all ancients
1: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు,
0: in what form they worship God,
1: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పముగా తీసుకున్నారు,
0: they considered the flower of sacrifice as the main one,
1: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు,
0: they have considered the main principle of love as an act,
1: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు,
0: they considered truth as God,
1: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు,
0: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్,
1: హృదయమే తన సింహాసనంగా భావించారు,
0: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్,
1: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు,
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్ పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్,
1: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి,
0: మ్యాన్ షుడ్ ఆల్సో today offer such sacred prayers,
1: మీ హృదయపీఠం పైన ప్రతిష్ఠింప చేసుకోవాలి,
0: install God on the throne of your heart,
1: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు,
0: we have varied thoughts,
1: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి,
0: what is the use of all our imagination,
1: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే,
0: all our thoughts are the cause for our misery,
1: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది,
0: in fact there lies some hidden happiness there,
1: పానకంలో చక్కెరే ఏ రీతిగా ఉంటున్నదో,
0: just as you find
1: dukkham lopana kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu,
0: just as you find sugar in the milk, you also find happiness in misery,
1: kalakane sukha dukkhamlo rendittini kodunu samadattvanto manam visheshinchali,
0: we should be equal minded both in pleasure and pain,
1: manam nirantaram kodunu happy gaane undali,
0: we have to be happy all the time,
1: edo konni kashtamlu nashtamlu bhautikamainatuvanti sambhavistuntayi,
0: difficulties and worries come in between,
1: aa sambhavinchinanta maatramana manamu deeniki kashtamani bhavinchakoodadu,
0: because of these problems and worries we should not
1: విచారించకూడదు,
0: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్,
1: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి,
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్,
1: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే,
0: పాండవస్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎగ్జైల్,
1: కట్టకడిపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు,
0: ఫర్ దట్ రీజన్ కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్ ఇన్ దెమ్ అరౌండ్ దెమ్ అబౌవ్ దెమ్ బిలో దెమ్ అండ్ కన్ఫర్డ్ సక్సెస్,
1: ఆ కష్టమంతా కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటది,
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ అండ్ హెల్ప్ యూ,
1: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్,
0: పాండవస్ కన్సిడర్డ్ God in the first place.
1: Next world.
0: Next comes the world.
1: Third eye.
0: And third eye.
1: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
0: In fact, they kept this eye at the
1: first
0: end.
1: First God.
0: God comes first.
1: Mundu bhagavantanni pettukoni
0: prapanchamunu
1: venuka pettukoni nenu aneetundi ahankaranni marinta venukuku pettaru.
0: Keeping God in the first place, they kept behind I, the ego.
1: Kani kauravulu chesinatundi pani emiti?
0: What is that Kauravas did?
1: First I.
0: They kept I in the first
1: world.
0: Place. Next world.
1: Last God.
0: And they kept God at the end, last.
1: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
0: They kept God at the end.
1: కరుగునే వారు అపజయాన్ని పొందారు.
0: Therefore they lost the battle.
1: ఆనందమును ఏ మాత్రం వెతికినా చిక్కలేదు.
0: They never experienced happiness, not success.
1: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడా నిండి ఉంటుంది.
0: The one who is close to God experiences him will be blessed.
1: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
0: We have to respect every person.
1: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవము రెండింతలుగా మనకు వెనుకకు తిరుగుతుంది.
0: When you respect others, you will be respected in turn.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: కష్టములకు మనం విచారించకూడదు.
0: We should not be bothered of these problems.
1: దుఃఖములకు మనం ఏమాత్రం యోచించకూడదు.
0: Don't be worried of the difficulties.
1: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
0: Don't aspire only to be happy.
1: ఆనందాన్ని ఏమాత్రం చింతించకూడదు.
0: Never think about it.
1: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
0: These difficulties will give me ultimate joy.
1: దుఃఖం అనేటువంటి ఆరంజ్ ఫలం లోపల,
0: and this dukkha, the term
1: ఆరంజమైనటువంటి ఫలం పై తుట్టినటువంటి త్రోడే దుఃఖము.
0: The sadness is like the outer skin or the rind with a sweet happiness inside.
1: సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
0: When once you remove the outer skin of sadness, misery, you can experience.
1: కనుకనే భగవంతుని రసో వైసహ, అతను రసస్వరూపుడు అన్నారు.
0: God is rasa, the essence of life.
1: కనుక రసము ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
0: In fact, if you want to have the sweet juice inside, you have to remove the bitter skin of the fruit.
1: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you remove the bitter skin around, you can have that sweet juice.
1: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
0: In America there was a person by name Lincoln.
1: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: Lincoln had his birth in an ordinary family.
1: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
0: As he was going to school, his classmates made fun of him.
1: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సరిలేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
0: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
1: ఒకనాడు పాపం లింకన్ భరించుకునలేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
0: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
1: Aa talli kumaruni aadarinchi, nayana ee avumanamulu maanamulu anni kudanu mana manchi kosame.
0: Mother caressing him said, this kind of praise or blame is
1: for God. Nee gauravam kosam nee vyavatramu todu vaachinchavaddu.
0: Don't worry about this courtesy or respect.
1: Aatma gauravani nee nilupko.
0: Keep up that, maintain self respect.
1: Adiye nee yokka aasti.
0: That is your property.
1: అది నీ యొక్క సంపద.
0: That is your wealth.
1: అది నీ యొక్క దైవము.
0: That's your God indeed.
1: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
0: Never give up this self-respect which is greatest of all.
1: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
0: these courageous words of the mother got imprinted.
1: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: So he was so bold and courageous to face all the obstacles.
1: ఆత్మ నా యందు ఉంటున్నది.
0: The self
1: ఆత్మగౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
0: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
1: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికీ తాను ఒక క్లాసులో పాస్ చేశాడు.
0: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
1: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
0: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కట్టగలిపటికీ తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
0: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
1: Nen ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesh pettara ani chaala sandehinchadu.
0: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
1: Aalochanu nettiyadu.
0: In fact he brushed aside all
1: naa thalli yokka aatmavishwasamu.
0: I depend on my self
1: confidence. నేను పోరాడతాను అన్నాడు.
0: I'll fight with self confidence.
1: దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి
0: as he fought with that
1: కట్టగలిపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మారేయాడు.
0: At the end he became president of America.
1: ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము.
0: He was so young, how could he occupy that high position.
1: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
0: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ది కాజ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
0: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
0: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవే దైవత్వము,
0: యువర్ గాడ్.
1: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
0: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
1: Atmavan anaga emiti? Dehamlo sarvatra undinatundi sthanam kaakunda hrudayamnandu maatrame shashvatanga undetundi vaadu ani deeniki artham.
0: Atmavan meant that God resides in the altar of your heart permanently.
1: Kanuka mana aatma kante mana hrudayam kante minchinatundi lokamlo marokati ledu.
0: Therefore, in this world, nothing beyond the human heart.
1: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని,
0: వీ హ్యావ్ టు డెవలప్ దట్ ఫెయిత్.
1: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి,
0: వీ హ్యావ్ టు లవ్ ఆల్.
1: మనకు ద్వేషం అనేటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
0: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేట్.
1: నీకెవరైనా ద్వేషులుగా ఉండవచ్చును,
0: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు,
1: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
0: బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
1: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
0: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
1: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు.
0: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
1: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind this name?
1: ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
0: భగవాన్స్ లవ్ ఈజ్ మెయిన్ థింగ్, హైలీ వాల్యుబుల్.
1: ఇదియే నిజమైన ఆస్తి.
0: లవ్ ఈజ్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని,
0: కన్సిడర్ దిస్ లవ్ ఫర్ యువర్
1: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని,
0: అండ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
0: లీడ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నేను ఈనాడు ఏమి కూడా ఎక్కువగా చెప్పలేదు.
0: Bhagavan doesn't want to talk to you for more
1: of a long,
0: nor either plan for it.
1: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉంటుండి, భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడా మీరు ఆశిస్తూ రావాలి.
0: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity, not only of Bharat, but the entire world. లోక సమస్తా
1: సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
0: Let everybody be happy.
1: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
0: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి.
0: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
1: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా,
0: if you are put to any harm or injury or suffering,
1: ni opik cheta ivanni na manchi kosam, na manchi kosam ani ani sahajanga meer anubhavinchandi.
0: Have patience and think that everything is for your own good.
1: Daniki minchinatundi marokati ledu.
0: There's nothing more than patience.
1: Dehamu pancha bhautikamu.
0: Body is full of senses.
1: Dehamu kulaka tappa eppudu.
0: It is bound to fall someday.
1: Dehi nirabayundu.
0: But the indweller is permanent.
1: Padutimpaka dehiki chaavu puttukal moha nibandha bandhana muddalu levu.
0: The indweller has no birth nor the end nor beginning nor an end.
1: నిజంబు చూడా, ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller, the spirit, is God himself.
1: కనుక అందరి యందు కూడాను ఈ దేహి ఉన్నాడు.
0: This indweller self is in
1: everybody. దేహి కూడా వచ్చి దేహి భవతి పిచ్చాన్ దేహి అని అడుగుతున్నారు.
0: Even a beggar approaches at the doorstep.
1: ఎవరు అడుగుతున్నాడు? మిమ్మల్ని కాదు అడిగేది.
0: Beggar is not begging you actually.
1: యందు ఉన్నటువంటి దేహిని అడుగుతున్నాడు.
0: He prays
1: to దైవాన్ని అడుగుతున్నాడు.
0: He prays to God, the spirit in you.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక,
0: you don't understand that
1: వాడు నన్ను బిచ్చం అడుగుతున్నాడు అని భావిస్తున్నావు.
0: And you think that the beggar is begging you.
1: అది నీ యొక్క అజ్ఞానము.
0: That's your ignorance.
1: అది నీ యొక్క అహంకారము.
0: That's your ego.
1: వాడు అడిగేది నిన్ను కాదు.
0: He is not asking you.
1: భవతి బిచ్చాన్ దేహి, దేహి దేహి అని దేహిని అడుగుతున్నాడు.
0: He is praying to the self or the spirit God.
1: నీవు దేహస్వరూపుడు.
0: You have the body.
1: నీవు దేహి కాదు.
0: You are not the indweller.
1: నీ లోపల ఉండేటువంటి ఒక జీవశక్తియే దేహి.
0: The divinity latent in you is God himself.
1: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వలయందు ఉంటున్నది.
0: Such divinity is present in everyone.
1: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
0: ఇట్ హాస్ నో కన్సిడరేషన్స్ లైక్ పూర్ అండ్ రిచ్.
1: అందరి ఎందుకు ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
0: ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
0: Worship the divinity.
1: అందరినీ ప్రేమించండి.
0: Love all.
1: తప్పు లేదు.
0: Nothing wrong in it.
1: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: What sort of love? Selfless love.
1: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
0: That love which is beyond body attachment is present everybody.
1: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
0: This body attachment is narrow mindedness.
1: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
0: It is a connection between body to body.
1: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: The relationship between you and God is heart to heart, love to love.
1: కనుకనే మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
0: Therefore, it should be relationship between love to love.
1: ఈనాడు
0: today
1: ఎవ్వరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
0: భగవాన్ హస్ నాట్ సెంట్ ఇన్విటేషన్. In fact, invitations are not printed.
1: కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
0: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
1: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందమో.
0: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
1: ఇంతలో ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
0: In fact, some do not deserve the love of their parents.
1: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
0: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
1: రతిహి లోకో రతిహి, లోకమంతా దీనిని రతించారు, ప్రేమించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
1: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, వాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
0: నాట్ మియర్లీ దోస్ హూ ఆర్ హియర్, దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
1: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
0: ద డివినిటీ లైస్, ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్ ఆఫ్ హ్యూమానిటీ.
1: పెద్దల వరకు, వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
0: The young and old, rich and poor have the same love.
1: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర, అనగా లోపల ప్రవేశించడానికి.
0: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత
1: ఆతృతతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
0: They are so anxious to get into.
1: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
0: Will you wait that long for anything?
1: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
0: If you want to go to cinema, you stand in a queue.
1: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
0: Even to get a bus ticket, you stand in queue.
1: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు, అంత నెట్టుకొని వచ్చేస్తారు.
0: But for Swami's darshan, you are so patient enough.
1: ప్రాణమును కూడాను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని, ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
0: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్
1: ఈ ఒక్క ప్రేమని. ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
0: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
1: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
0: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ది
1: పాస్ట్, ఏ యోగములు ఆచరించారో మీరు,
0: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
0: ఆల్ ద ప్రాక్టీస్
1: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
0: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ బ్లిస్.
1: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
1: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
0: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యూ, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
1: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
0: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
1: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
0: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
1: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
0: నెవర్ రిసార్ట్ టు వికెడ్ యాక్షన్స్.
1: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీ.
1: సత్యత్వం నీ ఎందే ఉంటుంది కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
0: You think that there is no principle of truth within you.
1: అది ఏ పొరపాటు.
0: That is a big mistake.
1: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
0: That the form of truth is in you.
1: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
0: There is no form of truth beyond you.
1: కనుకనే
0: సో
1: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
0: What we should know today is that God is present in all.
1: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
0: God is in the form of శక్తి ఎనర్జీ.
1: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
0: అండ్ దెన్ వీ ఫైండ్ అదర్ వన్ ఈశ్వరి.
1: భవాని శంకరుని యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
0: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవాని శంకర.
1: శంకరుడు దేహతత్వము.
0: శంకర రిప్రజెంట్స్ ది
1: భవాని ఆత్మతత్వము
0: భవాని రిప్రజెంట్స్ ది
1: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి
0: దే ఫాలో ఈచ్ అదర్
1: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటది శివత్వము
0: ది శివ ఆస్పెక్ట్ ఆల్వేస్ అస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్
1: ఆఫ్ ది బాడీ ఆత్మ ఆశిస్తుంటుంటది భవాని
0: భవాని ఎక్స్పెక్ట్స్ ది బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ
1: విశ్వాసము
0: దట్ ఇస్ ఫెయిత్
1: ఆ విశ్వాసమే లేకుండినా
0: Without this faith,
1: ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము
0: యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్
1: కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి
0: ఫస్ట్ వీ హ్యావ్ టు డెవలప్ ద కాన్ఫిడెన్స్
1: అది ఉంటే మనం సాధించలేనటువంటిది లోకంలో మరొకటి ఉండదు
0: వెన్ వన్స్ యూ హావ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్
1: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్
1: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్
1: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ
1: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు
0: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఆర్ అదర్
1: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే
0: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్
1: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి
0: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారములు కూడా ముట్టకూడదు
0: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీబాడీ యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వే
1: దైవ ప్రీతి పాప భీతి సంఘనీతి మూడింటిని కూడా దినదినాభివృద్ధి పొందాలి
0: రైట్ ఫ్రమ్ దిస్ డే Follow and improve upon the three principles. One, fear of sin, love for God, and morality in society.
1: Morality in society.
0: Morality in society.
1: Ah, nijamainatuvanti morality man raavalante motta motta daiva preeti kavali.
0: If you want to observe morality in society, you should have love for God.
1: Ah, daiva preeti undinappudu పాపం అంటే భీతి కలుగుతుంది
0: వెన్ వన్స్ యూ లవ్ గాడ్ మోర్ యూ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్
1: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు
0: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్ టుడే
1: అది సరి అయినటువంటిది కాదు మానవత్వానికి విరుద్ధమైనటువంటిది
0: ఇట్ ఈస్ జస్ట్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్
1: పుట్టుట ఒక చింత
0: ద బర్త్ ఈస్ వన్ వరీ
1: భూమి నుండి చింత
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం ఒక చింత
0: ఫ్యామిలీ లైఫ్
1: చావు చింత
0: డెత్
1: బాల్యమంతా ఈ చింత
0: చైల్డ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత
0: ఓల్డ్ ఏజ్
1: జీవించడం ఒక చింత
0: లైఫ్
1: చెడుకు చింత
0: ఫెయిల్యూర్
1: కర్మలన్నీ చింత
0: ఆల్ యాక్షన్
1: కష్టములు ఒక చింత
0: డిఫికల్టీ
1: సంతసం ఒక చింత
0: హ్యాపీనెస్
1: వింత చింత ఇంత చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది మీరు ప్రశ్నించవచ్చు
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ Well, how to be free from that worry?
1: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ బాడీ
1: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే
0: మైండ్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఆల్ దిస్ వరీ
1: మనసునే నీవు సేవ్ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు
0: దెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్ యూ నెవర్ వరీ
1: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రం లేలా అన్నాడు
0: దెన్ వన్స్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ ద మైండ్ యూ డోంట్ నీడ్ ఎనీ మంత్ర
1: కనుక నీ మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు
0: వెన్ వన్స్ యూ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్
1: ఈ సర్వచింతలు కూడా పరిహారం అవుతాయి
0: దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్
1: సర్వచింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికడైన మనలారా ప్రేమతోడ
0: హ్యావ్ లవ్ లవ్ భగవాన్ మోర్ అండ్ మోర్ విచ్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్
1: సర్వచింతలు కూడా నివారణ గావిస్తుంది
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ అటోన్స్ ఆల్ అవర్ సిన్స్
1: కనుక మీకు చింతల కోసం మీరు వగచ్చుకోండి
0: దేర్ఫోర్ డు నాట్ వరీ
1: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు
0: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
1: కేవలం భారతీయులు మాత్రమే కాదు
0: నాట్ ఓన్లీ
1: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు
0: దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ అచీవ్ సక్సెస్
1: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ కుడ్ రిడీమ్ దేర్ లైఫ్
1: మొట్టమొదట బాహ్యమైన రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ
0: దేర్ఫోర్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ ఫార్మ్ జస్ట్ కన్సిడర్ యువర్ మదర్ యాజ్ గాడ్ ఫాదర్ యాజ్ గాడ్
1: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి
0: ఫస్ట్ లవ్ యువర్ మదర్
1: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు
0: వెన్ వన్స్ యూ లవ్ యువర్ మదర్ యూ విల్ ఆల్సో లవ్ యువర్ ఫాదర్
1: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ టీచర్
1: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి
0: బిఫోర్ యూ లవ్ యువర్ మదర్ లవ్ యువర్ సెల్ఫ్
1: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్
1: తనపైన తనకు నమ్మకం లేనటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ లవ్ యువర్ మదర్
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్
0: The secret of greatness is this: faith in yourself and faith in God.
1: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
0: We have to understand the principle, these two principles.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారములు ఎంతో ఉంటున్నాయి.
0: In the evening also we have birthday celebrations.
1: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
0: In fact, you have waited for long.
1: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
1: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
0: Yes, you have got to eat.
1: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
0: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్
1: పెట్రోల్. చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
1: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ
0: Better you go and think what all Bhagavan said.
1: Aatmavishwasam kaladani neevu dhairyanga sadinchukodaniki tagina krushi cheyi.
0: Be courageous enough and develop self confidence.
1: Aa promise nu cheyi ade nee yokka pramanam.
0: Take this oath today that you will be more and more self confident.
1: Naaku aatmavishwasam kaladu aneetundi dhairyamto neevu paruku.
0: Have all the courage that you have self confidence.
1: Daivagunu sirasa vahinchu.
0: Follow the command of God.
1: Sarvamu neeku siddhistundi.
0: And everything will follow.
1: Sarvamu neeku palistundi.
0: And everything will fructify.
1: Sarvadini vijayanni pondavachunu.
0: And you will be successful.
1: Bhajana bina sukha sa

0: With very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern students are concentrating on the secular worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: లయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యలయందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire. We are full of regionalism. The caste and creed differences are going high day by day. We have forgotten the very human quality. Excepting textual knowledge, we don't have anything else.
0: ఈనాటి విద్య కేవలము తన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారే కాని గుణనిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: Today we study to earn money and not to cultivate virtues.
0: విద్య చెడ్డది కాదు.
1: Nothing wrong with education.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: Nothing wrong with wealth.
0: కాని మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: It is the human quality which is important here.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగం అవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible. Nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనము రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్య రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth in the education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandhamainatvanti yokka shaurya sahasalu kudanu chala takkuva.
1: And from the point of the courage and the valor, is also little.
0: Naitika dharmikamulainatvanti gunamulu adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical values.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi సమాజమును పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయాలని సంకల్పించి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు యుద్ధమునందు కూడాను ప్రవేశించాడు.
1: శివాజీ, హూ ఇస్ సో స్ట్రాంగ్ ఇన్ మొరాలిటీ, డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ ధర్మ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, ఫాట్ ఫర్ ఇట్ అండ్ టు ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ సొసైటీ అండ్ వాజ్ రెడీ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: ఆ గుణం యొక్క ప్రభావమే ఆ యొక్క యుద్ధము లోపల స్త్రీలు పరాజయమైపోయి లొంగిపోయినప్పుడు వారిని కన్నెత్తినా చూడక వారి బంధువులకు అప్పచెప్పి ఆ స్త్రీలను అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చాడు శివాజీ.
1: బికాస్ ఆఫ్ దిస్ నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ వర్చ్యూస్ ఈ శివాజీ, వాట్ హీ డిడ్ వాస్ ఆఫ్టర్ కాంకరింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ హీ ఇన్వేడెడ్ ఆల్ ది లేడీస్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు దేర్ పీపుల్.
0: శంభుకు శౌర్య సాహసాలు అధికంగా ఉంటున్నాయి, గుణము తక్కువగా ఉండేది. శివాజీ కుమారుడైనటువంటి శంభు,
1: వేర్ యాజ్ ది సన్ ఆఫ్ శివాజీ శంభు హ్యాస్ గాట్ లెస్ ఆఫ్ క్యారెక్టర్ మోర్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే శివాజీ వలే శివాజీ కుమారుడు కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ శివాజీ కుడ్ నాట్ మెయింటైన్ ద డిగ్నిటీ ప్రెస్టీజ్ నేమ్ ఆఫ్ శివాజీ.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: Vidurudu kudanu ee gunamu vallane tana yokka perunu ranimpa chesukunnadu.
1: Vidura is also reputed because of these noble words.
0: Anyaya akrama anacharamulu ee maatram kudanu tanu angikarinchetunti vaadu kaadu.
1: Vidura never acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhalo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kudanu katta karapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendruna kanekul variche negati madasenu putrulu leni aa sukunakun pempondeni durgatu.
1: ధృతరాష్ట్ర
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సుఖమును అనుభవించాడు?
1: ధృతరాష్ట్ర హాస్ 100 సన్స్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ హీ హ్యాడ్.
0: ఏ పుత్రులు అయినటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక శుకుడు ఏ దుర్గతిని పొందాడు?
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక దో హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలిగించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: దేర్ఫోర్ టు మేక్ ది ఎంటైర్ ఫ్యామిలీ రెప్యూటెడ్ వన్ సన్ ఇస్ ఇనఫ్.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రులు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
1: వై వాట్ ఫార్ మెనీ సన్స్ దట్ వుడ్ పుట్ ది ఫ్యామిలీ టు రూయిన్. అని కూడా
0: ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: లైక్ దిస్ హీ టాట్ ధృతరాష్ట్ర.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ you find number of people that Dhritarashtra, Bhishma, Drona, all acharyas, professors.
0: Kani ame okate oka prashna adigindi.
1: He asked only one question.
0: Pitamahulara,
1: noble souls,
0: peddalara,
1: many sons that would put the family to ruin.
0: Dhritarashtraku aneka vidhamulaga bodhana chesadu.
1: Like this he taught to Dhritarashtra.
0: Kadapatiki nindu sabalo draupadini parabhavam salpinatvanti samayam.

0: అడిగింది.
1: హి ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్స్,
0: పెద్దలారా,
1: ఎల్డర్స్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజా లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్ ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ లేటర్.
0: తానోడి నన్నోడే, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me
0: later. Antiye kaka, nenu panchalini.
1: Further, I am panchali.
0: Aidu mandi bhartalu naaku.
1: I have 5 husbands.
0: Andulo naluguri bhartalu viruddhanga undi oka bhartha maatrame oddinappudu idi nyayam avutunda?
1: When 4
0: aidu mandi kudunu angikarinchali kada?
1: All the 5 should accept.
0: Idi nyayam enti margama ani prashninchindi.
1: She asked, is it justifiable?
0: Okkadaina నోరెత్తి పలకలేదు.
1: నాట్ ఈవెన్ వన్ డేర్ టు ఓపెన్ మౌత్.
0: పురస్కరించుకుని విదురుడు, చీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర దట్ దే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హి హస్ గాన్ టు ద ఫారెస్ట్.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్, నోబుల్ వర్చ్యూస్ shined like precious diamonds in Bharat.
0: Kani samaj sevakai varu jeevitamanta ankitam gaavistu vacharu.
1: They dedicated their lives rendering service to society.
0: Edaina avasaram vachinappudu guruvagnayannu tejinchi bhagavantuniki arpitam gaavistu vacharu.
1: In times of need they would rather disobey the command of the preceptor and follow the word of God.
0: Lokamulo talli tandri గురువు దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్, ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్.
0: కానీ దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
1: ఇఫ్ ద మ్యాటర్ ఇన్ పర్టైనింగ్ టు గాడ్, ద రెడీ టు సాక్రిఫైస్ మదర్, father and the teacher.
0: Sri Ramuni aranyaniki pampinchinatundi okka talli kaika pavitramainatundi okka nirmalamainatundi okka nisvarthamainatundi okka aadarsha purushudainatundi Sri Ramachandrudini aranyaniki pampatama.
1: Is it proper for Kaika the mother to ask Ramachandra to go to the forest and Rama is self
0: Ramo vigrahavan dharmaha sakshat dharma swaroopudu Ramudu.
1: Rama is very personification of dharma.
0: Atti dharmamurtini ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము.
1: ఇస్ ఇట్ నాట్ వికెడ్, ఇస్ నాట్ ఎ క్రూయల్ యాక్ట్ టు డ్రైవ్ రామచంద్ర టు ద ఫారెస్ట్ వితౌట్ ఎనీ కంప్లైంట్.
0: రాముడు దోషం ఏమిటి?
1: వాట్ ఇస్ ద మిస్టేక్ ఇన్ హిమ్?
0: కానీ అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: Prakrutamainatundi deeni kosam kaadu.
1: It's not for the world.
0: Swartha swaprayojanaala kosam kaadu.
1: It's not for selfishness, self-interest.
0: Kaani daivam kosam ee vidhamaina tyagam chesadu.
1: It's for God he sacrificed.
0: Ramudu sakshat narayana murti.
1: Rama is God himself.
0: Dharma murti.
1: Embodiment of dharma.
0: Kanukane taanu pitruagna paripalana nimittamai aranyaniki vellaadu.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: Appudu talli aagyanu kudanu meeraadu Bharatudu.
1: Bharata disobeyed even mother.
0: Inka Prahaladudu.
1: Prahalada.
0: Enni vidhamulu bodhinchinappatikini harinamamunu vidumani bodhinchinappatikini deninaina vidustanu kaani harinamanni nenu viduvanu annadu.
1: Prahalada was taught like this, don't chant God's name, but he did not give up it.
0: Naa pranamunaina nu vidustanu kaani harinamanni nenu maravanu annadu.
1: I am rather ready to die, but I will not stop chanting God's name.
0: Talli vachindi
1: adake
0: ee baadalu sahinchukoleka kumarunu chethulu pattukundi

0: తల్లిదండ్రులైనా వదులుతాను కానీ నేను హరిని మాత్రం విడువను అని పట్టు పట్టి ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
1: He was prepared to leave the father and mother, and he never dropped chanting God's name.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏ మాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
1: He never conducted himself as per
0: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతించు వచ్చాడు.
1: He disobeyed father and started thinking of God.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
1: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యములే ఈ విసర్జనకు మూల కారణములు.
1: దిస్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
0: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
0: ఇంకా గురువు,
1: దెన్ ప్రిసెప్టర్,
0: శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్య
0: మెత్తగా బలి చక్రవర్తి దగ్గర చేరాడు.
1: ఈ కేమ్ టు బలి చక్రవర్తి ఎంపర బలి.
0: మహాప్రభు వచ్చిన వాడు సామాన్యుడు కాదు.
1: ఓ కింగ్, ఈజ్ నాట్ ఆర్డినరీ వన్ హూ కేమ్ హియర్.
0: కేవలం 3 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు.
1: హీ సో షార్ట్.
0: ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు.
1: బట్ హీ విల్ ఆక్యుపై ఆల్ ద 3 వరల్డ్స్.
0: కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణు వలె నీవు విశ్వసించవకు.
1: నెవర్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను మహావిష్ణు స్వరూపుడు.
1: హీఈస్ విష్ణు హిమ్సెల్ఫ్.
0: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
1: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బీ కేర్ఫుల్.
0: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
1: శ్రీమన్
0: నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు చాయి చాచి అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ దిస్, what more is left for me, how lucky I am.
0: అడుగుతున్నాడు భగవంతుడు.
1: God is asking.
0: ఎవరిని అడుగుతాడు?
1: భూమి
0: బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి యొక్క దీనికి వచ్చిందంటే నేను అంత అదృష్టవంతున్నాను.
1: God, who is the lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.
0: బ్రహ్మాండమంతట బ్రబలుచుండెడి తనకు ఆలయమునమచ్చ అలవియగునా.
1: When God is spread all over the universe, can you confine him to a temple?
0: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
1: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
0: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachya bojjamu tanaku పెట్టతగును.
1: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
0: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి, ఇంతకంటే మహాభాగ్యమా?
1: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
0: ఇదే నా అదృష్టము.
1: This is my fortune.
0: ఏమైనా నేను ఇస్తానన్నా,
1: I'll give anything.
0: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
1: ఐ గివ్ మై లైఫ్ ఈవెన్
0: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
1: హి డిసోబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ది టీచర్ అండ్ వాస్ రెడీ టు సాక్రిఫైస్ వాట్ ఎవర్ ఆస్క్డ్ ఫర్.
0: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
1: వై డిడ్ దే డూ లైక్?
0: ముగ్గురు స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: ఆల్ ది 3 నాట్ ఫర్
0: దైవం కోసమే చేశారు.
1: దే సాక్రిఫైస్ ఫర్ గాడ్.
0: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు, దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
1: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
0: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు, దైవం కోసమే తన కోసం కాదు.
1: ప్రహ్లాద డిసోబేడ్
0: దైవం కావాలి, దైవం కావాలి.
1: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
0: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
1: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
0: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
1: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
0: కానీ బలిచక్రవర్తి తనను తానే దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
0: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
1: There is wide gulf of difference between charity and sacrifice.
0: కాని ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటిని సమంగా భావిస్తున్నారు.
1: But modern people consider charity and sacrifice synonymous.
0: పొరపాటు.
1: It's a mistake.
0: ఏదో తనకున్నటువంటి దానిలో పరులకు ఏదో కొంత దానం చేయవచ్చును.
1: Of what you have, you can offer something in charity to others.
0: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
1: You can give what you have.
0: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడాను కొంత అందించవచ్చు.
1: You can keep something to yourself.
0: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
1: There is selfishness here in this aspect.
0: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
1: It is not so with regard to
0: తనకు ఏది ఇష్టమో ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడము ఇదే త్యాగము.
1: Sacrifice means offering that you like most, which is so endearing to you.
0: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
1: What is that you like most?
0: తన ప్రాణమునే అభిలషిస్తాడు.
1: Everyone loves
0: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
1: Nothing more than one's life.
0: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
1: సాక్రిఫైస్ మీన్స్ ప్రిపేర్డ్నెస్ టు ఆఫర్ ఈవెన్ లైఫ్.
0: తనకి ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
1: గివింగ్ దట్ వాట్ యు లైక్ మోస్ట్.
0: తనకి ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
1: గివింగ్ దట్ వాట్ ఇస్ ఎండీరింగ్ టు యు ఈ సాక్రిఫైస్.
0: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
0: త్యాగం చేశానయ్యా పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
1: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్ ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
0: కాని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: ఎట్టి మార్పులు లేనటువంటిది.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
0: కనుకని శున్మంతుడి శ్రే అమృతస్య పుత్ర. నీవు అమృత పుత్రుడయ్యా.
1: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
1: బాడీ
0: ఇది క్షీణించేటువంటిది.
1: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
0: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
1: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్డ్.
0: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
1: బట్ ది స్పిరిట్
0: మారేది కాదు.
1: ఇట్స్ చేంజ్లెస్.
0: ఊరేది కాదు.
1: ఇట్ డోంట్ ఫాల్.
0: ఇప్పటికీ ఒక్కటి.
1: ఇట్ రిమైన్స్ సేమ్.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
1: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
0: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
1: రైట్ ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్ డౌన్ టు దిస్ డే దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: భారతదేశం నుండే అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ భారత్ అండ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ మెనీ
0: చక్రవర్తి. శిబి చక్రవర్తి
1: నాట్ ఓన్లీ బలి ఇస్ శిబి ఎంపరర్.
0: శిబి చక్రవర్తి దదీతి ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు.
1: శిబి అండ్ దదీతి దే ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: శిబి చక్రవర్తి ఒక డేగను ఒక గరుడు తరుముకొని వచ్చింది.
1: An eagle was driven.
0: Kani ayokka pachi Shibi Chakravarti ollo padindi.
1: It fell on the lap of the emperor Shibi.
0: Raja nannu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
1: He started praying, protect me.
0: Kani Shibi Chakravarti tana tyagaanni parichinche nimittamai Indrudu chesinatuvanti natakam idantanu.
1: It's all the drama of Indra. Oh, it's all the drama to test Shibi.
0: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది.
1: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
0: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
1: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
0: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
0: వచ్చింది ఆ గరుడ.
1: దట్ గరుడ కేమ్.
0: రాజా
1: కింగ్
0: నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవు ఏ విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
1: ఇట్స్ ఐ హూ ఇస్ ఆఫ్టర్ దిస్ బర్డ్, హౌ కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్?
0: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గరకు వచ్చి చేరింది.
1: బికాస్ ఐఎమ్ ఆఫ్టర్ దిస్ బర్డ్ దిస్ కేమ్ టు యు.
0: కాబట్టి ఈ పక్షి నాది.
1: సో ఇట్ బిలాంగ్స్ టు
0: మీ. నీవు రాజువు.
1: యు ఆర్ ద కింగ్.
0: ధర్మాన్ని నీవు అనుసరించు.
1: యు ఫాలో ధర్మ.
0: నీవు రాజువు, రాజరికాన్ని నీవు పాలించు.
1: యు అబ్జర్వ్ ఆల్ ది కోడ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్.
0: నాకు తెలుసును, కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
1: ఐ నో ధర్మ, బట్ ఇట్స్ మై డ్యూటీ to protect this bird.
0: అది ఎవరి ఆహారమో ఎవరి తిండియో ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
1: I am not bothered what type of bird
0: nannu sarinchochitam cheta nen dani rakshinche teerali annadu.
1: As it has surrendered to me, I am bound to protect it.
0: Ide matane Lakshmanu kudanu okanok samayalo Ramunto cheppadu.
1: The same thing is stated by Lakshmana to Rama at one time.
0: Ramunuku naravastramulu katti 14 samvatsaralu aranyavasamlo undatam tanaku maatrame idi sambhavinchinatuvantidi.
1: Rama should wear this Naravastra and spend 14 years confined there in the forest. There is no relationship with anything either.
0: Kani Ramula pai unnatvanti gaurava maryada bhakti prapattula chetane tanu kudunu narachinalu katti naravastramulu dharinchi tanato venta veddadu.
1: Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had.
0: Ramulu oddari enta nivarinchinappudiki padamulu pattadu.
1: Though Rama said no, but yet

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: రామా, అర్లియర్ ఐ వాజ్ ఆదిశేష.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషసేనుడు నీవు.
1: యువర్ శేషసేన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్
0: నేను ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు
0: యు. ఆదిశేషుడని
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ది నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్
0: సర్వెంట్. నీవు నా పైన నీ సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying he surrendered himself to
0: Rama. ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: He brought the balance.
0: పక్షిని ఒకవైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not.
0: ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసి దాంట్లో వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండలములు అన్ని కండలములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested
0: Sibi,
1: there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunaku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's own life.
0: Tyagi neki amrutatvamanasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna deham nena kuda neeku istanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudaipoyi ee Sibi Chakravarti anitundi vaadu ee Bharata deshamunandu entati manavantaku enta viruvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and
0: Sibulu,
1: pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata deshamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Moodu adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ వన్ ఫుట్ స్టెప్ హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది స్కై.
0: మూడవ స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ట్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలోనెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering
0: మేనమామని,
1: without considering that he is the uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలు హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: బాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru. They thought so. Kaadu kaadu.
1: No, no.
0: Idi పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఏ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్. కడుపులో
0: అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ది స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ వీ హావ్ టు సఫర్ ఫ్రమ్ ద పెయిన్ గివెన్ బై డాక్టర్.
0: కట్ తీసుకుంటాడు, నిర్దయగా కడుపును కోసేస్తాడు.
1: డాక్టర్ టేక్స్ ద నైఫ్ అండ్ కట్స్ విదౌట్ ఎనీ కంపాషన్. కానీ
0: డాక్టర్ కు నిర్దయనా? కాదు కాదు, పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: కాని ఈ అపెండిసైడ్ నొప్పి పోదు.
1: Unless surgery is conducted, you will not be free from pain.
0: నొప్పిని పెట్టిన నొప్పితో మనం నివారణ గావించుకోవాలి.
1: So పుట్టిన నొప్పి, that with the pain which is there, with that we have to bear the పెట్టిన నొప్పి, that given by doctor.
0: కనుకనే ఈ మానవులు తాము చేసుకున్నటువంటి కర్మాన రీతిగా అనుభవించేటువంటి దీనిని భగవంతుడు కూడా పెట్టేటువంటి కర్మను కూడా కొంతవరకు దానికి సహాయం చేస్తుంది.
1: దేర్ఫోర్ యాజ్ మ్యాన్ సఫర్స్,
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ ఉపకారమే కాని అపకారం కాదు.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: భగవంతుడు నిస్వార్థుడు.
1: But God is selfless.
0: అతనికి స్వార్థం కాని స్వప్రయోజనం కాని తెలియదు.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: అసలు లేదని కాదు, తెలియనే తెలియదు.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్టవుతుంది? ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్.
0: అది వారి యొక్క ఇమాజినేషన్, భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడా బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ, దిస్ ఇల్యూషన్, యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: ఈ భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నింపుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: ఆ భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
0: కనుకనే బ్రహ్మను బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్ లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: So it's not possible to make both Brahma and Brahma.
0: కానీ ప్రభావం అనేటువంటిది రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: రెండు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యూ మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
1: Well, how am I to take somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of barren land?
0: Useless land, 10 acres yatak.
1: Useless land, why 10 acres? What's the use?
0: 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukani manchi gunam okkati undina kuda chalu.
1: So good quality, one is
0: enough. Emiti aa manchi gunamu?
1: What are these good
0: qualities? Daivaniki preetikaramainatuvanti guname manchi gunamu.
1: What the quality that pleases God is a good quality.
0: దానిని లోకమంత మెచ్చుకుంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యు.
0: లోకమంతా ఇతను దైవ స్వరూపుడు రా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడు రా అంటారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యు హావ్ డివైన్ క్వాలిటీ.
0: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మల్లో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా.
1: వెన్ సంబడి థింక్ ఆఫ్ గాడ్ యాక్ట్ chanting his name, we say that he is just God, godly.
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవస్వరూపం కనుకొని అట్టి త్యాగానికి పూనుకోవాలి.
1: సో వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్ ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్ ఫర్?
0: రావణుడు కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ ఎ లాట్.
0: చదువులు దండిగుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలిగాడు. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: రావణ హు హాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇదివతి సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్ ఆఫ్
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు, 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ 36, వేరస్ రావణ హాస్ లెర్న్డ్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion. Because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులు అన్ని కూడాను ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడాను ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంత జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness.
0: పరార్థము యదార్థము.
1: That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణ యొక్క చదువు.
1: Ravana is put under the
0: difficulty. యదార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: Rama's knowledge led to reality, యదార్థ.
0: కనుకని ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: Then and now you find the name of Rama.
0: ఎన్ని వేల
1: సంవత్సరాలు
0: ఇన్ని వేల సంవత్సరాలు రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand the
0: sacredness. కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడాను పవిత్రంగా విస్తూ వచ్చి.
1: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: What is this history?
0: His story is history.
1: What is this history? His story is history.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: That is the history of Rama.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః. లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః. ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోకహితే రతః. లోకహితాన్ని మనము ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: వితౌట్ దీస్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: కానీ చదువులు చదవలసిందే.
1: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డూ జాబ్.
0: సాధ్యమైనంత వరకును పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: ఇలాంటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
0: మనీ. చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటం.
1: ఇట్ వి జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు సెల్ ఇట్.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
0: విద్య పంచుకునేటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ టు బి షేర్డ్.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు షేర్.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెముండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డూ ఎ జాబ్.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్,
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యు షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్ కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లో ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజన్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
1: యు ఆర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియస్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యు ఆర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్
0: ఎవరి డ్యూటీ వారు సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion and
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఏ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారత అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering,
0: భక్తి కాదు,
1: we come here for harati.
0: Pichi, pichi.
1: It is not devotion, it's pichi madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not.
0: అది నీ యొక్క సేవ, అది నీ కర్తవ్యము,
1: that's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంతా కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడు ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: So your heart is full of holes.
0: స్వార్థము సప్రయోజనము చిల్లులే.
1: The holes.
0: దీనికి ఎంత భక్తి కూర్చినప్పటికీ ఏం ప్రయోజనము?
1: Even if stuffed with the devotion, it will come out.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా సక్రమంగా చేయాలి.
1: So everyone must discharge one's own duty.
0: ఇంకా మూడవది ఒకటి ఉండాలి.
1: Then there's third important.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: Very important.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: ఆ శాలరీకి తగినంత పని మనం చేయాలి.
1: We should work in tune to the salary we receive.
0: అప్పుడే మన దేశ సేవకు చేసినట్టు వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ద కంట్రీ.
0: శాలరీ బాగా దండిగా తీసుకునేది, వర్క్ తక్కువగా చేసేది, అది జగత్తుకు దేశానికే ఒక మోసం చేసినట్టు అవుతుంది.
1: యు రిసీవ్ హై శాలరీ అండ్ యు వర్క్ లెస్, యు ఆర్ ఎ ట్రైటర్ టు దిస్ కంట్రీ.
0: కనుక నీవు శాలరీని పెంచుకోవడానికి నీవు దృష్టిలో పెట్టుకోవద్దు.
1: సో డోంట్ కీప్ ఇన్ యూ ద శాలరీ.
0: ఇచ్చిన శాలరీకి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా?
1: ఆమ్ ఐ వర్కింగ్ అకార్డింగ్ టు ద శాలరీ?
0: అది ఏ గొప్ప సేవ!
1: దాట్ ఇస్ great service.
0: ilanti sadgunamulu chetane manamu seva cheyali.
1: With these good qualities we should serve.
0: nijanga manam ekku jeetam teeskoni ekku panigin chestunte mana bharatdesam ee gathiki enduku vachindu?
1: In fact, if we work more equal to the salary, well, country would not be to the in this position.
0: ee salary icche kosamani deshadesamulu ante prime ministers president lu poi bichhalu adugutunnaru, appulu appulu appulu appulu appulu.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా?
1: ఇఫ్ యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యూ రిసీవ్ సాలరీ,
0: నయా పైసాల యొక్క పని చేసేది.
1: యూ డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైసా.
0: న్యాయమా?
1: ఆర్ యూ జస్ట్?
0: ఇది న్యాయమే కాదు.
1: ఇట్స్ నాట్ జస్టిస్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇట్స్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్ట ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal.
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: Unless how do you expect peace?
0: కేవలం చెప్పాల్సిందే శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
1: We may simply repeat peace, peace, that's all.
0: ఏమిటా శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
2: ఆది
0: ఆది దైవికము,
2: ఆది దైవము,
0: ఆధ్యాత్మికము,
2: ఆధ్యాత్మికము,
0: మూడింటి అందు శాంతి రావాలి.
2: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి
0: అందువల్లనే శాంతి, శాంతి, శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
2: దేర్ఫోర్ వి రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి,
2: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి,
2: మెంటల్ లెవెల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి,
2: ది పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
2: దేర్ఫోర్ వి సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్ర యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
2: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుండాలి.
2: దట్ డివినిటీ ఇస్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనాభవతు సహనాభవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
2: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
0: ఎంత మొట్టమొదట వేదం ప్రబోధించినటువంటిది అదే.
2: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
2: ఆల్ ఆఫ్ అస్ షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ ద చిల్డ్రన్ సేమ్
0: మదర్. చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
2: వీ షుడ్ టేక్ ఈక్వల్ షేర్ యాజ్ వీ వర్క్ టుగెదర్.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బ్యాడ్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
2: ఇట్ ఇస్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఆఫ్ ఈక్వల్ షేర్.
0: నీకెంతనో నాకంతనే,
2: ఐ గెట్ యాస్
0: నాకెంతనో నీకంతనే,
2: యూ ఆల్సో
0: గెట్ కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
2: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వల్లీ. దట్ ది టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదార్థాన్ని మూసిపెట్టు వచ్చారు.
2: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు,
2: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం,
2: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
2: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
2: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ, యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
2: They don't know the meaning, but yet they simply chant.
0: Meekandariki telusunu,
2: you all know this.
0: Ganakokila ani oka ayam undeetvantadi.
2: There is one Ganakokila.
0: Madras ni ippudu ledu paavam. Aana kantham etti paadindante kokali vale untundeetvantadi.
2: She is no more. When she starts singing, it is like
0: aana peri Ganakokila.
2: Her name is Ganakokila.
0: Aanaku Tyagaraja kirtanalu chaala ishtamu.
2: She likes the compositions of Tyagaraja.
0: Aithe telugu teliyadu.
2: But she doesn't know Telugu.
0: Tyagaraja kirtan anni telugulone untundedi.
2: All songs composed by Tyagaraja are written in Telugu.
0: Tyagaraja paadadu.

0: నేను పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నే పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో
0: డిఫరెన్స్. దకారములకు గకారములకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారములకు దకారములకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అంటే రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: గాంధీ
0: అదే విధంగా పొగడుకుంటే తింటే పకోడా తింటే అంటున్నారు.
1: సో ఇస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిసే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ద ఇన్నర్
0: హ్యాపీ. కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికాపిటులేషన్. ఈ
0: విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్నెస్ ఆఫ్ దిస్.
0: నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: కుటుంబం క్షేమంగా ఉండవలని అన్నను, సంఘం పురోభివృద్ధి గాంచవలనన్నను, దేశం సస్యశ్యామలము కావాలనన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: For the family to be safe and secure, for the society to progress, and for the nation to enjoy the peace and prosperity, there needs unity among people.
1: Sanghe Sikti Kalav Yuge. E Kaliyugamanandu Anni Siktulukante Sangha Sikti Chala Balamainatuntidi.
0: In this age of Kali, the power that's latent in society is more powerful than any other form of power.
1: Sangham anaga emiti?
0: What is society?
1: Aneka mandi aneka bhavamulato అనేక మార్గములతో అనేక తలంపులతో ఉండినటువంటి వారు, ఏకభావముతో ఏక తలంపుతో ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘం.
0: సొసైటీ కంప్రైజెస్ ఇండివిజువల్స్ విత్ మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విత్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సూట్స్ లివింగ్ ఇన్ యూనిజన్ విత్ వన్ పాయింటెడ్నెస్ విత్ వన్ ఫీలింగ్ అండ్ వన్ థాట్.
1: వ్యక్తి సాధించలేనటువంటి కార్యమును సమష్టి సులభంగా సాధించగలదు.
0: What an individual cannot achieve, society can accomplish.
1: భారతదేశ సంస్కృతి సమష్టి భావమునే అంగీకరించింది, కానీ వ్యష్టి భావమును ఏమాత్రము అంగీకరించలేదు.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: మన జీవితము సమష్టి జీవితమే కానీ వ్యష్టి జీవితము కాదు.
0: Our life is the one of community, collective, and not individual.
1: కనుక నీ సమష్టి జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: When once we develop this collective feeling of society, we can lead our lives better.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: Many face this dissatisfaction and suffering.
1: సంపృప్తి అనేటువంటిది మానవత్వాన్ని ఏకత్వం గావించి దివ్యత్వం చేత పవిత్రము చేస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ దట్ గివ్స్ యు ది యూనిటీ అండ్ అటైన్ డివినిటీ.
1: కనుకనే సంఘశక్తి అనేటువంటిది ఎంత వర్ణించినా కూడాను ఇది వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ వి కెనాట్ ఫుల్లీ మెజర్ ద పవర్ ఇన్ ద సొసైటీ.
1: కేవలం ఒక గడ్డిపోచ చిన్న చీమను కూడాను బంధించలేదు.
0: A grass blade cannot bind even a small little
1: కాని అలాంటి గడ్డి పోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడా నువ్వు బంధించగలదు.
0: Grass blades woven together can even bind a mighty elephant.
1: కనుకని మానవత్వములో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం.
0: Therefore, this kind of togetherness, unity are essential in society.
1: కాని దురదృష్టవశాత్తు ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు ఈ ఐకమత్యం క్షీణించటం చేతను, సంఘీభావం కూడా రహితమైపోవడం చేతను భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క బాధలను అనుభవించవలసి వచ్చింది.
0: Unfortunately, the sense of togetherness and unity vanished, declined gradually in Bharat.
1: భారతదేశంలో శక్తివంతులు లేకపోలేదు, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావంతులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కాని ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికొకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people of various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore, you are going to be future citizens of this country and must cultivate the
1: రాజకీయ నేతృత్వం గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటినీ పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నము చేస్తూ వచ్చాయి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ డివైడ్ దిస్ కంట్రీ, ఫ్రాగ్మెంటెడ్ దిస్ కంట్రీ.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిదే మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీనిని ఆచరించటమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యము అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకం అనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use.
1: వివేకమునకు విజ్ఞానం కూడాను అత్యవసరము. విజ్ఞానమునకు కొంతవరకును ఆచరణ కూడాను అత్యవసరము.
0: Therefore, the science needs discrimination, which also necessarily requires
1: knowledge practice. Without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుక ఈనాడు నాలెడ్జ్ ఉన్నది కానీ యాక్షన్ లేదు.
0: టుడే వీ హ్యావ్ నాలెడ్జ్ బట్ నాట్ యాక్షన్.
1: యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు.
0: దేర్ ఇస్ యాక్షన్ విదౌట్ నాలెడ్జ్.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: లైక్ వైజ్ అలాంగ్ విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యు హావ్ డిస్క్రిమినేషన్ ఇట్ విల్ షైన్.
1: ఏ చిన్న విషయం నందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగములు చేస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ఫీల్డ్స్ ది మొరాలిటీ ది ఎథిక్స్ the science and technology we find this kind of division, segmentation.
1: Antiye kaaka vikaramainte arthamulu kudanu deeni prabodhistu vastundi.
0: And we also give distorted perverted versions.
1: Lokamulo swartharahitamainte edi ani manu chakkaga vicharinchinappudu daivame swartharahitamainte vaadu.
0: If we question this way, who is selfless? Answer is God is only.
1: ఏ తల్లి తండ్రి భార్య భర్తలు బిడ్డలు తల్లుకుడు కూడాను అంతో ఇంతో కొంతవరకు స్వార్థం ఉండవచ్చును.
0: The father, mother, wife, children, they have.
1: కాని దైవమునందు ఎట్టి స్వార్థం కూడాను ఉండదు.
0: But there is no trace of selfishness in God.
1: అయితే దైవ కార్యములు కొంతవరకు ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది.
0: But it appears as though there is little selfishness.
1: ప్రహ్లాదుని రక్షించాడు.
0: He protected Prahlada.
1: హిరణ్యకశిపుని హింసించాడు.
0: And he has killed Hiranyakashipu.
1: విభీషణుని రక్షించాడు.
0: He protected.
1: రావణాసుని హింసించాడు.
0: And he killed Ravana.
1: కంసుని శిక్షించాడు.
0: He punished Kamsa.
1: కనుక ఈ విధంగా ఒక్కో దానిని పట్టి చూసినప్పుడు ఈ శిక్ష రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు.
0: We may consider basing on these dual principles of punishment and protection. Well, at least they
1: దుష్టుని శిక్షించడం కానీ శిష్యుని రక్షించడం కానీ దైవం కాదు.
0: Is not the God who protects the pious, is not God who punishes the
1: wicked. ఇది మానవులు యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: It is a misunderstanding among men.
1: మంచి చెడ్డ రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: Good and bad are our own qualities.
1: తన మంచియే తన రక్షించుస్తుంది.
0: Your own good will protect you.
1: తన చెడ్డనే తను శిక్షించింది.
0: Your own bad punishes you.
1: దేవుడనగా వేరు దేశమందురు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
0: God is not in a foreign land, he is in your body.
1: పాపమనగా వేరు పరదేశములు లేదు, తాను చేయు పనులు తగియుండు.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: కనుక ఈ శిక్షణ రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటివి కావు.
0: Therefore punishment or protection are
1: దైవం రెండింటికి నీ సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: God is only the witness but not the cause.
1: కనుక ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సలపలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.
1: ఒకానొక సమయంలో పలు షిరిడి యందు,
0: at one time in Shirdi,
1: ద్వారకా మాయ యొక్క ఆశ్రమకు ముందు మెట్లపైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: Before this Dwarakamai mantap is erected, Baba was watching the copper coins.
1: Enta mandi bhaktulu vechi unnaru.
0: Many devotees were waiting.
1: Kaani evarni gamaninchaledu.
0: But no, he didn't observe anybody.
1: Ee chethiki ee chethunchi ee chethiki ee coins anta ee vidhanga maarchukuntu chusukuntu kurchunnadu.
0: He is shifting the coins from one hand to another and watching.
1: Kaani enta seepu chusinappatiki thanu kannetti evarni choodaledu.
0: Though they waited for long, he
1: evarito maatladaledu.
0: No one talked.
1: ఇంత లోపల ధామా వచ్చాడు. ధామా
0: ఇన్ ద మీన్ టైమ్ ధామా
1: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
0: ద వన్ హూ ఇస్ ఆల్వేస్
1: అతని పేరు ధామా.
0: హిస్ నేమ్ ఇస్ ధామా.
1: ధామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరేదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయస్సంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు.
0: Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them?
1: అప్పుడు చూచాడు.
0: Then he looked at
1: him. కన్నెత్తి ఎవరిని చూడలేదు.
0: Though they waited for long,
1: he ఎవరితో మాట్లాడలేదు.
0: No one talked.
1: ఇంత లోపల ధామా వచ్చాడు.

0: ఎగ్జామినింగ్ దెమ్.
1: అప్పుడు చూచాడు,
0: బేట
1: చూడు, ఒక్క కాయిన్ ఇప్పుడు నువ్వు సరిగా లేదు.
0: మై సన్, నాట్ ఈవెన్ వన్ కాయిన్ ఇస్ జెన్యున్.
1: ఒకవైపున అక్షరాలు పోయినాయి,
0: ఆన్ వన్ సైడ్ దేర్ నో
1: లెటర్, మరొక వైపున రూపం పోయింది,
0: అనదర్ ఫామ్ దేర్ ఇస్
1: నో, కొన్ని ముక్కలైపోయినాయి,
0: సమ్ హావ్
1: కొన్ని సొట్టబడిపోయింది,
0: డిస్ఫిగర్డ్,
1: కొన్ని క్రాకులు వచ్చినాయి,
0: క్రాక్డ్.
1: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
0: ఐఎమ్ వాచింగ్ దీస్ కాయిన్స్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ జెన్యున్ అండ్ యూస్ఫుల్.
1: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామా.
0: దామా సెడ్ త్రో అవే విచ్ ఇస్ యూస్లెస్, దెన్ వై డు యు వాంట్ సో
1: లాంగ్. బేట చక్కగా అర్థం చేసుకో.
0: హి సెడ్ మై డియర్ సన్ అండర్స్టాండ్ క్లియర్లీ.
1: వస్తున్నారు ఇంత మంది భక్తులు,
0: సో మెనీ డివోటీస్ కమ్ హియర్.
1: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయిన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి ఇలా కనిపిస్తున్నారే కాని ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
0: So many devotees come here, they are like the coins on hand, some are disfigured, some have lost the letters, some have lost everything, they are not genuine, some are useless.
1: కొంతమంది సంబంధమైనటువంటి వాంఛలు కోరుకోవడానికి వస్తున్నారు.
0: Some come here for worldly desires.
1: కొంతమంది పాస్ కావాలని వస్తున్నారు.
0: Some come here to secure pass.
1: విద్యావంతులంతా పాస్ కావాలని వస్తున్నారు.
0: Students come here to pass.
1: ఇంకా కొంతమంది మ్యారేజెస్ కావాలని వస్తున్నారు.
0: Some come here to get married.
1: ఇంకా కొంతమంది ఉద్యోగం కావాలని వస్తున్నారు.
0: Some come here for job.
1: కొంతమంది ప్రమోషన్ కావాలని వస్తున్నారు.
0: Some come for promotion.
1: అందరూ ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తున్నారు, కానీ ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు.
0: Most of the people come here to have their desires fulfilled. But they don't come here seeking the knowledge of the spirit.
1: We andaru kodunu ee coins maadiri untunnaru indulo evaru naaku paniki ostara ani nenu chustunnanu annadu.
0: You are all like these coins. I am just examining which one of you are useful.
1: Indulo okkaraina cheppina maata vineetundi vaaru kaadu.
0: Not even one would obey me.
1: Maaku swami kavalantaru.
0: You say we want swami.
1: Swami aadyam entha varaku meeru paatistunnaru?
0: To what extent you follow swami's command?
1: Paatinchaleinatundi samayalo inka bhakti aneetundi ekkada undi?
0: When you don't follow him, how can you call yourself a devotee? Kachame
1: dama ani pilchadu. Dama chudu aa maamidi mokka.
0: Then immediately he said, pointing the mango tree, he said, Dama, watch that.
1: Baaga poolanta kodunu kaakulu kanipinchukunda poolu vichindi.
0: And the mango tree was full of flowers that you can't see even the leaves there.
1: Chava enni poolu untunnayi ee kurchamlo.
0: See how many flowers are there in the tree.
1: Katta kadapadiki enni kaayalu kaastunnayi.
0: How many fruits you get ultimately?
1: Inka katta kadapadiki enni phalamulu aipothunnayi.
0: How many become ripe fruits?
1: Kaavatam ledhu.
0: No.
1: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
0: సమ్ ఫ్లవర్స్ డ్రాప్ డౌన్.
1: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
0: ఆర్ ద విండ్
1: కొన్ని పిందెలుగా పలుస్తున్నాయి.
0: సమ్ గోయింగ్ టు టెండర్.
1: ఈ పిందెలన్నీ కూడా నువ్వు రాలిపోతున్నాయి.
0: సమ్ డ్రాప్ ఫాల్ ఆఫ్.
1: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
0: సమ్ గ్రోయింగ్ టు ఫ్రూట్.
1: ఈ కాయలు కూడా నువ్వు పచ్చలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ దే ఆర్ ఈటన్ అవే బై బర్డ్స్.
1: కొన్ని ముడతలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ సమ్ డాగ్స్ ఆల్సో ఈట్ దెం.
1: కట్టగలిపి పండేటివి నో.
0: అల్టిమేట్లీ వి డోంట్
1: గెట్. నిజంగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా?
0: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
1: Adhe vidhamgane okaloka samayalo vemana kuda nu prashninchukunnadu.
0: Vemana also said at one time same question.
1: Ayya raallanta devulaithe rajulanta mengara annadu.
0: If all the stones are the presiding deities, don't you swallow them?
1: Adhe vidhamgane vachina varandaru bhaktulege naipothe prashanti nilmo sthalame untundadu inka.
0: If all those that visit Prashantalam are devotees, there will be no space in
1: Prashantalam.
0: All that come here are not devotees.
1: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
0: Those that follow his command, those that release his message.
1: Kalukuni nunchi kuda aa vidhanga vetuktu vetuktu vastunde.
0: Therefore, there is a constant search for devotees.
1: Vetukuchunnanu nedu vetukuchune unnanu.
0: I am in search, I have been searching.
1: ఎవరిని? నిజమైన మానవుడు.
0: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
1: మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా?
0: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
1: ఆర్గన్స్. కాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
1: కనికరాయి రూపు చూచి కలకండి అని నమ్మనవద్దు.
0: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
1: వెర్రి చెరకు చూచి చెరకని నీవు నమ్మనవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్
1: రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి క్యారీడ్ అవే ద ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు.
0: నెవర్ గెట్ డిసీవ్డ్.
1: గుణమే నిజ మానవ స్వరూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫార్మ్.
1: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూచినప్పుడు మానవత్వం అనేటువంటి ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
0: వెన్ వీ గో బై దిస్ క్యారెక్టర్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూ మ్యాన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో

0: చక్కగా మీరు గుర్తించాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ హౌ సేక్రెడ్, హౌ ప్యూర్, హౌ ఐడియల్ ఇస్ హ్యూమన్ లైఫ్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్ అమంగ్ ఆల్ ద క్రీచర్స్.
0: మీరందరూ చదువుతున్నారు,
1: యు స్టడీ,
0: గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు,
1: యు వాంట్ గుడ్ పొజిషన్స్,
0: ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు,
1: యు వాంట్ టు గో అబ్రాడ్,
0: కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు,
1: యు ఆల్సో ఎర్న్ మనీ,
0: ధనమూలం ఇదం జగత్తు అని భావిస్తున్నారు,
1: యు థింక్ దట్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
0: కానీ పూర్వమంతా కూడా ధర్మమూలం ఇదం జగత్ అని విశ్వసించారు.
1: బట్ ఇన్ ద ఎర్లియర్ డేస్ దే కన్సిడర్ ద ధర్మ ఇస్ ఎవ్రీథింగ్.
0: ప్రాచీన కాలంలో ధర్మమూలం ఇదం జగత్తు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ ఇట్ ఈస్ ఓన్లీ ధర్మ.
0: ఈ ఆధునిక యుగంలో ధనమూలం ఇదం జగత్తు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
0: కానీ సాయి ధర్మమును కాని ధనమును కాని జగత్ అని భావించటం లేదు.
1: బట్ భగవాన్ విల్ నాట్ కన్సిడర్ ఐదర్ ధర్మ ఆర్ ధన.
0: పరిస్థితిలో దయమూలం ఇదం జగత్తు, దయ కావాలి.
1: భగవాన్ కన్సిడర్ దయ ద కంపాషన్.
0: ధనము కాదు,
1: ఈజ్ నాట్ మనీ.
0: ధర్మము కాదు,
1: ఈజ్ నాట్ ధర్మ.
0: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
1: యు కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ చారిటీ.
0: ఇది కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
1: ఈజ్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: దయం అనే యొక్క లక్ష్యము.
1: కంపాషన్ దయ. అంటే
0: అందరికీ హృదయం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
0: అందరికీ హృదయం ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ హార్ట్
0: ప్లస్ దయ ఈజ్ హృదయ.
1: హృత్ ప్లస్ దయ ఈజ్
0: హృదయ. దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
1: దేర్ఫోర్ ఇన్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: లేకపోతే కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఈస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
0: కనుకనే దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
1: Therefore, the heart full of compassion is true human quality.
0: కనుక ప్రతి మానవునికి దయ అనేటువంటిది ఒక హృదయంలో నింపుకొని ఉండాలి.
1: Therefore, one has to fill one's own heart.
0: ఈ దయను తాను మాత్రమే అనుభవించడం కాకుండా సర్వులకు దీన్ని పంచిపెట్టాలి.
1: He should not only experience and joy, he should share with his fellow men.
0: కనుకనే దయ ప్రేమను రెండి లేనటువంటి మానవత్వము ఇది మానవత్వమే కాదు.
1: Therefore, you cannot call it true human life.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
1: Do you think that all other birds can speak like a parrot?
0: పువ్వులపై పారాడేడు పురుగులు తుమ్మెదలగున.
1: Do you think that all insects that crawl on the flowers are butterflies?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
1: If the pig is very hefty, it cannot be an elephant.
0: కాదు కాదు.
1: No.
0: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్ అమంగ్ ద లివింగ్ క్రీచర్.
0: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
1: వేర్ షుడ్ యు డెమోన్స్ట్రేట్ దిస్ రేర్ లైఫ్ ఆఫ్
0: శరీర మాధ్యము కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ద రైచియస్ పాత్.
0: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
1: అలాంగ్ ట్రెడింగ్ అలాంగ్ రైచియస్ పాత్ వీ షుడ్ హావ్ కంపాషన్ టు.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు.
1: God is never selfish.
0: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
1: Selfless, selfless.
0: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎంత కనిపిస్తాడు?
1: How do you expect selfish people to know the selfless?
0: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
1: He can only see the reflection of his own feelings.
0: తద్భవతి.
1: As is your feeling, so is your vision experience.
0: కనుక ఎవరెవరి భావములకు తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
1: You imagine basing on your own thought.
0: కనుక ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న. ఒక్కొక్క తల వేరువేరుగా ఉంటాం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
1: As our heads vary, our thoughts are also different.
0: కనుక మనము తనువును దండించినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు పనిష్ ద బాడీ.
0: మనసును దండించాలి.
1: యు షుడ్ పనిష్ ద మైండ్.
0: పుట్ట పైన మర్దించిన పాము మరణ ముందున.
1: విల్ ఎవర్ ద స్నేక్ డై ఇఫ్ యు జస్ట్ రబ్
0: దండించిన విషయభోగం అనుగుణ.
1: ఇఫ్ యు పనిష్ ద బాడీ కెన్ యూ కిల్ ది సెన్సెస్ ఆఫ్ ప్లెజర్.
0: వీటినంత ఆత్మజ్ఞాని తానగున.
1: ఇఫ్ యు జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్ కెన్
0: యూ తెలియకున్న తత్వజ్ఞానము. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదుగును.
1: ఇఫ్ యు డు నాట్ నో యువర్ ట్రూ నేచర్ హౌ కెన్ యూ నో స్పిరిచువాలిటీ.
0: మొట్టమొదటి తానెవరో తెలుసుకోవాలి.
1: ఫస్ట్ నో థై సెల్ఫ్.
0: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
1: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: నేను ఎవడు?
1: హూ యామ్ ఐ?
0: నేను దేహమా?
1: Am I the body?
0: లేక మనసా?
1: Am I the mind?
0: లేక బుద్ధి?
1: Or intellect?
0: లేక అంతఃకరణ?
1: Or innocence?
0: కాదు కాదు.
1: No.
0: ఇది నా దేహం.
1: This is my body.
0: నేను వేరే.
1: I'm different.
0: కనుక దేహం నేను కాదు.
1: So I'm not the body.
0: దేహం ఒక ఉపాధి.
1: This is only the chain.
0: ఇది మనకు ధరించినటువంటి ఒక వస్త్రము.
1: This is only the best cloth that has been put on.
0: కనుకనే ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు.
1: So you cannot claim yourself as the best chain.
0: మనం చేసిన దానికి అన్నిటికీ ఈ దేహమునికే దండిస్తున్నాం మనము.
1: For all our actions we punish the body.
0: కానీ బాడీలో ఏ దోషము లేదు.
1: నో దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ.
0: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి.
1: All mistakes are in the mind.
0: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు.
1: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్.
0: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది.
1: అండ్ ద గవర్నమెంట్ హెస్ పనిష్డ్ హిమ్ దట్ హీ షుడ్ బి హ్యాంగ్.
0: కానీ తప్పు చేసింది దేహమా మనసా?
1: ది క్రైమ్ ఈజ్ ఇట్ కమిటెడ్ బై ద బాడీ ఆర్ ద మైండ్?
0: బాడీ చేయలేదు.
1: బాడీ హస్ నాట్ కమిట్.
0: మనసు యొక్క ప్రోద్బలం చేత బాడీ చేసింది.
1: బికాస్ ద ప్రాంప్టింగ్ ఇన్ ద మైండ్ ద బాడీ హస్ కమిటెడ్ ద క్రైమ్.
0: మనసు దేహాన్ని చేయించింది.
1: సో ఇట్స్ ద మైండ్ దట్ మేడ్ ద బాడీ
0: చేయించింది చెడ్డగా చేసింది చెడ్డగా.
1: వాట్ ఈస్ ఇట్ దట్స్ బ్యాడ్ హియర్ బాడీ ఆర్ ద మైండ్.
0: చేయించినది చెడ్డది.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ప్రాంప్టెడ్ దిస్ యాక్షన్.
0: కాబట్టి మనసును నీవు శిక్షించడం లేదు, దేహాన్ని శిక్షిస్తున్నావు.
1: యు ఆర్ నాట్ పనిషింగ్ ద మైండ్, యు ఆర్ పనిషింగ్ ద బాడీ.
0: మను శాస్త్రం యొక్క న్యాయమా?
1: ఇస్ ఇట్ ఆర్ యు జస్టిఫైడ్?
0: కాదు కాదు.
1: నో.
0: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
1: దేర్ ఫర్ వాట్ దట్ హాస్
0: చేయించింది మనస్సు.
1: ఇస్ ద మైండ్ దట్ ప్రాంప్టెడ్ దిస్ యాక్షన్.
0: మనుష్యానాం కారణం బంధం వచ్చేహు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం.
1: సో మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్.
0: ఏది చేసినప్పటికీ మనిషి యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ద మిస్టేక్ లైస్ విత్ ద మైండ్, నాట్ విత్
0: ద బాడీ. బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు, బోధించవలసింది మనసుకు బోధించు.
1: సో యూ షుడ్ నాట్ టీచ్ ది హ్యూమన్ యాజ్ సచ్, యూ షుడ్ టీచ్ యువర్ మైండ్.
0: కనుక ప్రతి బోధన కూడా నువ్వు మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
1: సో ఎవ్రీ టీచింగ్ షుడ్ బి గివెన్ టు ది మైండ్.
0: కనుకనే షిరిడి ఎందుకూడను అనేక పర్యాయములు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో అనేక ఉపమానముల చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి.
1: సో దేర్ ఇన్ షిరిడి ఆల్సో దేర్ సో మచ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ విజ్డమ్.
0: దైవం సర్వత్రా ఉండేటువంటి వాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: సర్వభూతములు యందు ఉండేటువంటి వాడు.
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: ఈశావాస్యం విదం సర్వం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: లక్ష్మీబాయి దాంగే.
1: లక్ష్మీబాయి
0: చాలా శ్రీమంతురాలు.
1: షీఈస్ ఎ రిచ్ లేడీ.
0: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిరిడీలో ప్రవేశించి ఆశ్రమం అంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది.
1: దో షీఈస్ వెరీ రిచ్ బట్ షీ వాస్ క్లీనింగ్ ది హోల్ క్యాంపస్ అండ్ సర్వింగ్ ఆల్ ద డివోటీస్ దట్ విజిటెడ్ దట్.
0: ఒకనాడు అవకాశం చిక్కింది కనుక బాబా పాదాలపైన పడి నమస్కారం చేసింది.
1: యాజ్ షీ కుడ్ గెట్ ఎ ఛాన్స్ షీ కుడ్ ఫాల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
0: లక్ష్మీబాయి నాకు భూఖ హై, ఆకలిగా ఉంటుందని అన్నాడు.
1: బాబా సర్ లక్ష్మీబాయి ఐఎమ్ హంగ్రీ.
0: భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది, కొంతసేపు తాళండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాపం.
1: లక్ష్మీబాయి థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసలో డైరెక్ట్లీ సెడ్ ఈస్ హంగ్రీ, హౌ కెన్ ఐ బేర్ ఇట్.
0: అడుగని కూటోళ్ళకంతా నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతులు చేసింది రేణు.
1: వీ ఫీడ్ ఎవ్రీవన్ ద టాస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్.
0: అప్పుడు బాబా బాబా ఫోన్ చేసేవాడు.
1: And Baba eats well.
0: Baba intettu chapatilanta tineetundi vaadu.
1: He eats pile of chapatis.
0: Okkoka chapati naalugu madatalu vesi okkoka thure tineetundi vaadu.
1: He will make four folds and take in one gulp.
0: Kanukani aame vellindi chaala ekku chapatile chesindi.
1: She made many chapatis.
0: Tattalo teeskoni vachindi.
1: She brought in a plate.
0: Mundu pettetappudiki aha chaala baagunnayi manchi ruchiga unnayi antunnadu.
1: And Baba said they are very tasty, they are very fine.
0: Ee lopalo oka nalla kukka toka aadinchukuntu vachindi.
1: In the meantime a black dog came there waving its tail.
0: Dani daggara pilichi dani nimurtu unte aa kukka aa chapatilanni tinesindi.
1: As Baba was patting this dog it started eating chapatis there.
0: Chustu undadi Lakshmi Bai danki.
1: Lakshmi Bai was watching.
0: Chuchi Baba idena meeru chesetundi pani.
1: He said, what is it?
0: ఆకలి ఆకలి అన్నారు.
1: యు సే యు ఆర్ హంగ్రీ.
0: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పని నేను ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతీ చేసుకుని వచ్చాను.
1: When God asked openly, I brought the chapati. నా కంటి
0: ఎదురుగానే కుక్కకు పెట్టేసిస్తున్నారు.
1: In right in front of my eye.
0: ఏ పాపం చేశాను?
1: You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
0: ఈ చపాతీ చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భవించా?
1: Did I have any bad thoughts as I prepared chapatis?
0: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
1: విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఐ మేడ్ దీస్ చపాతీస్.
0: నీ ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
1: వై డు యు ఇన్సల్ట్ మీ?
0: నీకు న్యాయమా?
1: ఆర్ యు జస్టిఫైడ్?
0: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
1: షీ వెంట్ ఆన్ స్పీకింగ్ యాజ్ షీ వుడ్ టాక్ టు హర్ ఫాదర్.
0: లక్ష్మీబాయి
1: బయట
0: బయట
1: sit down by chow.
0: నేను తినేశాను, నా కడుపంత నిండింది అన్నాడు.
1: I have eaten in full, my belly is full now.
0: బాబా నేను ఎట్ట నమ్మేది, కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎట్ట విశ్వసించే?
1: బాబా హౌ కెన్ ఐ బిలీవ్ యూ? ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యూ హావ్ ఈటన్?
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: మానవుడు ఆకలి అని అడుగుతాడు.
1: The human being will have all the hunger.
0: పచ్చిపచ్చి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగదేటువంటి కాదు.
1: And man asks for food but not the birds.
0: కూడాను ఆకలి ఉంటుందని.
1: And there is hunger.
0: అవి చెప్పలేవు.
1: They don't say.
0: కానీ అవి కూడాను దైవత్వం యొక్క సృష్టియే.
1: But that's also God's creation.
0: కనుకనే ఆ మృగమును తిన్నప్పుడు నేను తిన్నాను. తింటే కదా.
1: వెన్ ఆనిమల్ ఈట్స్ ఇట్ అమౌంట్స్.
0: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
1: డోంట్ థింక్ దిస్ బాడీస్ బాబా.
0: ఆ కుక్క కూడా నువ్వు బాబా అని.
1: ఈవెన్ ద డాగ్ ఈస్ బాబా.
0: ఈ పక్షి కూడా నువ్వు బాబా అని.
1: దిస్ బర్డ్ ఈస్ బాబా.
0: ఈ ఎనుము కూడా నువ్వు బాబా అని.
1: దిస్ ఎవ్రీ
0: సర్వ జీవరాశులు కూడా నువ్వు బాబా అని.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ బాబా.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఈస్ ఇన్ ఆల్ క్రీచర్.
0: అన్నింటి ఎందు ఉండినటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నావు?
1: వెన్ బాబా ఈస్ ఎవ్రీవేర్ వై యు లిమిట్ హిమ్?
0: బాబాని నీవు పెంచుకోవడం చేతనే నిన్ను ఈ విధంగా ఏడిపించడానికి కూనుకున్నాను.
1: బికాస్ యూ హ్యాడ్ దిస్ నారో ఐడియాస్ ఐ హ్యాడ్ టు మేక్ యూ క్రై.
0: భావం పోవాలి, విశాల భావం రావాలి.
1: గివ్ అప్ ది నారో ఐడియాస్, నారో ఫీలింగ్స్, డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
1: హ్యావ్ ద బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ టేక్ ఇట్ యాస్ డివైన్.
0: ఏ చెడ్డ మంచి జరిగినప్పటికీ దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, ఇది నా మంచి కోసమే అని భావించు.
1: ఈవ్ ఎనీథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టేక్ ఇట్ దట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఇటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటుంది.
1: వెన్ సచ్ గుడ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ హార్ట్స్ దెన్ ఇట్ వుడ్ బి ప్రాపర్.
0: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
1: కొంతమంది
0: మాట్లాడలేదని పోతుంటారు. కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
1: స్వామి
0: పిలిచలేదని పోతుంటారు.
1: ఇక్కడ
0: అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు.
1: సంఖం
0: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
1: They are here in Mandir, but they have business transactions.
0: అనేక రకాలుగా ఉంటుంటారు.
1: Many people are here.
0: వీళ్ళందరూ భక్తులేనా?
1: Are they all devotees?
0: కనుకనే భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానం కోసం రావాలి.
1: If you are a true devotee, you should come here for the knowledge of the self.
0: కానీ అది చాలా తక్కువ.
1: But very few are like that.
0: రాని రాకపోని.
1: They come or not.
0: కానీ ఆత్మ జ్ఞానం అనేటువంటి కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
1: When once you have that knowledge of the self, you will have the bliss of this self.
0: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You should make every effort to know that nature of the self.
0: ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. A thakur
1: came to Shirdi.
0: అతని జోబులో 2 crore రూపాయలు 5-5 rupees నోట్ అంతా దండిగా ఉంటున్నాయి.
1: The lots of 500 rupee notes in his pocket.
0: బాగా కనిపిస్తున్నాయి.
1: They are quite apparent.
0: దీన్ని చూచాడు బాబా.
1: బాబా saw this.
0: Hey dama,
1: he said,
0: ఆ ఊర్లోకి పోయి ఒక పటేల్ దగ్గర ఒక 5 rupees తీసుకుని రా అన్నాడు.
1: He said, Dama, you go to that village and bring 5 rupees from that Patel.
0: ఆయన వెళ్ళాడు దామా.
1: దామా వెంట.
0: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
1: And this Patel prayed that he should have the knowledge of the self, Atma Jnana.
0: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
1: గివ్ గ్రాంట్ మీ ద డివైన్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్.
0: కొంతసేపు ఉండు అన్నాడు.
1: హి సెడ్ వెయిట్ ఫర్ సమ్.
0: తిరిగి వచ్చాడు దామా.
1: దామా రిటర్న్.
0: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
1: హి సెడ్ స్వామి పటేల్ ఇస్ నాట్
0: అట్ హోమ్. ఇంకొక కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 rupees తీసుకురా.
1: హి సెడ్ గో టు అనదర్ షాప్ అండ్ బ్రింగ్ 5 rupees.
0: అక్కడికి పోయాడు.
1: హి వెంట్ దేర్.
0: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
1: బట్ దిస్ పటేల్ వెంట్ ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
0: సరే మరి దామా వచ్చాడు.
1: దామా కేమ్.
0: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టు వాడిని పోయి ఒక 5 rupees అడుగు అన్నాడు.
1: అండ్ దెన్ బాబా సెడ్ గో టు ద పాన్ షాప్.
0: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
1: హీ సెంట్ దామా 5-10 టైమ్స్.
0: నాకు 5 rupees చాలా అవసరంగా ఉంటుండాలి, తీసుకుని రామన్నాడు.
1: హీ సెడ్ 5 rupees ఆర్ వెరీ ఎసెన్షియల్ నౌ, బ్రింగ్ ఇట్.
0: అప్పుడు ఈ పటేల్ చూచి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
1: బాబా స్టార్టెడ్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్.
0: అరే పటేల్.
1: ఓ పటేల్,
0: నీ 5 rupees నోట్ నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
1: ఐ సీ ది కరెన్సీ నోట్స్.
0: నీ పర్యాయం 5 rupees కోసమని పట్టణానికి పంపించాను.
1: ఐ హావ్ సెంట్ ఫర్ ద మనీ టు ది సిటీ.
0: ఓని స్వామి, నా దగ్గర ఉన్న 5 rupees తీసుకోండి, నీ ఇచ్చినావా?
1: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
0: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
1: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
0: ఇంత లోభికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
1: You are a miser, how to teach you the knowledge of the spirit?
0: కనుకనే త్యాగేనైకి అమృతత్వ మానసో. త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉంటుంది.
1: The one who cannot sacrifice will be far off, thousands of miles away.
0: కనుకనే వేదం కూడాను నకర్మణ నప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసో.
1: So no position, no authority, it's only sacrifice that confers immortality.
0: ఈనాడు నీవు 5 rupees వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు.
1: Today you feel sad to give up 5 rupees.
0: కాని ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు.
1: You must give them up one day or other.
0: ఆనాడు ఏమి చేయగలవు?
1: వాట్ కెన్ యూ డూ?
0: ఏమి వెంట కొనుకోగలవు?
1: వాట్ ఇస్ దట్ కెన్ విల్ కమ్ విత్ యూ?
0: ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము?
1: దిస్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
1: ఇఫ్ యు నో దిస్ ట్రూత్,
0: జీవితం లోపలనే మనం అనుభవించవలసిన అన్ని కూడా మనం అనుభవించాలి.
1: యు హావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు డ్యూరింగ్ యువర్ లైఫ్ టైం.
0: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానం ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడాను వారిని విమర్శిస్తుంటారు.
1: వెన్ బాయ్స్ స్టార్ట్ డూయింగ్ భజన్స్ అండ్ ట్రై టు మెడిటేట్, పేరెంట్స్ క్రిటిసైజ్ దెమ్.
0: ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద భక్తి నీకెందుకు?
1: పేరెంట్స్ టెల్ దెమ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్
0: పాస్ అయిపోయి గొప్ప ఉద్యోగం చేసి తర్వాత మంచి సంబళం తీసుకుని తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత నీవు అప్పుడు కావాల్సిన జపమాలు తీసుకుని కూర్చో.
1: Just pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
0: అంతా ఇంద్రియాలు ఉడిగిన తర్వాత పద పద మంచు కింకరులు పాశములాగడి వేళ.
1: When the soldiers of the God of Death drive you from this earth,
0: దబ దబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
1: Everyone says that the body should be kept out of the house.
0: లబలబ ఏడ్చు వేళ.
1: And wife and family start crying.
0: పరిణామము నూటని పలక.
1: Is it possible to chant the name of God? అప్పుడు
0: చేసేది రిటైర్డ్ అయిపోయి కన్నులు కాళ్ళు అన్ని కూలిపోయినప్పుడు వాడు ఏమి జపం చేస్తాడు, ఏమి భజన చేస్తాడు?
1: When all the senses and the limbs become weak, is it the proper time?
0: మంచి ఫలమైనటువంటి దాన్ని మనం భుజించాలి, కానీ కూలిపోయినటువంటి పండును ఎవరైనా భుజిస్తారా?
1: You should only eat a fruit which is ripe enough, not the one that
0: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యములో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు?
1: Having wasted all the life, what kind of spiritual sadhana you can do in old age?
0: నీవు యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
1: In order to win the war, you should be recruited while young.
0: ee recruiting lo pass ayin tarvatane neevu yuddham lo poi deenni pattukoni sadhinchavachu.
1: Then once you are recruited into the army, kabatti join the war.
0: ee balyam nunde deeni yokka tattam recruiting kavali, deeniki oka training kavali.
1: Right from this young age you need training.
0: Jeevitakalamlo chesinatundi smarane anchakalamlo aadarana.
1: All that smarana chanting will be adarana refuge.
0: ee daiva bhakti lekapothe inge eppudu manaku daiva bhakti vastundi?
1: If you don't have devotion now, when can you cultivate?
0: Eppudo vastundani kodam chaala parapaatu.
1: Is a mistake to think that you'll have later.
0: Ippudu munchine raavali.
1: It should be there right from now.
0: Mokka chakkaga undinappude chettu kuda chakkaga avutundi.
1: If the plant is straight, the tree would be straight.
0: Mokka vangite chettu kuda vangipothundi.
1: If the plant bends, also the tree.
0: Kanukane ippudu munchi kuda nu ee yokka vayasulo chaala pavitramaina vayasu.
1: This tender age is sacred.
0: Daiva bhavanni manamu హృదయంలో నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
0: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
1: యూ షుడ్ ఫిల్ విత్
0: సేవకా వృత్తిలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ సర్వ్.
0: కనుకని నకర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మ చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, యూ షుడ్ ప్లీజ్ గాడ్.
0: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
1: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
1: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
0: అందరి యందు ఉండినటువంటిది దైవమే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
1: ఇఫ్ యూ డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్, టు థింక్ దట్ యుల్ హ్యావ్ దెమ్ లేటర్ ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: కనుక బాబా మొదటి నుంచి కూడాను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా అనేక రకమైనటువంటి ఒక ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వచ్చేటువంటి వాడు.
1: దేర్ఫోర్ బాబా హ్యాస్ స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ.
0: కానీ ఇట్టి జ్ఞానం లేనటువంటి వారు, ఇట్టి సూక్ష్మం తెలియనటువంటి వారు, ఇట్టి పవిత్రమైన గుర్తించుకోలేనటువంటి వారు భౌతికాన్ని, లౌకికాన్ని, ప్రాకృతాన్ని చూచి భ్రమించిపోతుంటారు.
1: Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways.
0: కనుక ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
1: That's all the trend of the outward.
0: దివ్యమైనటువంటి భావము, నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
1: The divine and the novel thoughts are within.
0: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
1: For this unity is essential.
0: దీనిని సంఘీ భావం కూడా చాలా అవసరము.
1: For this unity is absolutely needed.
0: ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
1: ధర్మజ has set a very good ideal.
0: ఏమిటి ఆ ఆదర్శం?
1: What is that ideal?
0: మేమందరం కూడా 105 మంది అన్నదమ్ములము.
1: All of us make a total of 105 brothers.
0: మా బ్రదర్స్ అంతా మేము ఎవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
1: We brothers not 5, 105.
0: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
1: When there is difference of opinion among us, 5 Pandavas on one side, Kauravas on the other.
0: మాపైన ఎవరైనా వచ్చరా, మేము 105 మంది కూడా చేరిపోతాం.
1: If anyone is prepared to invade us, all the 105 would join.
0: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉంటుండాలి.
1: Likewise, all Bharatiya should be one.
0: భారతీయ సంస్కృతి ఒక్కటే.
1: The culture of Bharat is one.
0: భారతీయ ధర్మం ఒక్కటే.
1: Dharma is one.
0: భారతీయ జాతి ఒక్కటే.
1: The Bharat jati is one.
0: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవటం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను, దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు.
1: Because we observe all sorts of differences, the whole country is divided.
0: ఏ పార్టీనైనా కానీ
1: Let it be any party.
0: ఏ జాతి అయినా కానీ.
1: Let be any race.
0: ఏ రాష్ట్రమైనా కానీ.
1: Any state.
0: భారతీయులందరూ ఒక్కటే.
1: All Bharatiyas are one.
0: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి కూనుకోవాలి.
1: With that feeling we should all stand united and resist
0: any other foreign invasion.
1: There will be many differences.
0: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
1: As per the individual differences we are
0: apart. దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
1: But in respect to the country we should stand united.
0: ధర్మజని యొక్క సూత్రము.
1: That is the principle of dharma.
0: మాలో మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు 100 మంది బ్రదర్స్ వారు.
1: When there are differences among us we 5 are apart from those 100.
0: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
1: If anyone tries to invade us all the 105 would stand united.
0: ఐక్యమత్యం అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
1: That unity we should have and
0: follow. ఇది ధర్మజని యొక్క ప్రధానమైన సూత్రము.
1: This is the main principle of dharma.
0: అన్నింటికి నీ ధర్మమే ప్రధానము.
1: For everything dharma is important.
0: ఈ ధర్మము కూడాను దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
1: And this dharma should have daya compassion.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షమున నీటి నాలుగు కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
1: Therefore all the objectives of life commence with dharma.
0: అర్థము ధనము కావాలి. ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
1: యు షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ద రైట్
0: వాంచ కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంచలుగా ఉండాలి.
1: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
0: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివి ఉంటాయి.
1: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హావ్ విత్ ఇట్ ద కంపాషన్ దయ.
0: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
1: వేర్ డు యు ఫైండ్ దిస్?
0: హృదయం నందే ఉంటుండాలి.
1: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
0: అదే నిజమైనటువంటి యొక్క దయ. అదే నిజమైనటువంటి హృదయము.
1: దట్ ఇస్ ద ట్రూ హార్ట్.
0: దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
1: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
0: ఆటలాడించే సూత్రధారి ఒకరికొకరు.
1: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
0: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోతుంది.
1: దే ప్లే టుగెదర్ అండ్ దే డ్రివెన్
0: అపార్ట్. కట్టగలిపి రెండు ఒక్కటే అయిపోతుంది.
1: అల్టిమేట్లీ దే బికమ్
0: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
1: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ఇండివిజువల్.
0: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
1: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ ఇస్ రిఫ్లెక్షన్.
0: రెండోది రియాక్షన్.
1: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
0: ఒకటి సౌండ్, రెండు రిసీడ్.
1: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
0: కనుక అన్ని కూడాను సౌండ్, రిసౌండ్, యాక్షన్, రియాక్షన్. ఈ విధమైనటువంటి యొక్క తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్షన్, రియాక్షన్, సౌండ్ అండ్ రిసౌండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీ భావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
1: అలాంగ్ విత్ దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్, యూ షుడ్ కల్టివేట్
0: సంఘములో, నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
1: యూ గ్రో ఇన్ సొసైటీ, you develop in society, in what way should you be?
0: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారా నేను సాధించావు.
1: You have achieved, you have accomplished everything in society
0: only. ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
1: Should you not express gratitude to society?
0: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
1: Should you not render service to society?
0: నీవు పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
1: When you accept, receive, should you not give in turn?
0: కనుక నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
1: So be ready to give.
0: అది నీ యొక్క సరైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ద సీక్రెట్ ప్రిన్సిపల్స్.
0: ఎంబీఏ బాయ్ చెప్పాడు.
1: ఎంబీఏ బాయ్ సెట్
0: సహనావతు, సహనవగుణత్తు, సహవీర్యం కరవావహీన్. సహనావతు, అందరు కూడా చేరి ఉండాలి.
1: ఆల్ షుడ్ బి యునైటెడ్.
0: కలిసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop the intelligence.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్ us live in friendship without any conflict.
0: వేదం మొట్టమొదట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది.
1: ఇట్స్ ది వేద దట్ టాట్ యూనిటీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: కానీ ఇట్ ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఆర్ నన్ హూ కుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వేద ప్రాపర్లీ,
0: ఏదో చాలా ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
1: వి జస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ రిచువల్ ఫుల్ ఆఫ్ మంత్రస్.
0: కాదు కాదు.
1: నో,
0: సర్వశక్తులకు వేదమే మూల కారణము.
1: ఇస్ వేద ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ మైటీ.
0: సమస్తము వేదముల యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ వేద.
0: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింప చేసి సర్వ దేశములకు సప్లై చేస్తూ పోయింది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ వేద అండ్ రీచ్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఉండినటువంటి అస్త్ర శస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదం నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ద వెపన్స్ ఇన్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్
0: ఫాదర్స్ కూడా.
1: ఇట్స్ ఓన్లీ ది వేద దట్ ఇస్ ద ఆరిజిన్. ఈ సత్యాన్ని
0: భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్
0: టు హర్ దేశములకు. నువ్వు భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
0: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
1: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
0: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగారే.
1: సావిత్రి, ది లేడీ, ద వన్ ఆఫ్ చారిటీ హూ కుడ్ బ్రింగ్ బ్యాక్ హర్ హస్బెండ్ టు లైఫ్.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కారే.
1: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
0: Kulasatittamu agnigundana prakatinche Sita Bharata dharajata gade.
1: Is only Sita who belongs to the sacred land of Bharat.
0: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharati ramani gade.
1: Is not the Damayanti the one of Bharat who could show her all?
0: Satvasagara vesti tatmatalamuna Bharata dati pativrata prabhava bhava bhava sampannataku gade pantabhumi.
1: Is only the field and the harvest and the crop that speaks for the wealth of the country.
0: ఉపాధ్యాయి కాదే. భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి.
1: Bharat is in the place of a teacher and preceptor to all the countries of the world.
0: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
1: The sanctity of this Bharat is not known to Bharatiyas.
0: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
1: ఎ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీ.
0: ఈ విధంగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
0: ఇంటిలో వండిన పంచభక్ష పరమాన్నముల కంటే పక్కింటిలో పాచిపోయిన పప్పు చాలా రుచి అంటారు.
1: The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten doll is very much relished.
0: కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
0: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
1: Today we think of money.
0: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
1: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
0: దయన పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ కంపాషన్.
0: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ ధర్మ.
0: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
1: నాట్ ధన.
0: పతనము చేస్తుంది. పతనమే చేస్తుంది.
1: ఇట్ విల్ రూయిన్ యూ.
0: కనుకని ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ టు ది
0: ఎక్స్టెంట్. అప్పుడప్పుడు చెప్తుంటాను లిమిట్స్. ఈ ధనం అనేటువంటిది మన కాలికి తొడిగేటువంటి ఒక చెప్పులు వంటిది.
1: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
0: కాలికి సరి అయినటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
1: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
0: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
1: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాంట్ వాక్ నార్ టైట్
0: ఐదర్. అదే విధంగానే మనకి ఎంత ధనమో అంతవరకు ఉండాలి.
1: సో ద మనీ షుడ్ బి దేర్ టు
0: ది ఎక్స్టెంట్. మితిమీరి ధనము మతిహాని కలిగిస్తుంది.
1: ఇఫ్ ఇట్స్ మోర్ ఇన్ ఎక్సెస్
0: ఇట్ విల్ బి బ్యాడ్.
1: You'll have all bad quality.
0: దానాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
1: యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ లుకింగ్ ఎట్ ద మనీ.
0: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
1: Ultimately you will be intoxicated.
0: ఇది కాదు మనం సంపాదించవలసింది.
1: It's not the one you should
0: have. గుణధనాన్ని సంపాదించాలి.
1: You should have the wealth of quality.
0: గుణశ్వర్యాన్ని సంపాదించుకోవాలి.
1: It's either wealth or virtue.
0: గుణవంతునికే స్థలము.
1: It's only virtuous one who will find a place.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should know the truth.
0: భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను,
1: the culture of Bharat since
0: ఈ ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినో భవంతు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్.
0: ఉండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అన్ని దేశములు సుఖంగా ఉండాలి.
1: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
1: వి షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాజ్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
1: All countries are the parts of this land.
0: ఒక పెద్ద భవనం నిర్మించాము.
1: You have built a big mansion.
0: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము.
1: There are so many rooms there.
0: అదే విధంగానే
1: Likewise.
0: ఈ విశ్వమైనటువంటి ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాము.
1: In this mansion,
0: ఈ భవనం లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని కొన్ని రూములుగా ఉంటున్నాయి.
1: In this mansion of this universe, there are so many rooms like America, Japan, Germany.
0: కానీ నీవు ఈ రూములో నీవు జీవిస్తున్నావు.
1: However, you live in your own room.
0: కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
1: But they are all the rooms belonging to the same building.
0: గదులే ఇవన్నీ.
1: They are all the rooms in this universe.
0: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
1: యూ షుడ్ నో దిస్ అండర్లైన్.
0: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
1: Because the absence of unity among students, we find so much of agitation everywhere. We should develop love for God. There's nothing more than that.
0: When
1: once you have love, you can achieve anything. What's the reason? Because this love is in everybody, same.
0: అందరి ఎందు ప్రతిబింబిస్తుందది ప్రేమ ఒక్కటే.
1: ఇట్స్ ది సేమ్ లవ్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఎవ్రీబడి.
0: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే,
1: వెన్ వీ నో దిస్ ట్రూ నేచర్,
0: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
1: వీ కెన్ నో ది హ్యూమన్ క్వాలిటీ,
0: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాదు.
1: అదర్వైజ్ వీ విల్ నాట్ నో ది హ్యూమన్ వాల్యూ.
0: మానవుడంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
1: హ్యూమన్ బీయింగ్ మీన్స్ ది మీనింగ్ ఇన్ ఆల్.
0: ఏ మానవుడికి కూడా నమ్మకం అనేటువంటిదే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఫెయిత్ అట్ ఆల్.
0: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ డూయింగ్ సో మెనీ థింగ్స్ వితౌట్ ఫెయిత్?
0: కనుకనే నమ్మకం అనేది దాన్ని పెంచుకోవాలి.
1: Therefore you have to develop faith.
0: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
1: Unearthed people are blind having lost the eyes of faith.
0: ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం దుడ్డివారమే.
1: We are blind when we lose the eyes of faith.
0: పోని నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
1: At least do you have faith in you?
0: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు దేవుని నమ్మినటువంటి వాడు.
1: If you have faith in your own self.
0: అందువల్లే faith, faith, faith in yourself and faith in God. This is the secret of greatness.
1: Therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness.
0: నీ పైన నీకు faith ఉంటే చాలు.
1: If you have faith in yourself, that's enough.
0: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలవు?
1: If you have no faith in yourself, on whom you are going to
0: rely? ఈ విద్యా విధానం ఈ విధమైనటువంటి ఒక దిగజారిపోయింది.
1: This is the downward trend of the modern education. That's no education at all.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: విజ్ఞానం బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
0: విజ్ఞానం అనేటువంటి ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
1: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
0: వివేకాన్ని వితక్షణను మనం కోరుకుంటూ ఉండాలి.
1: సో వీ షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి విద్య ఏం ప్రయోజనం?
1: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఏమి విలువ వస్తుందా?
1: All this education will be a zero without
0: discrimination.
1: You may be big reputed people with degrees like BA and MA.
0: సంపదలుండియు సద్ధాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: You may be reputed in this world as the one of charity with all the fluence and
0: wealth. ఆయుర ఆరోగ్యముల నవరతముండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: You may have a long span of life with the physical strength present in this
0: world. సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: Chanting, repeating, teaching Veda all the time, you may be
0: సాటిరారు ఏనాటికి భక్తులకు.
1: At any point of time, they will never equal devotees.
0: భక్తులకు ఏనాటికైనా.
1: Any day, they will never be equal to
0: దైవ
1: devotees.
0: భక్తులు కానిదే రాదు ముక్తి.
1: Without being a devotee of God, you cannot have liberation.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు.
1: What else is to be communicated?
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులరా విద్యార్థులరా విద్యార్థులారా.
1: ఓ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ విత్ నోబుల్ క్వాలిటీస్.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్?
0: ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్
0: గాడ్. మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము.
1: యూ బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్.
0: మంచి వంటవాడుగా చిక్కాడు.
1: యూ కుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కుక్ ఎక్స్పర్ట్.
0: మంచి చక్కని ఉప్పు పప్పు.
1: And you could have the dal and salt.
0: కొత్త చింతపండు.
1: New tamarind.
0: మంచి పాత్ర.
1: A good vessel.
0: ఇంట్లో సాంబార్ వండాము.
1: Sambar is made.
0: కానీ
1: but
0: ఎందుకో చెడిపోయింది.
1: Somehow sambar is spoiled.
0: ఇది ఏమైపోయింది?
1: What happened?
0: కేవలం పులుసు పట్టిపోయింది.
1: And you could not, you can eat it. It's spoiled.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: చింతపండులో దోషమా?
1: మిస్టేక్ విత్ ఇన్
0: కూరగాయల్లో దోషమా?
1: ఆర్ వెజిటబుల్?
0: లేక పప్పులో దోషమా? లేక ఉప్పులో దోషమా?
1: ఆర్ సాల్ట్?
0: పాత్రలో దోషమా?
1: ఆర్ వెసల్?
0: కాదు.
1: నో.
0: ఈ పాత్రలో కళాయి లేకపోవటం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
1: ద వెసల్ ఈజ్ నాట్ టిన్డ్, దేర్ఫోర్ ది హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: కనుకనే మనం ఇన్ని జపములు తపములు ధ్యానములు యోగములు అన్ని భజనలు చేస్తూనే ఉన్నాం, కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
1: వీ డూ ఆల్ మెడిటేషన్, వీ గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్. అన్లెస్ వీ టిన్ ది హార్ట్, ద వెసల్ విత్ దట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
0: ఈ ప్రేమ అనేటువంటి కళాయి ఈ పాత్రలో ఉంటుండాలి.
1: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ వెసల్.
0: ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికీ ఇదంతా పాడైపోతుంది.
1: Without this Love, whatever you may do, whatever you
0: prepare in the vessel. చక్కగా కళకళలాడుతుంటుండాలి ఫలపుష్పాలతో.
1: Here is a tree with flowers and fruit.
0: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
1: Today it looks very fine today.
0: రేపటి దినమే వాడిపోయింది.
1: Tomorrow they fade.
0: కారణం ఏమిటి?
1: What the reason?
0: దానికి వేరు పురుగు కొట్టింది.
1: Because it is attacked by the pest. Therefore they don't sustain.
0: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికీ.
1: Though the tree of life is just
0: progressing.
1: Without God's grace, when the root life is attacked by pests
0: of bad quality, it will ruin.
1: Who are our enemies today? The anger, the lust and the greed.
0: కామము కర్మను చెలగొడుతుంది.
1: And therefore, the desire
0: that spoils action. And
1: the anger that spoils
0: devotion. It's
1: greed that spoils
0: wisdom. Therefore,
1: action, the worship and wisdom are spoiled.
0: తర్వాత ఇంకేం ప్రయోజనం ఉంది?
1: What is the use in living thereafter?
0: కర్మ మార్గంలోనైనా ప్రవేశించాలి.
1: So let's go in the field of action.
0: ఉపాసన మార్గంలోనైనా ప్రవేశించాలి.
1: Proceed in the path of devotion.
0: లేక జ్ఞానములోనైనా మునగాలి.
1: Or at least just drown ourselves in wisdom. Without these three, what for is this life? He's only human in form but not in reality. Embodiments of love. Students. Develop love more and more.
0: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు కెన్.
0: ప్రేమ మీ యందే ఉంటున్నది.
1: లవ్ ఇస్ ఇన్ యు.
0: కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
1: బట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ లవ్ లేటెంట్.
0: అవును, అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్స్.
0: చదువులు బాగా చదవండి.
1: స్టడీ వెల్.
0: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: గెట్ గుడ్ మార్క్స్.
0: తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్
0: హ్యాపీ. వారికి అయినటువంటి శాంతిని ఇవ్వండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ పితృదేవో భవ.
1: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్ మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
1: సో యువర్ బ్లడ్ దుడ్ అండ్
0: బ్లడ్
1: బ్లడ్
0: ఫుడ్
1: ఫుడ్
0: అండ్ హెడ్
1: పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుకనే మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాట్యూట్స్ ఇవ్వండి.
1: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ పేరెంట్స్ ఇన్ ద ఫస్ట్
0: పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
1: మేక్ దెం హ్యాపీ సాటిస్ఫైడ్.
0: దేవుని తప్పక సంతృప్తి పడతాడు.
1: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ. కనుకనే
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: సో మదర్ ఇస్ గాడ్,
0: తల్లి దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే.
1: Mother is God, father is God, all are divine.
0: కానీ నీ మొట్టమొట్ట తల్లిదండ్రుల నుంచి ప్రారంభించు.
1: సో యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ పేరెంట్స్.
0: తర్వాత విశ్వమంతా కూడా వ్యాప్తి చేసుకో.
1: దెన్ ఎక్స్పాండ్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము.
1: దట్ ఇస్ ట్రూ బ్లిస్.
0: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ కాలాన్ని పవిత్రము గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది టైమ్ అండ్ ప్రే ఎవ్రీ డే అండ్ మేక్ యువర్ లైఫ్ ఐడియల్.

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram Yogasya Prathamam Dwaram Vam Nirodha. Jishvendriyam Yukka Nigrahamune Yogamunaku Prathamam Dwaram Ga Perkunnade Gita.
2: The first opening to yoga is control of tongue representing taste and speech.
1: Jishvendriyamunu nigrahinchaka daivatvamunu pondatam yogadwaramulo praveshinchatam asadhyamani shasinchinadi Gita.
2: Gita has declared that without controlling tongue, it is impossible to enter the mansion of yoga and to follow the path of devotion.
1: Praniki aneka indriyam rupunnavi.
2: There are a number of sense organs for every living being.
1: Aite konni indriyamulu matramu jagrataga telisi upayoginchukovalsi vastundi.
2: But one has to use a few sense organs extremely carefully, knowing fully well the implication.
1: Udaharanamulaku agni.
2: For example, fire.
1: Ee agni jagrataga vinyoginchukunna ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇల్లుని అజాగ్రత్తగా ఉపయోగించినా ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యూ యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్, అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యూ నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవే మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: For making it useful or harmful, it is our awareness and our care which will be very useful, very important.
1: Kanukane telisi melagavalanu telivitoda ani indriyamulu yokka shaktini ati pradhanamuga bodhistu vachindi Vedantam.
2: Vedanta has been teaching that you should know the uses of the sense organs and use them carefully.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్, ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ జిహ్వను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టంగ్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకును అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుంది అని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ స్టిక్ ఇన్ ద లా.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ ఇన్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఎ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ ఎ సాధక టు తమో గుణ దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటం సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి జిహ్వను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వములు వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిందులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్, ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒకటి ఇసేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ విల్ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ. ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్. యూ కెన్ కంట్రోల్
1: ఇసేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఏ నంబర్ ఆఫ్ డౌట్స్ ఏ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
2: There is nothing which is more important than the word, value of the word.
1: కనుక మాటను అదుపులో ఉంచుకోవటము, శిక్షను అదుపులో ఉంచుకోవటము సాధకులకు ప్రధానమైన బుద్ధి యొక్క సాధన.
2: The most important సాధన for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
1: జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: In life, one can observe that even for small little things in life, a number of sacrifices have been made.
1: డబ్బు చెల్లించినదే అంగటిలోనేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: We would not be able to get articles without paying for it.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు.
2: ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఈజ్ దట్ హీ హాస్ టు కీప్ ప్రైమర్లీ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్ ది కంట్రోల్ ఆఫ్ థాట్, కంట్రోల్ ఆఫ్ టంగ్.
1: జీవితంలో

0: మరే ఈ విధముగా అనంత ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైన త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
1: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
0: అన్నింటికంటే అధికమైన గుర్తిది, అన్నింటికంటే ఆధారమైన గుర్తిది, అన్నింటికంటే ఆనందమైన గుర్తిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభమునకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
1: ద వన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్?
0: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఫర్ సాక్రిఫైస్ వన్ థింగ్ వుడ్ బి ఏబుల్ టు గెట్ అనదర్ ఇన్ దిస్ ప్లేస్.
0: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
1: ఇన్ ది మార్కెట్ ఇఫ్ వి వాంట్ టు గెట్ వెజిటబుల్ వుల్ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ వి గివ్ మనీ వి గెట్ వెజిటబుల్.
0: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు.
1: Without offering and sacrificing money, we would not be able to get vegetables.
0: ఒకటి త్యాగం చేయటమనే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
1: By giving one, we are acquiring another.
0: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి.
1: In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities.
0: అసమర్థమును త్యాగము చేసినప్పుడే సమర్థము మనలో అభివృద్ధి అవుతుంది.
1: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్, వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ
0: బుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
1: ఓన్లీ వెన్ వి సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
0: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలను దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
1: విత్అౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్వాలిటీస్, ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్, గుడ్ హ్యాబిట్స్, గుడ్ బిహేవియర్.
0: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించని ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
1: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ హియర్ జస్ట్ సెడ్ దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ది థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
0: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
1: Another word used for describing this is silence.
0: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
1: Silence doesn't refer to the control of the physical tongue.
0: హృదయ సంబంధమైనటువంటి తలంపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
1: You should not have, you should not get thoughts also.
0: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
1: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take. We should not go on feeding the tongue with whatever it desires.
0: ఇక్కడే ఆత్మ అనాత్మ, నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనిని బుద్ధి యోగము అన్నారు.
1: We have to develop బుద్ధి యోగ, ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఇంపర్మనెంట్, విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
0: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
1: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
1: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
0: నేను భుజించేటువంటి

0: ఆహారము హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
1: ది ఫుడ్ దట్ ఐ టేక్ ఇస్ ఇట్ క్వాలిటీ వైజ్ గుడ్ అండ్ టేస్టీ వన్ విల్ హావ్ టు ఎంక్వైర్.
0: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడాను చెలింప చేయకుండా ఉంటాయి.
1: ఇఫ్ వన్ వర్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్, ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ జుడీషియస్లీ, హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
0: అటు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచి ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
1: Indiscriminately we go on taking food without looking into whether this is desirable or undesirable, only to satisfy hunger and taste. We would not be able to have control over our attachment.
0: Yavaraina manalanu parihasinchira leka dushinchira nindala palikira okka nimishamlo manam kurinki pothunnam.
1: We think just like that. If anyone were to criticize us, comment adversely against us or censure,
0: nindu manishi కాలు మనిషిగా రూపొందిపోతున్నాడు.
1: ఎ మ్యాన్ హూ ఇస్ సో వెరీ హ్యాపీ, హీ షింక్స్ లైక్ దట్ వన్స్ హీ
0: హియర్స్. ప్రపంచమే అతనికి శూన్యంగా కనిపిస్తుంది.
1: ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఆల్మోస్ట్ ఎ నల్లిటీ వెన్ హీ ఇస్ క్రిటిసైజ్డ్.
0: విచారవంతుడై తల వంచుకుంటాడు.
1: హీ బికమ్స్ గ్రీఫ్ స్ట్రికెన్ ది మోమెంట్ దట్ హియర్స్ సెన్సర్.
0: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
1: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఈ బలహీనత కంట కారణము ఈ ఆహారమే.
1: The most important reason for all this weakness is the type of food that he takes.
0: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడదురా, దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
1: If anyone were to praise us, appreciate us, then we start floating.
0: ఇంకా అతన్ని పట్టడానికి పక్కములు కూడా చాలవు.
1: It becomes almost impossible to hold him.
0: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము, దూషించటకు కుంగిపోవటము, ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
1: గీత హాస్ బీన్ ఎంఫసైజింగ్ ద నీడ్ ఫర్ ఎక్స్ట్రీమ్ కేర్ ఇన్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్, గుడ్ ఫుడ్, కరెక్ట్ ఫుడ్, కీపింగ్ ఇన్ యూ ది నీడ్ ఫర్ మెయింటైనింగ్ ఈక్వానిమిటీ, నాట్ టు గెట్ elated when praise is showered, not to get shrunk when censure is.
0: Kanukane paatra shuddhi, paaka shuddhi, padartha shuddhi, ee moonu shuddhulu lekunda aaharam bhujincharadu ani shastinchi.
1: Therefore it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
0: Paatra shuddhi, manam vandeyukunte paatra parishuddhanga untundi.
1: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
0: Padartha shuddhi anaga ee padarthamu anyayamto aarjinchinatundiya nyayamto aarjinchinatundiya mana chamadarchi deenini techukunnatundi aaharama leka dongalinchi techukunnatundi aaharama idi ee vidhanga paralanu baadhinchakunda vachinatundi aaharama లేక పొరల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
1: ద క్లెన్లీనెస్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది ఆర్టికల్ రిఫర్స్ టు ద వే దట్ వి హావ్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫుడ్, వెదర్ దీస్ ఆర్ అక్వైర్డ్ బై ప్రాపర్ మీన్స్, బై ప్రాపర్ వర్క్, బై ది స్వెట్ ఆఫ్ ది గ్రోస్, ఆర్ బై స్టీలింగ్ ది థింగ్.
0: అన్యాయార్జిత పదార్థము ఇది కేవలము అనారోగ్యాన్ని కలిగించటమే కాకుండా దుర్పుట్టులను కూడా పెంచుతుంది.
1: ఆర్టికల్స్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై ఇంప్రాపర్ మీన్స్ అండ్ ఆర్ యూజ్ ఫర్ ఫుడ్, దే నాట్ మెయిన్లీ జనరేట్ బ్యాడ్ థాట్స్, దే విల్ బి లీడింగ్ అస్ ఆన్ ద రాంగ్ పాత్.
0: పాక శుద్ధి చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
1: దెన్ ది నెక్స్ట్ స్టెప్ ఈస్ టు ఎంక్వైర్ ఇన్ టు వాట్ రెఫర్స్ టు ది ప్యూరిటీ ఆఫ్ cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it, this has to be looked into.
0: ఈ మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉండదు, కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
1: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity.
0: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
1: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
0: అందరి నుంచి తెచ్చినటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
1: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్ వీ డు నాట్ నో వెదర్ ది వెండర్ హాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్.
0: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నం బ్రహ్మనాహుతం బ్రహ్మయువతి అనే గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని పరమాత్మకు అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
1: దేర్ఫోర్ వైల్ టేకింగ్ ఫుడ్ జస్ట్ బిఫోర్ వి టేక్ ఫుడ్ వి ప్రే అండ్ ఆఫర్ ద ఎంటైర్ థింగ్ టు గాడ్ సో దట్ ఎవ్రీథింగ్ బికమ్స్ క్లీన్ అండ్ ప్యూర్.
0: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కానీ కేవలం పూజించడం పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
1: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
0: Prarthana cheyutaku puravu idi oka aaharanga untuntadi.
1: Before you offer the prayer, the food is merely food.
0: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
1: So once you offer it to the Lord, it becomes a నైవేద్యం ప్రసాదం.
0: ఈ ప్రసాదం మనకు ఎట్టి దోషం కూడా ఉండదు.
1: ఫర్ ద వన్ విచ్ ఇస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ నో
0: పాక దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
1: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
0: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైనటువంటి సాధనని కూడా ప్రబోధించింది.
1: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
0: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
1: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
0: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
1: Talk will have its own impact on the entire mind and mental process.
0: మనసుని ముక్కలు చేస్తుంది.
1: It can cut the mind and the
0: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
1: It can break the heart.
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: It can kill the person.
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: It can give life itself.
0: జీవాన్ని పోషిస్తుంది.
1: It can encourage the
0: జీవాన్ని చేరుతుంది.
1: It can make one reach the
0: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ కాంట్రడిక్టరీ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్ ఇట్ ఈస్ బోత్ బై ది వర్డ్ ఇట్సెల్ఫ్.
0: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
1: By using words, it is possible to transform the mind.
0: Manasika parivartana antaikonu matalato koodi untundali.
1: Entire mental transformation takes place by words, proper words.
0: Kani aneka mandi vijnanulu deenini visvasincharu.
1: A number of scientists unfortunately don't believe this.
0: Matala chesa manasulu maratam etta sadhyam avutundi.
1: They say, how is it possible to transform the mind by mere words?
0: Deeniki etti parishodhanalu kavali.
1: What is the experiment that has to be conducted for this?
0: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్ ఇసంట్ ఇట్.
0: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
0: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
1: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
0: ఇది వినిపించేటువంటిది కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
1: All that one can hear is only through his sense organ ear.
0: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
1: They argue that by mere word it is not possible to bring about any transformation of the mind.
0: ఒకానొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
1: వన్ ప్రిసెప్టర్ టీచర్ హీ బ్రాట్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
0: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
1: To that particular place, an IAS officer who happened to be an education secretary entered there.
0: ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు.
1: This teacher was teaching continuously over number of hours.
0: ఈ IAS officer కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
1: This IAS officer developed headache.
0: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకమునందుంచుకొని దాని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము శారీరకమైన శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
1: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్స్ విచ్ విల్ బి యూజ్డ్.
0: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
1: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ విత్ దిస్ స్మాల్ స్టూడెంట్.
0: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
1: టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ క్లియర్ దేర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్.
0: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
1: IAS officer said, I don't believe in all these words.
0: మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: How can words transform a mind? I don't think it is ever possible, he said.
0: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు చెప్పాడు.
1: The teacher in a number of ways tried to convince him by different explanations.
0: కానీ ఈ IAS officer కు అర్థం కాలేదు.
1: But this IAS officer did not follow.
0: అతి విద్య కొంతవరకు మతిహాని కలిగిస్తుంది.
1: Too much of education sometimes results in some kind of badness.
0: అనుమానాలు అధికం గావిస్తుంది.
1: Increasing doubts will emerge.
0: తెలివితేటలను పెంచుతుంది కానీ గుణమును చించుతుంది.
1: It improves and encourages cleverness, but it brings down the virtues.
0: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
1: దిస్ టీచర్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్.
0: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
1: ది టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రైల్.
0: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
1: ది టీచర్ ఆస్క్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
0: బాలక, నీవు వెళ్ళి ఈ IAS అఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
1: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్ చైన్ యు గో అండ్ టేక్ దిస్ IAS ఆఫీసర్ అవుట్ ఫిజికలీ.
0: ఈ మాట వినేటప్పటికి IAS ఆఫీసర్ మండిపోయాడు.
1: ద మోమెంట్ హీ హెర్డ్ దిస్ దిస్ IAS ఆఫీసర్
0: పట్టలేని కోపం ముట్టిపడింది.
1: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
0: నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో తను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ షౌటింగ్, హూ డు యు థింక్ ఐ యామ్? ఐ యామ్ ఐ ఏఎస్ ఆఫీసర్, యు ఆర్ ఆస్కింగ్ ది స్మాల్ చైల్డ్ టు నెట్ మీ అప్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
1: దిస్ టీచర్ దెన్ టోల్డ్ ది ఆఫీసర్, వెల్ సార్, ఐ డిడ్ నాట్ జస్ట్ beat you or hit you, by mere word you are just getting hurt.
0: Meekinte kopanga manasu maaradaniki kaaranam enti?
1: I would like to know what is the reason for you are becoming so angry.
0: Ante kada
1: it is world, isn't it?
0: Kanuka ee maata individual hrudayanni maarpu cheyadaniki shaktivantamainatti annadu.
1: Therefore he said that word is capable of doing so much of harm or good.
0: Athariki personal experience kavatam cheta తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
1: యాజ్ దిస్ ఆఫీసర్ అక్వైర్డ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూలీ హీ వాక్డ్ అవుట్.
0: మాట అనేది శక్తివంతమైనటువంటిది.
1: వర్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
0: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
1: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
1: ధృతరాష్ట్ర వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాజ్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ అగోనీ.
0: సూటైనటువంటి కట్టెలతో చెట్టు కొట్టినప్పటికీ చిగురు వేస్తుంది అన్నా.
1: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యూ వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
0: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
1: బట్ ఇఫ్ యూ బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
0: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బ్లాక్స్మిత్ టు మేక్ ది పీసెస్ ఆఫ్ ఐరన్ ఇన్ టు వన్ పీస్ బై ఎ పర్టికులర్ ప్రాసెస్.
0: మనస్సు విరిగినది మరి పెట్టగలదా?
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వన్స్ ది మైండ్ ఈస్ బ్రోకెన్.
0: మనసును విరిగించడానికి కానీ మనసును అరికించడానికి కానీ అతికించడానికి కానీ మాటనే కారణం.
1: ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ క్యాన్ కాజ్ ట్రబుల్ అండ్ విచ్ క్యాన్ గివ్ జాయ్.
0: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
1: దేర్ఫోర్ ద వర్డ్స్ విచ్ వి యూజ్ షుడ్ బి సచ్ దట్ దే డు నాట్ హర్ట్ అదర్స్, దే డు నాట్ గివ్ ఎనీ పెయిన్ టు అదర్స్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా.
1: ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ ఫిజికలీ దేర్ మే నాట్ బి మచ్ ఆఫ్ ప్రాబ్లమ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ యువర్ టంగ్, ఇఫ్ యూ రాంగ్లీ యూజ్ ద టంగ్.
0: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది, డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు స్లిప్ అండ్ ఫాల్ దేర్ మే బి ఎ స్మాల్ వుండ్, యూ కెన్ గెట్ ఇట్ డ్రెస్ అండ్ ఇట్ కెన్ బి క్యూర్.
0: కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
1: బట్ ఇఫ్ యూ వాంట్ టు హర్ట్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్ బై హార్ష్ వర్డ్,
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు ఎవరూ జగత్తులో లేరు.
1: ద వుండ్ దట్ ఇస్ కాజ్డ్ టు ద మైండ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ డాక్టర్ ఇన్ ద వరల్డ్.
0: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
1: దేర్ఫోర్ నెవర్ యూజ్ వర్డ్స్ విచ్ ఆర్ లైక్లీ టు హర్ట్ అదర్స్ ఫీలింగ్స్.
0: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుకకు తిరుగుతుంది.
1: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్.
0: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
1: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్స్.
0: అసక్తి మధునప్తి ఎత్తం సత్యం హితం త్వా పరమమోదామి ఆవర్ణయే దామోదరాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
1: ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఓవర్ టైమ్ యు లైక్ స్వీట్ థింగ్స్ యు బెటర్ రిపీట్.
0: ఏ దేవుడు చెప్పాడు? ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: ఓట్ టైమ్ యూ నో వాట్ సాక్రిఫైస్ మీన్స్, యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆనర్ అండ్ యూఆర్ వెరీ సేక్రెడ్ థింగ్. యూ విల్ హావ్ టు జస్ట్ మేక్ యూజ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఫర్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నారాయణ.
0: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
1: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
0: Nitya jeevithamulo manaku chakkaga gocharam avutundali.
1: We experience this in every day to day life.
0: Edaina madhuramainatti padartham naaluka paina pettinappudu aha ee padartham chaala madhuranga untundali ani taaru anubhavinchukunta jatram kampistundali.
1: For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it is so sweet that Let me pass it on to the stomach.
0: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఎక్కువ ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది వెనుకకు నెట్టి వేస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడెంట్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
0: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
0: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
1: Tongue lives on honor and with honor.
0: Enta kalamu mana jeevitha paryantam kudanu naaluku aneka vidhamaina panulu chestunnayi. Okka naadaina tana dwaramu daati tana illu daati baitike emaina vastundana?
1: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even once?
0: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా?
1: నువ్వు దానికి ఏమాత్రం అంగీకరించదు. వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్, ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజన్ కమ్ అవుట్.
0: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది, ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ.
1: Another feature of the tongue is it has extraordinary furtherance. Whatever with the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits, and it will always observe furtherance and
0: కేశమంది దృష్టిల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా వెలుగుతూ ఉంది.
1: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ harmful people, but still very carefully, with a lot of skill it conducts itself, it doesn't get
0: నాలుగుకు చుట్టూ 36 కట్టుముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
1: వెరీ షార్ట్ 32 teeth are around the tongue.
0: వీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
0: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
1: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్డ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
0: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
1: ఇన్ దిస్ వే టంగ్ హస్ బీన్ టీచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్.
0: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
1: ఇట్ హస్ బీన్ టీచింగ్ యు మే బి ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యు వుడ్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
0: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
1: But today's circumstances are such that once we just get in touch with bad people, we also tend to become very bad.
0: Mana sadgunamulanu, mana sadbhavamulanu, satyavartanu, okka chalamulo manam kolipothunnam.
1: All the good qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
0: Kalukane ilanti paristhitulaku manam guri kaakunda unde nimittamai mana jeevanu mottamota arigattukomani bodhinchuvachu.
1: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
0: నేను అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
1: స్వామి would be telling quite often to the students, dear students, you should not talk much. డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్.
0: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
1: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
0: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
1: దే వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
0: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
1: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
0: అంతే కాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
1: నాట్ ఓన్లీ దాట్ వన్ మే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
1: ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేడియో.
0: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాం.
1: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్.
0: భక్తి గీతములు పాడుతూ ఉండాలి. అది
1: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
0: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
1: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
0: ఖర్చు అవుతుందా లేదా?
1: Is it a fact or not?
0: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ విల్ కంపేర్ టు ఏ రేడియో.
0: మన బుద్ధి స్విచ్ వంటిది.
1: అవర్ ఇంటెలిజెన్స్ ఇస్ లైక్ స్విచ్.
0: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
1: అవర్ మైండ్ ఈస్ ఇట్ విల్ కంపేర్ టు
0: ఈ పాటలు మాటలతో బయట ఏర్పడుతున్నాయి.
1: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్స్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
0: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
1: The sacred divine energy in us gets nurtured by this kind of talk and words.
0: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటాడు.
1: Right from the dawn to dusk and until he goes to bed, he would be talking, if not loudly, within himself at least he goes
0: to bed. వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్లోనే ఉంటుంది మాట్లాడుతున్నాడు.
1: It is something like the volume of the sound may be less, but the talk is going on, the radio is on.
0: మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుంది.
1: Therefore, the energy which is within us,
0: అసలు ఉద్రాలు రావడానికి ఇదే మూల కారణం.
1: The most important reason for old age is this.
0: మాటలు మానవుడి యొక్క దివ్యత్వమైనటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
1: Talk and too much talk and too much talk. By such a talk, it is no good. We'll have to develop silence and true silence.
0: Anikanga maatadutu raavadam cheta aakali kuda adhikamayutundi.
1: Too much of talk leads to hunger.
0: Aakali adhikamainappudu marinta aaharam bhujistadu.
1: When he feels hungry, he takes more food.
0: Aaharam adhikamayye kotti inka veedi yentunnatundi bhavalu adhikamayipothuntayi.
1: On account of excess food, his feelings and talk would also continue.
0: ఈ ఇంద్రియములు నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు.
1: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
0: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికే ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
1: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet, it would start.
0: కానీ అది గుడ్డలు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
1: Once you give rich food to a horse, it is necessary to give some exercise also.
0: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
1: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్
0: ఆరోగ్యం. ఇచ్చిన వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
1: Youth, if they merely take food and do not work hard and do not have any exercise, it leads to
0: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
1: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ది యూత్ ఇస్ యూజ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
0: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
1: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
0: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి లైఫ్ ఫ్లికరింగ్ లైఫ్ హేవ్.
0: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది.
1: వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ సాట్ ఆన్ ఎ బ్రాంచ్.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది.
1: ద బ్రాంచ్ మూవ్స్.
0: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కూడా ఏమాత్రము అదరదు బెదరదు.
1: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
0: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపైన ఆధారపడలేదు.
1: ది రీజన్ ఈజ్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపైన వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు. వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ హిస్ ఆర్డినరీ డే టు డే లైఫ్.
0: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యావ్ ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: అమితాహారం.
1: రీజన్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
0: తామసిక ఆహారం.
1: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
0: రక్షిక భావం.
1: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
0: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ది
0: రేంజ్ంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, బృహములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
1: The youth of today start questioning, don't we see a lot of freedom given to the birds and the animals? Why should we not have?
0: Nijami, neevu kuda swechchana anusarinchu. Kaani pachulu ye swechchana anuvistunnayi? Pachi yokka swechchana anuvistunnayi.
1: You should also have your own freedom and independence. But you would have the one which is appropriate to man. Birds, for example, are enjoying the freedom which birds should enjoy.
0: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
0: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
1: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man.
0: Not మానవుడిని చెప్పుకుంటూ రాక్షసేవను అనిపించుకోవటం, రాక్షసేచర్ అనిపించుకోవటం ఇది విరుద్ధమైన కృత్యం.
1: Calling yourself man, but trying to enjoy the freedom of
0: మానవుడిగా సంచరించు.
1: Live like a man.
0: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
1: While living as man, you develop the quality
0: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: కంపాషన్ అండ్ నాన్వైలెన్స్
0: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెంచుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి గుణలక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
1: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Inati vidyalu. Kevalamu. Bhautikamainatuvanti sukhashantulu nimittamai. Prakuladuchunnaru kani. సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై కాని, ధర్మస్థాపన నిమిత్తమై కాని, లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ టు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ కంఫర్ట్ కన్వీనియన్సెస్ బట్ ఇట్ డస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku, entayo prayatnistunnaru.
0: Students and educated people, they all make every effort keeping in view the higher salary.
1: Udyogam purushalakshanamani. Idi kevalamu purushulu yokka pradhanamainatuvanti okka lakshanamani. Udyogam aacharinchatamu kevalamu deshoparihara nimittamai kaaka swartham aneetuvanti okka margamuto ee vidyanu kontha varaku upayoginchutunnaru.
0: We consider the job is the qualification and the quality of every man, and the job is undertaken for selfish reason and not to render help to the country by and large.
1: Tellavari 8 gantalaku office luku velli leka kalasu kalasalalaku velli sayankalam 4 gantalakanta tirigi intiki vastunnaru.
0: They go to their offices or colleges as the case may be at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening.
1: Officelu endu కళాశాల ఎందు తామేమో శ్రమ పడినట్టుగాను, తీరని పనుల్లో మునిగినట్టుగాను ఇంటికి వచ్చిన తక్షణమే 4 గంటలకు తమ డ్రెస్సును మార్చుకొని వేరు డ్రెస్సును అలంకరించుకొని విశ్రాంతి నిమిత్తమై శాంతి నిమిత్తమై క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
1: Ee clubbulu lopala shanti unnada?
0: Is there peace in these clubs?
1: Ee clubbulu vishranthi andistunnada?
0: Do they give you rest?
1: Ledu, ledu.
0: No.
1: Idi kevalamu vidyavantulu yokka weakness, bahinata.
0: This is the weakness among the educated.
1: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ హి వాంట్స్ రెస్ట్ హి కెన్ యాస్ వెల్ టేక్ రెస్ట్ ఆన్ హిస్ బెడ్ అండ్ గో టు స్లీప్.
1: కానీ ఈనాటి విద్యావంతులు తమ విశ్రాంతి తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: ద మోడర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫీల్ దట్ దేర్ ఇస్ రెస్ట్ అండ్ పీస్ ఇన్ దిస్ క్లబ్.
1: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
0: What do they do there?
1: Cards aadutunnaru.
0: They play cards.
1: Intato poka bottles anta teeskuntunnaru.
0: They also take to bottles.
1: Dani valla mayamarchi poyi alasatanta teerutundani bhramistunnaru.
0: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
1: Idi uttama margama అధో మార్గమా?
0: ఇస్ ఇట్ ఎ నోబుల్ పాత్ ఆర్ ద పాత్ దట్ పుట్ యు టు రూయిన్?
1: ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా, విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా?
0: ఇస్ ఇట్ అప్రోప్రియేట్ యాక్షన్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ ఆర్ ద వన్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎనీ ఇల్లిటరేట్?
1: ఇందులో శాంతి ఉన్నదని తప్ప త్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
0: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink.
1: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: But it's highly dangerous.
1: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడా చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
0: You not only lose your health, you'll spoil the whole society and put your family to difficulty.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజముందుకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యు కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: This alcoholism, to what extent does it
1: first
0: take you?
1: First,
0: the man drinks the wine.
1: Next, the wine drinks the wine.
0: Second, the wine drinks the wine.
1: Third, the wine drinks the man.
0: Third, the wine drinks the man.
1: కట్టగలపడికి ఆ వైన్ తననే మింగివేస్తున్నాడు.
0: Finally, the wine would swallow the man.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
1: ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
0: They feel that would be a sort of help to their friends.
1: ఏమిటి?
0: What help?
1: తనతో కార్స్ ఆడటానికి వచ్చినటువంటి వానికి థ్యాంక్స్ చెప్తాం.
0: They will say thanks to other person who come there to play cards.
1: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వానికి థ్యాంక్స్ అంటాము.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాము.
0: They just join the bottle, say cheers and say thanks.
1: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
0: To what sort of a plight it would take you, you can understand.
1: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
0: Isn't that the quality of education?
1: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
0: when we are in a village,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: if anyone helps us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: when they talk to you,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
0: When you say how are you, you say thanks.
1: మన కర్చీఫ్ మన కింద పడిపోతే మన కర్చీఫ్ మనకి ఎత్తించినందుకు థ్యాంక్స్ అంటున్నాము.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: ఎక్కడో ట్యాంక్ లో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
0: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: బజార్ లో ఉన్నటువంటి ఒక పోలు నుంచి మన ఇంటికి కరెంట్ సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
0: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill.
1: మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: Inka భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
0: వాట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్?
1: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం. కరెంట్ ట్యాక్స్.
0: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ ఫ్యాన్, యూ హ్యావ్ టు పే ది ఎలక్ట్రిక్ బిల్.
1: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్ కూడా ఇచ్చేసేస్తున్నాము.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ వాటర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ది ట్యాప్, యూ హ్యావ్ టు పే వాటర్ ట్యాక్స్.
1: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాము?
0: The wonderful breeze gifted by God, what kind of tax
1: we
0: pay?
1: Tax manam bhagavantuniki andistunnam.
0: What tax we pay to God?
1: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
0: Sun is shining brilliantly, giving us light, what tax we pay?
1: Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యూ హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్, విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్. విషయాలకంతా
1: మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
0: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పసెస్.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: Gali free.
0: The wind is
1: water
0: free.
1: Water free.
0: Light free.
1: Sound free.
0: Anta
1: free ga isthunnadu Bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundidi.
0: This earth is the gift of God.
1: Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40/30 ani set pettukunte deeniki tax manam kattunnam.
0: When once you have got certain boundary limit 40/30, you pay the tax.
1: Ee bhoomini evaru andinchinatundi?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: ఓన్లీ గాడ్.
1: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంలే.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries what tax we pay to God.
1: ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నియో ట్యాక్స్ కట్టేస్తున్నాము? ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.
0: ఫర్ ఆల్ ది ఫీమర్ ట్రాన్సియెంట్ థింగ్స్ వి పే ది టాక్స్ అండ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన జీవితంలో అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుగ్రహించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
0: గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ ఎటర్నల్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ బట్ వాట్ కైండ్ ఆఫ్
1: భగవంతుడు నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదు అని దూషిస్తూ ఉంటాము.
0: యట్ వి బ్లేమ్ హిమ్ గాడ్ యూ హావ్ నాట్ గివెన్ దాట్ అండ్ దిస్.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ వి ఆర్ ఈవెన్ హార్మింగ్.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు. ఇంకా ఇవ్వలేదు అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: యూ డోంట్ పే ది ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ యు రిసీవ్డ్ బట్ యట్ యు వాంట్ మోర్.
1: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ యు హావ్ బ్యాడ్ హ్యాబిట్స్ టూ.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
1: దురాశ దురహంకారము దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్ బ్యాడ్ క్వాలిటీ ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము సహనము సానుభూతి ఇవే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్ ద ఫర్బేరెన్స్ అండ్ సింపతి.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
0: టుడే మ్యాన్కైండ్ హ్యాస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృప్తియే లేదు.
0: నో సాటిస్ఫాక్షన్ వాట్స్ ఎవర్.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు
0: ఎట్ వన్
1: నారాయణుడు దర్శించాడు.
0: ఎట్ వన్ టైమ్ ఎ డివోటీ విజిటెడ్
1: నారాయణ.
0: నారాయణ
1: నారాయణ నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ why have you built this meru mountain?
1: Bangaru kondanu srushtinchavu.
0: You have created this mountain of gold.
1: Inte kaadu,
0: not only this,
1: telayeru irukondalun chitra prachitropa telayeru.
0: The running flow of water,
1: tirukondalun,
0: the mountain,
1: chitra prayogopa aranadhyayuda vidyalanniyu.
0: And all the mysterious and peculiar forms of knowledge.
1: Enni istunnavu nee bhagavantuda?
0: Oh God, you are giving a lot.
1: Ee adavunnanta kuda nu penchi tadwara manavulakanta kuda nu jeeva shakti ni prasadistunnavu.
0: You have created the forests around and giving us the energy.
1: No.
0: And oxygen for oxygen.
1: Manavuni endunnatundi yokka ee bogupul swayamunanta kuda nu ee adavulanta teesukuntunnayi. Carbon dioxide.
0: The carbon dioxide exhaled by mankind is received by plants around in the forest.
1: Kondalanu srushtistunnavu.
0: You create mountains.
1: Ee meghamulu kadalipoye meghalanu aapinchi varsham kurippistunnavu.
0: And you stop the clouds that pass off and give us the rain.
1: Maudi.

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయలమేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళిగుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వెర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హి కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకొరేటెడ్ హిస్ హెడ్ బై వే ఆఫ్ లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికీ అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ద సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో
0: కటహేమ మయవజ్ర కాటంకముల తోడ, విక్షస్త్రవద్దయా వృష్టితోడ,

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుణ్లు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: ఇలాంటి భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it.
0: దానంత మాలిన్యంప చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రం గావించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వానికే తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy
0: and grace, we have to pay tax. Maharshulu bali ani peru pettu vacharu.
1: Sages in the olden days called it bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani.
1: The sacrifice by way of tax to God.
0: Bali nanka edo oka pranini bhagavantunaku bali ivatamani misunderstanding chestunnaru. Apartham chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణాన్ని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థంలో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దానిని శిఖండి అంటుంటున్నాము. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Sikhandi meant neither a man nor a
0: woman. Sikhandi anaga Krishnudu aa sikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Sikhandi. Narayanuku Sikhandi ani peru pettaru.
1: Narayana is called Sikhandi. Krishna is called Sikhandi.
0: Sikham anaga nemali pinchamunu darinchinatundi vaadu Sikhandi.
1: Sikhandi is the one that wears the peacock's feather.
0: Krishnudu.
1: Krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దానిని శిఖండి అంటుంటున్నాము. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.

0: పీకాక్స్ ఫెదర్,
1: కృష్ణుడు,
0: కృష్ణ హింసెల్ఫ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
0: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
1: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
0: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
1: ట్యాక్స్ అన్నాడు,
0: ఇట్స్ ఎ ట్యాక్స్.
1: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
0: యు హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
1: ఏమిటి ఈ ట్యాక్స్?
0: వాట్స్ దిస్ ట్యాక్స్?
1: అనగా
0: మీనింగ్
1: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
0: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
1: అది ఏ విధంగా తెలుపుకోవటము?
0: హౌ డు ఎక్స్ప్రెస్?
1: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
0: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
1: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
0: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
1: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి.
0: You should utter all true words, words full of truth, and pay the tax.
1: కంఠం సత్యస్య భూషణం.
0: It is all truth, that's the real jewel to the neck.
1: హస్తం, చూడండి మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం, భూషణం.
0: And is the charity, that's the precious ornament to the hand.
1: ఈ హస్తము చేత భగవంతుని ప్రార్థించాలి.
0: With these hands we should pray to God.
1: అది ఏ పోతన కూడా చెప్పాడు.
0: That's what పోతన said.
1: ఓ రామా,
0: ఓ రామా,
1: చేతుల

0: If we don't pray to God with both his hands, and if we don't sing his glory with full throat,
1: ఏ అభిమాన మమకారమును లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, మీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంటమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
0: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొసెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్
1: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
0: Though some have got good voices, they don't sing well.
1: ఎందుకు వారికి ఈ నాలుక ఉండేది?
0: Why the tongue is given?
1: కేవలం తినడానికి నాలుక ఇచ్చిండేది.
0: Is it only to eat?
1: నాలుక ఉండి కూడాను భగవంతుని యొక్క భజన లోపల పాటలు పాడలేకపోతున్నారు. ఇది కేవలం కర్మఫలమే.
0: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
1: ఇది కేవలం కప్పనాలుక మాత్రమే.
0: It is like the tongue of a frog.
1: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
0: వై ది టంగ్ ఇస్ ప్రెసెంట్?
1: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
0: ది టంగ్ ఇస్ గిఫ్టెడ్ ఓన్లీ టు చాంట్.
1: దీనిని స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
0: సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ పే ది ట్యాక్స్.
1: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
0: అదర్వైజ్ యుల్ బి ఇండెటెడ్.
1: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏం ప్రయోజనము?
0: విత్ బోత్ ది హ్యాండ్స్ ఇఫ్ యు డోంట్ డు భజన్, ఇఫ్ యు కాంట్, వాట్ ఫార్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఇట్?
1: కనుక ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: జాయిన్ బోత్ ది హ్యాండ్స్, దట్ ఇస్ ది యూనిఫికేషన్ ఆఫ్ ది 10 సెన్సెస్.
1: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద ప్రొసీజర్ రిక్వైర్స్
1: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
0: ఇఫ్ యు డోంట్ పే ది ట్యాక్స్ యు విల్ బి ఇండెటెడ్.
1: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ you are against God.
1: Parula dooshinchina papa phalam babbu.
0: If you accuse anybody, it amounts to a sin.
1: Parulu kaadadi varu paramatmude unaya.
0: They are not others in the true sense, they are divine. God
1: parulu parulu anukuntunnamu, parulu evvaru leru, akkada paramatmude undedi.
0: You think that the others are there? No, God himself.
1: Parulanta paramatma swarupule.
0: All others from your point of view, no, they're God himself.
1: Kanuka evvarini manam vimarsincharadu.
0: Therefore we should not criticize anybody.
1: Evvarini manam dooshincharadu.
0: We should not hate anybody.
1: Andariki manam taginatundi kritagnatanu andinchali.
0: We should express gratitude to all.
1: Jagatlo prati manavun nunchi kudanu edo anto into manam upkaram andukuntunnam.
0: In this world we receive help in one way or other from everyone.
1: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
0: రియలీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
1: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
1: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
0: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
1: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
1: ఒక కొలం లోపల
0: ఇన్ ఎ లేక్
1: ముసలి జీవిస్తూ

0: ఒక తన కాలంలో గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: ఆన్ అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే
1: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటారు.
1: ఈట్స్ ఆల్ ద
0: ఇది భుజించడము కింద పడవేయటము.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలు తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండే.
1: క్రోకడైల్ విల్ బి ఈటింగ్ ఆల్ ద లెఫ్ట్ ఓవర్ ఓవర్ దేర్ అండ్
0: ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది. ఆ క్రోకడైల్ కూడా చక్కగా బలిచింది.
1: యాజ్ టైమ్ పాస్డ్ ఆఫ్ the crocodile also has grown fat.
0: ఈ కోతికి క్రోకడైల్ కూడా చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద మంకీ అండ్ ద క్రోకడైల్.
0: ఈ క్రోకడైల్ చెప్పింది.
1: ద క్రోకడైల్ సెడ్,
0: ఓ మంకీ బావా,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద బ్యాంక్వెట్ సో నైస్లీ గివెన్ బై యూ.
0: కనుక నీవు కూడా నువ్వు మా ఇంటికి ఒక రోజు వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
1: యూ ఆల్సో విజిట్ అస్ వన్ డే అండ్ యాక్సెప్ట్ హాస్పిటాలిటీ.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: మంకీ వాస్
0: దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుందాది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: ద మంకీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ వేర్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ దిస్
0: మంకీ. ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: మంకీ ఈస్ జస్ట్ అవర్ ఫోర్ ఫాదర్ బోర్న్ టు అవర్ బర్త్.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
1: We just make fun of monkey, but it's very intelligent. Man is not that.
0: Anduvalane Sri Ramuni yokka dasudiga tayyarayadu aa hanumantudu.
1: Therefore Hanuman became a servant of the Lord Rama then.
0: Enta karyamnu sadinchadu.
1: What an accomplishment, you know.
0: Sare idi oppukundi paapam.
1: Yes, it accepted the proposal.
0: Nenu etta vachedi mee intiki.
1: How am I to come to you?
0: Nenu neellallo segalenu.
1: I cannot get into water.
0: నీవు నీళ్లను విడిచి గట్టుకు రాలేవు.
1: యూ కెనాట్ గో ఓవర్ టు ది బ్యాంక్.
0: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: హౌ ఐ మై టు కమ్ టు యూ?
0: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: హి సెడ్, ఓ ఫ్రెండ్, ఐ గాట్ దిస్ హ్యూజ్ బాడీ, యూ కెన్ సిట్ ఆన్ మై బ్యాక్, ఐ విల్ టేక్ యూ.
0: సరే కూర్చుంది.
1: ఎస్, ద మంకీ సాడ్.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రోకడైల్ తన రహస్యాన్ని.
1: ద క్రోకడైల్ రివీల్ ద సీక్రెట్ వెన్ ఇట్ వాజ్ అబౌట్ రీచ్ ద షోర్.
0: లేదు లేదు.
1: నో.
0: ఓ బావా,
1: ఓ బ్రదర్ ఇన్ లా,
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
0: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
1: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యూ హియర్.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ
0: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అని.
1: యాజ్ ఐ హావ్ బీన్ జంపింగ్ ఫ్రమ్ దిస్ ట్రీ టు దట్ అదర్ ట్రీ టాప్, ది హార్ట్ మే ఫాల్ డౌన్ ఎట్ వన్ ప్లేస్, దేర్ ఫోర్ ఐ కెప్ట్ ఇట్ హ్యాంగింగ్ ఆన్ అనదర్ ట్రీ టాప్ దేర్.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: ఐ కంటిన్యూస్లీ
0: జంప్. గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: ది హార్ట్ మే ఫాల్ డౌన్, దేర్ ఫర్ ఐ కెప్ట్ ఇట్ ఇన్ సెక్యూరిటీ.
0: రివర్స్, వెనక్కి పోదాం పా, తీసుకుని వచ్చేసేస్తాను అన్నాడు.
1: నౌ లెట్స్ గో బ్యాక్, లెట్స్ గో రివర్స్, ఐ బ్రింగ్ బ్యాక్ మై హార్ట్.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: క్రోకడైల్ ఇస్ అ డన్స్, నాట్ ఇంటెలిజెంట్.
0: డండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: ఇట్ హాస్ గాట్ ద స్ట్రెంగ్త్ బట్ నో ఇంటెలిజెన్స్.
0: ఈ విద్యావంతుల వలె ఉంటుంది.
1: ది క్రోకడైల్ ఇస్ లైక్ మోడర్న్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేట్ పీపుల్.
0: గుండెని ఇస్తుంది అనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it is going to club.
0: Undi kadane digi poi gundam testanani digindi chette ekkipoyindi.
1: He said, you remain here, I'll bring the heart, and it just climbed up the tree.
0: Oh pichi musali, gundeni teesi tagilincheki veel avutunda, inta matram neeku buddhi lekunnattu ilanti vaani prashni friendship naaku akkarledu pomaninji.
1: Then oh crocodile, what a fool you are, is it possible to separate heart from me? I don't want such a friend. No,
0: ilanti telivi takku friendship naaku enduku?
1: Why should I have friendship with such a dunce idiot?
0: Friends kavalante telivigalante variga undali.
1: My friends should be intelligent.
0: Na kashtamani yandu sukhamanandu kudanu na chemaani aashinchali. Tagnatanu choopalanukunte భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్.
0: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్.
1: దిస్ ఇస్ ది ట్యాక్స్.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: is not of our own.
0: వందించినది
1: is your gift.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: Oh God, I will offer it to you.
0: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: I am giving you that you have given me.
0: నేను ఎక్కడ నుంచి తెచ్చుకున్నాను?
1: I haven't brought myself.
0: I am nothing.
1: Everything
0: is you. You are everything.
1: Everything you only. I am nothing.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: I will offer the same heart that you gave me.
0: పరగవేరేమిదెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjali kitintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ni kandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen anta kante vere em cheyaleni.
1: I can't do more than
0: na nene sarvasvamu nee okka sotte.
1: I offer myself entirely to you.
0: Na daggara emtundadi?
1: What else I have?
0: Yemaina unte adi nivichinatvantide.
1: If I have anything,
0: adantha neede.
1: It's all yours.
0: Naadi anetvantide ekkada ledu.
1: Nothing like mine.
0: Idiye keshaseerudainatvanti okka keshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti okka tattvanni bodhisthu vachadu.
1: This is the nature that's taught.
0: Lakshmanudu ramulato prarthisthu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana taradi sarvabhara samarpitam atmanam teshabhutam vi rachamam saranagati.
1: Lakshmana
0: prayed to Rama.
1: What is this surrender?
0: Nalo emi ledu.
1: I don't have anything.
0: Kanaka anta nide ane.
1: Everything is yours.
0: Idi manam bhagavantuniki ivvalsinatvanti okka tax.
1: This is the tax that is to be paid to God.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: So long we don't pay that, we have to be born again and again.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: We have to take several forms.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: Theist or atheist or theistic atheist or atheistic theist whomsoever may be.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
1: That's the theist has must offer that.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక tax ను మనం అందించడానికి సిద్ధం లేకుండా
1: without being ready to pay sacred tax.
0: భక్తులము భక్తులము అని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: The devotion itself is just a name.
0: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
1: if you want to get a job.
0: నేమ్ రాస్తారు పలాన సోన్ సోన్ వేసేసి తర్వాత ఎంబీఏ అని వేసేస్తారు లేక ఐఏఎస్ అని వేసేస్తారు లేక ఐపీఎస్ అని వేస్తుంటారు.
1: As they apply, they write down their name and say so and so MBA. Their degree.
0: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
1: దే గివ్ యూ జాబ్స్ సీయింగ్ యువర్ డిగ్రీస్.
0: కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
1: బట్ ఎ పర్సన్ విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ వేశాడు జాబ్.
0: రామయ్య అని రాశాడు.
1: హీ రోట్ రామయ్య.
0: టిడి ఎఫ్ సార్ ఎఫ్ ఎస్
1: ఎఫ్ ఎస్
0: అని రాశాడు.
1: హీ రోట్ లైక్ దాట్.
0: టిడి ఎఫ్ ఎస్
1: ఎఫ్ ఎస్
0: ఏమిట్రా ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: TD
0: means 10 daughters.
1: TD T 10 D daughters. TD
0: F yes
1: F yes
0: anaga empty 5 sons.
1: F yes F for 5
0: ina degree annadata.
1: This is my degree.
0: Ee naati manavudi degree idiya.
1: Is this
0: pillal kattam degree na?
1: Is to have children, is that a degree?
0: Adi kaadu manavu.
1: No.
0: Ye degree manaku sunvantulisse amrutasya putraha adhe mana degree.
1: The degree is that you are the son of immortality.
0: నేను భగవంతుని యొక్క దాసుడను.
1: I'm the servant of God.
0: భగవంతుని యొక్క అంశమును.
1: I'm spark of the divine.
0: భగవంతుని యొక్క ఇది స్టేషను.
1: I'm just
0: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అని భావించాలి.
1: We should know that we are the reflection of the divine.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే.
1: You are my spark.
0: నీవు ప్రకృతి అంశం కాదు.
1: You are not of nature.
0: పంచభూత అంశం కాదు. సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: Verily you are the spark of the divine.
0: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము?
1: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
0: శత వర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
1: దో 100 years లైఫ్ స్పాన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ యూ కెనాట్ బిలీవ్ ఇట్.
0: బాల్యమందో
1: చైల్డ్హుడ్
0: లేక ప్రాయమందో
1: ఇన్ యూత్
0: లేక ముసలియందో
1: ఓల్డ్ ఏజ్
0: లేక ముదిమియందో
1: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్
0: ఊరనో అడవినో
1: Either in the town or in the forest. Or in the water.
0: ఎప్పుడో విడ తేది ఎరుకలేదు.
1: When you are going to die is not
0: known.
1: Death is certain.
0: ఎప్పటికైనా అది నిశ్చయం.
1: That is certain.
0: కనుక ఎప్పుడు.
1: When.
0: ఎక్కడో.
1: Where.
0: ఏ విధంగానో.
1: How.
0: కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తూ.
1: Therefore I offer that even now.
0: ఇది సత్యమైనటువంటిది కాదు.
1: This is not permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water
0: mind
1: bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like
0: don't
1: a mad monkey.
0: The mind. Don't follow the mind.
1: We should be true aspirants to offer our own heart, not
0: the leaf of the
1: fruit. Nothing that with you that doesn't belong to God. Everything is God's. What sort of things are still there? No one knows. Valuables are with God. We pay the tax by offering the flowers that are bound to fade away someday or other. We offer food that are bound
0: patramu.
1: To decay. Body is the leaf.
0: Hrudayamane phalamu.
1: The heart is the fruit.
0: Hrudayamane pushpamu.
1: And the heart is the flower.
0: Mind anetuvanti phalamu.
1: Mind is the fruit.
0: Anandam anetuvanti toyamu.
1: And the tears of joy.
0: Ananda bhashpamulu andinchali.
1: The tears of joy must be offered to God.
0: Ante kani soka bhashpamulu kaadu.
1: Not the tears of grief or sorrow.
0: ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Lots of things that we have got to offer to God.
0: కానీ అతి సత్య సత్యమైనటువంటి యొక్క విషయాలను మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But we are not making an effort to know such an eternal truth.
0: మన దృష్టికి తోచినటువంటివి ఈ చర్మ చెట్టులో కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: We just offer those that we see with our physical eye.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా ఏ నాటికైనా ఒకనాటికి అనిత్యమే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరరీ.
0: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ పాసింగ్.
0: సత్యం అనేది ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము.
1: యువర్ లైఫ్ అండ్ దట్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
1: దేర్ నో పీస్ ఇన్ ప్లే.
0: తాగటంలో మనకు శాంతి లేదు.
1: నో పీస్ ఇన్ డ్రింక్.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: నాట్ ఇన్ ఈటింగ్.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
1: If there is peace, we can eat continuously all around the
0: 24 hours.
1: They will take you along the wrong side and make you demonic ultimately.
0: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
1: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ
0: మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటిది ఇంకా మనం అతరులకు ప్రజలకు అందించాలి.
1: Therefore, we should set an ideal to the rest of the society based on this wisdom that we acquire.
0: మన తోటి మానవులకంతా కూడాను ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
1: We should propagate to everybody that with whom sir we are associated.
0: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడాను మనం ప్రజలకంతా కూడాను బోధించడానికి ప్రయత్నించాలి.
1: That eternal truth has got to be shared with the fellow man.
0: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంతో త్రోవను చూపించాలి.
1: Students, what the out all the education that you receive, share it with the fellow men there in society and show them the proper path.
0: Vidya kevalamu potta kooti kosam kaadu.
1: Education is not merely meant for a living.
0: Kooti kosamu vidya vignanam kosam.
1: This education is for vignan or wisdom.
0: Vignanam kaavali manaku.
1: It's the wisdom that we need.
0: Emti aa vignanam.
1: What is that?
0: Nityanatya spastilana shakti vignanam.
1: That vignana wisdom is
0: vignanam to kudinatundi vignanam.
1: This wisdom is a one of discrimination and discretion.
0: Kanuka
1: so
0: మనం ఈనాడు అనేక మందిని మనం కళ్ళతో చూస్తున్నాము.
1: టుడే వీ సీ మెనీ.
0: మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
1: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
1: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
1: వెన్ దేర్ ఇస్ Stomachache, we don't put eye text to the eye.
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
1: Do you find any relief?
0: కడుపునే మనం నొప్పి ఒకటి ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది.
1: The complaint is at some point.
0: అనగా మన అశాంతి ఒకటి ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనవి చేస్తున్నాం మనం.
1: We don't understand the causes for restlessness and our solutions are totally opposite and different.
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
1: The father has only son.
0: కానీ అతను ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకు పోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలకు వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
1: When the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion.
0: The
1: father loves his son
0: very much.
1: As the son was crying, the father went to the doctor.
0: Doctor said,
1: he gave ointment.
0: తేలు కుట్టిన దగ్గర దీన్ని రుద్దు, కొంత మత్తు ఎక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్.
0: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు
0: బిటన్. నాన్న ఆ మూల కుట్టింది అన్నాడు.
1: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్ అండ్ ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు
0: మూల దిక్కాడు.
1: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
1: When this ointment is applied there in the corner of the room, there is no relief for the pain.
0: మన ప్రయత్నంలంతా అట్లాటిగానే ఉన్నాయి.
1: All our modern efforts are of
0: మన అశాంతి ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where is this restlessness?
0: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We have to know the causes for this restlessness and find solution.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
1: we don't know the truth.
0: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
1: పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్ వేర్ ఎస్ ద డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్.
0: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
1: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టూ.
0: దైవం ఎక్కడ లేదు, అక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere. You are God.
0: దైవము ఎక్కడో బయట కాదు, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
1: God is present in you, residing there in all
0: you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకెట్ట చిక్కుతాడు.
1: If you want to be in search of God, where else can you find
0: it? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
1: But turn inward.
0: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
1: Strengthen that faith.
0: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
1: If you say that God is here and he is not there, he is not an aspirant.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: Here and there God is present.
0: ఎక్కడ చూచినా కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: Everywhere he is only one.
0: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is only one, not two, only one.
0: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
1: There is nothing like your God.
0: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
1: This is only ignorance due to attachment.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
1: రామ అండ్ కృష్ణ ఆర్ నాట్.
0: శివుడు వేరు రాముడు వేరు కాదు.
1: శివ
0: అంత రూపనామం వేరు వేరే.
1: దైవం
0: ఒక్కడే.
1: The names and forms are different but God is one.
0: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
1: We should have full faith in this principle of unity and oneness.
0: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటాన్ని.
1: Sai has incarnated to propagate and publicize the principle of truth and love.
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది.
1: Sai has descended. To show God everywhere, wherever you want to find
0: him.
1: You may say, why has he descended?
0: కాని చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
1: But there should be someone to tell
0: you. ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
1: You have got the container, the oil and the wick. Do you get the light?
0: పూలు తూది దారముంది పుష్పమాల తానగునా?
1: You got the flowers, the needle and the thread. Can you make it a garland?
0: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
1: There must be this to make a garland.
0: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగునా?
1: The diamonds and gold are there. Can that be a jewelry?
0: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
1: There must be gold.
0: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్పే కోసమని ఒక రావాలి.
1: రైలు
0: పరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
1: For the train to go fast, there is a driver.
0: Automatic light ku avadhulunda.
1: There are certain limits to the light of the automatic line.
0: Vagadu janagatini srishtimpanundavaladi.
1: There must be a creator for this creation.
0: Oka railu drive cheyalante oka driver kavali kada.
1: To drive the train, you need a driver, don't you?
0: Automatic light kante kuda avadhulu undali kada.
1: Automatic light, there be certain boundaries.
0: Vagadu jagatini srishtimpa undavalada.
1: Should there not be a creator for this creation?
0: Karukani ikkada ekkada chuchina unnadu ani cheppadaniki oka raavali.
1: Sai has incarnated to tell you that God is everywhere.
0: Aa vidhanga telapadaniki vacheyatunte avataramulanta.
1: Avatar has got this purpose to inform you that God is everywhere.
0: Kevalam telapadam maatrame kaadu tana yokka premanu sarvulaku panche nimittamai kudan raavali.
1: Not merely to declare but to share the divine love with everybody.
0: Anta panchadaniki vachinadu.
1: He has come here to share with everybody.
0: Kaani hrudaya patra entano anta varaku meeku
1: chuttundi. But as is the container of your heart,
0: సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
1: Therefore, we have to widen and expand our container because of vision and the conversation.
0: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
1: If you make it big and bigger, you can get lots more and more.
0: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ

మెరుగు బంగారంబు మృంగబోడు లక్షాధికారైన లవణం అన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవి గుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు పొందుగా బొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో తుదకు

0: ఇంత కన్నను వేరెద్ది ఎరుగపరతు, ఇంత కన్నను వేరెద్ది ఎరుగపరతు, సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా, సభ్యులారా, సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth, and this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
0: Prema swarupanaina swayam sevakulara, manavatvamu ati pavitramainadanna vishayamu meekandariki telisina vishayame.
1: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
0: Lokamunandagala anni vidyalakante kudanu paropakara bhavam aneetvanti yokka vidya uttamainatvantidi.
1: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
0: Sarvottkrushtamainatvanti yokka paropakaramu సర్వ విద్యల కంటే కూడా ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరమే.
1: దట్ టు హెల్ప్ అదర్స్ ఈస్ ది మోస్ట్ డిస్టింగ్విషింగ్ టైప్ ఆఫ్ లర్నింగ్ ఈస్ వాట్ వీ షుడ్ రికగ్నైజ్ టుడే.
0: పరోపకారం అనగా కేవలము తోటి మానవులకు దీనులకు సహాయము చేయటము, పరులకు సహాయం చేయటము అన్న విషయం మాత్రమే ఈనాడు మనం గుర్తిస్తూ ఉన్నాము.
1: Today, we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
0: Paropakaram anaga deeni arthamu inta maatrame kaadu.
1: The words helping others do not carry with them only this simple meaning.
0: Anantamaina arthamuto kudukonna paropakaram aneetundi padamunaku manam ee naadu divyamainatundi bhavyamainatundi నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: దీస్ వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ ఇన్ దెమ్, అండ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ వైల్ వీ హెల్ప్ అదర్స్ వీ షుడ్ టుడే డిరైవ్ అండ్ డివైజ్ ఎ సేక్రెడ్ మెథడ్.
0: పరోపకారం ఇందులో ఐదు అక్షరములు. పరోపకారం
1: హెల్పింగ్ అదర్స్ ఇన్ తెలుగు హ్యాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: పర అనగా కేవలము మనకు ప్రక్కన ఉన్నటువంటి మానవుడని కాని, మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
1: పరోపకార, ది ఫస్ట్ పార్ట్ పర, షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
0: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
1: అవర్ బాడీస్ are being referred to not simply as bodies but as dehatma.
0: Mana pranamunaku jeevaatma ani pilustunnam.
1: The life in this body is being referred to by us as jeevaatma.
0: Kaani mana aatmanu maatramu paramaatma ani pilustunnam.
1: But the aatma in us is being called by us as paramaatma.
0: Para anaga kevalamu aatmaku sambandhinchinatundide kaani toti manavulaku sambandhinchinatundide artham kaadu.
1: This word para in paropakara or in paramatma is something which refers to the atma, but it does not refer to a fellow human being.
0: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kodanu పరోపకారం, పరమాత్మకు చేయుచున్నటువంటి సేవనే కాని పరులుగా మనం భావించరాదు.
1: ఆల్ ది సర్వీస్ వి డూ టు అదర్ హ్యూమన్ బీయింగ్స్ అండర్ ది నేమ్ పరోపకార షుడ్ బి రిగార్డెడ్ యాజ్ బీయింగ్ డన్ నాట్ టు ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్ బట్ టు పరమాత్మ హింసెల్ఫ్.
0: పర అనగా సర్వజీవుల యందు కూడాను ఆత్మస్థాయి యందు, ఆనంద స్థాయి యందు, అంతర్భుఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
1: The word para here refers to a location which is the location of the Atma in a human being, and it refers to the fact that it is the place of ananda, it is the inner place of self which is the place of ananda.
0: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatuvanti oka margam.
1: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
0: Manam ye sevaku poonukunnappatikini swartha bhavamu kaaka paraktha bhavamu cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
1: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
0: ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo e maatram kodanu cheraradu.
1: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
0: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
1: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యూ ఈజ్ సర్వీస్ టు గాడ్.
0: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యూ.
0: నది ప్రవహిస్తూ ఉండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
0: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
0: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
0: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
1: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
0: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
1: cattle give us milk for the benefit of others.
0: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andinchetvanti nadi, vrutchamu, govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
1: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
0: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
1: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
0: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మను ఆచరిస్తూ ఉన్నాయి.
1: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ, వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్,
0: కౌస్
1: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
0: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్ టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
0: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె, వృక్షము వలె, గోవు వలె పరోపకారము ఫలరహితమైన మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
1: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
0: Swarthamu aneetvanti yokka penubhutamu manavatvanni maripimpa chestundi.
1: The demon of selfishness makes you forget the very human nature in you.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ సేవ మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
1: Selfless and sacred love and prema takes man to the very heights of divinity.
0: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, ఎక్కడికి చేస్తున్నాడు.
1: Man is performing the journey. To what destination is he performing the journey?
0: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
0: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
0: దేహము ఒక ఛత్రము.
1: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
0: మనసు వాచ్మ్యాన్, కాపలాకారి.
1: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మ్యాన్ అట్ దట్ చౌల్ట్రీ.
0: జీవుడు యాత్రికుడు.
1: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
0: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
1: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
0: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
1: ఇన్ దిస్ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ది పిల్గ్రిమ్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది చౌల్ట్రీ అండ్ ది వాచ్మన్.
0: ఛత్రంలో ఉండినంత వరకే వాచ్మ్యాన్ తో మనకు పని అవసరం.
1: వైల్ ది పిల్గ్రిమ్ స్టేస్ ఇన్ ది చౌల్ట్రీ దేర్ ఇస్ నీడ్ ఫర్ అస్ ఫర్ ది వాచ్మన్.
0: తిరిగి ముందు ప్రయాణం అయ్యేంత వరకే మనకు ఛత్రంతో అవసరం.
1: ది నీడ్ ఫర్ ది చౌల్ట్రీ ఆల్సో లాస్ట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ మేక్ ది నెక్స్ట్ జర్నీ.
0: ఈనాడు మనము ఈ ఛత్రమునకు ఈ కాపలాకారికి ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
1: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మన్ అండ్ ది పిల్గ్రిమ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
0: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
1: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీ ఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
0: అయితే ఎక్కడికి ప్రయాణం?
1: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
0: ఎచ్చట నుండి వచ్చనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
1: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
0: కానీ ఈ చక్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
0: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
1: వై షుడ్ హీ గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ కమ్?
0: ఒక గ్రామం నుండి కార్యార్థమై ఒక విధమైనటువంటి గ్రామాంతరం బయలుదేరి వెళ్తాం మనం.
1: వన్ పర్సన్ ఫ్రమ్ హిస్ విలేజ్ వాంట్స్ టు గో అవుట్ ఆఫ్ ది విలేజ్ అండ్ ఆన్ వర్క్ హీ వాంట్స్ టు గో టు ఎ సర్టన్ అదర్ విలేజ్.
0: కానీ తన పనిని తాను చేసుకున్న తర్వాత వెళ్లిన గ్రామము ఎంత సౌందర్యంగా, ఎంత సదుపాయంగా, ఎంత అనుకూలంగా, ఎంత చిత్ర విచిత్రంగా ఉండినప్పటికీ ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
1: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బీ టు విచ్ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
0: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
1: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ till he returns back and reaches the original town to which he belongs.
0: Kanukani ee manavudu tana swasthanamunuku chere anta varaku kudanu shanti vishanti chikkadu.
1: So also this human being until he reaches his place of origin he will not have peace of mind.
0: Kanukane bhagavad gita yandu mamai vamso jeeva loke jeeva bhuta sanatanaha.
1: That is why in the bhagavad gita it has been said all the living things had their origin in me, they are simply sparks of my
0: sarva bhutamulu kudanu sarva jeevulu kudanu నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
1: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
0: కనుకనే ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
1: That is why
0: Ishara sarva bhutanam.
1: It has been said that Ishavasyam, Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
0: Kanuka manamu ekkata nundi vachitemo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
1: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
0: Yetavata మనం వచ్చిన స్థానము ఆత్మస్థానము.
1: బీ దట్ యాజ్ ఇట్ మే, ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హావ్ కమ్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
1: అంటిల్ వీ రీచ్ దిస్ ప్లేస్ ఆఫ్ ఆత్మ, అవర్ జర్నీ షుడ్ బి పెర్ఫార్మ్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్.
0: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
1: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ అవర్స్ ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
0: ee toti manavulaku toti jeevulaku mana chetanainanta varaku sahayam chesi paramarganni ye matram kudanu maravanivakunda manam tagina sahayam chestu manato paatu varini kudanu prayanam salutu raavali.
1: To these fellow travelers and fellow human beings, to the extent possible, we should help them and see that they do not swerve from the path which they have undertaken to go through like us.
0: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
1: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
0: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీన పురుషులు, ప్రాచీనపు యోగులు, ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ జర్నీ అవర్ ఏన్షియంట్స్ ది ఓల్డ్ రిషీస్ దే హావ్ బీన్ అండర్టేకింగ్ వాట్ ఈస్ కాల్డ్ తపస్ ఇన్ దిస్ పాత్.
0: తపస్సు అనగా ఈనాడు వీరు విపరీతమైనటువంటి అర్థమును తీసుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
1: టుడే బై టేకింగ్ అన్ ఇన్కరెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ టైప్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ తపస్ దే ఆర్ సింప్లీ సబ్జెక్టింగ్ దెమ్సెల్వ్స్ టు ఫియర్.
0: భయంకరమైన అరణ్యములో నివసిస్తూ ఆకులలుములు తింటూ తల కిందు పెట్టి కాళ్లు పైన ఉంచి తపింపజేయటమే తపస్సని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
0: కానీ తపస్సు అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
1: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
0: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
1: Tapas is of three different kinds.
0: Sharirika, vaku, manasika tapasulu.
1: These three types of tapas relate to one, bodily tapas, two, tapas relating to your words, three, tapas relating to your mind.
0: Ikkada deha tapasu, sharirika tapas anaga dinini manam ee naadu kontha vicharistam.
1: Tapas relating to the body, we will discuss it now today to some extent.
0: Sharirika tapasu lopala ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
1: అగైన్ ఇన్ ది బాడీలీ టైప్ ఆఫ్ తపస్ దేర్ ఆర్ ఫైవ్ డిఫరెంట్ కైండ్స్.
0: భగవత్ ఆరాధన శరీరంతో చేయటము ఒక తపస్సు.
1: టు వర్షిప్ గాడ్ విత్ యువర్ బాడీ ఈజ్ వన్ టైప్ ఆఫ్ తపస్.
0: అంతర్బహిర్ శుద్ధి అనేటువంటిది శరీరంతో ఆచరించటము రెండవ తపస్సు.
1: క్లెన్సింగ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ విత్ యువర్ బాడీ ఈజ్
0: మూడవది. రుజు మార్గము అని తెలుపటము మూడవ తపస్సు.
1: The third type of tapas is to find the path of truth.
0: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
1: The fourth one is brahmacharya or celibacy.
0: ఐదవది అహింస అన్నారు.
1: The fifth one is ahimsa.
0: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
1: These five are five types of tapas relating to the body.
0: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షులు యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములను కొంతవరకు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
1: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ to remove ego in you and to minimize the attachment that is in you and to develop an amount of humility and obedience to these great people.
0: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
1: By worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
0: నీవే తప్పని తప్పరం మెరుగని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానం తరిగిపోతుంది.
1: In the context and in the meaning to you that I do not know any other help except you.
0: ఈ అభిమాన అహంకారములు రెండు కూడాను నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
1: Your relation to worldly things will disappear, your ego will be minimized and your attachment will become less.
0: అహంకారం ఉండినంత వరకు కూడాను వినయం మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: So long as there is ego in us, humility will not come to us to any degree.
0: అభిమానం మనలో ఉండినంత వరకు కూడాను విధేయత మనలో రాదు.
1: So long as we have some attachments and likeness, then you will not have any amount of obedience.
0: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
1: విత్ ది బాడీ, విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ, వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఇది మొట్టమొదటి తపస్సు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
0: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురికానక్కరలేదు.
1: తపస్ డస్ నాట్ మీన్ దట్ యు షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ.
0: ఆకలి అన్నాలు నీ వదలు విసర్జించనక్కరలేదు.
1: యు డు నాట్ హావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
0: అరణ్యములు పోనక్కరలేదు.
1: డోంట్ హావ్ టు గో టు ది ఫారెస్ట్.
0: తోటి మానవుల యందే మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
1: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
0: ఇంకా రెండవది అంతర్ బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
1: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈజ్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
0: ఇక్కడ శరీర అంతర్బహిశుద్ధి అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
1: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
0: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
1: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
0: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
0: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu danini harikattukuntu raavadaniki avakasam untundi.
1: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
0: Kevalam dehamunu bhavamunu parishuddhi cheskuntunnanta maatramana prayojanam ledu, mana parisara prantamulu kuda nu parishuddhanga untundali.
1: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
0: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramainatundi gaalini manam pilchukottu పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవా కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: వెన్ వీ కెన్ కీప్ అవర్ బాడీ, అవర్ మైండ్ అండ్ అవర్ ఎన్వైరన్మెంట్ క్లీన్, ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ దెన్ టు బ్రీత్ గుడ్ ఫ్రీ క్లీన్ ఎయిర్ అండ్ కీప్ అవర్ సెల్ఫ్ క్లీన్.
0: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
1: హియర్ కీపింగ్ దిస్ బాడీ క్లీన్, ది మైండ్ క్లీన్ అండ్ ది ఎన్వైరన్మెంట్ క్లీన్ ఈజ్ ఆల్సో వన్ తపస్.
0: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
1: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
0: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ఎయిర్ and keep ourselves clean.
0: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్సు కింద చేరినటువంటిది.
1: Here, keeping this body clean, the mind

0: వాక్కు క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ విచ్ మీన్స్ విదౌట్ హ్యావింగ్ ఎనీ నారో ఐడియాస్ అండ్ విదౌట్ క్రియేటింగ్ క్రూకెడ్నెస్ ఇన్ యువర్ వర్క్ అండ్ ఇన్ యువర్ టాస్క్ టు కీప్ యువర్ వర్డ్ యువర్ థాట్ అండ్ యువర్ డీడ్ టుగెదర్.
0: యుక్తితో మరొకరిని మోసపుచ్చడం కానీ, కుయుక్తితో ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, సంకుచితమైన భావములను ప్రదర్శించడం కానీ ఈ రుజు మార్గంలో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
1: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
0: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించడం కూడాను కుయుక్తి కిందనే చేరుతుంది.
1: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
0: సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: నారో ఐడియాస్ అండ్ నారో విజన్ సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
0: దీనినే లుక్ అప్, ఎయిమ్ హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
1: దిస్ హాజ్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
0: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
1: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
0: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించటమే బ్రహ్మచర్య.
1: ది inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
0: Sarva jeeva namaskaram keshavam prati gacchate brahmacharya.
1: The obeisance you do to all the jeevas will go to keshava.
0: Andari endu kudanu daivattam unnadaneetundi ikka satyanni vishwasinchadame brahmacharya.
1: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
0: ఇది దేహ తపస్సులో నాలుగవది.
1: This is the fourth type of tapas related to
0: ahimsa. ఐదవది.
1: The fifth one is ahimsa.
0: అహింస అనగా ఇతరులను బాధ పెట్టటము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
1: We generally think that troubling others and causing harm to living people is హింస. This is not right.
0: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
1: ఇఫ్ జస్ట్ యు టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
0: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
1: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
0: సహనమే అహింస.
1: To be patient is ahimsa.
0: Kanuka ee sahanam anetunte darini manam ye naadu abhirudhi ganchukundumo adi sariyinatunte ahimsa.
1: The day when we can promote this patience in us to be able to withstand other
0: mana indriya nigrahamunu manaku prayatnam cheskovatamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
1: The practice by which we can control our sensory organs, that will become
0: eppudu manam indriyanni nigrahinchukundumo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కాని, కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
0: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
1: ఇఫ్ వి సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్, వాట్ అబౌట్ ది అదర్ సెన్సరీ?
0: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడా సమస్తమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్, ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
0: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
0: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
0: ఇంకా రెండవది వాక్ తపస్.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
0: ఈ యొక్క పదములు ప్రేమమయమైనటువంటివిగా ఉండాలి.
1: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
0: మనము ఏ పదము పలికినప్పటికీ

0: మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
0: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
0: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్
1: స్పీక్ ది ట్రూత్ స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
0: ప్రేమతో ఉండాలి. బ్రూజాత్ సత్యం అప్రియం.
1: అన్ప్లెజెంట్ ట్రూత్ డూ నాట్ బి అటర్డ్.
0: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడా ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
0: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
0: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్ ప్లెజర్.
0: వాక్ తపస్సు అన్నారు.
1: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్సు ఆఫ్ ది వర్డ్.
0: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదమును కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్ డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
0: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెడ మార్గములో ప్రవేశపెడుతున్నాం.
1: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
0: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేప్ ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
1: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ ట్రూత్ ఫర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ అండ్ ఔటర్ కవర్ అండ్ వీఆర్ యూజింగ్ ట్రూత్.
0: మనకు కష్టములను తప్పించుకునే నిమిత్తమై అసత్యాన్ని కూడా సత్యంగా రూపొందింప చేసుకుంటున్నాం.
1: టు ఎస్కేప్ ఫ్రమ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ వీఆర్ గివింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఫర్ అన్ట్రూత్ యాజ్ వెల్.
0: మనకు కష్టములు నష్టములు వచ్చిన కూడా పర్వాలేదు, సత్యాన్ని మనము ఒక విధమైనటువంటి తపస్సు కింద మనము దానిని అనుభవింప చేసుకోవాలి.
1: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ లాస్.
0: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
1: వీ మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
0: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: The ideal person for demonstrating truth is Harishchandra. Harishchandra, with a view to adhere to truth under any circumstance, he submitted himself to
0: tana
1: several difficulties.
0: Illalunu tana kumarunni kudanu ammukunnadu.
1: He sold his wife and his son for the purpose of maintaining
0: truth. Kattagadapatiki tananu tane vikrayinchukunnadu.
1: At the very end he sold himself for that purpose.
0: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi Chandramati aa dead body ఆ మృతిక కళేబరమును పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేత కానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
1: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్, తాను ఒక సేవకుడు, తాను సుశానంలో డ్యూటీ చేస్తున్నాడు, సుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్ హీ స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
0: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
1: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
0: Yetti avasthalu endaina kodanu manam asatyaniki avakasam nandinchukuntu.
1: Under no circumstances should we give room to utter untruth.
0: Lokam satyam ani bhrantito na illalu na kumarudani ento alladina ee deham ippudi kattalenu kalchito illalu ledu putrudum thodai raadu ani Harishchandrudu gattiga prapanchaniki chaataadu. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానానికి తీసుకుని వచ్చే లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాస్ సో మచ్ అటాచ్డ్ టు హిజ్ ఓన్ వైఫ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఇట్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ వైఫ్ అండ్ ది సన్ అండ్ దిస్ యాక్చువల్లీ వాస్ ప్రొక్లెయిమ్డ్ బై హిమ్ వెన్ ఎ రిచ్ మ్యాన్స్ బాడీ వాస్ బ్రాట్ ఇన్ టు ది బెరియల్ గ్రౌండ్ అండ్ వాస్ బీయింగ్ క్రిమేటెడ్ విత్ ది బాడీ came thousands of relatives and friends only up to the burial ground.
0: Nippu pettaru andaru indaku vacharu.
1: The body was set fire to before cremation and all of them returned.
0: Kontha se paina tarvata evvaru leru aa deham em chesindi ee vedi valla atu lechindi paina kalam bongatamulla.
1: After some time there was nobody but this dead body on account of the fire and the tension in the spinal column the body just got up and sat.
0: ఇక్కడ కావిరి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
1: హరిశ్చంద్ర హూ వాజ్ అటెండింగ్ అట్ ది క్రెమటోరియం హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్ Oh, this poor body has got up to see if his wife and relations are still here. Finding that there is nobody there and they have all gone home, the body sleeps again, falls down.
0: ఈ సత్యాన్ని మరొకతూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: సో వెన్ వీ వాంట్ travel along the path of truth, we should develop a relationship which is really truthful relationship.
0: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కాని, బంధుమిత్రులు కాని, బిడ్డలు సుతులు కాని, సోదరులు కాని, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
0: పూర్వము తల్లి ఎవరు, కుమారుడు ఎవరు?
1: When one is not born, who is the mother and who is the son?
0: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు?
1: When the marriage did not take place, who is the husband?
0: పెళ్లి అయిన తర్వాతనే భార్య, భర్త.
1: It's only after marriage one becomes a husband.
0: పుట్టిన తర్వాతనే తల్లి, కొడుకు.
1: It's after birth we talk of a mother.
0: దానికి ముందు ఎవ్వరికి ఎవ్వరికి సంబంధం లేదు.
1: Before that there is no relation between anyone and another.
0: అందరూ దైవాంశ సంభూతులే.
1: All are simply relations of God.
0: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: All these by our own creations are promoted as relationships between bodies.
0: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
0: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరం అయితేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
0: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
0: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకా షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ ఆన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
0: మన ప్రేమనే తల్లి,
1: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
0: మన జ్ఞానమే మన కుమారుడు,
1: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
0: మన శాంతమే మన పుత్రిక,
1: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
0: మన భక్తి మన సోదరుడు,
1: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
0: యోగులే మన మిత్రులు,
1: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
0: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
0: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
0: ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
1: sacred type of prema, broad prema, is like the ocean, and that kind of prema will never splinter or
0: change. Kanukane, love is God, live in love anna.
1: So it has been said, love is God, live in love.
0: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
1: We should take that kind of love as
0: ఈ ప్రేమ మనల్ని ఎడబాటి చేసేటువంటిది ప్రేమక తల్లి కాదు.
1: This is not the type of mother who will separate from you.
0: మన జ్ఞానము, wisdom is son.
1: Our wisdom is our son.
0: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
1: This wisdom is not something which will change.
0: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
1: In this path of wisdom, we shall have to recognize
0: ఒకటూరి వచ్చిన తిరిగి పోదు.
1: If this wisdom comes to us once, it will not go back again.
0: ఒకటూరి పోయినా తిరిగి రాదు.
1: If we have lost it once and if it has gone, it won't come back again.
0: ఇది పోదు, రాదు, ఇది మూడు ఉన్నాయి.
1: This does not go, this does not come.
0: ఈ మూడు కూడాను మన హృదయంలో నివసిస్తున్నాయి.
1: These three are living in our heart.
0: ఒకటూరి వచ్చిన పోదు, అది జ్ఞానం.
1: What comes once will not go, that is wisdom.
0: ఒకటూరి పోయిన తిరిగి రాదు, అజ్ఞానం.
1: Once it goes, it won't come back to you again, that is ignorance.
0: పోదు, రాదు, ఇది బ్రహ్మతత్వం.
1: The aspect of Brahma neither goes nor comes.
0: ఇది ఆత్మతత్వం. దానిని మనం ఈనాడు పరిశోధన చెయ్యాలి.
1: This is the aspect of Atma. It is that the
0: కనుకనే అనేక పర్యాయములు మనము చదువుతూనే ఉంటుంటాం. The one you think you are, the one others think you are, the one you really are, you are not one person అని మనం అనేక పర్యాయం చదువుతుంటాం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి రీడ్ ది త్రీ ఆస్పెక్ట్స్ దే ఆర్ ది వన్ దట్ యూ థింక్ యు ఆర్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అండ్ ది వన్ యు రియల్లీ ఆర్ దీస్ త్రీ వి ఆర్
0: అనగా ది వన్ యు థింక్ యు ఆర్ మన భౌతికమైనటువంటి యొక్క శారీరం యొక్క సంబంధం.
1: ది వన్ యు థింక్ యు ఆర్ రిలేట్స్ టు ది బాడీ దిస్ ఇస్ ది మెటీరియల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇది నీ యొక్క జీవతత్వము.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దిస్ ఇస్ ది జీవ ఆస్పెక్ట్ ఇన్ యూ.
0: ది వన్ యు రియలీ ఆర్ అదే ఆత్మతత్వం.
1: ది వన్ యు రియలీ ఆర్ ఈస్ ది ఆస్పెక్ట్.
0: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ కెన్ గ్రో అండ్ కెన్ డిమినిష్. ఇట్ కెన్ గివ్ యూ రెప్యుటేషన్, యూ మే లూజ్ రెప్యుటేషన్.
0: ఇంక దేహతత్వంలోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: ఇన్ ది బాడీ ఆస్పెక్ట్ ఇట్ మే గ్రో, ఇట్ మే బికమ్ డెకడెంట్.
0: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం, నిశ్చలం, నిస్వార్థమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపినం అన్నారు.
1: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్. ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ది ప్యూర్
0: తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో, గుర్తింతుమో, ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of Atma, will we have understood and proclaimed our true form.
0: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reethi lopala neeni jagattunaku oka messenger ga vachanu annadu.
1: The same has been expressed by Jesus by saying, from the bodily aspect, I am a messenger of God.
0: Oka Jesus e kaadu messenger, meerandaru kudanu messengers.
1: Not only Jesus is a messenger in the form of
0: kaani ee messengers anta ee naadu miss indians ga mayaraipothunnaru.
1: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers
0: indians. Ee naadu manamu prathi okkaru kodanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
1: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
0: ఈ మెసెంజర్ ని మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
0: మొట్టమొదట I అనుకున్నావు, నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
1: The starting point, you are an I, an individual I, like the drop of oil on a surface of water.
0: కానీ నేను, నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
0: ఈ విధంగా ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, వీ వీ వీ వీ, ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
1: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్, ఐ ప్లస్ యూ వీ, అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఎ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
0: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది. వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
1: ఇన్ దిస్ మేనర్ వీ జాయిన్ హిమ్, ఇట్ విల్ బికమ్ వీ ప్లస్ హీ. The we will disappear, the I has already disappeared, only he remains.
0: కనుకనే మొట్టమొదట మనము I am the messenger of God. అనేటువంటి ఐ నుంచి మనం స్టార్ట్ చేయాలి.
1: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
0: తదుపరి, I am the son of God.
1: The next step is, I am the son of God.
0: కారణం ఏమనగా, మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
0: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
1: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంది.
1: Later, as relationship becomes stronger and stronger, I and you are one.
0: రెండవ దీంట్ లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, దర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్, ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్, ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్.
0: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
1: Gradually growing in this manner, he said, I and my father are one.
0: అదే విధముగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఏ పాత్ అండ్ యాజ్ ఎ మెసెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
0: దీనినే డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying, I and my father are one, you become one with the Atma.
0: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
1: Work without love is deplorable. Work with love is desirable.
0: Love without duty is divine.
1: Love without duty is divine.
0: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే, డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక్కడ డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
1: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ వితౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
0: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
1: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
0: Sambandham, marokati.
1: The second one is connection, sambandham.
0: Nirbandham, inkokati.
1: The third one is compulsion or nirbandham.
0: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaitunte padamulato bharatiyulu tama jeevitanni saagistu pothunnaru.
1: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
0: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
1: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
1: వి విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
0: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
1: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
0: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
1: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
0: లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
1: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
0: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ అయినా తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
1: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
0: ఇది తన యొక్క కంట్రోల్ లో లేదు.
1: Here, this leave is not in his control that day.
0: ఇది డ్యూటీ.
1: This is duty.
0: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా ఈనాడు సండే అవుతుంది. సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తాను మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని చెప్పి అనుకున్నాడు.
1: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
0: Sariga suddenly tellavar lechinappudiki itaniki jwaram vachesestundi 104 degrees.
1: Suddenly when he wakes up in the morning on Sunday, he gets fever 104 degrees.
0: Tachanme friends ku phone chesadu, na dinner cancel cheskunnanu, naaku health sarledu annadu.
1: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
0: Idi sambandham, tana control undi.
1: This is a connection.
0: Cheyachu lek cancel cheskovachu.
1: This is a connection. It is in his control. He can go through the duty he has prescribed for himself or he can
0: kaani office duty matram tana control ledu. Officer aadna prakaram nadchukoni tirala. Idi duty.
1: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
0: Inka kartavyamu ante emte ade ee naadu manavuki ati pradhanamainatundi.
1: The third type, kartavya, what is that? That is most important thing to man today.
0: Small example.
1: There is a small example.
0: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
1: In one home, wife and husband for some reasons quarreled with each other.
0: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
1: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
0: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
0: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
1: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
0: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
1: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
0: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
1: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీస్ స్మైలింగ్.
0: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
1: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
0: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
1: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
0: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
1: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
0: karanam emiti tana yokka samsaram yokka guttu baiti vaniki teliyakoodu ee gauravam kosam prakatistunnadu.
1: What is the reason? The reason is the intricacies and troubles of his family should not be known to an outsider. It is this that
0: friend daggara free ga unnattu illaluku teliyakoodu.
1: The wife should not know that he is free and well with the friend.
0: Ee vidhamainatundi gauravanni pochinchukuntu raavatam valane సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
0: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
1: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
0: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
1: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్ హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
0: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
1: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
0: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ. బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
0: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, God duty.
1: Today, the duty of our sevakas is not that of the government, it is that of God.
0: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one master for him.
0: ఇక్కడ ఆఫీస్ లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
1: In the office, there may be several masters.
0: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే హోలీ గోస్ట్ ఏర్పడిపోతుంది.
1: So, when you are able to think, I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
0: Kanuka ee naadu manava sodaratvanni daiva pitrutvanni motta motta manam bhavinchi sevakulo manam palgonali.
1: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
0: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
1: Gradually we should also develop the idea of one atma in everyone.
0: Kanukane ee naadu manamu మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైన రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
1: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
0: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్స్.
0: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: It's only then that the river flows well and goes and merges into the ocean.
0: ఈ నాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: Today, the river of our life is flowing very fast.
0: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
1: There is no control, there's no bank for this river.
0: కనుకని ఈనాడు ఒకవైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు. ఈ రెండు గట్టును ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
1: Today, we will have to build a bond on one side and another bond on the other side.
0: ఒకవైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
1: On one side, we should have a bank under the name of Ashtaksharanam.
0: రెండవ వైపున మరొక అష్టాక్షరనామము అనే గట్టును కట్టుకోవాలి.
1: The second side also, there is another Ashtaksharanama which we have.
0: ఏమిటి అష్టాక్షరనామం? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే. సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Renda vaipana Ashtakshara Namo Saddhavan Labhate Gnanam.
1: The second side again, the Ashtakshari is Saddhavan Labhate Gnanam.
0: Anaga vaka vaipana Saddha, vaka vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
1: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
0: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
1: One who has no self-confidence cannot do even a small, tiny task.
0: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటాడు.
1: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
0: కింద పునాదే లేకపోతే పైన మనము రూఫ్ ఏ విధంగా వేయగలము?
1: When there is no foundation, how can we put a roof on the top?
0: గోడనే కట్టకపోతే మనము రూఫ్ను ఏ రీతిగా ధరించగలము?
1: If we have not built the walls, who is going to bear the roof?
0: కనుకనే self-confidence foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction anede goda.
1: Self-satisfaction are like the wall.
0: Self-sacrifice ade roof.
1: Self-sacrifice is the roof.
0: Self-realization is life.
1: Self-realization is the life.
0: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life ane atvanti self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veel avutundi.
1: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
0: Kanaka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
1: First step is to promote confidence.
0: Ee sevanu chese samayam lopala manam andarki sairam sairam sairam antunnam, kaani endukosam nu sairam antunnam?
1: While performing this seva or giving service to all, we say sairam.
0: Ee sairam sairam anetunti ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil jerukundu yantra roopunto undakoddu.
1: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
0: ఎవరికి మనం సాయి రామ్ అన్నా, సాయి రామ్ పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయి రాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
1: With the thought that to whomsoever you utter these words, Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
0: దనుకనే మనము ఉపనిషత్తులు అనుకున్నాం, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
1: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
0: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనము తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతునికి చేరిపోతుంది.
1: Just as to whomsoever we make obeisance, it goes and reaches God. So also, whomsoever you cause harm and hurt, that will also go and reach God.
0: Kanuka manamu evarini kuda ni himsinchakunda, evarini badhinchakunda, evani kashta pettukokunda andarni kuda nu sadhyamainta varakunu premato manam chestuntunte idi vak tapas kinda gaani manas tapas kinda gaani samsiddhinga nerpadutundi.
1: So without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
0: Kanuka tapas anaga manamu illu vaakili vadalapetti mana yokka kartavyalu visarjinchi aranyaniki povatam kaadu, vaak tapastu manam cheyali. మనో తపస్సు, మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు, మహనీయులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
1: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యూ మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
0: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
0: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ మ్యాన్ కైండ్ అంటున్నారు, కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
1: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
0: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పొచ్చు బాగా.
1: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
0: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: We should not take that path. We are sacred human beings. We are naras.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
0: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
1: వానర మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నర మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
0: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
1: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దర్ ఇస్ ఎ టెయిల్. వా Vanara is one who has a tail.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
1: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హీ బికమ్స్ నర.
0: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
1: ఓన్లీ ది టెయిల్ ఈస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
0: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
1: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
0: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటిది గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ and much closer to God, yet if we do not do such service, then we are not.
0: Mana nitya jeevithamlo manam anubhavinchavalsinatuntivi, manam telusukovalsinatuntivi inka enno untunnayi. Nitya jeevithame manam aadhyatmika margamu.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: Nijanga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatuntu oka sthayi kaadu.
1: Truly when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct
0: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kodanu adhyatmika sambandhinchinatundi.
1: Every event which we experience in our daily life is connected closely with spirituality.
0: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
1: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
0: ధర్మ అర్థ కామ మోక్షములోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పాడు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
0: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మార్థ What for do you want to have wealth, artha?
0: Ikkada artham anaga kevalamu currency notes oka dollars maatrame kaadu.
1: Here the word artha does not mean only currency notes or dollars.
0: Wealth anetvanti kevalamu jnanam okka dhaname.
1: Wealth has got a much broader meaning.
0: Aarogyam okka dhaname.
1: Wisdom is a health.
0: Mana yokka bhavam okka dhaname.
1: Thoughts are wealth.
0: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
1: అవర్ బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో.
0: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కింద లేక.
1: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
0: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
1: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్త్, దే కాన్స్టిట్యూట్.
0: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు.
1: దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ కైండ్స్ దిస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
1: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
0: ఇంకా అర్థ కామము,
1: ది అదర్ టూ పురుషార్థాస్ అర్థ కామ.
0: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
1: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
0: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
1: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్,
0: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్ స్పిరిచువల్.
0: ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: Idiki threads kadu, idi cotton.
1: This is not threads, this is
0: cotton. Mottamota cotton, rendavadi thread, moodavadi cloth.
1: First is cotton, then come threads, then come cloth.
0: Taruka deham anetundi cloth.
1: Body is like the cloth.
0: Mana thoughts anetundi threads.
1: Our thoughts are like the threads.
0: Mana atmane cotton, pure cotton.
1: Our atma is the base cotton.
0: Daniki no shape.
1: ఆత్మ
0: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్.
1: దట్స్ ది క్లాత్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది
0: థ్రెడ్. ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
0: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, థ్రెడ్స్ ఏ లేకపోతే క్లాత్ ఏ లేదు. కనుక మూడు చేరి ఒక్కటే, దేహాత్మ జీవాత్మ పరమాత్మ మూడు ఒక్కటే, ఐహిక ఆముష్మిక కైవల్య మూడు ఒక్కటే.
1: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
0: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము ఇంద్రియములు మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
1: Further, the three most important things, the body, the organs and the mind, it's the conglomeration of these three which makes you
0: feel. ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spushtanga artham avutundi.
1: It's only when we can understand the nature and the aspect of these three can we understand spirituality.
0: Kanuka ee dehamu indriyamu ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
1: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
0: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
1: Spirituality does not consist of a separate path unconnected with the living
0: world. Kallavari lechinade modalu ratri varaku manam nidrinchenta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
1: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
0: Kallavari 6 gantalu japamu ratri 8 gantalu japamani oka tayanni manam ninninchukotam nakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra aarichintanam.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every
0: instant. Yavanamu, baljamu, kaumaramu, vardhakyam anetvanti yokka style kudano avasaram ledu.
1: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such
0: thing. Deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ematram kudano akkaraledu.
1: For this, neither a fixed age nor a fixed time are necessary.
0: Mana anukoolamulu nimittamai manam kaalani nirnayam chesukuntanam kaani kaalamulaku ee maatram kodano haddu ledu.
1: It is for our convenience that we fix a time, but time has no limitations.
0: Kevalam idi sayankalam anukuntunnamu, sayankalamulaku ee maatram artham ledu.
1: We call this evening, it has no meaning at all.
0: Suryudu bhoomi kinda povatam cheta sayankalam anukuntunnam, suryudu bhoomi paina praveshinchita cheta tellavaru anukuntunnamu.
1: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
0: Nijanga setting rising rendu levu sunku.
1: Truly sun neither rises nor sets.
0: Kevalam manaku kanipinchukunda poyinanta matramna danni munigi poyadu anukuntunnam, kanipinchinappudu puttinadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattvamulu kaadu.
1: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising, but these are only our ideas and our thoughts.
0: అదే విధంగానే ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
1: In the same manner, ఆత్మ has neither birth nor death.
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
1: When the body is seen by us, we say
0: death. దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాము.
1: When the body falls down, we say death.
0: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
1: But ఆత్మా హాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: Radio Sai now brings you a divine discourse delivered on the 27th of May 1996. Bhagwan Baba explains the inner significance of the Ramayana. The Ramayana is not merely the compilation of incidents, but it unfolds the conflict between truth and untruth, justice and injustice, good and evil. This is the eternal clash which rages continually in the human heart, and blessed is the one who looks to the Lord for help and transcends this clash and scores eternal victory.
1: Janadu Pottanimpukuna Chikkulanunduchu Janadu Pottanimpukuna Chikkulanunduchu Koti Vidyalan Puniga Miranechi Paripuna Sukambunu Pondaleka E. Manavajati Lokamuna Braggaganetiki Sri Parat Parun Janamuchayu Bhaktulaku Dari Nijupaka Vune Manava Manava Manava Janadu Pottanimpukuna Chikkulanunduchu.
2: To fill this small stomach, we are ready to face all problems.
1: Koti Vijalam Puniga Miranerchi Paripuna Sukambunu Pondaleka.
2: Having acquired full knowledge of various types, we do not have total bliss.
1: ఈ మానవ జాతి లోకమున మృగగ నేటికి.
2: Why should ruin one's self in this human life?
1: శ్రీ పరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవ.
2: Oh man, you should tread along that path that would help you to grow in devotion to God.
3: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
3: సర్వశాస్త్రముల మూలము,
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ టెక్స్ట్,
3: సర్వ మతముల సారము,
2: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్,
3: సర్వ మార్గముల గమ్యము,
2: ద గోల్ ఆఫ్ ఆల్ పాత్,
3: సర్వ సారముల సారము,
2: ది ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్,
3: సత్య ధర్మ విధానమే,
2: ఆర్ ది టూ, వన్ ఇస్ ట్రూత్, ద అదర్ వన్ ఇస్ రైచువస్నెస్,
3: శాంత మంత్రముల నిదానమే,
2: దట్ విచ్ ఇస్ ద పీస్
3: మంత్రము. లోకములో మానవుడు ఇతరుల దోషమును వెతుకుంటూ తన దోషమును మరచి ఇది గొప్ప మేధాశక్తిగా భావిస్తున్నాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఇంటెలిజెంట్ by pointing out others' mistakes and hiding his own mistakes.
3: Tappulannu varu tandopatandundu.
2: Those that find out others' mistakes are not aware of their own.
3: Kani ee naadu manavudu itarla doshamulo maatrame ganistu velutunnade kani tana doshamunu taanu gurtinchutaku prayatninchadam ledu.
2: But man today is spending his time all the time thinking of others' defection mistakes, unmindful of his own.
3: Karanam manavudu rendu padarthamula yokka sammilitamaina swaroopudu.
2: But human being is a combination of two materials.
3: Atma anatma.
2: One is the self and the other one is non-self.
3: Shariramu shariri.
2: The body and the indweller.
3: Inta maatrame kaakunda chetra chetrajnudani kudanu Geeta prabodhistu vachindi.
2: Besides the two other names, the Kshetra and Kshetrajna.
3: Dehamu, Dehi.
2: The body and the indweller.
3: Stiramu, Charamu.
2: That which is steady, that which is movable.
3: Yekkada vitikinappatikini, ee rendu tappa, మూడవది ఎక్కడా కానరాదు.
2: యు మే సర్చ్ ఎనీవేర్ యు ఫైండ్ ఓన్లీ దీస్ టూ నాట్ ద థర్డ్.
3: అనాత్మనే ప్రవృత్తి, ఆత్మనే నివృత్తి.
2: ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ వర్డ్, దట్ విచ్ ఇస్ నాన్ సెల్ఫ్ ఇస్ అవుట్వర్డ్.
3: శరీరమే ప్రవృత్తి, శరీరియే నివృత్తి.
2: ద బాడీ ఈజ్ అవుట్వర్డ్, ద ఇన్డ్వెలర్ ఈజ్ ఇన్ వర్డ్.
3: దేహమే ప్రవృత్తి, దేహియే నివృత్తి.
2: ద బాడీ ఈజ్ అవుట్వర్డ్, ద స్పిరిట్ ప్రెసెంట్ విద్ ఇన్.
3: క్షేత్రమే ప్రవృత్తి, క్షేత్రజ్ఞుడే నివృత్తి.
2: ద క్షేత్ర ఈజ్ అవుట్వర్డ్, క్షేత్రజ్ఞ నోవా ఈజ్ ఇన్ వర్డ్.
3: జడమే ప్రవృత్తి, చైతన్యమే నివృత్తి.
2: ద ఇనర్ట్ ఈజ్ అవుట్వర్డ్, దట్ అవేర్నెస్ ఈజ్ ఇన్ వర్డ్.
3: కనుక సృష్టి అంతై కూడాను ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
2: Therefore the entire creation is the combination of outward and inward.
3: దేహములతో కూడినటువంటి యొక్క మానవత్వము ప్రవృత్తి స్వరూపమే.
2: Therefore human life vested with this body is outward.
3: అవతారములు కూడాను శరీరమును ధరించిన తర్వాత ఇది ప్రవృత్తి యొక్క ధర్మములనే అనుసరించాలి.
2: As incarnations also take upon themselves, the body must necessarily follow outward path.
3: Ramudu manava avataram.
2: Rama has taken human form.
3: Ramude kaadu dashavataramlanni kudanu manavuni yokka swaroopa swabhavamule.
2: All 10 incarnations have followed the human life.
3: Aithe konni sandarbhamulu endu maatrame ee daivattvam aneetundidi velladavutundi kaani anni velalu endu kudanu మానవత్వం అనేటువంటి యొక్క ప్రవృత్తియే ప్రకటిస్తూ ఉంటుంటాది.
2: హౌఎవర్ యు విల్ బి కమింగ్ అక్రాస్ ద గ్లింసెస్ ఆఫ్ ద డివినిటీ వైల్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్.
3: రాముడు సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమయుడు కదా, తనకి ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు.
2: రామ ఇస్ గాడ్, ఓమ్నిషియెంట్, ఓమ్నిపోటెంట్, వై షుడ్ యూ బి డెల్యూటెడ్ అండ్ ప్రిటెండ్ యాక్ట్ లైక్ దిస్.
3: అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి.
2: He has to teach to the mankind, assuming the human form.
3: రాములు రావణుతో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
2: Rama is ready to fight with Ravana.
3: ముందు దినమే తన కుమారుడైనటువంటి అంగదుడు మరణించాడు. అంగదుడు కాదు, ఇంద్రజిత్తు.
2: On the day prior to this, Indrajit, his son, died.
3: ఈ ఇంద్రజిత్తు మరణం చేత రావణుడు తన ఒక భుజము కుడభుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు.
2: Because of the death of Indrajit, Ravana felt as if he has
3: ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు.
2: He is called Indrajit because he could conquer Indra himself.
3: అట్టి ఇంద్రజిత్తు మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు.
2: The death of Indrajit made Ravana feel so sad.
3: రెండవ దినము అమావాస్య.
2: Second day is the dark night.
3: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరూ కూడాను మరణించినారు.
2: His eldest brother and all his sons died.
3: ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే.
2: The only one left behind is Ravana only.
3: రెండవ దినము తెల్లవారేటప్పటికీ రావణుడితో యుద్ధము ప్రారంభించాలి.
2: నెక్స్ట్ డే మార్నింగ్ దేర్స్ డైరెక్ట్ వార్ బిట్వీన్ రామ అండ్ రావణ.
3: రామ రావణ యుద్ధము ఏడు దినములు రాత్రింపగలు జరిగింది.
2: రామ రావణ వార్ వెంట్ ఆన్ ఫర్ 7 కంటిన్యూస్ డేస్.
3: అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
2: పీపుల్ డైడ్ ఆన్ ఐదర్ సైడ్.
3: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
2: ఇంద్ర వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. హీ హాస్ గాట్ దిస్ వెంజెన్స్, దేర్ఫోర్ హీ కేమ్ డౌన్ ఇన్ హిస్ చారియట్ విత్ ఆల్ ద వెపన్స్ అండ్
3: దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి అతన్ని కూడాను పంపాడు.
2: హీ సెంట్ ద డ్రైవర్ ద మాతలి అలాంగ్ విత్ ది చారియట్.
3: తలతల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి.
2: ద చారిట్ ఈస్ డిసెండింగ్ ఆన్ అర్త్ షైనింగ్.
3: ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా.
2: ఆల్ మంకీస్ థాట్.
3: ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి క్రిందికి

0: షైనింగ్
1: ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా.
0: All monkeys thought that it's all the mystery of the demons.
1: క్రింది దింపిన తర్వాత మాతలి వచ్చి నమస్కరించి, స్వామి ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు.
0: As the chariot descended on earth, the charioteer Matali got down and said, Swami, this chariot is sent by Indra himself.
1: ఆ రథమును ఎక్కి రాముడు రావణునితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: He got into the chariot, he was ready to fight with Ravana.
1: ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానము లోపల రాములు అతి మెలకువగా అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు.
0: During this war you will find Rama taking every precaution and care.
1: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
0: We may put a question, Rama being God, why should he harm people?
1: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
0: The one who created has got authority to punish.
1: శిక్షించడము రక్షించడం కూడాను దైవము కాదు.
0: Is not God who punishes?
1: వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
0: Your good qualities will get all protection, the bad qualities will make you suffer.
1: కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకొని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
0: Human beings think that their suffering and pleasure are because of others. No, they are only instruments.
1: సందేహమునకు మూల కారణము ప్రవృత్తియే.
0: All these doubts are because of our outward
1: wish. దేహాభిమానము చేత, ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
0: We have such feelings because of our body attachment, the physical worldly thoughts.
1: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
0: So it's not a mistake to think so.
1: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
0: It's quite natural to feel.
1: కానీ రామునకు తాను దేవుడనే తెలుసు.
0: Rama knows pretty well that he is divine.
1: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
0: But he proceeded as per the time factor, the cause and effect.
1: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషమునకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
0: There is a discipline. One should face that such a punishment for the mistake one
1: would commit. కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి.
0: Every action has got a consequence.
1: కానీ మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితము లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు.
0: Man does all actions and he waits for some time. And he thinks that he is free from consequence.
1: కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కాని ఈ కర్మలకు ఫలితం అనేటువంటిది ఏ నాటికి తప్పినది కాదు.
0: It takes time, but one cannot escape from the consequences of one's own action.
1: కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు.
0: Furthermore, in respect of wicked action.
1: కనుక అది కాలం పండాలి.
0: The time should ripen up.
1: అప్పుడే ఈ ఫలితం కూడాను తనకు నిండుతుంది.
0: Then one has to face the results.
1: ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
0: రావణ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వికెడ్ యాక్టివిటీ ఇన్ఫినిట్.
1: అది ఏ ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
0: మండోదరి, ది వైఫ్ ఆఫ్ రావణ, టోల్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్
1: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
0: యు ఆర్ హార్మింగ్, హర్టింగ్ సీక్రెట్ విమెన్.
1: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
0: యు ఆర్ రియలీ హర్టింగ్ ద ప్యూర్ హార్టెడ్ నోబుల్.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
0: ఐదర్ ఫర్ యూ ఆర్ టు మీ ఫర్ దట్ మ్యాటర్.
1: ఏనాటికైనా నీవు దీన్ని తప్పించుకోలేవు.
0: యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్ వన్ డే ఆర్ అదర్.
1: నేను చాలా గొప్పదాననే.
0: ఐఎమ్ రియలీ గ్రేట్.
1: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
0: My father is an emperor of the demons.
1: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుల యొక్క భర్త చక్రవర్తి.
0: And you, and the husband is also an emperor.
1: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
0: My son could conquer even Indra himself.
1: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
0: With all the support of such mighty people around, still I entertain
1: this doubt. ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో,
0: when, what,

0: type of consequence is that
1: the doorstep.
0: Be careful.
1: స్త్రీలనగ అగ్నితో సమానము.
0: A woman is equal to fire.
1: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించటం మహాపాతకం.
0: Is the worst of the sins to hurt a woman either by looks or words or deeds.
1: ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
0: Today you may have bad looks.
1: ఆ చెడ్డ చూపులే రేపటి నిన్ను నువ్వు చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
0: A very bad look will take you to bad
1: నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
0: The bad thought will make you to resort to bad activity.
1: కర్మ ఫలితము తప్పినది కాదు.
0: You cannot escape from the consequences.
1: నేడు రేపో కాకపోయినప్పుడు నీ తిరిగి వచ్చే జన్మనికైనా కూడా నీ తప్పించుకోలేవు.
0: Today or tomorrow or the next birth you cannot escape from the consequence.
1: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తము అని అన్నాడు.
0: So it's noblest to know this truth and conduct yourself.
1: కానీ రావణుడు దీనినంత పరిహాసంగా తీసుకున్నాడు.
0: బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు దీస్ వర్డ్స్.
1: కడపటికి 7 దినములు జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ 7 డేస్
1: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
0: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
1: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే.
0: The entire space is filled by the snakes all over.
1: ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు.
0: Ravana saw this.
1: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
0: And he sent Garudastra, the eagle.
1: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
0: This Garudastra eagle swallowed all the snakes around.
1: రావణుడు చాలా సందేహించాడు.
0: Rama doubted them.
1: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యములో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి?
0: Ravana doubted how is it that Rama could have such powerful weapons.
1: అది ఒకసారి సమయం లోపల మండోదర చెప్పింది.
0: The same thing is said by Mandodara at one time.
1: Ravana, neevu chaala porapadutunnavu.
0: Ravana, you are mistaken.
1: Ramulu samanyudu kaadu.
0: Rama is not ordinary one.
1: Kevalam oka adarsha manavudiga roopondutu unnadu.
0: He appears to be an ideal man.
1: Atanu mahashaktivantudu.
0: He is powerful.
1: Kevalam kotulnu pattukoni ee mana samudram paina vantare katta ante ee evarikaina saadhyam avutunda?
0: Is it possible for anybody to construct a bridge?
1: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
0: Don't you understand the divinity of Rama?
1: మహాసాధ్యమణి అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
0: You brought Sita.
1: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
0: Even now it's not too late.
1: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదము పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
0: మండోదరి pleaded with Ravana, listen to me, hand over Sita back to Rama, fall at his feet.
1: నా ప్రాణమైన విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు.
0: రావణ సెడ్ ఐ విల్ డై రాదర్ ఐ విల్ నెవర్ క్యాచ్.
1: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది, మండోదరి వెళ్లిపోయింది.
0: అట్ ద బ్యాక్ టైమ్స్ ఆర్ అహెడ్ మండోదరి లెఫ్ట్ దట్ స్పాట్.
1: 7వ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
0: 7th డే హీ స్టార్టెడ్ హిట్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ ది హెడ్స్.
1: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
0: దిస్ కాల్డ్ కంఠాస్త్ర.
1: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
0: ఇట్ ఈస్ సెండ్ బై ఇంద్ర.
1: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటుండాలి.
0: As one head falls on the ground, another head
1: ee vidhanga 10 talanu kudunu kinda dumpadu.
0: Like this, oh, he was beheaded totally.
1: Anaga ravanuniki 10 talanu unnava ani aneka mandi yochinchavachunu sandehinchavachunu.
0: Many may doubt, is it a fact that Ravana has 10 heads?
1: Emiti ee talalanti emiti?
0: What are these heads?
1: Chandrama manaso jataha chacho suryo ajayata mukha indrascha agnischa ani ee oka vedamunandu nirupinchinattuga ee oka 10 talalu 6 శాస్త్రములు 4 వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు.
0: రావణ 10 హెడ్స్ సిగ్నిఫై ద నాలెడ్జ్ ఆఫ్ 4 వేదాస్ అండ్ 6 సీక్రెట్ టెక్స్ట్స్.
1: కనుకనే 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
0: 6 టెక్స్ట్ అండ్ 4 వేదాస్.
1: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
0: He went on testing.
1: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: What is the use of knowing?
1: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేని వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
0: When you don't make use of this knowledge, why should you study?
1: వేదం తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
0: What is the use of this knowledge?
1: ఆచరణలో పెట్టాలి.
0: You should practice it.
1: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచిర్ దేశాయ్ చెప్పాడు.
0: Few minutes earlier రుచిర్ దేశాయ్ said.
1: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు.
0: When Vibhishana said to Hanuman, I think of I chanted the name of Rama but I didn't have any kind of
1: చెప్పాడు.
0: Then he said,
1: Vibhishana,
0: Vibhishana,
1: Rama naamu chesinanta matramana chaladu.
0: It's not enough if you chant Rama's name.
1: Rama karyamulo kuda nee palgonali.
0: You should participate in Rama's mission.
1: Appude ee Rama chintanalo unnatundi phalitam neeku dakkutundi.
0: Then only you, this chanting will be fruitful.
1: Kevalam pelavalto Ram Ram Ram Ram anukunnanta maatramana chaladu. Neeku ichinatundi angamulo cheta Rama sevalo nee palgon.
0: It's not enough if you utter Lord's name with your lips. With both of the hands you should serve God.
1: Natapam sinatirthanam.

0: సేవ చేయాలి.
1: వన్ షుడ్ సర్
0: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ డోంట్
0: జప ధ్యానములు చేయకపోయినను పర్వాలేదు.
1: నీడ్ టు మెడిటేట్
0: భజన చేయకపోయినను పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు డు భజన
0: సేవలో నీవు పాల్గొనాలి.
1: బట్ యు మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్
0: సేవని నీ జీవితానికి సరి అయిన నావ.
1: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
1: వాట్ సర్వీస్ యువర్ రెండరింగ్.
0: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కానీ నామములకు తగినటువంటి సేవ కూడా పాల్గొనటం లేదు.
1: అండ్ టుడే మెనీ చాంట్ గాడ్స్ నేమ్ బట్ దే డోంట్ డూ సర్వీస్.
0: కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా?
1: బై మియర్లీ వాచింగ్ యు షుడ్ ఈట్ ద ఫ్రూట్.
0: దాన్ని అరిగించుకోవాలి.
1: యు షుడ్ డైజెస్ట్ ద ఫ్రూట్.
0: జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అనింది గీత.
1: గీత సెడ్ జ్ఞాతం ద్రష్టం ప్రవేశం.
0: జ్ఞాతం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము.
1: జ్ఞాతం మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఆస్పెక్ట్.
0: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
0: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
1: యు హావ్ గాన్ త్రూ ఏ టెక్స్ట్.
0: కానీ చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు
0: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
1: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: అదే ద్రష్ట.
1: దట్ ఈస్ ద్రష్ట.
0: ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి.
1: లేటర్ ప్రవేశం యూ షుడ్ డైజెస్ట్ ఇట్ టేక్ ఇట్ ఇన్.
0: వంట వండిన తర్వాత
1: ఆఫ్టర్ కుకింగ్
0: దానిని భుజించాలి.
1: యూ షుడ్ ఈట్.
0: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి.
1: ఆఫ్టర్ ఈటింగ్
0: అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
1: దాట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
0: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. సో అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: తదుపరి దానిని లోపల ప్రవేశించాలి.
1: దెన్ ఓన్లీ కెన్ డైజెస్ట్.
0: కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రామ కార్యంలో కూడా పాల్గొనమని ఆనాడు బోధించాడు.
1: దట్ డే హనుమాన్ టాట్ విభీషణ, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు.
1: రావణాసురుడు హాస్ గాన్ త్రూ ఆల్ వేద.
0: చదివినాడు మాత్రమే కానీ ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు.
1: హీ స్టడీడ్ దెమ్ ఆల్ బట్ హీ డి నాట్ ప్రాక్టీస్ వన్.
0: అదే హనుమంతుడు చెప్పాడు రాముల దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు.
1: దట్స్ వాట్ హనుమాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సంత శంభున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతగేళి గృహంబులరచితి శ్రీరామ నా మనవి వినుమా సీత శిరో రత్నమే గొనుమా. శ్రీరామ నా మనవి వినుమా.
1: శ్రీరామ ప్లీజ్ లిసన్ టు మై ప్లీ.
0: సీత శిరో రత్నమే గొనుమా.
1: యాక్సెప్ట్ సీత ద నోబ్లెస్ట్.
0: సంత సంబున వీధి వీధులు దొంతశాలలు వాడమేడలు.
1: విత్ ఆల్ ది ప్లెజర్ ఐ వాచ్ ఆల్ ద మ్యాన్షన్స్ దేర్.
0: చేసేటి జనజవర్ణను శాంతికేళి గృహంబుల రసితి శ్రీరామ నా మనవి వినుమా.
1: ఐ హావ్ సీన్ ఆల్ ద డెమన్స్ దేర్ లివింగ్ ఇన్ దోస్ మ్యాన్షన్స్ అలాంగ్ ద స్ట్రీట్స్ ఆఫ్
0: గోవా. ఇంద్రజిత్తును
1: ఫస్ట్ దేర్ ఇస్ ఇంద్రజిత్.
0: ముఖ్యమైన ప్రహస్తుని
1: ఇంపార్టెంట్ ప్రహస్త.
0: ఇలాంటివంతా కూడా వేదములు చెప్తున్నారు వాళ్ళంతా.
1: దే ఆల్ చాంట్ వేద.
0: తెల్లవారి లేచినది మొదలుకొని వేదమును పఠనం చేయటం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్
0: రాత్రి వేద పఠనం చేస్తున్నారు.
1: దే థింక్ ఆఫ్ వేద.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: దాన్ని సరి అయిన అనుభవంలో తెప్పించుకోలేదు.
1: బట్ దే డిడ్ంట్ బ్రింగ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్.
0: కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు.
1: సో రావణ నోస్ ఆల్ ఫోర్ వేద.
0: కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగ పెట్టలేదు.
1: బట్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఇన్ ఎ ఫ్రాగ్మెంట్.
0: ఆరు శాస్త్రములు తెలుసు.
1: హీ నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు?
1: విచ్
0: పరస్త్రీని అపహరించటము ఇది తప్పని తెలీదా శాస్త్రంలో?
1: డస్ హీ నాట్ నో బై స్టడింగ్ ద శాస్త్ర దట్ ఇస్ ఎ సిన్ టు అబ్డక్ట్ ఎ వుమన్?
0: వరుణ్ని పీడించకూడదనేటువంటిది తెలీదా శాస్త్రంలో?
1: డస్ హీ నాట్ నో బై గోయింగ్ త్రూ ద శాస్త్ర
0: పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది?
1: ఈజ్ ఓన్లీ ది సిన్నర్ ఇఫ్ యూ హర్ట్స్ ఎనీబడీ. ఈజ్ మెరిటోరియస్ ఇఫ్ యూ హెల్ప్ ఎనీవన్.
0: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము.
1: ద మెరిట్ లైస్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
0: అపకారం చేయటమే పాపము అనింది.
1: అండ్ టు హార్మ్ అదర్స్ ఇస్ ఎ సిన్.
0: కనుకనే ఆరు శాస్త్రములు తెలిసి నాలుగు వేదములు కూడా తెలుసుకున్నప్పటికీ ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ పది శిరస్సులు కూడా ఖండించాడు రాముడు.
1: దేర్ఫోర్ రామ బిహీడెడ్ హిమ్ కట్ ఆఫ్ ఆల్ ద 10 హెడ్స్ బికాస్ నోయింగ్ ఆల్ సిక్స్ శాస్త్రాస్ ఫోర్ వేదాస్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ లిటిల్.
0: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
1: హీ సర్వైవ్డ్ సో లాంగ్ బికాస్ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్.
0: ఈ పది విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
1: ద మూమెంట్ అవేర్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ లాస్ట్ హీ ఫెల్ డౌన్.
0: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
1: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
0: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to know his own innate power.
0: కారణము ప్రాకృతమైనటువంటి జగత్తుని ఆధారం చేసుకున్నాడు.
1: But he goes by this world, ephemeral.
0: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీనినే మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: We go by the outward trend.
0: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But no one is making an attempt to know the spirit which is in word.
0: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
1: Though being so might and powerful, he leads an ordinary life and ruins and dies ultimately.
0: రాముని కూడాను తాను మానవ అవతారం ధరించినప్పటికీ నేను మానవుడను కాదు అనేటువంటి సత్యం తెలుసు.
1: Though Rama has taken human form, he knows that he is not human.
0: శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్ధము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడా కేవలము కొన్ని నటనలు మాత్రమే.
1: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
0: కంటి ఇవన్నీ కూడాను సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
1: That's all the evidence of the adherence to the truth and righteousness.
0: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
1: How to speak truth?
0: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
1: How to follow righteousness?
0: అందువల్లే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
1: Therefore speak truth and follow righteousness.
0: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
1: There is no man today who utters truth.
0: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యము.
1: To carry out his living from dawn to dusk he spends the time in uttering lies.
0: మరి నిద్ర పోయెడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగా చేయుచు జీవితంబు మీరిద్దిల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ టు ఫిల్ యువర్ బెలీ యూ వేస్ట్ యువర్ టైమ్.
0: సత్యం వదా అంటున్నాము.
1: యు ఆర్ డ్రాపింగ్.
0: ఎవరు చెప్తున్నారు సత్యం?
1: హూ ఇస్ టెల్లింగ్ ట్రూత్?
0: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదా?
1: ఇఫ్ యు రియల్లీ స్పీక్ ట్రూత్ ద వరల్డ్ విల్ నాట్ బి ఇన్ ద ప్రెసెంట్ ప్లాట్.
0: నోరెత్తితే అసత్యమే.
1: ద వన్ హూ స్టార్ట్ స్పీకింగ్ ఫుల్ ఆఫ్ లైఫ్,
0: ఈ అసత్యం చేతనే నాలుకను అపవిత్రం గావించుకుంటున్నారు.
1: ద టంగ్ బికమ్స్ అన్సక్రెంట్.
0: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
1: యాజ్ ద టంగ్ హాస్ బికమ్ అన్సేక్రెడ్,
0: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇట్ టర్న్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
1: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
0: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
1: Even if it were filled by poison, it will come out.
0: కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మనం అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
1: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad.
0: కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి.
1: Therefore, we should fill it up with truth.
0: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
1: One way or other, the truth comes out.
0: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
1: So what is there within naturally comes out.
0: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
1: This is the cause for all very types of perversions among men.
0: చేతనైతి చేతనవుతుందని చెప్పు.
1: If you are capable, tell it.
0: కాదని చెప్పు.
1: You say you cannot.
0: కానీ చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే.
1: But if you say I will do it and if you don't do it, it is false.
0: నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే.
1: If you say I will practice if you don't.
0: ఇది కేవలం అసత్యం మాత్రమే కాదు.
1: Not merely lies.
0: ద్రోహం కూడాను.
1: You are a betrayer.
0: ద్రోహమే కాదు.
1: Not only that.
0: మోసము కూడాను.
1: It is cheating.
0: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
1: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
0: కనుకనే సత్యం వదా, సత్యాన్ని మనము చెప్పాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: ధర్మం చర,
1: షుడ్ ఫాలో ధర్మ.
0: ధర్మాన్ని చెయ్యాలి.
1: ఫాలో
0: ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు.
1: యూ మే సే యూ డు నాట్ నో వాట్ ఇస్ రైచియస్ వాట్ ఇస్ అన్రైచియస్.
0: తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
1: When one's conscience, your witness tells you, follow its command.
0: కానీ ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యములో ముందుకు పోతున్నాడు.
1: Man proceeds keeping selfishness, self-interest in the background.
0: తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
1: Though he knows, he pretends that he doesn't know.
0: తనం తాను కించిత్ పరుచుకోవటమే.
1: He is cheating himself.
0: ఇన్ని దినముల నుంచి వింటున్నారు.
1: You have been listening all along.
0: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
1: You have been listening for years.
0: ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
1: To what extent?
0: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
1: How many you are practicing?
0: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
1: If we inquire, we are not practicing.
0: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
1: So many books we read.
0: ఎన్ని బోధనలు వింటున్నాము?
1: We listen to teachings.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: కనుకనే
1: So
0: మనం చేసేటువంటి కూడాను చెప్పడమే కానీ చేయటం లేదు.
1: We just declare, but we don't practice.
0: Andhakaram bellam hatamarune chuda vasudalo deepapu vartavalana.
1: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
0: Roga peedutini bal rogambu tiruna aushada mahimambu antavinna.
1: By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease?
0: పేదిరికంబు పోవున విత్త ప్రభావంబు విన్న వింత.
1: Do you think that the pauper, a beggar, will be free from all his poverty by listening to finance?
0: విన్నంత మాత్రం మన జోబులోకి ఏమైనా కాసు వస్తుందా?
1: By listening to economics, your pocket will never be filled.
0: Powerful medicines యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుందా?
1: By listening to the medicine, the disease is not cured.
0: పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు.
1: A poor man is suffering.
0: అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపచ్చ పరమాన్నముల గురించి చెప్తే వాడి కడుపేమని నిండుతుందా?
1: If you speak of all delicious items, would ever his
0: hunger
1: be satisfied?
0: మన మన సాధనలు మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి.
1: All our spiritual practices are like that.
0: ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి.
1: It is much worse than the outward trend.
0: ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది?
1: How do you expect the good world?
0: ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది?
1: When will it come to exalt that position?
0: దేశం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ కంట్రీ?
0: మనుషుల యొక్క సమూహమే దేశం.
1: ఇట్ ఈస్ ది అసెంబ్లీ ఆఫ్ పీపుల్, నాట్ ది sand.
0: మనిషి అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: మనసే మనిషి.
1: ద మైండ్.
0: మనసు గలవాడే మనిషి.
1: ద వన్ విత్ మైండ్.
0: మనసు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మైండ్?
0: సంకల్పం యొక్క చేరికే మనిషి.
1: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవర్తులు.
1: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
0: కాబట్టి ప్రవర్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
1: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
0: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
1: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
0: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారం అవుతాం.
1: And only we deserve the title of being born a human.
0: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 64
0: ఫలము.
1: What is the use of all this?
0: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
1: Who can make you escape from your destiny?
0: చెడ్డ బుద్ధి చేరనేని ఎండబారును బుద్ధులు బెండుబారు.
1: When there are wicked thoughts in your mind, the whole life becomes a dry.
0: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
1: It becomes very dry like a stone.
0: 64 విద్యలు.
1: 64
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
1: Is that the utility of education?
0: విజ్ఞానంతో విద్య విరాణించాలి.
1: You should shine by practicing what you read.
0: కృషి కూటి కోసం చేయాలి.
1: And you should work to carry out a living.
0: కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
1: But today education is just to carry out.
0: అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు ఈ యొక్క పనులు ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: As everything is job oriented, we find it the wrong path.
0: పైన మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
1: The forest fruit may
0: be kind of shine.
1: But within you find all the bad thing there, which is the consequence of your wrong activity. Who is responsible?
0: కర్త భగవంతుడు కాదు.
1: God is not.
0: కారణం భగవంతుడు కాదు.
1: No.
0: కార్య కారణములు రెండు నీవే కారణం.
1: Cause and effect, you are responsible for that.
0: అది ఏ ఈనాడు మరణించినావని చెప్పినని ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
1: Mandodari fell on the dead body, she was crying.
0: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
1: రావణ, వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
0: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
0: నేను ఎంతకాలం నుంచినో చెప్తూ వచ్చాను.
1: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు,
0: కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు.
1: బట్ ఐ నెవర్ పేడ్ హీడ్ టు మై వర్డ్.
0: కట్టగలపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
1: అల్టిమేట్లీ యూ హావ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్.
0: గొప్ప చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
1: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్స్.
0: కోతులతో నా చావటము.
1: Should you be killed by monkeys?
0: ఎంతటి మహాపాపతము నంచావు.
1: బట్ వరస్ట్ ఆఫ్ దిస్ సిన్సియర్.
0: పాపమును తప్పించ ఎవరి తరము కాదు.
1: నోబడి మేక్ యూ ఫ్రీ ఫ్రమ్.
0: నీవు చేసిన పాపమే నీ విధంగా అనిపిస్తుంది.
1: దిస్ ఆల్ ద సిన్ యూ హావ్ కమిటెడ్.
0: అనిపిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో అయినా చచ్చినావో ఏమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
1: I'll be satisfied if at all I come to know that you have died in the hands of Rama.
0: కాని విభీషణుడు దగ్గరకు వచ్చాడు.
1: విభీషణ కేమ్ క్లోజ్.
0: ఆ విభీషణుడు కూడాను కొంత క్రోధంతో నిందించింది.
1: మండోదరి అక్యూజ్డ్ విభీషణ ఆల్సో.
0: నిందించిన తర్వాత విభీషణ నిన్ను నిందించకూడదు.
1: విభీషణ
0: నీవు ఎంతకాలం నుండియో బోధిస్తున్నావు మీ సోదరులకు.
1: విభీషణ హావ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్స్
0: ఇది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదని ఎంతో మీరు బోధిస్తున్నారు.
1: యువ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
0: కానీ నీ బోధనలు అతను తలకెక్కలేదు.
1: బట్ హీ నెవర్ హర్డ్.
0: ఎట్ట ఎక్కుతుంది?
1: వై హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్?
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ ఎగునా?
1: ది హెడ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ హౌ కెన్ దట్ బి ఎంప్టీ?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: అంటిల్ ఇట్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్
0: అతని తన అనేక చింతలతో చేరుకుని ఉంటుంది. అది
1: ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఆల్
0: అది ఖాళీ చేస్తే కదా విభీషణ యొక్క బోధ అందులో చేరుతుంది.
1: అన్లెస్ ఇట్ మేడ్ ఎంప్టీ హీ కెన్ నాట్ రిసీవ్ స్పిరిచువల్ టీచింగ్.
0: అది చేరడానికే స్థానం లేదు.
1: దేర్ నో స్కోప్ టు అకామడేట్.
0: అలాంటి తలను నీవు పెంచుకున్నావు.
1: యూ హ్యావ్ సచ్ ఎ హెడ్.
0: అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు.
1: యూ హ్యావ్ సచ్ థాట్.
0: ఇలాంటి దుస్థితిని నీవు అనుభవిస్తున్నావు.
1: దిస్ ఈజ్ ది ఫేట్ నౌ
0: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
1: మండోదరి స్పోక్ ట్రూత్.
0: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
1: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో ద ఫీట్ ఆఫ్ సీత.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఇంతకాలము నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
1: ఐ హావ్ నాట్ సీన్ సీతా సో లాంగ్. వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
0: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
0: తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
1: దేర్ ఇస్ నో యూజ్ నౌ.
0: కనుక ఓ రావణ,
1: ఓ రావణ,
0: ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో. ఇదే నీకు చాలు. ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
1: ఓ రావణ, అట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ద సిన్ యూ హావ్ కమిటెడ్.
0: అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
1: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
0: అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
1: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ ఇన్ ఆర్డర్ టు డై.
0: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుండాలి.
1: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ.
0: బజార్లో ఉంటుండాలి. ఏం చేస్తాడు పాపం, అతని కర్మ.
1: బట్ ఆల్ హిస్ థాట్స్ సెంటర్ అరౌండ్ ద స్ట్రీట్స్. వాట్ ఇస్ ఇట్?
0: మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో. అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు.
1: పీపుల్ సే దట్ యూ షుడ్ చాంట్ రామాస్ నేమ్ అట్ ది ఎండ్.
0: కానీ అక్కడ కూడా ఆ రామనామం రాదు.
1: బట్ హీ డజంట్ సే సో.
0: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యూ విల్
0: స్పెల్ అవుట్. మొట్టమొదటి మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
1: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్.
0: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
1: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ.
0: ప్రతి దానికి నీ సత్యము ధర్మమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూ.
0: మతములకు ఆధారము సత్య ధర్మములే.
1: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
0: గమ్యములకు మార్గములు సత్య ధర్మములే.
1: That is only path.
0: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
1: The essence of sacred text is truth and righteousness.
0: రహస్యాలకు అన్నిటికీ సత్య ధర్మములే.
1: For everything is these two are
0: సర్వ రహస్యములకు సత్య ధర్మములోనే ఇమిడి
1: ఉంది. The secret of secrets lies in these two.
0: కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా అనుసరించాలి.
1: Therefore everyone should follow these two, truth and righteousness.
0: ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
1: This is the main teaching of Ramayana.
0: రావణుడు మరణించాడు.
1: Ravana died.
0: కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు.
1: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
0: పోయిన వారు పోయారు.
1: పీపుల్ డైడ్ ఎనీ.
0: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
1: దర్ మెనీ విడోస్ వర్ క్రై.
0: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
1: విమెన్ హూ లాస్ట్ దేర్
0: తండ్రులు పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
1: ఆర్ఫన్స్ వర్
0: క్రై. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
1: ఎవ్రీబడీ ఇన్ లంక వర్ సఫరింగ్.
0: దీని అన్నిటికీ కారణం ఏమిటి?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఒక చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
0: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
1: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఒక్కటింటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
1: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యూ టు రూయిన్.
0: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
1: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
0: అది మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
1: ఇఫ్ యు ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్
0: పాలేమో కడవడ పాలు.
1: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
0: పాయిజన్ చిన్నది.
1: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
0: చూసావా? అదే విధంగానే
1: లైక్ వైజ్
0: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ
1: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్
0: లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ
1: కడపటికి
0: రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
0: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
1: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్ ఎ సర్పెంట్.
0: చిన్న చీమలు
1: answer so small.
0: సర్పము చాలా పెద్దది.
1: Serpent is big.
0: కానీ దాన్ని కూడా చంపుతాయి.
1: But they will kill even
0: the serpent. అదే విధంగానే చిన్న ఒక్క దోషమే పెద్ద దీన్ని కూడా ప్రమాదంగా చంపుతుంది.
1: A small mistake will lead to a very big danger.
0: ఈనాడు చిన్నది చిన్నదని మనం భావించి దీన్ని అలక్ష్యం తప్పితే దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా గురి అవుతున్నాం.
1: You think it's a small mistake, you neglect it. That turns into sin.
0: విత్తనము చిన్నదే,
1: సీడ్ ఈ స్మాల్,
0: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది.
1: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటూ ఎ హ్యూజ్ ట్రీ.
0: కనుకనే విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించి దాన్ని తీసివేయాలి.
1: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ వుడ్ జర్మినేట్ ఇంటూ ఎ బుష్
0: మంచి పని
1: ఆర్ దట్ స్వీట్ ఈల్డ్.
0: అందువలనే ఉపనిషత్తులందు కర్మ అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్ నమః కర్మణే, తస్మై నమః కర్మణే, మొట్టమొదటి నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నాను అన్నాడు.
1: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
0: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
1: వై షుడ్ యూ
0: సాల్యూట్? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
1: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
0: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
1: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
0: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
1: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
0: కరుకునే వేదం కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
1: Therefore Vedas want you to offer all your deeds to God.
0: ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
1: If God is not pleased,
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనను కాపాడుతుంటాయి.
1: If you offer your deeds to God, they will support you at every point of time.
0: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
1: So in order to do good deeds, speak truth.
0: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గానీ ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
1: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్
0: టైం. ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
1: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
0: కానీ ఈనాడు కలి ప్రభావము
1: ఏజ్ ఆఫ్
0: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
1: The effect of Kali Age is such, even if Satya Harichandra is here, you will make him speak lies.
0: కారణం ఏమిటి? ఈ సంఘ దోషమే.
1: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
0: అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: వాట్ రుచిర్,
0: నీవు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ, సో ఈజ్ యువర్ కాండక్ట్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి.
1: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: చెడ్డవారితో మనం దుడ్డైనా ఇచ్చి దూరం అయిపోవాలి.
1: యూ షుడ్
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: యూ షుడ్ పే ఆఫ్ అండ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్
0: కంపెనీ. ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ ఎ లై.
0: కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడవుతావు.
1: బట్ యూ షుడ్ ప్రొటెక్ట్, సేఫ్ గార్డ్ యువర్ ఓన్ ట్రూత్.
0: కనుక నీ రావణుడు చేసినట్టు మహాదోషంలో ఇదే పెద్ద పాపం.
1: దిస్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్ బై రావణ.
0: ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: ఇఫ్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ శాస్త్ర,
0: ఏ వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ వేద, ఇఫ్ ఈస్ అన్రైచస్,
0: తెలిసి కూడాను దాన్ని ధిక్కరించిపోవటం లేనే పాపం వస్తుంది.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ ఒబేస్, ఇట్ ఈస్ ఎ సిన్.
0: కనుకనే తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్ చాంట్ నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్
0: తెలిసి చేయి.
1: Do it in full knowledge.
0: Chuchi mrokku, telisi trokku.
1: Watch your step and proceed.
0: Kalukane ee naadu manavudu trokkedi rayi, mukkedi rayi, kattedi rayi, kottedi rayi.
1: Man, what he treads on the stone, he pays his respect to the stone and he chisels the stone.
0: Kottedi deni kodutunnadu, gundu rayini kodutunnadu.
1: He chisels a boulder.
0: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
1: ఇట్ టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
0: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండను తొక్కుతున్నావు.
1: ట్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యువర్ సీట్.
0: తొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
1: ఈ సాల్యూట్స్ టు ది వెరీ డివైన్
0: అంటున్నా రాయే, తొక్కేది అంటున్నా రాయే, కట్టేది అంటున్నా రాయే, కొట్టేది అంటున్నా రాయే.
1: ఆల్ దట్ యు చిజల్, ద ప్లేస్ వేర్ యు సిట్,
0: రాయి ఒక్కటే.
1: ద ప్లేస్ యు రెస్పెక్ట్ ఇస్ స్టోన్.
0: అదే విధంగానే ఈ వేద శాస్త్రములు అనేటువంటివి కూడాను అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
1: ద వేద అండ్ శాస్త్ర కంటైన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
0: ఈనాడు ప్రవర్తన అంతా కూడా చాలా కల్మషమైపోయింది.
1: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
0: మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
1: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దే విల్ బి పర్ఫెక్ట్.
0: పిల్లలు కానీ పెద్దలు కానీ,
1: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
0: బయటికి పోతానే
1: The moment they go out,
0: ఏమైపోతుందో ఆ ప్రభావం, మహాశక్తివంతమైనటువంటి ప్రభావం.
1: The effects outside are so powerful.
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది.
1: That is perversion of the outward path.
0: సాక్షాత్ ఇంద్రుని కూడాను వశం చేసుకుంటాది.
1: It will catch hold of even Indra himself.
0: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి.
1: He will have all powerful bad qualities.
0: తద్వారా
1: through them
0: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడాను అంత చెడ్డగా మారిపోతారు.
1: Very very good boys turn bad.
0: ఇది ఎవరికి తప్పు?
1: హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
0: ఎవరికి దీని దోషము?
1: హూజ్ రెస్పాన్సిబుల్?
0: నీకే, నాకు కాదు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్, నథింగ్ టు డూ విత్ స్వామి.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి.
1: నో వన్ ఇంపార్టెంట్.
0: ఇంతకాలమైనప్పటికీ నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు. అందరికీ ఉపకారమే చేస్తున్నాను, అందరికీ మంచి మార్గాన్ని బోధిస్తున్నాను. ఎవరికి ఏ క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు.
1: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్.
0: కనుకనే నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు.
1: ఫ్రమ్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నన్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నాకెవరు ద్రోహులే లేరు.
1: దేర్ ఆర్ నో బిట్రేయర్.
0: నాకెవరు విరోధులే లేరు.
1: దేర్ ఆర్ నో ఎనిమీస్.
0: కారణం ఏమిటి? మనస్సుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాలకు మూర్ఖం సాక్షి అని.
1: అండ్ దేర్ఫోర్
0: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ.
0: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకు ఏ విధమైనటువంటి చెడ్డలు జరగడానికి వీలు కాదు.
1: When you are good, nothing bad can ever happen.
0: కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచిని చేస్తూ పో.
1: Doesn't matter, but yet continue to do good.
0: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ.
1: There lies the human value.
0: ఈ మానవతా విలువను పోగొట్టుకుని,
1: having lost human values,
0: రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి,
1: no matter is it demon,
0: దేవుడైనా ఒకటే.
1: Even they are same.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి దాన్ని పోషించుకుంటే దేవుడు అవుతాడు.
1: సో వెన్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ వాల్యూ, యూ
0: మానవత్వాన్ని నాశనం చేసుకుంటే పశువు రాక్షసుగా మారిపోతాడు.
1: వన్స్ యూ లూజ్ యువర్ హ్యూమన్ వాల్యూ, టర్న్ బీస్ట్.
0: కనుక ప్రతి దినము తెల్లవారు లేచి నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, మృగం కాదు, రాక్షసుని కాదు అని సంకల్పించుకుంటూ దానికి మేలుకొల్పు చేయాలి.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, యూ ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్,
0: ఈనాడు అసత్యమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్
0: అధర్మమయంగా ఉంటుండాలి.
1: ఫుల్ ఆఫ్ అన్రైచియస్నెస్.
0: కనుకనే అశాంతిమయంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
0: రెండు చేర్చి ఏమవుతుంది? అశాంతి.
1: బికాజ్ ఆఫ్ దీస్ టూ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
0: సత్యము ధర్మము రెండు చేర్తే శాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ దేర్ విల్ బి పీస్.
0: అసత్యము అధర్మము రెండు చేర్తే అశాంతి రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ఫాల్స్హుడ్ అండ్ రైచియస్నెస్
0: ఒక్క చూస్తే బ్రౌన్ గా ఉంది. బీటిల్ నట్.
1: బీటిల్ నట్ ఇస్ బ్రౌన్.
0: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది.
1: ది బీటిల్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: గుండం చూస్తే తెల్లగా ఉంది.
1: ది లైమ్ ఇస్ వైట్.
0: మూడు చేస్తే ఎర్రగా అయిపోతుంది.
1: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్.
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్?
0: ఈ మూడింటి యొక్క చేరికని.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ.
0: అదే రీతిగానే సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి.
1: ట్రూత్ ఇస్ ప్యూర్.
0: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: రైచియస్నెస్ ఇస్
0: నిర్మలంగా ఉంటుండాలి. ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి.
1: ధర్మ ఇట్సెల్ఫ్
0: నిస్వార్థమైన ధర్మము, పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికే ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తుంది.
1: ప్యూర్ ట్రూత్, ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్మ్.
0: శాంతి లేదు, శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్?
0: నీవే నీవే అశాంతిని నింపుకుంటున్నావు.
1: యు ఆర్ ఫిలింగ్ దట్ విత్
0: రెస్ట్. ఏ విధంగా నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
1: బికాస్ ఆఫ్ ఫాల్స్
0: అధర్మం చేత అశాంతిని
1: నింపుకుంటున్నావు.
0: ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటిని మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం.
1: జస్ట్ ఎస్ ది ఫ్లై, జస్ట్ ఎస్ ఎ బర్డ్ ఫ్లైస్ హై విత్ ది పెయిర్ ఆఫ్ వింగ్స్, యు గో బై దిస్ ట్రూత్ అండ్
0: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడైన సైకిల్ ఎక్కుతాడు.
1: ఇన్ ద వరల్డ్ యూ విల్ హావ్ టూ వీలర్.
0: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు.
1: దేర్ నో సేఫ్టీ ఇఫ్ యూ గో ఆన్
0: వన్. రెండు చక్రంలే సత్య ధర్మములు.
1: ద టూ వీల్స్ ఆర్ సత్య అండ్ ధర్మ.
0: కనుకనే ఆ సత్య ధర్మంలో అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్.
0: దాన్ని ధిక్కరించాడు ఈ రావణుడు.
1: రావణ డిజోబేడ్ దీస్ టు.
0: ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం?
1: హి స్టడీడ్ ఎ లాట్, వాట్ ఇస్ యూజ్?
0: రాముడు కూడా చదివాడు.
1: రామ ఆల్సో స్టడీడ్.
0: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు?
1: వాట్ డిడ్ హి డు?
0: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు.
1: హి ప్రాక్టీస్డ్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ డైజెషన్ దట్ యుల్ హ్యావ్ ఆల్ ది ఎనర్జీ.
0: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు.
1: రావణ నో,
0: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది.
1: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ టు ఇండైజెషన్.
0: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ ఇండైజెషన్ హీ హాస్ ద పర్ఫెక్ట్ మైండ్.
0: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ యు.
0: కడుపు జడిపోతే దేహమంతా జడినట్టే.
1: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ద హోల్ బాడీ.
0: కేంద్రము అది ఏ కేంద్రము?
1: దట్ ఈస్ ద సెంటర్.
0: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు చేరిపోతున్నాయి.
1: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్
0: సెంటర్ ను చక్కగా చేయి.
1: సో ప్యూరిఫై ద సెంటర్.
0: అప్పుడే నీ యొక్క జీవితం కూడాను శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
1: దెన్ ద లైఫ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో రామాయణం అనుకుంటే, ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరు ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మననం చేయాలి.
1: యు థింక్ రామాయణ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్, దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ రావణ? ఇస్ నాట్ సో.
0: అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
1: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురు సోదరులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు?
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ద సన్
0: దశరథుని కుమారులు.
1: ఎంపరర్ దశరథ.
0: ఎవరు దశరథుడు?
1: హూ ఇస్ దశరథ?
0: కోసల దేశపు రాజు కాదు.
1: ఈస్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
0: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐ పది చేరినటువంటి రథం ఈ దేహమే.
1: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్స్ ఆఫ్ యాక్షన్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10 సెన్సెస్.
0: దీనినే అయోధ్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
0: అయోధ్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ అయోధ్య?
0: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
1: నాట్ ద నేమ్ ఆఫ్ ఎ సిటీ.
0: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
1: ఎ ప్లేస్ ఇంటూ విచ్ ఎనిమీస్ కెనాట్ ఎంటర్.
0: అది మన హృదయము.
1: దట్స్ అవర్ హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
1: ద హార్ట్ ఈస్ అయోధ్య.
0: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
1: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
0: ఈ దేహమునకు సత్వరజో తమో గుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
1: దిస్ బాడీ హస్ త్రీ వైవ్స్. ద సాత్వికము
0: కౌసల్య,
1: పైయస్ క్వాలిటీ.
0: తామసికము సుమిత్ర.
1: దిస్ ఎమోషన్ ఇస్ సుమిత్ర.
0: రాజసికము కైక.
1: రాజసిక్ ఇస్ కైక.
0: కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది.
1: సో దిస్ బాడీ ఇస్ అట్రాక్టెడ్ బై త్రీ అట్రిబ్యూట్.
0: వారే మూడు పత్నులు.
1: ద త్రీ వైవ్స్.
0: ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత
1: as these three are wives,
0: dharmartha kama moksham anetundi naluguru biddalu puttaru.
1: They have four objects.
0: Dharmartha kama moksham ive naluguru kudaru. Ramalakshmana Bharata Shatrughna.
1: Ramalakshmana Bharata Shatrughna stand for dharma, righteousness, artha, the wealth, kama, desire,
0: dharma,
1: moksha, liberation.
0: Prajnanam nasistundi.
1: Dharma is always after spiritual.
0: Prajnanam anaga evaru? Prajnaname Sita.
1: That prajnana is Sita.
0: Ramulu prajnanam ane Sitanu varinchadu.
1: Rama is after the spiritual awareness.
0: Ee prajnanam anetundi Sitanu
1: this Sita spiritual awareness
0: తీసుకొని
1: taking her
0: కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు.
1: He is in the forest of ignorance.
0: అక్కడ అజ్ఞానం అనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల
1: దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: దుర్మార్గం అనేటువంటి రావణుడు ఈ ప్రజ్ఞానం అపహరించాడు.
1: దేర్ యు ఫైండ్ రావణ వికెడ్ వన్.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత
1: వివేకము
0: అవివేకం అనేటువంటి వారి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు.
1: దేర్ ది డిస్క్రిమినేట్ ఇన్డిస్క్రిమినేట్ క్వాలిటీ.
0: వివేకం అనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకం అనేటువంటి వాళ్ళని సంహరించాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ డిస్క్రిమినేషన్ he killed the valley in this
0: అక్కడ నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ ఫ్యామిలీ, దట్స్ ఎన్ ఓషన్.
0: ఈ సంసారం అనే సాగరం లోపల
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్
0: దాటాలి.
1: వన్ షుడ్ క్రాస్.
0: ఏ ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
1: దేర్ ఇస్ ద హనుమాన్ ద కరేజ్.
0: ధైర్యము, ఆ ధైర్య సాహసం చేత, సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు.
1: విత్ కరేజ్ అండ్ వేలర్ ఆఫ్ హనుమాన్ హీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్.
0: అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజోతమ గుణంలో మూడు అడ్డు వచ్చాయి.
1: హావింగ్ క్రాస్
0: రజోగుణమే రావణాసురుడు. సమోగుణమే కుంభకర్ణుడు.
1: కుంభకర్ణ.
0: సాత్వికుడే విభీషణుడు.
1: సాత్విక్ పైస్ క్వాలిటీస్ విభీషణ.
0: అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణమని సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
1: ఈ కిల్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద డెమోనిక్ ఆస్పెక్ట్ అండ్ కరోనేటెడ్ ద పైస్ ఆస్పెక్ట్.
0: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేసరికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తన తీసుకుని వచ్చాడు.
1: ఆఫ్టర్ విభీషణ ఇస్ కరోనేటెడ్ హీ గాట్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
0: బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి.
1: అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద నాలెడ్జ్.
0: అది నిజమైన విద్య.
1: దట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్.
0: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
1: అన్లెస్ వన్ పాసెస్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ వుడ్ నాట్ బికమ్
0: ప్రాక్టికల్. మూల కారణము గుణములే, సత్వరజోతమో గుణములు.
1: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
0: సాత్వికమైనటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
1: ఈవెన్ ద పైస్ క్వాలిటీ షుడ్ బి అండర్ సర్టన్
0: లిమిట్. ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమైనటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి.
1: బికాస్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్. ఈవెన్ పైస్ క్వాలిటీ
0: సహవాసములు పట్టింది.
1: And it will be in the company of the two other two, emotion and the dullness.
0: కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె.
1: Therefore, pious quality Vibhishana.
0: సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు.
1: At the right time he is in the company of Rama.
0: అదే విధంగానే ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి.
1: So have to wait for the appropriate time.
0: కాచి కాచి మనం ఉంటుండాలి.
1: Wait and wait.
0: అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసమో.
1: Why should we wait?
0: ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో.
1: To have that good destiny, that sanctity, we have to wait.
0: కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటుండాలి.
1: సో హెట్ వెయిట్ మోమెంట్ టు మోమెంట్.
0: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
1: మెనీ ఆఫ్ యూ నో రామకృష్ణ పరమహంస.
0: తెల్లవారిన మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ హీ వెయిట్స్.
0: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని అని పరితపించేవాడు.
1: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ సో సాడ్ దట్ ఐ కుడ్ నాట్ సీ యూ, ఓ గాడ్ దిస్ డే ఇస్ వేస్ట్.
0: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
1: బికాస్ ఆఫ్ దట్ యర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ గాడ్ హీ కుడ్ బి సో నోబుల్ అండ్ మైటీ.
0: నామాలు అక్షరాలు కూడా రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్.
0: అదే కలకత్తా లోపల లాలా లజపత్ రాయి, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, ఇంకా అనేక మంది, అరవింద్ ఘోష్, ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: ఇంటెలెక్చువల్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నిలిచిపోయినాయి?
1: డు యు ఫైండ్ దేర్ నేమ్స్?
0: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
1: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
0: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
1: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోట్.
0: చదువ కారణము
1: ఈజ్ ఎడ్యుకేషన్.
0: కాదు కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
1: సీక్రెట్ ఫీలింగ్ ఇస్ ద కాజ్.
0: కనుక ప్రతి దానికి కూడాను విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
0: విశ్వాసమే లేకపోతే
1: వితౌట్ ద ఫెయిత్
0: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
0: ఏ విశ్వాసము?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
0: ఆత్మవిశ్వాసం.
1: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్?
0: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని ఎంత ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
1: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know? You say that, I believe that what I know.
0: చూచిందానే నమ్ముతానంటాడు.
1: I believe what I see.
0: ఏమి చూచావు నీవు?
1: What is it you have seen?
0: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
1: I feel the mind is.
0: నీ మనసు నువ్వు చూచావా?
1: I have seen your mind.
0: ఎట్లా నమ్ముతున్నావు నీవు?
1: How do you believe it?
0: నీ మనసుకు రూపముందా?
1: Mind has it any form?
0: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
1: You say I am very happy.
0: ఆనందానికి రూపమేమిటి?
1: Happiness. What
0: ఎట్లా నీవు నమ్ముతున్నావు?
1: How do you believe it?
0: నీ యొక్క అనుభూతియే.
1: Is your experience?
0: విశ్వాసమే.
1: That is.
0: అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
1: So each one has got his own faith.
0: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి పరచుకోవాలి.
1: The faith you develop in the sacred way.
0: కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ
1: రావణ విత్ ఆల్ హిస్
0: ఎడ్యుకేషన్ విశ్వాసం లేదు.
1: He has no faith in the self.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
1: సో హీ హాస్ నో ఫెయిత్ ఇన్
0: గాడ్. పాపం అంటే భయం లేదు.
1: హీ ఇస్ నాట్ అఫ్రైడ్
0: ఆఫ్ దైవం అంటే ప్రీతి లేదు.
1: అండ్ హీ హాస్ నో లవ్ ఫర్ గాడ్. సో హీ డిడ్ పెనెన్స్.
0: ఏమి తపస్సది?
1: వాట్ పెనెన్స్?
0: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
1: ఆల్ ద తపస్ పెనెన్స్ బికేమ్ తమస్ డార్క్నెస్.
0: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటిది హృదయంలో ప్రతిష్ట కావాలి.
1: హావింగ్ అండర్ టేకింగ్ పెనెన్స్ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
0: ఈ ప్రతిష్ట కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్స్?
0: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
1: హెస్ ఫర్గాటన్ ట్రూత్ అండ్ రైచస్ కాండక్ట్.
0: కనుక రామాయణం అంతా కూడాను
1: ఎంటైర్ రామాయణ
0: సత్యధర్మములు చేత, అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్.
0: సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతుంది.
1: ఎ ఫైట్ బిట్వీన్
0: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది.
1: రైచియస్ అండ్ అన్ రైచియస్,
0: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతుంది.
1: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మహాభారత యుద్ధము.
1: దిస్ ఇస్
0: ది రామరావణ యుద్ధము.
1: దిస్ ఇస్ రామరావణ వార్.
0: నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్
0: హార్ట్. యుద్ధము ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
1: The noble one who will find a solution to this war, his life would be redeemed.
0: కనుకు ఆ విజయాన్ని మనం సాధించాలి.
1: So we should be victorious, we should win.
0: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to live in Ramarajya.
0: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: And we should develop heart in this sacred path.
0: రేపటి దినము
1: tomorrow
0: ఈ రామాయణం యొక్క సంఘర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము, ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
1: We should understand all the subtleties of Ramayana and conduct ourselves tomorrow coronation of Rama, the coronation of Rama in one's own heart.

0: Sai Ram, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Shri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Kramamudappaka minta Chilanavu chandrudu Kramamudappaka minta Pratidinambunu bhanudu Udayastamayamula nondanela గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంబు కళ కళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళము ప్రవహించు చందమేలా ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవం జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మతభేదంబులేలా ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను

అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు జాతి మత భేదంబులేలా ధన

0: రెండు క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్ సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో ది గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలములు ప్రవహించు చందమేల.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ flow incessantly with sounds.
0: Chanamaina vishranti kanakata pavanundu jivakotini brova vivadela.
1: We find the tireless wind that blows continuously sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu ధన విభవ మత భేదంబులేల.
1: ఇన్ దిస్ నేచర్ అమంగ్ మ్యాన్ కైండ్ వై షుడ్ దేర్ బి డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వెల్త్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ రిలిజియన్.
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు అతని ఆజ్ఞను పాలింప నరయరండు.
1: నో హూ ఇస్ ద కమాండర్, నో హూ ఇస్ ద మాస్టర్ హూస్ కమాండ్ అండ్ ఆర్డర్ యూ షుడ్ ఒబే అండ్ ఫాలో. టు నో దాట్ ఎంక్వైర్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
1: Every living creature, every man aspires for happiness, peace and bliss.
0: కాని ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet he is not able to know the nature.
0: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
1: In this nature, everyone wants to know the objective, the goal of life.
0: కాని ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
1: Though firmly determined, no one yet has found out the goal of life.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
1: One in thousand, one in million would continue in this pursuit without dropping in the
0: samanya prajalu ee paramavadini gurtinchadaniki sadhyam kadani gurtinchi nirantaram tama yokka jeevitamunu bhautikamaina laukikamaina prakrutamainatvanti yokka padartha prabhogam nandu kalamnu gadupuntaru.
1: The ordinary people find it impossible to know the goal of life, so they are drowned in fleeting momentary physical worldly pleasure.
0: Kadupu ninduku tindi, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడే కలత్రయములతో కిలకలలాడే ఉందరులతో ఇదియే ప్రకృతి యొక్క వైభవం అని భావించుతూ తృప్తి పొందుతుంటారు.
1: పీపుల్ ఆర్ డెల్యూటెడ్, దే ఆర్ మిస్టేకెన్ దట్ ద లైఫ్ సెంటర్స్ అరౌండ్ ఫుడ్, రేమెంట్, షెల్టర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద వైఫ్ అండ్ రిలేషన్స్.
0: కానీ ఇంతకంటే గొప్ప పరమావధి అధికంగా ఉంటున్నది.
1: బట్ దేర్ లైస్ ద సుప్రీం గోల్ అబౌవ్ దెమ్.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందమును పవిత్రమైన జీవితాన్ని గడిపే నిమిత్తమై ప్రాణులు అనేక మంది అనేక సాధనలు సలుపుతుంటారు.
1: ఇన్ దిస్ నేచర్ పీపుల్ ప్రొసీడ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్ టు ఎంజాయ్ దట్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: ఉపనిషత్తులు యందు ఈ శాశ్వత ఆనందాన్ని పొందే నిమిత్తమై తైత్తరీయ ఉపనిషత్తు ఈ యొక్క దీనిని ఒక పక్షిగా పోల్చుకున్నది.
1: ఉపనిషత్స్, ద తైత్తరీయ ఉపనిషత్ ఇన్ పర్టికులర్, డిస్క్రైబ్స్ ద

0: heard in this context.
1: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
0: The head symbolizes శ్రద్ధ or sincerity.
1: ఈ పక్షి యొక్క కుడి భాగము రుతం అని పిలుస్తూ వచ్చారు.
0: The right side of this bird is called రుతం.
1: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుస్తూ వచ్చారు.
0: The left wing is called సత్యం.
1: రుతం సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగం అనగా రెక్కలు.
0: రుతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
1: దానికి తోక ఉంటుండాలి.
0: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
1: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
0: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
0: అండ్ ద బాడీ ఈజ్ మహత్ మిస్టీరియస్.
1: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ రుతం సత్యం మహత్తత్వం యోగము ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
0: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ శ్రద్ధ ద రుతం ద సత్యం అండ్ మహత్ ప్రైమార్డియల్.
1: రుతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
0: రుతం ఈజ్ నాట్ మియర్లీ ఎ వింగ్.
1: త్రికాల భాజ్యం రుతం అన్నారు.
0: రుతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది ఎట్టి కాలములందు.
1: మూడు కాలములందు మార్పు చెందినటువంటిదే ఈ రుతం.
0: రుతం డస్ నాట్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: సత్యం ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది.
0: సత్యం చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: భూత భవిష్యత్తు వర్తమాన కాలములందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంది. కానీ సత్యం మాత్రము వదలదు.
0: ఇట్ మే చేంజ్ ఇన్ ది త్రీ టైమ్స్ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: దీన్ని సత్యము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సత్యం.
1: ఇంకా కంఠం ఉంటుండాలి.
0: నెక్.
1: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
0: ది నెక్ స్టాండ్స్ ఫర్ శ్రద్ధ స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
0: వన్ ఎక్వైర్స్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ది సిన్సెరిటీ.
1: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది ప్రమాణమైనటువంటిది.
0: ది సిన్సెరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీయింగ్.
1: చుతం హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
0: శ్రద్ధ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రుతం అండ్ హితం.
1: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
0: శ్రద్ధ రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్.
1: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాడు.
0: గీత ఆల్సో క్లియర్లీ డిక్లేర్స్ దట్ యుల్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ సిన్సెరిటీ.
1: కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు.
0: కృష్ణ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఏ కార్యము చేయవలసినని ఏ యొక్క కర్మను ఆచరించవలనన్నను శ్రద్ధ అత్యవసరము.
0: టు అకంప్లిష్ ఎనీ టాస్క్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
0: మ్యాన్ విదౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
0: శ్రద్ధ ఇస్ మీనింగ్ ద స్ట్రెంగ్తెనింగ్ ఆఫ్ వన్స్ ఓన్ అంబిషన్.
1: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
1: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
0: పర్మనెంట్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
1: చెల్లింపలేనటువంటిదే శ్రద్ధ.
0: అన్వేవరింగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
1: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
0: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
1: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
0: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
1: ఈ శ్రద్ధ యందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు తారకము అన్నారు.
0: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: ఈ శ్రద్ధతో కూడినటువంటిది తారకము.
0: దట్ విత్ సిన్సెరిటీ తారకం.
1: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
0: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ మారక చేంజబుల్.
1: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానమునే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
0: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
0: దట్ విత్ శ్రద్ధ విదౌట్ ఇట్ ఈస్ మారకము.
1: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
0: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
1: ఇటు తారక మంత్రమే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
0: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
1: తైత్తిరీయ ఉపనిషత్తు నందు ప్రధానమైనటువంటి సూత్రము.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరీయ ఉపనిషత్.
1: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
0: మెనీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్ ఇన్ డెప్త్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ తైత్తిరీయోపనిషత్తునందున్నటువంటి జ్ఞానస్వరూపము చాలా పవిత్రమైనటువంటిది.
0: ద వే హౌ తైత్తిరీయోపనిషత్ స్పీక్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ హైలీ సేక్రెడ్.
1: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందు కూడాను శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ క్లియర్లీ ఎంఫసైజ్డ్ on the necessity of sincerity in every walk of life, be that ethical or scientific or worldly or physical.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక దత్తమునందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
0: In spiritual field, this sincerity is almost a mantra.
1: కనుకనే తారక మంత్రం అని చెప్పేదంటో శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
0: Therefore, taraka speaks of this mantra.
1: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదేనే మారకము.
0: Without this sincerity, it is maraka, changeable.
1: Marakam anetundi siddha undadi kaani idi continue ga prayatninchajeyandi.
0: In maraka the changeable, there is no sincerity.
1: Kalaka nirantaramu sarvakala sarvavasthali endukodanu trikalam endukodanu shashtanga satyanga nityanga undeetundi ee taraka mantramu.
0: Therefore, taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
1: ఈ ఐదు అంగములను కూడాను సార్థకం గావించుకొని మాలిన్యరహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
0: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
1: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
1: ee moodinti yokka sarame nijamaina petti gnanam.
0: The essence of these three is true wisdom.
1: Kanaka gnanam anaga kevalam edo oka vidhamaina grantha parichayam kaadu.
0: Wisdom is not textual knowledge.
1: Advaita darshanam gnanam ani cheppetundi kaadu.
0: It is not merely the experience of non-dualism.
1: Dvaitamunandukunu advaitam emidi untunnadi.
0: Even in dualism there is non-duality.
1: Ilanti parama satyanni prabodhinchinatvadi taittiriya upanishattu.
0: Taittiriya upanishad speaks of this supreme principle of truth.
1: Deeniki maroka samayamnandu shankarulu varu jayatra chetunnappudu anni vaipulu kodunu prayanam salputu vacharu.
0: Shankara went round the country celebrating his victory.
1: Bharata deshamanta kodunu nalumulalla tirigi vacharu.
0: He went round all the four corners of this country.
1: Kani uttara deshamunaku vellinappudu
0: when he was in the north
1: akkada oka maha pedda gurunto undinatvanti oka rushini thanu kalukunnadu.
0: He could come across a sage of nobility and excellence.
1: Athanu kevalam oka rushi kaadu grihasthasamlo unnatvanti vaade.
0: He is not merely a celibate but he is a householder.
1: Athani pere mandalikudu.
0: His name is Mandalika.
1: Athani patni Ubhaya Bharati.
0: His wife is Ubhaya Bharati.
1: Aa Ubhaya Bharati sarva sampannalu koodinatvantidi.
0: Ubhaya Bharati is full of plenty and prosperity.
1: Rutam satyam mutam moodintiki kodunu gurtinchinatvantidi.
0: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
1: Athanito Shankara varu vaadam chesadaniki koorukunnaru.
0: Shankara was ready to argue with him.
1: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాక్ష్యాన్ని ప్రబోధించే నిమిత్తమై శంకర వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు.
0: శంకర హాస్ చోజన్ ఉభయ భారతి యాజ్ ద జడ్జ్
1: మండనమిస్తుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిస్తు.
1: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకి ఎట్టి సందేహం లేదు.
0: She has no doubt with regard to the winner in this argument.
1: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
0: Ubhaya Bharati knows all the details
1: of this. వారు మండన మిశ్రుడు వాదించే సమయ లోపల తాను ఏక దీక్షతో పూని ఈ వృతాన్ని పూనుకుంది.
0: When there was argument between Shankara and Mandana Mishra, here is
1: కడపటికి
0: ఉభయ భారతి డిటర్మినేషన్.
1: తన భర్త ఓడిపోయినాడని గుర్తించింది.
0: Finally she declared that her husband lost in the argument.
1: హస్బెండ్ ఓడిపోవటం చేత శంకర్ వారు విజయాన్ని సాధించారు.
0: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఈజ్ ద విన్నర్.
1: అందువల్ల ఈ వాగ్వాదనకు పూనుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేషన్ చేసి వచ్చాడు.
0: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాజ్ పుట్ ఫోర్త్.
1: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
0: And as per the agreement, he has accepted celibacy.
1: పతి సన్యాసం స్వీకరించిన తర్వాత సతి కూడాను అర్ధాంగి కనుక ఆమె కూడాను స్వీకరించింది.
0: The wife, being the half body of the husband, followed the same path.
1: ఈ విధంగా ఇరువురు కూడాను సన్యాసం స్వీకరించి
0: both of them have renounced the whole
1: జగత్తునందు జ్ఞాన ప్రబోధన సలిపేటువంటి మార్గమును ప్రబోధిస్తూ వచ్చారు.
0: They have chosen the path of propagating wisdom in this world.
1: జ్ఞానము లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది.
0: Without wisdom, human life has no value.
1: చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకును విచారణ శక్తి చెలపవలసి వస్తుంది.
0: One has to think from the smallest to the biggest.
1: కట్టగలబడికి ఈ ఉభయ భారతి చెప్పింది.
0: Finally, ఉభయ భారతి
1: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించవాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
0: To acquire this sacred wisdom, we should follow three paths.
1: అది నిజమైనటువంటి జ్ఞానం అనేది.
0: That is the true wisdom, she said.
1: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
0: The husband was not bothered, worried because of his being lost in this argument.
1: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తిగా గుర్తించుకోలేకపోయాడు.
0: He could not know the real value of the wisdom he acquired.
1: రుతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
0: He could not know the true form of rutam.
1: అప్పుడు భోజనం చేసే సమయం లోపల
0: while dining
1: annam brahma an cheppali.
0: One has to say food is god, annam brahma.
1: Raso vishnuho ee rasame vishnu swarupamu.
0: The essence of food is vishnu.
1: Anname brahma.
0: Food is god.
1: Annamu dehamulo praveshinchi sarvangamulu endukunu saranni prabodhisthundi anaga andisthundi.
0: The food partaken will have its essence that is supplied to the whole body.
1: Ee shaktiye kaakunda raktamuga marchi aa raktamunu shaktiga roopandipachestundi.
0: In fact, it gets transformed into blood and energy.
1: Bhokto devo maheshraha annadi tirigi.
0: And it is also said the one who can takes food is god again.
1: Aa balame jagattunakantakunu gnanamunu prabodhisthundi ani.
0: And this principle teaches wisdom to the whole world.
1: Annam brahma.
0: Food is god.
1: Rasam vishnu.
0: Essence is vishnu.
1: Bhokto devo maheshraha.
0: And the one who partakes food is maheshwara.
1: Moodu gunamuluga untundayi.
0: These are the three attributes.
1: ఈ మూడు గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి రుతం అన్నారు.
0: రుతం ఈస్ యూనిఫైయింగ్ దీస్ త్రీ పాయింట్స్.
1: మూడు గుణములు కూడాను ఏకం భావించాలి.
0: ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: దేహము, మనస్సు, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి రుతం.
0: రుతం మెంట్ ది పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, మహాత్మనం.
0: It's only noble soul who will have unity in thought, word and deed.
1: కనుకని మనో వాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
0: Therefore the oneness of thought, word and deed is the truth.
1: ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము.
0: These three represent Brahma, Vishnu and Maheshwara.
1: ఎవడైనా సరియే ఏ కాలమునందైనా సరియే ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రము గావించుకోనన్న ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
0: Let him be anyone of any point of time should know the significance of these three.
1: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
0: Here is a bulb.
1: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి.
0: And you find a glass there.
1: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి, కానీ మూయబడినటువంటి గ్లాస్ కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
0: Because of the glass which is dirty surrounding here in the bulb, you get dim light only.
1: పొగ చేరుకొనిపోవటం చేత
0: because of the smoke around
1: ee jeevita light prakashavantanga undadu.
0: The light of life doesn't shine.
1: దానిని పూర్తిగా తుడిచి వేసినప్పుడే
0: when you clean the glass
1: jyoti spashtanga kanipistundi.
0: You can see the light clearly.
1: Adi ee naadu manam cheyavalsinatundi pani.
0: That's what we should do today.
1: Aa pogane aham annaru.
0: And the smoke around is aham.
1: Mana manasu yokka chuttugulanu cherinatundi ee pogane.
0: It is a smoke of illusion around the mind.
1: అహంకారం అనేటువంటిది చేరటం చేతనే దివ్య జ్యోతి జ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశించడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఈగో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిమ్ లైట్.
1: ఈ అహంకారం అనేటువంటిది దేని ఎందుకు ప్రవేశిస్తుంది?
0: ఈగో వేర్ డస్ ఇట్ గెట్ ఇన్?
1: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
0: వెన్ వీ గివ్ అప్ దిస్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ పాత్ ఆఫ్ లైఫ్ we are egoistic.
1: Tana satyanni taanu gurtinchukolenappude aham vachi cheripothundi.
0: When you don't know your true nature, you turn egoistic.
1: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: ది వరల్డ్లీ థాట్స్ లీడ్ టు ఈగో.
1: ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
0: ది వరల్డ్లీ థాట్స్ విల్ మేక్ యూ ఈగోయిస్టిక్.
1: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో బికాస్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్.
1: అన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
0: One has to kill all these.
1: అప్పుడే ఈ అహమునకు ప్రవేశం ఉండదు.
0: Then there will be no aham ego.
1: అహమును తుడిచివేయకుండా జ్ఞాని మాత్రం కాడు.
0: Without wiping out ego, you cannot have wisdom.
1: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
0: You cannot know the sanctity of
1: ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
0: To see the light of life, one has to clean the glass around.
1: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
0: This is the teaching of ఉభయ భారతి.
1: ఒకానొక సమయంలో అప్పుడు తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
0: At one time she built a hermitage along the shores of Ganges and started.
1: ఆమెతో అనేక మంది శిష్యులారంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
0: There are many disciples around her listening to her teachings.
1: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ చే.
0: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
1: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
1: అతను పోతూ పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
0: And then Ubhayabharati could notice the presence of this renunciant.
1: అతను సర్వసంగ పరిత్యాగైపోయినాడు.
0: Yes, totally sacrificed.
1: అతను నిజంగా జ్ఞానియే.
0: Is one of his
1: గాని అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయభారతి.
0: Ubhayabharati found out a small mistake here.
1: తన నీరు త్రాగేటువంటి ఒక దురను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
0: He was resting, keeping that earthen pot as a pillow.
1: అప్పుడు ఈమె పోతు కూడాను ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
0: హీ ఈజ్ వన్ ఆఫ్ విజ్డమ్ నో డౌట్.
1: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండది అని.
0: హియర్ దేర్ సమ్ ఫాల్ట్ ఇన్ హిమ్.
1: అది అతనికి వినేటట్టుగా చెప్పింది గట్టిగా.
0: అండ్ షీ డిక్లేర్డ్ లౌడ్లీ.
1: ఏమని చెప్పింది?
0: వాట్ డిడ్ షీ సే?
1: ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు.
0: అండ్ డిసైపుల్స్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద ఫాల్ట్ హియర్.
1: అమ్మా సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడబడికి ఇక్కడ వచ్చి తన తల క్రింద బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
0: హావింగ్ రినౌన్స్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిస్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిస్ పిల్లో.
1: అది విన్నాడు ఆ సన్యాసం.
0: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
1: తక్షణమే అతను ఆమె తిరిగి వచ్చే సమయంలో ఆ బుర్రను తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
0: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
1: అప్పుడు దానిని చూచి ఉభయ భారతి చెప్పింది, ఒక్కటే వదిలినాడు అని అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవి అనింది.
0: షీ సెడ్ ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
1: ఏమిటి ఇది?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఈ యొక్క ఉభయ భారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
0: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
1: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
0: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్ కస్టడీ.
1: ఆమె ఈ విధంగా చెప్పింది, ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు.
0: బికాస్ హిస్ ఈగో ఈజ్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
1: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని.
0: హీ కెనాట్ బి ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ హెస్ దిస్ ఈగో అండ్ పొజిషన్.
1: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానము వర్ణించుతూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయ భారతి.
0: ఉభయ భారతి వెంట్ ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: ఈ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
0: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
1: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
1: ఎవరికి ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణములు కూడాను వాళ్ళలో ఉన్నాయి.
0: Women have certain qualities which are not apparent to men.
1: Okay, స్త్రీలు కదా అని వారిని మనం అలక్ష్యం చేయకూడదు.
0: Because they are women, you cannot neglect them.
1: వారు ప్రత్యక్ష ప్రబల స్వరూపులు.
0: In fact, they are very forms of energy.
1: ప్రత్యక్ష జ్ఞాన స్వరూపులు.
0: They are the embodiments of wisdom.
1: కనుకనే అట్టి జ్ఞాన స్వరూపులైనటువంటి స్త్రీలను మనము కొంతవరకు గౌరవించుతూ రావాలి.
0: We have to respect women who are the personification of wisdom.
1: ఆమె ఒకానొక సమయం లోపల చెప్పింది.
0: She said at one time,
1: ఉద్యోగములు చేయ నృతులందరూ పోవా, గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
0: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్.
1: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా, ఇల్లును పోషించు పిల్లు లేరి.
0: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్ హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ.
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంతలేరి.
0: If women also go along with their files to the offices, who will take care of the kitchen?
1: Parabalulaku nerpa paathashalalakega tambalulaku nerpu taluleri.
0: If they go to schools and colleges to teach, who will teach their own children?
1: Dharam valla kalugu ibbandi teerina intiloni korathalu entha undu.
0: There may be a kind of solution to the financial problem.
1: Ee udyogam chese
0: so many problems at home.
1: Dharam valla korathu teerutundi kaani intilo unnatundi baadalu enniyo untuntai.
0: The financial demands may be met with, but there will be many house problems.
1: Kanukane vaari anni baadalu kuda ochukoni
0: they could bear all the suffering.
1: Annitini sahinchukoni
0: they could bear all the suffering.
1: Labinchetvanti dukkamulu kashtamulanta kuda tattukoni nettukoni munduku saagipoyetvanti dheerulu gambheerulu vaallu.
0: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
1: Gruhamaryadalanu kaapaadukuntu
0: they uphold the
1: gruhini aneetvanti keerthini nilabettukuntu
0: they uphold the courtesy and the prestige of
1: ee pracharam prabhachyankata chaatutu vachindi ubhayabharati
0: propagated this idealism.
1: కనుక ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకును ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
0: నోబడి కెన్ నో ద యాక్చువల్ పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ పర్సన్.
1: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు బి ద వన్ ఆఫ్ విజ్డమ్ హీ షుడ్ నో ద త్రీ ఫోల్డ్ పాత్.
1: సత్యం బ్రూజాత్
0: speak truth
1: priyam bruyat
0: in an acceptable way
1: bruyat satyam apriyam
0: never say truth in a harsh way
1: satyam anetundi kevalam oka vidhamai petti naitika vidhigonu kaapadutundi
0: satya is the moral value
1: priyam bruyat idi kevalam dharmika gunamunu kaapadutundi
0: the truth has to be said in a good way palatable way
1: bruyat satyam apriyam idi aadhyatmika gunamunu kaapadutundi
0: never say it in a harsh way that is spiritual
1: anniyu satyamlone emidi untunnavi
0: all are present in satya
1: satyame pratyaksha daivam prati manavunaku
0: truth is god to everyone
1: ye devalayamu ponakkaledu
0: you don't need to go
1: satyam sarvatra untundadi
0: truth is everywhere
1: satyame sarva sampadalanu kodanu kolipothunnattuga vaadi kodanu kaapadutundi
0: and truth will confer all the plenty and prosperity to everybody
1: prema sarupulara
0: embodiments of love
1: satya margamunu avalambinchandi
0: follow the path of truth
1: dharmamunu poshinchandi
0: sustain dharma
1: jeevita margam lopala nijamainatvanti gnanamunu abhivruddhi chesukondi
0: in the path of life acquire wisdom
1: ee gnanamivruddhi nimittamai
0: improve upon wisdom
1: manamu annam bruyat annam sarayinatvanti sadivaina deentlo chadavutu teesukuntu raavali
0: we begin with food which we have to take it in the proper way
1: ప్రియం అన్నం ప్రియంగా ఉంటుండాలి
0: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్
1: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవచింతన చేత దోషం నిర్మూలం కావించాలి
0: యాజ్ వి ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
1: అన్నం బ్రహ్మ కలుగునే దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి
0: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్
1: ఇంకా మనం తెలుసుకోవచ్చు విష్ణువు
0: then vishnu
1: rasomai vishnu
0: the essence of food
1: annam tina tarvata rasa swarupamai mana dehamlo sancharistuntuntadi
0: the essence of food is supplied to the whole body
1: vishnu swarupamu
0: that is vishnu vastness
1: brahmo devo maheshwara
0: brahma
1: ee brahma anetundi bhokto devo maheshwara
0: the one who partakes food is maheshwara
1: ee rendinti yokka shakti chetane manavudu brahma swarupanni dharistuntadu
0: man assumes the form of creator brahma
1: shiva swarupanni dharistuntadu
0: and he takes upon himself the form of shiva
1: swarupamuga emiti
0: what is shiva
1: anni vidhala tyagamlenitti vaadu
0: he symbolizes sacrifice
1: ye vidhanga tyagam chesukunnadu
0: how does he sacrifice
1: annintiki kudanu okkati kudata deham kudanu thana tyagam chesukuneetundi vaadu shivudu
0: and in fact shiva sacrifices his body
1: ee body ni ye vidhanga tyagam chesadu
0: how did he do it
1: prapanchamlo prati manavudu kudanu dehanni amitanga premistuntadu
0: in this world every man is attached to the body
1: kaani itti dehaabhimanam kudanu athaki teliyadu
0: shiva has no body attachment
1: ఈ దేహాభిమానం పూర్తి త్యజించి
0: హస్ గివెన్ అప్ ది బాడీ అటాచ్మెంట్
1: ఆత్మాభిమానం నుండే తన ఆత్మను ఇమర్చి
0: హీ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ
1: దినదినం ఊరూరు తిరుపమిత్తుడు గాని కంటి ఇంటి పట్టిన కీటి కురివలేదే అని పార్వతి బోధించింది
0: పార్వతి టోల్ హిమ్ యూ గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్
1: ఒక ఇల్లు కూడా లేదే
0: యూ డోంట్ హ్యావ్ రెసిడెన్స్
1: ఉండి ప్రయోజనం ఏమిటి
0: వాట్ ఫార్
1: దినదినం ఊరూరు తిరుపమిత్తుడు గాని ఇంటి పట్టిన కూటికి ఇరవలేదే
0: యూ గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్
1: తలదాచుకుని దోశని కంపలేదే
0: యూ హ్యావ్ నో షెల్టర్
1: ఇట్టి కాపురము నేను ఎట్లు చేతు అనింది
0: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్
1: పరమ శాంతంతో శివుడు బోధించాడు
0: శివ పాసిఫై
1: పార్వతి ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే
0: వాట్ హ్యాపన్స్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ బిగ్ హౌస్
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు
0: And the rats will get in even before we go. And then there will be cat also following
1: rat.
0: And you have so many
1: problems. And
0: he told Parvati this way, don't expect these things.
1: అటాంటి సత్సంగ పరిత్యాగం అయినటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
1: మౌళి గుడికెళ్ళి చంద్రమఖండకలతోడ బెడదారు గుంపెడు జడతోడ.
0: అండ్ హిస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్వోవన్.
1: జడలలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
0: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there
1: dambaina palanetrammu thoda
0: with the forehead which is so big
1: nalla regidi vanti nallani medu thoda
0: with the dark neck
1: karamana naga kankanamu theda
0: and with all the ankle there
1: nadumulu chutti naga charmam thoda
0: and there you find the skin and the
1: bhasmam thoda
0: and with bhasma
1: vibhutiya kunkuma puttuto
0: and the kunkum on the forehead
1: tamula raga darambu thoda talhayama mayavajra taatankamulu thoda విచ్ఛాస్త్రవద్దయా వృష్టి తోడ నల్ల కులవులు దునుమాడు కొల్లలాగుడు మెరుగు చామన చాయని మేని తోడ
0: విత్ ఆల్ ది షైన్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్కిన్ అరౌండ్ ద వెయిస్ట్ అండ్ ద కుంకుమ ఆన్ ద ఫోర్హెడ్ దేహాన్ని ఆయనగా
1: చేజిస్తూ వచ్చాడు
0: అండ్ శివ మౌళి గుడికని
1: చంద్ర మఖండ కడ తోడ
0: విత్ ఆల్ ద షైనింగ్ లైట్ ఆఫ్ ద మూన్
1: బెడదారు గుంపెడు జడ తోడ
0: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ ఇన్ రో
1: జడలో ప్రవహించు చెదరేటి దిగు తోడ
0: అండ్ దేర్ ఇస్ ఫైన్ ది ఫైన్ ది రెస్ప్లెండెంట్
1: దంబైన పాల నేత్రము తోడ
0: విత్ ద వైట్ ఫోర్హెడ్
1: ఇలాంటి వేషాన్ని ధరించి
0: విత్ దట్ అపారల్
1: సర్వసంగ పరిత్యాగై
0: హి సాక్రిఫైస్డ్ ఆల్
1: కేవలము ప్రపంచములకు జ్ఞానబోధన సల్పుతూ వచ్చాడు
0: హి టాట్ ద లెసన్స్ ఆఫ్ విజ్డమ్ టు ద వరల్డ్
1: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు
0: వాట్ ఈస్ విజ్డమ్
1: త్రికరణ శుద్ధి అయి జ్ఞానము అన్నాడు కట్టగలపటికి
0: Jnana meant the purity of heart is jnana.
1: Mana dehamunu parishuddham cheskovali.
0: We have to keep our body pure.
1: Mana manasunu parishuddham cheskovali.
0: Mind must be purified.
1: Mana karmanu mana parishuddham cheskovali.
0: Our actions must be pure.
1: Kalukune deenini the proper study of mankind is man ani.
0: This what is said, the proper study of mankind is man.
1: Anta emti a mankind?
0: What is mankind?
1: Sharira manasu karmala yokka ekatvame mankind.
0: It only means unifying thought, word and deed.
1: ఇట్లాగానే మనం ఈనాడు చేస్తున్నామా?
0: ఆర్ వి డూయింగ్ లైక్ దిస్?
1: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు
1: కష్టపడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
1: మన శరీర శుద్ధత.
0: చెక్ చెక్ ది
1: గంగా నదికి సజ్జలోనే ఉంటుంటారు.
0: అండ్ ఇస్ దేర్ వెరీ క్లోజ్?
1: కానీ స్నానం చేయరు.
0: దో రివర్ ఇస్ సో క్లోజ్ యు డోంట్ టేక్ బాత్.
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: కనుకనే అన్ని ఉండి కూడాను వారి పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
0: దో వి హావ్ ఆల్ వి ఆర్ నాట్ ప్యూర్.
1: దీనిని అశుద్ధతో కూడినటువంటి వాడు.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ టుడే.
1: అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
0: దో వీ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అది సోమరితనం అన్నారు.
0: ఇట్ ఈస్ ఆల్ లేజినెస్.
1: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్దుతుంటాడు.
0: ద వన్ హూ ఈస్ లేజీ ఈస్ ఫుల్ ఆఫ్ అనిమల్ క్వాలిటీ తమో గుణ.
1: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి
0: వన్ హ్యాస్ టు కిల్ అనిమల్ క్వాలిటీ.
1: మానవత్వాన్ని పెంచుకుని
0: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
1: దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
0: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది
0: వాట్ యూ హ్యావ్ టు నో టుడే ఈజ్
1: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ హార్ట్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
1: చిత్తశుద్ధి ఒకటి ఉంటే నా సర్వము సిద్ధి కలుగుతుంది.
0: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్.
1: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
0: ఫర్ ద ఫుడ్ యూ టేక్,
1: తినే భావము,
0: ద ఫీలింగ్,
1: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్
1: వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
0: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
1: పూర్వకాలం నందు
0: అర్లియర్
1: ఆచార బ్రాహ్మణులైన వారందరూ కూడాను
0: పీపుల్ ఆఫ్ ట్రెడిషన్
1: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి కానీ ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
0: దే ఇన్సిస్టెడ్ దట్ ద వైఫ్ హాస్ టు కుక్ ఫర్ హిమ్.
1: అనగా ఆ యొక్క పత్ని సర్వుల యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
0: బికాస్ వైఫ్ కుక్స్ కీపింగ్ ఇన్ వ్యూ ద హెల్త్ ఆఫ్ ది హౌస్ హోల్డర్.
1: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో.
0: If the cook is there, what
1: will
0: he do? What thought he will be
1: entertained? All the thoughts
0: of the cook will get into the food, turns into a poison.
1: So they didn't
0: entertain anybody.
1: అన్నం బ్రహ్మ.
0: Food is God.
1: అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది.
0: And then the food is God in full.
1: రసో విష్ణు.
0: ఎసెన్స్ ఇస్ అచ్చి
1: ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది అది కూడా పవిత్రంగా ఉంటుంటాయి.
0: అండ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్.
1: కేవలం శరీర శుభ్రతే మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఫర్ ద బాడీ,
1: మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి.
0: ద మైండ్ షుడ్ బి ప్యూర్.
1: ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి.
0: వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్.
1: భర్త తెచ్చాడు ఈ కూరగాయలు.
0: హస్బెండ్ బ్రాట్ వెజిటబుల్.
1: ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు ఏమిటో?
0: హౌ హాస్ హి బ్రాట్ దెమ్?
1: వాళ్ళు ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా ఏమిటో?
0: బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ద వెజిటబుల్స్ టోటలీ.
1: అదే కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడు ఏమిటో?
0: ఆర్ ద వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్.
1: ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
0: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
1: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
0: అండ్ ద వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.
1: ఎవరు మీరు గుర్తించలేరు.
0: మెనీ పీపుల్ కెనాట్ నో.
1: నిత్య జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నో మనం కర్మలు ఆచరిస్తున్నాము.
0: అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్ వీ డూ సో మెనీ యాక్షన్స్.
1: ఎన్నో దోషములను మనం పొందుతున్నాము.
0: దట్ సో మెనీ మిస్టేక్స్ దట్ వీ డూ.
1: ప్రేమ స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి.
0: హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్.
1: అప్పుడే ఈ పన్నీ పరిశుద్ధమైపోతాయి.
0: దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్.
1: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యూ విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
1: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ఋషికేశ్ వెరీ క్లోజ్ టు శివానంద ఆశ్రమ దేర్ ఇస్ అనదర్ హెర్మిటేజ్.
1: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు.
0: దేర్ నంబర్ ఆఫ్ సెలబ్రేట్స్ దేర్ అండ్ ఆల్ చపాతీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
1: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
0: ద ఇన్మేట్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫుడ్.
1: కానీ నిత్య జీవితంలో కలిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దేర్ లైస్ ఏ సేక్రెడ్ నోబుల్ సోల్.
1: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేత్
0: వన్ డే ఏ సేత్ ఏ రిచ్ మ్యాన్.
1: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
0: దట్ రిచ్ మ్యాన్ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఆన్ 11th డే ఫుడ్ వాజ్ సర్వ్ టు మెనీ పీపుల్.
1: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
0: అండ్ ద ఫుడ్ వాజ్ కంప్లీట్ పాయిజన్.
1: ఏమిటది పాయిజన్?
0: వాట్ ఇస్ ద పాయిజన్?
1: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
0: హౌ డిడ్ షీ డై ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్?
1: చూచాడు.
0: యూ నో
1: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
0: That said, rich man is old person.
1: Ganasi cheta okanni bremimpu chesi young girl ni pendi chesukunnadu.
0: Because of his money he could marry a young girl.
1: Aa bidda nirantaramu yedustu undetundi.
0: That young girl was shedding
1: tears. Na tandri naa jeevithanni ee vidhanga paadu chesi pettade.
0: And she was so sad because of her father.
1: Chaala baadha padutu undetundi.
0: She was feeling very sad.
1: కనుకని ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది? గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
0: వన్ డే వాట్ షీ టు డూ? షీ జంప్డ్ ఇన్ టు గ్యాంజెస్.
1: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
0: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11th డే.
1: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు.
0: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
1: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించలేదు. ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్. ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
1: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
0: The food is made.
1: ఇదందరూ భుజించారు.
0: All had partaken.
1: ఈ సత్యమార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్రపట్టలేదు.
0: The man of truth, the noble soul, could not sleep that night.
1: చాలా బాధపడుతూ వచ్చాడు.
0: He was miserable.
1: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
0: And he could visualize young girl.
1: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
0: I don't have any thought of a woman.
1: నేను ఎప్పుడు విషయవాసనలో నేను వాసించనే.
0: I don't have any sensual pleasure.
1: నాకు ఎందుకు ఈ స్త్రీ స్వప్నంలో రావటం?
0: How is that I dream of a
1: woman? ధ్యానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటము.
0: The moment he sat for meditation, he saw that young lady.
1: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
0: It is a very miserable thing.
1: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది.
0: In fact, what I thought appears in
1: meditation. సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గరికి పోయి ప్రశ్నించాడు.
0: And he questioned his guru, Sachidananda.
1: స్వామి, నాకు ఎందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
0: He said, Swami, why do I dream like this?
1: నాయన, యోచన పడవద్దు.
0: Don't worry.
1: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దినం చేశారు?
0: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
1: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్. ఈమె ఆత్మహత్య చేసుకుంది.
0: Then he could know that young girl committed suicide.
1: కనుకని ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
0: Nobody knows how she committed suicide.
1: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
0: It is only 11th day which is a rite for form.
1: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
0: And he could know what all had happened.
1: 2వ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు. నాయన, ఈ విధంగా మరణించింది తన వైఫ్.
0: The Sachidananda guru told his disciple this, how she committed suicide.
1: దాని వల్ల ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి ఒక సిచువల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిపార్టెడ్ సోల్ ద ఫుడ్ ఇస్ పాయిజన్ అండ్ యూ కుడ్ సీ హర్ ఇన్ యువర్ విజన్.
1: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
0: ద ఫీలింగ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇస్ ఇంప్యూర్ ఇట్ షోస్ ఆల్ ఇంప్యూరిటీస్.
1: ఆ నాటి నుంచి సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
0: That day renunciant has given up taking food.
1: Phalam dinatamu kaalam gadapatam.
0: He had partaken only fruits.
1: Edo inta paalu taagatam kaalam gadapatam.
0: And he just took
1: dehaniki edo undali kada.
0: Something is required for the body.
1: Vichanam deharachatram dehani kaapadukune nimittamu kontha aaharam undali.
0: Food is essential for the maintenance of the body.
1: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
0: ఇట్ మే బి ఎ స్పెరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్ ఇట్
1: పెట్రోల్
0: పెట్రోల్
1: కార్ రన్ కాదు.
0: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
1: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించకపోతే ఏమీ జరగదు.
0: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
1: కనుక ఏదో ఒకటి భుజించాలి.
0: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
1: కాలం గడుపుతూ వచ్చాడు.
0: సో స్పెండింగ్ టైం లైక్ దాట్.
1: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
0: అండ్ సిన్స్ దెన్ దిస్ డ్రీమింగ్
1: ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
1: స్వప్నం నందు మాత్రమే కాదు జ్ఞానం నందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
0: యూ ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
0: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
1: ఆహారం నుంచి ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి.
0: ద ఫుడ్ and the one who brought the food and his feelings are responsible for this.
1: కనుకనే ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం.
0: So in ancient days they all cooked for themselves.
1: ఎక్కడైనా మార్కెట్ కి పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగాలి.
0: If any provisions are brought home you should ask where from you got it.
1: అనగా ఇవేమైనా దొంగతనం తీసుకుని వచ్చారా లేక మరేమైనా ఉత్తో తీసుకున్నారా అని బోధిస్తారు.
0: Have you stolen them or accepted as bribe you should question.
1: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
0: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
1: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
1: కనుక భుజించడానికి పూర్వము
0: బిఫోర్ యూ ఈట్ ఫుడ్
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
0: ప్రే టు గాడ్ ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్స్ ఫుడ్.
1: అది మీరు కాలేజీలో ఎప్పుడు ఎప్పుడు భోజన టైంలో అంతా మీరు స్మరిస్తుంటారు.
0: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
1: అది పరిశుద్ధమైనటువంటి భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
0: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే ద ఫుడ్ విల్ బి ప్యూర్.
1: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
0: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై ఎనీ దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద ఫుడ్.
1: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
1: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలు అయిపోయింది.
0: సో షీ ఈజ్ వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
1: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
0: To acquire that pure knowledge, we should have sacred heart.
1: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
0: At one time, Vikramaditya convened a big conference.
1: ఆ సభయందు ఏమని చెప్పాడు? బుద్ధి గొప్పదా మేధస్సు గొప్పదా?
0: He questioned this way, is the intellect that is great or the mind, intelligence?
1: మేధస్సు.
0: మేధస్సు.
1: తెలివితేటలు.
0: The intelligence.
1: అది ఏది గొప్పది అని చేశాడు.
0: He questioned what is great.
1: సమావేశమైనటువంటి పండితులందరూ కూడాను మేధస్సే గొప్పది అన్నారు.
0: In the conference everybody said that it's intelligence that is great.
1: Vikramaditya danni angikarinchaledu.
0: Vikramaditya did not accept.
1: Annintikante buddhi chaala goppadi annadu.
0: Buddhi is superior to the mind.
1: Vedas lopala konni konni marpulu chendutu undochunu.
0: Mind may have changes.
1: Vyaktigatamainatvanti marpulu chendutu undochunu.
0: There may be individual changes.
1: Pravartana sambandhinchinatvanti marpulu chendutu undochunu.
0: Changes based on the conduct.
1: Kaani buddhi chaala parishuddhamainatvantidi.
0: But intellect is pure.
1: కనుకనే బుద్ధి కంటే మించినటువంటి లేదు అన్నాడు.
0: సో దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అని ప్రబోధించాడు.
0: దేర్ ఫోర్ ఈ సెట్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఈస్ ట్రాన్సెండెంట్.
1: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
1: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్ అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
0: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్
1: ఆఫర్ దోషమును కూడాను హృదయంలో ప్రవేశించవు.
0: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: రసో విష్ణు.
0: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: భోక్తో దేవో మహేశ్వర.
0: ద వన్ హూ ఈట్స్ ఇస్ మహేశ్వర.
1: మానవుని యొక్క మృలోకాలు కూడా చేరుస్తుంది.
0: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
1: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకున్నాను.
0: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
1: ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: యు డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
0: వి డూ సర్టన్
1: సాధనలు ప్రధానంగా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
0: దీ స్పిరిచువల్ పాత్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
1: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: యు నీడ్ ఎటర్నల్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
0: టు అక్వైర్ దిస్ బ్లిస్
1: అన్నం బ్రహ్మ.
0: We should begin with food. Food is God.
1: Rakto Devo Maheshwara.
0: Essence is Vishnu.
1: Manam tine aharamu, raktamu, dani sancharinchetundi yangamulu anni kudunu parishuddham aipothayi.
0: Therefore, the food, the essence and the blood, they'll all be sanctified.
1: Prema swarupulara.
0: Embodiments of
1: love. Ilanti mantramulu sarina reetiga shubham cheyataniki manaku mottamottu rutam satyam.
0: రుతం సత్యం టు బిగిన్ విత్.
1: అనగా రుతం చాలా గొప్పది.
0: రుతం ఇస్ గ్రేటెస్ట్.
1: రుతం అనగా త్రికాల బాధ్యమైనటువంటిది. రుతం
0: రుతం ఇస్ చేంజ్లెస్.
1: పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గర్చించినటువంటి రుతం.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: అది నిజమైన జ్ఞానము.
0: దట్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: సత్యంలో కూడా కొన్ని కాలాన్ని పరిగణంగా కొంచెం మార్పు చెందవచ్చును.
0: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాసేజ్
1: ఆఫ్ టైం. మార్పు చెందేటువంటిది అంతా కూడా మారకమన్నారు.
0: And that which is changeable is marakam.
1: ఎట్టి సమయమునందు కూడాను కాలమును వాస్తవము చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
0: Therefore, the changeless, immortal, eternal path is tarakam only one.
1: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
0: All the changes are there in only in మారకము, but not in తారకం.
1: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
0: And this is తారక మంత్ర.
1: తారక మంత్రం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ తారక మంత్రం?
1: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
0: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: తారకము సూటెరుగవలెనన్నా సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకునమన్నా.
0: చాంట్ తారక మంత్ర. గో టు యువర్ ప్రిసెప్టర్.
1: ఎరుకమెల పండకుండా జాగ్రత్త అనే తమ స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్నా.
0: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్
1: ఎప్పటి వేకింగ్ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
0: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
1: ఏ మతం వారైనా కానీ ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి.
0: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
1: కానీ ఇప్పుడు భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
0: కెన్ రిపీట్ తారక మంత్ర. వి కాల్
1: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
0: వి అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: అడుగు పెట్టిందంతా అసత్యమే.
0: ఎవ్రీ స్టెప్ వి అటర్ లైస్.
1: మాట పలికిందంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ వి సే ఇస్ అన్ట్రూత్.
1: కాలు పెట్టిందంతా అధర్మమే.
0: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్ అన్రైచ్యూస్.
1: అంతా అసత్యమే.
0: అండ్ వాట్ ఆల్ వి స్పీక్ ఇస్ అన్ట్రూత్.
1: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రం కొంతవరకు లేనా కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
0: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
1: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
0: వి ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఇలాంటి యొక్క వ్యక్తిత్వం మనం ఏమాత్రం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దీస్ ట్రైట్స్.
1: భక్తులు భక్తులు అనుకోని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
0: కాలింగ్ అవర్ సెల్ఫ్ డివోటీస్ వీ కమిట్ ఆల్ వికెట్ డీడ్స్.
1: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
0: అండ్ హీస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్.
1: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ సీ ది ఫేస్ ఆఫ్ సచ్ సిన్నర్స్.
1: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
0: ఎక్స్టర్నలీ దే ఆర్ హ్యాండ్సమ్.
1: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
0: విదిన్ దేర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
1: అలాంటి మాలిన్యాలకు మనం చేర్చుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
1: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
0: పీపుల్ రూయిన్ దేర్ లైఫ్ ఫర్ మనీ.
1: ధనం కంపాదించవచ్చును.
0: మనీ యూ కెన్ హ్యావ్.
1: కొంతమంది నేను చెప్పారు, స్వామి స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు.
0: Some say, Swami, we don't have leave to attend Bhagwan's birthday.
1: Sick leave
0: birthday. They said they will apply sick leave and come here.
1: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
0: స్వామి సెడ్ యూ కెనాట్ అప్లై.
1: నువ్వు అసత్యం చెప్పి వచ్చినట్టు నీవు రాకపోయినా మంచిదే కానీ నీవు అసత్యం చెప్పద్దు.
0: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
1: సత్యవ్రతాన్ని ఆచరించండి
0: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
0: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
1: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
0: And it's only truth you can that gives you manifestation of divinity.
1: మనం పవిత్రతను పొందాలి.
0: And then you can have that sacred quality.
1: నిజమైన జ్ఞాన తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
0: The true wisdom could be acquired by sincere prayer.
1: అది అన్నం బ్రహ్మ.
0: That is food is God.
1: సో విష్ణు.
0: And essence is Vishnu.
1: సో దేవో మహేశ్వరః.
0: And the indweller is Maheshwara.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: What more is required?
1: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: ఆర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: మనం దైవంతో స్నేహం చేయాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఒకటి ఉంటుంటే ప్రపంచం అంతా మన హస్తగతం అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
1: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఓడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
0: అండ్ టుడే వీ లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే లభిస్తుంది.
0: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్.
1: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
1: దానిని మనం సంపాదించుకోవాలి.
0: దట్ వీ షుడ్ హ్యావ్
1: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్
1: సార్థకం చేసుకునేటువంటి దాన్ని సాధనలో నింపాలి.
0: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
1: కేవలం మాటలతో మనం కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
1: లవ్, ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటి సత్యం పలకాలి.
0: వాట్ యూ షుడ్ నో టుడే ఈస్ యూ షుడ్ స్పీక్ ట్రూత్.
1: సత్యమే మన జీవితానికి ఆధారము.
0: ట్రూత్ ఈస్ ది
1: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాం.
0: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది
1: ఎక్స్టెంట్ పాసిబుల్. ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పాత్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్.
1: రసో విష్ణు,
0: రస ఎసెన్స్.
1: భోక్తో దేవో మహేశ్వర,
0: అండ్ ద ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
1: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
0: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నేచురల్లీ గివ్ యూ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
0: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation. Many people from distant places come
1: here. They are
0: waiting for a chance
1: to be here. See,
0: make you proper use of the chances given to
1: you. And
0: never use any harsh words
1: anytime.
0: Never speak untruth at any time.
1: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యం వద్దు మౌనం వహించు.
0: If there is necessity to speak anything, just give up speaking at all. No, observe silence.
1: ఈ మౌనం చేతనే సర్వకార్యమును సిద్ధిస్తుంది.
0: By observing silence, you can achieve everything.
1: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు.
0: By telling truth, you may be afraid of harming somebody.
1: సత్యం చెప్తే నేను పాపినైపోతానేమో అని భయపడవద్దు.
0: By uttering falsehood, you may see that you may
1: sin. సత్యమునకు విలువనక్కర్లేదు.
0: You don't need to fear to speak truth.
1: అలాంటి పరిస్థితుల్లో మౌనం వహించు.
0: Under those circumstances, observe silence.
1: సత్యాసత్యములకు రెండింటికీ అతీతంగా నీవు ఉంటుండు.
0: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అంట్రూత్.
1: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో, స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి.
0: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్.
1: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది.
0: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్.
1: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: నా పుట్టిన పండుగ నేను ఎప్పుడు ఆశించలేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్.
1: ఎప్పుడు పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ డజంట్ డిజైర్ ద సెలబ్రేషన్.
1: ఎన్ని ప్రోగ్రామ్లు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను.
0: మెనీ ప్రోగ్రామ్స్ హీ హాస్ నాట్ పర్మిటెడ్ దెమ్.
1: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది.
0: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్, దిస్ హాస్ టు బి సెలబ్రేటెడ్.
1: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు.
0: భగవాన్ డజన్ వాంట్
1: ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు.
0: హీ డజన్ వాంట్ ఎనీ
1: సెలబ్రేషన్. నిత్యము పండుగే.
0: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్.
1: నేను
0: భగవాన్ ఈజ్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
1: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
0: భగవాన్ బ్లెస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ.
1: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
0: హీ డజన్ వెయిట్ ఫర్
1: యు. నా ఆనందం నా నుండిగా ఉండేది.
0: దట్ బ్లెస్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
1: ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
0: The bliss of Bhagavan is eternal bliss.
1: Dvandvaditam kadam satyam tattvamasadi lakshyam.
0: It is non-dual, supreme and spiritual.
1: Ekam nityam vimalam acharam sarvadi satchibhutam.
0: It is pure, unsullied, unpolluted, unblemished. It is bhagavan.
1: Bhavatitam trigunaraitam.
0: It is transcendental, attributeless.
1: Naketti gunamulu levu.
0: No attributes.
1: Meer nammina namakapoyinappudikini naa yokka deeniki nene aanandam.
0: Believe it or not, Bhagavan is personification of bliss.
1: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
0: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
1: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ భగవాన్
1: మీ క్షేమం కోసమని,
0: ఫర్ యువర్ వెల్ఫేర్,
1: మీ పవిత్రత కోసమని,
0: ఫర్ యువర్
1: మీ ఆనందం కోసమని,
0: ఫర్ యువర్ హ్యాపీనెస్,
1: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
0: భగవాన్
1: దోషరహితులై జీవించండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
1: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
0: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి ఇస్
1: ఎలాంటి సంఘము చేరినప్పటికీ,
0: యు మే బి ఇన్ ఎనీ కంపెనీ,
1: ఆ సంఘము ద్వారా మీ దోషాన్ని పెంచుకోకూడదు.
0: అండ్ డోంట్ డెవలప్ కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము.
0: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్.
1: నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు.
0: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ ఎట్ ఎనీ టైం.
1: నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు.
0: నో వరీ ఎట్ ఆల్.
1: ఎలాంటి చింతన నాకు లేదు.
0: నో థాట్స్ వాట్స్ ఎవర్.
1: ఈ వరీ నాకెందుకు,
0: అన్నీ
1: నాకు కావాల్సినట్టు ఉన్నాయి, నాకేది ఆశ లేదు.
0: భగవాన్ హ్యాస్ ఆల్ ఇన్ హిమ్, విత్ హిమ్.
1: ఏది చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యూ.
1: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
0: ఎవ్రీథింగ్ వాట్ ఎవర్
1: ఐ టెల్, వాట్ ఎవర్ ఐ డూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్, వాట్ ఎవర్ భగవాన్ సేస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
1: నాట్ ఫర్ మీ.
0: ఇస్ నాట్ ఫర్ భగవాన్.
1: నేనే మీకోసం ఉన్నాను.
0: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యూ.
1: నా కోసం నాకెందుకు.
0: అండ్ వాట్ ఈస్ దట్ హీ వాంట్స్.
1: కాబట్టి నన్నే ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ భగవాన్.
1: నేను ఎప్పుడు సిద్ధమే.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
0: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
0: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
1: ఇది ఏ ముఖ్యమైన, ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
0: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
1: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
0: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
1: ఓ స్వామి ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
0: You think we have committed some mistakes, so Swami is so silent, not
1: talking to us. Bhagavan
0: has no nature to find fault with
1: you. నేత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: భగవాన్స్ ఐస్ ఆర్ ప్యూర్.
1: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
0: He always watches good in you, not anything fault or defect.
1: ఆ బ్యాడ్ అనేది మీ యొక్క ఇమాజినేషన్.
0: All the bad is your own imagination.
1: ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
0: As it is within you, it comes forth as imagination.
1: నాలో లేదు కాబట్టి బ్యాట్ కూడా గుడ్ గా కనిపిస్తుంది నాకు.
0: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ కి అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
1: సంశయాత్మ వినశ్యతే.
0: Those that doubt are sure to perish.
1: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు
1: డౌట్. నిస్సంశయుడిగా ఉండాలి.
0: బి డౌట్లెస్.
1: దృఢత్వ స్వరూపుడై ఉండాలి.
0: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
0: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
1: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
0: రెస్పెక్ట్, ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ, కర్టెసీ టు విజిటర్స్.
1: మన ప్రేమను పంచండి.
0: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
1: మీరు తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
0: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
1: అప్పుడే నీకు సరైనటువంటి మాదక శాంతి కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
0: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
1: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకం ఇచ్చేటువంటిది కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
1: త్రికరణ శుద్ధి కావాలి.
0: ద ప్యూరిటీ,
1: వృతాన్ని మనం అనుసరించాలి.
0: అండ్ యూ షుడ్ ఫాలో వృతం.
1: వృతం అనగా దేహరీతిగా, మనస్సు రీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం వృతాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో అడాప్ట్ వృతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
0: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్
1: మార్క. మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
0: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యు ఆర్ వెరీ అన్లక్కీ.
1: అది మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: మ్యాన్ కైండ్.
0: బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: ఇది తారకం మ్యాన్ కైండ్.
0: తారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
0: మారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: కానీ మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ గో
1: మన మంకీ కాదు.
0: యూఆర్ నాట్ ఎ మంకీ.
1: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
0: యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఒకటే ఒకటి.
0: యూ హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే అకేషన్.
1: పవిత్రమైన వాక్యంను వృధా చేయొద్దండి.
0: Never waste your words that are sacred.
1: Waste చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
0: The time lost cannot be regained.
1: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
0: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
1: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
0: బై ఇట్ సైడ్ ఇస్ రైచోస్
1: సత్యం. నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో ధర్మ రైచోస్.
1: సత్యధర్మం రెండు కూడా నువ్వు అనుసరిస్తూ పోవాలి.
0: ఫాలో సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మము శాంతి ప్రేమనతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమనతో నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమ.

0: దీపకశ్చంద్ర రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళలందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: సన్ గివ్స్ అస్ ఆల్ ద లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.

0: ముల్లోకములు యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసము మీకు తెలుసు.
1: యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ డార్క్ నైట్ అండ్ ఫుల్ మూన్ నైట్.
0: అమావాస్య కాళరాత్రి.
1: ద డార్క్ నైట్ ఇస్
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: ఇట్స్ పిచ్ డార్క్.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: యూ ఇన్ ది డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఆల్ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెట్ థాట్స్, వికెట్ ఫీలింగ్స్ అండ్ వికెట్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెట్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్, బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటారు.
1: The thieves and the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: To do whatever they like, the darkness will help them to do.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions, will
0: always move in the light. మానవులు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరుచుకుంటుంటారు.
1: The human heart should be full of peace and it should be cool and should be proper.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో, ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవురు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: Kanuka moonlight anaga poornima dinamu manavuni yokku hrudayam kudanu poornimamainatuntiga untundi.
1: On that full moon day the human heart also would be full.
0: Manavuni manasuku poorna chendunaku undinatuvanti sannidhi sambandha bandhavyanni kudanu manam chakkaga vicharinchali.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha chacho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal lopala manavuni yokka manasu kudanu challaga sadbhavamulato satsankalpamulato abhivruddhi untundi.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: Kanuka poornimamu anetuntidi teekatini pogotti agnanamunu dooram chesi bhayamunu kudanu dooram chesi shantini baddhatanu aanandanni satsankalpalanu abhivruddhi parustundi.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear It will keep you in peace, delight and bliss.
0: ఇంకా పగటి వేళలందు సూర్యుడు అందరికీ వెలుగును అందిస్తుంటాడు.
1: During the daytime, it's the sun who gives us light.
0: ఈ సూర్యుడే లేకపోతే జగత్తే లేదు.
1: Without the sun, there is no universe.
0: సూర్యుడే ఈ భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Sun is the very God to this planet Earth.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: Without the sun, there is no creation.
0: పంటలు లేవు.
1: There is no harvest.
0: వృక్షములు లేవు.
1: No trees.
0: గాలి లేదు.
1: No air.
0: తిండి లేదు.
1: No food.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: And living creatures cannot survive.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా, సుక్షేమంగా, సుభిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort.
0: సూర్యుని యొక్క ప్రభావం చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుంది.
1: It's only the effect of the sun that makes our heart sacred.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Therefore, sun is the very God to this earth.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి,
1: the hydrogen which is powerful.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: The hydrogen which is so powerful present in the sunlight.
0: ఏదో కొంత భాగం మాత్రమే హీలియం ఉంటుండాలి.
1: Only fraction is present helium.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక, అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ముంచవచ్చు.
1: The holes on the surface of the sun are so big that you can just put the whole planet of Earth in one of the holes and take it out.
0: అంత పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: So big are the holes on the surface of the sun.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేల రంధ్రాలు ఉంటున్నాయి.
1: Not one or two, thousands of such holes are present.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత, పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది, హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్, ద ఆక్సిజన్ కంటెంట్, హైడ్రోజన్ కంటెంట్,
0: ఇది చాలా బాగా తెలుసును.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెజెంట్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగునందించేవాడు సూర్యుడు.
1: Therefore the moon in the night and the sun that gives us all the light in the day. 31.
0: తిలోకే ఈ మూడు లోకములు ఎందుకు కూడా నువ్వు వెలుగునందించేటువంటిది ధర్మము.
1: The one that gives us brilliance in all the three worlds is dharma.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: ధృయతే ఇతి ధర్మః. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో నో, అప్హోల్డ్.
1: దట్ అప్హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: ఆయొక్క ప్రాణం సమానమైనటువంటి ధర్మమే లేకపోతే జీవితమే లేదు.
1: Without this dharma, which is the very life, force, there cannot be any life.
0: ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి.
1: Each object has got a dharma.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: Here is fire.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: What is its dharma?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: The fire can burn. It is its dharma.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: When once it loses its burning capacity, it's not a fire, it's cold.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadanamainatundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi ee vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha. ధరించినటువంటిది ధర్మము.
1: సో దాట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇస్ ధర్మ.
0: ఏది మానవుని ధరించిండేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుటి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ద ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వి ప్రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం వాం పరమం వదామి. ఓ జిహ్వి, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way, O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: Enta swartharahitamainatundi ee naaluka.
1: The tongue is selfless.
0: Kaani atuvanti parishuddhamainatundi naalukanu ee naadu maalinya parichukuntunnam asatyam cheta.
1: That tongue which is so pure and unselfish is polluted because of lies, false.
0: Aa satyam kuda nu etta palakali.
1: How should we tell the

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాలి? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft. ఇదే
0: సత్యము అన్న.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు ఎందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండోది నిజం అని ఒకటి ఉంది.
1: There second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒకటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: నిజం వేరు సత్యం వేరు ఇవి రెండు ఒకటి కాదు.
1: The fact and truth are different, not the same.
0: చూచినప్పుడు ఏది కనిపిస్తుందో అది నిజం.
1: What you see speaks of the fact.
0: ఇప్పుడు నీవు ఒక శాలు కప్పుకొని ఉండవచ్చు.
1: Now you have a shawl.
0: రేపటి దినం నీ శాలు లేకపోవచ్చు.
1: Tomorrow you may not have it.
0: కానీ నీవు శాలు కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే అది ఇప్పటికి మాత్రమే అది నిజం.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remained yesterday, remains today, will continue to remain tomorrow, that is the truth.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, తేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: Madhya madhya maratu undeyatvantidanta kudanu, kadantu undeyatvantidanta kudanu, kontha varaku malinyamayyatvantidanta kudanu, adi satyam kaadu, adi nijam.
1: Therefore that comes in between and passes off, highly polluted is
0: fact.
1: That what you see for the moment is the
0: fact. Yappudu kanipinchetvantidi satyam.
1: That which is seen for all the times is truth.
0: Inka vedantamulo ee satyamunu kudanu rutam annaru.
1: In Veda satya is called rutam.
0: Ee rutam aneetundi emiti?
1: What is this rutam?
0: Kevalam vastu maatrame kaakunda daniki gnanam kuda untundadi.
1: Not merely the object, it carries with
0: daniki it. Daniki vicharana shakti kuda untuntadi.
1: It has got the spirit of inquiry.
0: Discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: The combination of these two would lead to rutam.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: So the human dharma wants you to speak truth.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: That is the true human quality.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: One has to tread along the path of righteousness.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ ఒక విలువ.
1: ఇట్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: హౌఎవర్ యూ డోంట్ సీ ది హార్ట్.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ది హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది will stand for the reflection of the inner being.
0: కనుకనే ఈ రెండు కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: సో దే స్పీక్ ఆఫ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ రిసౌండ్.
0: అది ఏ రుతం.
1: దాట్ ఈస్ రుతం.
0: కనుక మానవత్వం యొక్క దివ్యమైన విలువలు ఏమిటి?
1: వాట్ ఆర్ ది డివైన్ హ్యూమన్ వాల్యూస్?
0: దీనిని మూడు పదములతో చెప్తూ వచ్చాము.
1: దీస్ ఆర్ సెడ్ ఇన్ త్రీ వర్డ్స్.
0: ప్రీతి, భీతి, నీతి.
1: One is preeti, next is bheeti, the third one is neeti.
0: Preeti, daiva preeti.
1: Preeti, daiva preeti, love of God.
0: Ee daiva preeti aneetundi undinappudu shantamu satyamu rendu kudunu manalo aavirbhavistayi.
1: When there is love of God, you will have all the peace and truth.
0: Bheeti, paapa bheeti.
1: Bheeti, paapa bheeti, fear of sin.
0: Ee paapa bheeti undinappudu prema vastundi.
1: When there is fear of sin, there will be love.
0: Prema raavakatame kaakunda shaanthanga untundi.
1: And you will also remain peaceful.
0: Neeti.
1: Neeti, morality.
0: Neetani. Sanghaneeti.
1: It is the morality of society.
0: Ee sanghaneeti lopala ahimsa anetundi aavirbhavistundi.
1: There you find the principle of non-violence.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము ధర్మము ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous. ప్రీతి
0: కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందుకూడను ప్రాణ సమానము.
1: Therefore, this preeti love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness, peace and love. ఇవన్నీ
0: ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరలుతూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యూ కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: కనుకనే ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti love is the one of special grace given to mankind.
0: మానవతా విలువ ప్రీతియ.
1: The human value in this world.
0: ప్రేమనే ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుకనే దైవం సర్వభూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. ఎవరు ఈశ్వరుడు? ప్రేమనే ఈశ్వరుడు.
1: Who is God? Love is God.
0: ప్రేమ ఈశ్వరహై. ఈశ్వర ప్రేమ ప్రేమనే ఈశ్వరుడు. ఈశ్వరుడే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్. లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: దీనిని పురస్కరించుకుని లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: దేర్ఫోర్ స్వామి సేస్ లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: జీసస్ తల్లి యొక్క అనుమతి తీసుకుని పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క తత్స్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: He has known his true self.
0: మూడు వరములు కోరాడు.
1: He asked for 3 boons to be granted.
0: ఏమని?
1: What are they?
0: మొదటిది.
1: First.
0: Oh my God, my father, నా తండ్రి, నేను 3 వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for 3 boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రమే నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద గిల్ట్ ఆర్ మిస్టేక్ బట్ ఐ వుడ్ నాట్ అటర్ ఏ
0: లై. సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: సీ దట్ ఐ వుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: మొట్టమొదటి కోరిక.
1: దట్ ద ఫస్ట్ బూన్.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోకులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are there.
0: అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: సుఖంగా ఉండే చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that feel envious.
0: ఇది మానవుని యొక్క అల్ప బుద్ధి యొక్క లక్షణాలు.
1: దట్ ద క్వాలిటీస్ ఆఫ్ మీన్ పీపుల్.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ హ్యూమన్ హార్ట్.
0: ఇది కేవలము పశువులు కూడా ఆ విధంగా అసూయ పడవు.
1: ఈవెన్ అనిమల్స్ డోంట్ హ్యావ్ దట్ జెలసీ.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి ఒక చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: Your bliss is my bliss.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: You are the embodiment of love, so am I.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు.
2: You are full and I am also full.
0: ఈ పూర్ణమంత ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
2: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
2: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
2: Because God is total.
0: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
2: To that wholesome full God I should surrender.
0: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
2: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
2: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను, ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
2: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
2: The second Arabian king said, this child will certainly love God.
0: మూడవవాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
2: He said, it's nothing like love nor the child, he is God.
0: అది ఏ? The one you think you are.
2: The one you think you are.
0: అది ఏ మొట్టమొదటి చెప్పినటువంటి దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
2: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
2: I am the messenger of God.
0: అన్నాడు.
2: He said, I am the messenger of God.
0: Second, I am the son of God. అన్నాడు.
2: Second level, I am the son of God.
0: Third, I and my father are one. అన్నాడు.
2: Third state, I and my father are one.
0: The one you think you are, that is physically. దేహాన్ని పురస్కరించుకొని నేను పలాని వాణిని, నేను పలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
2: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
2: The second one, the one others think you are.
0: The one others think you are.
2: The one others think you are.
0: Anaga emti, nee manasu yokka tattvam.
2: It is nature of your mind.
0: The third, I and my father are one.
2: The third state, I and my father are one.
0: Ante, naaku moodu swaroopalu untunnayi.
2: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, atma swaroopamu.
2: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
2: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
2: This is stated by Hanuman to Sri Rama.
0: Rama.
2: Rama.
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
2: From the body point, I am your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
2: Mentally, I submit myself to you.
0: అంశమును.
2: I am your spark.
0: ఆత్మరీతిగా నీవు నేను ఒక్కటే.
2: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి కర్మ మార్గము. Messenger, anaga karmana acharinchali.
2: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmala acharinchali.
2: As you do action, you should do it wholeheartedly.
0: Inka rendavadi,
2: the second,
0: worship.
2: Worship.
0: Aadhyatmika margamlo praveshinchatamu.
2: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక.
2: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది wisdom.
2: Third one,
0: జ్ఞాన మార్గము.
2: Wisdom, path of wisdom.
0: కనుకనే work, worship and wisdom, ఇది మూడు కూడా W's గా వచ్చేసాయి.
2: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
0: ఈ work, worship and wisdom, ఈ మూడింటి తత్వం లోపల కూడా మానవుడు wisdom తో అంత్యం కావాలి.
2: In these three,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
2: Where is God?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
2: One student said this in Telugu who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటిది భగవంతుడు సర్వంతర్యామిని.
2: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
2: know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
2: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
2: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలు తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
2: Milk is brought in a container.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
2: Where is God? Where is God?
0: పాలు తీసుకుని వచ్చాడు.
2: He brought the milk.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
2: Boy, where is the butter in milk?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
2: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
2: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
2: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
2: బట్ హౌ డు యూ సీ ఇట్?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
2: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసింది.
2: You have to curdle it, you have churned it, and you can collect the butter that gathers on the surface. Your heart is the container. The love is milk there. Offering to God is churning.
0: అప్పుడే సాక్షాత్కారం అనేటువంటి స్వరూపం బయలుదేరుతుంది.
2: దెన్ యూ విల్ హ్యావ్ ద మానిఫెస్టేషన్.
0: సర్వత్రా ఉంటుండాది భగవంతుడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా ఉన్నది పాల్లో వెన్న.
2: అండ్ బటర్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద
0: మిల్క్. కనిపించదు.
2: యూ డోంట్ సీ.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
2: దెన్ హౌ డు యూ
0: సీ? దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
2: వెన్ యూ అప్లై యువర్ సెల్ఫ్ అండ్
0: అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాలి, ఎక్కడ ఉంటుండాలి అని సందేహించవచ్చు.
2: యూ మే డౌట్ హూ వుడ్ బి ది రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: బల్బ్ ఉంటుండాలి.
2: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
2: దేర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
2: లైట్ ఇన్ వాట్ డైరెక్షన్?
0: అన్ని వైపులా చూస్తుండాలి.
2: ఇట్ వాచెస్ అలాంగ్ ఆల్ డైరెక్షన్.
0: సర్వత్రా వెతుకుతుండాలి.
2: ఇట్ సర్చెస్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు.
2: గాడ్ ఇస్ లైక్ లైట్.
0: ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు.
2: హీ వాచెస్ ఆల్.
0: ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి.
2: భగవాన్ వాచెస్ దోస్ దట్ స్లీప్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్.
0: ఇంకొకరు వినకుండా ఏదో ఇంకొక చింత చేస్తుండేటువంటి వాళ్ళను చూస్తుండాలి.
2: హీ ఆల్సో వాచెస్ దోస్ దట్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్.
0: చింతలు వేరుగా ఉండవచ్చును, కానీ అందరికి ఈ వెలుగే ఆధారం.
2: థాట్స్ మే వేరీ బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
0: ఒక సమయం లోపల
2: ఎట్ వన్ టైం
0: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
2: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
0: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
2: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపల ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
2: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసమణి.
0: చక్కగా చెప్తున్నాడు భగవద్ విషయాన్ని.
2: పరమహంస ఇస్ టీచింగ్ ఆల్ దివైన్.
0: కానీ రాణి రాసమణి విన్నట్టుగానే తల ఊపుతూ ఉండాలి.
2: రాసమణి ఇస్ జస్ట్ నాడింగ్ హర్ హెడ్, ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ లిసనింగ్. కానీ
0: ఈ విషయం రామకృష్ణకు తెలుసును బాగా.
2: బట్ పరమహంస నోస్ ప్రిటీ వెల్.
0: లేచాడు కుర్చీ నుంచి.
2: హి గాట్ అప్ ఫ్రమ్ ద చైర్.
0: ఆ కూర్చున్నటువంటి రాణి రాసమణి ఒక్కతూరి చెంపల పైన కొట్టాడు.
2: హి స్లాప్డ్ హర్ అట్ వన్ మోమెంట్.
0: అందరికీ ఆశ్చర్యమేసి
2: ఎవ్రీబడి వర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఇది పిచ్చివాడు, ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమితనికి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
2: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
2: వై ఆల్ పీపుల్ గ్యాదర్డ్ హియర్?
0: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
2: All should listen to in all sincerity.
0: ఇన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి.
2: What all they listen, they must practice.
0: కాని
2: బట్
0: నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారం చేసుకుంటున్నావా?
2: బట్ యు ఆర్ సీటెడ్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ అండ్ యూ హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ టుమారోస్ కోర్ట్ అఫేర్.
0: నీవు అట్టు కోర్టు విషయం విచారం చేసుకుంటే ఇంటిలో కూర్చొని విచారం చేసుకో, ఇక్కడ ఎందుకు రావాలి?
2: Then you want to think of tomorrow's court litigation.
0: అనగా ఈ యొక్క వాక్యము ఎంత ఆదర్శవంతమైనటువంటిది అంటే అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
2: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్. మెనీ పీపుల్ అటెండ్.
0: ఏం చెప్పారు ఏమిటో ఎవరికి తెలియదు.
2: నో వన్ నోస్ వాట్ ఈస్ సెయిడ్.
0: దీన్ని యోచన చేసుకుంటూ ఉంటారు.
2: బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
2: దోస్ దట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వెరీడ్ థింకింగ్ బెటర్
0: సమావేశంలో పాల్గొంటారా? దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
2: వెన్ వన్స్ దే ఆర్ ఇన్ ది అసెంబ్లీ దే మస్ట్ ప్రాక్టీస్
0: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
2: దిస్ ఈజ్ టాట్ బై రామకృష్ణ పరమహంస ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటారు.
2: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
2: నాట్ మియర్లీ
0: ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
2: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్.
0: ఏమిటి ఈ ముల్లోకములు?
2: వాట్ ఆర్ దే?
0: దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
2: All the actions that you do with the body.
0: మనసు గాతాలు చేయటువంటి తలపులు ఎందు?
2: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
2: All the things
0: మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
2: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
2: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
2: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
2: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
2: This wisdom is one of the
0: ఈ ఆనందమునకు మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటి ధర్మము.
2: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
0: త్రిలోకములకు వెలుగును అందించేటువంటిది ధర్మము.
2: So it's only dharma that illumines all the three worlds.
0: మూడు దైవాధీనం.
2: All are under the control of God.
0: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
2: So there is fourth factor, human effort.
0: సుపుత్రే కులదీపక. మంచి పుత్రుడు కులములకై వెలుగును అందిస్తుంటాడు.
2: A good son is the light to the entire family.
0: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
2: Who is this good son?
0: Good son means God's son.
2: Good son means God's son.
0: Good అనేటువంటిది G-O-O-D, good.
2: The spelling G-O-O-D.
0: ఈ మిథ్యలోకం అనేటువంటి, అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
2: The whole world is illusion, but Brahman is all
0: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
2: This illusion is 1-0.
0: G-O-O-D. ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
2: Now in this G-O-O-D, remove this illusion, zero.
0: గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
2: And therefore 1-0 is God.
0: God's son is good son.
2: Therefore God's son is good son.
0: అనగా నిరంతరం కూడాను దైవ భావములు.
2: They should have divine faith.
0: దైవ కర్మలు.
2: Divine action.
0: దైవ చింతనలు.
2: Divine thought.
0: దైవ ప్రవర్తనలు.
2: Divine behavior.
0: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
2: Is the one, the good son.
0: సు అనగా మంచి.
2: సు means good.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
2: One should follow the command of the parents.
0: తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
2: Receives the grace.
0: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
2: Make them happy.
0: వారి ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
2: Expressing gratitude for all
0: their help. సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
2: The one who satisfies them is good.
0: అంతే కాదు, సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
2: Not only that, the one who gets good name in society is good son.
0: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
2: When do you become good son?
0: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
2: If there is one good son, the whole family will be reputed and he will also be famous.
0: మలయ వనములోన వెలయు వనములోన మలయ జంబున్నట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధను అందిస్తుంది.
2: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
2: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
2: The moment one has a son, they start distributing sugar or sweets.
0: ఏంటయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
2: Why do you distribute sweets? Now I have a son is the reply.
0: ఎలాంటి కొడుకో ముందుకు చూడు.
2: What type of a son? Watch and wait.
0: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
2: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డిక్లేర్.
0: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
2: That day when the son gets good name in society, you should celebrate.
0: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
2: Father will not be instantly happy on coming to know the birth of his son.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
2: Father will be very happy and delighted on coming to know the name of his son in society.
0: అబ్బ ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
2: When all praise his son, the father will be happy. God also will be happy.
0: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
2: You should get a good name everywhere.
0: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
2: Such a good son is the light to the family.
0: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
2: There are three forms of light you get.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
2: the bulb at home,
0: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
2: Gives the light confined to the room.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
2: the moon in the night,
0: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
2: It spreads light all over but it is dim.
0: కానీ పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
2: But the sunlight in the morning is so powerful, intense.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
2: Therefore the light at home is selfishness.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
2: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం.
2: పరార్థం.
0: సన్లైట్ యథార్థం.
2: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఈస్ ట్రూత్.
2: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
2: ట్రూత్ ఈస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి యొక్క వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
2: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
2: దే పే ఆర్ ప్రే ఆల్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
2: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుని వల్లనే సర్వస్థం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి.
2: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్ ఆన్ ఎర్త్.
0: కనుక
2: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
2: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ లోకముల వెలుగు మార్నింగ్ అండ్ నైట్.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
2: ఏ గుడ్ సన్ ఇస్ ద లైట్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రుడు కాదు.
2: బై మేర్ ఎడ్యుకేషన్
0: తీసుకున్నంత మాత్రం సత్పుత్రుడు కాదు.
2: బై మేర్ ఆక్యుపింగ్ పొజిషన్ కెనాట్ బి గుడ్ సన్.
0: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉంటుండాలి.
2: ఇట్స్ ద గుడ్ బిహేవియర్.
0: గుడ్ బిహేవియర్.
2: గుడ్ బిహేవియర్.
0: మేనర్స్.
2: గుడ్ మేనర్స్.
0: గుడ్ డిసిప్లిన్.
2: గుడ్ డిసిప్లిన్.
0: గుడ్ డివోషన్.
2: గుడ్ డివోషన్.
0: అది చాలా ప్రధానమైనటువంటిది.
2: దట్స్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి గుడ్.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ద్వైతము,
2: డ్యూయలిజం,
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదాని కూడా సంబంధం లేదు.
2: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్టాద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుండాలి.
2: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ఏమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
2: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ.
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
2: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
2: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి.
2: ఏది షుగర్ కేన్?
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
2: ఇట్ ఇస్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
2: ద షుగర్ కేన్ హెస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్ సైడ్, ద జ్యూస్ ఇన్ సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము కలపటము, ఇది అద్వైతం అన్నారు.
2: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూయలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్, అనగా షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
2: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడనైతే తీపే వస్తుంది.
2: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్. ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
2: రామానుజ ఎంక్వైర్ థరోలీ లేదు.
0: ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునేకి అవుతుంది?
2: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్?
0: ఇది ఎంత కాలము ఉండడానికి వీలు కాదు.
2: ఇట్ వోంట్ సస్టైన్.
0: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
2: Therefore, sugarcane juice is converted into sugar.
0: Sugar ga maarchetappudiki eppudaina ekkadaina dentoaina vesukochu upayogam chesukochu.
2: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with any.
0: Kabatti sugar juice anetundi advaitamu, sugar anetundi visishta advaitamu.
2: Therefore, sugar is qualified non dualism. Sugarcane juice is
0: visishtamaina advaitamu,
2: and that is special qualified.
0: Eppudiki untuntadi.
2: It remains all the time.
0: Dentoaina upayogam chesukochu.
2: You can mix it with any.
0: Inka dvaitamu,
2: dualism,
0: madhvacharyulu.
2: Dualism is proposed by madhvacharyulu.
0: Advaitamu Shankaracharyulu.
2: Non-dualism Shankara.
0: Vishishta advaitamu Ramanujacharyulu.
2: Qualified non-dualism Ramanuja.
0: Dvaitamu Madhvacharyulu.
2: Dualism is of
0: Madhvacharyulu. Yeman cheppadu.
2: What did he say?
0: Bhagavantuda.
2: Oh God.
0: Nenu sugar ga nenu kaadu.
2: I don't want to come here as sugar.
0: నాకు షుగర్ జ్యూస్ అక్కర్ లేదు.
2: I don't want sugar cane juice.
0: నేను షుగర్ ను షుగర్ జ్యూస్ ను తినేటువంటి చీమగా నేను పుట్టాలి.
2: I should be born as an ant that would certainly enjoy the sugar cane juice
0: sugar
2: and the sugar.
0: Sugar taste teliyadu.
2: The sugar does not know the taste of the sugar.
0: Kaani sugar nu tineetundi variki sugar taste telustundi.
2: But those that eat the sugar knows the sweetness of the sugar.
0: Kaani neevu prema swaroopuduga unnavu.
2: You are the embodiment of love.
0: కాని నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
2: ఐ షుడ్ నాట్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: నీవు దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
2: యు ఆర్ గాడ్ అండ్ ఐ ఇండివిడ్యువల్. వి షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
2: వెన్ ది ఇండివిడ్యువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నా.
2: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్
0: ఇట్సెల్ఫ్. అనగా రెండు.
2: దిస్ ఇస్ డ్యువలిజం. టూ ఆర్
0: జీవుడు దేవుడు,
2: ఇండివిడ్యువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
2: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
2: They go by all the three levels, dualism, qualified. All the three are one, actually speaking.
0: Sugar juice advaitamu.
2: Sugarcane juice is not
0: sugar. Sugar dvaitamu.
2: Sugar is jewel.
0: Sugar tinetunte vaadu dvaitamu.
2: The one who eats is jewel.
0: Advaitamu, vishishta advaitamu, dvaitamu. Sugar okkate.
2: Sugar is
0: Mysore
2: one.
0: Pak, gulab jam, barfi, palkov, mithai, keeru. బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికి ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
2: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్ షుగర్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
2: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వ దేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్, ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
2: బట్ ఇన్ ఆల్ అండ్ ఎవ్రీ వన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
2: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
2: బట్ కరెంట్ ఈస్ వన్.
0: అదే దివ్య శక్తి.
2: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ ఎందు, నా ఎందు, అందరి ఎందు ఉంటుండాలి.
2: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యూ అండ్ ఇన్
0: మీ. ఎక్కడ ఉంటుండాలి?
2: వేర్ డస్ ది డిఫరెన్స్
0: లై? ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
2: బట్ వన్ ఈస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి తెలుపు గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
2: అండ్ వన్ ఇస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
2: నో మిస్టేక్ విత్ ద కరెంట్, దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బల్బ్.
0: అందరి ఎందు దైవం ఒక్కటిగానే ఉన్నాడు.
2: గాడ్ ఈస్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: దైవం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
2: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్ ఆర్
0: వోల్టేజ్ యొక్క డిఫరెన్స్.
2: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
2: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో,
2: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో,
2: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు,
2: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
2: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇస్ డిమ్, డెవలప్
0: ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో.
2: డెవలప్ యువర్ లవ్, ఇంక్రీజ్
0: ప్రేమ. పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్ ఫాలో అయిపోతుంది.
2: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్, ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
0: చూడండి, ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
2: Here is just as
0: ఈ కర్రను నిప్పులో వేస్తే ఏమైపోతుంది?
2: When you put it in fire, what will happen?
0: కర్ర అదృశ్యమైపోతుంది.
2: It will vanish.
0: కానీ బొగ్గుగా తయారవుతుంది.
2: But it becomes coal.
0: కర్ర పోయింది, బొగ్గుగా ఉంది.
2: The stick is not there, but
0: కర్ర ముట్టుకుంటే మనకి ఏం మాలిన్యం కావటం లేదు, బొగ్గు ముట్టుకుంటే మాలిన్యం అయిపోతుంది.
2: When you touch the stick, no dirt would adhere to you. But when you get coal,
0: ఈ బొగ్గును తెల్లగా చేయాలంటే ఏం చేయాలి?
2: How to make this coal look bright and white?
0: అమాయకులు, అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగా చేయడానికి సోప్ వేసి తిక్కుతారు.
2: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లక కాదు.
2: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్.
0: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లక తెల్లక.
2: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
2: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
2: How could it become coal?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
2: Why?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంకల్ప సంపర్కం చేత కోల్ అయింది.
2: Because of the association of the fire, it became coal.
0: తిరిగి అగ్నిలోనే వేయి.
2: Put it in fire bag.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగాపటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
2: Allow it to burn and continuously, even the coal becomes white bright.
0: కనుకని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
2: As it is half burnt, it is coal.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
2: ఇఫ్ ఇట్ ఇస్ ఫుల్లీ బర్న్డ్ ఇట్ బికమ్స్ లైట్.
0: కనుకని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
2: వెన్ ఇట్స్ పార్ట్ టైం డివోషన్ ఇట్ ఇస్ కోల్.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది.
2: వెన్ ఇట్
0: లైట్ గా ఉంటుంది.
2: వెన్ ఇట్స్ ఫుల్ టైం ఇట్స్ లైట్ అండ్ బ్రైట్.
0: కనుక ఆ అగ్నిలోనే వేయి.
2: Put it in the fire.
0: ఆ ప్రేమలోనే పడేసి.
2: Put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది, ఉఫ్ అంటే ఊడిపోతుంది.
2: Allow it to burn continuously, it becomes so light, it can be blown easily.
0: ఈ కర్ర ఉంది, కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
2: When once you drop it, it falls on the ground.
0: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బస్సు మాదిరి వేస్తే ఉప్పు అంటే పైకి పోతుంది.
2: అండర్ హ్యాండ్ ఇఫ్ యూ బర్న్ దిస్ వుడ్ అండ్ మేక్ ఇట్ ఇన్ యాష్ యూ కెన్ బ్లో ఇట్ అవుట్.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది.
2: ఇఫ్ ఇట్స్ లైట్ ఇట్ ఇన్ రీచ్ హైట్.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
2: మోర్ ఆఫ్ ది వెయిట్ ఇట్ కమ్స్.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, వెయిట్ ని తగ్గించుకుంటూ పోవాలి.
2: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ నోబుల్ హైట్స్ దేర్ షుడ్ బి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: ఈ యొక్క వెయిట్ ని తగ్గించుకుంటూ పోతే లైట్ లైట్ లైట్ లైట్ లైట్ అయిపోతుంది.
2: యాజ్ యూ రిడ్యూస్ ది వెయిట్ ఆఫ్ ది లగేజ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ వుడ్ గో అప్.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ కట్ డౌన్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రమే చాలదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కట్ డౌన్ యువర్ డిజైర్స్.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
2: ఫస్ట్ వి షుడ్ కట్ ఆఫ్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ అటాచ్మెంట్ ఈగో జెలసీ. వై?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
2: దేర్ ఆర్ త్రీ ఎనిమీస్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్.
0: డిజైర్ భక్తిని నాశనం చేస్తుంది.
2: ఇట్ ఇస్ ది డిజైర్ దట్ కిల్స్ డివోషన్.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
2: యాంగర్ కిల్స్ విజ్డమ్.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
2: గ్రీడ్ కిల్స్ అవర్ యాక్షన్ యాక్టివిటీ.
0: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
2: దేర్ఫోర్ ద వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ కిల్డ్ బై దిస్ త్రీ.
0: క్రోధం వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ గ్రీడ్ దట్ బర్న్స్.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
2: యు డోంట్ హావ్ డిస్క్రిమినేషన్.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
2: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
0: ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
2: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ టు టాక్ వెన్ టు టాక్.
0: ఈ కోపం మనకు రాకూడదు.
2: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
2: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది. కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
2: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ నాట్ క్యూర్ ఫర్ దీస్ త్రీ డిసీజెస్.
0: ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
2: వెన్ యు జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుములు కూడాను అగ్నిలో వేసేటప్పటికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
2: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్ కెన్ బి మెల్టెడ్
0: లిక్విడ్ గా తయారవుతుంది.
2: ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
2: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: మనం దుర్గుణాన్ని మొట్టమొట్ట మనము నాశనం చేసుకోవాలి.
2: Therefore, we should kill our bad quality.
0: దీన్ని నాశనం చేసుకోవటానికి మరొక మార్గం ధ్యానము గీనము చేయటం ప్రయోజనం లేదు.
2: There's no use in meditating.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
2: Many meditate.
0: ఏమి మెడిటేషన్? అది
2: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
2: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: ఉంటారు ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
2: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు. దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడా మిథ్యమే కానీ సత్యములు కాదు.
2: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ది బాడీ ఇట్ ఇస్ ఇల్యూషన్ బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి అవన్నీ సత్యం అవుతాయి.
2: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్ దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
2: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయి.
2: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్ చేయి, టాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి, ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, అన్ని ప్రాక్టీస్.
2: వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్.
0: కనుకనే ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
2: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
0: డే లైఫ్. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్ చేయాలి.
2: బట్ యు షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్. కరెక్ట్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
2: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్స్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
2: టు డూ బ్యాడ్ యు డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపై ఉన్నటువంటి గుండును కాలుతో నడితే కిందికి వచ్చి పడిపోతుంది.
2: If you just push aside an iron ball from the mountain top, it will fall down.
0: Inda unnatvanti raayini paiki kondu poi pettalante chaala kashtam avutundi.
2: But to lift a boulder from the bottom and keep it
0: going, you prayatnam cheyanakkaledu, nettite saalu kinda padipothundi.
2: You don't need to try to be bad. Just
0: like andarki baaga telusunu,
2: you know pretty well.
0: Pedda load ga unnatvanti lari kaani బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనప లారీ కూడా ఏడుస్తుంది. గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
2: ద లారీ ఆర్ ఎ బస్ విత్ ఫుల్ లోడ్ యాజ్ ఇట్ క్లైమ్స్ అప్ ద మౌంటైన్ ఇట్ మేక్స్ సౌండ్. అప్
0: చాలా బాధ కలుగుతుంది.
2: టు మూవ్ అప్వర్డ్ ఇట్ సఫర్.
0: డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది.
2: ఇన్ ఆర్డర్ టు ఫాల్.
0: కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు.
2: డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: కష్టమైనా సరే లుక్ అప్.
2: ఇట్ మే బి డిఫికల్ట్, లుక్ అప్ ఆల్వేస్.
0: లో ఎయిమ్ ఇస్ క్రైమ్.
2: లో ఎయిమ్ ఇస్ క్రైమ్.
0: కనుక క్రైమ్ కాకూడదు. లుక్ అప్.
2: ఆల్వేస్ లుక్ అప్.
0: ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి.
2: ఆల్వేస్ లుక్ అప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
2: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇతను దేవుడా కాదా? దేవుడు అంటే ఎట్ట ఉంటాడు, ఎక్కడుంటాడు, ఈ సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
2: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలంటే పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
2: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
2: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా.
2: ఇన్ ఫ్యాక్ట్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ విత్ ఇన్ యూ.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవడం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
2: బికాస్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ ఎవ్రీథింగ్ అపియర్స్ బ్యాడ్.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
2: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ సో ఇస్ ద విజన్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
2: యు ఆర్ గాడ్.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
2: బట్ యు డోంట్ సీ విత్ ఇన్.
0: కారణం ఏమిటి?
2: వాట్స్ ద రీజన్?
0: స్వార్థం పైన పడిపోయావు.
2: బికాజ్ యువర్ సెల్ఫిష్.
0: స్వార్థంలో మునిగావు.
2: యువర్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్.
0: కనుక దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
2: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
2: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి?
2: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్? అదే సుపుత్ర.
2: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్
0: టు. మంచి మనిషిగా ఉండాలి.
2: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి.
2: యూ షుడ్ బి హంబుల్.
0: గురువులను కూడా గౌరవించాలి.
2: రెస్పెక్ట్ యువర్
0: తల్లిదండ్రులను పూజించాలి.
2: యూ షుడ్ వర్షిప్ వారి
0: మార్గం శిరసా వహించాలి.
2: యూ షుడ్ ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
2: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
2: బికాజ్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతేకాదు,
2: నాట్ ఓన్లీ దట్,
0: సుమిత్రుడుగా ఉన్నాడు. అనగా అందరితోనూ మైత్రి.
2: హీస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
2: అండ్ ది ఫ్రెటర్నిటీ ఈస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
0: కనుకనే ప్రజలు అందరితో కూడా ఎంతో చాలా ప్రశాంత.
2: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి?
2: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్? అదే సుపుత్ర.
2: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్.
0: మంచి మనిషిగా ఉంటుండాలి.
2: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి.

0: ఫ్రెటర్నిటీ ఇస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్
1: కనుకనే ప్రజలు అందరి చక్కలు కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
0: హి మెయింటైన్ పీస్
1: ప్రజాక్షేమమైన తనక్షేమంగా భావించాడు.
0: అండ్ హిస్ కన్సిడర్డ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్. కనుకనే
1: ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
0: టుడే వి ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: చేస్తున్నాం ప్రార్థన,
0: వి ప్రే,
1: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
0: But within you feel let anything happen to the world, I should be happy.
1: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
0: This is not the sense of the prayer.
1: సర్వులు కూడాను బాగుండాలి.
0: Everybody
1: should హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
0: That's why you should pray.
1: ఎందుకోసం?
0: Why?
1: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
0: I'm a member in the society.
1: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
0: Unless society is good, you can't be good.
1: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: ఎవరైనా ఎట్టైనా పని నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ది వరల్డ్.
1: ఇది స్వార్థము,
0: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
0: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
1: ఉండాలి స్వార్థం కొంతవరకు,
0: యు మే హావ్ లిటిల్,
1: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
0: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
1: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
0: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
1: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనేది.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
1: ఏది చేసినా చేయకపోయినా దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
0: వాట్ ఎవర్ యు మే డూ ఆర్ నాట్, ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
1: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సెడ్,
1: నామరతన ధన పయో పయో నేమైనే, నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
0: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
1: వస్తువమూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్ అతనే దైవము. సత్ బీయింగ్.
0: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్? ద నేమ్ ఆఫ్ గాడ్, దట్స్ సద్గురు.
1: మీరా కూడా చెప్పేసి,
0: మీరు ఆల్సో సెట్ సేమ్.
1: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
0: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
1: తన భర్త మందిరం వదిలి పెళ్లిపోమన్నాడు.
0: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
1: చాలా బాధపడింది.
0: హి ఫెల్ సాడ్.
1: అయ్యో నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది?
0: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
1: తచ్చమే మనసు తెచ్చుకుంది.
0: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
1: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
0: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
1: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
0: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
0: బట్ ది హార్ట్ ఈస్ ద టెంపుల్ విచ్ ఇస్ బిల్ట్ బై గాడ్.
1: చెప్పేసేసింది.
0: షీ సెడ్,
1: చెలోరేమన్ చెలోరేమన్ గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానం, అక్కడికి వెళ్ళి మనసా.
0: Oh mind, you travel towards Ganga and Yamuna, which is the central point.
1: ఎక్కడ పోయినా నీకు శాంతి లేదు.
0: You won't find peace anywhere.
1: గంగా యమున, గంగా సత్కర్మ, యమున సత్ప్రవర్తన, ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
0: గంగా యమున స్టాండ్ ఫర్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థాట్.
1: రెండు ఎట్లా ఉన్నాయి?

0: Tir. Oh mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యూ డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అదే breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: రెండింటిని నిలిపేటువంటి యొక్క భూమధ్య స్థానమే అదే సుషుమ్న నాడి.
0: The central point on the forehead is the Sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: kumbhaka. యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకము అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దీస్ ఆర్ ది పాత్స్ టు అటైన్ ది
1: ప్రాసెస్. ఇది కూడాను అక్కర్లేదు. ఇవి కూడాను దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ది బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దీస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ది రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ది పాత్ ఆఫ్ లవ్.

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanniyu nerchi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema chantulu lekunna bahula satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema chantulu lekunna dana dharmalu sarthakatasunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma premam shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Premasarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatikini manavulaku shanti lekundina.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Anekamandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyaviga kodanu goppa goppa padavillo elinattu varu unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: Kani veerandari valla jagatlo em jarugutunnadi?
1: What is that is all happening in this world with these people?
3: Veerale yokka kattidaralu chuchuvaliki variki samayam ledu.
1: They have no time to see the suffering of the poor and the needy people.
3: Veerale paristhiti emiti?
1: What is the position of poor people?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
3: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
3: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: ఈవెన్ అప్రోచెస్ యూ టు డోర్ స్టెప్ విత్ ఎ బెగింగ్ బౌల్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్ యుల్ నెక్ హిమ్ అవుట్.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: మ్యాన్ విల్ ఎంజాయ్ ది ట్రూత్ పీస్ అండ్ లవ్ ఇఫ్ ఎట్ ఆల్ హీస్ కంపాషనేట్ ఎనఫ్.
3: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ది వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
3: మానవ
1: మానవ
3: మా అనగా మనిషి,
1: మా మీన్స్ ద హ్యూమన్ బీయింగ్ మనిషి.
3: కానీ ఈ మనిషికి ఏది ముఖ్యము?
1: వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్?
3: ఆశలు పెట్టడం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ డిజైర్ ఆర్ అంబిషన్?
3: అభివృద్ధి కావటం ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్?
3: ఆనందాన్ని అనుభవించటం.
1: ఈజ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్?
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్ల.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడాను ఒకటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ వుడ్ మేక్ యూ హ్యాపీ అండ్ ఆల్సో గ్రీఫ్ స్ట్రికెన్ అకార్డింగ్.
3: కానీ మానవుడు అభివృద్ధి అయినందుకు ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: Kanuka ee samanatvam anedi lekunte pothe manam samajam ettavutam.
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: Samajam samajam
1: we say samaja, society.
3: Samanatvam anedi vaadu samajamlo ettaputtaru.
1: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
3: Kashtamlo sukham unnadi.
1: In fact, there is pleasure in pain.
3: Sukhamlo kashtam unnadi.
1: And there is difficulty in pleasure.
3: Kaani ee naati manavudu enni sukhamlu pondinappatikini okka kashtam emaina vachindatte tattukoledu.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimathun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
3: Naa kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
1: My sons are in very high positions.
3: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లంతా పెట్టుకున్నాము.
1: ఐ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఎట్ మై రెసిడెన్స్.
3: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
3: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: వీ హ్యావ్ ఆల్ ఆల్ దట్ ఇస్ ఆల్ పాసిబుల్ బట్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్.
3: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
3: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
3: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
3: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ నో యువర్ సెల్ఫ్ ద రియాలిటీ, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫికల్టీస్.
3: కనుకనే
1: therefore
3: manavudu tannu tan telusukovadaniki prayatninchali.
1: So man must make every attempt to know his own true self.
3: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ నోయింగ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ యూస్లెస్.
3: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
1: దెర్ ఆర్ నో రెయిన్స్ ఆన్ వన్ హ్యాండ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ సోయింగ్ సీడ్స్?
3: గొప్ప వర్షములు కూర్చున్నప్పటికీ విత్తనం లేని నాటకుండా పంట పండునా?
1: ఇన్ స్పైట్ ఆఫ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ ఆన్ వన్ హ్యాండ్, ఇఫ్ యూ డు నాట్ సో ద సీడ్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్ హార్వెస్ట్?
3: ఎందేనియు ఏ పని అయ్యను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
1: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
3: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
1: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
3: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
1: యూ విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
3: కనుక దైవనామం మన నృత్యం చేతని,
1: బికాస్ ద హోలీ మ్యాచ్లెస్ గాడ్స్ నేమ్ విత్ ఇన్ అస్,
3: ఈశ్వర సర్వభూతానాం,
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్,
3: ఈశావాస్యం జగత్ సర్వం,
1: ది హోల్ యూనివర్స్ కాస్మస్ ఈస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
3: కనుక మనకు దైవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోయి అనేక రకములైనటువంటి లౌకిక భౌతిక సుఖములను మనం పొందడానికి పుట్టలేదని తెలుసుకోవాలి.
1: వీ హావ్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమినెంట్ డివినిటీ విత్ ఇన్ అస్ అండ్ వీ గో బై ద మొమెంటరీ వరల్డ్లీ ఫిజికల్ ప్లెజర్స్.
3: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should step into the field of spirituality to begin with.
3: ఆధ్యాత్మికమే లేకుండా,
1: without spiritual content,
3: మనకి ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
1: We have no claim or authority to call ourselves human beings.
3: ఇది దైవాన్ని ద్రోహం చేసినట్టు అవుతుంది.
1: In fact, we are betraying God himself.
3: దైవం అన్నది కేవలం తన పూజించమని కాదు.
1: God does not expect you to worship him all along.
3: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
1: Having been born in this world, we should set an ideal to the community.
3: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
1: At one time, Narada approached Vishnu and questioned him.
3: స్వామి, నాకు ఏ విధమైనటువంటి మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
1: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
3: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
1: And God replied, I am in all of the beings.
3: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
1: My spark of divinity is present in all.
3: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
1: The human being in reality is divine in form and none else.
3: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
1: Because the human form is negative and the divinity within is positive.
3: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
1: In order to be amongst the society, I should be surrounded by human beings.
3: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
3: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
1: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
3: కనుక అతని ఎందుకున్నటువంటి ఆత్మ అందరి ఎందు ఉంటున్నది.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
3: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
1: దెన్ ఓన్లీ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
3: నీవు కేవలం జీవితం అంతా నెగటివ్ అనే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ చిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
3: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడు కోసం దేవుడు ఆడకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
3: నేను ఒకడున్నాను,
1: I am here.
3: నా యందు కూడాను భగవంతుడున్నాడు.
1: God is in me.
3: కనుక ఈశ్వర సర్వభూతానాం,
1: God is present in all living creatures.
3: కనుక నా దేవుడు నా యందు ఉంటున్నాడు, నా పేరు కూడాను దేవుడే.
1: God is in me. My name is God himself.
3: దేవుడు అంటే ఏమి?
1: What is the meaning of this word దేవుడు?
3: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
1: God is not a specific form.
3: దైవానికి నామరూపము లేవు.
1: God is beyond name and form.
3: Kani jagatlo udinatunte yokka samajamunu rachinche nimittamai manam panulu cheyali.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
3: Patti manamulu kodanu puttinanduku edo konni panulu cheyali.
1: Having been born as a human being, one should do certain tasks.
3: Satkarmanu acharinchali.
1: One has to go along the path of truth and righteousness.
3: Appude sadaacharam manlo bayaldeerutundi.
1: Then only there will be good behavior and good conduct in life.
3: Prema swarupulara.
1: Embodiments of love.
3: Meerandaru aatma swarupule kaani deha swarupulu kaadu.
1: You are not merely the body. You are verily the atma, the spirit indeed.
3: Dehamu panchabhautikamu.
1: The body is of senses.
3: Dehamu kooda kadappa eppudu.
1: The body is bound to fall, die someday.
3: Dehi niravayundu.
1: The inveller is immortal.
3: Dehi niravayundu.
1: And is nectarine.
3: Galitimpaka dehi javu puttukal moha nibandhanalu muddalu levu.
1: The inveller has no insignia like bondage or liberation, birth or end.
3: Kani atma andari endu untunadi. Evaraina na atma chachipoyindani evaraina cheppagalara?
1: This spirit atma is present in everybody. Can anyone say there is no atma in me?
3: పంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మ తత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటాయి.
1: The body of senses may be lost in the passage of time, but the self continues on and on.
3: అంతవరకే జీవితం అనేటువంటి నీరు అటువంటి నిండి ఉంటుంటాయి.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
3: కానీ నీరేగిన పరమోస్తుంటే ప్రతిబింబమే కనిపించింది.
1: Therefore, without the main object, you cannot find reflection.
3: Oka chinna udaharanam.
1: A small example.
3: Mana intlo baavi undali.
1: There is a well close to our residence.
3: Inti paina drinking water tank okatunnadi.
1: And there is a tank with drinking water.
3: Pedda cheruvu okatunnadi.
1: And we have also find the river there.
3: Kaani samudram kuda okatunnadi.
1: There is ocean also on the other hand.
3: Nadulu kudanu pravahistunnayi.
1: And the rivers flow.
3: అన్నింటి ఎందు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు.
1: అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ ఆల్ ద రివర్ ద సీ అండ్
3: నీ గృహంలో ప్రవేశించబట్టి నీకు ఏ సూర్యుడు కనిపించడు.
1: బట్ ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు యువర్ హోమ్ యూ డోంట్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్.
3: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ విత్ ఇన్ అవర్ బాడీ ఈజ్ జీవా ద ఇండివిజువల్ సోల్.
3: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు వాటర్.
3: జలం ప్రవహిస్తుంది నిలిచిపోతుంది.
1: ద వాటర్ ఫ్లోస్ ఆర్ స్టాగ్నేట్స్.
3: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: ఇన్ ఎ ఫ్లోయింగ్ వాటర్ యు సర్టన్లీ నోటీస్ సన్.
3: ఒక సూర్యుడు జగత్తులోకమునకు ఒక్కొక్కరే కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు, మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
3: Kaalam vyathyasame kaani jalam okate.
1: It is only the difference of time, but that existence remains the same.
3: Kaabatti prathi manavudu kuda nu pravaham vanti vaadi.
1: So every human being is a flow.
3: Kaani ee pravaham anni rakamulaina pani chesinappudu anninti endu kuda prathibimbam kanipistundi.
1: Therefore in this flow you find the reflection.
3: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
1: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
3: గాడ్ ఈజ్ వన్.
1: గాడ్ ఈజ్ వన్.
3: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
3: లవ్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
3: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
3: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందు కూడా దైవత్వం గోచరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ, ఇన్ సపోర్టింగ్ యూ.
3: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
3: అది ఎవరు?
1: Who is he?
3: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm.
3: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection.
3: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
1: ఐ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ అదర్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఎవరితోనో
3: నీవు జగడ వేస్తున్నావంటే ఎవరితోనో కాదు, నీతో నీవే జగడ వేస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడి, యు ఆర్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
3: ఎవడో నా నిమిత్తమై వచ్చినటువంటి వాడు ఓడిపోయినాడు.
1: యు విల్ సే దట్ ది అదర్ పర్సన్ లాస్ట్.
3: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: నెవర్ కన్సిడర్ ద అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
3: దానికి కూడా నువ్వు తనతో పోల్చుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
3: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయి వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
3: గెలుపు ఓటర్లు అంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
3: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: But we blame each other.
3: నీవెవరు?
1: Who are you?
3: Who are you?
1: Who are you?
3: I am body.
1: Say, I am body.
3: Body ఎంతవరకు ఉంటుంటుంది?
1: How long the body lasts?
3: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో. నీటి బుడగ వల్ల ఎప్పుడు ఉంటుంది, చూసి పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
3: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
3: Mind, who are you? I am mind, sir.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
3: Mind anukunte empty the bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
3: Mind ku oka roopam ledu.
1: Mind has no form.
3: Manu kore korigalanta kuda mind ga roopam istundi.
1: And all desires constitute the mind.
3: కనుక ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడో ఒకతోని మనకు దూరమయ్యేటువంటివి.
1: అండ్ ద డిజైర్స్ మస్ట్ లీవ్ యూ అట్ వన్ టైమ్ ఆర్ అదర్.
3: కనుక మానవుడి నాడు మైండ్ మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
1: దేర్ ఫోర్ యూ కెన్ నాట్ ఐడెంటిఫై విత్ యువర్ మైండ్ బికాస్ మైండ్ ఈజ్ మంకీ మైండ్.
3: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ ద మైండ్ బిఫిటింగ్ ఎ మ్యాన్.
3: మంకీ మైండ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి మంకీ మైండెడ్నెస్.
3: కనుక నేను మానవుడు.
1: We are human beings.
3: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
3: కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు.
1: God is present in human form in front of you.
3: కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
3: ప్రపంచంలో కూడాను రాతబొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారం చేస్తుంటారు.
1: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్, వీ కన్స్ట్రక్ట్ ది టెంపుల్, ఇన్స్టాల్ ఇట్ దేర్ ది ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ది ఐడల్.
3: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ది స్టాచ్యూ?
3: చేసినది నీవు చేసినది.
1: ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
3: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు, కానీ నిన్ను నీవు పూజించలేదు.
1: యు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్ స్టాచ్యూ దట్ యు హావ్ మేడ్. And you are not worshipping yourself.
3: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాలలో వచ్చినటువంటిది విప్రమేయం.
1: In fact, if you do not consider yourself supreme and go by worshipping our idols or idolatry, it is all useless.
3: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: Therefore, everyone should respect the self within.
3: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసం.
1: ద ట్రూ కాన్ఫిడెన్స్ ఈజ్ దాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
3: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
1: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఈజ్ జస్ట్ టెంపరరీ.
3: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
3: Venkateshwara Swami na kuladaivamu ane pogurtuntaru.
1: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
3: Vrindavana vellinappudu Krishnudu maa devudu.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
3: Krishnu yokka peru petti poojistuntaru.
1: And you give name to God and start worshipping him.
3: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
1: When you go to Ayodhya, you say Rama is my God.
3: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదము ఏమాత్రం లేదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జియోగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
3: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
1: ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫార్మ్.
3: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
3: కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్
3: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
3: ఎంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
1: యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రీచ్ దిస్ ప్లేస్
3: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
1: యు బేర్ మెనీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్
3: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు గెట్ బై బేరింగ్ ఆల్ దీస్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ టు రీచ్ దిస్ ప్లేస్?
3: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యు షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
3: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్.
3: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: Without this oneness, you are always wavering, you are always disturbed.
3: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Religions are different, but the destiny goal is one.
3: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: And all our thoughts related to family are different.
3: కానీ అసలు ఒక్కటే.
1: But the basic reality of the desire is one and the same.
3: ee vidhanga matamlanni kuda vere ainappudiki maata okate gaalu.
1: Though religions are different, but the praise of God is one and the same.
3: Good and bad rendu padamlu untunnavi. Ee good anetunte padamlu oka note endu ostundi, oka note endu bad endu ostundi.
1: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
3: కానీ పెదవులు వేరు వేరే కానీ సౌండ్ వేరు వేరే కానీ రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
3: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
3: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: నెక్స్ట్ డే యు మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
3: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవుడు పెట్టేటువంటి పేరే.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
3: మనుషులు కల్పించినటువంటిది.
1: And whereas the mind is non-apparent.
3: నీవు ఎప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: యూఆర్ ఆల్వేస్ గుడ్, యూఆర్ ఆల్వేస్ గుడ్.
3: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
3: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుష్యుడు అనే చూచేవాడు మనుష్యుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్. నో, యూఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
3: ఏ దేవుణ్ణి యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటది. మనుషుల ముఖమే ఉంటుంటది, కానీ మరొక రూపం ఉండదు.
1: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
3: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
3: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
3: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
3: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
3: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషి ఉండాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
3: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
3: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: You are a human, but if you are bestial, full of animality, what is the use?
3: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: You should not remain a renunciant even.
3: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: Even renunciant is also a human being.
3: మనిషి ఒక మానవుడే.
1: And normal human being also verily same.
3: దైవము మానుష్య రూపమే.
1: So both of them are human in form.
3: దైవము ఎల్లెల్లా ఉంటున్నాడు.
1: And God is present in everyone.
3: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
1: There is no place without God.
3: Charata pali padam prasadrato shirovo sarvata sutiman loke sarvama uttachati.
1: All heads are his, all ears are his, all hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
3: Manam biyani sutichinam.
1: And why we just go by our own differences?
3: Aa vaddu sutichin tarvata vaddu paina pottu teesestam.
1: And because of this we differ from each other.
3: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మ వస్తుంది.
1: అండ్ బికాస్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
3: ఆ పొట్టును తీసివేసి
1: వెన్ వన్స్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్
3: మనము ఒక బీమ్ గా చేసుకుని
1: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
3: అన్ని విధములైనటువంటి పరిపక్వములు చేసుకుంటాం.
1: You make use of this rice for all other purposes.
3: Manamu pulihora chestamu.
1: And you make pulihora.
3: Chakkara pongali chestamu.
1: Chakkara pongali.
3: Chitranam chestamu.
1: Chitranam.
3: Payasam chestamu.
1: Payasam.
3: Ivanni kuda biyam valla puttinave.
1: They are all rice preparations.
3: Danni oka podiga chesi deeni valla dosa chestamu.
1: And you can make it rice flour and make a dosa.
3: Tarvata idli chestuntam.
1: Or idli.
3: Idli ani oka peru.
1: Idli is one name.
3: కానీ పూరి అని ఒక పేరు.
1: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
3: అన్నము అని ఒక పేరు.
1: వి హావ్ ద రైస్.
3: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యు పార్టేక్ ఆర్ కన్స్యూమ్ బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
3: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము.
1: Though the rice is same but
3: అదే సంస్కారము.
1: This paka, the preparation, is samskara, refinement.
3: We
1: have to polish or refine our mind. Then only that food which is cooked is fit for consumption. So everything needs processing. This samskara means change.
3: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
1: అండ్ దిస్ చేంజ్ అమౌంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ ఫిట్ ఫర్ కన్సంప్షన్.
3: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ అవర్ యాక్షన్ బట్ ది ఆబ్జెక్ట్ ద మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
3: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: We are betraying ourselves by taking material into consideration.
3: ఈ మెటీరియల్ తోనే మానవుడు చెడిపోతున్నాడు.
1: Man is spoiled because of his material consideration.
3: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కాని భగవంతుడు మార్చేటువంటిది కాదు.
1: Therefore he has to transform his view of life.
3: భగవంతుడు ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
1: God has given all these things in pure pristine form.
3: కానీ దాన్ని నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
3: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
3: మైండ్ ని మనం కూలగొట్టబెట్టే అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
3: ఫేమస్ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
3: మీరు ఎంతో పవిత్రమైన హృదయుడే.
1: You are all sacred hearted indeed.
3: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestunnadi.
1: But however the clouds of desire appear and spoil you.
3: Kani clouds anetvanti emiti?
1: What are the clouds?
3: Kadili poyetvantivi.
1: They come and pass on.
3: Kani idi kadina prabhu suryuni paina vachinappudu suryudu manaku marugu povutadu.
1: When once clouds clear you can see the sun.
3: Moon manaku marugu povutadu.
1: And then you will be lay, otherwise he'll be hidden.
3: Hills anta marugu padtayi.
1: And all the trees will be hidden in the night time.
3: Kaani avi meghamulu valla vachinatuve gaani.
1: And these changes are because of clouds.
3: Adi swachasiddhanga kuda roopondinavi kaavu.
1: And they are not natural.
3: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
1: Therefore all our feelings are like clouds.
3: Balyamulanduna palumuru tokudi aatapaatala yendu aikhyamagulu.
1: In childhood one spends the time playing with the friends.
3: Mudivi vachinayanta murahari nammaka adi idi ledani aasha padadu.
1: In old age without thinking contemplating on God one goes on repenting for all those things that are denied to him.
3: Madhyavayasulo
1: in the middle age
3: mayandu padi
1: and he is deluded.
3: Nen yogudu ani padinchukuntunnavu.
1: And he is highly egoistic. Because he is in the stage of youth.
3: Anjima ragane.
1: And as the end approaches.
3: Anniyu anubhavisthiri. Kani shantini anubhavisthiri.
1: He goes on regretting that he experienced everything but not peace.
3: Nirantaram kudanu manishan yetvintuvadu. Bhajyam aipai, yavaram aipai, vajdhakyam aipitunnadu.
1: Therefore we pass through different stages in our life. Infancy, childhood, youth and old age.
3: Kanuka mana vayasu marutunnade kani. వస్తువులు మారలేదు.
1: ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ గో ఆన్ చేంజింగ్ బట్ ది మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
3: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ అవుట్లుక్ విజన్.
3: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
1: Therefore we don't change our drishti, the vision, but we want to change
3: drishti
1: this
3: drishti.
1: Therefore we should change our outlook.
3: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ కరెక్ట్ ఐడెంటిఫికేషన్.
3: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తలము కాదు. ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు చేంజ్ సృష్టి క్రియేషన్.
3: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ది సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
3: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యూ కెన్ ప్లే అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీ
3: వే. కొంతకాలం అయినప్పటికీ ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఫైండ్ సర్టన్ చేంజ్ ఇన్ ది సెన్సెస్.
3: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఏ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్.
3: కానీ ఆమె కట్టగలప్పటికీ నేను పోతే కట్టి నీరు గార్చుకుంటూ పండుకుంది.
1: టువర్డ్స్ ది ఎండ్ షి వాస్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
3: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది, అని ఈనాడు కంఠం పోయింది.
1: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
3: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: So long I could sing, all people respected me, honored me.
3: జగత్తే నన్ను గౌరవించింది.
1: The whole world honored me.
3: కానీ కంఠం పోతానే.
1: The moment I lost the melody,
3: ఎవరు నన్ను పలకరించడం లేదు.
1: No one at least is talking to me.
3: కారణం ఏమిటి స్వామి?
1: What is the reason, Swami?
3: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
1: Bhagavan said, you have spoiled your own throat.
3: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
1: We should not use anything in excess.
3: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
3: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
3: కనుక కంఠం కానీ,
1: ఐదర్ ద థ్రోట్
3: శ్వాస కానీ,
1: ఆర్ ద బ్రెత్
3: కంటి దృష్టి కానీ,
1: ఆర్ విజన్
3: మార్పు చెందేటువంటిది.
1: They do change.
3: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: Therefore, if we go by these changing things, we get automatically changed.
3: కానీ జగత్తు మారలేదు.
1: But there is no change in
3: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుంది.
1: The universe is same.
3: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
1: We are spoiling our lives because of our own defects.
3: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
3: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
3: నేను మానవుడు.
1: I'm a human being.
3: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
3: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
3: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
1: and one, there is no character,
3: ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
1: One has to suffer.
3: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called sat.
3: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: Sat means existence.
3: అందుకోసమని మహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
1: మహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
3: నీవే మాకు గొప్ప.
1: యు ఆర్ మైటియెస్ట్.
3: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: You are only one who is our refuge, none else.
3: Kalukane mana hindulu kuda nu adhe reethiga cheppali.
1: Hindus also should repeat the same.
3: I want God. Nen divine kavali.
1: I should be divine.
3: Kaani ee naadu divine kaakunda deep wine.
1: Today we don't want to be divine, but we want deep wine.
3: Wine dal tagatame untunnaru kaani manam deep devotion kaavali.
1: You are after the wine. In fact, you are divine.
3: ఒక్కసారి రామాన్న తర్వాత జీవితమంతా రామాన్న ఉండాలి.
1: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
3: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
1: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
3: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
1: And then he'll have Krishna's picture in his place.
3: చూడండి ఒక్కొక్క సినిమా ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
1: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ,
3: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నిరంతరము చెప్పే చూచేవాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
3: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేమీ మేలు చేయలేదు.
1: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
3: లేచాడు, ఆ శివుని ఫోటో బీరంలో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
1: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ద అల్మైరా అండ్ హీ కెప్ట్ ద రామాస్ పిక్చర్ ఇన్ దట్ ప్లేస్.
3: రాములు పూజ చేసినప్పుడు కూడా కొంతకాలం శాంతిగా ఉన్నది, తర్వాత అశాంతి బయలుదేరింది.
1: దో హీ వాజ్ పీస్ఫుల్ ఇనీషియలే హీ లాస్ట్ దట్ ఎగ్జిస్టింగ్ పీస్ ఈవెన్ ఆఫ్టర్ వర్షిప్.
3: రాముని ఫోటో కూడా ఒక అదే బీరంలో పెట్టేశాడు.
1: సో హీ రిమూవ్డ్ రామాస్ పిక్చర్ కెప్ట్ ఇట్ ఇన్ ద సేమ్ అల్మైరా.
3: మరి గురువు దగ్గరికి వెళ్ళి రాములు నాకేమి చేయలేదు స్వామి.
1: అండ్ దెన్ హీ వెంట్ హిస్ గురు అండ్ సెడ్ దిస్ రామా హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ స్వామి.
3: ఆ గురువు చెప్పాడు కృష్ణుని పూజ చేయన్నాడు.
1: అండ్ గురు సెడ్ యూ వర్షిప్ కృష్ణ.
3: కృష్ణ పేట పెట్టాడు.
1: హీ కెప్ట్ కృష్ణాస్ పిక్చర్.
3: నిరంతరం కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
1: Throughout the day, he went on chanting, singing the glory, Gopala Krishna, Gopala Krishna. Throughout the day, he went on chanting, singing the glory, Gopala Krishna, Gopala Krishna.
3: మరి కొన్ని దినముల గంట కూడా అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీజవుడు పెట్టాడు.
1: After a couple of days, he was not peaceful. He removed Krishna's picture also, kept it in the almirah.
3: మరి ఎవరో ఒకరు స్త్రీ భక్తురాలని ఆమె వచ్చింది.
1: A lady came to him, an ardent devotee.
3: అయ్యా, ఈ పూజ అంతా చేసే ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all these forms of worship?
3: దేవి పూజ చేయమన్నాడు.
1: Better you worship goddess now.
3: Goddess. Goddess Channa Inappudu photo pettindi.
1: Then he has installed the picture of goddess this time.
3: Manadinamo pooja chestu vachindi.
1: First time she started worshipping.
3: Aa worship chestappudu oodutulu pettindi.
1: And then she kept incense sticks there.
3: Appudu aa oodutulu poganta kodanu viru vaipuna vedutu undadi.
1: All this flavor and the perfume started moving towards Almaira.
3: అయ్యో, నేను ఈ ఓదుతురు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి ఒక దేవుడి కోసం పెట్టలేదు.
1: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ అండ్ అల్మైరా.
3: ఒకరికి పెట్టింది, ఇంకొకరు తీసుకుంటున్నారా?
1: ఇన్ఫాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
3: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
1: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
3: పిచ్చి మానవుడ,
1: ఓ మ్యాడ్ క్యాప్,
3: ఇది అది భక్తి?
1: Is this the devotion?
3: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి బీరంలో పెడతారు?
1: For a couple of days you worshipped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
3: కనుక నా గతి ఏమవుతుందో.
1: Therefore I don't know whatsoever.
3: ఇది కాదు నిజమైన పూజ.
1: This is not true worship.
3: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
1: Therefore right from the beginning till the end we should have only one God.
3: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: These are the changes that do happen.
3: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
1: This is all worldly life.
3: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: We should lead spiritual life.
3: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: I can change.
3: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటుంది, కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
3: మొట్టమొదట నీకు బర్త్ ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
1: Therefore it's the mother who taught you this devotion.
3: కానీ కొంతమంది దైవమే లేడు.
1: Some deny God.
3: ఏదో ఒక ఓంకులను పెట్టుకుంటారు, ఓంకారాలను పలుకుతుంటారు.
1: They go on repeat, they go by the sound ఓంకార.
3: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటుంది?
1: This Omkara, the primal sound, how long does it last?
3: Om aneta varaku untadi.
1: And you certainly listen to the sound so long you speak it out.
3: Om ee naadu om aneetundi okka ee shabdamnu abhirudhi gochutre.
1: That moment when you go on speaking it out loud,
3: om aneetundi eppudu chestadu kaadu.
1: And that will not remain permanent.
3: Ee hrudayam lopala pavitramaineetundi okka ee bhavamlu abhirudhi kavali.
1: Sacred thoughts should develop within you.
3: Aa పవిత్రమైన భావం అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
1: వెన్ వన్స్ యువర్ సీక్రెట్ థాట్స్ యు ఆర్ సీక్రెట్ దెన్.
3: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
1: If you want to come up in life, never forget God. Never change the name that you are committed to. Without changing your mind. And we should also understand it's just an instrument. Mind is responsible for the bondage or liberation. Even the mind also changes. And you are not the mind either. You are not the intellect. And mind is just a bundle of desires. So long the desires last, mind undergoes changes like that. So never change that mind like that. And mind is just a combination, group of thoughts. So long there are desires, you will never be in peace. With one-pointedness, when once you are steady, you are bound to be good. If you want to be good, it's not enough if you take acts of charity. Surrender yourself to God.
3: Then only you will
1: be happy and peaceful forever and
3: ever. Every
1: man has got this manas or the
3: mind.
1: And that very mind should be filled with the
3: divinity.
1: Because of desires, mind has taken a different
3: turn. Control
1: your desires.
3: Control your thoughts.
1: Bhagavan always repeatedly tells us, control your thoughts.